మధుమానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

0: శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో 1992 అక్టోబర్ 11వ తేదీ పాదుకోత్సవ సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: సర్వభూత ధరం వ్యోమా, మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి చిత్తశుద్ధి అత్యవసరం. మానసిక శక్తి సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది. మానవునకు మనసే మూలాధారం, మనస్సునకు సంకల్పములే ఆధారం. సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు. సంకల్పముల యొక్క ప్రభావం మనిషిపైన పడినప్పుడే మనిషి అందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి. మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటనే. ఒక చిన్న రాయిని మనం ఒక కొలంలో వేసినప్పుడు ఆ కొలంలో అలలు ప్రారంభమవుతాయి. ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది. అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి. ఆ తరంగములు నోటి అందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు. లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు. కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు. నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది. ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు. పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు. కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారము. ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు, భగవంతుని స్మరిస్తున్నాడు, అతను చింతిస్తున్నాడు. కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు. భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు. భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి. ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు. ఏకం సత్ ఇప్రా బహుధావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితులు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు. దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి? మనకు దగ్గర లోపలనే ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది. కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు. బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడా అగ్నిగా మారిపోతుంది. దీనిని బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అన్నారు. ఏ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము. మనం భుజించినటువంటి ఆహారము లోపల జీర్ణమయ్యి దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది. అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి. అదే విధంగానే భగవంతునిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి. సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి. భగవద్భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి. ఇట్టి ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి. భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు. అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే. కనుక నేను నరుడు అనగా కేవలము మానవాకారము ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు. దేహం ఆకారము మాత్రమే మానవత్వం కానీ ఆత్మస్వరూపమే. దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండ. పని చేసినా, ఏ సంకల్పం సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా అంతైకుడు ఆత్మతత్వంగానే రూపొందుతుంది. కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు, దైవానికి అర్పితం కావాలి. అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన. మానవుడు అంశము, భగవంతుడు బింబము. ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము. కేవలం పాదములను పూజించినంత మాత్రమున, మనను స్మరించినంత మాత్రమున, ఆకారం చింతించినంత మాత్రమున, ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు, ప్రవృత్తి యొక్క లక్షణములు, భౌతికం యొక్క చర్యలు. కానీ నివృత్తి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి, అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది. కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్షణాన్ని మనం మర్చిపోతున్నాం. ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు. అనగా ఏంటి ఐదు ముఖములు? పంచముఖి, అందులో శబ్ద బ్రహ్మము ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ఇది ముఖము. భూర్భువస్వః ఇది రెండవ ముఖము. భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము. భియో యోనః ప్రచోదయాత్ ఇది నాలుగవ ముఖము. ఇంకా ఐదవ ముఖం ఏమిటి? సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య లక్షణము. ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భియో యోనః ప్రచోదయాత్. ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము? ఈ గాయత్రి అనగా ఏమిటి? గాయత్రి ఛాందసా మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి. ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి. గాయత్రి, సావిత్రి, సరస్వతి. గాయతి, త్రాయతి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది. సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్. కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది. సరస్వతి వాగ్దేవతా స్వరూపిణి. కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము, ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము. త్రిగుణం త్రిదళాకారం, త్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి. కనుకని ఇట్టి ఏకత్వములకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వములో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మర్చి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం. భూర్భువస్వహ ఈ మూడింటి యొక్క అర్థమును కూడా మొట్టమొదట మనం గుర్తించాలి. అనగా భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము అని మనం భావిస్తున్నాము. ఈ మూడు లోకములు ఎక్కడ ఉంటున్నాయి? ఈ మూడు లోకములు కూడా ఒక మానవుని ఎందే ఉంటున్నాయి, జీవి ఎందు కూడా ఉంటున్నాయి, ప్రాణి ఎందు కూడా ఉంటున్నాయి. ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక భూలోకం వేరు, భూర్లోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాము. ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్, పదార్థముల యొక్క చేరికనే. అంతైకుడును పదార్థముల యొక్క చేరికనే. కల్పితమైనటువంటి ఈ జగత్ అంతైకుడును పదార్థముల యొక్క కల్పనే.
2: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాన్.
1: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతుండాలి? అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి. ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థములు కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, కోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి. అది ఏ సువహ అన్నారు. భూర్భువ సువహ రేడియేషన్, వైబ్రేషన్. ఈ సువహ అదే రేడియేషన్. దానిని వేదం నందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది. అదే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్. అదే ఇలాంటి తెలివితేటలు మానవుడు ఎందు ఉంటున్నాయి, మానవుని ఎందు ఉంటుండాలి, ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందు ఉంటుండాలి. ఈ మానవుని యొక్క దేహం నందు సర్వవ్యాపకమైనటువంటి సేవ సేవ పదార్థములు ఇమిడి ఉంటున్నాయి. భూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు. ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము? కానీ అది ఏ ఓంకార నాదం. దీనిని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు. క్లీం అదే పృథ్వీ, కృష్ణాయ అదే జలము, గోవిందాయ అదే అగ్ని, అదే అగ్ని, గోపీజన వల్లభాయ అదే వాయువు, స్వాహ అదే ఆకాశం. ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు. సర్వయందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే ఈ ప్రపంచములకు. ప్రాణమే పంచభూతములు, సర్వత్రా చేరినటువంటి పంచభూతములు. సర్వత పాణిపాదం తర్వతో శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి అన్నారు. నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే. పంచభూతములుగా ఏమి? భగవత్ స్వరూపములే. ఈ భగవత్ స్వరూపమే కనుకనే భక్తులందరూ భూమాత అని పిలుస్తున్నారు. ఇంకా రెండవది జలము, గంగా దేవి అంటున్నారు. ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు. ప్రాచీన యొక్క వైభవము, ప్రాచీన యొక్క వైభాగ్యము, ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకునలేదు. మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు. అగ్ని దేవుడు ఇంకా గాలి దేవుడు ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి. కనుక నీ పంచభూతములు కూడా పంచ దైవ స్వరూపములే. కనుక మనం దైవ స్వరూపమునగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు. దైవం నీ హృదయవాసి, భగవంతుని హృదయవాసి అని పిలుస్తూ ఉంటారు. ఏమయ్యా అంటే, నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానో లేక ఇంటి నుంచి వచ్చానో లేక ఇంకే విధమైనటువంటి యొక్క స్థలం నుంచి వచ్చానో మనం చెప్తూ ఉంటాం. చిన్నవాడు కాదు, నీ స్థానం హృదయమే. హృదయమే నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ. దైవం కూడా ఎక్కడను రాడు ఎక్కడను పోడు, ఉన్న చోటనే ఉంటున్నాడు. కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును. అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రం అమెరికాకు వెళ్ళినాడని బావా అని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు. భావమే ఈ యొక్క సందర్శనములకు మూల కారణాలు. కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటి కానీ ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు. ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే. విష్ణు స్వరూపం సర్వం కలువిదం బ్రహ్మం. అన్ని రూపములు దైవ స్వరూపములే, స్థానములు కూడా దైవ స్థానములే. దైవము లేని స్థానం కానీ దైవము కాని నేమం కా రూపం కానీ లేదు. అన్ని రూపములు తనవే, అన్ని నామములు తనవే. ఏక ప్రభువుగా అనేక నామం. కనుకనే మన పేదను పురస్కరించుకుని రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు. మేము దాసులము, దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు. దేవుడు దేవుడు ఒక్కడే, నరుడు నారాయణుడు ఒక్కడే, బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే. కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకును సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఇంత వరకు కూడా ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది. ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని తప్పినవి కాదు. ఏ మ్యాన్ విత్ డ్యూలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. కనుకనే మనం అర్థము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము. జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంతరిస్తుండాలి. కాదు కాదు, ఎప్పుడు కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి. కనుక ఇట్టి ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి. అభిషేకం సరిపోయే సమయం లోపల పండితుల వారు ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థమని తెలిపాడు. ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేయదు. చిత్తశుద్ధయే కర్మ. మన సర్వకర్మలు కూడా చిత్తశుద్ధిని గావిస్తాయి. శుద్ధి కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు. శుద్ధితో దైవత్వాన్ని మనం అత్యుతం గావించుకోవాలి. మనం ఒక పుష్పం భగవంతునికి అత్యుతం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరాలేటువంటి పుష్పాన్ని మనం చేయము. ఇక్కడి నుంచి కోసినప్పటికీ అయినప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతునికి అత్యుతం చేస్తాం. కలిగినంత మాత్రమున సరి అయినటువంటి పదం కాదు. ఈ చిత్తశుద్ధి అయినటువంటి యొక్క హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి. అర్పితము అర్పితము అర్పితము, అర్చన కాదు అర్పితం కావాలి. ఈ అర్చనకు అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి. ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్, అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి యొక్క పేరు. ఎప్పటికీ మార్పు చెందినటువంటిదే సత్, ఎప్పటికీ శాశ్వతమైనటువంటిదే సత్. ఈ సత్తును మనం పొందాలి. ఎక్కడ పొందాలి? మన ఎందే మనం తెలుసుకోవాలి. కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి. పొద్దున పండితులు వారు చెప్పారు, పాలలో నీళ్లు చేరినాయి, నీరు లేకుండా పాలు పెట్టడానికి వీలు లేదు. ఆ నీరు పాలతో చేరటం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి. నీరు పాలు రెండు కూడా సత్సంగం. ఇది సరి అయినటువంటి స్నేహము. ఈ శాస్త్రమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడా కాపాడుకుంటూ రావాలి. కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటుందో మీరు అర్థం చేసుకోవాలి. కాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు అందులో ఉన్నటువంటి నీరందరూ కూడా ఆవిరైపోతుంది. ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకునలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది. పాల నుంచి నీరు వేరైన తక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి. నాకు అక్కడ లేదనుకుంటుంది. కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు. తనమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది. ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది. ఈ నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము, బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము, జీవుడు దేవుని యొక్క సంబంధము. జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతనో ఆనందంగా ఉంటాడు. ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందంలో మునిగి ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి కల్పితమైన జగత్తులో పడిపోవటం చేత దైవంతో చాలా బాధపడతాడు. వదిలిపోయినాడా ఈ జీవుడు. అందువల్లనే అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని తిరిగి అర్పితము అనేటువంటి అతనికి చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు. కనుక బొగ్గు అజ్ఞానము, అగ్ని జ్ఞానము, జ్ఞానాజ్ఞానములు రెండూ చేరటమే కాకుండా ప్రేమ అనేటువంటి ఒక గాలి కూడా వీచిందంటే దైవము ఒకటైపోతాడు, జీవుడు దేవుడు ఒకటైపోతాడు, ఏకమైపోతాయి. కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు. కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు. ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు. జీవుడు బాధపడటం లేదు, కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు. దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు, కానీ తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది. ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే. లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవారి గుడ్ బై గుడ్ బై ఇంతనే మనం ముగించుకుంటున్నాడు. కానీ భగవంతుడు హలో అనడు, హవారి అనడు, గుడ్ బై చెప్పడు. కానీ భగవంతుడు చేరినంత వరకు కూడాను తనకు ఆనందము, భక్తునికి ఆనందం. కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు, కానీ బాధపడుతుంటాడు. ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు, దాన్ని మర్చిపోతున్నాడు, దానికి దూరం అవుతున్నాడు, పవిత్రతను కోల్పోతున్నాడు అని తాను చాలా బాధపడుతుంటాడు. ఇది కూడా భగవంతుడి నిమిత్తం కాదు, తిరు నిమిత్తమే. చేసినా ఏది చూసినా ఏది చెప్పినా కానీ నీకోసమని ఈ సపరేట్ అనేటువంటిది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి. రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు. కానీ దారి నడిచి ఎండకన్నెరుగునటువంటి సీత అలసిపోయింది. చిత్రకూట పర్వతం పోయారు. ఒక చెట్టు కింద కూర్చొని రాముడు చెప్పాడు, లక్ష్మణ
3: ఒక పర్ణశాల నియమించినాయన అన్నాడు. ఎక్కడ స్వామి అన్నాడు. నీకెక్కడ ఇష్టమో అక్కడ చేయి అన్నాడు. ఈ కఠినమైనటువంటి వాక్కును తాను భరించుకోలేకపోయాడు. నా ఇష్టం నాకు వేరుగా ఉందా? ఇష్టమే నా ఇష్టము, నాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు. నేనేం తప్పు చేశాను? ఇష్టమైన చోటు నిర్ణయించమంటున్నావు రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు. చూచింది సీత, ఎందుకు నీవంత విలపిస్తున్నావు? మీ అన్నగారు ఏమన్నారు? ఏమీ తిట్టలేదు కొట్టలేదు కదా. నీవింత విలపించడానికి మూల కారణం ఏమిటి? తల్లి, తిట్టినా నాకు సంతోషమే, తిట్టినా నాకు సంతోషమే, నాయన మాత్రం ఎడబాటు జరగదు. ఇష్టమే నా ఇష్టము, కనుక నా ఇష్టము అని చెప్పాడు. ఇంతకంటే ఎడబాటు నాకు వేరేం కావాలి. ఈ ఎడబాటు యొక్క శోకాన్ని నేను భరించుకోలేను. చూశారా, ఈలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాయి. దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు, దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు, సంగతి మీ సంకల్పం వేరుగా ఉండకూడదు, ఏకంగా ఉండాలి. ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చు, పోయే మేఘములే, కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది, నిత్యమైనటువంటిది. ఇది నిత్యమైనటువంటి నిత్యశుద్ధ బుద్ధమత్యమైన కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. కనుక ఈ సర్వవేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి. గాయత్రి చాందస్వామి మాత అన్నారు. ఈ చాందస్కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి. ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థన చేస్తారు లోకంలో. ఒకటి వర్ణన, రెండవది అర్పితము, మూడవది ధ్యానము. ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి. తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని. సవితుర్వరేణ్యం భర్గో దేవస్, ఇవి వర్ణన. ధీమహి, అది ఏ ధ్యానము. ధియో యోనో ప్రచోదయాత్, ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోనో ప్రచోదయాత్, బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతున్నాను. ధ్యానము, ప్రార్థన. కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి. అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి? ఓ భగవంతుడా, నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు. నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి. మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు, స్కూలు పోతుంటాడు. అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లున్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది, అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు. కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు. నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టి. అది దైవం యొక్క హక్కు, భక్తుని యొక్క హక్కు. భగవంతుణ్ణి ఓ అనుగ్రహ స్వరూపుడా, అఖండ స్వరూపుడా, విశాల స్వరూపుడా, కరుణా స్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు. దైవము అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి. భగవంతుని అడగ మరెవరిని అడగాలి? సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి. అందువల్లనే నేను పూర్వం చెప్పాను, మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది. హృదయము ఆత్మకు కుమారుడు, ఈ హృదయానికి కుమారుడు మైండ్, మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్. ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుడుతున్నాడు. వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్, మైండ్ గ్రాండ్ సన్, హృదయము సన్. ఎవరికి? ఆత్మకే. కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే. మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు, మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు. మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే, ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్ కు వస్తుంది. గ్రాండ్ సన్ యొక్క కూడాను గ్రేట్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే వస్తుంది. తన్ను కూడాను ఫాదర్ యొక్క ప్రాపర్టీనే వస్తుంది. గురించుకుని బైబుల్ నందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. దీనికి సంబంధమైనది కనుకనే మెసెంజర్ గా పెట్టాడు. ఇంకా మాట్లాడప్పుడు సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. తర్వాత ఆత్మభావంతో కూడా ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు. ఇది కనుకనే మనం దేహాభిమానంతో కూడా జీవుడు దేవుడుని భేదం పెట్టుకోవచ్చు. మానసిక అభిమానం చేత నీ యొక్క సంబంధమే నేను, నీ అంశమే నేను, ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే. కనుక నేను ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి. మనం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం. ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు. ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా ఏనాటికైనా మనం ఒక్కటి కాదు. కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే. మనం అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు. అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు. ఇంటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే. ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి. నీవు ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే, నా దైవం ఒక్కడే, ఆ దైవమే నాకు సంబంధము. దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు. ఇంటి యజమాని ఉంటుంటాడు, ఆ మాస్టర్ ఒక్కడే. భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది. కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు. కోడలు వస్తుంది, మామా అని పిలుస్తుంది. మనుమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు. ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనుముడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే. దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి. దేహం చేతనే ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి. దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాస్త్రం కాదు. మరినకు కొంప, రోగమున బ్రగ్గడు సేవక గంప, సంచలనము పొందు దుంప, సాగర మీద లేని కంప, అమ్ముల పదలము మనమెప్పుదలం, నేను స్థిరమని నమ్మబోకు మనస, హరిపాదమును ఆశ్రయించవే. నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు. దేహాభిమానంతో నీవు అనేక బంధనకు లోపడదు. ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది, కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే. నిత్యము నిత్యమైనటువంటిది, అతి సత్య నిత్యమైనటువంటి సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.

నివేదనం. ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి. స్నేహం అయిపోయిందా ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదండి. స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్. భగవంతుడితో మనం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కావాలి. నియర్ నియర్ నియర్ నియర్ గా మనం ప్రయత్నం చేయాలి. తక్షణమే తన యొక్క డియర్నెస్ అక్కడ నుంచి ఆవిర్భవిస్తుంది. ఆ డియర్నెస్ గాలి, ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారు. ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన చదువుతున్నాము. సాధనే అవసరం లేదు. సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు. కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే. ఇదే బ్రహ్మ, అది ఏ విష్ణువు, అది ఏ ఈశ్వరుడు, ఇంకా తానే. సృష్టి లయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే. కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి? జనరేషన్ అనే పుట్టుక. ఇంకా ఓ, ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం. జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి. డిస్ట్రక్షన్ చూసారా? సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుంది. లయము అది జీఓడి. ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుంది. మరొకడు రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు. గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లయములు మూడింటి ఎందు ఉండాలి. ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి. ఈ నిజమైనటువంటి యొక్క అద్వైతం. అద్వైతం అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చింది? శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని బోధిస్తూ వచ్చింది. ఆచార్యులు, ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు. అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు. స్వామి నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు. ఏ శంకరాచార్యులు? ఆదిశంకరులు, ఆర్యాంబ కుమారుడు. అక్కడ వెళ్లి స్వామి నా పాపాన్ని క్షమించమని కోరాడు. ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు. పిధోవాచు నివర్తంతే అప్రాప్య మనసాసహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు, నీకు వర్ణించడానికి భాష లేదు, మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు. అది నేనే చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు. ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా? నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి, ఇది పాపం. సర్వత్రా ఉంటున్నావు నీ భగవంతుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అని నేనే వర్ణించినాను. కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను. ఇది పాపం కాదా? సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి? కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి, ఇది పాపం. అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం. ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆదిశంకరును కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు. ఆనంద అలహరి, పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి, అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ వచ్చాడు. ప్రబోధించినటువంటి శంకరుల వారే తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం. నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను. ఇది పాపం కాదా? సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి? కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి, ఇది పాపం. అనగా మనస్సు ఏకం,

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు. జ్ఞాని కూడాను ఒకనొక సమయంకు భక్తుడిగా మారిపోతాడు. కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే. భక్తి అనగా ఏమిటి?
1: భక్తి
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇది
0: అనగా అర్పితము, పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి. ఇది నిజమైనటువంటి భక్తి అంతే కాని ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓ నోములు నోవు చూడటం ఇవన్నీ కూడా ప్రాకృతమైన యొక్క మార్గాలు. ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి భక్తిలో ప్రవేశించడానికి ఇదొక మార్గము. స్టెప్స్ ఏ బి సిడి అని అక్షరాలు నేర్చుకున్నాము. ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము. దీని లోపలి జి ఓ డి గాడ్ అని పెట్టి, తర్వాత డి ఓ జి డాగ్ అని పెట్టి, అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం, ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం. దేర్ ఈస్ గాడ్ అంటాం, నో గాడ్ ఈజ్ నో వేర్ అంటాం. గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదములు ఎక్కడ నుంచి చేయలేదు? గాడ్ ఈజ్ నో వేర్, నో ఎన్ఓ నో డబ్ల్యూహెచ్ఆర్ వేర్. ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది. గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది, మ్యాజిక్. అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి. ఒక రూపాన్ని, ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరుపది అంతా ఒక్కటే, అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి. ఇది నిజమైన సాధన యొక్క గమ్యము, సాధన యొక్క లక్ష్యము, సాధన యొక్క సారము. ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గము. దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే. తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు. ప్రతి బిడ్డకుడును పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది. కోహం కోహం, నేనెవరు నేనెవరు నేనెవరు అంటుంది. బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది? మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబులు మన నుంచి రావాలి. కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము, అద్వైతం నుంచి కూడాను అద్వైతంలో ప్రవేశించాము. కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం. కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే. ఏమిటి? ఇది బట్ట, ఇది బట్ట అన్నారు. దానం కాదు పత్తి అన్నారు. ఈ ప్రతి అనేటువంటిది అద్వైతం కాదు, ఇది ద్వైతము. దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. దారం లేకుండా వస్త్రం కాలేదు, ఈ వస్త్రమే అద్వైతము. ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి, ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి. కనుక అద్వైతంలో ద్వైతము, విశిష్ట అద్వైతము రెండు కూడా ఏకమైపోయినాయి. ఒక్కొక్క ఆచార్యులు వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంత కూడా మార్గాలు నిరూపించారు. ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి. కనుక భక్తులైనటువంటి వారు ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు, ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తైనా మారటం లేదు. ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము, అన్నీ కేవలం ఒక జ్యూయల్స్ వంటివి. ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి. ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ ఆనందాన్ని అందించటం లేదు. ఆనందం లోపల ఉన్నది, ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి. విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము, పెట్టెలో నగలు పెట్టినట్టు దేహమందు దివ్య దేవుడు ఉండేను సుమా. ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి. ఊరికి ఇనుపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనుపెట్టులో ఉండేటువంటి వాడికి లభించము. కానీ విలువైనటువంటి వస్తువును దాటిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుప పెట్టిగా ఉంటుంది. కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటాడు. ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు. తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు, విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే. కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు. విజయవాడా, నీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది. అదండి తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు? మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను. ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో, ఆనందాన్ని మనకు కావాలి. అద్వైతానందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము, ఈ ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు. ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు? అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు, మీరు నిల్చండి. తానే అందిస్తాడు, కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి, ఒక విధమైన విశ్వాసం పెరగాలి. ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితమనేది కూడా ప్రాప్తి

0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి? కాలక సమయం లోపల గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది. ఎన్నో గ్రంథాలంతా చదువుతారు, ఎన్ని విషయాలు తెలుసుకుంటారు. తెలుసుకుని ప్రయోజనం ఏమి? చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మరిది తన్నెరుగుడు మందమతుడు. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను దీనిని గుణము మానలేడు. తరచి చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువులేను. అమృతస్య పుత్ర తెలిస్తే అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడు ఆయన. అట్టి అమృతత్వాన్ని నీవు చూసుకో, అట్టి అమరత్వాన్ని నీవు పొందు, అట్టి ఆనంద స్వరూపాన్ని నీవు నందు. ఇలాంటివి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి కదిలిపోయేటువంటి మేఘములు వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం. కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము. దైవం ఎక్కడనో లేడు, నా హృదయం నందే. నా బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు. కనుక అట్టి సత్యానికి కైవల్యమైన మన దృష్టిని మరల్చాలి. ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం. ఎక్కడో ఉన్నటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాం. ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాం. భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు. భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు, కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు. దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం? ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం. దీనికి ట్యాక్స్ అనేటువంటిది అర్పితము. అర్పితమే ట్యాక్స్. భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే. మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ? నీవు కల్పించుకుందే కదా. నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు, తర్వాత పిల్లలు పుట్టారు, కుటుంబం పెద్దదైపోయింది. నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని? నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదే. కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి. నీ కష్టములంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు. భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు, కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు. మంచి మాట వినరు మన సిద్ధి చెప్పిన చెవికి చేర్చు వారు నన్ను ఎరుగంగా నేత్తురా. ఎంత తెలివి ఉన్న ఏమి ఫలము? ఏమి ఫలము? మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలట్టే చెవిని ఏరు.
1: డైరెక్ట్ గా పోయి చేరిపోతాయి ఈ రంధ్రంలో.
0: మంచి మాటలు దిన్నము చెబుతున్నప్పటికీ కొంచెమైనా శోకం అక్కడ. కనుక మనం చేయవలసింది ఏమిటి? దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి. దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవాలి, సమీపత్వానికి పోవాలి, అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి. అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము. దైవము నువ్వు కావాలని కోరడు, అది కూడా నీ నిమిత్తమే. తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమేనే, కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడాను అమితంగా చూపుతుంది. కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే. ఇది భౌతికమైన తృప్తి, లౌకికమైన తృప్తి, ఇది ప్రాకృతమైన తృప్తి, ప్రవృత్తి తృప్తి, నివృత్తి తృప్తి కావాలి. ఇది శాస్త్రమైన తృప్తి. అది ఏ నిత్యానందం, పరమానందం, యోగానందం, అద్వైతానందం, సచ్చిదానందం, అంతా అదే ఆనందం. ఇలాంటి ఆనందం నీయందే ఉంటున్నది. ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు. అలాంటి ఆనందం నీయందే ఉండేటువంటి దాన్ని నీవు ఆవిర్భవింపు చేసుకోవాలి. ప్రేమ స్వరూపులారా, కర్మ ద్వారా మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును. చిత్తశుద్ధి, కర్మ పవిత్రత, ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి. ఈ సంకల్పములు పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు. మన సంకల్పములు పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి. ఒక చిన్న ఉదాహరణ, ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు. పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు. ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు. ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు. ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు. ఆ జాబ్ లో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంతా ఉల్లాసపరుస్తుండాలి. రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు, వాడు ఇంటంతా ఏడుస్తారు. వాడు దీనికి ఏడుపంత వీడికి అందించలేదు. జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది. భగవంతుడు కూడా అంతే. మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు. ఒకే కర్మానుబంధిని చూచారా? సత్యానురాగిని సుఖం సుఖం సుఖం. సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటాది. ఇంకా రెండవది, ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది. ఈ యొక్క జలసి అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు. కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి. అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది. మనకు సాధనానుసారిని విద్య అని, మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది. కర్మానుసారిని బుద్ధి అని, బుద్ధి అంటే కర్మానుసారంగా వస్తుంటుండాలి. కర్మ అంటే సంకల్పం చేత కూడుకుంటుండాలి. స్థిరమైన సంకల్పం చేత కర్మను ఆచరిస్తే నీకు సందర్భము సానందంగా కలుగుతుంది. దుర్భావము చేత ఈ సంకల్పాన్ని కూర్చుకుంటే
1: మనకంత దుఃఖాన్ని అందిస్తుంది. అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏంటి? కనుకనే అన్ని బలములు కూడా ఉంటే దైవ బలం చాలా గొప్పది.
0: బుద్ధి బలము, దేహ బలము, దివ్య బలము, సర్వ బలము నుండి దైవ బలము లేక దాసుడగును.
1: అంతటి వాడు కడపటికేమయ్యే. అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి. బుద్ధి బలం ఉంటుండాలి, శాస్త్ర బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి, శాస్త్ర బలం ఉంటుండాలి. అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేక కడపటికి పతనమైపోయాడు. దేహ బలము, బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి. కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి. దైవ ప్రేమ ఒకటి పొందితే ఆ సర్వ ప్రేమను మనకు చేకూరుతాయి. సంకల్పములు పవిత్రమైనదిగా ఉండాలి. ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం. కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత పవిత్రమైన ప్రాప్తి మనకి లభ్యమిచ్చింది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు, దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు. భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడ చూసినా ఉన్నాడు. మనం చెప్పాను, మనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు, బాటలో ఉన్నాడు, రాతిలో ఉన్నాడు, ఆటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు, మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు. సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే. యుక్తిలో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు, అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే. కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కాని కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు. ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి. అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాము. ప్రేమ స్వరూపులారా, దినదినమునకు ఒక్కొక్క సంవత్సరమునకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు. కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే. కానీ నాకు ఇది పెరగాలనే ఆశ లేదు. ఈ పాదుకులు పెరగనక్కర్లేదు, పాదుకుల యొక్క భావం పెరగాలి. ఒక చిన్న ఉదాహరణ, ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తారు. భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిర్మలమైనటువంటి చిత్తమును. తెలుసుకోవటం లేదు స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు. డ్రై ఫ్రూట్స్ అంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు. ఆపిల్స్, బనానాలు ఇవన్నీ తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు. పూర్ణచంద్ర హాల్ అంతా కూడా ఈ తిండితోనే చేరిపోయి ఉంటుండాలి. ఏం నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు? ఏ అన్నమైనా కూడా నేను తినను. పరిస్థితి లోపల ఈ తిండ్లంతా ఎందుకోసం? దీన్ని సరిచేయటంకు, ఈ పంటంతా వేరు చేయడానికి, ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవలసి ఎంత కాలం పడుతుంది? ఈ కాలం లోపల ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి. ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి. నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయం పూర్వకంగా ప్రేమిస్తే చాలు. ఇంకా కొంత కొంతమంది ఒక టవలు, ఒక బెడ్షీట్, ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ? ఒకవేళ మీకు తేవాలి అనుకుంటుంటే ఇదిగో బెడ్షీట్ తీసుకురండి, హాస్పిటల్కి ఇవ్వచ్చు చక్కగా. అది కూడా స్వామి చెప్పాడు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి. ఏది ఆశించను, ఆశించేది ఒక్కటే ఒకటి, ఏ నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమ. అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు. నాకసిక పర్యంతము నో స్వార్థం. ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు. ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చిపెట్టుతాడు? మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు. ఈ విధమైనటువంటి బాధ్యతలంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు. నిన్న రథం అని చూపించారు. ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు. నా రథం మీ హృదయమే. మీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారిట్ నాకెందుకు? ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం ముక్తి చేరి తెచ్చిపెట్టి కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు. ఇలాంటివంత ఏది కూడా మీరు తేకండి. ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు. నాకు ఇష్టమైనటువంటి ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ. కనుక ఈ పదార్థాలు కూడా ఇంకా పైన మీరు తీసుకురాకండి. ఇదంతా కూడా గూరు ప్రకృతమైన యొక్క వస్తువులే. వివాహ నాకు కావాలి, అది మన జ్ఞానతత్వము, పవిత్రమైనటువంటి జ్ఞానము. జ్ఞానాదేవత కైవల్యం. ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి, దివ్యత్వాన్ని మీరు అనుభవించండి, ఆ పవిత్రతను మీరు పొందండి, దైవత్వాన్ని అందండి. దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటి. అర్పితమనగా ఏమిటంటే అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎట్లా ఏకమైపోతున్నాయో అట్టనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి. అప్పుడు రెండు కూడా ఏకమైపోయి మొత్తమైన స్వరూపాన్ని పొందుతాయి. అంత ఐకమత్యం చాలా అవసరము. మీరు పొద్దున పండితులు వారు కూడా చెప్పే సమయం లోపల ఐకమత్యం చాలా అవసరము అన్నారు. ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పాడు. ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్నా భిన్నం అయిపోతుంది. ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకుని వస్తుంది ఈ తుమ్మెద. అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేరుస్తుంది. ఈ సర్వరోగ నివారణగా మారిపోతుంది. కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది. మానసిక ఐకమత్యం చాలా అవసరము. ఈ యూనిటీ ఉండినప్పుడే మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది. ఈ ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ, ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి. ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు. కానీ మీరు వింటున్నారే, కానీ ఒక్కటైనా రెండునైనా ఆచరణలో పెట్టడం, మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు. అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తు దీపపు వార్త వలన రోగపీడితుని బల్ రోగమ్ము తీరున ఔషధ మహిమమ్ము అంత విన్న నిర్పేదవాని పేదరికమ్ము పోవున విత్త ప్రభావము విన్నయంత ఎత్తపోతుంది. కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం విచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం. అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి, అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు. దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు. వర్ణించనక్కర్లేదు, ఆరాధించు, అర్పితం చేయి. ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది. మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి, ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం. మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్, అది ఏ దైవత్వము, ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము. ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా రక్షిస్తుండాలి, వెలిగిస్తుందాది, వెలిగిస్తుండాలి. అంతా జీవన జ్యోతులు, అది ఆత్మజ్యోతి. ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చూస్తుంటే జీవనజ్యోతులు ఎన్ని వెలుగుతాయి. మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి. ప్రేమ జ్యోతి కంటే ప్రకాశవంతమైనటువంటి మరొకటి ఈ జగత్తులో లేదు. ప్రేమ ఉందా, సర్వము అక్కడే ఉంటుండాలి. కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకొని ప్రపంచ సంబంధమైనటువంటి పనులు చేసినప్పటికీ అవి కూడా నువ్వు పారమాత్మకంగానే మారిపోతాయి. ఆఫీసుకు పో, పని చేయి, నువ్వు బిజినెస్ చేయి, పని చేయి, దోషం లేదు. మీ కుటుంబాలు పోషించుకోవాలి, అన్ని చేస్తూ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనిగా మీరు భావించండి. అంత భగవత్ప్రీత్యార్థంగా చెయ్యాలి, ఏ నిజమైనటువంటి యొక్క భక్తి. అంతేగాని ఈ భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు. ఈ భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి. ఎక్కడైనా మీరు పోండి, భగవంతుడు ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు? మీకు అందరికీ తెలుసును, ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు. దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్నా ఈ నగలన్నీ. నేచురల్ విగ్రహాన్ని చూస్తున్నాడు, ఎంత ఆనందం వస్తుంది. అంతా ఎంతతో మేకప్పులు చేసి ఇది ఒక కప్పు మాదిరి భారత చేస్తున్నారు. భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి, అప్పుడు నీకంటే బీదవాడా భగవంతుడు, ఎందుకు నీవు తీసుకుని పోవటం? వీళ్ళ సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి. నీకు నేరో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్, ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది, కానీ నీది కంట్రాక్షన్ లవ్. భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే. నీ జూగుల కోసమని భగవంతుడు కాచుకోడు. ఈ విధంగా జూయల్స్ రీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు. ఇవన్నీ కాదు ముఖ్యం, చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం, శ్రోత్రంచ భూషణం ధ్యానం. ఇలాంటి నగలు మనకుంటుండగా ఇంకా దీనికి తగినటువంటి నగలు ఎందుకు మనం భరించాలి? కంఠానికి ఒకటి ఉంటుండాలి సత్యం అనేటువంటి జ్యోయల్, హస్తానికి ఒకటి ఉంటుండాలి ధర్మము దానము అనేటువంటిది, పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు, అదే చెవులు ఉంటున్నాయి. చెవులు సరైన కంకణాలు వేసుకున్నావు, కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు, చేతికి కంకణం ధరించావు, దీనికంటే ఇంకేం కావాలి? ఇదే సరైనటువంటి నగలు. ఏదో పెద్ద వజ్రాల కిరీటము వజ్రం ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబరాలకి ఏదో ఒక ఆట. ఇచ్చేటువంటి వాళ్ళు సోవాళ్లే, తీసుకునే వాళ్ళు సోవాళ్లే. నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు, తీసుకునేవాడు భగవంతుడే కాదు. కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు. ఇవ్వవలసింది తీసుకోవాల్సింది ఏమిటి? నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని, నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి. ఈ రెండింటినీ తీసుకోవటం ఇచ్చుకోవటం, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, ప్యూర్ హార్ట్ టు హార్ట్, అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్. ఈ సరైన మన జ్యువెల్స్ కానీ చిబిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుడు కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు. భగవంతుడు బిగ్గర్ నాట్ బెగ్గర్. కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని దగ్గరగా మార్చేసేస్తున్నారు. చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు. ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు. ఏమొస్తుంది? భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి, భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాలి, దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి. మీ ఇల్లును శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు? ఇదంతా కూడా ఒక దగ్గర కోసమని. ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు. ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. ఇది మనం చేయవలసినటువంటి పని. పైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద హాల్ టోర్ అంతా నిండిపోయింది. నేను నిన్ననే శ్రీనివాస్ చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను. వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెడతారు, నేను ఏది తినను. తినేది వినేది ఒక్కటే, మంచి మాటలు వింటాను, నీ ప్రేమను తింటాను. ఆ రెండింటిని నాకు అందించండి, మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావాలి. ఈ విషయాన్ని మాత్రం మీరు చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి. ఈ భక్తితో ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది. రాముడు లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు ఎట్ట పోయి చేరేది? అందరికీ వానరులు ఇక్కడ చేరిన వాళ్ళంతా. ఎవరు వానరులు? తోకున్నవాడు వానరు, తోక తీసుకుపోతే నరుడు. ఆ నర వా అంటే వాలము, వాళ్ళని తగ్గొట్టేస్తే నరుడు అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలనుకున్నారు హనుమంతుడు? పరమ భక్తుడు, స్వామి మీ నామే దీన్నంతా దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు అని మొట్టమొదటి రామా రామా రామా రామా అని రాళ్లంతా వేశారు సముద్రంలో. హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్లంతా, కానీ ఎత్తవుతుంది. ఇక్కడ ఒక రాయి అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎత్త తీర్ దాటుతాడు? రెండింటినీ చేర్చేటువంటి నామం ఏమిటో దాన్ని ప్రయత్నించి పూర్వకంగా సాధించు. ఒక రాయి పైన రా, రెండవ రాయి పైన మా రాసు, రెండు చేరుతూ వచ్చేసాయి. రెండు చేరుతూ అట్టనే ఈనాడు మనం సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుని వేస్తే ఈ సాయిరామని స్టోన్ ఎక్కడ పోతుందో? రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి. ఈ యుక్తిని మనం తెలుసుకోవాలి. ఆ యుక్తియే నిజమైన భక్తి. యుక్తిని యోగముగా మార్చుకున్నారు. కనుకనే నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి? శాంతంగా స్మరించాలి, పవిత్రమైన భావంతో ఉండాలి. ఇందరు అడుగుతుంటారు, స్వామికి 73 ఏళ్ళైంది ఇక్కడ ఉన్నారు అని. నాదంతా కూడా 3 పీలు. ప్యూరిటీ, 2 పేషెన్స్, 3 పర్సివరెన్స్. ఈ 3 ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇచ్చే ఉంటాను. కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ 3 కూడా అనుభవించాలి. ప్యూరిటీని పెంచుకోవాలి, ఇంకా శాంతం పెంచుకోవాలి. శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము. శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం? కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి. భక్తుడు భక్తుడు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి. ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి చేరిపోతుంది. కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా చిన్న చిన్న కోరికలంతా కూడా మడిచిపెట్టి ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి. ఇప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది. దీని ఏకత్వాన్ని పెంచుకోవాలి. చూడండి, ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసివేస్తే వేళ్లతో తుంచివేసి అన్నింటినీ చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి. ఏకత్వాన్ని మనం పెంచాలి. ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకు అంత బలం వచ్చేస్తుంది. ఎవరితో ఏకత్వాన్ని? ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుడితో ఏకత్వం చేయాలి. ఏకం సత్విప్రాభవదావదంతి అన్నారు. ఏకాక్షరం బ్రహ్మ అన్నారు. ఆ ఏకాక్షరం అయినటువంటి యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి. ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు, హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు. చాలా మంచిది. అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక. అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు. ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు. కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు. ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు. ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి. ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను, పోయిన వారము డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి. అలోపిక్ డాక్టరు, హోమియోపతి డాక్టరు, ఆయుర్వేద డాక్టర్స్ జాబులు రాశారు. స్వామి 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు, తక్షణమే మీరు శెట్టి గారిని మొదలు పంపించండి. 10వ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు, ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు. నేను చెప్పాను, అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు. పాపం ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ, ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు పాపం. ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది. కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి. అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ మరొకటి కాదు. కనుకనే తాను కూడా చెప్పాడు, త్యాగరాజు చాలా కష్టాలు పడ్డాడు, భార్య మరణించింది, కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు. తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరులో పడవేశాడు. రాము వియోగాన్ని సహించుకోలేకపోయాడు. రాముడి పైన కూడా కోపం వచ్చేసేసి, ఇంతకాలం నేను స్మరించినందుకు రామా నీవు నాకు ఈ శిక్ష ఇచ్చేది? నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది, వీక్ శక్తి, నీలో శక్తి లేదు. దూషించాడు. తర్వాత విచారించాడు, నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే. అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.

గొప్పర. అయ్యో రామశక్తి ఇచ్చింది కాదు, గొప్పది. నా బలహీనత ఇంత వరకు నన్ను ఈ బాధ పెట్టి దైవమున కంటే మించినటువంటి శక్తి మరొకటి లేదు, అదే డివైన్ పవర్. దైవమున శక్తి కంటే మించినటువంటి మరొక శక్తి ఈ జగత్తులో లేదు. కనుక ఆ శక్తిని మనం స్వాధీనం చేసుకుంటే సర్వశక్తులు మనకు హస్తగతమైపోతాయి. అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనల్ని ఏం చేయగలరు? అనుగ్రహాల కోసం పాటుపడండి, కోసం పాటుపడండి. ఇది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ. ప్రేమ ముదిట మనసే కాకుండా

ఇంతవరకు మీరు 1998 అక్టోబర్ 11వ తేదీ పాదుకోత్సవ సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మానవ జన్మ పొందిన ప్రతి జీవి దివ్యత్వాన్ని చేరటానికి ప్రయత్నించాలి. పశుత్వములోనికి దిగజారరాదు. పట్టు వదలకుండా దీక్ష వహించాలి. కార్యము సాధించాలని దీక్ష వహించినప్పుడు కష్టాలు, దుఃఖాలు, నిందలు, నిష్ఠూరాలు ఎన్ని వచ్చినా పట్టు వదలరాదు. ఈ పవిత్ర దీక్ష నెరవేర్చటానికి జీవితమును అంకితము చేయాలి. జీవితము చాలా విలువైనది. జీవితము కంటే విలువైనది ప్రాణం. ప్రాణము కంటే విలువైంది మానము. మానము కంటే విలువైంది మానవత్వము. అలాంటి మానవత్వము అతి ముఖ్యమైన దైవత్వమునకు సమర్పితము కావాలి. అదే మానవ జన్మకు సార్థకము. మానవ జన్మ మనకు లభ్యమైనందుకు ఈ ఐదు విషయాలలో ఉత్తీర్ణులై దైవానుగ్రహమనే యోగ్యతాపత్రము అందుకోవాలి.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు తిరుపతి రేడియో సాయి బృందం వారందించే ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ ప్రోగ్రాం తిరుపతి రేడియో సాయి కేంద్రం నుండి సమర్పిస్తున్నాం. మనకు ప్రోగ్రాం ఇస్తున్న మిస్టర్ డబ్ల్యూ చంద్ర యువకుడు, 19 సంవత్సరాలు, బొక్కపట్నం మండలం సిద్ధరామాపురం గ్రామస్థుడు. ఇతను పుట్టపర్తి కమ్మవారిపల్లి సమీపాన గల శ్రీ సత్యసాయి దీన జనోద్ధరణ పథకం ఆశ్రమంలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్వామి దివ్యానుగ్రహంతో విద్యాభ్యాసం చేశారు. తర్వాత చిత్తూరులో పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ప్రస్తుతం తిరుపతిలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఆశ్రమంలో ఈ 10 సంవత్సరాలు ఈ అబ్బాయి పొందిన తన అనుభవాల మాలను మన శ్రోతలందరికీ తెలియజేస్తున్నారు. డియర్ చంద్ర, దయచేసి నీవు పొందిన అనుభవాలను మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం.
2: ఓం శ్రీ సాయిరాం. నా పేరు చంద్ర. నా చిన్న వయసులోనే నేను నాన్నను కోల్పోయాను. నాకు అమ్మ, ఒక అన్న ఉన్నారు. మాది పుట్టపర్తి పక్క సిద్ధరాంపురం అను చిన్న గ్రామం. మాకు పుట్టపర్తి సాయిబాబా అంటేనే తెలియదు. కాని 2002లో స్వామివారు మా ఊరు నుండి నన్ను, అన్నయ్యను, మా అమ్మను పుట్టపర్తికి తీసుకువెళ్లారు. అప్పుడు మాకు తెలిసినది ఏమిటంటే, తల్లి తండ్రి లేని పిల్లలను చేరతీసి వారికి విద్యాబోధను, వారికి సకల సౌకర్యాలు కల్పించి వారికి స్వామి వద్ద ఆశ్రమం కల్పిస్తున్నారని తెలిసింది. అలా 60 మంది పిల్లలను, 7 అమ్మలను చేరతీశారు. మేము స్వామి సన్నిధిలో చేరిన తర్వాత ఎన్నో విషయాలు, ఎన్నో మానవతా విలువలు ఇలా చాలా నేర్చుకున్నాం. స్వామి మమ్మల్ని తన సొంత తనాల కన్నా 1000 తల్లుల ప్రేమ మాపై చూపారు. ఇది ఎప్పటికీ మరవలేని సమయం. మాకు స్వామివారి చెంత సన్నిధి కల్పించి దానికి శ్రీ సత్యసాయి దీన జనోద్ధరణ పథకం అని నామకరణం చేశారు. స్వామి దర్శన భాగ్యం కలిగినందుకు మా జన్మ ధన్యమైపోయింది. స్వామి సన్నిధిలో ఎన్నో ఆనందాలతో, ఆప్యాయతలతో, స్వామి యొక్క దివ్య దర్శనాలతో, వారి యొక్క మృదు వాక్యాలతో స్వామి సన్నిధిలో జీవించాము. నేను దీన జనోద్ధరణలో చేరిన కొత్తలో స్వామి ఆశీర్వాదం కోసం అక్కడ సేవాదారులు ఇచ్చిన లెటర్స్ తీసుకుని వెళ్లి స్వామివారి ఆశీర్వాదం పొందేవాళ్లం. కొన్ని రోజుల తర్వాత స్వామి యథావిధిగా మా చెంతకు వచ్చి లెటర్స్ తీసుకుంటూ, స్వామి నా వద్దకు వచ్చి, ఏం బంగారు, ఒళ్లు బాగలేదా అని తన ప్రేమ మధుర వాక్యాలతో నా చెంపపై తట్టారు. నేను వెంటనే స్వామితో, నాకు చీమిడి కారుతోంది స్వామి అంటూ జవాబు ఇచ్చాను. స్వామివారు వెంటనే విభూతి సృష్టించి ఇచ్చి నా చేతిలోని లెటర్స్ తీసుకుని మెల్లగా ముందుకు సాగారు. తర్వాత మేడం గీతా పరమహంస గారి వద్దకు వెళ్లి మేము అమ్మ అని పిలిచేవాళ్లం. మొదట పిల్లల భాష సరిచేయమని సూచించారు. తర్వాత మాకు బాలుకాస్ ఏర్పాటు చేసి మా భాషను మంచిగా మార్చారు. మేము మొదట్లో ప్రశాంతి నిలయంలోని సేవదల్ షెడ్ 1 & 2లో ఉండేవాళ్లం. మేము రోజు ఉదయం సాయంత్రం స్వామివారి దర్శనానికి వెళ్లి వచ్చేవాళ్లం. స్వామి ప్రతి దర్శనంలో మాతో మాట్లాడి మమ్మల్ని సంతోషపరిచేవారు. తిన్నారా బంగారు, ఎలా ఉన్నారు అని తన మాటలతో మమ్మల్ని మైమరిపించేవారు. ఒకరోజు ఉదయం 2002 గురు పౌర్ణమి రోజున స్వామివారు సమీప కమ్మవారిపల్లిలోని సాయినగర్లోని దీన జనోద్ధరణ పథకం ఆశ్రమంలోకి వెళ్లటానికి మాకు అనుమతి ఇచ్చారు. స్వామి షెడ్ వద్దకు వచ్చి మాకు బట్టలు పెట్టుకోవడానికి సూట్ కేస్, రోజు కాలకృత్యములకు బ్రష్, సోప్, మిర్రర్, కోమ్ ఇచ్చి వాటిని ఎలా వాడుకోవాలో మాకు బోధించారు. టూత్ బ్రష్ తో ఇలా తోముకోవాలి, మిర్రర్ లో ఇలా చూసుకోవాలి, కోమ్తో ఇలా దూకోవాలి అంటూ మాకు బోధించారు. స్వామి అనంతరం మందిరానికి తిరిగి వెళ్లారు. అదే రోజు గురు పౌర్ణమి కావున దర్శనానికి వెళ్లాము. స్వామి తన చుట్టూ ప్రదక్షిణం చేయమని ఆదేశించారు. మేము స్వామి చెప్పిన విధంగా 3 ప్రదక్షిణాలు చేసి మందిరం బయట ఉన్న బస్సు ఎక్కాము. స్వామివారి కారు ముందు మేము వెనుక బస్సులో ఆశ్రమానికి వెళ్లాం. స్వామి ప్రేయర్ హాల్లో కూర్చొని ఉన్నారు. భజనలు వేద పారాయణంతో హాల్ మొత్తం స్టూడెంట్స్ తో నిండిపోయి ఉంది. స్వామి పాలు పొంగించి రూమ్స్ ని చూసి ఎలా ఉన్నాయని పరీక్షించి మళ్లీ భజన హాల్లోకి వచ్చారు. తర్వాత స్వామి పిల్లలతో వారి పేర్లు ఊర్ల గురించి సంభాషణ జరిపి తర్వాత ప్రసాదం ఇచ్చి మందిరానికి తిరిగి వెళ్లిపోయారు. దీన జనార్దన పథకమును స్వామివారు రిటైర్డ్ ఐఏఎస్ పరమహంస గారు, శ్రీమతి గీతా పరమహంస అను దంపతులకు మా బాధ్యతలను అప్పగించారు. వారు మాతో ఎంతో చనువుగా మంచి చెడులను చూసుకుంటూ వచ్చారు. ఆశ్రమంలోకి వెళ్లినప్పటి నుండి మేము ప్రతి గురువు ఆదివారములలో స్వామి దర్శనానికి వెళ్లేవాళ్లం. స్వామి ప్రతి దర్శనంలో మా చెంతకు వచ్చి ఏమి తిన్నారు, ఎలా ఉన్నారు అంటూ పలుకరించేవారు. ఒకరోజు యథావిధిగా దర్శనానికి వెళ్లాము. స్వామివారు మా చెంతకు వచ్చి మాతో ఇలా మాట్లాడుతూ, తిన్నారా బంగారు, ఏమి తిన్నారు, ఏమైనా కావాలా అంటూ అడిగారు. అప్పుడు ఒక అన్న లేచి, స్వామి మాకు ఏమీ వద్దు, చదువు కావాలి అని అడిగాడు. అప్పుడు స్వామి ఎంతో ఆనందించి తనకు ఒక బంగారు గొలుసును బహుకరించారు. తర్వాత మాకు ఒక స్కూల్ ఏర్పాటు చేసి మాకు చదువు, మానవతా విలువలు, బాల వికాస్ వంటివి ఎన్నో ఏర్పాటు చేసి మాకు బోధించారు. మా మొదటి దర్శనంలో మేము 20 మంది చిన్నపిల్లలం. అప్పుడు మాకు 6 నుండి 8 సంవత్సరాల్లో ఉంటుంది. మేము ముందు వరుసలో కూర్చున్నాం. స్వామి మా వద్దకు వచ్చిన వెంటనే మేము లేచి స్వామి చుట్టూ అల్లుకున్నాం. స్వామి మాతో ఎలా ఉన్నారు బంగారు అని అడిగారు. మేము ఒకేసారి బాగున్నాం తాత అని అన్నాం. స్వామి వెంటనే, నేను తాతని కాదు, నేను స్వామిని అని బోధించారు. స్వామి మాకు ప్రతి దర్శనం వెంటనే ప్రతి పిల్లవాడికి 100 రూపాయలు ఇచ్చేవారు. కాని దానివల్ల ఉపయోగం లేదని మా అందరికీ, అంటే ప్రతి పిల్లవాడికి 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ప్రతిసారి స్వామి మాతో, మీరు ఎవరి దగ్గర ఏమీ తీసుకోకండి, మీకు అన్ని నేను ఇస్తాను అని చెప్పేవారు. ఎవరన్నా ఏమైనా కావాలి అని అడిగితే, మాకు ఏమీ వద్దు, మాకు స్వామి అన్ని ఇస్తున్నారు అని చెప్పమని బోధించేవారు. ఇలా స్వామి సన్నిధిలో సంతోషంగా కొన్ని రోజులు గడిచాయి. మేము స్వామి చెంతకు చేరి అప్పుడే సంవత్సర కాలం పూర్తి అయింది. మేము జూన్ 20, 2004లో మా మొదటి యానివర్సరీ ప్రోగ్రాం స్వామి ముందు ప్రదర్శించాం. మా పాటలతో స్వామివారిని ఆనందింపజేశాం. ప్రోగ్రాం మధ్యలో కొన్ని సన్నివేశాలు స్వామి కంట నీరు తెప్పించాయి. కల్చరల్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత స్వామి సంతోషంతో మాతో అందరితో ఫోటోలు తీయించుకున్నారు. 2003 సంవత్సరంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మేము వినాయకుడి విగ్రహం చేస్తున్నాము. 3 వారాలు శ్రమించి ఒక చిన్న విగ్రహం చేశాము. ఇంకా వినాయకుడికి తల ఇంకా మొదలు పెట్టలేదు. స్వామి మా శ్రమను తిలకించి బొమ్మ పూర్తి కాక మునిపే పెద్ద విగ్రహం స్కూలుకు పంపించారు. ఆ సంవత్సరం వినాయకుడిని మందిరంలోకి రథం ఏర్పాటు చేసి తీసుకుని వెళ్లాం. స్వామి మా వద్దకు వచ్చి దాదాపు 1 గంట సేపు మాతోనే ఉన్నారు. కొబ్బరికాయలు కొట్టారు, చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇంకో రోజు ఉదయం అనుకోకుండా స్వామివారు ఆశ్రమంలోకి వచ్చారు. మేము యథావిధిపోయిన తర్వాత స్వామి సంతోషంతో మాతో అందరితో ఫోటోలు తీయించుకున్నారు. 2003 సంవత్సరంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మేము వినాయకుడి విగ్రహం

ని మెచ్చుకున్నారు. ఇంకో రోజు ఉదయం అనుకోకుండా స్వామివారు ఆశ్రమంలోకి వచ్చారు. మేము యథావిధిగా ఆడుకుంటున్నాం. స్వామి వచ్చిన వెంటనే అందరం శుభ్రమయ్యి వెంటనే మందిరంలో కూర్చున్నాం. స్వామి నిలబడి మమ్మల్ని చూస్తూ ఉన్నారు. మేము స్వామిని చూస్తూ పాట మొదలు పెట్టాం. ఇలా, తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే అంటూ పాడసాగాము. స్వామి తన రెండు చేతులతో ఆపు ఆపు అన్నారు. ఇంకెప్పుడు ఆ పాట పాడవద్దని సూచించారు. మీకు నేనున్నానని మాకు అభయం ఇచ్చారు. తర్వాత అందరికీ ప్రసాదం ఇచ్చారు. స్వామి ఎలా చదువుతున్నారు అని అడిగారు. మేము బాగా చదువుతున్నాం స్వామి అన్నాం. స్వామి మెల్లగా వెళ్లిపోయారు. అది 2003 సంవత్సరం. మేము 3వ తరగతి చదువుతున్నాం. మా క్లాసులో మొత్తం 10 మంది పిల్లలు ఉండేవాళ్ళం. మేము ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా 9:30 వరకు చదువుకొని పడుకోవడానికి వెళ్లాం. నాతో ఇంకో 4 పిల్లలు కలిసి ఒక్కొక్క రూంలోకి వెళ్లి ఒక్కొక్కరి రగ్గులు తీసుకున్నాం. మేము చిన్నపిల్లలం కాబట్టి మాకు ఒక రకమైన భయం మొదలైంది. అది కాక ఆశ్రమం ఊరికి చాలా చివరగా ఉండేది. మేము 5 కలిసి సాయిరాం సాయిరాం అనుకుంటూ 3వ రూమ్లోకి వెళ్లాం. అంతే, అక్కడేం జరుగుతుందో చెప్పడానికి వీల్లేదు. రూమ్లోని ఫోటోలోంచి స్వామి వచ్చారు. మేము నిర్వీరపోయి అలా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాం. ఎందుకంటే అప్పటికే మాకు భయంగా ఉంది. అప్పటికే మాలోని 2 పిల్లలు భయపడి పారిపోయారు. స్వామి మెల్లగా మా దగ్గరకు వచ్చి, భయపడొద్దు బంగారు, మీకు నేనున్నాను అన్నారు. మేము వణుకుతూ నుంచొని ఉన్నాం. స్వామి బయటకు వెళ్లి పక్క గదిలో ఏడుస్తూ ఉన్న ఒక అమ్మ జయమ్మను పిలిచి, తన కుమారునికి ఏమీ అవ్వదు, ఆరోగ్యం కుదురుపడుతుంది అని ఆశీర్వదించి మాయమైపోయారు. మేము పరుగున వెళ్లి మా క్లాస్ టీచర్కు వివరించాము. అందరూ చాలా ఆశ్చర్యపోయి ఆనందించారు. తర్వాత రోజు స్వామి ఉదయం 6:30 గంటలకు అదే ఫోటోలో నుండి ప్రత్యక్షమయ్యారు. వెంటనే పిల్లలు స్వామిని చూసి స్వామి స్వామి అని అరవడంతో స్వామి అలానే అదృశ్యమైపోయారు. వెంటనే ఫోటోలకి పూలమాల వేసి భజన మందిరంలో దానిని పెట్టి భజన చేశాం. ఇలా స్వామి ఎన్నో చేస్తూ మాకు 1000 తల్లుల ప్రేమను మాపై ప్రసవింపజేసి మమ్మల్ని తన బిడ్డలా ఆదరించారు. ఆ రోజు 2002 డిసెంబర్ 25. కానీ ఆ రోజు ప్రత్యేకత మాకు తెలియదు. యథావిధిగా ఆ రోజు మమ్మల్ని దర్శనానికి తీసుకువెళ్లారు. ప్రశాంతి నీలంలో స్వామి దర్శనం చేసుకుని ఆ రోజు ప్రోగ్రాం తిలకించి ఆశ్రమానికి తిరిగి వెళ్లాము. స్వామి వెంటనే పిల్లలను తీసుకుని జనరల్ హాస్పిటల్కి రమ్మని ఆదేశించారు. వెంటనే అందరినీ జనరల్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ రోజు ప్రత్యేకతను మాకు తెలిపి మా భజనలు తిలకించి తర్వాత అందరికీ ప్రసాదం ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 క్రిస్మస్ డేగా మాకు తెలిసొచ్చింది. 5 రోజుల తర్వాత జనవరి 1 వచ్చింది. గీతమ్మ మా వద్దకు వచ్చి స్వామికి గ్రీటింగ్స్ మా సొంతంగా తయారు చేసి ఆశీర్వాదాల కోసం తీసుకుని వెళ్లమని అన్నారు. కాని మాకు ఏమీ తెలియకపోవడం చేత, అంటే జనవరి 1 గురించి మాకు తెలియకపోవడం చేత మేమంతా సైలెంట్గా ఉండిపోయాం. అప్పుడు గీతమ్మ తన సొంతంగా మా చేత చేయించి స్వామి ఆశీర్వాదం కోసం తీసుకెళ్లాం. అప్పుడు స్వామి, గీతమ్మ తయారు చేసి ఇచ్చిందా అంటూ చిరునవ్వు నవ్వారు. ఇలా స్వామి ఆశ్రమంలో చాలా ఆనందంగా 2వ సంవత్సరం కూడా గడిచిపోయింది. 2వ సంవత్సరం జూన్ 20, 2004 కల్చరల్ ప్రోగ్రాం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అందులో ఒక స్పాటను కూడా పెట్టారు. అది వేణు మాధవా అంటూ 3 అమ్మాయిలు డాన్స్ చేయాలి. ఆ 3లో నేను ఒక అమ్మాయి పాత్ర చేశాను. రోజు ప్రాక్టీస్ చేశాం. జూన్ 20, 2004 రానే వచ్చింది. ఉదయం దర్శనంలో స్వామి దగ్గరకు వెళ్లి కల్చరల్ ప్రోగ్రాం చేస్తూ స్వామిని పర్మిషన్ అడిగాం. స్వామి సరే అన్నారు. దర్శనం తర్వాత ఆశ్రమం వెళ్లి ప్రోగ్రాం కోసం మేకప్ వేసుకుని మధ్యాహ్నం ప్రశాంతి నిలయానికి వచ్చాం. స్వామి దర్శనానికి వచ్చారు. మా ప్రోగ్రాం మొదలైంది. మా పాట రానే వచ్చింది. మేము డాన్స్ చేస్తూ ఉన్నాం. మాలో ఒక అమ్మాయి వేషం వేసిన అబ్బాయి కాలుకి క్లాత్ అడ్డుపడి క్రింద పడ్డాడు. కాని వెంటనే లేచి యథావిధిగా ప్రోగ్రాం చేశాడు. ప్రోగ్రాం అయిపోయింది. స్వామి మాతో ఫోటోలు దిగి అందరికీ డ్రెస్ ఇచ్చి ఆశీర్వదించి స్వామి అమ్మ దగ్గరకు వెళ్లి, ఏమీ తెలియనట్లు ఆ అమ్మాయిలు ఎవరు, చాలా కష్టపెట్టారే అని అడిగారు. గీతమ్మ

0: వెంటనే స్వామితో, వాళ్ళు మన పిల్లలే స్వామి, వేషాలు వేయించాం అంతే అన్నారు. స్వామి చిరునవ్వు నవ్వి అలాగా అని ఆశీర్వదించారు. తర్వాత కొన్ని రోజులకు నాకు ఒళ్ళు బాగాలేకుండా అయిపోయింది. టీబీతో కూడిన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాను. ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని మెడిసిన్స్ ఎన్ని వాడినా నాకు బాగుపడలేదు. డాక్టర్స్ అందరూ నేను చనిపోతానని తేల్చి చెప్పారు. నన్ను, అన్నయ్యను, మా అమ్మను స్కూల్ నుండి పంపించేయాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం దర్శనంలో స్వామి చెంతకు శ్రీ కెఆర్ పరమహంస గారు వెళ్లి నా గురించి స్వామికి చెప్పి, ఆశ్రమం నుండి వాళ్ల సొంత ఊరికి పంపించేస్తున్నాం స్వామి అని చెప్పారు. స్వామి వెంటనే, వద్దు, ఎందుకు, తనకు బాగవుతుంది, నేను చూసుకుంటాలే అని చెప్పి భజన హాల్లోకి వెళ్లారు. మేము బట్టలు అన్ని సర్దుకొని కారులోకి పెట్టి రెడీగా ఉన్నాం. నేను చాలా నీరసంగా పడిపోయి ఉన్నాను. మా అమ్మ నా పరిస్థితి చూసి ఆవేదనతో ఏడుస్తూ ఉంది. ఇక కారులోకి ఎక్కుతూ ఉండగా స్వామివారు కబురు పంపించారు. వద్దు, వాళ్ళను పంపించవద్దు అని అన్నారు. వెంటనే స్వామి దర్శనానికి తీసుకుని వెళ్లారు. మేము దర్శనానికి వెళ్లాం. స్వామి వచ్చి, ఏమీ కాదు, భయపడొద్దు అని చెప్పి విభూతి సృష్టించి ఇచ్చారు. మెల్లగా డాక్టర్స్ దగ్గరకు వెళ్లి స్వామి ఇలా అన్నారు, అబ్బాయికి కడుపు పక్క భాగంలో నీరు చేరుకుంది, దాన్ని తీసివేయండి అని సూచించారు. నన్ను దర్శనం మధ్యలోనే జనరల్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. తర్వాత డాక్టర్స్ స్వామి చెప్పిన విధంగా నాకు ఆపరేషన్ చేశారు. వెంటనే జ్వరం తగ్గిపోయింది. ఇలా నాకు స్వామి పునర్జన్మను ప్రసాదించారు. స్వామి తర్వాత దర్శనంలో నాకు ఒక సూచన ఇచ్చారు, గట్టి పెరుగు తినొద్దు, కాస్త నీరు కలుపుకొని భోజనం చెయ్యి అని చెప్పారు. ఇలా ఎన్నో అనుభవాలతో స్వామి చెంత కాలం తెలియకుండా గడిచిపోతూ వచ్చింది. స్వామి తన ప్రేమను మాకు ఇస్తూ మమ్మల్ని ఆదుకుంటూ వచ్చారు. ఒకరోజు మందిరంలో ప్రోగ్రాం జరుగుతోంది. మేము స్వామిని ప్రార్థించాం, స్వామి మేము దర్శనానికి వస్తాం, మేము ప్రోగ్రాం చూస్తాం, మమ్మల్ని దర్శనానికి తీసుకురాలేదు అని పిల్లలం క్లాస్లో కూర్చొని బాధపడుతూ ఉన్నాం. అదే సమయంలో స్వామి శ్రీ కెఆర్ పరమహంస గారి దగ్గరికి వెళ్లి పిల్లలను తీసుకొచ్చావా అని అడిగారట. లేదు స్వామి అని జవాబు ఇచ్చారు. స్వామి దానికి, ఎందుకు తీసుకురాలేదు, వెంటనే తీసుకురా అని కబురు పెంపారు. అంతే, అప్పటి నుండి 3 రోజులు వరుసగా స్కూల్కు సెలవు ఇచ్చి ఉదయం సాయంత్రం స్వామివారి దర్శనానికి తీసుకువచ్చారు. స్వామి మెల్లగా మా వద్దకు వచ్చి అందరూ హ్యాపీగా అని అన్నారు. మా క్లాస్ పిల్లలంతా ఆశ్చర్యంతో మళ్లీ క్లాస్లో కూర్చోన్నప్పుడు మాట్లాడాం. స్వామి ఒకరోజు ఆశ్రమానికి వచ్చారు. వచ్చి స్కూల్లో కాసేపు అటు ఇటు తిరిగి కొత్తగా తీసుకువచ్చిన కంప్యూటర్స్ ను బ్లెస్ చేసి స్వామి మాతో బాగా చదువుకోవాలి అని అన్నారు. తర్వాత స్వామి కారు ఎక్కుతూ విటల్సాని పిలిచి స్కూల్ ముందర ఉన్న బైపాస్ రోడ్డు ద్వారా ప్రశాంతి నీలానికి దారి ఉందా అని చిలిపిగా అడిగారు. స్వామికి తెలుసు ఆ రోడ్డు ప్రశాంతి నీలం నుండి ఎయిర్పోర్ట్ బైపాస్ రోడ్ అని, కానీ స్వామి అప్పుడప్పుడు మనతో ఆడుకుంటూ ఉంటారు. ఇలా ఎన్నో అనుభవాలతో 3వ సంవత్సరం వచ్చింది. జూన్ 20, 2006. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కల్చరల్ ప్రోగ్రాం ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. ఈసారి నాకు ప్రత్యేకమైన రోల్ ఇచ్చారు. నా రోల్ వచ్చి ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం రూపొందిన విధానం గురించి నాకు ఒక తాతకు మధ్య సంభాషణ జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఉదయం దర్శనంలో స్వామివారిని మా కల్చరల్ ప్రోగ్రాం కు అనుమతి కోరాం. స్వామి సరే అని సెలవిచ్చారు. వెంటనే ఆశ్రమానికి వచ్చి మేకప్ వేసుకుని మందిరానికి వచ్చాం. స్వామి యథావిధిగా దర్శనం ఇస్తూ వచ్చారు. మేము భజన హాల్లో కూర్చొని ఉన్నాం. మా వైపు చూస్తూ కుంభకర్ణుడి రూపం వేసిన అబ్బాయిని చూసి చిరునవ్వు నవ్వి, ఏంటి కుంభకర్ణుడు లావులేడు, సరిగ్గా తినడా అని కాసేపు మాతో మాట్లాడారు. తర్వాత మా ప్రోగ్రాం మొదలు పెట్టాం. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత స్వామి మాతో ఫోటోలు దిగారు. చివరిలో మహామంగళహారతి ఇచ్చి ఆ హారతిని గోడ పక్కగా పెట్టాను. స్వామి వెంటనే, గోడ నల్లగా అవుతుంది, పక్కకు జరుపు అన్నారు. ఒకరోజు స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్లాం. యథావిధిగా మా స్థలంలో కూర్చొని ఉన్నాం. స్వామి రానే వచ్చారు. స్వామి మా చెంతకు వచ్చి ప్రతి లైన్ మధ్య దారి వదలమన్నారు. అలానే అందరం జరిగి స్వామికి దారి ఇచ్చాం. స్వామి మా మధ్య నడుస్తూ ఒక్కొక్కరిని పలకరిస్తూ అందరి చేతుల్లో ప్రసాదం ఇస్తూ వచ్చారు. చివరిగా వెళ్తూ, అల్లరి చేయకండి, బాగా చదువుకోవాలి అని ఆశీర్వదించారు. స్వామి ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం 2006లో కూడా బెంగళూరు వెళ్లారు. క్లాస్ పిల్లలమంతా కలిసి గీతమ్మగారిని మమ్మల్ని కూడా బెంగళూరు తీసుకువెళ్లమని కోరాము. కానీ గీతమ్మ సారు వద్దు అని మమ్మల్ని ఆశ్రమంలోనే ఉంచారు. మధ్యాహ్నం అన్నం తిని ప్రే హాల్లో రెస్ట్ తీసుకుంటూ వచ్చాం. మేం క్లాస్లో ఖాళీ దొరికితే చాలు, స్వామి మమ్మల్ని కూడా బెంగళూరు తీసుకువెళ్ళండి అని సంభాషణ జరుపుకుంటూ మాలో మేమేం బాధపడుతూ ఉండేవాళ్ళం. ఇలా అనుకున్న మరుసటి రోజు మధ్యాహ్నం గీతమ్మ వచ్చి అడావుడిగా అందరినీ వైట్ డ్రెస్ వేసుకుని బయలుదేరమని చెప్పింది. మాకు ఏమీ అర్థం కాలేదు. మేము వెంటనే అమ్మ చుట్టూ చేరిపోయాం. అప్పుడు గీతమ్మ మమ్మల్ని బెంగళూరు తీసుకురమ్మని స్వామి ఆదేశించారు అని చెప్పారు. అంతే, మా ఆనందానికి హద్దులు లేవు. అందరం ఎగిరి గంతులు వేశాం. టగామని రెడీ అయ్యి బస్సు వచ్చింది లేటు, పరుగున వెళ్లి ఎక్కేశాం. మేము బెంగళూరు వెళ్లేసరికి రాత్రి 8 అయింది. మేము వెళ్లి రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయింది. అప్పటికే క్యాంటీన్ కూడా క్లోజ్ అయ్యింది, కానీ మా కోసం క్లోజ్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము వెళ్లి డిన్నర్ చేసుకుని పడుకున్నాం. ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని క్యాంటీన్కి వెళ్లాం. ఆశ్చర్యం ఏమిటంటే మేము టిఫిన్ చేసిన తర్వాతే మిగతా వారికి కూడా పెట్టారు. స్వామి దర్శనానికి వెళ్లాం. స్వామి వచ్చారు, మా వైపు చూస్తూ నవ్వి ఆశీర్వదించారు. తర్వాత శ్రీ కేఆర్ పరమహంస సార్ వద్దకు వెళ్లి బెంగళూరు అంతా చూపమని చెప్పారు. మా ఆనందం చెప్పడానికి లేదు. మొత్తం అంతా తిరిగాం. అక్కడ ఉన్న రోజులు చాలా ఆనందించాం. స్వామి పుట్టపర్తి వారం రోజులలో తిరిగి వస్తారు అనగా మమ్మల్ని పుట్టపర్తి చేర్చారు. ఆ రోజు శివరాత్రి 2005 మార్చి నెల. స్వామి అంతకు ముందు రోజు ప్రత్యేకంగా 5 మందికి కారు వాహనం ప్రసాదించారు. మేము శివరాత్రి రోజు మందిరంలో జనాలు ఎక్కువగా ఉండడం చేత త్వరగా బస్సు వద్దకు చేరాలని దర్శనం మధ్యలోని లేచి వచ్చేశాం. అంతా వచ్చి బస్సులోనే కూర్చున్నాం. ప్రసాదం తెచ్చేదానికి 4 అన్నలు మాత్రం మందిరంలోనే ఉన్నారు. వారి కోసం మేము బస్సులో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంతలో పెద్దగా కేఆర్ పరమహంస అండ్ కేఆర్ గీత పరమహంస అని వినపడింది. మేము ఏదో స్వామి పిలిచి ఉంటారు అనుకున్నాం. స్వామి ఇద్దరిని పిలిచి కారు బహుకరించి పిల్లలు ఎక్కడా అని అడిగారు. వెంటనే మాకు ఒక అన్న పరుగు పరుగున వచ్చి స్వామి పిలుస్తున్నారు రండి అన్నారు. మేము పరుగు పరుగున వెళ్లి స్వామిని ముట్టటించాం. స్వామి మా మధ్యలో కూర్చున్నారు. స్వామి ఇలా అన్నారు, వీరి చదువు అయిపోయి వీరికి ఉద్యోగం వచ్చేదాకా నేనే చూసుకుంటాను అంటూ సెలవిచ్చారు. మేము అందరం ఒక్కటేసారి, స్వామి మాకేమీ వద్దు, మాకు మీరు కావాలి, మీ సేవలోనే ఉంటాం అని అందరం గొంతు ఎత్తి అరిచాం. తర్వాత స్వామి మా గురించి కాసేపు ప్రసంగించారు. ఇలా ఎన్నో జరుగుతూ వచ్చాయి. చవితి సందర్భంగా ఒక వినాయకుడిని తయారు చేసి స్వామివారి దర్శనంలో బ్లెస్సింగ్స్ కోసం తీసుకువెళ్లాను. స్వామి దాన్ని బ్లెస్ చేసి బాగుంది అని ఆశీర్వదించారు. తర్వాత మెల్లగా వెనక్కి వెళుతుండగా స్వామి దగ్గరకు రా అంటూ పిలిచారు. స్వామి ఆదేశించిన ప్రకారం నేను వినాయకుడిని కిందకు పెట్టి స్వామి చెంతకు వెళ్లాను. స్వామి చాలా బాగా చేశావు, పాద నమస్కారం తీసుకో అంటూ సెలవిచ్చారు. వెంటనే నేను స్వామివారి పాదాలపై పడి స్వామివారి పాదాలకు ఒక చిన్న ముద్దు పెట్టాను. స్వామి నాకు వైపు చూస్తూ చిరునవ్వు నవ్వి ఆశీర్వదించారు. జూన్ 20 మా ప్రోగ్రాం అయిపోయాక స్వామివారిని స్కూల్లో కొత్తగా స్థాపించిన వినాయకుడి గుడిలో వినాయకుడిని ప్రతిష్టాపన చేయడానికి ఆహ్వానించాం. స్వామి మరుసటి రోజు త్వరగా వచ్చేశారు. మేము ఇంకా అలంకారాలు చేస్తూ ఉన్నాం. స్వామి వచ్చిన వెంటనే అన్ని పనులు ఆపివేసి గుడి ముందర కూర్చొని వేదం చుప్పటం మొదలుపెట్టాం. అప్పటికింకా వినాయకుడు విగ్రహం ఇంకా తీసుకురాలేదు. స్వామి చిరునవ్వుతో వినాయకుడు ఎక్కడా అని అడిగారు. గీతమ్మ స్వామితో తీసుకుని వస్తున్నారు స్వామి అని సమాధానమిచ్చారు. స్వామి వెంటనే, అంటే ఇప్పుడు నేను వినాయకుడి కోసం వెయిట్ చేయాలా అని చిరునవ్వు నవ్వి మా వేదం వింటూ కూర్చున్నారు. కాస్త ఎండగా ఉండడం చేత ఒక అతను స్వామికి ఫ్యాన్ పెడదామని పెడుతున్నాడు. అప్పుడు బంగారు వద్దు అని చెప్పారు స్వామి, కాని వినకుండా ఫ్యాన్ పెట్టి స్విచ్ వేయగానే అతనికి షాక్ కొట్టింది. స్వామి తన వైపు చూస్తూ వద్దు అని చెప్పానుక అంటూ చిరునవ్వు నవ్వారు. 1/2 గంట గడిచింది. వినాయకుడు విగ్రహం వచ్చింది. స్వామి ప్రతిష్టాపన చేసి అందరినీ ఆశీర్వదించి వెళ్లిపోయారు. తర్వాత ఒకరోజు స్వామివారు కొంతమంది పిల్లలను ఇంటర్వ్యూ గదికి పిలిచి అందరికీ తెల్లని దుస్తులు ఇచ్చి ధరించమని కోరారు. మేము అందరం కొంచెం భయపడ్డాము. మేము అప్పటికింకా చిన్నపిల్లలం, అందరిలో పల్లెటూరి వారం. మాకు చొక్కా ప్యాంటు తప్ప మరేది లోపల వేసుకునే అలవాటు లేకపోవడం చేత మేము గదిలోని తలుపులు చాటున నక్కోవడం చూసి స్వామివారు ఇక్కడ వద్దులే, హోంకి వెళ్లి మార్చుకోండి అన్నారు. తర్వాత స్వామి హోంకి మాకు వైట్ డ్రెస్ పంపించారు. ఇలా ఎన్నో మధురమైన అనుభవాలతో నేను స్వామి చెంత 10వ తరగతి వరకు చదువుకున్నాను. స్వామి వారి ఆశీర్వాదం పొందిన తర్వాత చిత్తూరులో డిప్లొమా పూర్తి చేసుకుని ప్రస్తుతం తిరుపతిలో బీటెక్ సెకండ్ ఇయర్ జాయిన్ అవుతున్నా. జై శ్రీరామ్.
1: స్వామి దీనజనోద్ధరణ ఆశ్రమంలో ఉండి విద్యను అభ్యసించడమే కాకుండా సాయి దివ్య ప్రేమకు పాత్రుడైన శ్రీ చంద్ర అనుభవాలను, తనకు స్వామిపై ఉన్న ప్రేమను ఏ విధంగా పెంపొందించిందో తన అనుభవం ద్వారా విన్నాం. ఇంటర్వ్యూ చేసిన వారు శ్రీ సుభాష్ చంద్రబోస్. ఇది తిరుపతి రేడియో సాయి బృందం వారి ప్రత్యేక సమర్పణ. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: భయభ్రాంతులకు గురి అయ్యే వారికి ఎప్పుడూ రోగంలే సంప్రాప్తిస్తాయి అని, ధైర్యంగా ఉండాలని, ఎట్టి పరిస్థితిలోనైనా సమయస్ఫూర్తితో, వివేకంతో, ధైర్యంతో ఎదుర్కొనాలి అని, మృత్యుభయం అని స్వామి చెప్పిన ఒక చిన్న కథను విందామా? ఒక గ్రామంలో ఊరి పొలిమేరలో ఒక వైద్యుడు నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ డాక్టరు తన ఇంటి ముందు నిల్చుని ఉన్నాడు. ఎవరో ఒక వింత పురుషుడు గ్రామంలోకి ప్రవేశించాడు. అతనిని పిలిచాడు. అయ్యా, మీరెవరో ఈ ఊరికి కొత్తవారుగా ఉన్నారు, ఏ పనిమీద వచ్చారు, ఎవరు కావాలి మీకు అని ప్రశ్నించాడు. వెంటనే ఆ వ్యక్తి, నేను కలరాదేవతను, మీ గ్రామంలో కొన్ని ప్రాణాలను నా వశం చేసుకుపోతున్నాను అన్నాడు. అప్పటికే ఆ గ్రామంలో కలరావ్యాధి సోకి ఉంది. అప్పుడు ఆ డాక్టరు అతనిని కూర్చోమని కాఫీ ఇచ్చి, అయ్యా, మీరు ఎంతమందిని తీసుకుపోవాలని వచ్చారు అని అడిగాడు. కలరాదేవత, నేను 150 మంది ప్రాణాలను స్వాధీనం చేసుకుంటాను అన్నాడు. సరే, పోయి తిరుగు ప్రయాణంలో రండి, మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అన్నాడు డాక్టరు. కొన్ని గంటల తరువాత కలరాదేవత డాక్టర్ గారింటికి వచ్చాడు. అప్పటికే డాక్టర్కు భయంకరమైన రిపోర్టు వచ్చింది. తాను కూడా అంతవరకు కలరా పేషెంట్స్ను ట్రీట్ చేస్తూ వచ్చాడు. లాభం లేకపోయింది. 250 మంది చనిపోయారని తెలిసింది. కలరాదేవతతో డాక్టరు, అయ్యా, మీరు కూడా ఈ విధంగా అసత్యమాడవచ్చునా? మీరు నాతో 150 మందిని మాత్రమే స్వాధీనం చేసుకుంటాను అన్నారు, కాని 250 మంది ప్రాణాలను తీసుకున్నారు, ఇదేమి న్యాయమో అని అడిగాడు. కలరాదేవత, అయ్యా, నేనెప్పుడూ అసత్యమాడను. నేనుగా 150 మంది ప్రాణాలను హరించాను. మిగతా 100 మంది భయభ్రాంతులతో తమ ప్రాణాలను కోల్పోయినారు అన్నాడు. డాక్టర్ కూడా కలరాదేవత చెప్పిన దానిలో కొంత నిజం ఉన్నదని తెలుసుకున్నాడు. ఏమిటా నిజం? భయభ్రాంతులకు గురి అయ్యేవారికి ఎప్పుడూ రోగంలే సంప్రాప్తిస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనైనా సమయస్ఫూర్తితో, వివేకంతో, ధైర్యంతో ఎదుర్కొనాలి.

ஹர சிவ சங்கர சாங்கசேகர ஹரபம்

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మనకందజేసిన ఉపనిషద్ వాహిని ఆధారంగా ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిచ్చిన ఉపన్యాస పరంపరలో మరో ఉపన్యాసాన్ని మీకు అందజేస్తున్నాం.

0: சச்சும் ஞானமனந்தம் பிரம்ம ஆனந்தரூபம் அம்ருதம் யத்விஹாதி சாந்தம் சிவமத்வைதம் சுத்தமபாபவித்தம் சாயீஸ்வராய வித்மஹே சச்சதேவாய தீமஹே தன்னஹ சர்வ பிரசோதயாத். ஹரிஹி ஓம்.
1: பகவான் பாபா ரச்சனலு, வாரி பிரசங்கமுலு, வாரி சம்பாஷணலு அன்னி கூட வேதாதாரமை வேத பிரணீதமுலை வேத சமதமுலை உண்டை. வேத வாங்மயம்ல ஏதைத்தே உன்னதோ தானி பூர்த்திகா அங்கீகார யோக்கியங்கானே சுவாமிக்கு உபன்யாசாலு உண்டை. உபனிஷத் சாரமுலு அந்த விஷயம் கூட சத்யசாயி சரஸ்வதாన్ని சதின வாழ்க்கை தெரிஸ்துంది. உபனிஷத்துல உள்ள விஷயములు ஸ்பஷ்டముగా మనం తెలియజేయబడ్డాయి భగవాన్ బాబా వారి యొక్క దివ్య ప్రసంగాలలో. మూడవది గీతా సారము, గీతా సందేశం. భగవద్గీత సందేశాన్ని అందరికి అర్థమయ్యేలాగా భగవాన్ బాబా వారు మనకు అందించడం జరిగింది. ఏతావాత చెప్పాలను అంటే వేద సమజమై ఉపనిషత్ సారమై గీతా సందేశమైనటువంటిది భగవాన్ సత్యసాయిబాబా వారి దివ్యోపన్యాసములు, వారి యొక్క దివ్య రచనలు. ఆబాల గోపాలానికి, పండిత పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో చక్కని భాషలో సులభ శైలిలో సాగుతుంది వారి రచన, వారి యొక్క ఉపన్యాస చర్య. ఈ ధోరణలో ఆలోచించి ఒక ఉపనిషత్తులోన అంశాలను భగవాన్ బాబా వారు ఏ రీతిగా ప్రస్తావించారో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. ఉపనిషత్తుల్లో కల్లా ప్రప్రథమంగా భావింపబడింది ఈశావాస్యోపనిషత్తు. ఈశావాస్యోపనిషత్తులో అంశాలు బాబా వారు ఎలా తెలియజేశారు, సత్యసాయి వాంగ్మయంలో ఏ రీతిగా అవి ప్రస్ఫుటంగా స్పష్టంగా మనకు అందింపబడినవి అన్న విషయాలు మీకు తెలియజేస్తాను. ఈశావాస్యోపనిషత్తు ప్రధానంగా చెప్పిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈశావాస్యం ఇదగం సర్వం, అంతా ఈశ్వరమయమే, రెండవ వస్తువు లేదు. ఎన్నో ఉపన్యాసాల్లో స్వామి చెప్తుంటారు వాసుదేవ సర్వమితి, ఈశ్వర సర్వభూతానాం. వీటన్నింటి యొక్క సారం ఏమనగా అంతా ఈశ్వరమయమే, రెండవ వస్తువు లేదు. ఇది ఈశావాస్యోపనిషత్తు యొక్క ప్రథమ సూత్రం. ఇక రెండవది, అంతా ఈశ్వరతత్వాన్ని మనం గ్రహించలేకపోతున్నాం, సర్వము విష్ణుమయం జగత్ అన్న విషయం మన అనుభవంలోకి రావడం లేదు. ఎందువల్ల? రూపనామములకు మనం కట్టుబడి ఉన్నాం. ఈ రూపనామములు చేజిస్తే తప్ప నిర్ద్వంద్వమైన అద్వైతమైన ఈశ్వరతత్వం మన అవగాహనకు రాదు. అందుకే ఈశావాస్యోపనిషత్తు రెండవ సూత్రాన్ని చెప్పింది, చేన చక్తేన భుంజీదా. మొట్టమొదట ఈశావాస్యం ఇదగం సర్వం, ఉన్నదంతా ఈశ్వరమయం. రెండవది, దాన్ని గుర్తించవలనంటే అది మన అనుభవంలోకి రావాలంటే చేన చక్తేన భుంజీదా, నామరూపములు చేజించి ఈశ్వరత్వాన్ని అనుభవించు అని చెప్తున్నది ఈశావాస్యోపనిషత్తు. ఇక ఈశావాస్యోపనిషత్తు యొక్క మూడవ సూత్రం ఏది, ధనాన్ని అపేక్షించకు, ఇతరుల ధనాన్ని ఆశించవద్దు. ఇక్కడ ధనం అనగా మనం కేవలము ఒక నోట్ల కట్టలతోటో నాణ్యములతోటో భావించకూడదు. సమస్తము ధనమే, సమస్తము ధనమే, సమస్తము సంపదయే, దీన్ని ఏది ఆశించవద్దు అని చెప్తున్నది ఈశావాస్యోపనిషత్తు. ఆఖరిగా ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్పింది అంటే ఏకత్వమైనటువంటి ఆత్మతత్వం అనుభవించు. ఈ నాలుగు సూత్రములపైన ఈశావాస్యోపనిషత్తు మనకు సిద్ధాంతాల్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదనను భగవాన్ బాబా వారు తమ రచనలో ఎలా తెలియజేశారు మీకు విన్నవించే ప్రయత్నం చేస్తాను. ఈశావాస్యమిదం సర్వం, ఇది మొదటి సిద్ధాంతం. అంతా ఈశ్వరమయమే, రెండవ వస్తువు లేదు. దీన్ని ఎంత చక్కగా చెప్తారో స్వామి గ్రహించండి. భాస్కర బింబే దీప్తం దైవం, లోచన మధ్యే సుప్తం దైవం. సూర్యుని యొక్క కాంతి దైవమే, మన యొక్క కంటి చూపు దైవమే. శీతల కిరణే గుప్తం దైవం, చంద్రుని యొక్క ఆ చల్లని కిరణాలు అంతా దైవమే. త్రిగుణిత భువానే వ్యాప్తం దైవం, మూడు లోకములలో కూడా వ్యాపించినటువంటి దైవమే. ఇది బాబా వారి యొక్క రచన. సమస్తము ఈశ్వరము, ఈశావాస్యం ఇదగం సర్వం అన్నదానికి ఇంత చక్కగా స్వామి తెలియజేయడం జరిగింది. ఆకాశమల్ల గాత్రం దైవం, తారారవిశేషి నేత్రం దైవం. మలయ మారుతంలో ఆ యొక్క చక్కని వీచికలలో వినేటువంటి సవ్వడి ఉన్నదే, అది భగవంతుడే, గుర్తించుకో. ఆకాశమంతా వ్యాపించింది భగవంతుడే, నక్షత్ర మండలం అంతా భగవంతుడే. వ్యాపక మండల హసితం దైవం, పారావార స్వేదం దైవం. సమస్తము వ్యాపించి ఉన్నటువంటిది ఈశ్వరతత్వము. సముద్రంలో ఉన్నటువంటి జలము అంతా కూడా ఈశ్వరుడు, ఈశ్వరమయము.

ఆ దైవం యొక్క విశేషాలు ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. శిష్ట విధానే వికసద్దైవం ప్రళయ విధానే మాలిక్ దైవం. అనగా సృష్టి స్థితి లయకారకుడైనటువంటి వాడు అంతా ఈశ్వరుడే. పుట్టుక ఈశ్వరుడు, స్థితి పోషించుట ఈశ్వరతత్వము, ప్రళయకారకుడు కూడా ఈశ్వరుడే. అనగా సమస్తము ఈశ్వరతత్వము, అంతా విష్ణుమయం జగత్, అంతా బ్రహ్మమే అని తెలియజేయడం ఆ ఈశావాస్యోపనిషత్తు యొక్క సూత్రాన్ని స్వామి ఇంత చక్కగా అలవోకగా మనకు చెప్పడం జరిగింది.

సజీవం. కొండలలో కోనలలో పర్వత శిఖరాలలో విహరించేది వ్యాపించినంత భగవతత్వమే. అరణ్యములలో ఉన్నదంతా విస్తారమైనటువంటి దట్టమైనటువంటి అడవులలో ఆ పర్వత సానువులలో వృక్ష సంపదలలో ఉన్నదంతా ఈశ్వర తత్వమే. గ్రామే గ్రామే ఖ్యాతం దైవం, నగరే నగరే వసితం దైవం. గ్రామాలలో ఉన్నవాడెవడు? భగవంతుడే. నగరాలలో ఉన్నవారెవరు? భగవంతుడే. ఇన్ని రకాలుగా చెప్తూ ఈశావాస్యమిదం సర్వం, అంతా వ్యాపించిన వాడత భగవంతుడే. భగవంతునిలో మనం ఉన్నాం అన్న విషయం గుర్తించండి. ఆ తత్వాన్ని అందరికి అర్థమయ్యేటట్టుగా చక్కని రచనలతో తమకి దివ్య ప్రసంగాలలో ఈ సూత్రాన్ని మనకు తెలియజేశారు. ఇక ఈశావాస్యోపనిషత్తు యొక్క రెండవ సూత్రం ఇది, చేనచ్చక్తేన భుంజీద. ఇక్కడ ఏమిటి? త్యజించు భుజించు అని చెప్పబడింది. ఏది త్యజించాలి, ఏది భుజించాలి? భుజించుట అనగా అనుభవించుట. తిండి తీర్థాలు మాత్రమే కాకుండా అనుభవించుట, భుజించుట అనగా మన యొక్క అనుభవమునకు తెచ్చుకొనుట. చేనచ్చక్తేన, త్యాగం చెయ్యి, వదిలేయి. ఏ వదిలేయాలి? త్యజించు, నామరూపములు త్యజించు. నామరూపములు త్యజించి ఈశ్వర తత్వాన్ని అనుభవించు. ఇది ఈశావాస్యోపనిషత్తు యొక్క రెండవ సూత్రం. దీన్ని ఎలా స్వామి మనకు చెప్తున్నారో చూడండి. వీటిని ఎలా త్యజించాలండి? నామరూపాలు త్యజించడం అంత సాధ్యమా? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఆ నామము కూడా నీ స్వరూపం అనుకో, నీ రూపము కూడా నీ ఆత్మ యొక్క స్వరూపం అనుకో. సర్వనామములు ఈశ్వరుడే, సర్వరూపములు ఈశ్వరుడే అని భావించినప్పుడు నామరూపాలు పట్టుకుని వేలాడేటువంటి ప్రస్తావన ఉండదు. నేనే రాము నామరూపములు అనుకునే చింతన ఉండదు. ఎందువల్ల? సర్వనామములు సర్వరూపములు భగవత్ స్వరూపమే కనుక ఇది నా స్వరూపంగా భావించడం, అన్యము కాదు. అంటే ఇప్పటిదాకా మనం నామరూపాలతో ముడిపడి ఉన్నాం. నేను ఫలానా, నాకు ఈ ఫలాన ఆకారం ఉన్నది, ఈ నామరూపాలు పట్టుకుని వేలాడే మనకు అది త్యజించడం అనేటువంటిది కాస్త కష్టమవుతుంది. కాదయ్యా, అది కూడా నీ స్వరూపమే అనుకున్నప్పుడు త్యజించే ప్రశ్నే లేదు. అది కూడా ఈశ్వరమయమే అనుకున్నప్పుడు మనకు అంతగా బాధించదు. ఆ భావనతో భుంజీదా, భుజించు, అనుభవించు అని చెప్తున్నది ఈశావాస్యోపనిషత్తు రెండవ సూత్రం. దీన్ని భగవాన్ బాబా వారు ఎలా చెప్పారో చూడండి. నామరూపాత్మకమైన జగత్తు చూచి భ్రమచందకయ్యా, ఈయన కేవలము నామరూపాలు అనసంగా గుర్తించుకో. ఈ నామరూపములకు ప్రధానమైనటువంటి, ఈ నామరూపములతో కూడి ఉన్నటువంటి ఈశ్వరతత్వాన్ని గుర్తించు. కన్నులకకు బడు దృశ్యము ఘంచి సత్యమిది అని అంచకు సంబరమున. కళ్ళతో చూస్తున్నావు నామరూపాత్మకమైన జగత్తు, అదే నిత్యము, అదే సత్యము అని నువ్వు భ్రమించకు. తెరను దాగిన సత్యము తెలుసుకొనగా, ఈ జగత్తు అనేటువంటి తెరకు వెనక ఉన్నటువంటి ఆ సత్యాన్ని తెలుసుకోవాలయ్యా. విశ్రమింపగా నాతోడ వెడలి రెండు, విశ్రమింపగా నాతోడ వెడలి రెండు. ఈ విశ్వం అనే తెర, నామరూపాత్మకమైన జగత్తు అనే తెర వెనకుండే అఖండమైన సచ్చిదానంద స్వరూపాన్ని, అద్వైత బ్రహ్మానంద ఈశ్వర తత్వాన్ని మీకు తెలియజేస్తా నాతో రెండయ్యా అంటున్నారు భగవాన్. అంటూ ఏ నామాన్ని పట్టుకొని నువ్వు వేలాడుతున్నావో, ఏ రూపాన్ని చూచి నాది అని నువ్వు భ్రమిస్తున్నావో దాన్ని చక్కగా ఒక వ్యంగ్య రచనలో స్వామి తెలియజేశారు. భగవాన్ బాబా వారు ఎన్నో గద్య రచనలు చేశారు, వేలాది సంఖ్యలో పద్య రచనలు చేశారు, జానపద సాహిత్యాన్ని కూడా విశేషంగా చేశారు. మన అందరికీ కూడా తెలిసిన విషయమే, జానపద సాహిత్యంలో పల్లె పాటలలో తత్వాలు కూడా మనకు చెప్తారు. అలాంటి రచనలు చేశారు మహానుభావుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు, ముఖ్యంగా దేహాన్ని చూచి
ఎలా చెప్పారో మీకు తెలియజేస్తాను. నమ్ముకొనకు నిత్యమని దేహము. ఈ దేహం నిత్యం నమ్ముకోకరా నాయన, ఎందువల్లంటావేమో, పుట్టి ముంచునది నట్టేయటం, ముంచి పారేస్తుందంటే అనుకుంటున్నావేమో, ఈ దేహం నిత్యం అనుకుంటున్నావు. అందులో ఇవాళ రోజుని చెప్పక్కర్లే. ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్లిన వాడు ఇంటికి వచ్చేదాకా అనుమానమే. ఏ రైలు ప్రమాదంలో ఇరుక్కుంటాడో, ఏ బస్సు ప్రమాదంలో ఇరుక్కుంటాడో, ఇంటికి వచ్చేదాకా అనుమానమే. ఈ దేహాన్ని చూసి నిత్యం నువ్వు ఎట్లా అనుకుంటావు చెప్పండి. అందువల్ల నమ్ముకొనకు నిత్యమని దేహము. ఈ దేహం నిత్యం నువ్వు ఎప్పుడు అనుకోకయ్యా. ఇందువల్ల పుట్టి ముంచునది నట్టేటన్, నట్టేటలో ముంచి పారేస్తుంది ఈ దేహం. ఈ సత్యం అనుకోవద్దు. తుమ్మునంతలోన తూలిపోవు ఈ తొమ్మిది తొర్రల తోలుబొమ్మ. ఏం చెప్పాడు చూడండి, తుమ్మునంత లోపల హత్యని తుమ్మావు నువ్వు, ఈ తుమ్మే లోపలే తొమ్మిది తొర్రల బొమ్మ తాపమనిపోతుందంటే. ఒక తుమ్ముతోటే ప్రాణం వెళ్ళిన చాలా మంది ఉన్నారు. ఈ దేహాన్ని చూసి సత్యం నువ్వు అనుకుంటావా, ఈ దేహాన్ని చూసి నువ్వు భ్రమ చెందుతావా అని నామరూపాత్మకమైన జగత్తుని నమ్ముకోవద్దు అని చెప్పడానికి ఇంత చక్కని వ్యంగ్య రచన తన యొక్క జానపద సాహిత్యంలో ఆ అపురూపమైన శిల్పకళా చాతుర్యంతో మనకు అందించారు భగవాన్ బాబా వారు. చూడండి, పైగా మనకేమనిపించు, తరతరమును సుస్థిరమనిపించును. మన తాతకి నిత్యం అనిపించింది, మన తండ్రులకు సత్యం అనిపించింది, మనకి ఇది సత్యం అనిపిస్తోంది, ప్రతి తరమును కూడా ఇది సత్యం, సత్యం మనకు అనిపిస్తోంది. ఏం చేయాలి చెప్పండి, తరతరమునకు నిత్యం అనిపిస్తుంది. అందువల్లే ఈ సంపాదనలు చాలక నాకు బాగా తినడానికి ఉన్నా, పిల్లలకి సరిపడా సంపాదించాలి, మనవులకి సరిపడా సంపాదించాలి, ముని మనవులకు కూడా సంపాదించాలి. ఎందువల్ల తరతరమునకు స్థిరం అనిపించును. ఇన్ని తరాలు నేను చూడడానికి ఉంటాను, ముని మనవుడు కూడా ఆస్తి సంపాదించి వాడు అనుభవిస్తుంటే నేను ఉంటాను. ఇంతకన్నా భ్రమ ఏమున్నదండి? అదే అంటున్నారు బాబా, పరమావస్థల పాలు చేయుచు, అన్ని తరాలకు నేనుంటాననుకుంటూ అన్ని అవస్థల్లో పాలు చేస్తున్నాం ఈ మన జీవితాన్ని అంతా కూడా. మరు నిమిషం విధి మరుగుపడునురా. ఏ క్షణంలో మరుగుపోతుందో చెప్పలేం, మరు క్షణంలో ఎవరు చెప్పగలరు? పరమాత్ముడు సల్పిన మాయబొమ్మ తై తై తై తై బొమ్మ, దీని తమాష చూడర మాయబొమ్మ. వారి రచన అన్నమాట, మరు నిమిషంలో మరుగున ఓడిపోతుందయ్యా, అది సత్యం నువ్వు ఎట్లా అనుకుంటావు? ఇది ఇప్పుడు ఈ బొమ్మను ఊ చేసిందా? పరమాత్ముడు చేశాడు ఆ బొమ్మ. తాను చేసిన బొమ్మతో తాను ఆడిస్తాడు. బొమ్మలాటలు చూడండి, కింద పెట్టి ఆడిస్తుంటాడు. ఆయన ఆడిచ్చినట్టు ఆ బొమ్మలు ఆడుకుంటుంటాయి. కానీ ఆ బొమ్మలు నిజం అనుకుంటే వాటి కర్మ, కాని ఆడిచ్చేవాడు వేరే ఉన్నాడు, సూత్రధారుడు వేరే ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం గమనించాలి. చెప్తున్నాడు చూడండి, తొమ్మిది చిల్లుల తిత్తియే కాని. ఈ దేహం చాలా బాగుంది, అద్దం ముందు ఉంచినప్పుడు చాలా బాగున్నాం అనుకుంటాం మనం. పక్కవాడు చెప్తుంటాడు కోతి మోహన్ లాగా ఉందరాని ఇదని, కానీ మనం నమ్మడానికి సిద్ధంగా లేము. మనంద అందగాడు ఎవడనుకుంటాడు, ప్రతివాడు అందం ముందు అద్దం ముందు నుంచున్నాడు అబ్బో చాలా అందగాడు అనుకుంటాడు. ఏమిటి ఏమిటి అందం? ఆ దేహం అంతా తొమ్మిది తొర్రల తిత్తి, తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి ఆ తిత్తి. పోనీ ఇందులోంచి ఏమొస్తున్నాయి? నాసికల నుంచి ప్రాణవాయువు పీలిస్తే వదిలేదు బొగ్గు పులుసు వాయువు. ఈ దేహం నుంచి వచ్చేదంతా భయంకరమే, లోపలికి ఎంత మంగళం చేరినా వదిలేది భయంకరమే. బాబా గారు చెప్పారు ఒకసారి చూడండి, జాడీలో ఆవకాయ పెడతాం లేదా మాకాయ పెడతారు, హాయిగా సంవత్సరం పాటు ఉండదు, దానికి ఏం కాదు, ఇంకా మంచి రుచి. ఉసిరికాయ లాంటివి ఆగిన కొద్దీ ఇంకా రుచిగా ఉంటాయి. లేదా పిండి మర, మీ అందరికీ తెలుసు, ఆ పిండి మరలో గోధుమ లేస్తే గోధుమ పిండి వచ్చింది, బియ్యం వేస్తే బియ్య పిండి వచ్చింది. మరలు కూడా చక్కగా చేస్తున్నాయి. మన ఇంట్లో అన్ని వేస్తున్నాం, బయటకు వచ్చేది ఏది? భయంకరం చీ ఇలాంటిది. అదే చెప్తున్నారు, తొమ్మిది చిల్లుల తిత్తియే కాని కాంతి కలిగిన రత్నం కాదు. మన దేహం కాంతి కలిగిన రత్నం అనుకుంటున్నావా? రేపు ఎలా ఉంటుందో, ఈ ముఖానికి ఎన్ని ముడతలు వచ్చాయో ఎవడికి తెలుసు? అందరికీ గిరిజాలు చుట్టే ఒకప్పుడు, తర్వాత కదా బట్టదలైంది. అందువల్ల అంత కాలం ప్రకారం అన్ని మారుతూ ఉంటాయి.
కాంతి కలిగిన రత్నం కాదు. ఎప్పుడు కాంతులు కాంతులు ఈనుతూ ఉంటుందనుకుంటావేమో, కాదు కాదు, నిమిష నిమిషమునకు నీచులూరునే కాని పునుగు జవాజీలు పుట్టబోవు, పునుగు జవాజీవీలు పుట్టబోవు. ఈ యొక్క మలమూత్ర రక్త మాంసముతో ఉన్నటువంటి ఈ దేహంలో ఇందులో అత్తర్లో ఒక సెంటులో ఉంటాయి నువ్వు అనుకోకు, భయంకరమైన వాసన. ఏముంది దేహంలో చూచి ఆ చెమట వాసన చెప్పండి. అందువల్ల ఈ దేహం ఈ రూపాన్ని చూసి నువ్వు భ్రమిస్తావా, ఇది శాశ్వతంగా ఉంటుందనుకుంటున్నావా, ఇది నిత్యం అనుకుంటున్నావా? తై తై తై బొమ్మ, దీని తమాష చూడరా మాయ బొమ్మ, ఈ తమాష చూడరా అంటూ తన జానపద గీతంలో చక్కగా తెలియజేయడం జరిగింది భగవాన్. కనుక వదలవలసిందేది నామరూపములు, భుజించవలసింది, ఆనందించవలసింది, అనుభవించవలసింది ఏది? ఈశావాస్యమధికం సర్వం, సర్వత్రా వ్యాపించినటువంటి ఈశ్వర తత్వాన్ని నువ్వు అనుభవించాలి అంటానికి స్వామి మరొక పద్యంలో దివ్యంగా తెలియజేశారు. దేహము పంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహము కూలక తప్పదెప్పుడు, దేహము పంచభౌతికము, పంచభూతములతో కూడుకున్న దేహం ఉన్నదే శాశ్వతం కాదయ్యా. కూలక తప్పదెప్పుడు, డాక్టర్ గారు గ్యారంటీగా బతుకుతావని అంటాడు, ఆ బిల్లు ఇవ్వగాని నువ్వు పోతావు, బిల్లు తీసుకొని డాక్టర్ గారు పోతాడు, బిల్లు ఇచ్చిన తర్వాత నువ్వు పోతావు. ఎవడుండేవాడు లేడు. శ్రీరామకృష్ణ పరమహంసం మాట సెలవిచ్చారు, భగవంతుడు రెండుసార్లు పెద్దగా నవ్వుతాటండి. ఎప్పుడంటే డాక్టర్ గారు రోగిని చూస్తూ నువ్వు తప్పక బతుకుంటావు నాయన అన్నప్పుడు దేవుడు నవ్వుతాట, వీడు బతికిస్తాడు వాడు బతుకుతాడు బానే ఉందిలే నవ్వుకుంటాట, ఈ పిచ్చివేధవ నమ్ము నమ్ముతున్నాడు, ఇంతకన్నా మాయకుడు ఎవడుంటాడ్రా, కాదు ఈ వైద్యుడు నేను బతికిస్తాను, చాలా మందిని బతికిచ్చాడు నిన్నటి దాకా, ఎంతమంది పోయారు ఆయన చేతిలో, ఇది చూచి దేవుడు నవ్వుకుంటుంటాట. రెండో సందర్భం ఎప్పుడు నమ్ముతాట, పొలం గట్టు దగ్గర అన్నదమ్ములు పోట్లాడుకుంటే దేవుడు నవ్వుతాట. ఎందువల్ల? ఈ తీసుకొని డాక్టర్ గారు పోతాడు, బిల్లు ఇచ్చిన తర్వాత నువ్వు పోతావు. ఎవడుండేవాడు లేడు. పరమహంసం మాట సెలవిచ్చారు, భగవంతుడు రెండుసార్లు పెద్దగా నవ్వుతాటండి. ఎప్పుడంటే డాక్టర్ గారు రోగిని చూస్తూ నువ్వు తప్పక బతుకుంటావు నాయన అన్నప్పుడు దేవుడు నవ్వుతాడు, వీడు బతికి

కొట్లాడుకుంటే దేవుణ్ణి అవుతాడట. ఎందువల్ల? ఈ పొలం నాది, ఈ గట్టు నాది, ఈ గజం నాది, ఈ అడుగు నాది. ఎవడిదిరా, నువ్వు కాకమురుగు నీ తండ్రిది, వాడి కాకమురుగు నీ తాతది, వాడి ముందు నీ పుత్తాది ముత్తాతది, రేపు నువ్వు పోతే నీ పిల్లలది, ఎవడిది ఇది? అప్పుడు కూడా చూచి భగవంతుడు నవ్వుతాట. అందువల్ల దేహము కూలక తప్పదు ఎప్పుడు, ఎప్పటికైనా సరే ఇది కూలక తప్పదు. ఆ విషయాన్ని తెలుసుకోమంటున్నాడు స్వామి. దేహి నిరామయుండు గణుతింపక దేహికి చావు పుట్టుకల్, మోహనిబంధ బంధనలు ముద్రలు లేవు నిజంబు చూడ. పోయేది దేహమే గాని లోపల దేహి కాదు. చచ్చాన్రా అంటాడు ఎవడో ఉదాహరణకు. ఎవడు చచ్చేది? దేహం నువ్వు కాదే. చస్తే నాకెట్లాగా అంటాడు. చస్తే నీకెట్లాగా, నువ్వు కూడా పోవాలిగా మరి. చస్తే నాకెట్లా, చచ్చా కూడా నేనేదో ఉంటానని ప్రతివాడికి ఉంది. అబ్బా నా కష్టాలన్నీ చస్తే పోతాయంటాడు. అంటే చస్తే నువ్వు ఇంకా ఉంటావు అన్నమాట. దేహ సంబంధమైన కష్టాలు పోతాయి అంతే, నువ్వు ఇంకా ఉంటున్నావు. అదే దేహి నిరామయుండు. వచ్చేది పోయే దేహమే, కానీ నువ్వు మాత్రం నిత్యంగా ఉంటావు. ఈ విషయాన్ని భగవాన్ బాబా గారు చెప్తున్నారు, వినండి. మోహ నిబంధనలు ముద్రలు లేవు నిజంబు చూడ. ఈ లోపల ఆత్మతత్వం ఉన్నదే దేహి, దేహములో ఉన్న దేహి, లేదా శరీరములో ఉన్న శరీరి, లేదా క్షేత్రములో ఉన్న క్షేత్రజ్ఞుడు. ఆ లోపల భగవంతుడుకున్నాయే, ఆయన ఎక్కడ మోహము లేదు మోక్షము లేదు. ఆ విషయాన్ని గుర్తించుకో. ఆయనకేం లేవు, నీ మనసు చేసిన రచ్చ ఇదంతా. మనసు కల్పించిందే మనకి యొక్క బంధము మోక్షము అనేటువంటిది. మనసు కల్పించిందే మనకి మోహము వ్యామోహము అభిమానము మమకారము. అంతా మనసు కల్పించింది, దేహం అనుభవిస్తున్నది అఘోరిస్తున్నది. కాని అసలైనటువంటి దేహికి ఆ శరీరికి ఆత్మతత్వం మనకు ఇవేమి లేవు తెలుసుకోమంటున్నారు. దేహియే దేవదేవుడు మదింగణుతింపగ ఆత్మరూపుడవు. ఆత్మని చెప్తున్నావే, దేహి అంటున్నావు, అతడే దేవదేవుడు తెలుసుకోరా. చూసావు, దేహము నీది కాని నీవు దేహం కాదు. కనుక నీది అయిన దేహం వచ్చింది పోయింది, నీవైన వాడివి, వచ్చిన వాడివి కావు పోయేవాడివి కావు. ఎప్పుడు కూడా నీవు బంధ విమోచనంలోనే ఉన్నావు. కాని ఈ జగత్తులో ఈ విషయ వాసనల చేత పంచభూతాత్మకమైన ఈ ప్రపంచమునందు ఈ మనస్సు ప్రయత్నం చేత ప్రమేయం చేత ఈ సుఖ దుఃఖాలలో ఈ బంధ మోక్షాలలో మనం తగులుకొని ఉన్నాం. అసలైన ఆత్మతత్వం మనకు ఇవేమీ లేవు. చేనచ్చక్తేన పుంజీదా, ఇది ఉపనిషత్ సూత్రం. వదిలేసే ఈ దేహం పైన రూపం పైన దీన్ని వదిలేసే, అప్పుడు భుంజీదా అనుభవించునాయన అని చెప్తున్నారు. దీని బాబా గారు ఓ చక్కని కథ చెప్పారు. రోడ్డు మీద వెళ్తున్నారు ఒక పెద్ద ఆయన, దారిలో కొంతమంది గుమిగుట్లను చూశాడు ఆయన. ఏమిటి ఆయన దగ్గరికి వెళ్ళి చూశాడు. చూస్తే ఓ పిల్లవాడు చనిపోయిన తన తల్లి శవం పైన పడి ఏడుస్తున్నాడు పెద్దగా. ఈ పెద్ద ఆయన అడిగాడు, నాయన ఎందుకు ఏడుస్తున్నావు రా? మా అమ్మ పోయింది, మా అమ్మ పోయింది అని ఏడుస్తున్నాడు. మీ అమ్మ పోయింది ఏంటంటావురా? ఎక్కడ పోయింది? ఇక్కడే ఉందిగా అన్నాడు. కాదండి, మా అమ్మ పోయింది. ఎక్కడ పోయింది? ఇక్కడే ఉంది కదయ్యా. పోయింది ఎవరు? మీ అమ్మ పోయింది నువ్వంటే ఇక్కడే ఉంది. అప్పుడు వాడి జ్ఞానం వచ్చింది. కనుక పోయింది అనేది ఆత్మ వెళ్ళిపోయింది, మిగిలింది ఇక్కడ దేహమే. కనుక నువ్వే దేహం అయితే పోయిన వాళ్ళ గురించి మనం ఏడవకూడదే. మా నాన్న పోయాడు, మా అమ్మ పోయిందని ఏడుస్తుండే. ఎక్కడ పోయారు? అక్కడే ఉన్నారు. నువ్వు తగలబెట్టేదాకా ఉన్నారుగా, ఏడవక్కర్లేదే. అంటే ఈ దేహమే నేను అనుకున్నప్పుడు నీకు దుఃఖం, దేహం నువ్వు కాదు అనుకున్నప్పుడు నేను ఎలాంటి వికారములు లేవు. ఇది బాబా గారు చెప్పినటువంటి ఓ చక్కని ఉదాహరణ. మరొకసారి స్వామి చెప్పారు, నువ్వెవరు అనుకుంటున్నావయ్యా? ఒకప్పుడు ఎవరివి నువ్వు? పిల్లాడివి, సన్. కాస్త పెద్దాడివి అయ్యావు. ఏమయ్యావు?

మేనయ్యో, పెళ్ళైంది, బిడ్డలు కలిగారు. ఎవరయ్యో? ఫాదర్ అయ్యో. బిడ్డలు వివాహం చేశావు, వాళ్ళకి బిడ్డలు కలిగారు. ఇప్పుడు ఎవరు నువ్వు? గ్రాండ్ ఫాదర్. ఎవరు నువ్వు ఇప్పుడు? చైల్డ్వా, బాయ్వా, మ్యాన్వా, ఫాదర్వా, గ్రాండ్ ఫాదర్? ఎవరు నువ్వు? అంతా నీవే. ఈ మధ్య వచ్చిన దశలు తప్ప, కాలము యొక్క మార్పులు తప్ప, నీవు నీవుగానే ఉన్నావు. చైల్డ్ అని నీవు, బాయ్ అని నీవు, ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అంతా నీవే. కాల ప్రభావము అట్టి తత్వం నువ్వు తెలుసుకోవాలి అని బాబా గారు ఉదాహరణ చెప్పారు. చూడు ప్రసంగంలో చాలా బాబా గారి దాంట్లో నాకు బాగా కనిపించిన విషయం మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఆయన దగ్గర ఏది ఉంటే, ఏ వస్తువు అయినా సరే, అది పరమాద్భుతమైనటువంటి చమత్కారాలకు, ఉపమానాలకు, ఆధ్యాత్మిక సత్యాలు తెలియజేయడానికి ఉపకరణాలుగా మారతాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. స్వామివారి యొక్క టేబుల్ పైన పుష్పగుచ్చం ఉంటుంది, మరొక ప్రక్కన ఆ గ్లాసు, అందులో నీళ్లు, దానిపైన మూత. అప్పుడు స్వామి చెప్తున్నారు, గ్లాస్ పట్టుకున్నారు, ఏ గ్లాస్ ఇది? వెండి గ్లాస్. పైన మూత, మూత వెండే, గ్లాసు వెండే. కాదండి, గ్లాసు మాత్రం వెండి, లేదు మూత మాత్రం వెండి. నువ్వు చెప్పగలవా? అది మూత రూపంలో ఉన్నా, గ్లాస్ రూపంలో ఉన్నా వెండి. కనుక రూపము నామము వేరు. పొడుగ్గా ఉంటే ఆ రూపాన్ని బట్టి నామము గ్లాస్ అనే పేరు పెట్టావు. గుండ్రంగా పైన ఉండేటప్పటికీ రూపాన్ని బట్టి ఆ పైన బోర్లించావు, దానికి మూత అని పేరు పెట్టావు. కానీ రూపాన్ని బట్టి నామం పెడుతున్నావు, కాని రెండు వెండేనే. అదే రీతిగా ఏకత్వమైనటువంటి ఆ తత్వాన్ని గ్రహించు, అప్పుడు భుంజీగా నువ్వు అనుభవించడానికి అవకాశం ఉంటుంది అని బాబాగారు చక్కని ఉదాహరణ చెప్పారు.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు ప్రసారాలలో ఈరోజు శ్రీ సత్యసాయి చరితము బోధలు లీలలు అనే హరికథను ప్రసారం చేస్తున్నాం. దీని రచయిత సుకవితా విశారద బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ, విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. కథకులు హరికథారత్న బ్రహ్మశ్రీ ధూళిపాళ శివరామకృష్ణ శర్మ భాగవతులు. వాయిద్య సహకారం అందించిన వారు వయలిన్ శ్రీ ధూళిపాళ శ్రీనివాస శాస్త్రి, మృదంగం శ్రీ మోదుకూరి నగధరరావు. శ్రీ సత్యసాయి చరితము బోధలు లీలలు హరికథను వింటారు సాయిరాం.
1: శ్రీ సాయి రామగా

శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి భగవానుని దివ్య చరణారవిందములకు సాష్టాంగ సహస్రాధిక వందనములు. రసజ్ఞులు, గుణగ్రహణ పారిణులకు, శ్రీ సాయి భక్తులకు నమస్సుమాంజనులు. శ్రీ సాయినాథుని దివ్య చరణ సమర్చనం చేసి శ్రీ సత్యసాయి చరిత్రను విరచించి కథాగాన సదవకాశం కల్పించిన శ్రీ సాయినాథుని సద్భక్తులకు, శ్రీ చొప్పగట్ల సూర్యనారాయణ సుఖవితా విశారదులకు ప్రణామం. శ్రీలు చిందించిన ఈ పావన భారతావనిలో ధర్మగ్లాని సంభవించినంత దైవమే మానవాకృతి ధరించి మన మధ్య మసలి తన అమేయ లీలా విలాసాలతో ధార్మిక జ్యోతుల వెలిగించుచుంట అనాదిగా వస్తున్న విధానం. భగవత్ ప్రతినిధులుగా మహాపురుషులు అవతరించి అజ్ఞాన తమస్సులను గ్రహించి తమ దివిజ్ఞాన పీయూష ధారలచే జనతా మనోక్షేత్రాలను తలిపి ధార్మికతను పండించుట నైసర్గిక పరిణామం. అట్టి మహాపురుషుల కొలకు చెందిన వారే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. సత్యసాయి చరిత్రము.

0: శిర్డి సాయినాథుడే శ్రీ సత్యసాయిగా అవతరించి 22 వత్సరాల పండు వయసున సైతం అలుపెరుగక ఆర్తజన రక్షణకై అహర్నిశలు పరిశ్రమిస్తున్నారు. స్వామి ప్రేమతత్వాన్ని పారలౌకిక తత్వంతో గ్రహించి స్వామి సంకల్పముల అనుష్ఠించి సాయి అఖండ ప్రేమకు పాత్రులమవుదుముగాక లీలా గృహీత శరీరుడైన శ్రీ సాయి ప్రభుని లీలలను బోధనలను ముచ్చటించి తరింతమామరి
1: జై బోలో సత్య సాయి భగవాన్. శాంత చిత్తంబు తోడ సాయి

సత్య ధర్మ ప్రేమ శాంతి అహింసలనే పంచసూత్రాలతో ప్రేమోపదేశం చేసి సేవాయోగం నేర్పి మానవతావాదంతో శాంతిని స్థాపింపనిచ్చినారు. సమత మమత నవతలను యువతకు బోధించి ప్రపంచోద్ధరణకై బాబా సంకల్పించినారు. అందులకై పుట్టపర్తిలో శాంతి స్థాపనకై ప్రశాంతి నిలయం నెలకొల్పినారు. ఆ వాసవు.

బోధక కొడుల తలపింప పుట్టును కొండలు మునులై కొడుబ ముట్టలు సాధక.

0: శాంతి నిలయము విశ్వమునకు శోభాదాయకమై శాంతికి నిలయమై దాంతికి తావలమై మోదమునకు ప్రాపై మోక్షంబునకు ముఖద్వారంబై విలసిల్లుతుండే ఆ పుటపర్తి వైభవాన్ని కరుణశ్రీ గారు ఇలా వర్ణించారు.
1: అదే పుట్టపర్తి, అదే పుట్టపర్తి

వారుడు చిరునవ్వును చిందించి బంగారు ద్వారమని అని దేవతలు వారుడు వినువీధిని నిలచి ప్రశంసింతురట. ప్రణవ పీఠమున కొలువైన శ్రీ సాయి ప్రభుని జ్ఞానామృతమును పరమశ

ఇలా స్వామి మధుర సంకీర్తనం సాగిస్తూ రామాయణ భారత భాగవత కథాప్రసంగాలతో శ్రోతలను అలరిస్తూ సర్వమత సమత సారంభు అసారంభుగా కురేస్తూ సత్యధర్మ శాంతి ప్రేమ తత్వంబుల అహింసా మార్గము అవలంబించుడని

శంభుండంతు శైవుల్ సదా ఉల్లాసంగున కొల్వ ఉల్లాసంగున కొల్వ ఎల్లరకు ఆయుర్భోగ భాగ్యాది సంపల్లాభం.

భేదంబులే కాని దైవం ఒక్కడే పోయని సాయి పలుకు చక్కని సూక్తులందిస్తూ అని హెచ్చరించేవారు స్వామి. అంతే కాదు.

0: సూర్యోపదేశాలతో భక్తులను కటాక్షిస్తూ అనుపెరుగక విశ్రాంతి గొనక భక్త జనాడికి భగవదానందాన్ని అనుగ్రహింప అమందానంద కందళిత హృదయారవిందులై భక్తులు స్వామిని నుతించేరు ఇలా.
1: నామం పావనం, ధామం పావనం.

0: సాయిరాముని చూపు రూపు మాట పాట హావం భావం హాసం వేషం అంతా పరమ పావనమే కదా. సాయికృష్ణుని నామము ధామము గానము ధ్యానము అంతా పావనమే. అవును, వారు పతిత జనోద్ధారి పాపాపహారి శ్రీ సాయి గిరిధారి. ప్రాణదాతయని జ్ఞానదాతయని విద్యాదాతయని సంపత్ప్రదాతయని ఆరోగ్యదాతయని ఆరోగ్యదాతయనియును జీవనదాతయనియును సాయి ప్రభుని అఖండ మహిమలు అనుభవంలోకి వచ్చిన ఆర్తులు భక్తులు కీర్తింపసాగారు జిజ్ఞాసులతో కలిసి.
1: ప్రాణదానమునర్చి ఆర్తరక్షకుడన్న ఖ్యాతి నాడను నొకండు. ప్రాణదానమునర్చి ఆర్తరక్షకుడన్న ఖ్యాతి నాడను నొకండు. అజ్ఞానమును పాపి విజ్ఞాన చంద్రిక వెలిగించే వేడుకను నొకండు. దారిద్ర్య బాధ

ప్రశాంతి నిలయమే తన ఆవాసముగా, వీణుల విందై అమృతపు సోనల పొందైన పాటలతో మాటలతో మానవ జీవిత లక్ష్యాన్ని ఎరుకపరుస్తూ శరన్నవరాత్రముల యందు వేద పురుష జ్ఞాన యజ్ఞ సప్తాహ కార్యక్రమములను కడు ఘనముగా స్వామి నిర్వహించేవారు. కవి పండిత గాయకులతో పాటు ఘనవేద పండితులు సైతం శ్రీచరణ సేవకై అరుదించేవారు. నాటి వేద పురుష జ్ఞాన యజ్ఞ సప్తాహ వైభవాన్ని శ్రీమాన్ పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసుగారు ఇలా వర్ణించారు.

给你了用心，把住那路不哭我能不了不得来算账，把住那路不哭我能

శరీరామాంస దేహుడైన ఆ గిరిధర గోపాలుడే నేడు సాయిగోపాలుడుగా అవతరించి దివ్యాతి దివ్యంబులు నవ్యాతి నవ్యంబులు భవ్యాతి భవ్యంబులగు తమ అమానుష లీలలతో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను కావిస్తున్నారు. విశ్రాంతి వేళల్లో విశ్వపతిని సంకీర్తిస్తూ విశ్వాన్నే మరపింపసాగినారు శ్రీ సత్యసాయి ఇలాగున్నారు.

0: భక్తి పరవశాశ్రువులు కన్నుల జారువార, హరినామ మధుతో హృదయ పాత్ర పొంగి పొర్ల, తనువు పులకరింప మైమరచి మధురగానం వినిపించి భక్తులకు నాదసుధను పంచి ఓర్పుతో ప్రేమతత్వాన్ని అందించసాగారు స్వామి. ధర్మ సంస్థాపనమే ధ్యేయంగా పరమ ప్రేమతో లోకహితార్థి అయి అనేకానేక సేవా కార్యక్రమములకు రూపకల్పన చేసి దీన జనోద్ధరణకై నడుం కట్టి ముందు నిలిచేరు స్వామి.
1: పదునారు ఎండు లీలలు పదునార్వచ్చరంబుల వల పరపెద మహిమల్, పదునారు ఎండ్లు ఆపై ముదమారగ బోధసేతు

అని చిన్నతనంలోనే సెలవిచ్చారు స్వామి. తన జీవితమే తన సందేశం అంటూ వేనవేరు అద్భుతాలను ప్రదర్శించేరు శ్రీ సాయినాథులు. ఒక వంక ఆధ్యాత్మిక ప్రచారం, వేరొక వంక లోకారాధనం, మరి ఒక వంక మహిమా ప్రదర్శనం, ఇలా శ్రీవారి జీవితం ముమ్మూర్తుల త్రివేణి సంగమాన్ని తలపిస్తోంది. యావత్ ప్రపంచ జన మనో మాలినీయ ప్రక్షాళనమునర్చి మానవతావాదాన్ని వినిపించుట వారి జీవిత లక్ష్యం. మై మిరకిల్స్ ఆర్ మై విజిటింగ్ కార్డ్స్ అని అంటూ ఉంటారు స్వామి. ఎన్ని

అమనామ పారణతో దైవ మంత్ర మొసగలేని కవితార్థ మొసగు కల్పవృక్షం ముగ నిలువ చేతి కవితార్థ మొసగు కల్ప

మూకికి మాటను, కుంటికి నడకను, గుడ్డికి కన్నులను, దీక్షతో అనంతపురం జిల్లాకు ప్రజలకు తాగునీటిని ప్రసాదించినారు స్వామి. అంతేకాదు, విశ్వవిద్యాలయములో నెలకొల్పి క్రమశిక్షణ కలిగిన అధ్యాపక ఆధ్యాత్మిక వీరులను దేశమాతకు అందిస్తున్నారు. పునరావృత్తి రహితమైన మోక్షప్రాప్తిని కలిగించే మార్గం ప్రజలకు చూపి జాతికి రామనామ భిక్ష పెట్టి కామితార్థమున నొసగు కల్పవృక్షమే తానైనారు శ్రీ సాయి భగవాన్. సాయి సర్వాంతర్యామి, సకల జన మనోనయనాభిరాముడు, సకల మహిమాభిరాముడు అని లోకులు వేనోళ్ల కీర్తింపసాగినారు. ఆ పరాత్పరుని మహిమా విభూతులలో కొన్నింటిని సవివరంగా మనమిప్పుడు ప్రస్తావించుకుని మహదానందమును అనుభవించము. జై.

ఇప్పటిదాకా మీరు శ్రీ సత్యసాయి చరితము, లీలలు, అనుభవాలు, శ్రీ ధూళిపాళ శివరామకృష్ణ శర్మ గారిచే హరికథాగానం మొదటి భాగం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా 2016 సంవత్సరంలో శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలను మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.
1: భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య సందేశ సౌరభాన్ని వెదజల్లుతూ అవతారోద్యమ సేవకు అంకితమై 6వ వసంతంలోకి అడుగుపెడుతున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల విభాగం పలుకుతోంది మీకు హార్దిక స్వాగతం. 5వ వార్షికోత్సవ ప్రత్యక్ష ప్రసారాల రూపేణ అందిస్తోంది మీకు సాయి భగవానుని దివ్య ప్రేమామృతం. ఆస్వాదించండి, ఆచరించండి, ఆనందించండి.

0: సాయి కుల్వంత్ సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారాల అనంతరం రేడియో సాయి శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో తదుపరి కార్యక్రమంగా వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి అనే అంశంపై శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారు తమ ప్రసంగాన్ని అందిస్తారు. సాయిరామ్.
1: తెలుగు రేడియో సాయి ప్రసారాలు ప్రారంభమై 5 సంవత్సరాలు పూర్తి అయింది. 5 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు, హృదయపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సాయిరామ్. అవతార పురుషుడైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మన ఆంధ్రదేశంలో జన్మించి తన మాతృభాషను తెలుగు భాషగా ఎన్నుకోవడం మనం జన్మజన్మల చేసుకున్న పుణ్యము. ఒక అవతార పురుషునికి సమకాలీనులుగా జన్మించడం, అవతార పురుషుడు మాట్లాడే భాష మన మాతృభాష కావడం, ఇది ఏ యాదృచ్ఛికమో లేక ఎటువంటి ఒక కోయిన్సిడెన్సో కాదు, ఇది కేవలం ఒక బలమైనటువంటి ఆశీర్వాదంతో లభించే ఒక గొప్ప అవకాశం. ఈరోజు ప్రపంచ నలుమూలల సాయి భక్తులు స్వామి యొక్క సందేశాన్ని వినాలంటే మొట్టమొదటిగా వారికి వినపడేది తెలుగు భాష. ఎందుకంటే భగవంతుడు తమ యొక్క ప్రబోధల్ని తెలుగులోనే చేస్తూ వచ్చారు కాబట్టి తెలుగు తల్లికి, తెలుగు భాషకు ఎవరూ చేయలేనంత సేవ, ఎవరూ చేయలేనంత మేలు భగవాన్ తన భాషగా ఎన్నుకొని అంత మేలు చేశారు. ఈరోజు తెలుగు భాష ప్రపంచంలో నలుదిక్కుల వినపడుతుందంటే అది స్వామి యొక్క చలువే. అయితే ఈరోజు కార్యక్రమంలో వ్యష్టి, సమిష్టి, సృష్టి, పరమేష్టి అనేటి వాటి గురించి ఒక ఈ సబ్జెక్ట్ పైన మాట్లాడాలనం. అయితే ఈ పదాల అమరికలో వ్యష్టి, సమిష్టి, సృష్టి, పరమేష్టి అని మొదలుగా వ్యష్టి, తర్వాత సమిష్టి, తర్వాత సృష్టి, తర్వాత ఆ పైన పరమేష్టిగా మనం చెప్పుకుంటున్నాం. కానీ వాస్తవంగా చూస్తే ఇది ప్రారంభం పరమేష్టి నుంచి అవుతుంది. పరమేష్టి నుంచే సృష్టి వస్తుంది, సృష్టి నుంచే మనకు సమిష్టి లభిస్తుంది, ఆ సమిష్టి నుంచే వ్యక్తి అనేటువంటిది గమనింపబడతాడు. అయితే ఏదైతే పరమేష్టి, సృష్టి, సమిష్టి, వ్యష్టిగా వచ్చిందో, ఏ విధంగా అయితే ఈ క్రమంలో పైనుంచి వచ్చినటువంటి ఈ క్రమం ఇక్కడితో ఆగకుండా తిరిగి వ్యష్టి, సమిష్టి, సృష్టి, పరమేష్టికి చేరినప్పుడే ఆ మొత్తం సైకిల్ పూర్తవుతుంది. అయితే సారూప్యంగా ధ్వనించే ఈ శబ్దాలను మనం గనక పరిశీలించినట్లయితే ఏదో ఒక అవినాభావ సంబంధం అనేటువంటిది మనకు స్ఫురిస్తుంది. ఇవన్నీ ఏదో వేరువేరు పదాలుగా కనపడినా ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి చేరి ఉన్నాయి. వ్యష్టి అంటే వ్యక్తిగాను, సమిష్టి అంటే సమాజంగాను, సృష్టి అంటే మనం చూస్తున్న చరాచర సృష్టిగాను, పరమేష్టి అంటే భగవంతుని గాను స్వామివారి తమ ఉపన్యాసాల్లో చాలా సార్లు దీని గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే వ్యష్టి అంటే వ్యక్తి, మరి ఆ వ్యక్తి అనేటువంటిది ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంటుందో, ఎటువంటి ప్రాముఖ్యత కలిగి ఉంటుందో అదేవిధంగా సమిష్టి అనేది కూడా ఆ వ్యక్తికి చాలా ఇంపార్టెంట్. సమిష్టి అంటే సమాజం అని, సమాజం అంటే వ్యక్తుల యొక్క కూడికే సమాజం అవుతుంది. వెస్టి లేకుండా సమిష్టి ఉండదు. సమిష్టి అంటే సమూహమని, సమూహం దేని యొక్క సమూహము, వ్యక్తుల యొక్క సమూహం. వెస్టి యొక్క సమూహమే సమిష్టి. ఈ సమిష్టి అంతా ఎక్కడుంటుంది? ఈ సృష్టిలోనే ఉంటుంది. ఈ సృష్టికంతా మూలకారుడు ఎవరు? అదే పరమేష్టి, అదే భగవంతుడు. స్వామివారు అనేక సందర్భాల్లో దీని గురించి చెప్తూ వెస్టి బాగున్నప్పుడు, వెస్టి వ్యక్తి బాగున్నప్పుడు సమిష్టి అనేటువంటిది సమాజం బాగుంటుంది, ఈ రెండు కూడా బాగున్నప్పుడు సృష్టి అనేటువంటిది మనకు అన్ని విధాలా తోడ్పడుతుంది, సహాయ సహకారాలు చేస్తుంది. ఈ మూడు ఒకే మార్గంలో ఉన్నట్లయితే, ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉన్నట్లయితే, ఆ చేతన స్వరూపమైన పరమేష్టి కూడా వీటిలో బాగా ప్రస్ఫుటంగా కనపడేక అవకాశం ఉంటుంది. ఇవేవి కూడా వేరువేరు కాదు, ఒక్కదానికొకటి కలిసి ఉన్నట్టువే. మనం ఊరికే మన వరకు మనము దాన్ని వేరు చేసి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇవన్నీ కూడా ఒక పరమేశ్వరిలో కలిసి ఉన్నటువంటివే కాబట్టి వీటికి ఎప్పుడు సారూప్యం కలుగుతుందంటే, ప్రతి ఒక్కరూ కూడా దాన్నే మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనాం అన్నారు. త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే మనం అందరూ కూడా ఆ వ్యక్తిత్వాన్ని మనం మలుచుకోగలుగుతామో, అదే ఆ సమిష్టిలు కూడా ప్రతిబింబించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సమిష్టిలో కూడా ఆ వ్యక్తిత్వ వికాసము ప్రతిబింబిస్తుందో, సృష్టి అంతా కూడా మనకు ఎప్పుడూ కూడా తోడ్పాటుగా ఉంటుంది. ఈ మూడు ఉండడమే పరమేశ్వరి యొక్క ముఖ్య లక్ష్యం. ఈ మూడు ఉన్నప్పుడు మనము వెస్టికి ఏ విధంగా ఈ పరమేష్టి అనేటువంటిది, ఆ పరమాత్ముడు అనేటువంటి వాడు ఈ వ్యక్తిలోనే నిగూఢమై ఉన్నాడనేటువంటిది తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఒక నిలకడైనటువంటి సరస్సులో గాని, ఒక నీటి కొలంలో గాని మనము మన ప్రతిబింబాన్ని చాలా క్లియర్గా చూసుకోగలం, చాలా స్పష్టంగా చూసుకోగలుగుతాం. అదే అలజడి ఉన్నటువంటి నీటిలో మనం చూసుకోలేం. అదేవిధంగా ఏదైనా ఒక వ్యక్తి, వికాసం కలిగిన వ్యక్తిలోనే ఆ భగవత్ యొక్క తత్వము, చైతన్య తత్వము ప్రతిబింబిస్తుంది. అయితే వీటిని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇవన్నీ పెద్ద పెద్ద వర్డ్స్, పెద్ద పెద్ద పదాలు, మనకు దైనందిన జీవితంలో అందుబాటులో లేకుండా ఉన్నట్లు కనపడుతుంటాయి. అయితే మనము వీటినన్నింటినీ కూడా మన జీవితాల కింద మనం అనుభవించినట్లయితే, మనకు స్వామివారు చెప్పిన ప్రబోధులు ఎంతో చక్కగా మనకు ఉపయోగపడతాయి. ఎందుకంటే దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అన్నారు. అంటే సమిష్టి అంటే అదే సమాజం, అదే దేశం, అదే ప్రపంచం, అదే జగత్తు. మనుషులు లేకుండా, మనం లేకపోతే మనకి ఇవన్నీ ఏమి? ఈరోజు ఆ దైవం అనేటువంటిది, దైవం ఒకటి ఉందనేటువంటిది కూడా తెలుసుకోవాలంటే మనం మానవులుగా జన్మించి తీరాలి. వ్యక్తులుగా మనం ఉన్నప్పుడే మనం దైవత్వాన్ని కనుగొనడానికి, దైవత్వాన్ని చేరుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. పరమహంస యోగానంద గారు ఈ సృష్టిలో ఈ అవనికి, ఈ భూమాతకు మనుషులను దైవోన్ముఖులు గావించి దైవాలుగా మార్చడానికి భగవంతుడు దీనికి ఒక నిర్ధారించినటువంటి ఒక కార్యక్రమము, ఈ భూమికి ఒక డ్యూటీ ఇచ్చారని చెప్పి ఒక మాట చెప్తారు. స్టూడెంట్స్గా మేమున్నప్పుడు ఒకరోజు స్వామివారితో ముచ్చటిస్తూ, స్వామి ఏమన్నా క్వశ్చన్లు ఉన్నాయా అని అడిగితే, ఒక 20-30 మంది ఉంటాము, ఒకనొక అతను మాట్లాడి అడిగారు స్వామిని, స్వామి ఈ భూమిపైన అయితే మనము జీవరాశులను చూస్తున్నాము, మనుషులను చూస్తున్నాము, ఈ చరాచర జగత్తులో ఇంకెక్కడైనా గాని మనుషులు జీవించి ఉన్నారని ఒక క్వశ్చన్ అడిగారు. ఒక ప్రశ్న అడగడం జరిగితే స్వామి తదేకంగా ఒక పది సెకండ్లు అలా చూసి ఆయన ఏ ఈ జగత్తులో సృష్టిలో ఎక్కడ కూడా ఈ అద్భుతమైన మానవ జాతి మనుషులు నడవడం జరగడం లేదు, కేవలం ఈ అవనిపైనే మనుషులు జన్మిస్తున్నారని ఒక మాట చెప్పారు. మనం ఎంత వెతికినా ఎంత దూరం వెళ్లినా ఇది మాత్రం పరమసత్యం, ఎందుకంటే ఇది సాక్షాత్ సృష్టికర్తే చెప్పిన మాట. ఇది జీవరాశులు, కొన్ని కొన్ని జీవరాశులు అక్కడక్కడ ఉండొచ్చు, కానీ మనుషులు మాత్రం జీవించి ఉన్నది ఒక అవనియందు మాత్రమే అన్న మాట మాత్రం అది మనం గుర్తుపెట్టుకుంటే. అండ్ అది కూడా ఎందుకు మనం జన్మిస్తున్నామంటే కేవలం మనం దైవంగా మారడానికి మాత్రమే, ఆస్తులు పాస్తులు చేసుకోవడానికి కాదు, లేకపోతే మనం ఏదో గొప్ప గొప్ప పదవులు అనుభవించడానికి కాదు. ఇంకే కేవలం మనం జన్మించడం అనేటువంటిది కేవలం మనం దైవంగా మారాడాలనే ఒకే ఒక కారణం చేతనే మనం ఈ భూమిపైకి వస్తున్నాం. ఇంకెక్కడా కూడా మనకి ఈ అవకాశం లేదు, ఎందుకంటే భగవంతుడు అవకాశం కల్పించాడు. భూమిపైన వచ్చామంటే మనం మారి తీరాలి, మనం టైం తీసుకుంటున్నాం, మనం ఆలోచనలు మనం పెడమార్గంలో పెట్టుకో. మనుషులు మాత్రం జీవించి ఉన్నది ఒక అవనియందు మాత్రమే అన్న మాట మాత్రం అది మనం గుర్తుపెట్టుకుంటే. అండ్ అది కూడా ఎందుకు మనం జన్మిస్తున్నామంటే కేవలం మనం

మారి తీరాలి. మనం టైం తీసుకుంటున్నాం, మనం ఆలోచనలు మనం పెడమార్గంలో పెట్టుకుని మనం లేట్ అవుతున్నాం తప్ప మారి తీరాలి. ఇక్కడికి వస్తే దైవంగా మారడానికే ఈ భూమిని భగవంతుడు ఈ జగత్తులో సృష్టించాడనేటువంటిది ఒక దైవజ్ఞులు చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి మనం ఈ భూమిపైన అవనియందు మనం జన్మించిన తర్వాత దైవోన్ముఖులు కావాలని, దైవాన్నే మనం చేరుకోవాలనేటువంటి ఒక గొప్ప అవతార ఉద్యమంతో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో అవతరించడం జరిగింది. వారి యొక్క ప్రబోధలు ఎంత సులువుగా, ఎంత చక్కగా, ఎంత సరళంగా తెలుగు భాషలో మనందరికీ మొట్టమొదటిగా మనకు అర్థమయ్యేది మన తెలుగు వాళ్ళకి వారు ఏం చెప్తున్నారనేది, అలాంటి ఒక గొప్ప అవకాశం మనకు దొరికింది. అలాంటి ఒక మహాపురుషుని యొక్క సాంగత్యంలో నేను ఒక చిన్న నాకు పర్సనల్ గా జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అంటే దాన్ని ఇక్కడ మీతో షేర్ చేస్తాను. చాలా పర్సనల్గా జరిగినటువంటి ఒక సంఘటన ఇది. ఈ వెస్టి సమిష్టి సృష్టి పరమేష్టి అని అంటూనే వారు నాతో చెప్పిన కొన్ని మాటలు ఈ సందర్భంగా నేను నెరవేర్చుకున్నాను. ఏంటంటే 2003 సంవత్సరంలో మా తండ్రి గారు జానకిరామయ్య గారు స్వామికి తమ్ముడవుతారు ఆయన, వారు పరమపదించడం జరిగింది. ఆ రోజు అది 17 అక్టోబర్ నేను ఇలా ఒక వార్తను తీసుకెళ్లి వారికి చెప్పడం జరిగింది. ఇట్లా నాన్న ఇక లేరు స్వామి అని. అయితే అప్పుడు జరిగిన సంభాషణ అయితే దాని గురించి ఇప్పుడు తిరిగి నేను ఇంటికి వెళ్లాను. ఇంటికి వెళ్లి చూస్తూ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. వారిని ఎక్కడ వారి యొక్క అంతిమ సంస్కారాలు చేయాలని ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. నేను చిన్నవాణ్ణి, మరి స్వామితో కూడా తన జీవితాన్ని పంచుకున్నారు, స్వామి దగ్గరే వెంటనే వారు అడుగు జాడల్లోనే నడుస్తూ అంతకాలంగా ఉన్నారు. సో అప్పుడు అక్కడ ఉన్నవాళ్లు కొన్ని అప్పుడు స్వామి వారిని అడిగితే మంచిది ఒక అని ఒక సూచన చేయడం జరిగింది. దాంతోపాటు ఊరుకుండా ఒక ప్రదేశాన్ని కూడా వాళ్లు నాకు సూచించడం జరిగింది. అప్పుడు వారు లేరన్నది వారు అమ్మగారు పక్క చాలా బాధలో ఉన్నారు, మేమందరూ కూడా మా ఫాదర్ని పోగొట్టుకున్న ఆ దినమే మధ్యాహ్నంగా నేను ఇక సాయంకాలం సూర్యాస్తం లోపల ఈ కార్యక్రమాలు చేయాలి కాబట్టి నేను మధ్యాహ్నంగా అట్లా వారి దగ్గరికి వెళ్లి వారి సన్నిధిలో వారు ఒక్కరే ఉన్నారు స్వామివారు కూర్చున్నాను. చాలా అంటే ఒక గంభీరంగా ఉంది, ఆ చుట్టుపక్కల ఎవరు చాలా సైలెంట్గా ఉంది, నేను ఏం మాట్లాడాలో తెలియలేదు. సరే వారే అడిగారు ఎన్ని గంటలకు కార్యక్రమం చేస్తారని. ఇట్లా స్వామి 4, 4:30 చేస్తాము అన్నా. నాతో పాటు వారు బాధపడినట్లు నటిస్తున్నారు చాలా, వారు కూడా చెప్తూ ఏమనుకుంటున్నారు ఎక్కడ చేస్తున్నారు అని అడిగారు. అడిగితే అంతకుముందే నాకు కొందరు చెప్పిన మాటల వలన నేను స్వామి తమరే చెప్పాలి, మీరే చెప్పండి అనే ఒక మాట అన్నాను. అంటే నేను చెప్పడం ఏంటి, నాకు మీరేమనుకుంటున్నారు, మీ తల్లి ఏమంటున్నారు అని ఒక మాట చెప్పడం జరిగింది. అయితే ఎక్కడ మీకు సౌకర్యంగా ఉంటుంది అని ఒక అడిగారు. నేను నా స్వతహా కాదు, అయితే కొందరు అక్కడ ఉన్నవాళ్లు చెప్పడం వలన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కు సంబంధించిన ఒక భూమిలో దాన్ని సూచించాను నేను. అంతవరకు నాతో పాటు బాధగా నాతో పాటు ఆ దుఃఖాన్ని పంచుకుంటున్నటువంటి స్వామి అప్పుడు చాలా నిర్లిప్తంగా తన ముఖంలో ఒక నిర్లిప్తతో ఒక మాట చెప్పారు. అప్పుడు బంగారు, నీవు మీ తండ్రి అంటే నీది అదొక వెస్టి, నీకు సంబంధం ఇచ్చినట్టు ఒక నీ పర్సనల్ సత్యసాయి ట్రస్ట్ కానీ సత్యసాయికి సంబంధించిన కానీ అది సమిష్టి, నీది వెస్టి ఇది సమిష్టి, దాన్ని దీన్ని కలపకూడదు బంగారు,

0: మీది నీది నీవు చూసుకోవాలి కానీ దీంట్లో కలపడం వలన నువ్వు నీకు అంత మంచి పేరు రాదు అన్న ఒక తన సొంత తమ్ముడు చనిపోయిన ఆ రోజు స్వామి ఈ మాటలు నాతో చెప్పడం అంటే వ్యక్తిగతంగా మనం ఎంత ఉన్నత స్థాయికి ఎదగాలనేటువంటి తపన స్వామి మన పట్ల మనం ఒక అత్యున్నతమైన వ్యక్తులుగా ఆలోచనాపరమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి అన్న ఒక ఆదుర్ద అదేవిధంగా ఎవరూ ఏలెత్తి చూపనటువంటి ఒక సన్మార్గంలో మనం నడవాలి మన నడవడికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి అటువంటిది ఒక వ్యక్తిగత విషయాలను గాని మనం సంస్థలో చేర్చడం అనేటువంటిది వ్యక్తిగత విషయాలను సంస్థల్లో మనం గాని మనం చేస్తున్న ఏ పనిలోనైనా ఎవరైనా కానీ ఒక ఇంటి దగ్గర జరిగేటువంటి మనం కొన్ని కొన్ని హద్దులున్నాయి వ్యక్తిగా కొన్ని హద్దులున్నాయి సమిష్టిగా కొన్ని హద్దులున్నాయి సృష్టితో కూడా మనం చెలగాటమాడుతున్నాం ఇప్పుడు అధిక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రళయాలకు కానీ అనేకమైనటువంటి రకరకాలైనటువంటి ఉపద్రవాలకు కానీ కారణం మనము ఈ సృష్టిని మనం దాన్ని గౌరవించకుండా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలే ఈరోజు మనకు ఉపద్రవాలై మనకు మనం ముంగిటి నిలుచుకుంటున్నాయి ఇవన్నీ కూడా రెస్పెక్ట్ చేయాలి దానికి ఒక లిమిటేషన్స్ అంటూ ఒక హద్దులంటూ ఉన్నాయి అనేటువంటిది ఆ రోజు నాకు ఆ టైంలో నాకు తండ్రిగా నాకు తండ్రి గతించారు వారికి తమ్ముడు గతించారు ఆ రోజు ఆ స్వామి నేర్పిన పాఠం ఎప్పుడూ కూడా అంటే సంస్థలు అది నీ వ్యక్తిగతమైనటువంటిది ఎప్పుడు కూడా ఒకదానికొకటి కలిసి దానివల్ల దీనికి మచ్చ రావడము దీనివల్ల నీకు ఇబ్బంది కలవడం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి ఒక క్లియర్ డైరెక్షన్ ఏదైతే ఆ రోజు నాకు ఇచ్చారో అది ఎప్పటికీ కూడా నేను జీవితాంతం నేను గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అంటే ఒక అవతార పురుషుడు భూమిపైన వచ్చినప్పుడు ఎవరితోనైనా మాట్లాడినారంటే ఈరోజు మనము భగవద్గీతను అర్జునికి మాత్రమే చెప్పారు అని మనం అనుకోవడం లేదు ఆయన పర్సన్ ఆయన ఏదో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు బావా బావమరుదులు మాట్లాడుకున్నారని అనుకోవడం లేదు భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి చెప్పాడంటే అది మన అందరికీ కూడా మనం యావత్ ప్రపంచానికి కూడా అది అనువించే ఒక మహద్ గ్రంథంగా మహా ఇదిగా మనం దాన్ని తీసుకుని మనం ఈరోజు పఠించి దాని వ్యాఖ్యానాలు చేసి దాన్ని చదువుకుంటూ వినుకుంటూ దానికి ఒక సప్తాహాలు చేసుకుంటూ మనం తరిస్తున్నాం మనం నేర్చుకుంటున్నాం అలాంటిది ఒక అవతార పురుషుడు ఎప్పుడైనా కానీ ఈ భూమిపైన వచ్చినప్పుడు వారు ఎవరితో కానివ్వండి ఈ ఎంతో మన అదృష్టం ఏమంటే సత్యసాయి అవతారం వేలాది లక్షలాది మందితో మాట్లాడడం జరిగింది అనేక సందర్భాల్లో అనేక సూచనలు అవన్నీ కూడా మనకి ఏవైతే కృష్ణుడు అర్జునుడు చెప్పాడో అవన్నీ కూడా మనం ఎట్లయితే మన అందరికీ కూడా అనుభవించుకుంటున్నామో ప్రతి ఒక్కటి ఎందుకంటే అవతార పురుషులు వచ్చినప్పుడు కానీ ఒక భగవత్ స్వరూపం అవతారం తీసుకున్నప్పుడు కానీ వాళ్ళు ఏ నిమిషం వేస్ట్ చేయరు ఇక్కడ వారికి వారు ప్రతి నిమిషము ప్రతి సెకండు వారు వచ్చిన కార్యక్రమంలోనే ఉంటారు సో ఎవరితోనో మాట్లాడుతున్నారంటే అదేదో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నారని మనం దానిని విలువ చేసుకుండా పోతే అది మనకు మనము నష్టపోతాం కానీ ప్రతి వాక్యము వారు చెప్పిందంతా కూడా మన కోసమే ప్రతిదీ వారు భోజనం టైంలో చెప్పిండనండి వారు తన సొంత రూమ్లో మాట్లాడుతూ చెప్పనండి తన లేకపోతే ఒక సమూహానికి చిన్న గ్రూప్కు మాట్లాడుతుండీ లేకపోతే ఒక ఇంటర్వ్యూ రూమ్లో మాట్లాడుతుండీ లేక సభలో కానీ ఏదైనా పెద్ద స్టేడియంలో మాట్లాడుతుండీ ప్రతి ఒక్కటి వారి నోటి నుంచి ఏది కూడా అనావశ్యమైనటువంటివి లేక ఏదో ఊసిపోక మాట్లాడిన మాటలు ఎప్పటికీ రావు వారు ఉన్నది వారు వచ్చిన ప్రతి నిమిషం కూడా ప్రతి సెకండ్ కూడా అందుకే వారు ఓమ్ని ప్రజెంట్ అని ఎన్నిసార్లు చెప్పేవారు మనకి రేపు తెలియదు నిన్న లేదు ఈ రోజు అనేటువంటిది మన సొంతమైనటువంటిది వారు ప్రతి క్షణం ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా దాంట్లో అందుకే వారు కాలాతీతమై ఉంటారు వారికి పాస్ట్ ఉండదు రేపు ఫ్యూచర్ ఉండదు అంటే వారికి భూతకాలం లేదు భవిష్యత్ కాలం లేదు వారు ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటారు ఎప్పుడు ఈ క్షణంలోనే ఉంటారు కాబట్టి వారు కాలాతీతులై ఉంటారు అది మనకు నేర్పిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి క్షణము వారు ఏం చెప్పినా గానీ అది మనందరికీ కూడా కాబట్టి ఆ రోజు ఈ మాటలు చెప్పారంటే మనందరూ కూడా అనుభవించుకోవాలి మనం ఏదో పర్సనల్ విషయాలను తీసుకొచ్చి మనకు ఒకవేళ ఒక చిన్న ఉదాహరణ మనకు ఇంకొక వ్యక్తికి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తికి ఏదో సరిపోలేదనుకోండి దాన్ని తీసుకొని వచ్చి మనం సంస్థల్లో చూపించరాదు సంస్థల్లోకి ఎఫెక్ట్ అయ్యేటట్టు చూడకూడదు ఆ ఇద్దరు వ్యక్తులు ఒకవేళ ఒకరికొకరు భేదాభిప్రాయాలున్నా సంస్థ విషయంలో వాళ్ళు కలిసి పనిచేయాల్సిన వస్తే మనం చేసి తీరాలేది. అదే దట్ ఈజ్ సమిష్టి. అదే ఆ రోజు నాకు స్వామి చెప్పించారనేటువంటిది ఈ రోజు ఈ రేడియో సాయి ద్వారా తెలుగు వార్షికోశాల మూలంగా నాకు ఇది అవకాశం వచ్చింది కాబట్టి నేను మీ అందరితో పంచుకోగలుగుతున్నాను. పంచుకోవాలనే ఒక కోరిక కూడా ఉంది నాకు. ఎందుకంటే స్వామి ఎంత నిర్దిష్టంగా నిర్దిష్టతతో ఒక నిబద్ధతతో ఈ సంస్థలను పెంచారు, ఎవరికోసం చేశారు ఇదన్నీ కూడా. ఏది చేసినా అగైన్ వెస్టి సమిష్టి కోసమే చేశారు. ఇది ఒక వ్యక్తి కోసము సమాజం కోసమే ఇవన్నీ కూడా చేశారు స్వామి. ఈ సంస్థలు ఈ రోజు ఉన్నాయి, సత్యసాయి సేవా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని ఉన్నాయంటే దాంట్లో లబ్ధిదారులు వెస్టులే, వ్యక్తులే. దానివల్ల ఆ సేవా కార్యక్రమం జరిగిన వల్ల లబ్ధిదారులు సమిష్టే, ఈ సంఘమే. ఈ కాబట్టి ఎప్పుడు కూడా వారు ఏ అవతారాల్లో ఉన్నా ఏ భగవంతుడు ఎప్పుడు కూడా తన యొక్క కార్యాచరణ ఒకే రకంగా ఉంటుంది. బుద్ధుడు వచ్చినా సంఘం చరణం గచ్చామి అన్నారు. అంటే మనం ఎప్పుడు కూడా సంఘాన్ని సమిష్టి అంటే అదే. ఈరోజు సత్యసాయి ఆర్గనైజేషన్లు ఏం చేస్తున్నాయంటే సంఘంలో మమేకమై మనం సేవా కార్యక్రమం జరుపుతున్నాయంటే అది సంఘానికి ఈ ఒక సమస్య. ఈ దీంట్లో ఉన్నటువంటి ప్రజలకే మేలు జరుగుతుంది కాబట్టి మేలు జరిగితే, ఎప్పుడైతే మేలు జరుగుతుంది అంటే వ్యక్తికి మేలు జరిగితే సమిష్టికి సంఘానికి మేలు జరుగుతుంది, సంఘం మేలు జరిగితే మొత్తం ప్రపంచానికి మేలు జరుగుతుందన్న ఒకే ఒక. ఇప్పుడు కూడా మనం సంకుచితంగా ఉండదు. వారేరో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు, చిన్న సమితి కాదు. ఈ ఒక మొత్తంగా ఒక పర్స్పెక్టివ్ చూసినట్లయితే, మొత్తానికి ఒక రకంగా చూసినట్లయితే ఆ గొప్ప కార్యక్రమం అవతార ఉద్యమం మనకు అర్థమవుతుంది. ఏదో ఒక చిన్న రాష్ట్రంలో ఒక మూల ఏదో ఒక భజన మండలి ఉందో సమితి ఉందని అనేది మనకు అలా కనిపిస్తుంది. మనం చిన్న ఒక వేలును చూస్తే వేలే కనపడుతుంది, ఒక చిన్న చేతిని చూస్తే చేయే కనపడుతుంది, లేకపోతే కన్ను చూస్తే కన్నే కనపడుతుంది. మొత్తం దేహం చూసినప్పుడే మనకు ఇది మనిషిగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ చిన్న చిన్న కార్యక్రమాలను మనకు అనిపిస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నవన్నీ కూడా మనం చూడగలిగితే ఇది ఒక గొప్ప అవతార ఉద్యమం అనేటువంటిది మనకు అవగాహన వస్తుంది. ఎందుకంటే ఎవరు సేవ చేసినా భజన చేసినా ఏది చేసినా కానీ ఒక స్వామిని తలుస్తున్నారు. స్వామిని తలుస్తున్నారంటే అది ఒక ఆధ్యాత్మికమే, అదే స్పిరిచువాలిటీ అన్నారు కదా స్వామిని, అదే ఆధ్యాత్మికం. వాళ్ళు తలుచుకుంటున్నారంటే దైవోన్ముఖులు అవుతున్నారు, దేవుని స్మరిస్తున్నారు, వాళ్ళ యొక్క మనసులో దేవుడు నింపబడుతున్నాడు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది అది జరుగుతూనే ఉంటుంది. అదే మనకు లభించినటువంటి గొప్ప ఒక విలువ లేని అనంత దాంట్లో విలకట్టలేనటువంటి ఒక మనకి అద్భుతమైన ఒక ఏమైనా మనం దాన్ని ఏ పదాన్నైనా వాడుకోవచ్చు. ఒక వజ్రం అనుకోవచ్చు, ఒక గొప్ప ఊతం అనుకోవచ్చు, ఏదైనా మనం చెప్పుకోవచ్చు. కానీ అయితే వారు ఏ విధంగా అయితే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో దాని వెనుకలను నిగూఢంగా మనకు తెలియకుండా మనం ఒక నారాయణ సేవ చేస్తున్నాం, బట్ స్వామిని తలుచుకుంటూ చేస్తున్నాం, ఒక చిన్న ఎక్కడో ఒక క్లీనింగ్ చేస్తున్నాం. అన్ని కూడా ఈరోజు ఏ సంస్థలో కానీ ఏ భజన మండలిలో కానీ సాయి సేవా సంస్థల్లో కానీ ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా కానీ వాళ్ళందరూ కూడా ఒక దైవాన్ని స్మరిస్తూ చేస్తున్నారనేటువంటిది మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. అండ్ అదేవిధంగా చాలా మంది ఒక్కోసారి నన్ను అడిగారు కూడా ఇతర గురువులను పోల్చడం కానీ అది ఇప్పుడు అప్రస్తుతమైన చాలా మంది కొందరు గురువులు ఒకరిను ఇద్దరును తయారు చేశారు, అలాంటిది స్వామి తయారు చేయలేదని కూడా నన్ను ఒక రెండు మూడు సందర్భాలు అడగడం జరిగింది. అయితే ఈసారి ఈ అవతారంలో మాత్రం ఒకరిద్దరిని కాదు లక్షలాది మంది కోట్లాది మందిని తయారు చేస్తున్నారు స్వామి. అది మనకు తెలియడం లేదు. ఒక దైవం గురించి ఆలోచించడం అన్నా దైవం గురించి మాట్లాడాలన్నా అంత సులభమైనటువంటి పని కాదు, అంత ఈజీగా రాదు. అది జన్మ జన్మాంతర సుకృతము మనం కూడా చేసుకుని అది పెట్టి పుట్టిండాలంటాం కదా తెలుగులో. ఆ విధంగా మనం చెరిగి ఉండాలి. అలాంటి ఒక సదవకాశాన్ని ఒక ప్రపంచవ్యాప్తంగా స్వామివారి ఈ అవతార ఉద్యమాన్ని సాగిస్తున్నారు. ఈ సాగిస్తున్న ఈ అవతార ఉద్యమంలో పరమేష్టి స్వామే మనకి సృష్టి, మన ఆయనదే ఈ సృష్టి. ఈ సమిష్టి అనేటువంటిది ఈ సంఘం అనేటువంటిది మనం ఆల్రెడీ ఉన్నాము. ఇప్పుడు మనం చూసుకోవాల్సిందంతా వెస్టే. మన వ్యక్తిగతంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా సరిపోతుంది. స్వామి అన్నారు కదా ఈ నీ ఒకవేళ నీ యొక్క జుత్తు సరిగా లేకపోయి సరిగా లేకపోతే నువ్వు అద్దంలో చూసుకుంటావు, చూసుకున్నప్పుడు అరే నాకు జుట్టు సరిగా లేదు, ఏదో మొహానికి సరిగా ఏదో పౌడర్ వేసుకోవాలా అని అనుకుంటారు. అయితే అక్కడ సరిగా కనపడాలంటే ఆ అద్దానికి మనం దువ్వినప్పుడు, అద్దాన్ని దువ్వినా అద్దానికి రంగులద్దినా గాని అది ఎప్పటికీ మార్పు చేయలేం. చేయాల్సిందంతా ఒకటే ఒక చిన్న పని, ఆ దువ్వెని తీసుకుని మనం దువ్వుకోవాలి, ఆ ఏదో ఆ పౌడర్ ఏదో మనం అద్దుకోవాలి, అప్పుడే ఆ ప్రతిబింబం కరెక్ట్ గా సరిపోతుంది. అదే వెస్ట్ యొక్క ప్రతిబింబమే సమిష్టి. స్వామి ఇంత బ్యూటిఫుల్ గా ఇంత అందంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా చెప్పారు. కాబట్టి అన్ని మనం ఎన్ని మాట్లాడుకున్నా తిరిగి తిరిగి ఎక్కడికి వస్తుంది? అది వ్యక్తి. వ్యక్తి అంటే మనం, మన దగ్గర నిలబడుతుంది మన యొక్క ఆ యొక్క బాధ్యత అంతా మన పైన నిలబడుతుంది. మనం ఏం చేస్తున్నాం? మన యొక్క రిఫ్లెక్షనే సమిష్టి, మన యొక్క రిఫ్లెక్షనే సృష్టి. మనం బాగుంటే సంఘం బాగుంటుంది, మనం బాగుంటే, మనం బాగా ఉంటే ఆ సృష్టి కూడా మనల్ని ఆదరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేసినా గాని మన ద్వారానే, మనతోనే ఇవన్నీ మొదలు కావాలి. మొట్టమొదట ఈ సంస్కరణ అనేది మనతోనే మొదలు కావాలి, వ్యక్తితోనే మొదలు కావాలి, వ్యష్టితోనే మొదలు కావాలి, ఒక ఆధ్యాత్మికమైనా కూడా మనతోనే మొదలు కావాలి. మనతోనే అది, ఇంకా మనతో కాకుండా ఇంకేమీ ఉండదు. ఆధ్యాత్మికమైతే మరి మనతోనే జరగాలి కాబట్టి, మనలోనే జరగాలి కాబట్టి మనం అందరూ కూడా దైవోన్ముఖులు. స్వామి ఆల్రెడీ చేశారు, స్వామి గురించి మాట్లాడమే దైవం గురించి, వారి గురించి ఆ తలంపే, ఆ వారి గురించి మాట్లాడవాలన్న ఒక తలంపు కూడా అది మనకి వారి యొక్క ఆశీర్వాదమే. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప అవకాశం మనం జీవితంలో దొరికింది. భగవంతుడు, సాక్షాత్ భగవంతుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క ఆశీస్సులు మనకు దొరికాయి. మనం వారిని దర్శించగలిగాము, వారితో స్పర్శించగలిగాము, వారితో సంభాషించగలిగాము. ఇలాంటి ఒక గొప్ప అదృష్టానికి నోచుకున్న మనమందరూ కూడా సాయి భక్తులుగా ఉండి ఈ సాయి సేవా ఉద్యమంలో, ఈ ఆధ్యాత్మిక ఉద్యమంలో భాగమై ఏదైతే పరమేష్టి సృష్టి సమిష్టి వెష్టిగా ఉందో, ఇప్పుడు వెష్టిగా ఉన్న వాళ్లు మనం సమిష్టికి చేరి, సమిష్టి నుంచి సృష్టిలో ముమ్మేకమై ఆ పరమేశ్వరులో చేరాలని, స్వామివారి యొక్క ఆశీస్సులు మనపైన మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం కలిగించినటువంటి రేడియో సాయి విభాగం, తెలుగు ప్రసారాల విభాగం వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రేడియో సాయి తెలుగు ప్రసారాలు ఆంధ్రదేశంలో ఇంకా అందరూ కూడా దాని ద్వారా స్వామిని ఇంకా దగ్గరగా చేర్చుకొని తమ గుండెల్లో స్వామి యొక్క ప్రేమను నింపుకోవాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం.
1: రేడియో సాయి అంటే స్వామి సత్సంగమే అనే అభిమానంతో రేడియో సాయి శ్రోతలతో కలిసి స్వామి ప్రబోధాలను మరోసారి గుర్తు చేసుకోవడం కూడా స్వామి కార్యమేననే భక్తిభావంతో వ్యష్టి సమష్టి సృష్టి పరమేష్టి అనే అంశంపై ప్రసంగించిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారికి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072 నంబర్కు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.orgకి పంపవచ్చు. అతి సర్వత్ర వర్జయేత్ అని ఆర్యోక్తి. హద్దులు మీరుతున్న సాంకేతిక సాధనాల వాడకం వల్ల కలిగే పరిణామాలపై నశ్రేయో నియమం వినా టెక్నాలజీ వర్సెస్ ట్రిక్నాలజీ అనే శీర్షికన చర్చాగోష్ఠిని మీరు వింటారు.
2: ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలందరికీ, రేడియో సాయి తెలుగు ఛానల్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఈనాడు మొత్తం సర్వేజనా సుఖినో భవంతు అన్న, సమస్త లోకా సుఖినో భవంతు అన్న మన స్వామి వాక్యాన్ని ఉపయోగించుకుంటూ అందులో నశ్రేయో నియమం వినా అన్న ఒక అంశంపైన మనం చర్చిద్దామనుకున్నాం. మొట్టమొదట April 23 1998 కొడైకెనాల్లో స్వామి ఇచ్చిన డిస్కోర్స్ లో అన్న ఒక మాట గుర్తుకొస్తుంది. స్వామి అన్నారు, జీవితము ఒక నది వంటిది. ఈ నది అటు ఇటు ఎప్పుడు కూడా రెండు ఒడ్లు, బ్యాంక్స్ ఉండడం వల్ల సమంగా సాగుతోంది. ఒకవేళ ఈ ఒడ్లు లేకపోతే, ఒడ్డు అనేది లేకపోతే అది అటో ఇటో పారి గ్రామాల్ని ముంచడము లేక నష్టం చేయడము లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ నది అంటే ఏమిటి, ఈ ఒడ్డు అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అన్నారు. నది అనేది జీవితము, ఈ రెండు ఒడ్లు అని ఏమిటంటే, ఒకటి స్వామి ఈ రెండు కూడా భగవద్గీతలోని వాక్యాలు అని చెప్పారు. ఒకటి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, రెండవది సంశయాత్మ వినశ్యతి. అంటే బిలీఫ్ నాన్ బిలీఫ్ అని ఈరోజు మనం అంటూ ఉంటాం. బిలీఫ్ నాన్ బిలీఫ్ మధ్య ఎటువైపు మొగ్గు చూపినా కూడా, ఎక్కువ చూపినా కూడా అది అతి అవుతుంది. వీటి మధ్యలో సమంగా సాగేది మాత్రము జీవితము అనేది ఒక అర్థమైతే, ఈరోజు అదేవిధంగా టెక్నాలజీ ఒక ఒడ్డు లేక టెక్నాలజీ లేకపోవడం ఒక ఒడ్డు అనుకుంటే, ఈ రెండింటి మధ్యలో సమంగా సాగేది ఒక చక్కని జీవితం అన్న ఒక అంశం మాట్లాడడానికి ఈరోజు నలుగురము ఈ రేడియో సాయి స్టూడియోస్ లో చేరాము. ఇక్కడ విశేషం ఏమిటంటే, నాతో పాటు ఉన్నవాళ్లు వారి వారి రంగాలలో నిష్ణాతులై వారు స్వామి ఆదేశించిన విధంగా వారి వృత్తి చేస్తూ ప్రవృత్తిలో స్వామి చెప్పిన టీచింగ్స్ ని వారు పాటిస్తూ నడిపిస్తున్నారు. కాబట్టి జీవితాన్ని వారు సరి అయిన వ్యక్తులు ఈరోజు మాట్లాడడానికి ఈ అంశం గురించి. మొట్టమొదటి నేను డాక్టర్ లక్ష్మీనాథ్ గారిని మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ లక్ష్మీనాథ్ పీహెచ్డీ అయిన కెమిస్ట్రీలో, స్వామి స్టూడెంట్ గా 1991 నుంచి 1996లో ఆయన బీఎస్సీ ఎంఎస్సీ మన ప్రశాంతిలేని క్యాంపస్ లో చేశారు. ప్రస్తుతానికి జీఎంకే రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు డాక్టర్ లక్ష్మీనాథ్ గారు.
3: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.
2: అదేవిధంగా స్టూడియోలో మనతో ఈరోజు ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ కృష్ణసుమన్ గారు. ఈయన డెంటల్ సర్జరీ బీడీఎస్ చేశారు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో 2004లో బీడీఎస్ పాస్ అయ్యారు. ఈరోజు పుట్టపర్తిలో ఆయన ప్రాక్టీస్ చేస్తూ, అంతేకాకుండా సత్యసాయి మొబైల్ హాస్పిటల్స్ అన్న గొప్ప ఉద్యమంలో ఆయన సేవ చేస్తున్నారు. డాక్టర్ కృష్ణసుమన్ గారు,
4: ఓం శ్రీ సారం.
2: ఒక చక్కని విషయం ఏమిటంటే, ఇంకొక స్వామి స్టూడెంట్ స్వామి మ్యూజిక్ కాలేజీలో డబుల్ డిప్లొమా చేసిన శ్రీ మంతా గోపాలకృష్ణ గారు కూడా మనతో ఉన్నారు. మ్యూజిక్ లో ఇక్కడ డిప్లొమా చేసిన తర్వాత స్వామి దగ్గర చక్కని కాలం గడిపి తర్వాత హైదరాబాద్ లో ఎంబీఏ హెచ్ఆర్ చేసి ప్రస్తుతానికి ఒలివా క్లినిక్స్ అని ఒక ఆర్గనైజేషన్ లో హైదరాబాద్ లో మేనేజర్ హెచ్ఆర్ గా ఉన్నారు శ్రీ మంతా గోపాలకృష్ణ గారు.
4: రేడియో సాయి శ్రోతలందరికీ పంచమ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
2: బాగుంది. నా పేరు కోట శివకుమార్ అండి. నేను వృత్తిరీత్యా హైదరాబాద్ లో ఒక కంపెనీకి, ఆలివా క్లినిక్స్ అనే కంపెనీకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా ఉన్నాను. స్వామి కాలేజీలో ఎంబీఏ 1993 నుంచి 1995 వరకు చేసిన వాడిని. అయితే ఈరోజు చర్చ ఏ విధంగా జరగాలి అని మేము నలుగురం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఏమనిపించిందంటే, ఎవరి ఏరియాస్ లో వాళ్లు, ఎవరి రంగాలలో వాళ్లు గనక వారికున్న అనుభవాలు దీంట్లో జోడించి చెప్తే బాగుంటుంది అని అనిపించింది. నేను టెక్నాలజీ టెక్నాలజీ అని స్వామి చాలాసార్లు అనడం విన్నాను. అయితే ఈ టెక్నాలజీ అన్న మాట ఎక్కడన్నా ఇంగ్లీష్లో ఉందే అని ఒక అనుమానం వచ్చింది నాకు. వచ్చినప్పుడు వెళ్లి డిక్షనరీ చూడడం జరిగింది. ఎవరికన్నా ఇది కావాలి అని అనుకుంటే, వారికి క్యూరియాసిటీ ఉంటే వెళ్ళి గూగుల్గా చూసుకోవచ్చు. డిక్షనరీలో టెక్నాలజీ అన్న పదం ఉంది. ఆ టెక్నాలజీ అన్న పదానికి అర్థం ఏమిటి అంటే, ఇది నెగిటివ్ కనెక్టేషన్, అంటే ఇది తప్పుగా వాడుతున్న విషయము. మిస్యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ టెక్నాలజీ అని చెప్పబడింది అక్కడ. కాబట్టి స్వామి చాలా వర్డ్స్ ని పన్నుగా, అంటే శబ్దాలతో ఆయన చాలా చమత్కారం చేస్తారు. కాబట్టి ఆ రోజుల్లోనే విన్నప్పుడు స్వామి ఏదో శబ్దాలతో చమత్కారం చేస్తున్నారు అనుకున్నాను. కానీ డిక్షనరీలో వెళ్ళి చూస్తే టెక్నాలజీ అనే ఒక పదం ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించింది. అందుకని ఈ రెండింటి మధ్యలో ఎటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి, వీటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అని మొట్టమొదటి నేను లక్ష్మీనాథ్ గారితో మొదలు పెడతాను. లక్ష్మీనాథ్ గారు, మీ వృత్తి రీత్యా మీరు చూస్తున్న విషయాల్లో సైన్స్ లో ముఖ్యంగా సైన్స్ కి టెక్నాలజీకి ఉన్న రిలేషన్షిప్ ఏమిటి, ఈ టెక్నాలజీని మనం ఎంతవరకు ఉపయోగించవచ్చు, మీ వృత్తిలో ఏ విధంగా, మీ రంగంలో ఏ విధంగా దీన్ని చూస్తున్నారు మీరు అనే విషయాలు కొన్ని చెప్తారా?
3: సాయిరాం కోట శివకుమార్ గారు, మీరు చెప్పినట్టుగా సైన్స్ అండ్ టెక్నాలజీ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. మనం ఒకలా సింపుల్ గా చూడాలంటే, సైన్స్ అనేది థియరీ అయితే టెక్నాలజీ అనేది ప్రాక్టికల్ అని అనుకోవచ్చు ఒకలాగా. ఎందుకంటే సైన్స్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఆధారం చేసుకుని శాస్త్రవేత్తలందరూ పరిశోధనలు చేసి కొత్త కొత్త టెక్నాలజీస్ డెవలప్ చేస్తూ ఉంటారు. ఇలా చూస్తే ఒక ఉదాహరణకి, మన అందరిలో ఉండే ఒక చాలా మంచి టెక్నాలజీ ప్రెషర్ కుక్కర్ అని చెప్పుకోవచ్చు.
2: అవును.
3: ఈ ప్రెషర్ కుక్కర్ అనే టెక్నాలజీకి సైన్స్ బేసిస్ ఏంటంటే, గ్యాస్ ఈక్వేషన్ PV=nRT గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేసి ఒక కాన్స్టెంట్ వాల్యూమ్లో ప్రెషర్ పెంచితే టెంపరేచర్ పెరుగుతుంది అనే కాన్సెప్ట్ వాడి చాలా చక్కగా 17వ శతాబ్దంలో పాపిన్ అనే శాస్త్రవేత్త ఫస్ట్ టైం ఫ్రాన్స్ లో ఈ ప్రెషర్ కుక్కర్ అనేది కనిపెట్టడం జరిగిందండి.
2: ఆయనకి మనం నిజంగా రోజు ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటాం. ఇప్పుడైతే ఇంట్లో ఏ ఇంట్లోనూ ప్రెషర్ కుక్కర్ చూడకుండా ఉండం మనం.
3: తప్పకుండా అవునండి. సో ఈ విధంగా మనం చూస్తే టెక్నాలజీ ద్వారా ఎన్నో ఇంకా వేరే పరికరాలు అవి మన సమాజంలో వచ్చాయండి. లాస్ట్ 100 ఇయర్స్ లో చూస్తే మొబైల్ ఫోన్స్ తీసుకోండి, కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఎంతో అడ్వాన్స్మెంట్ ఉంది. అలాగే వాషింగ్ మెషిన్స్ అని, రిఫ్రిజిరేషన్స్ అని, టెలివిజన్స్, ఇలా ఎన్నో విధాలుగా టెక్నాలజీ చాలా మనకు సహకరిస్తోంది, మన జీవనాన్ని సులభం చేస్తోందని ఒకలా చెప్పచ్చు.
2: అవును.
3: వీటితో పాటు ఏంటంటే మనకి మన లైఫ్ స్టైల్ లో కూడా చేంజెస్ వస్తున్నాయి. అంటే మన పూర్వీకులు ఒక డిసిప్లిన్ గా పద్ధతిగా పాటించిన జీవితానికి మన జీవితానికి మార్పులు వస్తున్నాయి. దానివల్ల కూడా కొంచెం డిసార్డర్స్ అని డిసీజెస్ అని కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇక నా రంగం అంటే ఫార్మా దానికి వస్తే మనకి ఆయుర్వేదం లాంటి ఎన్నో మంచి వైద్య విధానాలున్నా లాస్ట్ 50-60 ఇయర్స్ లో చూసుకుంటే ఫార్మా సెక్టర్ లో చూస్తే మనకి ఈ ఫార్మా సెక్టర్ లో చేసిన రీసెర్చ్ వల్ల వాటి డెవలప్మెంట్స్ వల్ల ఎన్నో క్యాన్సర్ లాంటి చాలా డిఫికల్ట్ అయిన వ్యాధులకు కూడా సొల్యూషన్ కనిపెట్టి క్యూర్ చేయగలుగుతున్నారు. అది
2: అవును.
3: సో ఇక్కడికి వస్తే మనకేంటంటే ఇది ఫార్మా కంపెనీస్ అన్ని డ్రగ్ డిస్కవరీ అనే ప్రోగ్రామ్స్ లో ఈ కొత్త కొత్త మందులు, కొత్త వ్యాధులకు కొత్త మందులు కనుక్కోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ డ్రగ్ డిస్కవరీ అనేది చాలా పెద్ద ప్రక్రియ. ఎందుకంటే ఇది చాలా సమయంతో కూడుకున్నది, చాలా ఎఫర్ట్ పెట్టాలి అందరూ. అండ్ కొన్నిసార్లు ఒక కొత్త మందును తీసుకురావాలి అంటే 10 లేదా 20 సంవత్సరాల దాకా కూడా పట్టచ్చు మార్కెట్లోకి రావడానికి. అది ఇంకా ఆ రీసెర్చ్ అంతా అయ్యి ఫలితాలు వచ్చిన తర్వాత వారు FDA లేదా ఏజెన్సీ వారి ద్వారా అప్రూవల్స్ తెచ్చుకోవాలి ఆ కంపెనీ వారు ఈ డ్రగ్ ను లాంచ్ చేయడానికి. అలాగే అది చేసిన తర్వాత కూడా వారు దాన్ని పేటెంట్ చేస్తారు. అంటే నెక్స్ట్ ఇన్ని సంవత్సరాల వరకు ఆ దాని నుంచి వచ్చే రెవెన్యూ అంతా వారికే వచ్చేటట్టు. అంటే బేసికలీ ఎంతో డబ్బు ఖర్చు చేస్తారు కాబట్టి దాని నుంచి రెవెన్యూ కూడా వాళ్ళకి రావాల్సింది ఉన్నది.
2: అవును.
3: సో ఇలాంటి ఫాస్ట్ గా ఇలాంటి రేస్ లేదా పరుగులో ఎవరు ముందు చేస్తారన్న పరుగులో ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంటుందండి, అది క్వాలిటీ ఆఫ్ ద ఏదైతే తయారు చేస్తున్నారో మెడిసిన్, దాని క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. ఎక్కడా సరే క్వాలిటీ తగ్గకుండా నియమం జాగ్రత్తగా పాటిస్తూ ఫార్మా కంపెనీ వారంతా తయారు చేయాలండి. మనం అప్పుడప్పుడు వింటున్నాం కల్తీ మందులు అవి ఇవన్నీ చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఎవరైతే తయారు చేస్తారో వారి సొంత కుటుంబం వారే అలాంటి మందులు తీసుకుని బాధపడితే మనం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం కాబట్టి వారు నేను అనుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వారి ధర్మాన్ని పాటిస్తూ చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహిస్తూ ఈ క్వాలిటీ అన్న ఆస్పెక్ట్ ని చాలా శ్రద్ధ చూపించి ఉండాలని అనుకుంటున్నాను.
2: చాలా చక్కని విషయం అండి. అయితే లక్ష్మీనాథ్ గారు మీరేమంటున్నారంటే ధర్మము అంటే స్వామి మనకి చెప్తున్న ధర్మము అంటే నాకు ఏది జరగాలని అనుకుంటున్నాను వేరే వారికి అటువంటిది జరగాలని ఒక యోచన ఉండడం, అది మనం ప్రాక్టీస్ లో చేయడం సంఘంలో అంటే ఏమిటంటే ఒకవేళ ఇటువంటి మందు ఎవరన్నా నా అబ్బాయికి నా అమ్మాయికి ఇస్తే నేను ఓకేనా అని, అది కల్తీ మందు కావచ్చు అప్పుడు నేను సరేనా అని అనుకుని మీరు తయారు చేస్తే మంచిది. అప్పుడు మీరు ఏది చేసినా కూడా క్వాలిటీతో ఉంటుంది అని ఒక చక్కని భావం
3: చెప్తున్నారు.
2: అంటే ఇందాక చక్కగా రత్నాకర్ గారు మాట్లాడటం వెస్ట్ నుంచి సమష్టికి వెళ్తున్నప్పుడు ఎటువంటి భావనతో మనం వెళ్లాలి అని చూసుకున్నప్పుడు నా వారు లేక నేను లేక నా వారు ఇమీడియట్లీ ఫ్యామిలీ అనే దానికి ఏ భావన ఉందో అదే భావన నేను ఇంకా ఎక్కువ మందికి నేను పంచగలిగితే అప్పుడు వెస్ట్ నుంచి సమష్టికి వెళ్తున్నాం మనం. చాలా చక్కని మాట చెప్పారు. ఇంత గొప్ప విషయం మనం మాట్లాడుతున్నప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది, మన పురాణాల్లో ఎప్పుడు కూడా కచదేవయ్య అని వృత్తాంతం తీసుకున్న శుక్రాచార్యుడితో, లేక మనము మహాభారతంలో చెప్పే యయాతి వృత్తాంతం చేసుకున్న యయాతి అనే అతను ఆ రోజుల్లోనే వాళ్లకున్న టెక్నాలజీ యూజ్ చేసి ఆయన 100 సంవత్సరాలు ఇంకా ఈ అనుభవించాలి జీవితం అని వాళ్ల కొడుకు నుంచి ఆఖరి కొడుకు నుంచి జీవితం తీసుకున్నట్టు పురాణం చెప్తుంది. అంటే యూత్ ఈ రోజుల్లో మనం అంతా ఏజ్లెస్ గా ఉండాలని ఏజ్ తగ్గిపోవాలని ఎన్నెన్నో మెడికల్ వీటికి వెళ్తున్నాం జనం. ఆ రోజుల్లో ఆయన చేసి చివరికి ఆయన చెప్తున్న లెసన్ ఏమిటి అంటే ఎంత ఏజ్ ఉన్నా కూడా అసలు జరగాల్సింది వేస్ట్ అనే ఒక వ్యక్తికి కనుక సంస్కరణ జరగకపోతే అది వేస్టే అన్న ఇటువంటి ఎన్నో మంచి విషయాలు మన పురాణాలు చెప్పాయి. మెడిసిన్ లోకి వస్తున్నప్పుడు ఈ రోజు జరుగు టెక్నాలజీని ఎన్నో విధాలుగా ఉపయోగిస్తున్నాం మనం. డాక్టర్ సుమన్ గారు, మీరు ఒక మీ ప్రైవేట్ ప్రాక్టీస్ లో ఉన్నారు, పుట్టుబతిలో మీరు ఎంతో మంది పేషెంట్స్ ని కలుస్తూ ఉంటారు. ఈ రోజు టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతోంది మెడిసిన్ లో, వాటి ద్వారా వస్తున్న జరుగుతున్న చక్కని విషయాలు ఏమిటి, అడ్వాంటేజెస్ ఏమిటి, వాటి ద్వారా జరుగుతున్న డిసడ్వాంటేజెస్ అనేది మీరు చెప్పగలరా?
5: తప్పకుండా అండి. ముందు అందరూ ప్రతి పేషెంట్ ఈ మధ్య కాలంలో ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్లడం జరుగుతుంది. దానికన్నా ముందు సెల్ఫ్ మెడికేషన్ అనే దాని గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు. సెల్ఫ్ మెడికేషన్ అనేది ప్రతి ఒక్కరూ పేపర్లో చూడడం కానివ్వండి, ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం కానివ్వండి, ఇలా సెర్చ్ చేసి ముందు వాళ్ళు మందులు వాడేసి ఆ తర్వాత డాక్టర్ గారిని కలవడం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఈ సెల్ఫ్ మెడికేషన్ అనేది కొంచెం మన జీవితంలో సెల్ఫ్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఎలానంటే ఎక్కువగా మోతాదులో మందులు వాడినందువల్ల మన బాడీలో రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఈ రెసిస్టెన్స్ అనేది పెరిగిన తర్వాత కొత్త మందులు వాడాల్సి వస్తూ ఉంటుంది. అంటే మనం మోతాదు మించి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది.
2: అంటే మన మీరనేది ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదనుకుని గూగుల్ సెర్చ్ చేస్తూ అక్కడ ఏం రాశారు అటువంటివి చూసుకుంటూ వారికి వారు నయం చేసుకోవాలనుకోవడం అంతే కదండి.
5: అవునండి, వారికి వారే ముందే మందులు వాడుకోవడం జరుగుతుంది. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి, అడ్వాంటేజెస్ చాలా తక్కువగా ఉంటాయి. రెండోది, ఏ డాక్టర్ గాని కలవకుండా మందులు వాడాడు అనేది ఒక కరెక్ట్ పద్ధతి కాదు.
2: మీరు మీలాంటి వారందరూ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడి మెడిసిన్ చేస్తారు, అక్కడ ఎంతో నేర్చుకుంటారు. అటువంటిది ఒక గూగుల్ పేజ్ లో నాకు దొరికింది, నేను వాడేసిన జబ్బు నయం చేసుకోగలిగితే ఇంకేముంది, ఎవరు మెడిసిన్ చేయక్కలేదు ఏమీ చేయక్కలేదు, ఈ మాటే కదా మీరు అంటున్నది.
5: అవునండి, ప్రతి లక్షణము గూగుల్లో కానివ్వండి, ఎక్కడైనా ప్రతి లక్షణం. ఇప్పుడు సపోజ్ జలుబు ఉంది అనుకోండి, జలుబుకి ఎందుకు జలుబు వచ్చిందనేది ఆలోచించుకోకుండా మందులు వాడేస్తున్నారు. దీనివల్ల అటు మన లక్ష్మీనాథ్ గారు చెప్పినట్టు కొత్త రకమైన మందులతో వాడడం వల్ల రెసిస్టెన్స్ పెరుగుతుంది. రెండోది, వాళ్లలో తెలివి కొంచెం తగ్గుతుంది, అండ్ డ్రగ్స్ కి బాగా అలవాటు అయిపోతారు, ఇమ్యూనిటీ తగ్గుతుంది బాగా. ఆ మందులు వాడకపోయినందువల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి, అవే రోజు వాడుతుంటారు తర్దేమ అనమాట. అదే పనిగా కాళ్ళ నొప్పులు వచ్చేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా వాళ్ళు మందుల షాప్కి వెళ్తారు, కాళ్ళ నొప్పులు ఉంటారు, వాళ్లకు మందు ఇస్తారు, పక్క రోజు మళ్ళీ అదే మందు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏ మందు ఇస్తారనేది తెలియకుండానే వీళ్ళు ఫ్రీక్వెంట్ గా అదే వాడుతూ ఉంటారు. సో దాంట్లో కొన్ని స్టీరాయిడ్స్ ఉంటాయి, ఇవి నొప్పులు ఫాస్ట్ గా తగ్గిస్తాయి.
2: ఇప్పుడు వినే శ్రోతలకి, సారీ అండి నేను ఇంటరప్ట్ చేస్తున్నాను డాక్టర్ గారు, ఇప్పుడు వినే శ్రోతలకి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. నేనే ఈ విధంగా తప్పు చేసే వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఏమిటంటే ఏదో తలనొప్పి వచ్చినప్పుడు ఏదో ఒక మందు ఇంట్లో తీసుకోవడం వేసుకోవడం అనేది, అంటే అది తలనొప్పి అని నేను అనుకుంటాను, కానీ ఇది అసలు అటువంటి చిన్న వాటికి చేయొచ్చు అంటారా లేకపోతే దేనికి చేయకుండా ఉండాలంటారా?
5: తలనొప్పి అనేది చాలా కారణాల వల్ల వస్తుందండి. స్ట్రెస్ వల్ల వస్తుంది, గ్యాస్ట్రైటిస్ వల్ల వస్తుంది, కొంతమందికి మైగ్రేన్ అంటాం, అంటే పొద్దున్నే లేవగానే తలనొప్పి ఉంటుంది, సైనసైటిస్ వల్ల వస్తుంది, జలుబు వల్ల వస్తుంది, కొన్నిసార్లు పంటి నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్లకు కూడా సివియర్ గా హెడ్ఏక్ వస్తుంది. ఇన్ని లక్షణాల్లో మనం ఏదని తెలుసుకోకుండా డాక్టర్ని కలవకుండా సెల్ఫ్ డయాగ్నోస్ చేసేసుకుని మనం సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకుంటున్నాం మన బాడీని.
2: అవును. సో ఇందులో డయాగ్నోస్టిక్స్ కూడా ఒక ఏ విధంగా డయాగ్నైజ్ చేసుకోవాలనేది కూడా ఒక పద్ధతి ఉందన్నమాట. డయాగ్నోస్టిక్ మనకి ఈ రోజు డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ అన్ని చాలా వచ్చేసాయి. సో వీటి గురించి కొంచెం చెప్తారా? ఇది చాలా టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.
5: చాలా మంచి టెక్నాలజీ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడల్లా డయాబెటీస్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి గ్లూకోమీటర్ అండ్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఇంట్లోనే చెక్ చేసుకోవడంలో ఓన్లీ 90% రేట్ మాత్రమే చెప్తుంది. సో దానివల్ల 100 ఉన్న వాళ్ళకు కూడా కొన్నిసార్లు 150 వస్తుంది, అది తప్పే జరుగుతుంది దానివల్ల. రెండోది, అనవసరంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చిన్న జలుబు దగ్గొచ్చినా కూడా మందులు ముందే తీసేసుకుని వాడేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు బ్లడ్ టెస్ట్ చేయండి, యూరిన్ టెస్ట్ చేయనందు వల్ల డాక్టర్ గారు తను ఈ వచ్చిన పేషెంట్ మనకు మనల్ని తక్కువగా అంచనా వేస్తారు అని ఆలోచిస్తూ డాక్టర్ గారు అనవసరం డయాగ్నోస్టిక్స్ రాయడం జరుగుతుంది.
2: అవును, అర్థమైంది. అంటే దాని మనమే పేషెంట్లుగా డాక్టర్ని ప్రెజరైజ్ చేయడము, ఎక్కువ టెస్టులు చేయించుకోవడము, ఇవి ఎన్నో మీరు చెప్తూనే చెప్పినట్టే చెప్పారు డాక్టర్ గారు. అంటే టెక్నాలజీలో ఇంత మనకు వచ్చినా కూడా మన శరీరం సంగతి మనం తెలుసుకుని ఎంతవరకు టెక్నాలజీ కాకుండా మనకి ఏ విధంగా వాడుకోవాలనే విషయం చెప్తూ మళ్లీ మీ దగ్గరికి వచ్చి నేను ఈ విషయం మాట్లాడతాను. అయితే మమతా గోపాలకృష్ణ గారు, మీరు ఇక్కడ సంగీతంలో డిప్లొమా చేశారు, తర్వాత సంగీతం ఇప్పుడు హైదరాబాద్ లో సాయి స్టూడెంట్స్ అందరూ కలిసి మీరు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు, అదే కాకుండా స్వామి ఉన్నప్పుడు కూడా 86 ప్రోగ్రాంలు మీరు బయట చేశారు. సంగీతం అంటే మీకు చాలా అభిరుచి ఉంది. మనకు సంగీతంలో టెక్నాలజీ అనేది వస్తున్నట్టు మనకు తెలుసు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా గ్యాడ్జెట్స్, తర్వాత ఏమో మ్యూజిక్ ని యాంప్లిఫై చేసుకోవడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఎంతవరకు ఇది సమంజసం అంటారు? ఏ విధంగా టెక్నాలజీ ఉపయోగపడుతోంది సంగీతానికి?
4: చాలా మంచి ప్రశ్న వేశారండి. అసలు మానవ శరీరమే చాలా గొప్ప టెక్నాలజీ అండి. భగవంతుడు చాలా గొప్ప టెక్నాలజిస్ట్. అసలు ఇందులో ఇన్ని రకాలైనటువంటి అవయవాలన్నీ అమర్చి కొంత లైఫ్ ఇచ్చి దాన్ని నడిపిస్తున్నాడు ఏ ట్రబులు రాకుండా. అయితే సంగీతంలో చాలా ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్ వేణంటాం. ఎందుకంటే మన భారతదేశం యొక్క సంగీతానికి తంత్రి వాద్యాలు చూసుకుంటే ఫస్ట్ మొట్టమొదటిగా వచ్చింది వీణ. సరస్వతి వీణ అంటాం దాన్ని. సరస్వతి అమ్మవారి చేతిలో ఉంటుంది. అయితే మన వెన్నెముక చూసుకుంటే ఎలాగైతే 24 పూసలున్నాయి వెన్నెముక్కి, సరస్వతి వీణకు కూడా 24 మెట్లు ఉంటాయి. సో అలా పోలుస్తారన్నమాట. అంటే మానవ శరీరం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్.
2: చాలా బాగుంది. ఒక పక్కన దానికి తలలాగా కూడా ఉంటుంది.
4: అవునండి, తుంబా తల అన్ని ఉంటాయి. సో అంటే మానవ శరీరం కూడా నాదం. అసలు మనం మొదలుపెట్టిందే నాదం తోటి. సో ఆ ఏడుపు కూడా ఓంకార నాదం తోటి చెప్తూ ఉంటారు. సో మ్యూజిక్ కి, మానవ శరీరానికి, దీనికి అంతా ఒక లింకేజ్ అండి. అయితే పాతకాలం నాటి మ్యూజిక్ చూసుకుంటే, మిగతా వాయిద్యాలు కనుక చూసుకుంటే దానికి ఎక్కువ సౌండ్ వస్తుంటుంది. తాళవాద్యాలు కానీ, వైలిన్ కానీ, గాత్రం కానీ చూసుకున్నా కూడా దానికి సౌండ్ బాగానే వినిపిస్తుంటుంది. ఒకసారి పాడేవంటే నలుగురికి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ వినిపిస్తుంటుంది. కానీ వీణ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే, వీణ తంత్రి వాద్యం అవడం మూలంగా, చాలా దండి పెద్దగా ఉండడం మూలంగా దానికి యాంప్లిఫికేషన్ చాలా తక్కువగా ఉంటుంది. వాయించినప్పుడు కూడా దగ్గర కూర్చుని ఇద్దరు ముగ్గురికి వినిపిస్తుంది తప్పిస్తే, ఒక కచేరీలో ఒక మైక్ లేకపోతే కనుక వీణ వినిపించడం అనేది సాధ్యం కాదు. టెక్నాలజీ వచ్చిన తర్వాత వీణ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం యాంప్లిఫికేషన్ చేసి చక్కగా ఒక 3 గంటలు కచేరీ వాయించగలుగుతున్నాం. ఈరోజు టెక్నాలజీ చాలా అభివృద్ధి చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు చూస్తే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మ్యూజిక్ అంతా కూడా ఈరోజు మన ఇంట్లోనే ఉందండి.
2: అవును,
4: ఎన్నో లక్షల పాటల్ని కూడా మనం సీడీలు, MP3 రూపంలో మార్చేసుకుని ఈరోజు మనం వినగలుగుతున్నాం.
2: అదే కాదు, యూట్యూబ్
4: ఎక్కడ పడితే అక్కడ ఛానల్స్ మొదలైపోయి, ఎక్కడో లైవ్ ప్రోగ్రామ్ ఎక్కడో జరుగుతుంటే మనం అక్కడికి కష్టపడి వెళ్లి వినాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చుని టీవీలో మనం చూసేస్తున్నాం ఆ మ్యూజిక్ ని. సో టెక్నాలజీ చాలా అభివృద్ధి అయింది. అయితే ఇక్కడ టెక్నాలజీ కూడా ఒకటి వస్తుందండి. ఒక సంగీత సాధకుడిగా మనం ఏం చేస్తున్నామంటే, ఈరోజు టెక్నాలజీ ఎలా ఉందంటే చాలా రికార్డింగ్స్ చేస్తూ ఉంటాం మేము. ఇందులో వచ్చే టెక్నాలజీ ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ చాలా వచ్చాయండి ఈ రోజుల్లో. మనము రికార్డింగ్ చేసేటప్పుడు ఎంత బాగా మన వాయిస్ బాగా అవుట్పుట్ ఎంత బాగా రావచ్చు అనే దానికి సాఫ్ట్వేర్లు వచ్చాయి. మనం ఎంత దరిద్రంగా పాడినా కూడా బయటకు మాత్రం చాలా బాగా వినిపించే అంత సాఫ్ట్వేర్లు వచ్చేసాయి. అయితే మీరు పూర్వకాలంలో చూడండి, కొంతమంది మాత్రమే ప్లేబ్యాక్ సింగర్స్ ఉండేవారు. ఇప్పుడు చూడండి, విపరీతమైన సింగర్లు ఉన్నారు. నిజంగా వాళ్ళ లైవ్ ప్రోగ్రామ్స్ అంటే మనం చెవులు మూసుకోవాలండి. కానీ రికార్డింగ్ చేసి వాళ్ళు ఆల్బమ్స్, సిడీస్ బయటకు రిలీజ్ చేసినప్పుడు ఇంత బాగా పాడతారా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఒక నియమం లేదండి. అక్కడ వాళ్ళకి ఒక సంగీత సాధకుడిగా వాళ్ళు ఏంటంటే ఒక నియమం పెట్టుకుని సాధన చేయాలి. మనకి టెక్నాలజీ ఉంది కదా, అది దాంట్లో మన మిస్టేక్స్ అని కరెక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో బేసిక్ సాధన చేయకపోతే మాత్రం తప్పు అంటాం.
2: కరెక్ట్.
4: దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను నేను. త్యాగరాజస్వామి వారు ఒక పాట రాశారు, ముఖార రాగంలో సంగీత జ్ఞానము అని ఒక పాట రాశారు.
2: అందులో వినిపిస్తారు,
4: తప్పకుండా అండి. అందులో చరణంలో ఇట్లా వెళ్తుంది,

0: ధ్యానము.
1: చాలా చక్కగా ఉందండి,
0: అందులో
1: చక్కగా ఉంది. చారస్వామి అంటే స్వామికి ప్రియమైన భక్తుడైన.
0: అవునవునవును. అందులో నియమం గురించి చెప్తున్నారు స్వామి, నీకు సంగీత శాస్త్ర జ్ఞానం చక్కగా అలవడితే నియమం రావాలి నీకు.
1: అవును,
0: ఆ డిసిప్లిన్ రావాలి అనేది చాలా చక్కగా చెప్తున్నారండి. మనము ఈ టెక్నాలజీ వచ్చినందుకు చాలా గర్వించాలి, కానీ దాన్ని ఎంత ఎంత వాడుకోవాలో అంత వాడుకోవాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే నేను మీకు మళ్ళీ అందిస్తాను. ఇది ఒక సాధకుడిగా ఎంత లిమిట్ లో వాడుకోవాలో, టెక్నాలజీని అంత లిమిట్ గా వాడుకోవడం ఒక రెస్పాన్సిబిలిటీ అయితే, వినేవాళ్ళకి కూడా ఒక కొంత రెస్పాన్సిబిలిటీ ఉందండి. చాలా మంది మ్యూజిక్ లవర్స్ ఉన్నారు, వాళ్ళు నిజంగా వాళ్ళకి మ్యూజిక్ రాకపోయినా సరే వాళ్ళు వింటూ ఉంటారు. ఇంకా కొంత వెసులుబాటు ఏమిటంటే, ఇదివరకు అమలక్కలందరూ చక్కగా ఇళ్లలో పాటలు నేర్చుకుని పాడేవారు పిల్లలందరినీ పడుకోబెట్టడానికి. ఈ రోజు పాపం ఆ శ్రమక్కర్లేదండి తల్లులందరికీ, చక్కగా లాలిపాట ఈ మొబైల్ లో పెట్టేసి పడుకోబెడుతుంటే పడుకుంటున్నారు. నా కొడుకు కూడా అమ్మా లాలిపాట పెట్టు అంటాడు రాత్రి పడుకునేసరికి. పాపం తల్లులు నేర్చుకోవాల్సిన శ్రమ లేకుండా ఈ టెక్నాలజీ కల్పించిందండి.
1: అంటే టెక్నాలజీ తల్లి అయిపోయిందండి,
0: అలా ఉంది. కానీ ఏమవుతోంది, ఇప్పుడు ఈ మొబైల్ ఎక్కువ అలవాటు చేసేసరికి పిల్లలు ఆ మొబైల్ వదలట్లేదండి. తల్లిదండ్రి అక్కర్లేదు, కానీ మొబైల్ ఉంటే పిల్లలు ఉండగలుగుతున్నారు ఇప్పుడు. అట్లా వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటి, లిజనర్స్ కి ఈ మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చెవుల్లో ఒక రెండు పెట్టుకుంటారండి ఇయర్ ఫోన్స్ అని. అవి పెట్టుకుని అలా నిరంతరం అలా ఉంటూనే ఉంటారు. కారులో డ్రైవ్ చేసేటప్పుడేమో మనకి ఎఫ్ఎంలు ఇవన్నీ పెట్టేసుకుంటూ ఉంటారు. కొంత అక్కడ బాధ్యతగా ఉండాలి ఏమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంటుంది. రోడ్డు మీద వెళ్లేటప్పుడు నీ సేఫ్టీ ఎంత ముఖ్యమో, నీ మూలంగా పక్క వాళ్ళకి కూడా సేఫ్టీగా ఉండడం అంతే ముఖ్యం కదండి. సో ఇది శుభ్రంగా విపరీతమైన సౌండ్లు పెట్టేసుకుని అలా వెళ్ళడం అనేది మంచిది కాదు. దానికి కూడా ఒక నియమం ఉంది, ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పనే చేయాలి
1: అంతే కదా,
0: అంతే అని చెప్పి అంటారు.
1: మీరు ఇన్ని చక్ర విషయాలు వింటున్నప్పుడు మనకి సమయం కొంచెం ముందరికి వెళ్లాలి అని తెలిసినా కూడా ఒక్క నా సెల్ఫిష్నెస్ ఒక ప్రశ్న అడుగుతున్నాను. స్వామి కాలేజీలో మీరు మ్యూజిక్ చేశారు, ఈ టెక్నాలజీ మ్యూజిక్ వీటి గురించి స్వామి ఎప్పుడైనా ఏమైనా చెప్పడం జరిగిందా? టెక్నాలజీ యూస్ లేకపోతే సంగీతానికి టెక్నాలజీ ఎటువంటిదని మీ మనసుకు వస్తుంది?
0: స్వామి టెక్నాలజీ కంటే నియమం గురించి ఎక్కువ
1: చెప్పారు. ఇందాక మీరు చెప్పిన విషయాలు
0: అట్లా కనెక్టెడ్ ఉన్నారు. స్వామి ఏం చెప్పేవారని పిలిచి మాట్లాడేటప్పుడు, ఇప్పుడు భావన భావ ప్రకటయుక్తంగా పాడితే కనుక భగవంతుడి దగ్గరకు వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనం నవవిధ భక్తి మార్గాల్లో చూసుకుంటే అండి, శ్రవణం కీర్తనం విష్ణోహన్ వస్తుంది.
1: మొట్టమొదటి శ్రవణమే,
0: ఫస్ట్ శ్రవణం వినాలి. సో మనం టెక్నాలజీ ఎంత అభివృద్ధి అయిందంటే మనం ఎంత కావాలంటే అది వినొచ్చు. కానీ అది ఎలా పడితే అలా వినడం మూలంగా మనకి అది టెక్నాలజీగా మారిపోతుంది అక్కడ.
1: అవును
0: స్వామి, దానికి కూడా ఒకటి చెప్పారు నియమం ఏమిటంటే, ఒకచోట కూర్చుని మీరు చక్కగా పొద్దున్న ప్రశాంతంగా మీరు సాధన చేసుకోవడం, చక్కగా ఎక్కువ మంది వినడం, అందులో మెలకువలు నేర్చుకోవడం, అట్లా గైడ్ చేస్తూ ఉండేవారు స్వామి.
1: చాలా బాగుంది.
0: అయితే ఈ మొబైల్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక విషయం తోస్తుందండి. మొన్న మేము నలుగురం కలిసి కారులో వెళ్తున్నాం, మా ఆఫీసులో అందరం కలిసి కారులో వెళ్తూ ఉంటే అందరూ తలో సెల్ఫోన్ పట్టుకుని సెల్ఫోన్ లో ఏదో 5 నిమిషాలకు ఒకసారి మెసేజ్ రాకపోతే ఏం రాలేదు అన్నటువంటి ఒక బెంగతోటి అందరూ సెల్ఫోన్ తీసి బయటకు తీసి చూస్తున్నారండి. అదొక ఫోబియా లాగా అయిపోయింది. ఒక వాట్సాప్ మెసేజ్ రాకపోతే అయ్యో రావట్లేదు ఏమిటి, ఎవరు నాకు మెసేజ్ చేయట్లేదేంటి అన్న ఫోబియా.
1: అవును,
0: నలుగురం కూర్చొని కారులో వెళ్తున్నాం అన్నమాటే కానీ ఎవరు ఎవరితోనూ మాట్లాడలేదు. ప్రతివాడు వాళ్ళ సెల్ఫోన్ తో వేరే వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు.
1: అవును.
0: సో నాకనిపిస్తోంది టెక్నాలజీ పెరిగింది కానీ ఈ మానవ సంబంధాల్లో కొంత ఎక్కడో లోపం వస్తుందేమో అంటారు, మీరేమంటారు దానికి?
1: తప్పకుండా, చాలా మంచి పాయింట్ అండి. నేను మానవ వనరుల క్షేత్రంలో నేను పనిచేస్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు అందులో నాకు తట్టినవి నేను చెప్తాను. అయితే ఈ మొబైల్ మీరు చక్కని మాట చెప్పారు కాబట్టి మొబైల్ గురించి టెక్నాలజీ అనగానే మన అందరి మనసులో వచ్చేది అదే. ఇంకా ఎవరు అన్నారు, 7.2 బిలియన్ జనాభా ఉంటే ప్రపంచంలో 7.3 బిలియన్ మొబైల్స్ ఉన్నాయట. కాబట్టి మొబైల్ అనేది మనకి ఈరోజు టెక్నాలజీ అంటే అదే మన మనసులకు వస్తుంది. తప్పకుండా దాని గురించి మాట్లాడతాను. మాట్లాడే ముందర ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనము మన ఏన్షియంట్ ఇండియా, మన సనాతనం చూసుకుంటే గనక, మన పురాణాలు చూసుకుంటే గనక వాళ్ళు చెప్తున్న విషయాలు ఏమిటి, దీని గురించి మానవ వనరులు రిలేషన్ హ్యూమన్ రిలేషన్స్ గురించి ఏం చెప్పారు అంటే కొన్ని విషయాలు తడతాయి. రావణాసురుడు పుష్పక విమానము పట్టుకొచ్చాడు కుబేరుడి దగ్గర నుంచి. కుబేరుడి దగ్గర అది ఉన్నంత వరకు ప్రపంచానికి ఎటువంటి హాని చేయలేదు ఆ పుష్పక విమానం. అంటే ఆ రోజుల్లో హయ్యెస్ట్ టెక్నాలజీ అని చెప్పచ్చు. ఎందుకు అంటే పురాణం ఏం చెప్తుందంటే ఎక్కడికన్నా ఎగిరి వెళ్లగలదు, మనసులో ఎవరు ఏం తలుచుకుంటే అది, అంతేకాకుండా ఎంతమంది కూర్చున్నా కూడా ఇంకా దాంట్లో స్పేస్ ఉంటుంది, ఎంత టెక్నాలజీ అయి ఉండాలండి అది. కాబట్టి అటువంటి టెక్నాలజీ ఆ రోజుల్లో వాళ్ళు ఉపయోగించినప్పుడు ఆ టెక్నాలజీ ఎవరుంది, ఎవరో ఒకళ్ళ దగ్గర కుబేరుడు దగ్గర ఉంది. ఆ కుబేరుడు దగ్గర ఉన్నంత వరకు ఎక్కడా కూడా ఒక హాని దానివల్ల జరిగిందని ఎప్పుడు విన్నాము? అది రావణాసురుడు చేతిలో పడింది, సీతను ఎత్తుకొచ్చాడు దాంట్లో రావణాసురుడు. అంటే టెక్నాలజీ పడకూడని చేతిలో పడితే ఏమిటి అవుతుంది అని చెప్పడానికి ఇదో చక్కని సందేశం. అలాగే మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా గజాసురుడు మనము వినాయక చవితికి చదువుకుంటూ ఉంటాము, లేకపోతే ఈ విధంగా ఏ రాక్షసుడైనా కూడా ఒకటి హస్తగతం చేసుకుంటాము కొన్ని పవర్స్ అని అనుకున్నప్పుడు అవి ఏ విధంగా దానికి రాంగ్ యూసేజ్ అయింది అని చెప్పి ఇదే ఏ పురాణం చూసుకున్నా ఇదే మనకి కనబడుతుందండి అర్థం. అయితే ఇక్కడ చెప్పే చమత్కారం ఏమిటి అంటే టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించడం తెలియనివాడు రాక్షసుడు, ఉపయోగిస్తున్నవాడు మానవుడు లేక దేవుడు అవుతారు అని ఒక విషయం మాట్లాడుకోవచ్చు మనం. అంటే ఇదొక పర్స్పెక్టివ్ చూసే విధానం. ఎందుకంటే దాన్ని ఈ రోజు ఏం జరుగుతుందో మనం చూస్తాం, ఒక మొబైలే కాదండి, ఒక ఇంటర్నెట్, టెలివిజన్, స్వామి టెలివిజన్ అన్నారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతి సంఘంలో ప్రతి ఇంట్లోనూ జరుగుతున్న విషయం, ప్రతి జనరేషన్ లో ప్రతి పిల్లవాడు కూడా ఎక్స్పోజ్ అవుతున్న విషయం. కాబట్టి వీటిని ఈ విధంగా టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అనేది హ్యూమన్ రిలేషన్స్. చక్కని మాట మీరు ఇందాకన్నారు, నలుగురు ఇంట్లో కారులో కూర్చున్నప్పుడు నలుగురు చేతిలోనూ నాలుగు ఫోన్లు ఉండడం, ఎవరో చెప్పారు ఈ రోజుల్లో, అయ్యా స్వామి చెప్పిన నవసూత్రాలు ఇంకోటి పదవది యూజ్ చేస్తే బాగుంటుందండి, ఓంకారం సుప్రభాతాలకి ముందర వాట్సాప్ మెసేజ్ పెడితే ఎలా ఉంటుంది అని అన్నారు. అంటే లేచినప్పుడు మనం దేంతో మొదలు పెడతాం సూర్యుడు, ఎక్కువ మందికి అలారం క్లాక్ లాగా అదే మొబైల్ తలపక్కన ఉంటుంది. ఆ తల పక్కన ఉన్నది మనం ఇదివరకు ఎవరు అంటే అందులో చక్కని స్వామి ఫోటో ఉంటుంది, కాకపోతే డెస్క్టాప్ లో దానిపైన స్వామి ఫోటో ఉంటుంది, అది చూస్తాము అనుకుని అక్కడికి వెళ్ళిన దృష్టి అక్కడి నుంచి ఏ వాట్సాప్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మన మైండ్ పనిచేస్తూ ఉంటుంది, కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలా మొదలైన మన జీవితము ఇంకొంచెం ముందరికి వెళ్తూ, ఆ దైనందిక జీవితము ఇంకా ముందరికి వెళ్తూ ఆ రోజులో టెక్నాలజీ తప్ప ఏమీ లేదు అనిపించేంత గొప్ప వింత కలుగుతోందండి. మీరు వెళ్తే కంప్యూటర్స్, మీరు బయటికి వెళ్ళి చేయాలంటే ఫాస్ట్ కార్స్, స్మార్ట్ కార్స్, ఏ విధంగా చూసుకున్నా కూడా అంతా కూడా దీనిమయంగా ఉంటుంది. ఉన్నప్పుడు క్రమక్రమంగా ఒక విషయం జరుగుతుందని నా అభిప్రాయం అండి. మొదట్లో మానవుడు మొదలైనప్పుడు సంఘజీవిలాగా మొదలు కాలేదు, ఎందుకంటే సంఘం అంటే తెలియదు. కేవ్ మ్యాన్ లాగా వచ్చినప్పుడు మనం ఊహించుకుంటే వాడు ఉండడము, అక్కడ వాడి కేవ్లో ఏదో చిన్న సంసారం ఉండొచ్చు, కాకపోతే వాడికి రిలేషన్షిప్ అన్న దానిపైన అంతగా అవగాహన లేదు. అయితే ఏ పులో ఏ ఏనుగో వాడి మీదకి వచ్చినప్పుడు ఒక్కడు దాన్ని చంపే కన్నా కూడా నలుగురు కలిస్తే గనక దాన్ని చంపగలుగుతున్నాము అన్న ఒక వాడి శక్తి చూసుకుని మనందరము సమిష్టిగా ఉంటే బాగుంటుంది అన్న ఒక అర్థం మొదట వచ్చింది. అంటే ఫియర్ నుంచి ఎక్కువ వచ్చి ఉండొచ్చు లవ్ కన్నా కూడా, కానీ వచ్చింది, రావడం వచ్చింది. అలా వచ్చి పెరుగుతూ ఇప్పుడు అది నా సంసారము, నా కుటుంబము, నా క్యాస్ట్, నా కమ్యూనిటీ, నా రిలిజియన్ అంటూ నా దేశం అంటూ పెరిగిపోయింది ఇది. ఈ రోజుల్లో మీరు చూడండి ప్రపంచంలో జరుగుతున్న కలహాలకి, కాన్ఫ్లిక్ట్ కి ఏమిటి ముఖ్యమైన కారణం అంటే ఈ నా కమ్యూనిటీ నా సమస్య అనుకోవడం ఒక విధంగా కారణం కూడా అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడ ఆగాలి అని వెస్టించి సమిష్టిగా స్వామి అంటున్నప్పుడు ఎక్కడ ఆగద్దు నైనా పూర్తిగా వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యలో ఆగుతూ ఉండడం వల్ల డిఫరెంట్ ప్లేసెస్ లో మనకి కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. ఇది జరుగుతున్న విషయం. అయితే ఒక చిన్న విషయం టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక చిన్న అద్భుతం కనబడుతుంది. ఏమిటంటే ఇది మంచికో చెడుకో అనేది మనం నేను వినేవారి ఆలోచనకి వదిలేస్తాను. అట్లా తయారైన ప్రపంచము కమ్యూనిటీకి, ఈ కమ్యూనిటీ తగ్గిపోతూ వస్తూ ఈ రోజుల్లో కమ్యూనిటీ ఏమిటి అంటే నేను నా మొబైల్, నేను నా ఇంటర్నెట్, నేను నా టెలివిజన్. అంటే మొత్తం ప్రపంచాన్ని, అదే మానవుల్ని దీని ద్వారా, ఈ సాధనం ద్వారా నేను అనుభవించాలి, రిలేట్ అవ్వాలి అనుకొస్తాను. దీన్ని మనం సోషల్ మీడియా అంటున్నాము, ఇంకోటి అంటున్నాము ఫ్రెండ్స్ అంటే వర్చువల్ ఫ్రెండ్స్ అంటున్నాము. అంటే ఎదుర్కొండా ఉన్న వారికి కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడము, కానీ ఎక్కడో ఉన్న వారికి మెసేజ్లు కొడుతూ ఉంటాము. ఈ విధంగా మనకి ఒక విధమైన వర్చువల్ రియాలిటీ అనేది అది అలవాటు పడడము, పూర్తి పరిపక్వత లేకుండా ఎలోర్నెస్ కి రావడం లాంటిది. అంటే వ్యష్టి నేను అంతా అనుకునే ప్రయత్నం అది ఆధ్యాత్మికత ఒక పరాకాష్ఠ అయితే ఆ అనుభవం లేనప్పుడు ఒక్కడైపోతున్నాడు. అనుభవం లేకుండా ఒక్కడైనప్పుడు అది ఎలోర్నెస్ అవుతుంది, లోన్లీనెస్ అవుతుంది. ఈ లోన్లీనెస్ అనుభవించడం వల్ల క్రైమ్ కూడా పెరుగుతుంది. ఎదురుకుండా వాళ్ళతో ఏ విధంగా ఉండాలి అనేది మనకు అర్థం కాదు. అందుకని హ్యూమన్ రిలేషన్స్ టెక్నాలజీ వల్ల చాలా దురుపయోగపడే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మనకి. వాటిని కొంచెం జాగ్రత్తగా చూడాలి. దీని గురించి మనం అనుకున్న మీరు చెప్పిన మొబైల్ వాటి గురించి మళ్ళీ నేను ఒకసారి కొంత మాట్లాడతాను. అయితే ముందరికి వెళ్తూ మళ్ళీ లక్ష్మీనాథ్ గారు, ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే సైన్స్ నుంచి వచ్చింది కాబట్టి నాకెప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ సైన్స్ టెక్నాలజీగా మారేది. ఎందుకంటే ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితము ఏది చాలా గొప్పది, ఎవరో ఒకళ్ళిద్దరు ప్రపంచంలో ఎక్కగలరు ఆ కారో ఆ ఏరోప్లేన్ అనుకునేది, ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. ఏది ఒక అద్భుతం అనుకునేవారు అప్పుడు. అంటే ఒక ఆయన 100 సంవత్సరాల క్రితం మీరు ఊహించుకుంటే ఒక 10 మంది ముందరు నుంచి ఎవరితో అమెరికాలో మాట్లాడారనుకోండి, సపోజ్ ఆయన దేవుడు అనుకునేవారు తప్పకుండా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. అంటే ఒక టెక్నాలజీ అందరినీ అటువంటి స్థితికి తీసుకెళ్లే ఒక అవకాశం ఇచ్చింది. అంటే మనము ఏది మనకి అర్థం కాదో దాన్ని మిరాకల్ అంటాము, అర్థమైన దాన్ని టెక్నాలజీ అంటున్నాం. ఒక విధంగా చెప్పాలి అంటే నేను చెప్పే టెక్నాలజీ ఇస్ మిరాకల్ ఒక విధంగా. కానీ టెక్నాలజీ ఏ విధంగా సైన్స్ లో అది టెక్నాలజీగా తయారవుతుందో ఇంకొంచెం మీరు మీ భావాలు చెప్తే బాగుంటుంది.
2: చక్కగా చెప్పారండి. మీరు చెప్పింది ఆలోచిస్తే ఇంకొక 2 విషయాలు నాకు మనసులోకి వస్తున్నాయి. అంటే మనం చూస్తే గత శతాబ్దంలో ఒక టెక్నాలజీ యొక్క ఇంపార్టెంట్ డిస్కవరీ అలా చెప్పుకోవచ్చు ప్లాస్టిక్ అండి ఒకటి. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా మన చుట్టుపక్కల మొత్తం మన ప్రపంచంలో సగం మట్టుకు ప్లాస్టిక్ కింద మారిపోతున్నదండి. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ అనేది ఒక ఇంకో విషయం చెప్తాను. ఎలా తయారవుతుందంటే చిన్న చిన్న కెమికల్ యూనిట్స్ ని తీసుకొని వాటిని పాలిమరైజేషన్ అంటారనమాట. ఈ ప్రాసెస్ లో చాలా పెద్ద మాస్ ఉన్న పాలిమర్స్ తయారు చేస్తారండి. వాటికి అవసరమైన అంటే వాటి యూసేజ్ బట్టి రకరకాల ప్లాస్టిక్స్ తయారవుతాయండి. నార్మల్లీ రకరకాల పాలిమర్స్ తయారవుతాయండి. ఇప్పుడు చూస్తే మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు మన చుట్టూ ప్లాస్టిక్ అంటున్నాం. మనం ఉదయాన్న టూత్ బ్రష్ తీసుకుంటున్నాం, అది ప్లాస్టికే. దెన్ మనం ఆఫీస్కి వెళ్దామని కార్ ఎక్కితే అందులో కూడా ప్లాస్టిక్ కంపోనెంట్స్ ఉన్నాయి.
1: అంతా
2: మొత్తం మన పిల్లలు ఆడుకునే టాయ్స్ తో ప్లాస్టిక్. ఎక్కడ చూసినా మేబీ 50% ఎంతో చెప్పొచ్చు, పర్సెంటేజ్ ఎగ్జాక్ట్లీ ఇస్ మోర్ ఆల్మోస్ట్ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ఏం చేసింది,
1: ఏజ్ నే ప్లాస్టిక్ ఏజ్ అంటారు.
2: అవును, లాస్ట్ 100 ఇయర్స్ ఓవర్ ఏం చేసిందంటే మన ఇంట్లో ఉండే పూర్వం వాడే మెటల్స్ అంటే బ్రాస్ అలా మంచి మంచి పాత్రలు కానీ విచ్ ఇస్ మెడికలీ గుడ్ ఆల్సో అలాంటి పాత్రలు అవన్నీ స్లోలీ ప్లాస్టిక్ రీప్లేస్ చేస్తుంది.
1: అవును,
2: ఇంట్లో. సో ఇలా చూసుకుంటూ ఉంటే అన్ని చోట్ల మనం ప్లాస్టిక్ వాడుతున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే ఒక చాలా ముఖ్యమైన మనం అబ్జర్వ్ చేయాలి, నియమం పాటించాల్సిన విషయం ప్లస్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్ అన్నది అంత బయోడిగ్రేడబుల్ కాదు అంటాము. అంటే దీని అర్థం ఏంటంటే దానంతటది అంత సులభంగా ప్రకృతిలో కలిసిపోవడం అలా జరగదన్నమాట. అంటే చిన్న ఉదాహరణకి మనం చూస్తే అరటిపండు తిన్న తర్వాత దాన్ని తొక్కబడేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అది చాలా త్వరగా ప్రకృతిలో కలిసిపోతుంది, మెన్యూర్ కింద తయారవుతుంది వేరే వృక్షానికి. కానీ ఈ ప్లాస్టిక్ అట్లాంటి కదా, ఎన్నో 100 ఇయర్స్ కూడా ఇంకా ఎక్కువైనా అసలు డిగ్రేడ్ అవ్వదు అనమాట. సో ఇది చాలా పెద్ద మన పర్యావరణానికి ఎన్విరాన్మెంట్ కి చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాం అనమాట మనం ఈ ప్లాస్టిక్ డెవలప్మెంట్ వల్ల. అంటే ప్లాస్టిక్ తయారు చేయడం చాలా తక్కువ ఖర్చుతో సులభంగా చేయగలుగుతున్నామే అని టెక్నాలజీ డెవలప్ అయింది అనుకున్నాము. కానీ దానివల్ల ఇబ్బందులు అన్నవి ఈ రూపంలో వస్తుంది.
1: చాలా ప్రభుత్వాలు ఈ ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ తీసుకెళ్లేదని చెప్పినా కూడా ఇంకా జరుగుతున్న విషయం
2: ఉన్నాయండి. ఈ దీనికి వస్తే ఇంకో విషయం ఏంటంటే కొన్ని 2-3 రకాల ప్లాస్టిక్ ఆర్ రీసైకిలబుల్ అండి. అంటే టెక్నాలజీ ఇస్ బీంగ్ డెవలప్డ్ టు రీసైకిల్ ద ప్లాస్టిక్ అనమాట. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు చిన్న పాలిథిన్ కవర్లు అవి అన్నవి నాన్ డిగ్రేడబుల్ ప్లాస్టిక్. అండ్ మనం అందరం నియమం పాటిస్తూ వీలంత మట్టుకు అది అవాయిడ్ చేయడం, వాడకుండా ఉంటే చాలా
1: మంచిది. చాలా దగ్గర విషయం ఈ ప్లాస్టిక్ అనేది వాడడం వల్ల ఒక ప్రకృతి బయట ఉన్నదానికే హాని జరుగుతుంది అనుకోకుండా మనిషికి శరీరానికి లోపల కూడా ఒక హాని జరుగుతున్నట్టు అనిపిస్తోంది. సో శారీరకంగా చూసుకున్నా, శారీరకంగా లేక మెడిసిన్ వైస్ చూసుకున్నా కూడా డాక్టర్ సుమన్ గారు మీరేమంటారు, ముందరికి వెళ్తున్న కొద్దీ ఎటువంటి టెక్నాలజీ సరిగ్గా యూజ్ చేయడం ఎటువంటి జబ్బులు వస్తున్నాయి మనకి, ఎటువంటి మనం గమనించలేకపోతున్నాము?
3: ముఖ్యంగా అండి మన అనంతపూర్ డిస్టిక్ట్ లో ఫ్లోరోసిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఫ్లోరోసిస్ అని అంటే గార్ల పళ్ళు. మీకు కొంచెం ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ మధ్యనే నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, నారాయణప్ప అనే పేషెంట్. వాళ్ళ అమ్మాయిని తీసుకుని వచ్చారు. ఆయనకి గార్ల పళ్ళు అంటారు, అంటే కలర్ డిస్కలరేషన్. సో ఈ కలర్ డిస్కలరేషన్ పేషెంట్స్ కి ఎక్కువగా చూడ్డానికి అందంగా ఉండకపోవడము, వయసు మళ్లినట్టుగా అనుభవిస్తుంటారు. ఇది మెయిన్ ఎక్కువ ఎందుకు వస్తుందంటే నీళ్లలో ఉన్న ఫ్లోరిన్ పదార్థం.
1: అవును,
3: ఈ మోతాదుకు మించి ఫ్లోరిన్ ఉన్నందువల్ల వీళ్ళకి పళ్ళ ప్రాబ్లమ్స్, కళ్ళ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, మోకాళ్ళ ప్రాబ్లమ్స్, గుండె సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఇది ఈ మధ్య కాలంలో అందరూ ఏమనుకుంటున్నారంటే ఆ పేషెంట్ చెప్పిన ప్రకారంగా, సార్ నాకైతే గార్ల పళ్ళు ఉన్నాయి, నా కూతురికి నా మనవాళ్ళకి మనవరాలకి గార్ల పళ్ళు రాకూడదు ఎందుకంటే మేము మినరల్ వాటర్ వాడుతున్నాము అని. మినరల్ వాటర్ అనేది అందరు అనుకుంటున్నారు కొత్త టెక్నాలజీ, మినరల్ వాటర్ వాడితే మనకు 2 రూపాయల నుంచి 50 రూపాయలకు మినరల్ వాటర్ దొరుకుతుంది, మనం అది వాడితే మనకు అసలు ఏ ప్రాబ్లమ్స్ రావు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను మినరల్ వాటర్ అంటే అది ఓన్లీ శుద్ధి చేసిన నీళ్లు, దాంట్లో ఫ్లోరిన్ అనే పదార్థాన్ని కానీ వేరే ఇతర పదార్థాలను కానీ విడదీసి వాళ్ళు మనకి ఇవ్వరు. ముఖ్యంగా ఇది టెక్నాలజీ వాడుకొని వీళ్ళు శుద్ధి చేసిస్తున్నారు, కానీ ఎంతవరకు శుద్ధి చేసిస్తున్నారు అనేది ఒక
1: ప్రశ్నే
3: అండి.
1: కాబట్టి మీరు అనేది ఇటుపక్క ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడ ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫ్లోరిన్ కంటెంట్ కి తగ్గించేటువంటి టెక్నాలజీ ఏమైనా తెచ్చుకోవడము,
3: అవునండి,
1: ఎవరైనా పెట్టగలిగిన దాతలు ఉంటే అటువంటివి ఇక్కడ ఫ్లోరిన్ స్వామి చేశారు, చాలా స్వామి యూనివర్సిటీ వాళ్ళు చేశారు,
3: చాలా చేశారు,
1: అటువంటివి చేయడం వల్ల వీరికి ఎక్కువ ఉపయోగంగా ఉంటుందని. చాలా చక్కని విషయం అండి. ముందరికెళ్తున్నప్పుడు మెడిసిన్ గురించి ఎంత మాట్లాడుతున్నా మనకి తగ్గదు, ఒక మొత్తము కార్యక్రమం మనం మెడిసిన్ మీదే పెట్టుకోవాలి తప్పకుండా. అటువంటి అప్లికేషన్స్ మెడిసిన్ లో ఉంటాయి టెక్నాలజీవి. కాకపోతే సంగీతానికి వస్తూ స్వామి సంగీతానికి అంత ముఖ్యమైన పాత్ర ఇచ్చారు గోపాల్. ఆయన మన దైనందిక జీవితంలో భజన అనేది గొప్ప కార్యక్రమం ఇచ్చారు. భజన అనేది భక్తి అని చెప్పారు, అంటే సంగీతాన్ని భక్తితో దానికి మనం సమీపించాలి అన్నారు. కానీ అక్కడ టెక్నాలజీ వస్తున్నప్పుడు ఈ భక్తికి ఏమన్నా అవరోధంగా ఉంటుందా లేకపోతే దానికి సహాయకారిగా ఉందా కొంచెం మీరు చెప్తారా?
0: నన్ను అడిగితే టెక్నాలజీ భక్తికి కూడా సహాయకారిగా ఉందేమో అనిపిస్తుంది. రేడియోస్ అయితే తీసుకోండి,
1: అవును,
0: ఎంతో మంది ఈ రోజు ప్రశాంత్ నిలయానికి రాలేనటువంటి భక్తులందరూ కూడా ఈ రోజు రేడియో సైలో లైవ్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు మన కార్యక్రమం ముందు దాకా కూడా భజన్స్ ఇక్కడ అయిన భజన్స్ అన్ని కూడా లైవ్ లో వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేశారు.
1: అవును,
0: మరి ఇందులో వాళ్ళు చక్కగా వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ప్రశాంత నిలయంలో మేము కూర్చున్నాము, చక్కగా ఇక్కడే భజన అవుతోంది అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఆ భక్తిని అనుభవిస్తూ ఉంటారు.
1: అవును,
0: సో టెక్నాలజీ మూలంగా భక్తి అభివృద్ధి అయ్యే అవకాశం డెఫినెట్ గా ఉంది.
1: మీరు అంటున్నప్పుడు ఒక మాట నాకు గుర్తొస్తుంది, భక్తులందరికీ చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే సంగీతమే కాకపోయినా 50 సంవత్సరాలుగా స్వామి గొంతు ఆయన ఎంత దూరంలో మనకున్నా కూడా వినగలిగాం అండ్ డిస్కోర్సెస్ ఈ మైక్రోఫోన్స్ ఈ టెక్నాలజీ ద్వారానే వినగలిగాం.
0: అవునండి, అవును అవును. ఇలా అంటుంటే సంగీతానికి భక్తికి చాలా లింక్ అండి.
1: అవును,
0: భక్తి సంగీతం ఈ రెండు కూడా విడివిడిగా ఉండలేవేమో అనిపిస్తుంది. మళ్ళీ నేను ఒకసారి త్యాగరాజ స్వామి వారి ఒక పాటను కోట్ చేస్తున్నాను ఇక్కడ, సంగీత జ్ఞానం భక్తి వినా సన్మార్గము గలదే మనసా అని చెప్పేసి అంటున్నారు.
1: మీరు ఒక్క మాట రెండు లైన్లు పాడితే కూడా బాగుంటుంది.
0: తప్పకుండా అండి.

0: ఇది ఒక టెక్నాలజీ. ఇది భక్తి అనేది కూడా టెక్నాలజీ మనం అనుకుంటే అది సరిగ్గా ఉపయోగించినప్పుడు, అది ఎవరో అన్నారు మహానుభావులు, భక్తి గనక టెక్నాలజీగా ఉపయోగిస్తే అది విభక్తి అవుతుంది, అది అంటే ఆ భక్తిని కూడా మనం విడగొట్టిన వాళ్ళం అవుతాం. చాలా చక్కని మాట చెప్పారు. ఇలా మెడిసిన్ సైన్స్ ఇవన్నీ మాటలు మీ అందరికీ కూడా రేడియో సాయి వారు సెపరేట్ గా ప్రోగ్రామ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మధ్యలో ఆపుతూ ఉంటే శ్రోతలందరూ కూడా నేను అనవసరంగా ఆపుతున్నానని వాళ్ళకి అనిపిస్తుంది. అయితే దీనికన్నా సమయం అనేది ఉన్నతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మనకి మాట్లాడుకున్న వాటిల్లోంచి ఈ ఎటువంటి యాక్షన్ పాయింట్స్ మనం తీసుకుని ముందరికి వెళ్ళొచ్చు, మనందరము వినేవాళ్ళందరూ కూడా ఎటువంటి యాక్షన్ పాయింట్స్ తో మనము ఈ టెక్నాలజీ వైపు ఎక్కువ కాకుండా టెక్నాలజీ అనే వైపు వెళ్తూ మన జీవితం స్వామీజీ పట్టు సరళంగా సాగిపోవచ్చు సాగించవచ్చు అన్న ఒక విషయం మాట్లాడుకుందాము. మొట్టమొదట మానవ వనరులు లేకపోతే హ్యూమన్ రిలేషన్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే గనక మూడు విషయాలండి, మూడే యాక్షన్ పాయింట్స్ అందరూ చూసుకోవాల్సింది. ఒకటి, ఆ మొబైల్ అనేది ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు. 50 సంవత్సరాల క్రితము ఒక మనిషి ఇంటి నుంచి బయలుదేరి ప్రయాణానికి వెళ్తే 4 రోజుల్లో వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు వాళ్ళు ఎక్కడున్నారు ఏమిటి ఏమైంది అని ఎవరికి తెలిసేది కాదు. కానీ జీవితం సాగింది, ఆ రోజు ప్రేమలున్నాయి. ఈ రోజుల్లో ఒక మనిషి పిల్లవాడికో ఎవరికో బయట వెళ్ళినవాడు మొబైల్ ఉంటూ కూడా ప్రతి ఒక మైల్కి కూడా ఒక కిలోమీటర్ కి కూడా మొబైల్లో కాల్ చేసి వాళ్ళు ఏదో మెసేజ్ ఇవ్వాలని వీరు అడగారని ఈ విధంగా అనుకోవడం అనేది ఒక విధమైన అటాచ్మెంట్ రాగానికి దారితీస్తుంది తప్ప అది ప్రేమ అనుకోవడం అనేది కూడా అంత సమంజసం కాదు. అదేవిధంగా ఈ మొబైల్లో వాట్సాప్లు మెసేజ్లు ఇస్తేనే ఫ్రెండ్స్ ఉన్నారనుకోవడం కూడా అంత సమంజసం కాదేమో. కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ లో కూడా మొబైల్ వాడుకోండి కానీ కమ్యూనికేషన్ అది ఇచ్చే అడ్వాంటేజ్ మాత్రం వాడుకోండి అనేది ఒక పాయింట్ మనకైతే. రెండోది టెలివిజన్ అని చెప్పారు, టెలివిజన్ ఎంత టెలివిజన్. డాక్టర్ గారు ఇంత మాట్లాడుతుంటే నేను బయట ఇందాక చెప్తున్నారు, అయ్యా స్వామి చెప్పినట్టు టెలివిజన్ చూస్తూ చూస్తూ అందరూ తింటున్నారు, భోజనాలు చేస్తున్నారు, తినేదానికన్నా ఎక్కువ తింటున్నారు, దానివల్ల వాళ్లకి బరువు పెరిగిపోవడము, ఒబిసిటీ పెరిగిపోవడం, ఇటువంటి కొత్త కొత్తవన్నీ జబ్బులు వస్తున్నాయి. కాబట్టి దాని ఒక విధంగా ఫిజికల్ గా ఆ విధంగా చూసుకోవచ్చు. రెండోది, ఎటువంటి ఆహారం మనసులోకి వెళ్తోంది అని చూసుకుంటే అది కూడా మన మనసుల్ని కలుషితం చేస్తోంది. కాబట్టి ఇది విషయం కాబట్టి దాన్ని కొంచెం పక్కన పెట్టడం అనేది రెండోగా మనం చేసుకునేది. మూడోది తీసుకుంటే గనక ఇంటర్నెట్, ఈ రోజుల్లో అన్ని చోట్ల చూసుకుంటే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ చాలా ఎక్కువగా వచ్చేసి వైఫై, ప్రభుత్వాలు కూడా మొత్తం ప్రపంచాన్ని మేము వైఫై ప్రదానం చేస్తామంటున్నారు, చాలా చక్కగా ఉంది బాగుంది. కానీ దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి, ఇంటర్నెట్ వల్ల ఎటువంటి హాని కలగచ్చు, చాలా చక్కగా మంచి జరిగే కార్యక్రమాలు చాలా ఉన్నాయండి అక్కడ ఉపయోగించుకోగలిగితే. కానీ ఎక్కువ మనం మనస్సు మార్చకుండా వ్యష్టి మారకుండా అది టెంప్టేషన్ వైపు వెళ్తూ ఉంటే గనక చాలా అనర్థం కలిగించే విషయాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి స్వామి ఒకసారి డిస్కోర్స్ లో మాట్లాడుతూ 93లో అనుకుంటే 95లోనో 96లోనో ఒక పబ్లిక్ డిస్కోర్స్ లో స్వామి చాలా బాధపడుతూ చెప్పారు, ఎవరన్నా వీటిని ఆపడానికి గనక ముందరికి ఒక కాలు వేస్తే ఈ ఇంటర్నెట్ ని నేను ఫండ్ చేసి నేను వాళ్ళని ముందరికి నడిపిస్తానని స్వామి చెప్పింది. మీరు చూడొచ్చు ఒక డిస్కోర్స్ లో స్వామి చెప్పారు. అంత కష్టమైన పరిస్థితి మనకు వస్తోంది కాబట్టి ఇంటర్నెట్, టెలివిజన్, మొబైల్ ఈ మూడింటిని చాలా సమంజసంగా అర్థవంతంగా ఉపయోగించాలని యాక్షన్ పాయింట్స్ నా నుంచి చెప్తాను. మీరు ఏమన్నా ఒక యాక్షన్ పాయింట్ చెప్తారా లక్ష్మణ్ గారు?
1: మీరు చెప్పిన మూడు చాలా మంచివండి. దాంతోపాటు మనం నేచురల్ ఎనర్జీ అంటే మన ఎనర్జీని కూడా చాలా కన్జర్వ్
0: చేస్తూ మానవ మనస్సు మార్చకుండా వ్యష్టి మారకుండా అది టెంప్టేషన్ వైపు వెళ్తూ ఉంటే గనక చాలా అనర్థం కలిగించే విషయాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి స్వామి ఒకసారి డిస్కోర్స్ లో మాట్లాడుతూ 93లో అనుకుంటే 99

0: మీరు చెప్పిన మూడు చాలా మంచివండి. దాంతోపాటు మనం న్యాచురల్ ఎనర్జీ అంటే ఎనర్జీని కూడా చాలా కన్జర్వ్ చేయాలి మనకి, ఎందుకంటే ప్రకృతి ఇచ్చిన న్యాచురల్ రిసోర్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఈ పాపులేషన్ ఎగుతున్న కొద్దీ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నియమం
1: చాలా బాగుంది, అంటే సీలింగ్ ఆన్ డిజైర్స్ స్వామి చెప్పింది, సేవ్ ఎనర్జీ
0: అది పాటిస్తుంటే
1: డాక్టర్ గారు మీరు చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా?
2: టెక్నాలజీని మనం ఎంత తక్కువగా వాడితే అంత మంచిదండి. ఇందాక మీరు చెప్పినట్టు టెలివిజన్ ఎక్కువగా చూడటం వల్ల అందరూ కలిసికట్టుగా ఇంట్లో 10 నిమిషాల్లో తినాల్సిన భోజనాన్ని అరగంట తినడము, గంట తినడము, ఎవరితోనూ మాట్లాడుకోకుండా తినడం జరుగుతుంది. సో ఇలాంటివి తగ్గించుకుంటే
1: ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు.
2: చాలా
1: చాలా బాగుంది గోపాల్.
3: ఈ టెక్నాలజీని వచ్చిన తర్వాత ఎలా అయితే మానవ సంబంధాలు ఎలాగైతే తెగిపోతున్నాయో మ్యూజిక్ లో కూడా నాది అన్న ఒక అహంకారం కూడా పెరిగిపోతుంది. దానికన్నా కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒక బృందగానాలు లేదంటే ఒక సమిష్టిగా చేసే భజనలు, ఆ భక్తి పెంపొందించే కార్యక్రమాలు వీటి కనుక ఉపయోగించుకుంటే కనుక ఈ టెక్నాలజీని బాగుంటుందని నా ఉద్దేశం.
1: చాలా బాగుంది. నా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది, దాంతో నేను ముగిస్తానండి. కొడైకెనాల్ లో ఒకసారి ఉన్నప్పుడు అక్కడ స్వామి డిన్నర్కి ఎవరిన పిలిచినప్పుడు వారికి ఒక స్వీట్ కావాలి అంటే స్వామి నేను అక్కడ సర్వ్ చేస్తుంటే సర్వింగ్ బాయ్ లాగా స్వామికి స్వీట్ పట్టరమన్నారు. వారు అడుగుతున్నారు కదా అని ఒక స్వీట్ అంటే నేను స్వీట్ డబ్బా తీసుకెళ్తున్నాను, పెద్దవారు ఉంటే స్వామి నగరికి వచ్చి చెప్పిన విషయం ఏంటంటే ఒకటంటే ఒకటే తీసుకురావాలి, ఒకటే ఇవ్వాలి అన్నారు. దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఏదన్నా కూడా ఎంతవరకు అంతవరకు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికన్నా ఎక్కువ చేసే మన మనస్తత్వాన్ని మనం తగ్గించుకోవాలి. అదే టెక్నాలజీకి, అదే దేనికన్నా ఉపయోగిస్తుంది కాబట్టి ఈరోజు రేడియో సై వారు ఎన్నుకున్న నశ్రేయో నియమం వినా అన్నది ఎంతో ఉదాత్తమైన ఒక శీర్షిక నాకు తోచింది. దాంట్లో చక్కని మెడిసిన్లోను, కెమిస్ట్రీ సైన్స్ లోను, మ్యూజిక్ లోను, హ్యూమన్ రిలేషన్స్ లోను ఎటువంటి నియమం మనం పాటిస్తే బాగుంటుంది, ఏ విధంగా మనకి శ్రేయస్సు అనేది కలుగుతుంది అన్న విషయాలు మీరందరూ చెప్పారు, మనకి ఎటువంటి స్వామి కల్పించారు కాబట్టి మీ అందరి తరఫున కూడా రేడియో సై శ్రోతలకి అభివందనం చెప్తూ స్వామి పాదాలకి మరొకసారి మేము మోకరిల్లుతూ ఇంతటితో ముగిద్దామండి.
4: శ్రోతలు ఇంతవరకు నశ్రేయో నియమం వినా టెక్నాలజీ వర్సెస్ టెక్నాలజీ అనే అంశంపై చర్చాగోష్ఠిని విన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను మెయిల్ ద్వారా listener@radiosai.org పంపవచ్చు. 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యదర్శి శ్రీ ప్రసాదరావు గారి సందేశం విందాం.
5: రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలందరినీ మరొక మారు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సంబరాలలో భాగంగా శ్రీ జిఎస్ఆర్సివి ప్రసాదరావు గారు సెక్రటరీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రశాంతరళ్యం మన రేడియో సాయి స్టూడియోకి విచ్చేశారు. శ్రీ ప్రసాదరావు గారు ఐఏఎస్ అధికారిగా ఎన్నో పదవీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. సుమారు 5 దశాబ్దాల క్రిందట వీరు స్వామి చెంతకు వచ్చారు. స్వామితో ఎన్నో మరపురాని మరువలేని అనుభవాలున్న శ్రీ ప్రసాదరావు గారిని మేము శ్రోతలకు తమ సందేశాన్ని ఇమ్మని కోరగా, నేను పబ్లిసిటీ వర్కర్ని కాదు పబ్లిక్ వెల్ఫేర్ వర్కర్ని అని సవినీయంగా తెలియజేసి మా కోరికను మన్నించి ఆయన ప్రేమతో శ్రోతలకందించిన సందేశాన్ని ఇప్పుడు విందాం.
6: ఓం శ్రీ సాయిరాం. నా గురువు దైవమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారికి నమస్కరించి రేడియో సాయి తెలుగు విభాగం 5వ వార్షికోత్సవం సందర్భంగా దానికోసం పనిచేస్తున్న సిబ్బందికి, సదా సహకారమిస్తున్న రచయితలు, వ్యాఖ్యాతలు, సాయి భక్తులకు, ముఖ్యంగా శ్రోతలకు నా శుభాకాంక్షలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అవతరించింది తెలుగు నేలలో, ఎక్కువగా నడయాడింది తెలుగు నేలలో, మాట్లాడింది తెలుగు భాషలో. అలాగే తెలుగు మాట్లాడే ప్రజానీకమంతా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ, చాలా విదేశాల్లో కూడా ఉన్నారు. అంచేత వాళ్ళందరికీ కూడా సత్యసాయిబాబారి ప్రేమను అందించడానికి ఈ రేడియో సాయి చేస్తున్న కృషి అభినందనీయం. నిజానికి తెలుగువారందరూ కూడా రేడియో సాయి శ్రోతలవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఒక సభలో ఒక వక్త అన్నాడు, ఇంటి ఇంటికి సాయినామే మారుమరుగే రోజు దగ్గరలోనే ఉంది. అంటే స్వామి ఇంటి ఇంటికి కాదు, ఇంచి ఇంచికి కూడా స్వామినామం, స్వామి ప్రభవ సాగుపోతూ ఉంటుంది అన్నారు. మనిషి ఎంత చదివినా, ఎంత పెద్ద వ్యాపార వ్యవహారాల్లో ఉన్నా చివరికి ఆధ్యాత్మిక జీవితమే ఆలంబనం.

0: స్వామి ముందుగా ప్రయాణం మొదలుపెట్టు, నిదానంగా ప్రయాణించు, క్షేమంగా గమ్యం చేరుకు అన్నారు. స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. స్వామి, మానవ దేహదారిగా మనలో మామూలుగా ఉంటూ ఆత్మజ్ఞానం గురించి, మానవతా విలువల గురించి మాట్లాడుతున్నారు. మనల్ని ఆ ప్రయాణ బాటకి సరియైన జ్ఞానాన్ని తన ఉపన్యాసాల ద్వారా, భజనల ద్వారా, పాటల ద్వారా, పద్యాల ద్వారా చెప్పారు. ఆయన కూడా ఆచరించి చూపించారు. అందుకే బృహత్తర సేవా కార్యక్రమాలు తను చేపట్టి విద్యా సంస్థలు, చిన్న క్లాసు నుంచి పీహెచ్డీ వరకు కూడా ఉచితంగా చెప్పే ఒక పెద్ద యూనివర్సిటీని స్థాపించారు. అలాగే మనిషికి అవసరమైన ఆరోగ్యమైన దేహం, దానికి అనుకూలించేటట్లు చిన్న నలత నుంచి పెద్ద వ్యాధికైనా సరే పనికొచ్చేటట్లుగా జనరల్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు కూడా పెట్టారు. ఈ అవతార కార్యక్రమం అలా మానవుల్ని మంచి మార్గం వైపు ప్రయాణించడానికి దోహదం చేశారు తప్ప, మనం పూర్వం చదువుకున్న అవతారాలాగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటే ఎవరినో సంహరించడం, ఎవరినో రక్షించడం అని కాదు, సంస్కరించి దానవ లక్షణాలు, మృగ లక్షణాలు పోయేటట్లుగా చూసి మానవ లక్షణాలు కూడా మానవతా విలువలు జోడించి ప్రయాణం చేసేటట్లుగా నేర్పించారు. దీనికి వేరే అవతారాల్లో ఉపయోగించినట్లు ఆయుధాలేమీ లేవు. ప్రేమ అనేదే పరికరం, ప్రేమ అనేదే ఆయుధం, ప్రేమ అనేదే జీవితానికి మూలం. మనిషి సృష్టి అంతటా వ్యాపించిన ఆత్మతోటి తను సందేహపడి ఉంటేనే ప్రశాంతత వస్తుంది. స్వామి నడయాడిన ప్రతి రేణువు స్వామి పాదస్పర్శ పునీతమైన ప్రశాంతి నిలయంలో ఎవరికైనా అనుభూతి వచ్చి తీరుతుంది. వాళ్ళ నాస్తికులను చెప్పుకునే వాళ్ళైనా బయటికి పరమాత్మతో అనుబంధం పెట్టుకోకుండా ఏ జీవి కూడా తన జీవిత యానాన్ని, ప్రయాణాన్ని సుఖంగా ముగించుకోలేడు. ఎవరైనా ఏం కోరుకుంటారు? ఏ చదువైనా, ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా ఆనందంగా, ఆరోగ్యంగా జీవిత యాత్ర గడవాలనుకుంటారు. కానీ ఆ ఆనందానికి, ఆరోగ్యానికి ఏవి దోహదపడతాయో తెలుసుకోలేక గడుస్తూ ఉంటుంది జీవితం. అవన్నీ కూడా మనిషికి మామూలు దినచర్యలో ఉపయోగించే వాటి నుంచి జీవిత కడాఖరు వరకు ఉపయోగించేవన్నీ కూడా స్వామి చెప్పందంటూ ఏమీ లేదు. మీరు స్వామి యొక్క ఉపన్యాసాలు, భజనలు, పుస్తకాలు సత్యం శివం సుందరం దగ్గర నుంచి మొదలుకొని స్వామి స్వయంగా రచించిన 15 వాహినులు, ప్రశాంతి వాహిని, సత్యసాయి వాహిని, శ్రీ రామకథారస వాహిని, ఇంగ్లీషులో సత్యసాయి స్పీక్స్ అని వాల్యూమ్స్, ఇవన్నీ కూడా చూస్తే జీవితానికి వచ్చిన ప్రశ్నలో సమాధానం దొరకందంటూ ఏమీ ఉండదు. రేడియో సాయి వారు స్వామి యొక్క అఖండమైన ఈ సాహిత్యాన్ని, వారికి తెలిసిన వారు స్వామి భక్తులు, దీని మీద ఉత్సాహం ఉన్న వాళ్ళు, వాళ్ళ ఇళ్ల దగ్గర నుంచే పనిచేసుకునేట్లుగా కొన్ని వందల మంది పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కంటే కూడా వాళ్ళందరూ కూడా చేస్తున్న సాయంతో పూర్వం గ్రామ్ఫోన్ రికార్డులుగా ఉండే పాటల్ని, స్వామి పాటలను గాని, భక్తి పాటలను గాని, భజనలు గాని ఇప్పుడు అందరూ సులువుగా వినడానికి డిజిటల్ రూపంలో ఉంటేనే అది వీలుంటుందని, అంటే అది చాలా సమయం తీసుకునే కష్టమైన పని అయినా డిజిటైజ్ చేయడానికి చాలా మట్టికి సఫలీకృతం అయ్యారు. దీనివల్ల మనం సులువుగా ఏది స్వామి కార్యక్రమం వినాలన్నా, చూడాలన్నా వీలు కలుగుతుంది. స్వామి మాటలు, పాటలు, ఉపన్యాసాలు, సాహిత్యం రూపంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా తరతరాలకి భద్రపరచడానికని వీరు సేకరించి స్వామి అనుగ్రహంతో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారు కొత్తగా శ్రీ సత్యసాయి ఆర్కైవ్స్ బిల్డింగ్ అని కట్టారు. అది త్వరలోనే ప్రారంభోత్సవం చేయబడుతుంది. దానిలో ఇవన్నీ కూడా తరతరాలకు ఉపయోగించినట్లుగా నిల్వ ఉంటాయి. వీరు రేడియో సాయి వారు నేను కూర్చుంటే మీరు స్వామికి ఎలాగ ఆకర్షితులయ్యారు, మీ అనుభవం కూడా ఏదైనా చెప్పండి అన్నారు. అంటే ఇంత క్రితం మన రేడియో సాయి వారు చెప్పినట్లు 50 సంవత్సరాలు బట్టి వస్తున్న మాట నిజమే. ప్రశాంతి నిలయానికి మొదటిసారి ఎలా వచ్చానంటే, ఇక్కడ స్వామి అంటే అప్పటికే గురి కుదిరి ఇక్కడే డాక్టర్గా రిటైర్ అయిపోయిన తర్వాత కాపురం ఉంటున్న డాక్టర్ బిక్కిన సీతారామయ్య గారు, వారికి మనవరాలు నా భార్య. సో అమ్మమ్మ ఇంటికి వచ్చినట్లు తరచూ ఇక్కడికి వస్తుండేది. వస్తూ తను ప్రభావితం అయ్యింది. 1964లో నాతో వివాహమైన తర్వాత ఇప్పుడు స్వామి గురించి ఎక్కువ చెప్తుండేది, మా స్వామి, మా స్వామి అని. నేను ఒకసారి ఉద్యోగరీత్యా తిరుపతిలో ఉద్యోగం చేయడానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగ, సరే ఎప్పుడు మీ స్వామి, మీ స్వామి అంటుంటారు కదా, ఆ స్వామి దగ్గరకున్న ఊరికి వచ్చాము మనం, పద చూద్దాం ఎలా ఉంటుందని వచ్చాం ప్రశాంతి. అప్పుడు మీకు తెలిసింది, అప్పట్లో ప్రశాంతలానికి రావాలంటే రైలు మీద కొంత దూరం వచ్చి, తర్వాత ఏదో బస్సులో వచ్చి, తర్వాత మళ్ళీ ఏదో బండి మీద, ఎద్దుల బండి కానీ గుర్రపు జట్కా బండి కానీ రావటం అనేది జరుగుతుండేది. అలాగే మేము ముద్దుగుబ్బన రైల్వే స్టేషన్లో దిగి తిరుపతి నుంచి వచ్చిన రైల్లో తెల్లవారు 6:30 వరకు బస్సు లేదంటే ఒక 2 గంటలు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. ఆ కబుర్లో నేనేమనంటే, చూడు మీ స్వామి ఓ స్వామి అంటే వచ్చాము, ఈ కూర్చున్న లోపల మనం మద్రాసు వెళ్ళి కాఫీ దాకా వచ్చి ఉండేవాళ్ళమే అని, తర్వాత వస్తుంటే దారిలో కూడా ఆ బుక్కపట్నం చెరువులో నుంచి బండి వస్తూ ఉంటుంది, రాళ్ళు రప్పలతో దిగుడు దిగులుగా ఉంటుంది రహదారి. సరే మగవాళ్ళు నడుస్తూనే పని, ఎందుకు నడుస్తున్నారా అంటే ఆడవాళ్ళని సామాన్ని బండిలో కూర్చోబెట్టి ఏదైనా సామాన్ పడిపోతే ఎత్తుకుని మళ్ళీ లోపలేసేటట్లు, అటువంటి నడకలతోటి వచ్చిన రోజుల్లో ఇవన్నీ ఆ వయసును బట్టి వేళాకోళంగా అంటా ఉంటే స్వామి ఆవేళ వచ్చినమన్నాడు. ఇంటర్వ్యూ ఇచ్చి మా ఇద్దరికి, నేను నీకు కొత్తగా నువ్వు నాకు పాతే, పాపం మెడ్రాస్ కాఫీ తాటానికి వెళ్ళి వచ్చిండేవాడివి, ప్రయాణంలో ఇబ్బంది పడ్డావు అన్నాడు. అయ్యో స్వామి నీవు సర్వాంతర్యామి అని అప్పుడు అనుకుని, తది ఇక్కడప్పటికే వేద పిల్లలకి వేద విద్యలు చెప్పించడం, అడిగినా అడగకపోయినా బట్టలు భోజనాలు పండగ వాతావరణంలో ఇప్పించడం అన్ని చూసి వెళ్లాను, చాలా ఉత్తేజితున్నాయి. నేను వెళ్లిన తర్వాత మా స్నేహితులు కొంతమంది, ఏమి భార్యతో బట్టి ఆవిడ అంటుంది కదా అని వెళ్ళావు నువ్వు, మరి సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వగైరా, ఏమిటి అనుభవం అంటే, ఏం లేదు మనకి ఎక్కువ తెలియదు. ఎట్లా అంటే ఒక గొర్రెల కాపరికి పెన్ అంటే ఏంటో, పెన్సిల్ అంటే ఏంటో, బాల్ పన్ ఏంటో తెలియదు వాడికి. ఆ 3 ఎదురుగుండా పెట్టి, ఒరే నాయన ఇందులో ఏది బాల్ పెన్నో, ఏది ఇంక్ పెన్నో, ఏది పెన్సిల్ అంటే వాడు చెప్పలేడు. అలాగే మనం ఇప్పుడు సత్యసాయిబాబు అంటే ఎవరు, యోగ మహానుభావుడా, దేవుడా, అవతారమా, ఇలా ప్రశ్నలు వేస్తే మీరు చెప్పడానికి ఏముంటుంది. ఆధ్యాత్మిక విషయంలో నేను పశువులు కాపర్ లాంటి వాడిని అంచేది, మనం తెలుసుకుని మాట్లాడదాం, ఇది చర్చించేది కాదు, కానీ ఆయన మాత్రం మహానుభావుడని ఒప్పుకుంటాను. ఎందుకంటే విద్య, వస్త్రం, భోజనం అడిగిన వాళ్ళకి లేదనకుండా, అడగకపోయినా సరే చేస్తున్నారు, అందుచేత దీన్ని మనం కాదంటానికి ఏముండదు. తర్వాత ఇంకో సందర్భంలో వచ్చినప్పుడు నేను ఇంకా మీ దగ్గర సేవకు వచ్చేస్తాను, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే బదులు అన్నాను. నాకప్పుడు 51 సంవత్సరాలు. స్వామి నా దగ్గరకు వచ్చి చేస్తేనే సేవ చేసేట్లు కాదు, నీవు గవర్నమెంట్ సేవ చాలా బాగా చేస్తున్నావు, నాకు నచ్చావు, నువ్వు అక్కడే ఉండి పూర్తిగా రిటైర్ అయిన తర్వాత రా అన్నారు. పూర్తిగా రిటైర్ అయిన తర్వాత 2004లో ఇక్కడికి వచ్చాను. అప్పుడు మెడికల్ ట్రస్ట్లో వ్యవహారాలు చూడమన్నారు. స్వామి మహాసమాధి తర్వాత స్వామి యొక్క యాక్టివిటీస్ ప్రాపంచిక సంబంధమైన యూనివర్సిటీలు, హాస్పిటల్స్, నీటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ బాధ్యత వహించి, ఇక్కడ స్వామి కుదిర్చిన భక్తుల సౌకర్యాలకున్న మందిరం, భోజనశాలలు, వసతి గృహాలన్నీ కూడా మెయింటైన్ చేసుకోవటం చేస్తున్న సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నన్ను సెక్రటరీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్గా ఉండమన్నారు 2011 నుంచి. ఎవరైనా మేము ఎవరైనా స్వామి యొక్క సందేశాలని, ఆయన పెట్టిన సౌకర్యాలని భక్తులందరికీ బాగా ఉపయోగపడేట్లు చూడగలవాళ్ళమే కానీ భగవంతుడి దగ్గర తీసుకెళ్లవలసిన వాళ్ళం కాదు. భగవంతుడి దగ్గరికి ఎవరికి వాళ్ళదే, వ్యక్తికి భగవంతుడికి సంబంధం. వార్షికోత్సవ సందర్భంగా మరొకసారి రేడియో సాయి వారికి నా శుభాకాంక్షలు తెలుపుతూ, వారు తెలుగు అర్థం చేసుకునే మొత్తం మానవాళికి స్వామిని పరిచయం చేసి సరైన దారిలోకి మళ్లించే కార్యక్రమాల ద్వారా సఫలీకృతవుతారని, అవ్వాలని నేను స్వామి దానికి ఆశీర్వాదాలు ఇవ్వమని ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
1: శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యదర్శి శ్రీ ప్రసాదరావు గారి సందేశం విన్నారు. పలుకులో, చిరుదరహాసంలో, భక్తులను ఆదరించడంలో, ఆర్తులని ఆదుకోవడంలో అడుగడుగున ప్రేమ తొణికిసలాడే బాబాగారి పాదపద్మాలకు హైదరాబాద్ రేడియో సాయి బృందం సమర్పిస్తున్న ప్రేమకు ప్రతిరూపం నాటిక వింటారు. ఇందులోని కళాకారులు శ్రీయుతులు కళాధర్, సత్యమూర్తి, ప్రభాకర్, సుబ్బారావు, చిరంజీవి శ్రద్ధ, శ్రీమతి లలితకుమారి హారిక.
2: నారాయణ నారాయణ. కరుణాలోలా నారాయణ

0: ఏమది నారదమునీంద్రుల గానం వలె తోచుచున్నదే? సందేహం లేదు, ఇది నారదమునీంద్రుల గానమే.
1: కరుణాలోలా నారాయణ.
0: నారదమునీంద్ర, ప్రణామములు. ఎన్నాళ్లయింది మీ దర్శన భాగ్యం కలిగి. సంజీవనీ పర్వత శ్రేణులు మీ రాకతో పునీతమైనవి.
2: నారాయణ, నీవు కుశలమేనా హనుమ?
0: ఏమిటి మునీంద్ర, సాక్షాత్తు శ్రీమన్నారాయణునే పరవశింపజేసే మీ గాత్ర మాధుర్యానికి కాస్త ఇబ్బంది కలిగినట్లున్నదే.
2: కాస్త కాదు హనుమ, పూర్తిగా ఇబ్బంది వచ్చినది. అందువలనే ఎన్నో అద్భుతమైన వనమూలికలకు ఆలవాలమై ఆరోగ్యప్రదాయి అయిన ఈ సంజీవిని పర్వతశ్రేణుల వైపు వచ్చినాడను.
0: అదేమిటి ఋషివర్య, త్రిలోక సంచారులు, మీకు అనారోగ్యమేమిటి? దేదీప్యమానముగా వెలిగే మీ ముఖవర్చస్సు గ్రహణం పట్టిన సూర్యబింబం వలె గోచరిస్తున్నది, కారణమేమిటి స్వామి?
2: అదే హనుమ, త్రిలోక సంచారము అన్నావు కదా, ఆ సంచారము వలనే ఈ విచారం. భూలోకమునందు నేటి మానవుల ఆహార విహారముల గురించి నీకు తెలియనిది కాదు. భగవంతుడు తన ప్రేమకు ప్రతిరూపంగా సృష్టించిన పంచభూతములను తన స్వార్థముతో, అత్యాశతో, అజ్ఞానంతో, కృత్రిమమైన భౌతిక సుఖముల కోసం ఉపయోగపరుస్తూ, ప్రకృతి సమతుల్యాన్ని విఘాతపరుస్తూ, వాతావరణ కాలుష్యాన్ని ఎంతగా పెంచి పోషిస్తున్నాడో నీకు తెలిసే ఉంటుంది. భూలోకమున గల ఒక మహానగరములోని నూతన ఆలయంలో శ్రీహరిని సందర్శించుకుని వచ్చుచున్న క్రమములో ఆ దుర్భర కాలుష్య కోరల్లో చిక్కుకుని సతమతమవుతూ ఇదిగో ఈ పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చినాడను.
0: అవును మునీంద్ర, భూలోకంలోని కాలుష్య ప్రభావానికి మీరే కాదు నేను కూడా బాధితున్నే. గత మాసంలో శ్రీరామనవమి ఉత్సవాలకని వెళ్లినప్పుడు నేను మీలాగే అనారోగ్యానికి లోనై ఇదిగో ఈ సంజీవనీ మహత్యం వల్ల కోలుకున్నాను.
2: అవును హనుమ, నిస్వార్థానికి మారురూపాలైన పంచభూతములను అగౌరవపరుస్తూ, పర్యావరణానికి పూర్తిగా విఘాతం కలిగిస్తూ, ఒకటేమిటి అరణ్యాలను అంతమొందిస్తున్నారు, సాగర జలాలను కలుషితం చేస్తూ, ప్రకృతి వనరులను అవసరానికి మించి ఇష్టానుసారం అపరిమితంగా విచ్చలవిడిగా వినియోగిస్తూ సుఖములను అనుభవిస్తున్నానన్న భ్రమలో తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుతూ జీవనాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాడు మానవుడు.

0: నిక్కము మునీంద్రా, మీరు చెప్పినట్లుగా అరణ్యాలను అంతమొందిస్తుండడం వల్ల వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. మా వానర జాతి కూడా తప్పని ప్రతిసారి పరిస్థితులలో పట్టణ వాసాలపై పడి జీవనాన్ని వెళదీయవలసి వస్తోంది. అదిగో ఆ పట్టణంలో ఆకలిగొన్న ఒక వానర సమూహం జనావాసాలపై పడిన ఆ సన్నివేశాన్ని ఒక్కసారి పరికించండి. సరే శ్రద్ధా, నేను మెయిన్ డోర్ వేసేస్తాను, అటు బాల్కనీ డోర్ క్లోజ్ చేస్తుందేమో చూడు.
1: అమ్మయ్యా, అది వేసింది నాన్న, జాగ్రత్త, అవి మీదకు దూకి కరుస్తున్నాయి కూడా. నాన్న, ఒక లోపలికి వచ్చేసింది.
2: ముందా కర్రీ శ్రద్ధ, ఆ టేబుల్ మీద కూర్చుని బనానాస్ కూడా తినేస్తుంది. అమ్మయ్యా, మొత్తానికి వెళ్ళే రోజు ఈ కోతులతో యుద్ధం ఏమిటో గాని తల ప్రాణం తోకొస్తుంది.
1: అదేంటి నాన్న, తోకలు మనుషులకుంటాయా, కోతులకుంటాయి కాని?
2: అవునా, ఈ కబుర్లు గదిలోకి దూరకుండా వచ్చిన కోతుతో చెప్పుండాల్సింది. నిన్ను కూడా దాంతో తీసుకెళ్లేదు.
1: నేను వెళ్దామనే అనుకున్నాను నాన్న, నిన్ను పర్మిషన్ అడగలేదని ఉండిపోయా.
2: సర్లే, ఈ మాటలకేం తక్కువ లేదు గాని ఆ ఈవీఎస్ ప్రాజెక్ట్ సంగతి చూడు.
1: అది ఆల్మోస్ట్ అయిపోతుంది నాన్న, చేసేసాను. ఇదిగో చూడు కావాలంటే.
2: ఏ శ్రద్ధ, నీకెన్నిసార్లు చెప్పానమ్మా, 4 పేపర్స్ తో అయిపోయే ప్రాజెక్ట్ ని 10 పేపర్స్ వాడి వేస్ట్ చేస్తావు.
1: ఏం వేస్ట్ కాదు నాన్న, నువ్వు ఎప్పుడూ అలాగే అంటావు. మా ఫ్రెండ్స్ అయితే 20-30 పేపర్స్ వాడతారు తెలుసా, నేనే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావని ఓన్లీ 10 పేజెస్ లో ఫినిష్ చేసేస్తున్నాను. ఐఎమ్ అ వెరీ గుడ్ గర్ల్.
2: అసలు అవి కాదే మంకీస్, నువ్వు నీ ఫ్రెండ్స్ మంకీస్.
1: అది సరేలే కానీ నాన్న, అసలు ఈ మంకీస్ అడవుల్లో కదా ఉండాల్సింది, ఇలా సిటీస్ లోకి వచ్చేసి ఇళ్లలోకి ఎందుకు వచ్చేస్తున్నాయి?
2: అడవుల్లో ఉండాల్సిన మంకీస్ ఇళ్లలోకి ఎందుకు వచ్చేస్తున్నాయంటావా? మంచి క్వశ్చన్ అడిగావు, చెప్తా విను.
1: చెప్పు నాన్న.
2: దానికి కారణం నువ్వు నీ ఫ్రెండ్స్.
1: నేను నా ఫ్రెండ్సా? టూ మచ్ నాన్న. మేము గుడ్ గర్ల్స్ లాగా చదువుకుంటుంటే మంకీస్ కి మాకు సంబంధం ఏమిటి?
2: అంటే నువ్వు నీ ఫ్రెండ్సే కాదమ్మా, మేం పెద్దవాళ్ళం కూడా కారణమే. ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు, పేపర్ ఎలా తయారవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది మనకి
1: పేపర్? ట్రీస్, అంటే చెట్ల నుంచి తయారవుతుందని మా లెసన్ లో ఉంది
2: కదా. మరి మనందరం అడవుల్లోని చెట్లను కాగితాల తయారీ కోసం, వంట చెరకు కోసం, ఇండస్ట్రీస్ కోసం, మోడర్న్ లగ్జరీస్ కోసం, ఇంకా ఎన్నో మితిమీరిన అవసరాల కోసం ఇష్టం వచ్చినట్టు చెట్లు నరికేస్తున్నాం. చెట్లు లేకపోతే అడవులు ఎక్కడుంటాయి, అడవులు లేకపోతే మంకీస్ ఎక్కడుంటాయి? అదన్నమాట జరుగుతోంది. నిన్ను పేపర్స్ వేస్ట్ చేయొద్దన్నది ఇందుకే. ఇప్పుడు అర్థమైందా?
1: అమ్మో, పేపర్ వేస్టేజ్ వెనకాల ఇంత కథ ఉందా? అడవులు తగ్గిపోవడం వల్ల మంకీస్ మనకి గెస్ట్ గా అవుతున్నాయన్నమాట.
2: ఇది కేవలం మంకీస్ ప్రాబ్లమే కాదు శ్రద్ధ, అడవుల్లో నివసించే అన్ని జంతు పక్షు జాతులకు ఇది ప్రాణాంతకం. అడవులు తగ్గిపోవడం వల్ల ప్రకృతిలోని సమతుల్యత దెబ్బతిని అకాల వర్షాలు, వరదలు, కరువు కాటకాలు వంటి విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
1: కరెక్ట్ నాన్న, నా 4th క్లాస్ లో ఆర్ నేచర్ అనే లెసన్ లో నువ్వు చెప్పిన విషయాలన్నీ ఉన్నాయి, నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి.
2: అంతేకాదమ్మా, నేను చెప్పిన వాటికి తోడు సిటీస్ లో పెరిగిపోతున్న ఎయిర్ వాటర్ పొల్యూషన్ తో మనందరి హెల్త్ కూడా ఎంత పాడైపోతుందో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా.
1: చాలా బాగా చెప్పావు నాన్న, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు కదా. నేను మా ఫ్రెండ్స్ కి కూడా చెప్తాను, కానీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా చెప్పాలంటే ఎలా నాన్న?
2: ఇంట్రెస్టింగ్ గా చెప్పాలా? అయితే నేచర్ కి సంబంధించిన ఒక మంచి కథ చెప్తాను విను. ఆ కథ ఏంటంటే,

0: గోపి. ఏయ్ గోపి,
1: ఎవరు ఎవరు మాట్లాడుతోంది? ఎవరు కనిపించట్లేదే.
0: నేను మామిడి చెట్టుని.
1: ఆ, మామిడి చెట్టువా? నీకు మాటలొచ్చా? మాలాగా మాట్లాడగలవా?
0: మాట్లాడగలను, కాని అందరితో మాట్లాడను. నీలాంటి గుడ్ బాయ్స్ తోనే మాట్లాడతాను. నువ్వు రోజు నా నీడలో ఆడుకోవడం చూస్తూనే ఉన్నాను. నేను మీ అమ్మలాంటిదాన్నే. ఇందా నా దగ్గర ఉన్న మామిడి పండ్లను కోసుకుని తిను, భలే తీయగా ఉంటాయి తెలుసా?
1: భలే బాగున్నాయి మామిడి పళ్ళు, ఎంత తీయగా ఉన్నాయో.
0: అవును, మరి రోజు నా దగ్గరకు వస్తావా? మనం ఆడుకోవచ్చు, మామిడి పళ్ళు తినచ్చు.
1: తప్పకుండా వస్తాను. మా నాన్న నన్ను పిలుస్తున్నట్టుంది, వెళ్ళొస్తా. టాటా.
0: టాటా. అరే గోపి, నా దగ్గరకు వచ్చి చాలా రోజులైంది, ఎందుకు రావట్లేదో ఏంటో. ముద్దులొలికే ముఖంతో చక్కగా నా ముంగిట ఆడుకునేవాడు. ఏమిటో, తనని చూడకపోతే బెంగగా అనిపిస్తోంది. ఆ, అదిగో నా చిన్నారి గోపి వస్తున్నాడు. ఎన్ని రోజులకు వస్తున్నాడు. హే గోపి, ఎలా ఉన్నావు నాన్నా? ఎన్నాళ్లకొచ్చావు? ఈ మామిడి చెట్టు తల్లిని మర్చిపోయావా? ఏంటి చిట్టి తండ్రి, ఏమైందమ్మా? ఏమిటా బొంగమూతి? నాన్నేమైనా తిట్టారా? ఆడుకోవడానికి నా దగ్గరికి రావట్లేదేంటి?
1: నాన్నేం తిట్టలేదు, కాని మనం మేమంతా తిరునాకి వెళ్ళాం. అక్కడ బొమ్మ కొనమంటే నాన్న కొనలేదు, అందుకే ఇలా ఉన్నాను.
0: అవునా, పోనిలే నాన్న, నీకు బొమ్మను నేను కొనిస్తాను.
1: దువ్వా, నువ్వు మామిడి చెట్టువి, నువ్వు అసలు కదల్లేవు కదా. తిరునాళ్ళకి ఎలా వస్తావు, ఎలా కొనిస్తావు? అసలు నీ దగ్గర డబ్బులే లేవు కదా.
0: డబ్బులు లేవులే, కాని మామిడి పళ్ళున్నాయి కదా.
1: మామిడి పళ్ళు తినడానికి పనికొస్తాయి, కాని వాటితో బొమ్మలు ఎలా వస్తాయి?
0: నా మీద చూడు, ఎన్ని పళ్ళున్నాయో. పళ్ళన్నిటినీ కోసుకుని అక్కడ తిరునాళ్లలో అమ్మి వచ్చిన డబ్బుతో బొమ్మ కొనుక్కో.
1: అయ్యి, భలే మంచి ఉపాయం ఇచ్చావు. నువ్వు మా మంచి మామిడి చెట్టువి, ఇదిగో మామిడి పళ్ళన్నీ కోసేసుకుంటానే. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు.
0: ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయో, నాకు వయసు మీద పడుతోంది. ఎవరది? ఎవరో నా వైపే వస్తున్నారే. ఎవరో యువకుడులాగా ఉన్నాడే, ఎప్పుడూ చూసిన మొహంలా ఉంది.
2: ఓయ్, నన్ను గుర్తుపట్టావా? నేనెవరో చెప్పగలవా?
0: ఎవరు నాన్నా? నాకు వయసు మీద పడింది కదా, ఈ మధ్య సరిగా గుర్తుపట్టలేకపోతున్నాను.
2: నేను నీ గోపిని. నా చిన్నప్పుడు తిరునాళ్లలో బొమ్మ కొనుక్కోడానికి నీ దగ్గర పళ్ళు కోసుకున్నానే, గుర్తుందా? ఆ గోపిని.
0: నిజమా? నా బంగారు తండ్రి గోపివా నువ్వు? ఎంత పెద్దవాడివైపోయావు. ఆ రోజు మామిడి పళ్ళు కోసుకుని తీసుకెళ్లినప్పటి నుంచి మళ్ళా వస్తావని నీకోసం రోజూ ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇన్నాళ్లకునే గుర్తొచ్చానా? ఎలా ఉన్నావు బాబు?
2: ఏదో ఇలా ఉన్నాలే. నాకు తీరిక లేనంతగా వ్యవహారాలు, వ్యాపకాలు, బాధ్యతలు, అందుకే రాలేకపోయాను.
0: పోనీలే నాన్న, ఇప్పటికైనా వచ్చావు, చాలా సంతోషంగా ఉంది. ఇందా ఈ మామిడి పళ్ళని కోసుకుని హాయిగా తిను.
2: ఇంకా మామిడి పళ్ళని కోసుకుని తినేంత తీరిక లేదు. నేనిప్పుడు ఒక ముఖ్యమైన పని గురించి తిరుగుతున్నాను.
0: ఏమిటి గోపి, ఏమిటా ముఖ్యమైన పని?
2: ఏమీ లేదు, నా కుటుంబానికి ఒక నీడ అవసరం కదా. నేను ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నాను, కాని దానికి అవసరమైన సామాగ్రి కోసం వెతుకుతున్నాను.
0: ఎందుకురా నాన్న వెతకటం? నేనున్నాగా. నా చెట్టు కొమ్మల్ని నిరభ్యరంతరంగా నరికి తీసుకెళ్లి ఆ కొమ్మలతో ఇల్లు నిర్మించుకుని హాయిగా జీవించు.
2: సరే సరే, అలాగే నీ కొమ్మల్ని నరికి తీసుకెళ్తాను, కాని దానితో నా సమస్య ఒక్కటే తీరుతుంది. ఇంకోటి
0: గోపి, నా దగ్గర సంకోచం దేనికి? ఇంకా ఏం కావాలో అడుగు.
2: నువ్వు ఇచ్చే కొమ్మలతో నాకు ఇల్లు ఏర్పడుతుంది, కాని నా జీవనోపాధి నిమిత్తం ప్రతిరోజు ఒక నది దాటి వెళ్లవలసి వస్తోంది. దానికోసం నాకు ఒక సొంత పడవ అవసరమవుతోంది.
0: పడవ అవసరం అవుతోందా? పడవ కోసమైతే నీకు ఒక పెద్ద చెట్టు కాండం కావలసి ఉంటుంది. నేను పెద్ద చెట్టునే కదా, నా కాండన్నే తీసుకుని వెళ్లి పడవ తయారు చేసుకో. నేనున్నది ఇతరులకి ఉపయోగపడడానికే.
2: అమ్మయ్యా, నా మీద ఉన్న కొండంత భారాన్ని దింపేశావు. నీ కొమ్మల్ని కాండాన్ని నరుక్కుని తీసుకుని వెళ్లి ఇల్లు పడవ నిర్మించుకుంటాలే. చాలా థ్యాంక్స్.
3: చూసావా శ్రద్ధ, మామిడి చెట్టు గోపి కోసం తన పళ్ళని కొమ్మల్ని ఇచ్చేసింది, చివరికి తన కాండాన్ని కూడా పడవ తయారు చేసుకోవడానికి త్యాగం చేసి తనను తానే అర్పించుకుంది.
1: అవును నాన్న, ఆ చెట్టును చూస్తే జాలి వేస్తుంది పాపం.
3: జాలి పడాల్సింది చెట్టును చూసి కాదు శ్రద్ధ, అదిగో ఆ గోపిని చూసి. చివరికి ఏమైందో తెలుసా? తనకు చాలా గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు, నిలువ నీడ అవసరమైనప్పుడు తన్ను ఆదుకోవడానికి ఆ మామిడి చెట్టు లేకపోవడంతో గోపి ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ప్రకృతి కూడా ఈ కథలో మామిడి చెట్టులా అన్నీ మనకు ప్రేమతో ఇస్తూ పోషిస్తుంది. కాని మనం చెట్లను నరుకుతూ అడవులని ఆక్రమిస్తూ జల వాయు కాలుష్యాలు చేస్తూ పోతూ ఉంటే మన పరిస్థితి కూడా ఇదిగో ఆ గోపి పరిస్థితిలానే తయారవుతుంది, తయారైపోతోంది కూడా.
1: అమ్మో, తలుచుకుంటే భయం వేసేస్తోంది.
3: భయపడాల్సిందేమీ లేదు శ్రద్ధ, కాని మనకు ఎంతో ప్రేమతో అన్ని ఇచ్చే నేచర్ ని కాపాడుకోవాలి, గౌరవించాలి కూడా. మరి ఈ స్టోరీ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తావా?
1: ఓ తప్పకుండా చెప్తాను. చెప్పడమే కాదు నాన్న, అందరి చేత మొక్కలు నాటిస్తాను. నువ్వు చెప్పినట్లు పేపర్స్ వేస్ట్ చేయొద్దని కూడా చెప్తాను.
3: దట్స్ గుడ్ గర్ల్. సరే పద, లంచ్ టైం అయిపోతుంది, వెళ్దాం.
2: నారాయణ నారాయణ, ఎంత చక్కని కథ ఆ కూతురికి తెలియజేశాడో కదా హనుమ.
4: అవును మునీంద్ర, ప్రకృతి అంతా ఆ ప్రేమస్వరూపుడైన భగవంతుడే నిండియున్నాడు. ప్రకృతి ద్వారా సర్వ జీవరాశులను పోషిస్తున్నాడు. అటువంటి ప్రకృతిని ప్రేమించి గౌరవించి పరిరక్షించవలసిన మానవుడు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు.
2: అవును హనుమ, సాక్షాత్తు భగవంతుడే తన ప్రతి అవతారంలోనూ ప్రకృతితో సన్నిహిత సహచర్యం చేసి ప్రకృతి ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు.
4: అవును స్వామి, రామావతారంలో శ్రీరాముడు 14 ఏండ్లు అడవులలో నివసించాడు, వానరులతో వారధి నిర్మించాడు, ఉడత సాయాన్ని కూడా ఎంతో ప్రేమతో స్వీకరించాడు.
2: గోపాలుడు మాత్రం గోవులను కాచాడు, నెమలిపించం ధరించాడు, వెదురుని వేణువుగా చేసి సర్వులను తన మధుర గానంతో పరవశుల్ని చేశాడు.
4: అవును స్వామి, ఈ కలియుగంలో మన సత్యసాయి రాముడు, ఆయన కూడా గోకులాన్ని నిర్మించి గోవులను సాకాడు, సాయి గీతకు తల్లి అయి నిలిచాడు. ఆ సత్యసాయినాథునికి ప్రకృతి అంటే ఎంత ప్రేమయో కదా.
2: అవును హనుమ, ఒకసారి స్వామి వైట్ఫీల్డ్ బృందావంలో గీత అనే భక్తురాలికి ప్రకృతి నిష్కల్మష ప్రేమకు ఎలా ప్రతిస్పందిస్తుందో ఒక ప్రత్యక్ష అనుభవాన్ని ప్రసాదించారు. అది బృందావనంలో ప్రభాత సమయం. ఆ సుప్రభాత వేళ సత్యసాయినాథుడు తన మెలమెల్లని నడకలతో, మృదుమందహాసముతో, ప్రేమామృతాన్ని వర్షించే నయనములతో ఆ భక్తురాలితో ఇదిగో ఇలా సంభాషిస్తున్నారు.
5: గీతా గీతా, అందరూ సుప్రభాతం చదువుతూ ఉంటే నువ్వు వెనక కూర్చుని కునికిపాట్లు పడుతున్నావా?
6: స్వామి, మీరా స్వామి? అది కాస్త అనుకోకుండా నిద్ర వచ్చేసింది స్వామి.
5: సరే కాని శబ్దం చేయకుండా బయటికి రా. గీత, నిన్న సాయంత్రం నువ్వు నీ స్నేహితురాలు ఈ గడ్డిలో కూర్చుని ఏం చేశారు బంగారు?
6: అదా స్వామి, నిన్న వేసవి తరగతుల్లో అహింస అనే అంశం మీద చాలా చర్చ జరిగింది కదా, దాని గురించే మాట్లాడుకున్నాం స్వామి.
5: ఓ, అహింస గురించే మాట్లాడుకుంటున్నారా? మరి అహింస గురించి మాట్లాడుకుంటూ మీరేం చేశారు?
6: ఏం చేశాం స్వామి, మామూలుగానే మాట్లాడుకున్నామే అంతే.
5: అంతేనా? అహింస గురించి మాట్లాడుకుంటూ చాలా హింస చేసినారు మీరు.
6: హింస స్వామి? మేమేమి హింస చేశాం స్వామి?
5: మీరు మాట్లాడుకుంటూ ఇక్కడ ఉన్న చాలా గడ్డి మొక్కల్ని తెంచివేశారు, అవునా కాదా?
6: అవును స్వామి, కానీ గడ్డి మొక్కలే కదా స్వామి.
5: గడ్డి మొక్కలే అంటున్నావా? ఏం, వాటికి మాత్రం జీవం లేదా? అయినా సృష్టించే సామర్థ్యం లేనప్పుడు నాశనం చేసే హక్కు నీకెవరిచ్చారు? ఇలా రా, నీకొకటి చూపిస్తాను. ఇదిగో ఇక్కడ ఈ గులాబీ మొక్క ఉంది కదా, చూడు దానికి ఎన్ని మొగ్గలున్నాయో.
6: అవును స్వామి, చాలా మొగ్గలున్నాయి.
5: ఇప్పుడు చూడు, నేను దాన్ని తాకగానే ఏమవుతుందో.
6: స్వామి, ఏమిటి వింత? మీరు తాకగానే మొగ్గ పుష్పమై వికసించి విరబోసింది.
5: ఇప్పుడు నువ్వొక మొగ్గని తాకి చూడు.
6: నేను తాకితే ఏముంది స్వామి, మొగ్గ మొగ్గలానే ఉంటుంది. మీరంటే భగవంతుడు కాబట్టి అది వికసించింది.
5: అదంతా సరేగాని, ఏది నీ చేయి లైవ్, ఇప్పుడు చూడు ఏమవుతుందో.
6: స్వామి, నా చేయి తాకి కూడా గులాబీ వికసించిందే, ఆశ్చర్యంగా ఉంది స్వామి.
5: ఆశ్చర్యం ఏమీ లేదు బంగారు, నేను నా దివ్యత్వంతో కాకుండా నిష్కల్మష ప్రేమతో ఆ మొగ్గను తాకాను. ఆ నిష్కల్మష ప్రేమకు ప్రతిస్పందించి ఆ మొగ్గ పువ్వుగా వికసించింది. అలాగే ప్రకృతిలోని అణువణువు కణకణము నిస్వార్థ ప్రేమతో నిండిపోయున్నది. నిత్యం ప్రకృతిపై ఆధారపడి జీవించే మానవుడు ప్రకృతిని గౌరవించి ప్రేమించాలి. ప్రకృతి పరమాత్మ ప్రతిబింబము, ప్రేమకు ప్రతిరూపము. కాని ఈ సృష్టి యందు అంతర్భాగమైన మానవుడు మాత్రం ఈ జగత్తంతా తన ఉపభోగ నిమిత్తమే ఏర్పడిందని భావించి స్వార్థముతో దుర్వినియోగపరుస్తున్నాడు. నిత్య సత్య సుకృతులన్నీ వికృతులుగా మారుచుండే, పవిత్ర ప్రకృతి ప్రతిదినము ప్రజల వీడి పోవుచుండే.

0: తల్లి పాలు పిల్లలు గ్రోలినట్లుగా, పూలలోని మకరందమును తేనెటీగలు గ్రోలినట్లుగా ప్రకృతిని మానవుడు అనుభవించవచ్చు. మితిమీరుట వల్ల, నియమము లేకపోవుట వల్ల ఈ ఉపద్రవములు సంభవించుచున్నవి. మానవుడు స్వార్థ చింతన వీడి, సత్ప్రవర్తన కలిగి ప్రకృతిని ప్రేమిస్తూ పరిరక్షిస్తూ జీవిస్తే ప్రకృతి కూడా తల్లివలె తన ప్రేమను పంచి పోషిస్తుంది, సత్ఫలితాలను ప్రసాదిస్తుంది, జగత్కళ్యాణం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.
1: రేడియో సాయి హైదరాబాద్ బృందం సమర్పించిన ప్రేమకు ప్రతిరూపం నాటిక విన్నారు. ఈ నాటికకు నేపథ్య సంగీతం అందించిన వారు శ్రీ ప్రశాంత్ విహారీ, చిరంజీవి సృజన్.
2: ఇంతవరకు మీరు 2016 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలని మీరిప్పుడు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం నవంబర్ 19వ తేదీ సాయి కుటుంబ సభ్యులందరూ సత్యసాయి భగవానుని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. 2017వ సంవత్సరం మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలందరికీ అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 19వ తేదీ సత్యసాయి భగవానుని జన్మదిన వేడుకల్లో 2వ రోజు దివ్య మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ గారిని మనసారా గుర్తు చేసుకుంటూ జరుపుకునే పవిత్రమైన పర్వదినం. 1995వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ప్రశాంతి నిలయంలో ఈ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈనాడు ఈ సుదినాన్ని పురస్కరించుకుని రేడియో సాయి మీకు అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి సాదరమైన స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆనందమే అందం చర్చను విందాం.
1: కమలా, ప్రభా, స్వప్న, మీరందరూ అప్పుడే వచ్చేశారా? ఈరోజు ఇంట్లో నాకు కాస్త ఆలస్యమైందర్రా. ఇంట్లో పనులుండిపోయాయి, మన సత్సంగానికి ఆలస్యమైపోయింది.
2: పర్వాలేదులేండి, మేము వచ్చి 15 నిమిషాలే అయింది.
1: నేనొచ్చేటప్పటికీ మీరంతా ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నారు.
3: ఏం లేదండి, మొన్న మాకు తెలిసిన వాళ్ల అమ్మాయి చదివే కాలేజీలో మిస్ కాలేజ్ కాంటెస్ట్ ఉందట. ఆ ప్రోగ్రామ్ కి అందమే ఆనందం అని పేరు పెట్టారట. ఈ మధ్య కొన్ని కాలేజీల్లో ఇలా కూడా అందాల పోటీలు జరుగుతున్నాయి.
0: ఓ పాట లేదు, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని కదూ ఆ పాట?
1: అవునవును, నేను విన్నాను ఆ పాట. ఆ పాటలో కవి అందమంటే బాహిర సౌందర్యం లేదా అమ్మాయిల సౌందర్యం అనే అర్థంలో రాయలేదు. ప్రకృతి సౌందర్యం గొప్ప అందం, ఆ అందమే ఆనందం అని చెప్పారు. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, పడిలేచే కడలి తరంగం, వడిలో జడిసిన సారంగం అంటూ ప్రకృతి సౌందర్యం గురించి వర్ణించారు ఆ పాటలు.
2: అంటే ప్రకృతి సౌందర్యం కమనీయమైనది అని కదా అర్థం?
1: అవును కమల, ఎందుకంటే ప్రకృతిలోని అందమైన కోణాన్ని దర్శించినప్పుడు ఆ అందంలో మానవుడు ప్రకృతిని సృజించిన సృష్టికర్తను దర్శిస్తాడు, తాను అందులో మమేకమవుతాడు. అందుకని అలా రాశారాయన.
3: మరి ఇప్పుడు బాహిరమైన శారీరకమైన అందమే అందమనే ధోరణిలో ఆ మాట వాడబడుతోంది.
2: మరి కీట్స్ అంటాడు కదా, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అని, దానికి అర్థం ఏమిటంటారు?
1: నిజమే, ప్రకృతి అందాలే కాక అందమైన ప్రతి వస్తువు మనిషికి ఆనందాన్నిస్తుంది. పసిపాప బోసినవ్వు, కన్నెపిల్ల చిరు దరహాసం, వయస్సు యొక్క శోభ అన్నీ ఆనందాన్నిస్తాయి, కంటికి ఇంపుగా ఉంటాయి. కాని ఇవేవి శాశ్వతం కాదు కదా. పసిపాప పెద్ద పాప అవుతుంది, కన్నెపిల్ల ప్రౌఢ అయి ముసలిదవుతుంది. ఇవన్నీ పరిణమించి నశించిపోయేవే కదా. మరి ఇవి శాశ్వతమైన ఆనందాన్ని ఎలా ఇవ్వగలవు, తత్కాలమైన ఆనందాన్ని తప్ప?
0: అవునండి, అందుకే మనం ఈరోజు మన సత్సంగం టాపిక్గా అందమే ఆనందం అని పెట్టుకుందాం. దాని గురించి స్వామి ఏం చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బాగుంటుంది కదా, మంచి టాపిక్.
1: నేను ఆ టాపిక్ ని తలక్రిందులు చేసి ఆనందమే అందం అనే టాపిక్గా మారుద్దాం అనుకుంటున్నాను.
0: అలా ఎందుకు?
1: ఎందుకంటే అందంగా ఉన్న వ్యక్తి విచారంలో దుఃఖంలో మునిగిపోయి నిరంతరం చింతిస్తూ ఉంటే ఆ అందం కూడా కరిగిపోయి వేదన తాండవిస్తూ ఉంటుంది ఆ ముఖంలో. అందుకే దుఃఖం, చింత ఇలాంటి వాటిని చింతాజ్వరం, దుఃఖసాగరం అని జ్వరంతో సముద్రంతో పోలుస్తూ ఉంటారు. అదే ఒక వ్యక్తి గొప్పగా అందంగా లేకపోయినా చిదానంద స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ముఖంలో సంతోషంతో లేని అందం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆనందమే మనిషికి అందం.
2: మరి మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? అతడు కోరిన కోరికలన్నీ తీరినప్పుడు, అనుకున్నదంతా జరిగినప్పుడు, ఆశించినవన్నీ నెరవేరినప్పుడు ఆనందంగా ఉంటాడు.
0: మరి అది సర్వకాల సర్వావస్థల్లోనూ జరిగేది కాదు కదా. మనిషి ఆశించినవన్నీ నెరవేరవు, కోరినవన్నీ ఒళ్ళో వాలవు, అప్పుడు?
3: అలాగే మనిషికి కష్టాలు దుఃఖాలు ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడతాయి, అప్పుడు?
1: కోరినవి లభించకపోయినా, దైవాద్వా కష్టాలు దుఃఖాలు వచ్చి పడినా మనిషి దుఃఖంతో వేదనతో కుతకుతలాడిపోతాడు. దుఃఖంతో రగిలే మనిషిలో ఆనందం ఎక్కడుంటుంది? ఇక అది అందంగా కనిపించే వీలెక్కడుంటుంది?
0: అలా అసలు మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి అని ఈరోజు మనం మాట్లాడుకుందామా?
1: భేషుగ్గా చెప్పావు స్వప్న. మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి, వాటిని ఎలా అధిగమించాలని స్వామి చెప్పారు. ఇది ఈరోజు మన సత్సంగం టాపిక్.
2: ఒక కారణం ఇందాక మనం అనుకున్నట్లు కోరికలు.
0: రెండవ కారణం పోలిక, కంపారిజన్. తాను అనుకున్నవి నెరవేరినా మనిషి అవతల వాళ్లతో పోల్చి చూసుకుని వెలితికి లోనవుతూ ఉంటాడు.
1: అలా పోలిక ఒక కారణం.
3: ఇంకొక కారణం, మనిషి జీవితంలో ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడే కష్టాలు, ఆపదలు, సమస్యలు. వీటి వల్ల కూడా మనిషి అతలాకుతలమవుతుంటాడు, దుఃఖం పాలవుతుంటాడు, ఆనందానికి దూరం అవుతాడు.
2: ఇంకొక కారణం క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. మొదటిది కామం, అంటే కోరిక గురించి చెప్పుకున్నాం. ఇక మిగిలిన ఈ ఐదు కూడా మనిషి దుఃఖానికి మూల కారణం, ఆనందానికి గొడ్డలి పెట్టయ్యే కారణం.
1: అంతేకాదర్రా, ఇంకోటి కూడా ఉంది. అది మన ఇంగ్లీష్లో అంటామే ఓవర్ స్మార్ట్నెస్ అని. అది దాన్ని సరిగ్గా తెలుగులోకి అనువదించాలంటే కుయుక్తి తత్వం అనవచ్చు. ఇది కూడా మానవుని దుఃఖానికి కారణం, ఆనందాన్ని హరించివేసేది.
2: అదెలాగా?
1: అదెలాగో అన్ని ఒక్కటొక్కటిగా ముచ్చటించుకుందాం. మొదటగా మొదటి కారణమైన కోరికల గురించి చెప్పుకుందాం.
0: అవును, మనిషిని బాధించేవి ఈ కోరికలే, మనిషి స్వస్వరూపమైన ఆనందానికి అడ్డొచ్చేవి ఈ కోరికలే.
2: అయితే మనిషి మరి కోరికలు లేకుండా ఎలా బ్రతకగలడు? కోరికలు లేకపోతే వాడు మనిషే కాడే, యోగి అయిపోతాడు కదా. ఇక సామాన్య మానవుని గతి ఏమిటి? కోరికల నుండి బయటపడడం అంత సులువా?
1: కానే కాదు, అది నిరంతర జీవిత సాధన. స్వామి అంటారు, కోరికల మీద అదుపును చిన్నతనం నుండి అలవాటు చేయాలి అని. అందుకే స్వామి విద్యాసంస్థల్లో విద్యార్థులకు సీలింగ్ ఆన్ డిజైర్స్, అంటే కోరికల మీద అదుపు గురించి ప్రేయర్ క్లాసెస్లోనూ అవేర్నెస్ క్లాసెస్లోనూ చెప్తూనే ఉంటారు. పిల్లలు తాము తినే జంక్ ఫుడ్ లాంటివి ఆరోగ్యానికి హానికరమని భావించి ఆ డబ్బు దానికి ఉపయోగించకుండా అది ఒక డబ్బాలో వేసేలా బోధించి ఆ డబ్బాలోని డబ్బులతో ఏదో ఒక సత్కార్యం చేయడానికి పురికొల్పడం జరుగుతుంది.
3: మరి మనిషి ఈ బాహ్య ప్రపంచంలో బ్రతుకుతున్నాడు కదా, అన్నీ చూస్తూ అన్ని భోగవస్తువులను దర్శిస్తూ నిగ్రహించకపోవడం ఎలాగా?
1: అవును, చాలా కష్టమే. కాని దానికి స్వామి ఒక దారి చెప్పారు. మనం ఒక మాల్కి వెళ్లామనుకోండి, అందులో అన్ని వస్తువులు పేర్చబడి ప్రదర్శించబడుతూ ఉంటాయి. అందువల్ల మన కళ్ళు లాగేసి ఒకటికి 10 వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా కొని తెచ్చుకుంటాం. అందుకే స్వామి చెప్తారు, అలాంటి చోటికి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా మన కళ్ళు వాటివైపు లాగుతున్నప్పుడు వివేచనను ఉపయోగించి ఇంద్రియాలకు మనసుకు బుద్ధి చెప్పుతూ ఇలాగ అనుకోవాలట. ఓ భగవంతుడా, ఇవన్నీ నీ సృష్టే, నీ సృష్టిలోని అందాలను చూడ్డానికి కళ్ళిచ్చావు, ఆనందంగా వీటిని చూస్తాను. అందమైన జలపాతాన్ని చూసినప్పుడు ఆనందించాను కదా, అందమైన అడవిని చెంగుచెంగున పరిగెట్టే సమ్మోహనకరమైన జింకల్ని చూసినప్పుడు కళ్లారా ఆనందించాను కదా. కాని అవన్నీ స్వంతం చేసుకోవాలనుకోలేదే. అలాగే ఈ సృష్టిలో నీవు సృష్టించిన ఈ మానవుడు నీ అపూర్వ సృష్టి, అతడు సృష్టించిన ఈ అందమైన వస్తు ప్రపంచంలో అన్నింటినీ చూస్తాను, ఆనందిస్తాను అని అనుకోవాలట. ప్రతి దాని మీద స్వామ్యం, అంటే నాది చేసుకోవాలనే తపన ఉండరాదు మానవునికి అంటారు స్వామి. ప్రాథమిక అవసరాలు, బ్రతకడానికి తిండి, మానరక్షణకు వస్త్రం, నీడకు గూడు చాలంటారు స్వామి.
0: అయితే అసలేమీ మక్కువ ఉండకూడదా వస్తువులపై?
1: ఉండవచ్చు కొంత, కాని మితంగా ఉండాలి. అపరిమితమైతే బాధపడేది మనమే. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు స్వామి. అది జీవితానికి అన్వయిస్తుంది. జీవిత ప్రయాణం సాఫీగా సులువుగా సాగాలంటే ఎక్కువ బరువుంటే కష్టమే, మోర్ లగేజ్ మోర్ డిస్కంఫర్ట్ అవుతుంది.
3: అవునవును, నేను చాలా ఇష్టపడి ఒక పెద్ద ఇల్లు కావాలని కోరి కోరి కట్టించుకున్నాను. ఇల్లంతా వస్తువులతో నింపేశాను. ఇప్పుడు పిల్లలంతా పెద్దవాళ్లయ్యి ఎక్కడి వాళ్లక్కడ వాళ్ల జీవితాల్లో బిజీ అయిపోయారు. పని మనుషులు చిక్కడం లేదు. ఇల్లు పెద్దది, మెయింటైన్ చేయలేకపోతున్నాము. తెల్లవారితే భయం ఇల్లెలా చూసుకోవాలి అని. అంతా నా ఒక్కదానివల్ల కాదు. అందుకే ఇప్పుడు అనిపిస్తుంది, చిన్న ఇల్లుంటే శుభ్రం చేసుకోవడం సులువయ్యేది కదా. అనవసరమైన కోరికలకు పోయాను. స్వామి అన్నట్టు ప్రాపర్టీ సార్ ప్రాపర్టైజ్ అని అనిపిస్తుంది.
1: అవును, అపరిమితమైన కోర్కెల వల్ల మానవుడు బంధాలలో ఇరుక్కునిపోయి కష్టపడుతున్నాడు.
2: అయితే మనం ఏ కోరికలు తంటాలకు వెళ్లకూడదా? అన్నీ వదిలేసి యోగిలాగా అరణ్యంలోకి వెళ్లి బతకాలా?
0: కాదు కాదు, అలా కాదు. స్వామి ఉద్దేశం అలా కానే కాదు. నీ జీవితంలో నీకు అందుబాటులో ఉన్నవాటితో సంతృప్తిపడు, ఆడంబరాల కోసం పరుగులు పెట్టద్దు అని. నిరాడంబరంగా నీకున్న దాంతో సంతృప్తిగా బతుకుతూ
1: నీకున్న దానిలో నలుగురికి పెడుతూ జీవిస్తూ ఉంటే నీ జీవితం ఆనందమయం అవుతుంది. జీవితంలోని ఆనందం ముఖంలోని అందంగా ప్రతిఫలిస్తుంది.
3: సరే బాగుంది, కోరికల విషయం సరే, మిగిలిన కారణాల మాటేమిటి? పోలిక అడ్డుకున్నాం కదా, ఈ కంపారిజన్ వల్ల వచ్చే లాభం ఏంటి? అది ఆనందానికి అడ్డెలా అవుతుంది?
4: మంచి ప్రశ్న. ఒకసారి స్వామి మాకిచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, ఇది కోరికలకు కూడా సంబంధించిందే, మనిషి ఆడంబరానికి ఆనందానికి సంబంధించిందే. మనిషి ఎప్పుడు తాను ఒంటరిగా ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఆనందంగానే ఉంటాడు. ఆడంబరాలకు పోవడం, ఇతరులకు చూపించాలనుకోవడం, ఇతరుల కంటే తాను గొప్పగా ఉండాలనుకోవడం, ఇవి మనిషిని పాడు చేస్తున్నాయి అని చెప్తూ దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. స్వామిలా అన్నారు, ఒకరోజు నీవు తెల్లవారు లేచి ఇంటి ముందు కళ్లాపి జల్లడానికి వచ్చావు. ఓ పాత చీర కట్టుకుని ఉన్నావు, కళ్లాపి జల్లుతున్నావు. అకస్మాత్తుగా వీధి మొగదలలో మీ బంధువు ఒక ఆవిడ ఊరి నుంచి మీ ఇంటికి వస్తూ కనిపించింది. వెంటనే నీవు ఆ కళ్లాపి చెంబక్కడ పడేసి ఇంట్లోకి పరిగెత్తికెళ్లి ఓ మంచి చీర కట్టుకుని వచ్చి కళ్లాపి జల్లుతూ, ఓ వదినా, ఊరు నుండి ఇప్పుడైనా రావడం, దీని మీరు రావడం గమనించలేదు సుమా అంటూ పలకరిస్తారు. అంటే అర్థం ఏమి? పాత చీరలో కూడా నీవు ఆనందంగానే ఉన్నావు, కాని అవతల వాళ్లకు చూపించుకోవాలనే ఆడంబర తత్వంతో తాపత్రయపడుతున్నావు. పొరుగు వాళ్లు ఇంట్లోకి పెద్ద ఫ్రిడ్జ్ కొంటే నీకు అలాంటిది కావాలని డబ్బున్నా లేకపోయినా అప్పు చేసి కొంటున్నావు. ఈ పోలిక, ఈ ఆడంబరం మనిషికి అనర్థాన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి, ఆనందానికి అడ్డంకులవుతున్నాయి అన్నారు స్వామి.
3: ఎంత సత్యం! అరటిపండు వల్చి చేతిలో పెట్టినట్లు చెప్పారు స్వామి.
2: అవును, మనకు దారిదీపం, గురువు, మార్గదర్శకుడు, దైవం అన్నీ ఆయనే కదా.
3: మరి కష్టాల మాటేంటి? ఒక్కోసారి జీవితంలో అనుకోకుండా అనారోగ్య కష్టాలు, విధి విసాత్తు వచ్చే కష్టాలు, వీటితో తలమునకలైపోతాము, శోకం పాలవుతాము కదా.
4: మనం ఈ అంశాన్ని రెండుగా విభజించుకోవచ్చు. ఒకటి అనారోగ్య కష్టం. దీనికి స్వామి ఎప్పుడు చెప్తారు, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది, నీ ఆహార విహారాల వల్ల నీ ఆరోగ్యం నిర్ణీతమవుతుంది అంటారు. మితాహారం, హితాహారం, శాకాహారం తీసుకోవడం చెయ్యాలంటారు. బాగా మసాలాలు దట్టించిన ఫుడ్డు, జంక్ ఫుడ్డు, ఆయిలీ ఫుడ్డు తీసుకుని గ్యాస్ ట్రబుల్, హార్ట్ ట్రబుల్ వచ్చింది అంటే అది మరి తప్పదు కదా.
2: అయితే కేవలం ఆహారం వల్లే వస్తాయా? మరి విహారం ఎందుకన్నారు స్వామి?
4: ఆరోగ్యం విషయంలో ఆహారం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో విహారం కూడా అంతే ప్రాధాన్యం వహిస్తుంది. విహారం అంటే మనస్తో చేసే ఆలోచనలు. మన ఇంద్రియాల ద్వారా తీసుకునే ఆహారం ఈ విహారం క్రిందికి వస్తాయి. హార్ట్ ట్రబుల్ కి మూల కారణం హరి, కరీ, వరి అంటారు కదా స్వామి. కరీ ఆహారానికి సంబంధించింది, హరి వరి ఇది మనసుకు సంబంధించినవి. మనసులోని ఆలోచనలు దేనిచేత నిర్ణయించబడతాయి? నీవు చూసే చూపు వల్ల, నీ వినికిడి వల్ల. ఇలా ఇంద్రియాల వల్ల తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణీతం చేస్తుంది అంటారు స్వామి.
3: అంటే కళ్లతో పిచ్చిగా టీవీలు, సినిమాలు చూడటం, చెవితో చెడు వినడం, నోటితో చెడు మాట్లాడటం, ఇలాంటివన్నింటి చేత ఆలోచనలు ప్రభావితమై మన ఆరోగ్యానికి హాని చేస్తాయన్నమాట.
2: అందుకే స్వామి టీవీని టెలివిజన్ అంటారు కదా.
4: అవును, ఇలా మన విహారం, దానితో పాటు ఆహారం బాగుంటే మన అనారోగ్యాల బారిన పడం కదా.
2: సరే, మనం దైవాద్వా అనుకోకుండా మన ప్రమేయం లేకుండా వచ్చిపడే కష్టాల మాటేమిటి? వాటి బారిన పడి కూడా మనం ఎలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు?
3: ఒకటి, ఓర్పు, సహనం. వీటితో భరించటం. ఓర్చిన వాళ్లకు ఓర్చినంత మహదేవా, ఓర్చిన వాళ్లకు ఓరుగల్లు పట్నం, ఇలాంటి సామెతలు మనం విన్నాం కదా. అంటే ఓర్పు, సహనం వల్ల మనిషి దేన్నైనా భరించగలుగుతాడు. ఇంకొకటి, స్వామి చెప్పిన మాటల పట్ల విశ్వాసం. పెయిన్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ ప్లెజర్స్, ఎ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. స్వామి చెప్పారు, ఒకసారి కృష్ణుడు పాండవులు అరణ్యానికి వెళ్తున్నప్పుడు ఒక చీటీలో ఏదో రాసి ధర్మరాజుకి ఇచ్చాడట. కష్టాల్లో ఉన్నప్పుడు తెరిచి చూడమని అన్నాడట. అలా కష్టాల్లో ధర్మరాజు ఆ చీటీ తెరిచి చూస్తే అందులో దిస్ టూ షల్ పాస్ అని రాసి ఉందట. ఏదీ శాశ్వతం కాదు, అన్నీ గడిచిపోయేవే. పగలు పోయి రాత్రి అంధకారం, రాత్రిపోయి పగలు వెలుగు రావడమంతా మామూలే అనే జ్ఞానంలో వర్తించటం.
2: ఇలా బ్రతకటం చాలా కష్టం, చెప్పుకోవటం సులువుగాని.
4: కష్టమే కాని అలా ఉండగలిగే వాళ్లున్నారు. స్వామి సేవ చేస్తూ దైవత్వ వచ్చే కష్టాలను ఆపదలను చిదానంద స్వరూపంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకునే అందమైన స్త్రీలున్నారు.
1: కరెక్ట్. నాకు తెలిసిన ఒక విషయం గురించి చెప్తాను. మంచిర్యాలలో ఒక హాస్పిటల్లో పేషెంట్స్ అటెండెంట్స్ ఉంటారు కదండి, పేషెంట్స్ కైతే భోజనం హాస్పిటల్ వాళ్ళు పెడతారు. వాళ్ల అటెండెంట్స్ కి భోజనం ఉండదు. వాళ్లకు భోజనం అందించే కార్యక్రమం సత్యసాయి సేవా సమితి వాళ్లు చేస్తున్నారు. అందులో ఒక భక్తురాలు 150 మందికి రోజూ వంట చేసేది, క్రమం తప్పకుండా ఆ సేవ చేసేది. ఆమెను చూస్తే ఆనందం రూపెత్తిన మూర్తిలాగా ఉంటుంది. కాని ఆమె జీవితంలో జరిగిన ఘటనలు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భర్త హఠాత్తుగా మరణించారు, కొడుక్కి బాగా లేదు. అయినా సరే ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా ఆమె ఆ సేవ కొనసాగించింది. ఆమె ముఖం చూస్తే అంతటి కష్టాలు ఆమె జీవితంలో సంభవించాయా అని అనుకుంటారు. అంత ఆనందం శాంతి తాండవిస్తూ ఉంటాయి ఆమె ముఖంలో.
4: మరి అలాంటి పవిత్రాత్మ స్వరూపుల గురించే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అంటూ ఉంటారు. అలాంటి వాళ్లను చూసి మనమెందుకు ఇన్స్పైర్ కాకూడదు చెప్పండి? ఆమె జీవితంలో వచ్చిన కష్టాలను యాక్సెప్టెన్స్ తో స్వీకరిస్తూ కృంగిపోక నిరంతరం స్వామి సేవలో బ్రతికింది. అంకిత భావంతో బిజీగా పనిచేస్తూ మనస్సును ఇంద్రియాలను దైవవశం చేసి ఆనందంగా అందంగా బ్రతుకుతూ జీవితాన్ని సార్థకం చేసుకుంది.
2: అంటే జీవిత ప్రయాణంలో ఏదొచ్చినా స్వీకరించే యాక్సెప్టెన్స్ ఉండాలన్నమాట మనిషికి.
4: ఈ యాక్సెప్టెన్స్ తో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంటే, అంటే అనుకూల ప్రవృత్తి కూడా ఉంటే ఇంకా జీవిత ప్రయాణం సులభతరమవుతుంది.
3: దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం.
4: గ్లాసులో సగం నీళ్లు ఉంటే దాన్ని చూసి ఏమంటాం?
3: ఇది అందరికీ తెలిసిందే కదా, సగం నీళ్లున్నాయి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. సగం ఖాళీగా ఉంది అంటే నెగిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. అంటే జీవితంలో లేని పార్శ్వాల గురించి, జీవితంలో తనకు లేని వాటి గురించి ఆలోచించి దిగులు పడక ఉన్నవాటి గురించి ఆనందపడాలి అని అర్థం.
4: నేను ఇంకో రకంగా చెబుతాను. సగం గ్లాసున నీటిని పట్టుకుని ఒక సైకాలజిస్టు ఎదుట ఉన్న వాళ్లకు ఏముంది ఇందులో అని అడిగాడట. ఇందాక ప్రభా నీవన్నావే అలాగా సగం ఉన్నాయి సగం లేవు అని చెప్పారట చూసిన వాళ్లు. పాజిటివ్ యాటిట్యూడ్, నెగటివ్ యాటిట్యూడ్ గురించి చెప్పారట. దానిక సైకాలజిస్టు దీన్ని పట్టుకోండి అంటూ ఒక్కొక్కరికి ఇచ్చాడట. ఒకరికి 5 నిమిషాలు, మరొకరికి 10 నిమిషాలు, ఇంకోరు 15 నిమిషాలు, ఇలా పట్టుకునే సమయం పెంచేస్తూ పోయాడట. 5 నిమిషాలు పట్టుకున్నవాడికంటే 15 నిమిషాలు పట్టుకున్నవాడి చెయ్యి నెప్పితో లాగడం మొదలుపెట్టిందట. అప్పుడు ఆ సైకాలజిస్ట్ అన్నట్ట, మనకు వచ్చిన కష్టం కూడా ఇలాంటిదే. నీవెంతసేపు దాన్ని గురించి ఆలోచిస్తూ వ్యథ చెందుతూ దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటావో అంతగా కుంగిపోతావు. ఎంత తొందరగా దాన్ని పక్కకు పెడితే అంత సుఖంగా ఉంటావు అని చెప్పారట.
3: నేను ఇంకో రీతిగా స్వామి చెప్పిన కథ ఆధారంగా చెప్తాను. ఒకసారి ఒక చిలక తన ముక్కు అందంగా లేదని, పొట్టిగా లావుగా ఉందని, వడ్రంగి పిట్టకి బాతుకి గద్దకి పొడవైన ముక్కులున్నాయని బాధపడిందట. చిలక తల్లి దాని దుఃఖం పోగొట్టడానికి దాన్ని చిలుక గురువు దగ్గరకు పంపిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూడు, వడ్రంగి పిట్ట పురుగులు తింటుంది, బాతు చేపలు తింటుంది, గద్ద పక్షులను తింటుంది, నీవు అలా తినగలవా అందట. అబ్బెబ్బే, నేనెలా తినగలను అందట చిలక పిల్ల. మరి నీకేమిష్టము అంటే మంచి గింజలు అందట. అప్పుడు చిలక గురువు దానికి మంచి హజర్ట్ నట్ ఇచ్చిందట. అది చక్కగా ముక్కుతో పొడుచుకొని లోనున్న గింజను ఆనందంగా తిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూశావా, నీ జీవితానికి, నీ లక్షణానికి, అభిరుచికి, ఇష్టాయిష్టాలకు సరిపోయే జీవితం ఇచ్చాడు, దానికి అనువైన ముక్కు ఇచ్చాడు, నీకున్నదానితో ఆనందంగా ఉండు, అదే నీకు తగినది అన్నదట. దాంతో చిలక పిల్లకు బుద్ధి వచ్చింది.
4: చాలా చక్కగా ఉంది కదా ఈ కథ. నేను నా జీవితంలో జరిగిన ఒక విషయం చెప్పను.
3: అబ్బెబ్బే, నేనెలా తినగలను అందట చిలక పిల్ల. మరి నీకేమిష్టము అంటే మంచి గింజలు అందట. అప్పుడు చిలక గురువు దానికి మంచి హజర్ట్ నట్ ఇచ్చిందట.

0: ఇచ్చింది. చాలా చక్కగా ఉంది కదా ఈ కథ. నేను నా జీవితంలో జరిగిన ఒక విషయం చెప్పనా? నాకు ఇద్దరు చెల్లెళ్ళు. పెద్ద చెల్లికి ఒక కూతురు ఉంది. వాళ్లు బెంగళూరులో ఉంటారు. వాళ్ల అమ్మాయికి స్వామి కాన్వెంట్లో సీట్ కావాలని, అక్కడ చదువుకోవాలని వాళ్ల ఆశ. సంవత్సర ప్రారంభంలో అప్పుడప్పుడు సీట్స్ వేకెన్సీస్ ఏర్పడతాయి కదా, అలా మధ్యలో వాళ్ల అమ్మాయికి సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయికి రిటర్న్ టెస్ట్ కూడా వచ్చింది, అమ్మాయి అది రాసింది. అప్పుడు నేనెళ్లి ప్రిన్సిపల్ మేడంతో, నేను ఇన్ని రోజుల నుండి స్వామి కళాశాలలో పనిచేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు మా పిల్లలకు ఒక్కరికైనా సీట్ రాలేదు, దయచేసి ఖాళీ ఉంటే సీట్ ఇప్పించండి అని అడిగాను. ఆమె సీట్ ఇచ్చారు. స్కూల్లో జాయిన్ అయింది. ఇంకో చెల్లికి కూడా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సింగిల్ పేరెంటెడ్ చైల్డ్. నాన్న లేరు. నేను మా చెల్లి ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ ఆ అమ్మాయి ఆలనా పాలనా చూడలేక సతమతమైపోతూ ఇలాగే మధ్యలో అడ్మిషన్ కోసమని వెళ్లి చాలాసార్లు ప్రయత్నించాం. ఎప్పుడూ ఖాళీలే లేవు. మా చెల్లి అంది, చూసావా అక్క, మనం ఇద్దరం ఇక్కడ స్వామి కాలేజీలో పనిచేస్తున్నాం, పిల్ల ఆలనా పాలనా చూడలేక అల్లాడుతున్నాం, నా బిడ్డకు సీట్ చిక్కడమే లేదు, ఖాళీలు ఏర్పడమే లేదు, అక్కయ్య తన కూతుర్ని బెంగళూరులో హాయిగా చదివించుకోగలదు, మరి నా కూతురికి స్వామి సీట్ ఇవ్వడం లేదెందుకు? స్వామికి మన కష్టాలు అర్థం కావడం లేదా? మనకే కాన్వెంట్ సీట్ అవసరం ఎక్కువ కదా. ఇలా ఉద్యోగం చేస్తూ ఇంట్లో ఎవరూ లేక అల్లల్లాడిపోతున్నాం, పిల్ల ఆలనా పాలన చూడలేక అనేది. ఆ అమ్మాయి అలా అన్నప్పుడు నేను, మనకు జీవితం గురించి, అవసరాల గురించి, స్వామి సంకల్పం గురించి ఏం తెలుసు? వచ్చిన దాన్ని అనుభవిస్తూ, ప్రార్థిస్తూ, వేచి చూస్తూ ఉండడం తప్ప. భగవంతునికి అన్నీ తెలుసు, ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసంతో బ్రతకడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు, బాధపడవద్దు అంటూ ఇలా ఓదార్చుకునేవాళ్లం. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మన జీవితంలో ఒక కార్యం ఏదైనా జరిగితే మన కర్మఫలం, స్వామి సంకల్పం అందులో ఎలా ఇమిడి ఉంటాయో అన్న విషయం తెలిసొచ్చింది. మా పెద్ద చెల్లెలి భర్త అకస్మాత్తుగా యాక్సిడెంట్ లో మరణించారు. ఆ అమ్మాయికి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, అటాచ్మెంట్. స్వామి కాన్వెంట్ లో ఉండబట్టే ఆ శిక్షణ వల్ల, ఆ బోధల వల్ల, స్వామి సన్నిధి వల్ల ఆ అమ్మాయి తండ్రి లేని లోటును తట్టుకోగలిగింది. లేకపోతే అది అసాధ్యమై ఉండేదేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఆ అవసరం ఉంది కాబట్టే సీటు దక్కింది. ఈ అమ్మాయికి అంత అవసరం లేదని స్వామి భావించారేమో అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం దాగుందో, దాని ఫలితాలేమిటో మనకు తెలియవు. కాబట్టి జరిగిందాని గురించి బాధపడకుండా, జరగబోయేదాన్ని గురించి ఆలోచించకుండా, జరుగుతున్నవన్నీ మంచికని ఆలోచించడమే మనిషి పని. ఇదే పాజిటివ్ యాటిట్యూడ్. దీన్ని వృద్ధి చేసుకుంటే ఇక మనిషికి దుఃఖం అనేదే ఉండదు, పరమశాంతిగా ఉంటాడు. శాంతిలోంచి ఆనందం, ఆనందంలోంచి అందం కదా.
1: అంటే స్వామి ఆ అమ్మాయి కర్మ గురించి తెలిసి దరి చేర్చుకున్నాంటారా?
0: స్వామి అనుగ్రహానికి సంబంధించి ఇదే సూత్రాన్ని అన్ని చోట్ల సమన్వయించరాదు. స్వామి ఎవరెవరిని తన కార్యక్రమంలో, మిషన్లో భాగస్వామ్యుల్ని చేసుకుంటారో, ఎప్పుడు చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో, ఎందుకు చేసుకుంటారో మనకేమాత్రం తెలీదు. ఒక్కొక్కరి విషయంలో భిన్న భిన్నంగా ఉంటాయి కారణాలు. వారి వారి కర్మల నుండి వారిని ఉద్ధరించడానికి గాను, తమ విశేష అనుగ్రహాన్ని చూపించడానికి గాను, వారి వారి సత్కర్మల ఫల విశేషాన్ని గుర్తించి తన కార్యక్రమంలో వాళ్లకు భాగం కల్పించడానికి గాను, ఇలా ఎన్నో కారణాలతో స్వామి వ్యక్తుల్ని దరిచేర్చుకుంటారు. ఇది ఎందుకు చెప్పానంటే, నేను చెప్పిన ఈ ఉదాహరణ వల్ల కర్మపీడితులు, విధి బాధితులు వీళ్లను మాత్రమే స్వామి దరిచేర్చుకుంటారు అని ఎవ్వరూ అనుకోకూడదని. సరే, మన టాపిక్ నుంచి కొంచెం పక్కకు వచ్చాం. ఇక మిగిలిన కారణాల గురించి చెప్పుకుందాం.
2: ఇంకా మిగిలిన కారణాలు క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.
1: అసలు ఇవన్నీ కామం అంటే కోరికలోంచి పుడుతున్నాయి. కోరిక తీరితే అహంకారం, మదం తీరకపోతే క్రోధం. కోరిక తీరాలని మోహం. మనకు కోరిక తీరక కోరికలు తీరిన వాళ్ళని చూస్తే మాత్సర్యం. అలా ఏం కాదు, ఒక్కోసారి అవతల వాళ్లు మన మాట వినకపోయినా కోపం వస్తుంది కదా.
0: ఎందుకొస్తోంది కోపం? మన అహంకారం దెబ్బతినడం వల్ల. స్వామి అంటారు, అహంకార మమకారాలనేవి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. స్వామి ఒకసారి చెప్పారు, స్వామి నాకు శాంతి కావాలి, శాంతి కావాలి అంటూ ఉంటారు మీరంతా. మీ శాంతి మీ దగ్గరే ఉంది, ఎప్పుడో మీకిచ్చేశాను, మీరే గుర్తించలేదు. శాంతి అనే రిజిస్టర్డ్ కవరు మీకేనాడో అందచేశాను. ఆ ఎన్వలప్ను తెరవాలంటే

0: పైనున్న కవరు పైభాగం అడుగు భాగం లాగేయాలి, చించేయాలి. అప్పుడే మధ్యలో ఉండే ఉత్తరం మీకు అందుతుంది. అహంకారం అనే పైపొర, మమకారం అనే క్రింది పొర తీసేస్తే మధ్యలో ఉన్న శాంతి మీకు అందుతుంది. నాకు కావాలి అనేవి అహంకార మమకారాలు. ఇవన్నీ స్వార్థం నుంచి పుట్టుకొచ్చినవే అన్నారు స్వామి. శాంతి మనదైతే ఇక అంతా ఆనందమే కదా.
1: మరి ఇందాక దుర్గా, మీరు ఆనందానికి అవరోధ కారణాలు చెప్పేటప్పుడు ఓవర్ స్మార్ట్నెస్ కూడా కారణమన్నారు కదా, అదెలా?
0: మనసులో ఒకటి తలచటం, మాటతో ఒకటి పలకడం, చేతతో ఒకటి చేయడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. మన కార్యం సాధించుకోవడం కోసం, మన ప్రయోజనాల కోసం, లాభం కోసం ఏదైనా ఎలాగైనా చేయడం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం, జిత్తులమారి నక్క లక్షణంతో ప్రవర్తించటం, ఏ రకమైన విలువలు ధర్మాలు పాటించకపోవడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. దీన్నే మనం తెలుగులో కుయుక్తి లక్షణం అంటాం. తత్కాల లాభాలు పొందడం కోసం కుయుక్తులు పన్నడం. దీనివల్ల శాంతి ఉంటుందా? తాడిదన్నేవాని తలదన్నేవాడుంటాడు అనేది సామెత. నీవు జిత్తులమారి నక్కవైతే యుక్తులమారి తోడేలు మరొకడుంటాడు. ఇలాంటి వాడికి అలాంటివాడు ఎదురవుతే ఇక వీడికి ఆనందమేముంది? వాడేం ఎత్తులు వేస్తాడో, నేనేం ఎత్తులు వేయాలో అని ఆలోచిస్తూ భయపడుతూ లేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. అంతా అశాంతి, అంతా దుఃఖమే. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః అన్నారు స్వామి. మనసు, మాట, చేత మూడు ఒకటిగా ఉంటాయి మహామహులకు. దురాత్మలకు మూడు భిన్న భిన్నంగా ఉంటాయి. మనసునందు మంచి, మాటలందును మంచి, నడతలందు మంచి పొడమకున్న సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు, శాంతి ప్రేమదాయి శ్రీ సత్యసాయి అంటారు స్వామి. కాబట్టి స్వామి అనుగ్రహం మనం పొందాలంటే త్రికరణ శుద్ధి తప్పదు.
1: ఏతావాత మన సత్సంగంలో ఇంతసేపు మనం చర్చించుకున్న దాంట్లో తెలిసిందేమంటే, మనిషి స్వార్థం విడనాడి, కోరికలు తగ్గించుకొని, ఒకరితో తన జీవితాన్ని పోల్చుకోకుండా తనకున్న దానితో సంతృప్తి చెందుతూ, తనకున్న దాంట్లో నలుగురికి పెడుతూ, చేతనైనంత సమాజ సేవ చేస్తూ, వచ్చిపోయే కష్టాలు ఆపదలు వచ్చిపోయేవే అని భావిస్తూ త్రికరణ శుద్ధితో దైవ విశ్వాసంతో జీవితం గడుపుతూ ఉంటే వ్యక్తి జీవితము ఆనందమయమవుతుంది. ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తున్న మనిషి ముఖంలో అందం నాట్యమాడుతూ ఉంటుంది. ఎన్ని సుఖాలు వచ్చినా మనం పొంగిపోకూడదు, దుఃఖాలు వచ్చినా కృంగిపోకూడదు. స్వామి ఒక మంచి పోలిక ఇచ్చారు, దాన్ని యథాతథంగా చెప్తున్నాను. మానవుని హృదయం చాలా పవిత్రమైనది, ప్రశాంతమైనది. ప్రశాంతమైన హృదయంలో మనంతట మనమే అశాంతిని నింపుకుంటున్నాము. పాలయందు నీరు చేరి ఉంటుంది. నీరు చేరడం వల్ల పాల యొక్క తెలుపు పోదు. అదే రీతిగా ఎన్ని కష్టనష్టాలు సంభవించినా వాటిని అణగద్రొక్కి మనం ఆనందాన్ని అనుభవించాలి. కోపతాపాలను కంట్రోల్ చేసుకోవాలి. కోపం ఎందుకు వస్తుంది? తలచినవి నెరవేరినప్పుడు ఆనందం కలుగుతుంది. అభీష్టానికి విరుద్ధంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కాబట్టి మొట్టమొదట మనం మన కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఇవి స్వామి మాటలు.
2: కాబట్టి ఈరోజు సత్సంగంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, బాహిర అందం అందం కాదు, అది నశించిపోయే లక్షణం కలది. వయసులో ఉన్న అందం ముసలితనంలో ఉండదు. చెరగని అందంలోని అందం, లోపల హృదయం పరిశుద్ధమై అందంగా వ్యక్తిముఖంలో ఉంటే వ్యక్తిముఖంలో ఆనందం తాండవిస్తుంది. సత్యగుణ ప్రకాశం మిరుమిట్లు గొల్పుతూ ఉంటుంది.
0: చాలా సత్యమైన మాట చెప్పావు. ఇంతవరకు మనం ఆనందానికి అవరోధాలు, అడ్డంకులు అయిన కారణాల గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. కానీ ఆనందానికి మూలమైనది, ప్రధానమైనది అయిన గుణం ప్రేమ. ఈ స్వచ్ఛ ప్రేమ ఎక్కడున్నా అది ఆనందాన్ని, అందాన్ని అందిస్తుంది. తన శరీరపు చక్కదనాన్ని పోగొట్టుకుని మరణయాతన లాంటి ప్రసవ వేదన అనుభవించి సృష్టికి ప్రతి సృష్టి చేసే మాతృమూర్తి ఆకారం బాగుండకపోవచ్చుకాక, తన సంతానంపై అపారమైన వాత్సల్యంతో ప్రేమతో ఆ కళ్లలో నుండి జాలువారే ప్రేమ కిరణాల వల్ల ఎంత ప్రకాశం, ఎంత ఆనందం, ఎంత అందం ఉంటుంది ఆ ముఖంలో. ఉద్యోగం చేస్తూ ఉద్యోగపు ఒత్తిళ్లకు గురై పరుగులతో జీవితాన్ని గడుపుతూ తన కుటుంబం కోసం దాని సంక్షేమం కోసం తల్లడిల్లే ఒక తండ్రి బట్టతలతో ఉన్న ఆ ముఖంలో ఆనందం అందం ప్రకాశించవా? ఇంట బయట ఉద్యోగం చేస్తూ స్త్రీ కుటుంబ బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఇంటికి వచ్చి భర్త పిల్లలకు సేవ చేస్తూ అత్తగారి సణుగుళ్లు భరించే స్త్రీ లావుగా ఉండవచ్చుగాక, ఆ స్త్రీ ముఖంలో సౌందర్యం తొణికిసలాడదా? ప్రేమ కరుణ వాత్సల్యం బాధ్యత ధర్మం నిండిన ఈ వ్యక్తుల్లోని సౌందర్యం మిస్ యూనివర్స్ కంటే గొప్పది కాదా? కుటుంబం కోసం దాని సంరక్షణ కోసం అవివాహితులైన స్త్రీలు ముసలి అయిపోయినా ఆ మానసిక సౌందర్యం తగ్గుతుందా? కాబట్టి అందంగా ఉండడానికి అందంగా కనిపించడానికి వ్యత్యాసం ఉంది. మొదట నీ బాహిర అందం మీదకు వ్యక్తుల చూపు ఒక నిమిషం సేపు మళ్లినా నీవెలాంటి వాడవో అనేదే నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. చూపులకు నీవెలా ఉన్నావు అనే విషయం కన్నా నీవు ఇతరుల దృష్టిలో ఎలా ఉన్నావు, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి స్వచ్ఛ ప్రేమలో ఆనందం తాండవిస్తుంది. ప్రేమ నుండి ఆవిర్భవించే గుణం సేవ. అందుకే స్వామి లవ్ అండ్ సర్వీస్ ఈ రెంటిని రెండు రెక్కలుగా చెప్తారు. ఈ రెండు రెక్కలతో మనిషి జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుంది.
1: అవును, కానీ ఇందాక మీరు చెప్పిన సేవలు కుటుంబానికి చేసే సేవలు కదా, అవి విశిష్టమైనవి ఎలా అవుతాయి?
2: ఎందుకు విశిష్టమైనవి కావు? కుటుంబం వసుదకే మూలబిందువు కదా. కుటుంబంలో ఆనందం శాంతి ఉంటే ప్రపంచం ఆనందంగా ఉన్నట్టే కదా. త్యాగమూర్తులైన తండ్రుల వల్ల, సేవామూర్తులైన తల్లుల వల్ల కుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుంది. కుటుంబ వ్యవస్థే భారతీయ సాంప్రదాయ వ్యవస్థకు పునాది కదా.
3: నిజం. ప్రేమతో సేవ చేసే ఒక తల్లి తన తరువాతి తరానికే ఆదర్శం. ప్రేమతో త్యాగంతో కష్టించే ఒక తండ్రి మల్లితరానికి మార్గదర్శకుడు కదా. దీనికి మూలం ప్రేమయే కదా. అది కౌటుంబికమైతే కావచ్చు, కానీ ప్రేమ ప్రేమే కదా. స్వ అనేదాన్ని అపేక్షించని ప్రేమ.
0: ఈ సందర్భంలో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మగారు పెళ్లై కాపురానికి వచ్చిన రోజులు, స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఆవిడ కాపురానికి వచ్చింది. ఉమ్మడి కుటుంబంలోనికి కాపురానికి వచ్చింది మా అమ్మ. ఆడపడుచులు, బావలు, మరుదులు, ఆడపడుచుల పిల్లలు, అత్తమామలు, చాలా పెద్ద కుటుంబం. అలా వచ్చిన కొన్ని సంవత్సరాలకు ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చాయట. ఈ రోజుల్లోనే జ్వరాలు వస్తే అలా వ్యాపిస్తాయి. ఇక ఆ రోజుల్లో చూడండి, ఇక ఇంటిల్లి పాది జ్వరంతో పడిపోయారట. తింటీ తిప్పలు చూసే నాథుడు లేడు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన గంజి తాగుతారట. రాగి గంజి, బియ్యపు నూక గంజి, గోధుమ రవ్వ గంజి, సగ్గుబియ్యం గంజి, ఇలా ఇన్ని రకాలు చేసిందట మా అమ్మ. ఎలాగా, ఆ రోజుల్లో రవ్వ ఇలాంటివి కావాలంటే అంగళలో చిక్కవు, ఫ్లోర్ మిషన్స్ ఉండవు, పల్లె అది లేచి తిరుగలరాయిలో పోసి విసరి రాగిపిండి, బియ్యం నూక, గోధుమ రవ్వ ఇలా తయారు చేసుకుని గంజి చేసి అందరికీ ఇచ్చి మిగిలిందేదో తాను తాగి పడుకునేదిట మా అమ్మ. నేను మా అమ్మని అడిగాను, అమ్మా నీకు కూడా జ్వరం కదా, మరి లేచి ఎలా చేసివ్వగలిగావు అని. దానికి మా అమ్మ అంది, అందరూ నాకంటే పెద్దవాళ్లు లేదా చిన్నవాళ్లు, వయసులో ఉన్నదాన్ని నేను, ఇంటి కోడల్ని చేసివ్వాలి కదా, నా కుటుంబం అనే ప్రేమ ఉంటే మనం ఎలాగైనా కష్టపడతాము అంది. నేనన్నాను, కాని అమ్మా నీవు ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి వచ్చావు, అంతో ఇంతో ఆరళ్లు పడే ఉంటావు, భర్తతో కష్టాలు అనుభవించే ఉన్నావు, ఈ కుటుంబంపై నీకు నిజంగా అలా ప్రేమ పుట్టుకొచ్చిందా, అది ఎలా వస్తుంది అకస్మాత్తుగా అని అడిగాను. దానికి మా అమ్మ అంది, మొదట కోడలిగా నా ధర్మం నేను పాటిస్తూ క్షమతో ఓర్పుతో ప్రేమిస్తూ పోయాను, నెమ్మదిగా వాళ్లలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఇది నా కుటుంబం అన్న భావన ఉన్నప్పుడు మన శరీరం బలమై మన మీద ఆధిపత్యం చెలాయించనంత వరకు ప్రేమ సేవ రెండూ ఒకదాని వెంట ఒకటి వస్తాయి అంది మా అమ్మ.
1: ఈ ధర్మం, ప్రేమ, సేవ, క్షమ, శరీరాన్ని త్రొక్కిపెట్టి వంచటం అనేవి పాత తరంలో ఉన్నంతగా ఈనాటి తరంలో కనిపించటం లేదు కదా.
3: చాలా సత్యం. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, కష్టపడే తత్వం అలవాటు చేయాలి. స్వామి బెండ్ ద బాడీ, మెండ్ ద మైండ్, ఎండ్ ద సెన్సెస్ అంటారు కదా.
1: ఈ కౌటుంబికమైన ప్రేమ నుండి కూడా మనిషి ఎదిగి సమాజ సేవలోనికి అడుగు పెడితేనే మనిషి జీవితం చరితార్థమవుతుంది. నీ కుటుంబాన్ని నీవు చూసుకోవడం మంచిదే, కాని అదే జీవిత పరమార్థం కాదు. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అనే సామెత ఉంది కదా. అందుకే వ్యక్తి సమాజ సేవకు ప్రాధాన్యం ఇవ్వాలంటారు స్వామి.
0: అలా నిస్వార్థంగా సమాజ సేవలో పాల్గొనే వ్యక్తులను చూడండి, ఎంత ఆనందంగా, ఎంత అందంగా, ఎంత ఆరోగ్యంగా ఉంటారో. ఆ అందానికి మూలం ప్రేమ, నిస్వార్థ లక్షణం. ప్రేమమయుడు, ప్రేమావతారి, ప్రేమ రాశీకృతమైన రూపం మన స్వామి. ఆయన నుండి మనం ఎన్నో నేర్చుకున్నాం. మనందరికీ దారి చూపించి వెలుగై నడిపిస్తున్న దారిదీపం స్వామి. స్వామి దీనులను, పీడితులను, బాధితులను దయతో చూసేటప్పుడు ఆయన కళ్లల్లో నుండి జాలువారే ఆ ప్రేమను మనం కన్నులారా దర్శించాం. ఆ సాయిరాముని మనోహర సౌందర్య లహరిలో ఓలలాడాం, పునీతులమయ్యాం. ఆ ప్రేమావతారి ప్రేమలోని శతాంశంలో ఒక ధూళికణమంత మనం అభివృద్ధి పరుచుకోగలిగితే చాలు, సేవలో, మనకు చేతనైన సేవలో ప్రవేశించి ఆనంద స్వరూపులమైపోతాం, దివ్య సౌందర్యంతో భాసిస్తాం. అప్పుడే స్వామి అనుగ్రహానికి పాత్రులమవుతాం. స్వామే అన్నారు కదా, ఒట్టి మాటలవాడు కాడన్నా ఈ సాయిదేవుడు బుట్టబొమ్మల చూడబోడన్నా, గట్టు చేర్చుమటన్న వారల గట్టి ఓడలు పట్టి చూడగా పట్టుబట్టలు కట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టిబాబా అంటూ తాను బుట్టబొమ్మలను, హిపోక్రాట్స్ను, కుయుక్తితత్వం కలవాళ్లను, త్రికరణ శుద్ధి లేనివాళ్లను చూడబోనని చెప్పారు. మన గట్టి ఓడలు తాను పట్టిపట్టి చూస్తానని అన్నారు, అప్పుడే గట్టు చేరుస్తానన్నారు. అలాగా స్వామి మెచ్చుకునే గట్టి బొమ్మలు, అందమైన బొమ్మలమవుదాం, జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
2: ఇంతవరకు మీరు సత్యసాయి భగవానుని 92వ జన్మదిన వేడుకల్లో భాగంగా 2వ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా జరిపిన చర్చ ఆనందమే అందం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2001వ సంవత్సరంలో మహిళా దినోత్సవం సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఏముగెల్చే సావిత్రి భారత సాద్వికాదే తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే కినిసి దుర్మద కిరాతియు భూతిగావించే దమయంతి భారత రమణిగాదే సత్పసాగర వేష్టి తస్మాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే. ప్రేమస్వరూపులారా, అనాది కాలము నుండి భారతదేశమును అనేక ఆదర్శముల చేత ఆనందింపజేస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలు. కనుకనే సృష్టి ఆది నుండి కూడాను స్త్రీ పురుషులు అనేటువంటి స్త్రీ పేరు ముందు, పురుషుని పేరు వెనుక పెడుతూ వచ్చారు. స్త్రీ అనగా ప్రకృతి యొక్క స్వరూపమే కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు. అన్ని సమస్యలకు కూడా స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు. ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు, కష్టసుఖములు కూడాను కంటికి కనిపిస్తున్నవి. దీనికి కారణమేమిటి? పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపము కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం. దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది. దేశంలో పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషులే ఉండినా దేశక్షేమములకు ఎట్టి కొరత కూడాను ఉండదు. ఈనాడు అట్టి పవిత్ర హృదయములు అనేక విధములైన మాలిన్యం చేత కలుషితమైపోయినవి. ఇది కాగితము, ఇది ప్యూర్ వైట్ గా ఉంటుండది, కానీ దీనికి ఇటువైపున తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యమైపోయినది. మానవుని యొక్క హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది, కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను, కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది. మీకు అందరికీ తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపును చూస్తూ ఉంటారు మీరు. ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ, ఎట్టి ఒక కళంకం కానీ, ఎట్టి ఒక గలీజు కానీ కనిపించదు. కానీ అదే నేటి న్యూస్ పేపరు రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది. ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టు పెట్టినప్పుడు ఆ పేపర్కు మల్లెపూలు వాసనే వస్తుంది. అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది. ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది. ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు మానకు కలుగుతుండాలి. కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజెదుగుతుంది. ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి. కారణమేమిటి? ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మందమైనటువంటి యొక్క వాచనలు చేతుకుంటూ ఉన్నాయి. దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవటం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది. ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు. గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికాది. చచ్చినటువంటి యొక్క భర్తను బ్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను బ్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించడం లేదు. ఏ చరిత్ర కూడా మనకు తెలియదు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి యొక్క స్త్రీలు అనాది కాలం నుండి భారతదేశం నందు ఎన్నో విధమైనటువంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చారు. ఈనాడు ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయినది. ఈనాడు ఆధునిక యుగంగా మారటం చేత అనేక రకమైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి. భావములకు, సత్చర్యలకు, సచ్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు. కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలి. దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం. కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతైకుడును ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది. ఈ స్త్రీల యొక్క సంఘము ఎంతనో గొప్ప విలువను సంపాదించింది. ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. దేశమును కూడాను హస్తగతము గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు. స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు. కాదు కాదు, వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు. అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నారు. స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో. అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినముకులను గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి. ఎంకరేజ్మెంట్ ఏమాత్రమూ చేయటం లేదు స్త్రీలకు. ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారా అంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుంటే వారి స్వార్థము, వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు. చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంది. దయా ప్రేమల చేత వాళ్ళ హృదయం నిండి ఉంటాయి. పిల్లలను పోషించేటువంటి విషయం లోపల ఎంతనో జాగ్రత్తగా ఉంటుంటారు. ఒక్క క్షణమైన కూడాను భర్త సహించుకోలేడు. కానీ ఆ పిల్లలను పోషించేటువంటి విధానంలో రాత్రిం పగలు కూడాను స్త్రీలు ఎంతనో పాటు పడుతుంటారు. ఆ పిల్లల యొక్క ప్రగతినకు ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు. ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నాయి. పూర్వమంతా పిల్లలకి ఏదైనా అక్షర శ్రీకారం చేయాలనుకుంటుంటే ఉదయం నుంచి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పేటువంటి వారు. ఆ యొక్క పేర్ల చేతనే ఆ పిల్లల యొక్క హృదయాలు క్రమక్రమేణా హృదయంలో చిత్రించుకుని పోతుంది. ఈనాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏదీతిగా ఉన్నాయి. అక్షర శ్రీకారం చేయాలనుకుంటే చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు? బ్లాక్ షీప్ అంటారు. ఇవి వాళ్ళకు నేర్పించేటువంటిది. కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము. ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు. ఈనాడు అట్టి వినయ విధేయతలే పూర్తి కోల్పోయినారు. కనుకనే మొట్టమొదటి పిల్లలకు చక్కని గుణములు నేర్పించాలి. ఈనాటి పిల్లలు కలిమి బలిమి చెలిమిని మాత్రమే కోరుతూ ఉన్నారు. కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు. గుణము లేని బలము ఉండి ప్రయోజనం ఏమిటి? గుణము లేని చెలిమి ఉండి ప్రయోజనం ఏమిటి? గుణము లేని కలిమి ఉండి ప్రయోజనం ఏమిటి? ధనం వస్తుంది పోతుంది, కానీ మొరాలిటీ వాళ్లకు చేర్చాలి. నీతి నిజాయితీ ఆ పిల్లలకు బోధించాలి. ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైనటువంటి చదువులు పిల్లలకు చెప్పించేటువంటి. కానీ ఈనాడు పిల్లలు పెద్ద చదువు చదవాలని, గొప్పవారు కావాలని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు. మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు. ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశములకంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తుంటారు. ఈనాడు దారిపోయేటువంటి పిల్లలకంతా కూడా తల్లిదండ్రులకు చక్కని బోధలు చెప్పదు కదా. కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు. ఇంటికి వచ్చిన తక్షణమే అమ్మ టీవీ స్విచ్ వేస్తుంది, నాన్న వచ్చి కూర్చుంటాడు, నాన్న కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనిపిస్తుంది. ఇవి నేర్పించేది ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర పిలుచుకుని పోయేటువంటి వారు. చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు. ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు మరే గొప్ప చదువు కావాలరా, డబుల్ డిగ్రీస్ పొందాలి, చేయాలి, శాదివంతులైనటువంటి మామగారు మీకు చిక్కుతారు ఉంటారు ఫాదర్. కానీ అలాంటి ఆనాడు కోరేటువంటి వారు కాదు. మామగారు చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు, గొప్ప గుణవంతురాలైన వారి చిక్కాలని కోరేటువంటి. కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతో మృదుమధురమైనటువంటిగా ఉండేది. ఈనాడు ప్రపంచంలో రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి? గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆ ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావటం లేదు. కనుక మొట్టమొదటి గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూలు. రెండవది సొసైటీ. ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు. ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి గుణము గుర్తించవలసింది మొట్టమొదటి. నేను ఇన్ని విద్యను నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను, నేను ఎన్ని తెలుగులో పోషించుకున్నాను, ఇక్కడ నుంచి పోషించుకున్నాను, ఈ సొసైటీ నుంచి నేను పోషించుకున్నాను. ఇక మంచి చెడు అన్ని కూడా సొసైటీ నుంచినే వచ్చినాయి. పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘం నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను. కానీ నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను? సొసైటీ నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏమి మంచి చేస్తున్నాను అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి. ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏమి ఉపకారం చేస్తున్నాము? సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము, చక్కగా మార్చివస్తున్నాము, కానీ అట్టిది చేయకూడదు. అదే కృతజ్ఞుడు అనేటువంటి మాటకు వచ్చింది. మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు. ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి. వారికి యొక్క మర్యాదను మనం అందించలేకపోయినప్పుడు మనం చదివిన చదువు ప్రయోజనం ఏమిటి? సాధించిన శక్తి సామర్థ్యం ఏమిటి? అభివృద్ధిగాంచినటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి? నిరుపయోగమైనటువంటివి. కనుక మొట్టమొదట మనము సొసైటీని గౌరవించాలి. సొసైటీలో పుట్టాము, పెరిగినాము, సొసైటీలో జీవిస్తున్నాము, సొసైటీని గౌరవించాలి. ఇప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా కలాంటి ఇలాంటి మంచి విజయాలను తల్లిని పోషించేటువంటి వారు, తల్లిని పోషించేటువంటి వారు కూడాను అభిమన్యుడు వచ్చి తల్లి నేను యుద్దానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు. కానీ తాను ఎన్నో బుద్ధులు నేర్పింది. నాయన తామర మొగ్గరంబు వరదర్పిత శాస్త్రవ గర్భ భంజునోద్దామ బలుడు కుంభజుడు దానిని పన్నినవాడు, ద్రోణాచార్యుడు దాన్ని పన్నినవాడు. భార్య గర్భవతి కాలమెటును చెప్పలేము, నీ మామయ్య తండ్రి నేరించుట మానము నీ తలపింక పుత్రక అనింది. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు, ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి, ఇంట్లో నీవు యుద్దంలో ప్రవేశించకూడదు అని ఎంతో బోధించింది. కలపటికి ఆ యొక్క అభిమానుడు వినలేదు. అమ్మా నీవు బోధించేది ఇదియా నాకు, నెరుగు కుంభ జాతి కురవీరులపై మృగరాజు ఓలివే నిరుగుచు చండ ఖండ నికరున్నతి వారం నాటే అల్దిదల్ బలుపు చెగించిన ముసుత భద్రము నీకపు నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాటినంగా పాడియా. తల్లి నేను నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
2: యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
1: చిన్నవాడు ఇప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు, మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు, తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసినటువంటి వాడు. ఇంకొక పారాయణ పాదములకు రాసి అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు. ఏమని ఆశీర్వదిస్తుంటుండది? ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన, మాకు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము ఇదే ముఖ్యమైనటువంటివి. ఈ కీర్తిని నిలబెట్టు. ఘనరక్ష శ్రీరక్ష ఎంగరక్ష రక్షలందరూ శ్రీ దివ్యమౌ శ్రీరామరక్ష తోడు నీడై నిన్ను కాపాడుగా కారేని. కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు. కానీ ఈనాడు ఆధునిక యుగం లోపల పిల్లలకు ఆ విధమైన బోధన చేయటం లేదు. కొడుకు పుట్టిన తక్షణమే ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు. కానీ పూర్వం అట్లు చేసేటువంటి వారు కాదు, వారి ఆశీర్వదించి ఇప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు. పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు. ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసే. ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు. ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావు, ఈనాడు నీ కీర్తిని సాధిస్తావో, గౌరవం తెస్తావో, సరైనటువంటి పుట్టిన దినము. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు, పుత్రుని జనుడు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు. ఈనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహము. కనుక ప్రాచీన యొక్క సంస్కారాలకు ఈనాటి సంస్కారములకు ఎంత భేదము మీరు? కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే. త్రిమూర్తి అన్నారు, అదే మొట్టమొదటి పిల్లలకు పాఠశాల ఆశీర్వదించడం కూడాను వేదంలో. మాతృదేవో భవ, పుత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, పితృదేవో భవ. ఇష్టమొట మాతృదేవే పెట్టారు. ఎక్కడైనా తీసుకోండి, మీద చరిత్ర లేని కూడా మీరు విచారించండి. సీతారాముడు అని పెడతారు కానీ రామసీతాన్ని ఎవరు పెట్టారు? కృష్ణ రాధ అని పెడతారా? రాధా కృష్ణ అని పెడతారు. పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పారు? స్త్రీల పేరే మొట్టమొదటిదని ఉచ్చరిస్తూ కారణమేమిటి? మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే. ఇప్పుడు చేసినప్పుడు రెండు మందలించవచ్చునే కానీ పిల్లలను ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్గము తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే. కనుకనే అలాంటి తల్లులు ఈనాడు తిరిగి అభివృద్ధి కావాలి. ఇప్పుడే భారతదేశం పవిత్రమైన స్థితిగా రూపొందుతుంది. భరభవనమైన భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెత్తి. కనుక నీ మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు. కనుక అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి. మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి. ఈ అభివృద్ధిని కోరే నవంబర్19 దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము. కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు, కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది. ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలే నేర్చుకోలేదు. ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టడానికి పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరి నా దగ్గర డబ్బు లేదే అన్నాను. తన మెడలో తీసింది దండ, దీన్ని అమ్మేసి కావాల్సింటే కట్టండి స్వామి అని. తొందర పడద్దు, నేను నిన్ను పరీక్ష చేయటం కోసం నేను అట్లా అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను. రెండవ దినమే పునాది వేశాను, వారం లోపలనే కొట్టడం తయారైపోయింది. పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను. ఒక వారమైన తర్వాత ఈనాడు నీకు అని అడిగాను, కానీ తృప్తిగా చెప్పడం లేదు. కానీ కొంచెం తృప్తి అయింది, కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని. ఏం కాలేదు నీకు అన్నాను. చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్ బట్టడం ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని. ఆ హాస్పిటల్ కూడా ఒక చిన్నది కట్టించారు. ఈ విధంగా ఒక్కొక్కటి పవిత్రమైనటువంటి ప్రజలకు ఉపయోగమయ్యేటువంటివిగా బోధించేటువంటి వారు. స్వామి మన గ్రామంలో మాత్రమే ఉండి ప్రయోజనం కాదు, అన్ని గ్రామముల వారికి కూడా ఆనందాన్ని అందించాలి. కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి. మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు లోక సమస్త సుఖినో భవంతు అని, కానీ లోకమంతా సుఖంగా ఉందా? ఇప్పుడు లోకానికంతా సుఖాన్ని అందించకూడదు. ఇంతమంది వస్తున్నారే లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది. తీసుకుని పోయాను బెంగళూరు, అక్కడ సమ్మర్ క్లాసు ప్రారంభం చేశాను. అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాను. కాలేజీ మాత్రమే కాదు, అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను. పిలిపించి వారి క్లాసులు చెప్పి వారి సాయంకాల సమయం లోపల మంచి బోధన చేస్తుంటే ఆనందంగా నవ్వుతూ ఉండేటువంటిది. తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏం నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి, అంటే ఆనందం ఏం కావాలిగా స్వామి, ఇంతమంది దేశస్థులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని. ఇప్పుడు విశాలమైనటువంటి హృదయము, ఈనాడు సంకుచితమైన భావాలు, పిల్లలు మాత్రమే క్షేమంగా ఉండాలి, నా వారు మాత్రమే క్షేమంగా ఉండాలి అంటారు. ఆమె కోరేటువంటిది కాదు, అందరూ సుఖంగా ఉండాలి కదా మనం ఈ గ్రామంలో ఉండగలుగుతున్నాం. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలంతా కూడా చదువు రాకపోయినప్పటికీ బోధించేటువంటిది ఆనాటి వరకు ఉండటం చేతనే లోకమంతా ఎంతో కీర్తిని పొందుతూ వచ్చింది భారతదేశం. ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి? ఆనాడు ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు. రెండవ దినం పిల్లలకందరికీ టిఫన్లు పెట్టించాను. అప్పుడు ఈమె కొడుకు వచ్చి తినింది కూర్చుంది. నేను పైన ఉన్నాను, స్వామి స్వామి స్వామి అని 3 పిలిచింది. వస్తున్నాను వస్తున్నాను, పోవద్దు అన్నాను. పోవద్దు అన్నాను, డోంట్ గో, నేను వస్తున్నాను అన్నాను. పాపం గోకాకు ఉన్నాడు. గోకాకు ఏమిటి స్వామి ఇట్లా చెప్తున్నాడే, ఆమె ఎక్కడికి పోవాలనుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అడిగి వచ్చాను కింద, నా చేతులు పట్టుకుంది. నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి. ఈ సమ్మర్ క్లాస్ లోపల స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది, నాకు ఎంతో గొప్ప విశాలమైన హృదయం వచ్చింది. ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసేపోయింది. ఆమె యొక్క జీవితము అంత సులభంగా పోవటం కారణమేమిటి? అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ, అనగా దుర్భావము లోపల ఉంటుంటే ఆయాసకరణమైన మరణం జరుగుతుంటుంది. కానుక ఆమెకు ఏమాత్రము ఆయాసం లేదు, ఆనందంగా ఉండేటువంటిది. 96 అయినప్పటికీ ఫీల్డ్ నుంచి కళ్యాణపురం అని గోగినీరు వారి ఇల్లు ఉంటుంటే 3 మైళ్ళు నడుచుకుని పోయేటువంటిది. ఎందుకు వారింటికి పోతున్నావు, చిన్న కారులో కావాల్సి పోకూడదా అని నేను అడిగితే పాపం వారిని మాట్లాడిచ్చి రావాలని ఆశ ఉంది స్వామి. కారులో వచ్చుంటే నాకు సుఖం ఉండదు, కారు లేకపోయినా నాకు పర్వాలేదు, కార్డు ఉన్నాయి అనేది, కార్డు నాకున్నాయి. కార్డుపైన ఆధారపడేటువంటిది ఆమె, అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలా గొప్పది. అలాంటి తల్లులు ఆనాడు ఉండటం చేతనే ఈ లోకమంతా కూడా ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా ఇప్పుడు 12వ సంవత్సరము, అప్పుడు సుబ్బమ్మ నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ గౌన్ కుట్టించు అన్నాను. ఆమె కూడా ఇష్టం లేదు. స్వామి మీరు పంచగవసంటి కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు, ఇది సమయం ప్రారంభమైంది, స్వామి మాట అడ్డు చెప్పకూడదు అనేది ఒక గౌన్ కుట్టించుకుని వచ్చింది. అప్పుడు నాకు ఒక గౌన్ కూడా ఎంత కావాలా, రెండు అణాలు ఇస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది, ఇంకో విలువ కూడా కాదు. ఆ కుట్టేటువంటి వాడికి ఎంత ఇవ్వాలి, ఒక బొట్టు ఇవ్వాలి. రెండు అణాల బొట్టు చేత నాకు గౌన్ తయారైపోయింది. అది వేసుకున్న తక్షణమే శుభ్రమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని. చిన్నప్పటికీ నేను అక్కడ చూసేటప్పటికి చాలా కంటి నీరు పెట్టింది. ఈ స్వామి ఈ రూపాన్ని చుట్టానికి నన్ను పిలిపించారు ఇక్కడికి, చాలు చాలు, ఈ జగత్తుకంతా కూడా ఆదర్శవంతమైన అందిస్తున్నాను. ఈ విధంగా వారికి బోధించి అన్ని విధాలుగా చెప్పించేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు. కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు, పూర్ణమైనటువంటి స్వార్థరహితుడు, భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి. హృదయాలు ప్రేమ స్వరూపంగా మారిపోవాలి. ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది. ఇప్పుడు ఏకాంత భావనగా నిలుస్తుంది. ఏకాంత భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరి ద్వేషాలు కూడా రావు, ఒకరికి అవకాశమే ఉండదు. వన్ అనేటువంటి ప్రేమతత్వం కుదిరిపోతుంది. కనుక దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు. ఈనాటి వరకు నాకు కాలం నుంచి తరవలకు కూడా ఎక్కడికే నాకు స్వార్థం లేదు. స్వార్థరహితమైన ప్రేమను మీరు అనుసరించడం చేత మీరు కూడా స్వార్థరహితులైపోతారు. ఇవన్నీ ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపిస్తుంది. కనుకనే ప్రేమను అనుసరించండి. రోగి తండ్రి మిత్రులు ఎంతమందో ఉంటుంటారు, వాళ్ల ప్రేమలోనైనా అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది. భగవంతుడి ప్రేమలో ఏమాత్రమో స్వార్థం ఉండదు. ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాపలాడుకోవటం, భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమైనటువంటి ఈ ప్రేమల కోసం పాటుపడుతున్నారు. అన్ని ప్రాకృతమైనటువంటివే, ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే. దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్. ఆ పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే పవర్ఫుల్ అయినటువంటి పనులు మీరు చేయగలరు, ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు. ఎవరేమనుకున్నప్పటికీ పర్వాలేదు, దోషం లేనప్పుడు భయపడనక్కర్లేదు. ప్రేమతత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి. ప్రీతి లేని పామరత్వం పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి, మానవత్వం అనగే మానవులందున విప్లవము. నేను వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు. లోకులో కాకుండా పుణ్యమైనా చేస్తారు, పుణ్యమైనట్లయినా బోధిస్తారు, కానీ మన హృదయాన్ని మనం తట్టుకొని చూచుకో విచారణ చేయాలి. హృదయం ఎంత పవిత్రమైనటువంటిది, దేనికి నీ భయపడదు. ఎందుకంటే మనలో దోషం లేనప్పుడు భయం ఎందుకు? ఆత్మ హార్ట్ ప్రేమనే, ఇంకోటి పోయి చేరడానికి ఇక్కడ స్థలమే లేదు. కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను, అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు. మంచి కోసమని పురస్కార పురస్కారం అన్ని కూడాను మన మంచి కోసమే. లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు రాదు, మనకు సుఖం వస్తుంది. కనుకనే మనకు నిందల నుంచినే ఒక విధమైన పూజలు కలుగుతుంటాయి. దైవం యొక్క కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండకమైనటువంటి నిందలు రావాలి. దాంట్లో ఏమాత్రం మనం భయపడనక్కర్లేదు. గోకులు కాకులు, ఎస్సలు వారికి ఎస్సలురా, నో అను వారికి నో అనురా, అసలు మీ నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఏ విధమైనటువంటి దీంట్లో నాకు నో అనేటువంటిది రాదు. అన్నిటికీ ఆనందంగానే ఉండేటువంటి వాడిని. ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం, నీ నా భర్త చనిపోయినాడు అని వచ్చేస్తే చాలా ఆనందం అంటాను. స్వామి చెప్తున్నాడే నా భర్త పోయినాడంటే వినిపించుకోలేదేమో, స్వామి ఆనందం అంటున్నాడే. అన్ని మంచి కోసమే. భర్త అండ్ డెత్, భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా? రెండు కూడా జడ్డపక్షులే. కనుకనే నేను అన్నింటికీ ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను. కనుకనే నా జడ్డి నాకు పెరిగిపోతూ ఉంటుండాలి. ఈనాటి వరకు నాకు ఏ వట్టి అంచెలు లేవు. ఒకే డిజైన్, అందరూ ఏకం కావాలి. అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి. నిరంతరం ప్రేమతత్వంలో మీరు పూజించాలి. జీవితంలో అందరినీ కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి, కోరుతుండేటువంటిది. కనుక మీరు ఏదో తెలుసో తెలియకునో కొన్ని తప్పులు చేయవచ్చును, తెలుసుకుంటూ పోవటం మన పని కాదు. పాస్ పరిగెత్తి పాస్, ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. పూర్వపు వృత్తాంతాలు కనుక్కోవాలంటే ఫ్యూచర్ తెచ్చుకోవాలి. ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్, దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఓన్లీ ప్రెజెంట్. కనుకనే ప్రెజెంట్ ని మీరు చూసి ఆనందించండి, ప్రెజెంట్ తో మీరు ఆనందాన్ని అనుభవించండి. కనుకనే తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా అండి, మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమాన్ని మంచితనాన్ని కోరుతూ రావాలి. వాళ్ళ గొప్పతనాన్ని మనం కోరనక్కర్లేదు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, ఆ గుడ్ బాయ్ గాడ్ బాయ్ అయిపోతాడు. కానీ బ్యాడ్ బాయ్ గాడ్ బాయ్ కాడు, బాయ్ గుడ్ బాయ్ అనిపించుకోవాలి. పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు, కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. కళాదురికి గుడ్ అనేటువంటిదే పోయింది, బాయ్ బాయ్ బాయ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి. కానీ సాధించవలసింది గుడ్ బాయ్. ఆ గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి చుట్టూ కనపడికి గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ పోయినప్పటికీ ఏ పని చేసినప్పటికీ దీనివల్ల నాకు 10 మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి. నా నిమిత్తం కాదు, నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రమే విచారించాలి. ఈ సెల్ఫిష్నెస్ పోవాలి, సెల్ఫ్ లెస్ రావాలి. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్ లెస్, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్ లెస్. కానీ ఆ యొక్క లవ్ అనేది సెల్ఫ్లెస్ గా ఉండాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తల్లిదండ్రులను మీరు అభివృద్ధి పరచుకొని ఆ తల్లిదండ్రుల ఆజ్ఞ మీరు శిశ్రావహించి ఈ క్రమక్రమైన ఇంకా ముందుకు కావలసినటువంటి మీరు కూడా తల్లిదండ్రులుగా రూపొందాలి, బోధిస్తూ రావాలి. కనుక ఇలాంటి ప్రబోధనలు చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. పిల్లల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తుకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపచేశాం. కనుక ఈ 19 అనేటువంటి ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా అయినప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటి చాలా మంది ఇంకా నెలలో కూడా 19వ తేదీకంతా కూడా పండుగలు చేసుకుంటున్నారు. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించేసినవి మీరు భావించాలి.
3: Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram

ಭವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮ ಪರಮ ಶಾಂತಿ ಸುಖ ನಿಧಾನ ದಿವ್ಯ ರಾಮ.

0: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపజేశాం. కనుక ఈ 19 అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా గానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా వేల సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటిది. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించింపజేసినవి మీరు భావించాలి.
1: స్త్రీల యొక్క ఆదర్శం వల్లే భారతదేశ ఔన్నత్యం ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. స్త్రీలు తమ ప్రేమానురాగాల్నే శక్తిగా పెట్టి దివ్య మార్తమూర్తిగా, పతిభక్తి శిరోమణులుగా, దైవభక్తి పరాయణులుగా, జ్ఞానశక్తి యోగినులుగా, దేశభక్తి వీరాంగనులుగా తయారయ్యారు. ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు పొందాలన్నా దానికి వారి మాతృమూర్తుల ప్రేరణ పెంపకంతో పాటు వారి దివ్య ఆశీస్సులు కూడా ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. ఇలాంటి శక్తివంతమైన స్త్రీలు కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, కోడలిగా, అత్తగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో పాత్రల్ని కుటుంబంలో నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబంలో సుఖశాంతులు, వాటి వల్ల దేశంలో శాంతి భద్రతలకి కారణం స్త్రీ అని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. మంచి పనులు చేసి అందరికీ ఆనందం కలిగించాలన్నా, మంచి మాటలతో ప్రేమగా జీవించాలన్నా అది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందంటారు స్వామి. ఇలాంటి సదాలోచనలు, సత్ప్రవర్తనను పెంపొందించేది తల్లి ఒడే మొదటి బడి కదా. అది తల్లి ప్రేమ వల్లనే అవుతుంది అంటూ తల్లి యొక్క హృదయాన్ని, తల్లి ప్రేమని ఇలా చెప్తూ ఉంటారు స్వామి. సన్న జాజి కన్నా సంపెంగ లత కన్నా, జున్ను గడ్డ కన్నా వెన్న కన్నా, నెమలి కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా, కన్న తల్లి ప్రేమ సున్నితంబు అని. మరి ఇలాంటి కోమల మనస్తత్వం గల స్త్రీలు తల్లులుగా తమ బిడ్డలను ఆదర్శవంతమైన విలువలను వారిలో పెంపొందించి పెంచాలి అంటారు స్వామి. ప్రస్తుతం కుటుంబంలో ఉన్న అశాంతికి, దేశంలో అలజడుల నుండి మనం ఆనందకరమైన జీవనం సాగించడానికి నేటి తల్లులు, ముఖ్యంగా స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంది అంటారు, వాళ్ళ బాధ్యత ఎంతో ఉంది అని స్వామి చెప్తారు. ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం శ్రీజ.
2: అలాగే
1: మరి ముందు ఏం సాధించాలన్నా స్వామి చెప్తారు డిసిప్లిన్ చాలా అవసరం అని. డిసిప్లిన్ గా ఉంటేనే మనం అనుకున్న దాన్ని కార్యరూపంలో పెట్టడం అవుతుంది, దానివల్లే ఫలితాలు కూడా వస్తాయని. కాబట్టి ఈ డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలకి డిసిప్లిన్ చెప్పేది అంటే స్కూల్లో చెప్పినప్పటికి ఇంట్లో తల్లిదండ్రులు కూడా దానికి ప్రాముఖ్యత ఇచ్చి, తల్లి అంటే స్కూల్ టైం 9 గంటల కంటే తల్లి ఇంట్లో చెప్పాలి, నాయన లేట్గా వెళ్లకూడదు, నువ్వు తొందరగా స్కూల్కి వెళ్ళు అని ఆవిడ చెప్పాలి అన్నప్పుడు ఈవిడ కూడా డిసిప్లిన్ పాటించినప్పుడే సాధ్యమవుతుంది కదా.
2: మొదట మనం క్రమశిక్షణగా ఉంటేనే పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు. ఏ పనైనా మనం చేసేటప్పుడు పొద్దున లేవడం కానీ భోజనం

0: కానీ ఏదైనా పనులు చేసుకోవడంలోనా కానీ మనం అదే టైంకి చేసుకుని ఒక క్రమశిక్షణ పాటిస్తే పిల్లలు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. మనం అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళకి చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు. మనం ఒకసారి చెప్పినా కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో మనం వాళ్ళ క్రమశిక్షణగా ఉండి మనం వాళ్ళకి బోధిస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకోకుండా కూడా
1: వింటూ
0: వింటూ వింటూ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థం అవుతుంది.
1: చాలా బాగా చెప్పారు. ఇది డిసిప్లిన్ అంటే టైం విషయంలోనే కాకుండా మనం ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చెయ్యాలి, ఇందులో కూడా తల్లుల ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది.
0: అవునండి, పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు. వాళ్ళ చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళకి ఆలోచించ వేరే ఆలోచన ఏమీ ఉండదు. చిన్న పిల్లల మనసు, వాళ్ళతో వాళ్ళ బ్రెయిన్స్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు. మనం కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ గురించి ఏదైనా చెడుగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు మనల్ని వింటూ ఉంటారు.
1: వాళ్ళ దృష్టి
0: సో మనం అది ఆ ఒక తప్పు మనం చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అది విని విని విని వాళ్ళు కూడా అది ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసి తెలియకుండానే అది వాళ్ళలో వచ్చేస్తుంది ఆ అలవాటు. మనం మళ్ళీ పిల్లల మీద విసిగించుకోవడం అందులో అర్థం లేదని నాకు అనిపిస్తుంది. తర్వాత పిల్లలు మంచి కంపెనీని చూసుకోవడం, అంటే మంచి మిత్రులతో గడవడం, మంచి మిత్రులతో మాట్లాడడం, వాళ్ళతో మంచి మాటలు మాట్లాడడం, ఇలాగన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ మంచి కంపెనీని అలాగే ఫాలో అవుతూ ఉంటే వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వీళ్ళకు వచ్చేస్తుంది, వీళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా.
1: అది చెప్తారు కదా, మనం ఇంట్లో ఎన్ని చెప్పినప్పటికీ మనం మంచి చెప్తూ ఉంటాం, కానీ బయటకు వెళ్ళాక ఆ మంచిని పాటించే వాళ్ళ సర్కిల్లో వీళ్ళు లేకపోతే దీని నుంచి డీవియేట్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్, పిల్లలు మనం చెప్తాం చిప్స్ తినకూడదు, చాక్లెట్ తినకూడదు, మంచిది కాదని, కానీ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ సర్కిల్లో చిప్స్ చాక్లెట్స్ తింటూ లేకపోతే జంక్ ఫుడ్ తిన్నారనుకోండి, వాళ్ళు ఎలా కంప్లైంట్ చేస్తారంటే అమ్మ మీరే చెప్తారు ఇంట్లో తినకూడదు, మా ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు, అది మంచి ఫుడ్డే. అంటే ఏంటవుతుంది, ఓకే మా ఇంట్లో చెప్పిన డిసిప్లిన్ అంతా కూడా నాతోనే స్ట్రిక్ట్ గా ఉంటున్నారు, బయట సర్కిల్ వాళ్ళు ఎవరు లేరు అన్న భావన వీళ్ళకి కలుగుతుంది. అదే వాళ్ళు వెళ్ళిన సర్కిల్లో కూడా నిజమే మా వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు, సో ఈ జంక్ ఫుడ్ మనం తినకూడదు అన్న వాళ్ళతో ఆ కంపెనీలు ఉన్నారనుకోండి, ఇంట్లో మనం చెప్పిన డిసిప్లిన్ కి అది యాడ్ ఆన్ అయ్యి వాళ్ళు పాటించడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది.
0: అవును, మీరు చెప్పింది కరెక్టే. కానీ మనం కూడా వాళ్ళకి మంచి చెప్తూ ఇలా ఉండాలి అని మనం ఎప్పుడు డైరెక్ట్ చేయొచ్చు వాళ్ళని. స్వామి ఏం చెప్తారంటే, ఇంట్లో పేరెంట్స్ కాకుండా బయట వాళ్ళు కూడా ఒక ఏదైనా మంచిని బోధిస్తే అది కూడా వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు చెప్తే మాత్రమే ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలని ఏమి లేదు. బయట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ, లేకపోతే ఎవరైనా కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ మంచి మాటలు చెప్పినా, స్వామి విషయ దేవుని గురించి మాట్లాడినా కూడా వాళ్ళకి అది ఆటోమేటిక్ గా ఓకే, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలాగా కూడా ఉన్నారు.
1: అవును, అందుకే స్వామి ముఖ్యంగా బాల వికాస్ స్టార్ట్ చేసింది కూడా ఏంటంటే, ఇంట్లో అదే మంచి విషయాలు చెప్తారు కానీ ఎప్పుడు మా అమ్మాయి చెప్తుంది, మా నాన్న ఇలా చెప్తారు అనుకుంటారు. అందుకే స్వామి అని చెప్పారంటే బాల వికాస్ అని పెట్టి మన పిల్లల్ని మనం ఎలా బాగు చేయాలనుకుంటున్నాం, చుట్టుపక్కల అందరి పిల్లలకి అదే విషయాన్ని ఆ మంచిని చెప్పినప్పుడు ఆ ఒక్క సద్భావం చాలు ఆ బాల వికాస్ గురువుకి అంటారు. మీరు చెప్పినట్టు ఆ బాల వికాస్ క్లాస్కి వచ్చినప్పుడు ఆ పిల్లడు అదే విషయం ఇంట్లో చెప్తే అది తను ఇంపార్టెంట్ అని తీసుకోడు. అదే బాల వికాస్ టీచర్ చెప్పి మిగతా పిల్లలందరూ కూడా పాటిస్తున్నారు, మీరు ఇలా చేశారా, మీరు ఇలా చేయకపోతే ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు అది తనకి బాగా ఇంపాక్ట్ అయ్యి ఆ పిల్లలు పాటించడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకు బాల వికాస్ అన్న దాంట్లోని పిల్లలు ఎంతో మార్పు చెందుతారు, వాళ్ళ ఆలోచన విధానంలో ఎంతో మార్పు వస్తుందని స్వామి ఉద్దేశం కూడా.
0: అవును, బాల వికాస్ వాళ్ళు ఎంతో మార్పు తీసుకొస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు బాల వికాస్ అటెండ్ చేస్తే కూడా వాళ్ళకు కూడా ఇంకా ఏమేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటి పేరెంట్స్ లో కూడా వాళ్ళకి వాల్యూస్ పిల్లల్లో ఎలా పెట్టాలి అనేది వాళ్ళకి తెలియదు. మేబీ వాళ్ళకి పెట్టాలని ఉంది, బట్ ఎలా పెట్టాలి అనే ఒక అవగాహన వాళ్ళకి లేనందువలన ఇప్పటి ఆ జనరేషన్ తల్లులు కూడా బాల వికాస్ అటెండ్ అవుతే అది ఒక యాడెడ్ ఇది అవుతుంది పిల్లలకు కూడా.
1: అవును, ఈవెన్ స్వామి చెప్తారు కదా, పిల్లల కోసం క్లాస్ కాదు గురువు కూడా. పిల్లలకి ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు చదివి దాన్ని నేర్చుకుని దాన్ని పాటిస్తావు, అది చేసి వాళ్ళకి చెప్తావు కాబట్టి టీచర్ కూడా యాక్చువల్లీ స్టూడెంట్ కిందే లెక్క కాబట్టి ప్రతి తల్లి కూడా తను నేర్చుకుని పాటించినప్పుడే తన పిల్లలకి చెప్పగలుగుతుంది అని. చాలా బాగుంది. మరి ఈ విషయంలో మనం చెప్పుకున్నప్పుడు స్వామి కూడా మనకి మహిళా దినోత్సవం అంటే ఈశ్వరమ్మ గారికే ఎంతో పెద్దపీట వేస్తారు. ఈశ్వరమ్మ గారిని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెప్తారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు నా పిల్లలే బాగుండాలి, నా పిల్లలే తినాలి, నా పిల్లలే ఆరోగ్యంగా ఉండాలనుకోలేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆవిడ అందరి పిల్లల్ని చేరదీసి వాళ్ళు మట్టిలో ఆడుకుంటూ ఉంటే బాబు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మట్టి చేతులతో నువ్వేం తినకూడదు, నువ్వు ఇంటికి వెళ్ళాక చేయి శుభ్రంగా సబ్బుతో కడుక్కొని అప్పుడు తినాలి. వాడెవడో పక్కవాడు పిల్లడు, మనం ఎందుకు చెప్పాలి, నాకేంటి అవసరం అనుకోలేదండి. ఆవిడ అలా చుట్టుపక్కల పిల్లలందరికీ చెప్పడం, నువ్వు మంచిగా మాట్లాడాలి, నువ్వు ఇలాగా శుభ్రంగా ఉండాలి అని వాళ్లల్లోని మంచి పెంపొందించడానికి ఆవిడ ఎంతో ప్రయత్నం చేసేవారట. అంతేకాకుండా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అంటే స్వామి చెప్తారు. ఇప్పుడు బాల వికాసం స్వామి పెట్టారు కానీ స్వామి చిన్నతనంలోనే ఈశ్వరమ్మ గారు అంత చక్కగా తనలోని మాతృత్వాన్ని అందరికీ పంచి సేవాభావంతో చేసేవారు అని.
0: చాలా బాగా చెప్పారు. ఇలాంటివి ఈశ్వరమ్మ గురించి చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయం అది వినడానికే ఎంతో వినసొంపుగా ఉంది. స్వామి ఒక తల్లి ఇంత బాగా ఇంత గౌరవం తెచ్చుకున్నారు అంటే ఇంత బాగా చుట్టుపక్కల వాళ్ళకి ప్రేమను పంచారు. కానీ ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియదు. చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది.
1: అది ఏంటంటే అప్పుడు ఈశ్వరమ్మ గారిని కూడా అసలు స్వామి చిన్నతనంలో వచ్చిన భక్తులు తక్కువగా ఉండేవారు. వాళ్ళు ఈశ్వరమ్మ గారిని చూస్తే ఆవిడతో మాట్లాడాలి, ఆవిడ ఇంకా ఇంకొంచెం స్వామి గురించి తెలుసుకోలేకపోతే ఆవిడ మాట్లాడే విధానం బట్టి చాలా అట్రాక్ట్ అయ్యేవారట. ఆవిడ చాలా మృదువుగా మాట్లాడి వచ్చిన వాళ్ళకి మీకు ఏం కావాలి, మీకు ఏదైనా అవసరం ఉందా అని కనుక్కొని, అంటే ఆవిడలోనున్న అంటే నన్ను గౌరవించని చెప్పడం కాదు, అది ప్రేమతోటి మనం చూడగానే అవతల వాళ్ళు కలగాలి మనం చేసిన పనుల వల్ల, మన మాటల వల్ల. అది ఈశ్వరమ్మ గారు ఎంతో దీనిగా చేయడం వల్ల భక్తులందరూ అదే విధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆవిడ ఎంతో గౌరవించేవారని స్వామి చెప్తూ ఉంటారు.
0: దీనివల్ల ఇంకొక గుణం ఏంటంటే ఓపిక, ఆవిడకి ఎంతో ఓపిక ఉన్నందువలన ఆవిడ ఇంతమందితో మాట్లాడుతూ ఇంతమందిని సర్దిదగలదు. అలాగే ఇప్పుడు తల్లి పిల్లలు కూడా రిలేషన్ ఎంతో ఓపికగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి తల్లుల్లో ఓపిక చాలా నశిస్తూ ఉంటుంది. పిల్లలతో సమయం కేటాయించలేకపోతున్నారు, టైం లేదు అంటున్నారు,
1: అంటే మిగతా పనులన్నిటితో బిజీ అయిపోయి పిల్లల విషయం కోసం ఓపిక నశించిపోతుంది. ఏదో రకంగా వాళ్ళ పని అయిపోవాలనిపిస్తూ ఉంటుంది.
0: అవును. సో ఈ యొక్క ఓపిక నశించడం వల్ల వాళ్ళకి కోపం వస్తుంది. ఈ కోపం ఆటోమేటిక్ గా పిల్లలు కూడా అది నేర్చుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఓపిక నశించడం అవుతుంది.
1: ఏదైనా
0: చిన్న విషయానికి కూడా వాళ్ళు కూడా ఆ ఓపిక నశించి వైలెంట్ గా తయారవడం, సో అది ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఎంత తల్లి పిల్లల కోసం టైం కేటాయిస్తే అంత ఓపికగా వాళ్ళు కూడా ఉండడం నేర్చుకుంటారు.
1: అవును. స్వామి ఒకసారి 1996 లేడీస్ డే సందర్భంలో చెప్తూ తల్లులే కాదు పిల్లల్ని షేప్ చేయడంలో, వాళ్ళని భావి మంచి పౌరులుగా తయారు చేయడంలో ఉపాధ్యాయులది కూడా ఎంతో బాధ్యత ఉంటుందని చెప్తూ, స్త్రీలు టీచర్లుగా ఉన్నట్టయితే వాళ్ళకి ఓపిక సహనం అన్నది బై బర్త్ వస్తుంది, వాళ్ళ నేచర్ అది కాబట్టి అంత ఓర్పుగా వాళ్ళకి మంచి విషయాలను చెప్తారు కాబట్టి ఆ వాళ్ళ ఆధ్వర్యంలో పెరిగిన పిల్లలు కూడా ఎంతో బాగుపడతారంటూ స్త్రీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు స్వామి. ఈ సందర్భంలో శ్రీజ మనం తిరుపతి వాస్తవ్యులైన శాంత గారి గురించి తెలుసుకోవాలి. ఆవిడ ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు. ఆవిడ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వారి బృందానికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి అసలు విద్య అంటే ఏంటి, టీచర్లు ఉపాధ్యాయులు ఎలాగా పిల్లల్ని సరిచేయాలి, వాళ్ళకి ఎలాగ బోధించాలి అనే విషయాలను చెప్పారట. అవి చెప్పినప్పుడు ఆవిడ ఎన్నో విషయాలు అవి గుర్తు పెట్టుకుని ఆవిడ జీవితంలో పాటించడం వల్ల ఆవిడలో ఎంతో పరివర్తన వచ్చి ఆవిడ పిల్లల్లో ఎంతో పరివర్తన తేగలిగారట. మరి ఆ విషయాలని మనం వారి మాటల్లోనే ఇప్పుడు విందాం.
0: తప్పకుండా.
2: ఇప్పుడు మన ప్రెజెంట్ సినేరియో, మన సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువైపోయాయి. తల్లి తండ్రి పిల్లలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటున్నారు దాన్ని. చాలా ఫ్యామిలీస్లో తల్లి తండ్రి ఇద్దరూ వర్క్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో ఈ పిల్లలు స్కూళ్ళకు వెళ్తారు వస్తారు, వాళ్ళకి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉండరు, తల్లి తండ్రి ఇద్దరు కూడా పాపం ఆఫీసులో పనిచేసుకుని అలిసిపోయి ఎప్పుడో వస్తారు ఇంటికి. వచ్చాక వీళ్లను కూచోపెట్టి వీళ్లతో మాట్లాడటానికి కానీ, లేక మంచి చెడు విడమరిచి వివరించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటానికి కానీ ఇద్దరి దగ్గర టైం ఉండట్లా వాళ్ళకి అంత ఎనర్జీ కానీ ఓపిక్ కానీ ఏదైనా అనుకోండి, ఏది తగినంతగా ఉండడం లేదు. ఇలా చెయ్యి అంటారు తల్లిదండ్రులు. ఎందుకు చెయ్యాలి ఇలా అనే వివరణ వాళ్ళకి దొరకడం లేదు. ఇంతకు ముందర తాతలు నానమ్మలు అమ్మమ్మలు ఉండేవారు, ఏదో చెప్పేవారు, కథల రూపంలో ఎన్నో విషయాలు చెప్పేవారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోతుంది. మరి ఇటువంటి ఒక పరిస్థితిలో టీచర్స్గా, అంటే పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లో గడుపుతున్నారు కాబట్టి కాలేజీల్లో, టీచర్స్ బాధ్యత ఎంత మటుకు ఉంది వారికి మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని అందించడంలో? టీచర్స్ యొక్క బాధ్యత ఎంత మటుకు ఉందని మీరు భావిస్తున్నారు? ఆ పరంగా, ఆ విషయంగా నేటి ఉపాధ్యాయులకు లెక్చరర్స్ కు మీరిచ్చే సూచన ఏమైనా ఉందా?
3: నేను స్వామి పరిధిలోకి రాకముందు పాఠం మాత్రం చెప్పేసి వచ్చేసేదాన్ని. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి బాధ్యతని గుర్తు చేసిన తర్వాత నా టీచింగ్ విధానంలో కొంత మార్పు చేసుకున్నాను. గంటసేపు పాఠం చెప్పకుండా 10-15 నిమిషాలు వాల్యూస్ గురించి, పిల్లల ప్రవర్తన గురించి, పిల్లలకు తెలియని విషయాలు, భగవంతుని గురించి అయితేనేమి, ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నించాను. పిల్లలకు మనం చదువుతో పాటు విలువలను అందించడంలో ప్రత్యేకమైన బాధ్యత ఉపాధ్యాయుల మీదనే ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు పిల్లలు వినడానికి కానీ ఆచరించడానికి కానీ ఆసక్తిని చూపిస్తారు. ఇంట్లో మీరన్నట్లు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి టైం లేక వాళ్ళని ఎక్కువగా ఏమీ ఆలనా పాలనా చూసుకోకుండా ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తే వినడానికి వాళ్ళెవరూ రెడీగా ఉండరు. అదే ఉపాధ్యాయులు ప్రేమతో మీరిలా ఉంటే బాగుపడతారు, మీరు విలువల్ని పాటించి మంచి వ్యక్తులుగా అవడానికి ప్రయత్నించండి అని చెప్పినప్పుడు పాఠాలతో పాటు అవి కూడా వింటారు. విద్యార్థులు విన్న వెంటనే మారకపోతే ఏమీ మనం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం చెప్పే విషయాలు వాళ్ళకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి. అందుకని చెప్పడం మాత్రం మానేయకండి. పిల్లలు ఇలా ఉన్నారు, ఎంత చెప్పినా వీళ్ళు వినరు, ఇలాగే ఉంటారు అని డోంట్ గివ్ అప్. చెప్పడము ఒక్కసారి కాదు, 10 సార్లైనా కానీ పిల్లలు మనల్ని గురించి ఏమనుకుంటున్నా కానీ చెప్పడం మాత్రం మానకూడదు. స్వామి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెప్పిందే చెప్తున్నారు, వినే వరకు చెప్తారు. విన్నవాళ్లు బాగుపడతారు, వినని వాళ్లు ఎప్పుడో ఒకప్పుడు బాగుపడతారు. అలాంటి ఆశతో నేను పిల్లల దగ్గర నుంచి, కొంతమంది పిల్లల దగ్గర నుంచి అంత ప్రోత్సాహం లేకపోయినప్పటికీ విలువల గురించి మనం చెప్పే విషయాలు చెప్పాలి. వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సమాజానికి వాళ్ల బాధ్యత ఏంటి, ఎలా ఉంటే వాళ్లకి ఇది వాళ్లని వాళ్లను ఉద్ధరించుకోవడం ఎవరికోసరమో కాదు, మీరు బాగుపడాలి, మీరు మంచిగా ఉంటే మీ జీవితం సుఖమయంగా ఉంటుంది, ఇలాంటి విషయాల్ని మనము పదే పదే చెప్తూ ఉండాలి. అందరి ఉపాధ్యాయులకి నేను రేడియో సాయి తరఫున విన్నవించుకోవడం ఏంటంటే, కనీసం 5 నుంచి 10 నిమిషాలు ప్రతిరోజు మీ చేతుల్లో కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులుంటారు, వాళ్ళకి ఈ విషయాలన్నింటినీ చెప్తూ వాళ్లలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం మన బాధ్యత.
0: ఇప్పుడు పేషెంట్స్ గురించి విన్నాం కదా, ఈ పేషెంట్స్ వల్ల అంటే ఓపిక, ఈ ఓపిక ఉంటే మనం ఎంతో మార్పు ఎందరిలోనో తీసుకురావచ్చు. ముందు తల్లులకి ఓపిక ఉండాలి. పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళు పదే పదే చేస్తుంటారు, మనం వాళ్ళకి పదే పదే చెప్తూ ఉండాలి. ఒకసారి చెప్పగానే అయ్యో వాళ్ళు వినట్లేదు, నాకు విసుగు వచ్చేస్తుందని మనం అనుకుంటాం. కానీ సహనంతో వాళ్ళతో చెప్తూ ఉంటేనే, ఇప్పుడు కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే నా కోసం చెప్పారు అనేది వాళ్ళకు రియలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అది వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోతుంది.
1: నాకు అలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది, అంటే మా పాపతో డీల్ చేసినప్పుడు అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు అనిపించినప్పుడు, అయ్యో స్వామి కూడా మనకి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చెయ్యండి, ఇది మంచి అని. కానీ మనం ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా వాటిని అమలుపరచడం చాలా కష్టమైపోతుంది. అయినా స్వామి మనం ఏది ఎప్పుడు కోపగించుకో, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు అని ఎప్పుడు కోపగించుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. ఇంకా పేషెన్స్ గా ఇంకా ప్రేమగా మనకు చెప్తూనే ఉన్నారు స్వామి. కాబట్టి ఆ ప్రేమలో మనం ఒక వెయ్యవంతో లక్షవంతో ఆ పేషెన్స్ ని మనం అలవాటు చేసుకుంటే కూడా అది మనకు చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది.
0: మీరు ఇది చెప్తున్నప్పుడు నాకు మహమ్మద్ యూని యొక్క కథ గుర్తుకొస్తుంది. ఆయన ఎంతో ఓపిగా ఉండడం వల్ల ఆయన వేరొకరిని మార్చడం ఆయనకి చేయగలిగినది. ఒకసారి ఏమవుతుంది అంటే చాలా మంది ఇతని ఇష్టమున్న వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక ఆవిడ ప్రతిరోజు ఆ మహమ్మదుడు అలా వెళ్తున్నప్పుడు చెత్త పోసేది, తల పని చెత్త పోసేది. ప్రతిరోజు ఇలా చేసేది తనకి ఏదో ఒక ఆనందం కలిగేది. సో ఒకరోజు చెత్త వేయదు. సో తను అనుకుంటాడు ఏమీరో చెత్త వేయలేదే అని చెప్పేసి వెళ్లి చూస్తాడు. వెళ్లి చూడగానే ఏమవుతుంది, ఈవిడ బెడ్ పైన పడుకొని ఉంటుంది బాగలేక. ఈయన వెళ్లి ఆవిడకు నీళ్ళు అందించి ఆవిడ గురించి పరామర్శిస్తారు. అప్పుడు ఆవిడకి రియలైజేషన్ అవుతుంది అనమాట, నేను ఇంత తప్పు చేసి కూడా ఆయన నన్ను క్షమించి ఓపికతో నన్ను చూడ్డానికి వచ్చారు, నాకు ఒక గ్లాసు నీళ్ళు అందించారు అనేసి ఆవిడ అప్పటి నుంచి ఆయన భక్తురాలిగా మారిపోతుంది. సో ఇక్కడ మనం ఏమి నేర్చుకోగలుగుతున్నామంటే ఓపిక మనల్ని ఎంత మాత్రం మనల్లో మార్పు తీసుకొస్తుంది అనేది. మనం ఓపికగా ఉంటేనే మనం ఇంకొకళ్ళు మార్పు తీసుకురాగలం. వాళ్ళు ఆ మార్పును వాళ్ళు ఆ ఒక ఓపికను వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా ఇంకొకళ్ళు మార్పు తీసుకురాగలరు అని దీంట్లో నేర్చుకోవచ్చు.
1: చాలా బాగుంది. అదే స్వామి చెప్తారు కదా, కేరింగ్ అన్నది గానీ లేకపోతే షేరింగ్ మనకి ఉన్నది పంచుకోవడం గానీ వాళ్లతోటి పెంచుకోవడం దేనికైనా సరే మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, పిల్లలకు అలవాటు చేయాలి అని. మనం ఇప్పుడు చెప్పిన పేషెంట్ గా ఉండడం అంటే ఇంట్లో స్త్రీలు ఎంత ఓర్పుతో ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుందంటే ఉన్న అన్ని రిలేషన్స్ లో, మన ఫ్యామిలీస్ లో చూసుకుంటే అత్తగారు మామగారు గాని మిగతా ఏ రిలేషన్స్ లోనైనా ఈ స్త్రీ తల్లిగా తను అందరితో ఎలా బిహేవ్ చేస్తున్నది అన్నది పిల్లలు చెప్పకుండానే వాళ్ళు వింటూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈవెన్ ఆ కథలు కూడా ఉన్నాయి కదా, మీరు ఎలా ట్రీట్ చేస్తే రేపు ఉదయం మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు అని. కాబట్టి ఆ ఓర్పు అన్న తల్లిలో ఉంటే ఆటోమేటిక్ గా ఓకే ఇలాంటి సందర్భంలో మా అమ్మగారు ఇలా బిహేవ్ చేశారు కాబట్టి నేను అది నేర్చుకోవాలి అని వాళ్ళకి ఇప్పుడు తట్టపోయినా అది వాళ్ళ బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండి వాళ్ళకి ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. స్వామి అదే చెప్తూ ఎప్పుడు నేను నాది అనుకోకుండా మా పరిధి కొంచెం పెంచుకుంటే బాగుంటుంది, విశాలమైన భావాలను పెంచుకోవాలి అంటారు. ఎంతసేపు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఇంతవరకే కాకుండా ఇప్పుడు స్వామి పెట్టిన సేవ అన్న ఆ ఉద్దేశం అదే. ఎందుకంటే నువ్వు తిన్నావు, నీ పిల్లలకి నీకు చూసుకుంటున్నావు తప్ప నీ వల్ల సమాజానికి ఏమి ఉపయోగం ఉంది? మరి ఎందుకు సమాజం నేను ఉపయోగపడాలి అంటే స్వామి అంటారు, ఎంతో సమాజం నుంచి మనం పొందుతున్నాం, వాళ్ళ వల్లే మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం, మనం కూడా తిరిగి వాళ్ళకి సాయం చేయడమే సేవ అన్న స్వామి చెప్తూ ఉంటారు. మరి ఈ సేవాభావంలో పిల్లల్లో పెంచాలన్నా కూడా ముందు తల్లిదండ్రులుగా మనం వాటిని ఇంబైబ్ చేసుకుని మనం చేస్తూ ఉండాలి. మనం గబ్బుకమని ఎవరికైనా వాళ్ళకి లేదు, వాళ్ళకి ఆకలి అంటే మనం ఇచ్చామనుకుంటే రేపు ఉదయం మనం చెప్పకుండానే పిల్లవాడు ఓకే మా అమ్మ అప్పుడు ఇచ్చింది కదా నేను ఇవ్వాలి, నా దగ్గర ఉన్నది పంచుకోవాలి అన్న భావం వస్తుంది. ప్రతిది కొన్నదేం చేయి, ఇదిగోటి ఇది నాది ఇది నీది నువ్వు దాచుకో ఎవరికి ఇవ్వకు ఇది మనది అన్న భావంలోంచి లేని వాళ్ళకి షేర్ చేయాలి అన్న భావం పిల్లలకు నేర్పిస్తే ఆటోమేటిక్ గా వరే నువ్వు సేవ చేయరాని రేపు ఉదయం వాడికి చెప్పక్కర్లేదు. ఎవరైనా బాధపడుతుంటే అయ్యో వాడికి అవసరం నాది ఉన్నది నా దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళు కొంత వాళ్ళకి ఇచ్చి నేను సార్ అది మన హ్యాపీనెస్ తప్పించి అదేదో బాధ్యత అని అనుకోకుండా ఆ గుణాన్ని చిన్నప్పుడే పిల్లల్లో పెంపొందించాలంటారు స్వామి.
0: స్వామి ఏం చెప్పారంటే పిల్లల్ని మీకు ఒక వస్తువులాగా నేను ఇస్తున్నాను, వాళ్ళని మీరు కడిగిన ముత్యంలా తయారు చేసి సంఘానికి అందించాలి. పిల్లల్ని నేనిస్తున్నాను, మీరు ఒక గార్డెన్ లాగా వాళ్ళని మంచిగా చూసుకోవాలి, మంచి దారిలో నడిపించాలి, రేపు 10 మందికి ఉపయోగపడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, పిల్లలు కొంచెం పెరగగానే పిల్లలు పుట్టగానే పెరగగానే వాళ్ళు మన సొంతం, వాళ్ళు ఇంకెవరికి కాదు, వాళ్ళు దేవుని పిల్లలు కాదు అని ఒక ఆలోచనతో వాళ్ళ చెడుని అప్పుడప్పుడు గమనించకుండా పోవడం,
1: అవును
0: ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.
1: అతి గారాభం వల్ల,
0: అతి గారాభం అంటే పిల్లలు అలాగే ఉంది. అతి గారాభం వల్ల వాళ్ళు ఏమడిగినా మనం ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తున్నాము. సో వాళ్ళకి ఆ విలువలు తెలియట్లేదు. ప్రతి ఒక్కటి వాళ్ళు అడగగానే ఇస్తున్నాము. సో వాళ్ళకి అది ఎలా వస్తుంది, ఎలా వచ్చింది అనే ఒక అవగాహన లేకుండా పోతుంది. సో స్వామి ఏం చెప్తున్నారంటే, పిల్లలు తప్పు చేసేది అప్పటికప్పుడు అది ఖండించాలి, వాళ్ళని మంచిదారిలో నడిపించాలి. ఒక దేవుడి మార్గంలో నడిపిస్తే రేపు వాళ్ళకి ఏదైనా తప్పు చేసినా కూడా ఓకే, ఎవరు చూడకుండా నా తప్పును దేవుడు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళు మనం నింపగలిగితే చాలా వరకు మనం సక్సెస్ అయినట్టు.
1: అందుకే స్వామి చెప్తారు కదా, దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే మనం ఆ బీజం వాళ్ళు నాటాలి అని. మనం ఎన్నాళ్ళు వాళ్ళతో ఉంటామండి? ఇప్పుడు చూడండి, చంటి పిల్లగా ఉన్నప్పుడు 24 అవర్స్ మనం ఎత్తుకొని మనతోటి ఉంటారు, శారీరకంగా కూడా దగ్గరగానే ఉంటారు. అదే 3-4 సంవత్సరాలు వచ్చాక ప్లే స్కూల్ అని స్కూల్లో వేస్తే ఓ పూట స్కూల్కి వెళ్ళి వస్తారు. అలా మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ రోజంతా స్కూల్కి వెళ్తారు. అలా మన నుంచి వాళ్ళు విడివడి మనకన్నా దూరంగా వాళ్ళంతటి వాళ్ళు సొసైటీలో ఉండి వాళ్ళు ఇండివిజువల్ గా పెరగాలి. కాబట్టి మన దగ్గర ఉన్న ఎంతసేపు నేనుంటే చూస్తాను, ఓకే తప్పు చేస్తున్నావు ఇలా చేయకూడదని చెప్తాం. మన ఆబ్సెన్స్ లో కూడా వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి అంటే కారణం ఏంటవ్వాలి? ఇక్కడైతే తెలుసు అమ్మ తిడుతుంది అంటే ఇనీషియల్ చిన్నప్పుడు, పెద్ద దానిలో అంతరార్థం తెలుసుకుంటారు అది వేరే విషయం. అలాగే వాళ్ళకి ఏం చెప్పాలంటే, దైవ ప్రీతి, స్వామి నీతోనే ఉన్నారు, భగవంతుడు నీతో ఉంటాడు, ఎవరు చూసినా చూడకపోయినా నేనున్నా లేకపోయినా కూడా స్వామి ఉంటారు, స్వామి చూస్తూ ఉంటారు. అప్పుడు వాడు ఏదైనా తప్పు చేసే ముందు చెడ్డ మాట మాట్లాడు, అయ్యో స్వామికి నచ్చదు కదా, లేకపోతే ఇక్కడ స్వామి ఇక్కడ ఉన్నారు, స్వామి ఎలా ఫీల్ అవుతారు, ఆ భావన గాని వాళ్ళు పెట్టినట్టయితే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు కరెక్ట్ మార్గంలోనే ఉంటారనిపిస్తుంది నాకు. కాబట్టి ఈ దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే పిల్లల్లో మనం నాటితే అది పాప భీతిని కలిగిస్తుంది. పెద్ద అయిన తర్వాత గాని వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళగా ఉన్నప్పుడు తప్పు చేయకూడదు, నా వల్ల ఇతరులకు బాధ కలగకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా ఈ దైవ ప్రీతిలోంచి వస్తుంది అనిపిస్తుంది.
0: మీరు చెప్పింది చాలా బాగుంది. మీరు ఇలా చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక గురువు గారు తన శిష్యులకి ఒక అందరికి అరటిపండు పంచి చెప్పారు, మీరు ఇది ఎవరు చూడకుండా తినేసి రావాలి అని చెప్తారు. సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వెళ్లి చెట్టు చాటున వెళ్తారు, గోడ చాటున వెళ్తారు, ఒక్కొక్క చాటున వెళ్లి అందరూ అరటిపళ్ళు తినేసి వస్తారు అన్నమాట. అప్పుడు గురువు అడుగుతారు, ఎవరైనా చూసారా అంటే, ఎవరు చూడలేదు గురువు గారు అంటారు. ఒరే పిచ్చి వాళ్ళ, మన దేవుడు అనే వాళ్ళు మనం చూడకుండా ఉంటారా? మన దేవుడు చూడండి, మనల్ని ఎవరిని గమనించకపోయినా దేవుడు అనేవాడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. సో మీరు ఎవరు చూడలేదని చెప్పేసి ఏమి చేయలేరు, ఏమి చేసినా అది ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉంటారు. సో దేవుడు అనేవాడు ఉన్నాడు, అతను ఆయన మనల్ని ఎప్పుడూ నిరీక్షిస్తూనే ఉంటాడు. సో ఎవరు చూడకుండా మీరు ఏమీ చేయలేరు అని ఒక హితబోధ చేస్తారనమాట.
1: అదే చాలా బాగుంది. కాబట్టి స్వామి ఎప్పుడు మనతో ఉన్నారు అన్న భావం ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉంటాం. ఈ తప్పు చేయకుండా ఇలా పెరిగిన వాళ్ళు ఏంటంటే, రేపు ఉదయం సంఘంలో నీతి నిలబెట్టడానికి గాని, నీతిగా బతకడానికి గాని, అన్యాయంగా ఏది ఇప్పుడు ఏంటంటే పేరు ప్రతిష్టలండి, నేను ఇంత గొప్పవాణ్ణి అనిపించుకోవాలి. ఎందుకు, అది మన సాటిస్ఫాక్షన్ కన్నా నలుగురు కోసం బతకడం చాలా ఎక్కువైపోయింది. నేను వేసుకున్న బట్ట గాని, నేను వేసుకున్న ఇల్లు గాని, నాకన్నా కూడా స్టేటస్, అందరూ ఏమనుకుంటారు, ఓ వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు, అయ్యో వీళ్ళకి ఏం లేదా, అయ్యో వీళ్ళు ఇలాగే ఉన్నారా. మనం పక్క వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ పోతున్నాం గాని మనం ఎలా బతకాలి మన సాటిస్ఫాక్షన్ కోసం. స్వామి చెప్తూ ఉంటారు కదా, ఖరీదైన బట్టలు వేసుకోలేదు, కాకపోయినా నువ్వు ఉందాగా మంచిగా కనిపించే ఏ బట్ట వేసుకున్నా చాలు అని. అలాగా వాళ్ళకి అంటే పక్క వాళ్ళ కోసం కాదు నా కోసం బతకాలని కూడా నేర్పించే బాధ్యత తల్లులదే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా చేసిన వాడు ఏంటంటే, రేపు ఉదయం నేను నాది నా పేరు కాకుండా చుట్టుపక్కల సమాజం వైపు చూడడానికి కూడా అది అవకాశానికి దారితీస్తుంది. ఎంతసేపు ఇప్పుడు చిన్నిళ్ళు ఉంటే పెద్దిళ్ళు కట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడే దీంతో సాటిస్ఫై అవుతా మనకి చాలా అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, నాకున్న రిమైనింగ్ డబ్బుతో గానీ, శక్తితో గానీ, టైంతో గానీ ఎవరికైనా సేవ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంకోళ్ళకి నేను ఉపయోగపడతానా అన్న ఆలోచన కలుగుతుంది. ఎప్పుడు మనిషి యొక్క జీవితం సార్థకం అవుతుందంటే నువ్వు సేవ ద్వారానే తరిస్తావని స్వామి చెప్పారు కదా. కాబట్టి పక్క వాళ్ళ గురించి కూడా ఆ ఆలోచించే విధానం ఈ గ్రాడ్యువల్ గా ఈ దైవ ప్రీతి పాప భీతిలోంచి వస్తుంది అని స్వామి చెప్తున్నారు.
0: చెప్పింది చాలా వరకు అది నిజం. తల్లులు ఎలా ఉండాలి అనేది ఇంకొకటి చర్చించగల ఒక విషయం ఏంటంటే, మనం చెప్పినప్పుడు తల్లులు క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళు ఏదైనా పాటిస్తేనే పిల్లలు కూడా అది చూసి పాటిస్తారు. అలాగే మనం ఉన్నదాంతో ఎలా, ఇప్పుడు మీరు చెప్పారు స్టేటస్ గురించి చెప్పారు, అలాగే పిల్లలకి మనం ఉన్నదాంట్లో ఎలా బతకాలి అనేది కూడా ఆ యొక్క విలువను వాళ్ళకి నేర్పిస్తే రేపు వాళ్ళు ఎక్కువ డిజైర్స్ లేకుండా ఉన్నదాంతో ఎలా బతకాలి అది నేర్చు, అది ఒక ఆ ఒక విలువను కూడా వాళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుందని.
1: మనం ఇక్కడ అసలు ఈశ్వరమ్మ గారే మనకి పెద్ద ఎగ్జాంపుల్ అండి. ప్రతిరోజు నాకు అనిపిస్తుంది ఆవిడ తలుచుకుని ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మనం చేయొచ్చని. అంటే తల్లిగా ఏ డౌట్ వచ్చినా ఈశ్వరమ్మ గారు లైఫ్ తీసుకుంటే ఓకే మనం ఇలా బిహేవ్ చేయాలి ఇలా నేర్చుకుని, ప్రతి స్త్రీ కూడా ఈశ్వరమ్మ గారిని చూసి చాలా నేర్చుకోవాలండి. ఆవిడ అసలు స్వామి దగ్గరికి వెళ్లి ఎప్పుడైనా డబ్బులు అడిగేవారట, స్వామి అడిగేవారట, ఏం గృహం అమ్మాయి నీ కోరికలు ఎక్కువైపోతున్నాయి నీకు ఎందుకు డబ్బులు అని. అంటే స్వామి మనకు తెలియజేయడానికి ఆవిడతో అలా మాట్లాడేవారు. అంటే నాక స్వామి పలానా వాడికి చదువుకోవడానికి పుస్తకాలు లేవు, వాడి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. అలా ఆవిడ ప్రతిసారి కారణం కూడా వేరే వాళ్ళకు ఉపయోగపడడానికే, లేకపోతే వాళ్ళకి అనారోగ్యం ఉంది వాళ్ళని పలానా దగ్గరికి పట్టుకెళ్ళాలి. అంటే ఎంతసేపు పక్క వాళ్ళకి సాయపడడం తప్పించి నాకు ఇది కావాలని ఆవిడ ఇప్పుడు స్వామిని డైరెక్ట్ గా కోరలేట.
0: ఎంతో నిస్వార్థమైన ప్రేమ.
1: ఎంత నిస్వార్థం అంటే ఆవిడకి అసలు ఆవిడని చూస్తేనే అంత ప్రేమమూర్తి అని స్వామి చెప్పింది ఆవిడ చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పట్లో పుట్టపర్తుల్లో ఏమీ లేని టైంలో ఇది మామూలు పల్లెటూరు కదండి, వచ్చిన భక్తుల్లో ఏదైనా అనారోగ్యం చేసినా అక్కడ చుట్టుపక్కల డాక్టర్లు కూడా ఉండేవారు కాదు. అలాగే మరి వాళ్ళైతే కొన్ని రోజులకు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ గ్రామంలో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడేవారట. డాక్టర్ లక్ష్మీ గారిని గైనకాలజిస్ట్ స్వామి డివోటీ ఆవిడ, ఆవిడ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక వారం రోజులు ఉండి ఈ నిలయంలో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళని వాళ్ళకి మందులు అవి ఇవ్వడం, వాళ్ళని ట్రీట్ చేయడం చేసేవారు. అప్పుడు ఆవిడ స్వామిని అడిగి ఆవిడ ఊర్లోకి పట్టుకెళ్లి అక్కడ ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి మందులు రాయించి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వామితో అనేవారు, ఆవిడ స్వామి ఇలా ఏదో ఒక్క వారానికి వచ్చి వెళ్ళిపోతే మరి డే టు డే లైఫ్ లో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ తీసడానికి ఇక్కడ డాక్టర్ ఎవరు లేరు, ఎప్పటికీ ఇక్కడ ఒక లేడీ డాక్టర్ ఉంటే ఈ ఊర్లో ఆడవాళ్ళకి బాగుంటుంది కదా, మగవాళ్ళు అయితే ఎలాగో బయటకు వెళ్లి వాళ్ళు ఆడవాళ్ళు అప్పట్లో వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉండేది, వాళ్ళ ఈ గైనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరు చెప్పుకుంటారు అంటే ఆవిడ ఆలోచన విధానం చూడండి. ప్రతి వాళ్ళు ఆ బాధ నేను పడుతున్నాను, వాళ్ళ బాధను ఎలాగైనా తొలగించాలి, వాళ్ళకి ఒక సదుపాయం కల్పించాలి అన్నంత ప్రేమభావం ఉండేది ఆవిడలోని. అప్పుడు స్వామి ఒక 12 బెడ్స్ తోటి మన జనరల్ హాస్పిటల్ కడితే ఇప్పుడు అంతా మనకి డెవలప్ అయిపోయాక అది పెద్దగా ఎత్తుగా అనిపించదు, కానీ అప్పట్లో అది కొండ మీద ఉన్నట్టు ఉండి నిలయంకి. అంటే అప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి రాళ్లు ఇసుక సిమెంట్ అందరూ మోసుకొని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కనమాట. అప్పుడు ఈశ్వరమ్మ గారు కూడా మోసేవారట, అందరు అనేవారట అమ్మ మీరెందుకు మోయడము అని, అయ్యో నాకు కూడా అవకాశం కల్పించండి ఈ సేవ చేసుకునే భాగ్యం, అంటే ఇక్కడ నేనెవరు నేనేం చేయొచ్చు ఏం చేయకూడదు, ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు అందులో నేను పార్ట్ అవ్వాలి అన్నదే ఆవిడ ఆలోచన. అలా చేసిన తర్వాత డాక్టర్స్ పర్మనెంట్ గా వచ్చారు, అక్కడ ఉంటున్నప్పుడు ఈవిడ కింద నుంచి కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని నడవలేని వాళ్ళని పట్టుకొని డాక్టర్ దగ్గర పట్టుకెళ్లి, అంటే చూడండి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే మనం ఎలా టేక్ కేర్ చేస్తాం, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందండి అదైతే పడట్లేదండి ఇదైతే పడట్లేదు, అలాగా ఆవిడ వాళ్ళ గురించి అన్నీ చెప్పి వీళ్ళ ప్రాబ్లం ఇది వీళ్ళని జాయిన్ చేసుకోండి వీళ్ళకి అంతా ట్రీట్మెంట్ ఇవ్వండి బాగైనంతవరకు ఇక్కడే ఉంచండి ఆ తర్వాత పంపించండి ఇన్ని వాళ్ళ గురించి చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వచ్చేవాట. అంతేకాకుండా ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు భయపడతారు కదా, అప్పట్లో ఇంజక్షన్ అంటే చాలా భయం.
0: అవును,
1: ఆవిడ చేపట్టుకుని పక్కనే నించుని ఆ పేషెంట్ కి ధైర్యాన్ని ఇచ్చేవాట. ఆ ఒక్క ఆ భావం మనం పెంచుకుంటే చాలు ఇప్పటి స్త్రీలు మనందరం కూడా ఈశ్వరమ్మ గారి ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది.
0: నిజంగానండి, ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో మంచి వ్యక్తి అని కూడా చెప్పాలి. ఇంత గొప్ప మనసు ఉండడం, ఇంత మంచి మనసు ఆవిడకి ఉంది అని మనం చెప్పుకోవాలి. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆవిడ ఒక గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కానీ ఈ రోజు అందరూ గొప్పవాళ్ళుగా అవ్వాలనుకుంటున్నారే కానీ మంచి వాళ్ళుగా అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు.
1: అంటే దీని అంతటికి కూడా స్వామి చెప్తారు కదా మన తల్లి యొక్క పాత్ర ఎంతో ఉంటుంది అని. ఇప్పుడు ఏంటవుతుందంటే అందరూ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి లేకపోతే హస్బెండ్స్ వర్కింగ్ లో బిజీ అయిపోయినా తల్లులదే అంత బాధ్యత మేజర్ గా తీసుకుని వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి. ఈ సందర్భంలో మనం జయలక్ష్మి గారు చెప్పిన విషయాలు తెలుసుకోవాలండి. మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన పార్థసారథి గారి కుమార్తె ఆవిడ, వారి మాటల్లోనే తల్లి యొక్క బాధ్యత ఏంటి, పిల్లల పెంపకంలోనే ఆవిడ ఎలా ఆలోచించాలి అన్న విషయాలు తెలుసుకుందాం.
0: అలాగే
2: అమ్మ మరి అంత బిజీగా వారు ఉండేవారు, పిల్లల్ని పెంచటం కాని వాళ్లని తీర్చిదిద్దటం కాని తల్లి బాధ్యత అదైతే మనకందరికి తెలిసిందే. కానీ తండ్రి ప్రమేయం, తండ్రి పని కూడా, బాధ్యత కూడా కొద్దిగా ఉంటుంది. ఇటువంటి కుటుంబ పరిస్థితుల్లో మీరు ఒక్కరు, వారంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఒకరు ఈ పిల్లల్ని ఏ విధంగా ఎటువంటి మార్గంలో, ఈ స్వామి మార్గంలో పెట్టడానికి కానీ, వాళ్ళకి ఉన్నత విలువలను అందించడంలో కానీ, ఇటువంటి పిల్లల్ని పెంచే ప్రాసెస్ లో ఎలా మీరు నిలదొక్కున్నారు, స్వామి మీకు ఎటువంటి మార్గాన్ని చూపించారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో కూడా చెప్తానమ్మా. ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి ఇదే. ఈ మల్టీనేషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి ఉద్యోగాలు వచ్చాక తండ్రులు చాలా పాపం, వారు పొద్దున్నగా వెళ్తారు, రాత్రికి వస్తారు, వారి రోల్ తగ్గిపోతుంది పిల్లల పెంపకంలో. సో ఇది మా అందరి ప్రశ్న, అందుకని దీనికి మరి మీరు ఇచ్చే మార్గదర్శకత్వం ఏమిటి?
4: పేరెంటల్ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది. కానీ మనము యాక్చువల్గా మనని చూసి నేర్చుకుంటారు. దే లర్న్ సో మచ్ బై ఎగ్జాంపుల్ అండ్ ప్రిసెప్ట్. మనం చేయలేని ఏ పనిని వాళ్ళు మనం వాళ్ళ చేత చేయించలేము. కుటుంబంలో పెద్దలని, తల్లిదండ్రులని, అందరి యొక్క ప్రభావము కూడా ఆ లేత మనసుల మీద చాలా ప్రభావితమై, మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఎవరితోటి కలిసి ఉంటున్నాము, ఫ్రెండ్స్, మన ఆలోచన సరళి తెలియకుండానే కొంత భాగం వాళ్ళకి మన ప్రమేయం లేకుండానే అలవడుతుంది. తర్వాత వాళ్ల బయట వాతావరణం, వాళ్ళు ఉంటుండేటటువంటి స్నేహము, వాళ్ళు చదివే విద్యా సంస్థలు, వాళ్ళకి లభించేటటువంటి అవకాశాల మీద మిగతా వ్యక్తిత్వం ఏర్పడుంటుంది. అందుకే స్వామి ఇటువంటి బాల వికాస్ అనేటటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఇది దీని విలువ ఇంత అంత అయింది కాదు. ఎందుకంటే మన పెద్దవాళ్లలో చాలా ఒక విధమైనటువంటి రిజిడిటీస్, ఒక విధమైన మొండితనం. మన వాసనా బలాలు ఎంత గొప్పవి, ఎంత పటిష్టమైనవి అంటే తొందరగా మార్పు చెందలేము. కానీ ఆ లేత హృదయాల మీద మనం నేర్పించేటటువంటి, బోధించేటటువంటి విలువలు కానీ ఇంకోటి కానీ ముద్రింపబడి అవి వాళ్ళకి ఎంతో ఉపయుక్తమవుతాయి. వాళ్ళ శీల నిర్మాణానికి కానీ, వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి కానీ తోడ్పడేటటువంటిది. చేత ఈ బాల వికాస్ అనేటటువంటి సంస్థ స్వామి అత్యంత ముఖ్యమైనది, అత్యంత ఇదైంది, ప్రభావితం చేసేది, పవిత్రమైనది ఈ బాల వికాస్ అనుకుంటా. ప్రేమ బీజాలు అనేటటువంటివి నాటేది ఆ బాల వికాస్లోనే ప్రారంభమవుతుంది. అసలు స్వామి బోధనలన్నిటిలోకి కూడా చెప్పాలి అంటే ఆ ప్రేమ తత్వమే అందరినీ ఆకర్షించి ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందని నా మట్టుకు, నాకు నా అనుభవం ఆ ప్రేమతత్వమే చాలా పటిష్టంగా నా మీద ముద్ర వేసిందని చెప్పి, ఆయన ఎవరు కఠినంగా ఇది చేయండి అని ఎవరినీ శాసించలేదు. కానీ ఉండవలసిన రీతి, సమాజం ఉండవలసిన రీతి, తల్లిదండ్రులు ప్రవర్తించవలసిన రీతి, పిల్లల్ని పెంచవలసినటువంటి పద్ధతి అన్నీ కూడా చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న వాళ్ళ ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన ఆచరణ ద్వారా, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల కళాశాలలు, ఆయన స్థాపించిన విద్యా సంస్థల ద్వారా అవి రూపొందించారు, చేశారు. అంచేత దాని విలువ ఇంత అంతా కాదు. పిల్లలు ఎదురుకుండా చాలా వరకు మంచి విషయాలు, ఎదటి వ్యక్తిని గురించి ఎప్పుడూ మంచివే చెప్పాలి పిల్లలకి. కుటుంబంలో ఇతర సభ్యుల్ని గురించి కానీ, కుటుంబంలో పరిసరాల్లో ఉండే ఇరుగు పొరుగుని గురించి కానీ, వాళ్ళ లోపాలని కానీ ఇవి కానీ ఎప్పుడూ మనం వాళ్ళ ఎదురుకుండా డిస్కస్ చేయడం కానీ, సంభాషించడం కానీ, మనకి నొప్పి కలిగించేవైనా సరే, మనం ఇష్టపడకపోయినవైనా సరే, వారి ముందు ఎప్పుడూ కూడా మనం ప్రసంగించకూడదు అనేది మొదటి పాఠం నాకు. వాళ్ళు పినతండ్రులని, మేనత్తల్ని, కుటుంబ సభ్యుల్ని, ఇతర బంధువుల్ని గౌరవించాలంటే ముందు మనం గౌరవించాలి. ముందు వాళ్ళని గురించి ఉత్తమమైనటువంటి భావాలు ఆ హృదయాల్లో రేపెట్టాలి. చూడు, ఏదన్నా మనకి ఇష్టం లేని వాళ్ళు చేస్తే మనం మౌనంగా కొంతకాలం వాళ్లతోటి మాట్లాడకుండా ఉంటే, సైలెంట్ ఇది చేస్తే, సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్లే మళ్ళీ మన దగ్గరకు వస్తారు వాళ్ళు చేయకూడని తప్పు చేస్తే. అంచేత ఈ విధంగా కొన్ని అడ్డంకులు, కొన్ని పాఠాలు కూడా ఈ పిల్లల పెంపకంలో నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకోవాలి కూడా, ఎందుకంటే ఏ రోజు ఎప్పుడూ కూడా నేను పిల్లలకి అదే చెప్తాను, చెప్తాను, నాకు అదే వర్తిస్తుంది. ఏమిటంటే, పడుకునేటప్పుడు నిద్రించే ముందు ఈ రోజు మనం ఏ విధంగా గడిపాం, ఎవరితోటైనా కఠినంగా మాట్లాడామా, ఎవరితోటైనా పోట్లాడామా, లేదా ఏదైనా ఒక చిన్న మంచి పని ఎవరికైనా ఒక సహకారం అందించామా, ఏ విధంగా వృధా అయిందా రోజు అనేటటువంటిది విశ్లేషించుకోవలసిందని మా పిల్లలకి చెప్పాను. అది నాకు కూడా వర్తిస్తుందని చెప్పాను ఈనాటికి కూడా. అటువంటప్పుడు ఈ రోజు కంటే రేపు ఇంకొంచెం బాగా ఉండాలి, రేపటి కంటే ఎల్లుండి ఇంకొంచెం బాగా ఉండాలి. ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన శీల సంపదని పెంపొందించుకోవచ్చు, సుగుణాలను పెంపొందించుకోవచ్చు, మన తప్పుల్ని మనం అర్థం చేసుకుని తెలుసుకోవచ్చు. ముందు ప్రోగ్రెస్ అవ్వాలి అంటే వీ షుడ్ ఆల్వేస్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఫైండ్ అవుట్ అవర్ ఫాల్ట్స్. ద రియల్ ప్రోగ్రెస్ ఈజ్ ఇన్ రీట్రేసింగ్ అవర్ మిస్టేక్స్ అండ్ కరెక్టింగ్ అవర్ మిస్టేక్స్. దెన్ ఆల్ ఆఫ్ అస్ విల్ గ్రో.
0: ఇంత గొప్పగా కూడా చెప్పారు ఆవిడ. కానీ ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరూ గొప్పతనానికి వెళ్తారు, కానీ మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అనేది ఎవరికీ లేదు. నా పిల్లలు మంచిగా ఎదగాలి అనేది లేదు. నా పిల్లవాడు గొప్పగా ఉండాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అని ఒక ఆలోచనతోనే ఇప్పటి పేరెంట్స్ ఉన్నారు. స్వామి ఏం చెప్తారంటే, మంచి పిల్లలు, మంచి పిల్లలు మన సంఘానికి అవసరం. గుడ్ బాయ్స్, గుడ్ చిల్డ్రన్. సో ఈ గుడ్ బాయ్స్ ఆటోమేటిక్ గా గాడ్ బాయ్స్ గా తయారవుతారు అనేది. ఎప్పుడు మనం మంచి పిల్లలుగా ఎదగాలని ప్రతి ఒక్కరూ మన పిల్లల గురించి అలా ఆలోచించాలి. కానీ ఎప్పుడే కానీ గొప్పగా వెళ్ళాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనేది మాత్రం ఆశించకూడదు. ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా కూడా మంచి అలవాట్లు, మంచితనం లేకపోతే ఆ గొప్పతనానికి అసలు విలువే ఉండదు.
1: సో మనం దానివల్ల అపకారమే తప్ప
0: ఉపకారం అసలు ఉండదు. సో మనం ఇందులో నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడు మంచిని పెంచుకుందాం, మన పిల్లల్లోనూ మనలోనూ మంచిని పెంచి మంచిని పంచుతాం.
1: అవును, బాగా చెప్పారు స్వామి. అదే చెప్తారు కదా తల్లిదండ్రులు ఏంటంటే, మీరు బాగా చదువుకోండి. స్వామి అడుగుతుంటారు, ఎందుకు బాగా చదువుకోవాలి అంటే బాగా డబ్బు సంపాదించాలి, మంచి స్టేటస్. మీ పిల్లలు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు అని అడుగుతున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు అడుగుతున్నారు తప్ప, ఎంత మంచిగా ఉన్నారు, వాళ్ళ వల్ల ఎంతమంది ఆనందంగా ఉన్నారు అన్నది మన ఆలోచన లేదు కాబట్టి పిల్లలకు కూడా అదే ఆలోచన రాకుండా పోతున్నది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా స్వామి చెప్పినట్టు అణాలు కన్నా గుణాలు మిన్నా అని స్వామి ఎంతో చిన్న దాంట్లో పెట్టేశారు. కానీ మనం అది నేర్చుకుని దాని జీవితంలో పాటిస్తే దాన్ని మించింది లేదండి. మన ఈ వస్తువులు, ఈ సంపదలు అవి ఇంపార్టెంటే, అక్కర్లేదని స్వామి చెప్పలేదు. అది ఎంతవరకు అవసరమో అవసరాలతో బతుకుతూ నువ్వు గుణానికి ప్రయారిటీ ఇవ్వు, అందులోంచే నువ్వు దైవత్వాన్ని చేరుకోగలవని స్వామి చెప్తూ ఉంటారు. కాబట్టి మనం పిల్లల్లోని గుణాలను ఎలా పెంపొందించాలి, మనలో ఈ గుణ సంపదని ఎలా పెంచుకోవాలని ఆలోచించి టువర్డ్స్ దట్ మనని స్వామిని గైడ్ చేయమని ప్రార్థన చెయ్యాలి. మరి ఈ సందర్భంలోనే విజయలక్ష్మి గారు చెప్పిన ఇంకొన్ని మంచి విషయాలను విందాం శ్రీజ.
0: అలాగే,
4: ఒకసారి స్వామి రామాయణంలో కోట్ చేస్తూ, వ్యక్తి ఎవరి కొడుకునియా, ఎవరి మనవడినా, ఎవరి తన కుటుంబ స్థాయి నుంచి ఒక విధమైనటువంటి గౌరవం కానీ అగౌరవం కానీ కొన్ని సమాజంలో జరుగుతూ ఉంటాయి. ఫలానా వాడి అబ్బాయి అంటే గౌరవిస్తారు, ఫలానా వాడి అబ్బాయి అంటే అబ్బుబ్బు అంటారు, ఆ విధంగా. కానీ ఇవన్నీ బహుతాత్కాలికమైనటువంటివి, చాలా చిన్నవి. మన సొంత ఇదితోటి, శీల సంపదతోటి, మన వ్యక్తిగత గుణాల వల్ల మనం సంపాదించుకునేటటువంటి గౌరవం సుస్థిరమైనటువంటిది. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వంకి, వ్యక్తిత్వ వికాసానికి గుణ సంపదకి ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ నేను ఇంతటి వాడినా, ఈ కుటుంబం నుంచి వచ్చానా, వారి నుంచి వచ్చానా, వీరి నుంచి వచ్చానా అనే ప్రసక్తి ఉండకూడదు అంటూ అప్పుడు భాస్కర రామాయణంలోది ఒకటి కోట్ చేశారు. అది ఏమిటి అంటే, విశ్వామిత్రులు వారు జనక మహారాజు యొక్క దర్శనానికి వీరిని తీసుకెళ్లినప్పుడు, తాటకను వధించి తా వనకోటికి ప్రాణత్రాణమిడిన భ్రాతృవరులు, మారీచుని సుబాహు ఘోరాజి మర్దించి అవ్వనంబును కాచిన శౌర్యనిధులు, పాదాంబురుహధూళి పాపంబునడిగించి నా అహల్యను తీర్చినట్టి కనులు, శివధనుస్సారంబున్ చవిచూచిపోవంగనరుదించిన మహానుభావులు. ఇప్పుడు చెప్పారు దశరథుడి పుత్రులని ఆయన చెప్పలేదు విశ్వామిత్రుడు, ముందు వీరి యొక్క గుణగణాలను విశ్లేషించి చివరికి దశరథ మహారాజు యొక్క పుత్రులు, దశరథ కుమారులు అని చెప్పి చెప్పారు. అంచేత భగవంతుడు ఎప్పుడూ కూడా నీ వ్యక్తిత్వ గుణాలని, నీ వ్యక్తి గుణ సంపదని, శీల సంపదని, నీ ఇదిని చూసి ఆనందిస్తాడు. కానీ నువ్వు ఎక్కడ నుంచి నీ ఇదేమిటి, మా పెద్దలు నేతులు తాగారు, మా నువ్వు మూతులు వాసన చూడండి అనేటటువంటి భావం ఈ మీలో యువతరంలో గాని ఎక్కడ గాని ఉండకూడదు. ప్రతి వ్యక్తి తాను ఒక వ్యక్తి, తను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, తను ఎవరు, తను ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు వేసుకోవాలని చెప్పి చెప్పారు.
1: చాలా చక్కటి విషయాలు అంటే స్వామి చెప్పినవి మళ్లీ మళ్లీ మనకి గుర్తు చేస్తూ జయలక్ష్మి గారు చెప్పారు. కాబట్టి వీటన్నింటి సారం ఏంటంటే మనం పిల్లల్ని బాగు చేయాలన్నా, తద్వారా సమాజం బాగు చేయాలన్నా, దేశం బాగుపడాలి, ఆనందంగా ఉండాలనుకుంటే అన్నింటికి మూలం ఏంటంటే వ్యక్తిగా మనం ముందు సంస్కరించబడాలి. మనం మనలో వచ్చిన పరివర్తనే దీనంతకీ కారణం అవుతుంది అన్నది మనం గ్రహించి, అంటే ఒక దీపం ఎలాగైతే అది వెలుగుతూ ఉంటుందో అది 10 మందికి వెలుగునిస్తుంది, దాని నుంచి 100 దీపాలు కూడా మనం వెలిగించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఒక వెలుగుతున్న జ్యోతులం కావాలి అని, మనలో ప్రతి స్త్రీలోని ఆ సద్భావాల్ని, ఈ శీల సంపదని, సద్గుణాలని స్వామి పెంపొందించాలని కోరుకుందాం. ఈ మహిళా దినోత్సవం నాడు అందరినీ స్వామి అనుగ్రహించి రేపటి పౌరులను తయారు చేసే మాతృమూర్తులను తయారు చేయాలని స్వామిని ప్రార్థిద్దాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2017 నవంబర్ 19వ తేదీన మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు కోస్తా ఆంధ్రలోని గిరిపురం గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు చేపట్టిన మంచినీటి పథకంపై రూపొందించిన ఒక ప్రత్యేకమైన డాక్టర్

ஓம் ஸ்ரீ சாய்ராம். க்ஷாரஜலம் க்ஷீரஜலமை ஆனந்தங்க பிரவகின்சின வைனம். భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మానవ జాతిని ఉద్దేశించి జంతూనాం నరజన్మ దుర్లభం, అన్ని జన్మలలోకి మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది, ప్రేమ సేవ అనే రెండు అంశాలను ధ్యేయంగా పెట్టుకుని మానవుడు భవబంధాల నుండి విముక్తుడు కావాలి అని తమ దివ్య సందేశంలో తెలిపేవారు. అంతేకాకుండా సత్యసాయి సేవా సంస్థల వారిని గ్రామాలలో ఉన్న సమస్యలపై కృషి చేయమని తెలిపేవారు. మానవుని కనీస అవసరాలైన నీరు, విద్య, వైద్య సదుపాయాలను పల్లె ప్రజలకు అందజేయమని స్వామి వారికి పిలుపునిచ్చారు. సాయి సంస్థలు అందించే సేవల వల్ల పల్లె ప్రజలకు ఉన్న సమస్యలు వేళ్ల స్థాయి నుండి తొలగిపోయి వారికి శాశ్వతమైన పరిష్కారం అందించడం ద్వారా జాతి పురోభివృద్ధికి దోహదపడిన వారం అవుతామన్నది స్వామి ఉద్దేశం. స్వామి మాటలను శిరసావహించి సత్యసాయి సేవా సంస్థల వారు 50 సంవత్సరాలుగా మారుమూల గ్రామాలలో ఉన్న లక్షలాది పేద ప్రజలకు ఎన్నో రకాలైన సమస్యలను తొలగిస్తూ ఉచితంగా ఎన్నో సేవలందిస్తున్నారు. ఈనాడు భగవాన్ బాబావారిచే నెలకొల్పబడిన సేవా సంస్థ నైపుణ్యానికి, అంకితభావానికి, నిజాయితీకి, ఐకమత్యానికి ప్రతీకగా నిలచి ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంది. భగవాన్ బాబావారు తమ జీవితంలో పేద ప్రజల సమస్యలను తీర్చడానికి అనంతమైన ప్రేమను, కరుణను చూపారన్న విషయాన్ని కేవలం ప్రభుత్వమే కాకుండా వాణిజ్య సంస్థలు, న్యాయ నిర్ణేతలు కూడా గుర్తించారు. భారతదేశంలోనే కాక ప్రపంచం నలుమూలలా ఉన్న సత్యసాయి సేవా సంస్థల ముఖ్య లక్షణం సంఘనీతి, దైవ ప్రీతిగా గుర్తింపబడింది. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరిపురం అనే గ్రామం కథ స్వామి నిస్వార్థమైన ప్రేమకి, అనంతమైన దయార్ద్ర హృదయానికి నిదర్శనం. ఈ కథను మనం అందరికీ చెప్పి అందరితోనూ ఆ సంతోషాన్ని పంచుకోవలసిన విషయం. ఇందులో కొంతమంది ఖచ్చితమైన అభిప్రాయం, సాంఘిక బాధ్యత కల వ్యక్తులకి స్వామి సలహా హృదయాలకి హత్తుకుంది. వారు అక్షరాస్యత లేక ఏ విధమైన పౌరహక్కులు పొందనటువంటి మత్స్యకార కుటుంబాలకి ఆర్థికంగానూ, సాంఘికంగానూ సహాయాన్ని అందజేయాలని నిర్ణయించుకున్నారు. తెలివితేటలు గల కార్యసూరులు కొద్దిమంది ఉన్నా ప్రపంచాన్నే మార్చేయగలరు అన్న మార్గరెట్ మేడ్ మాటలని నిజమని నిరూపించారు. భగవాన్ బాబావారిని ఆదర్శంగా తీసుకుని కొంతమంది వాలంటీర్లు నిరాదరణకి గురైన ఒక కులానికి చెందిన వారిని కాపాడాలనుకున్నారు. వారిలో ఉత్తేజాన్ని కలిగించి వారి జీవితాలని గౌరవప్రదంగా తీర్చిదిద్దుకోవడానికి కావలసిన సదుపాయాలను కల్పించి వారి జీవన సరళిని మెరుగుపరచాలనుకున్నారు. ఆధునిక యుగంలో ఉండి కూడా గిరిపురం గ్రామస్థులు చాలా కష్టతరమైన జీవితాలని బాధతో గడుపుతున్నారు. ఆ విధమైన జీవన విధానానికి అలవాటు పడిపోయిన వారు అది వారి కర్మ అని సరిపెట్టుకుంటున్నారు. ఒక దశాబ్దకాలం పైగా వారు కనీస అవసరమైన శుభ్రమైన తాగునీటికి కూడా నోచుకోలేదు. వారు ఎంత దుర్భరమైన జీవితాలని గడుపుతున్నారంటే వంటకి కూడా సరైన నీరు లభ్యం కావటం లేదు, ఎందుకంటే అక్కడి నీరు చాలా ఉప్పగా ఉంటుంది. వారు పొలాలలో పంటలు పండించుకుందామంటే అవి సముద్రపు ఇసుకతో నిండిపోతున్నాయి. వాళ్లు అక్కడి నీళ్లతో బట్టలు కూడా ఉతుక్కోలేకపోతున్నారు. ఆ బట్టలకు పట్టిన మురికితో పాటు సబ్బు కూడా ఆ బట్టలని వదలటం లేదు. విద్యుత్ సరఫరా సరిగ్గా లేని కారణంగా వారు బావి నీటిని కూడా కావలసినంతగా ఉపయోగించుకోలేకపోయేవారు. ఎన్నో దశాబ్దాలకు పైగా తాగడానికి నీరు లేకపోయినా సారాయి మాత్రం విచ్చలవిడిగా లభించేది. సాంఘిక దురలవాట్లకు తోడు సారాయి వ్యాపారం వల్ల ఆ ఊరిలోని విద్యార్థులు కూడా చాలా అవస్థలు పడేవారు. వారి పాఠశాలకి పైకప్పు లేదు, ఆ పాఠశాలకి తరచూ సెలవలే. విద్యార్థులు ఆకాశాన్ని చూడాలంటే వారి తరగతిలో నుండి బయటికి రానక్కర్లేదు, లోపల ఉండే ఆకాశాన్ని చూడొచ్చు. కారణం పైకప్పు లేకపోవడం. మద్యం సేవించడం వల్ల, త్రాగడానికి మంచినీళ్లు లేకపోవడం వల్ల
ఆ గ్రామ ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. సాంఘికంగా నిరాదరణకి గురైన వీరికి కేవలం వైద్య సదుపాయాలు లేకపోవడమే కాకుండా మందులు కొనుక్కోవడానికి కనీసం మందుల దుకాణం కూడా లేదు. గిరిపురం గ్రామం మచిలీపట్నానికి అతి చేరువలో ఉంది. ఈ మత్స్యకారుల గురించి పట్టించుకునేది ఒక్క ఎలక్షన్ల సమయంలోనే. అప్పుడు అన్ని రాజకీయ పార్టీల వారు ఓట్ల కోసం వీరి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఎన్నో ప్రమాణాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చరు. ఎప్పటిలాగానే ఈ గిరిపురం గ్రామస్తులు కనీస అవసరాలకు కూడా నోచుకోలేకపోతున్నారు. ఇలాంటి నిరాదరణకి గురైన మత్స్యకారులు తాము ఉన్న పరిస్థితికి కోపం తెచ్చుకోకుండా, మన గతి ఇంతే అని సరిపెట్టుకోకుండా ఆ ఊరిలో ఉన్న మద్యపాన దుకాణాలని అన్నింటినీ నాశనం చేసేశారు. దాంతో ఆ ఊరి పేరు వెలుగులోకి వచ్చింది. ఈనాడు ఆ ఊరిలోని స్త్రీలంతా నవ్వుతూ కళకళలాడుతూ జీవిస్తున్నారు. పిల్లలు పాఠశాలకి వెళ్లి చదువుకుంటున్నారు. అలాగే మగవారు ఎంతో క్రమశిక్షణతో జీవిస్తూ ఆరోగ్యంగా ఉన్నారు. చిన్న చిన్న దుకాణదారులలో కూడా మార్పు వచ్చింది. నిన్నటి వరకు సారాయి అమ్మే వర్తకులు నేడు అదే దుకాణంలో మంచి పప్పుధాన్యాలు, వంటదినుసులు అమ్ముతున్నారు. ఈ గిరిపురం గ్రామస్థులలో ఇంతటి సాంఘిక మానసిక ఔత్సాహికమైన మార్పులకి కారణం ఏమిటి? వారి ఆనందానికి తృప్తికి కారణం ఏమిటి? ఇప్పుడు వారు ఇతరులకి ఆదర్శంగా నిలవడానికి కారణాలు ఏమిటో పరిశీలిద్దాం. బంగాళాఖాతం ఒడ్డున ఉన్న కుగ్రామం గిరిపురం. మత్స్యకారులు కావడం వలన ఆ గ్రామస్థులు రోజూ సముద్రపు అలలతో పోరాడుతూ ఉంటారు. చేపల కోసం వలలు వేయడంతో వారి దినచర్య మొదలవుతుంది. భగవంతుడు తప్పకుండా ప్రతి ఒక్కరి కోరికల్ని తీరుస్తాడు. కాని ఆయన మన ధైర్య సాహసాలని, సహనాన్ని, అంతర్గత పరివర్తనని పరీక్షిస్తాడని బాబావారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, రెండు కష్టాల మధ్య విరామమే సుఖం అని స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. 8 సంవత్సరాల క్రితం డిసెంబర్ 24 2004 వచ్చిన సునామీ దక్షిణ ఆసియా ఖండంలోని ఎన్నో ప్రాంతాలతో పాటు గిరిపురాన్ని కూడా సర్వనాశనం చేసింది. ఎంతో మంది మనుషులు, ఎన్నో కుటుంబాలు సునామీ వల్ల కొట్టుకుపోయాయి. ఏ అలలను ఆధారం చేసుకుని జీవిస్తున్నారో అవి ఆనాడు వారికి ప్రతికూలించాయి. దశాబ్దాలుగా ఏ సముద్రుని నీడలో పుట్టి పెరిగి జీవిస్తున్నారో ఆ సముద్రుడు క్షణాలలో వారిని నాశనం చేశాడు. వారి కష్టసుఖాలకి కారకుడు ఆ సముద్రుడే. భయంకరమైన ఆ సునామీ తాకిడికి బలికాకుండా బ్రతికి బయటపడ్డవారు తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. ఆ సమయంలో ఎవరు వచ్చి తమని సానుభూతితో ఆదుకుంటారా అని కన్నీటి ధారలతో వారు ఎదురుచూస్తున్నారు. అలాంటి కష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సత్యసాయి సేవా సంస్థకు చెందిన యువకులు రంగంలోకి దిగారు. వారు ఆ గ్రామస్తులకి అవసరమైన వంట సామగ్రి, బట్టలు, దుప్పట్లు, తాగడానికి నీరు, తినడానికి ఆహారము అందించడమే కాకుండా వారిని ఎంతో కాలం నుండి బాధ పెడుతున్న ఎన్నో ముఖ్యమైన సమస్యల నుండి కూడా విముక్తులని చేశారు. మొట్టమొదట గిరిపురంలో ఉన్న పాఠశాల విద్యార్థుల పరిస్థితి సాయి యువతకి చాలా దయనీయంగా తోచింది. అప్పుడు అక్కడి సాయి యువత ఆ గ్రామంలో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాలనుకున్నారు. వారు చేపట్టే పాఠశాల అభివృద్ధి అన్న కార్యక్రమం శ్రీ సత్యసాయి గురుకుల సేవాయజ్ఞం అన్న పేరుతో రాష్ట్ర వ్యాప్తంగానూ, దేశవ్యాప్తంగానూ విస్తరించాలని, అది దేశం నలుమూలలా ప్రతి ఒక్క విద్యార్థికి కనీస విద్యార్హతను కల్పించాలన్నది ముఖ్యోద్దేశంగా వారు నిర్ణయించుకున్నారు. ప్రాచీన కాలం నాటి నుంచి గురుకుల విద్యాభ్యాసం యొక్క ముఖ్యోద్దేశాలని మనసులో ఉంచుకుని భగవన్నామాన్ని స్మరిస్తూ అక్టోబర్ 25 2004 ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాకి చెందిన సాయి యువత గిరిపురంలో శాశ్వతమైన పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వారు పొందిన అనుభవాలు చిరస్మరణీయమైనవి, ఎంతో విలువైనవి. పాఠశాల భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని, అది దేశం నలుమూలలా ప్రతి ఒక్క విద్యార్థికి కనీస విద్యార్హతను కల్పించాలన్నది ముఖ్యోద్దేశంగా వారు నిర్ణయించుకున్నారు. ప్రాచీన కాలం

0: ఏమైనవి, ఎంతో విలువైనవి. పాఠశాల భవన నిర్మాణాన్ని ప్రారంభించింది మొదలు గిరిపురం గ్రామస్తులు ఆ పనిలో ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని పాల్గొనడం అన్నది చెప్పుకోదగిన విషయం. సాయి యువత తమ కోసం పాఠశాలను నిర్మిస్తున్నారని ఆ గ్రామంలోని పిల్లలు కూడా వారి పట్ల తమకున్న ప్రేమని వ్యక్తపరిచేవారు. వారి చిన్నారి తలలపై ప్రేమతో ఇటుకలని మోసి వారి వంతు సహాయాన్ని వారు అందించారు. పలకనే మోయలేని చిట్టి చేతులే అయినా తమ కోసం పాఠశాల నిర్మిస్తున్నారన్న ఉద్దేశంతో, ఉత్సాహంతో వారు సాయి యువతతో చేతులు కలిపి సేవ చేశారు. ఏదైనా ఒక మంచి పని చేయడానికి కావలసినవి వయస్సు కాని, ఆ వయస్సుతో పాటు పరిణతి కాని ముఖ్యం కాదు, మంచి పని చెయ్యాలన్న దృఢ విశ్వాసం ముఖ్యం అన్నది ఆ చిన్నారులు రుజువు చేశారు. పాఠశాల నిర్మాణ కార్యక్రమంలో ఆ ఊరి ప్రజలంతా ఎంతో గర్వంగానూ ఆనందంగానూ పాల్గొన్నారు. సాయి యువత మరియు ఆ గ్రామంలోని పిల్లలు కలిసి ఆ పాఠశాల నిర్మాణాన్ని 3 వారాలలో పూర్తి చేశారు. ఐకమత్యం, పవిత్రత, దైవ అనుగ్రహం ఉంటే ఎంతటి కార్యమైనా సుసాధ్యం, విజయం సాధ్యం అన్నది రుజువైంది. ఈ పాఠశాల నిర్మాణ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ సమితులకు చెందిన సేవాదళ సభ్యులు కూడా ఆనందంగా పాల్గొన్నారు. పాఠశాల ప్రారంభోత్సవం 2004 నవంబర్ 15 జరిగింది. శంకుస్థాపన చేసింది మొదలు పాఠశాల ప్రారంభోత్సవం వరకు కేవలం 21 రోజులలో పని మొత్తం పూర్తి కావడానికి కారణం సాయిదేవుని సంకల్పం, సాయి యువత నిర్ణయంగా భావించవచ్చు. ఇది ఆ గ్రామస్తులకు చిరస్థాయిగా లభించిన ఒక వరం. సాయి యువత పాఠశాల నిర్మాణంతో పాటు వారికి బాల వికాస్ కి సంబంధించిన పాఠాలు చెప్పడం, మానవతా విలువల గురించి తెలియచెప్పడం, అంతేకాకుండా గిరిపురం చుట్టుపక్కల గ్రామాలలో మరికొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామస్తులకి వైద్య సదుపాయాలు అందజేశారు. ఆరోగ్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని వారికి కలిగించారు. వారిలో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఆటల పోటీలు నిర్వహించారు. సీతారామ కళ్యాణం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలలో వాళ్లు పాల్గొనేలా చేశారు. వివిధ వృత్తులలో తర్ఫీదునిచ్చి వారికి ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించారు. పేదవారికి ఉచితంగా విద్యని బోధించారు. అంగన్వాడీ భవనాన్ని నిర్మించారు. అంతేకాకుండా దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు వైద్య సదుపాయాలని అందజేశారు. పైన పేర్కొన్న కార్యక్రమాలను గ్రామస్తులకు అందజేసే సమయంలో సత్యసాయి సేవా సంస్థ సభ్యులకు ఆ గ్రామాలలో ఉన్న మరికొన్ని సమస్యలు దృష్టికి వచ్చాయి. గిరిపురం చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాలలోని ప్రజలు నీటి కొరతతో బాధపడుతున్నారు. ఒక్కోసారి బావులు ఎండిపోయి ప్రజలు ఇళ్లు వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లవలసి వచ్చేది. అలాంటి పరిస్థితులన్నీ గమనించిన సాయి యువత 1988 నీటి సమస్యను తీర్చడానికి గాను ఉప్పునీళ్లను మంచినీళ్లుగా మార్చే ఒక యంత్రాన్ని కూడా అక్కడ అమర్చారు. కాని అనతి కాలంలోనే ఆ యంత్రాన్ని నడపడంలో సమస్యలు ఎదురై దానిని మూసివేశారు. శుభ్రమైన నీరు దొరకకపోవడం వల్ల గిరిపురం చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ప్లేగు వ్యాధికి గురయ్యారు. ఆ గ్రామాలలోని ప్రజల దయనీయమైన స్థితిని కనిపెట్టి ఆంధ్రప్రదేశ్కి చెందిన శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు వారు నీళ్లకి సంబంధించిన యంత్రాన్ని బాగుచేయాలని నిర్ణయించుకున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు వాణిజ్యపరంగా అది వాళ్ల సాంఘిక పరమైన బాధ్యతగానూ భావించి వారి వంతు సహాయాన్ని అందజేశారు. మూసివేయబడిన యంత్రాంగాన్ని బాగుచేయడానికి అయ్యే ఖర్చు చాలా భారంగా అనిపించింది. కాని ఇప్పుడు ఆ సమస్య తీరి ఆ యంత్రం పనిచేయడం మొదలుపెట్టింది. సత్యసాయి సేవా సంస్థ వారు చేసిన ఈ పనితో గ్రామపెద్దలు కూడా ఉత్తేజితులై ప్రతి నెల ఆ నీళ్ల యంత్రాన్ని నడిపేందుకు అయ్యే ఖర్చుని ప్రభుత్వమే భరించేలా ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ చేయించుకున్నారు. సత్యసాయి సేవా సంస్థ వారు నీళ్ల యంత్రాన్ని మరమ్మత్తు చేయించడం వంటి బృహత్తరమైన పథకాన్ని చేపట్టగా ప్రభుత్వం వారు ప్రతి నెలా దానిని నడపడానికి అయ్యే ఖర్చును భరించడంతో నిరాదరణకి గురైన ఆ ప్రజలకి తియ్యని మంచినీరు అందించాలన్న ఆశయం నెరవేరింది. ఇక్కడ మన దగ్గర ఒక ఆయన ఉన్నారు, వారినడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సాయిరామండి, మీ పేరేంటి?
1: సాయిరామండి, నా పేరు సత్యనారాయణ.
0: మీది గిరిపురమేనా?

0: అండి, మాది బొట్లవానిపాలెం.
1: ఇక్కడికి ఎంత దూరంలో ఉంటుంది మీ ఊరు?
0: ఈ నీళ్ల ట్యాంకు నుంచి మైళ్ళ దూరం మా ఊరు.
1: అయితే రోజు ఈ నీళ్ల ట్యాంకు దగ్గరికి వచ్చి మీరు నీళ్లు తీసుకెళ్తారా?
0: అవును, రోజు నీళ్లను నా భుజాల మీద మోసుకుని మా ఊరికి తీసుకువెళ్తాను. నేనే కాదు, మా ఊరి నుండి ఎంతో మంది వచ్చి ఈ నీళ్లను తీసుకువెళ్తారు. నేను ఇంతవరకు బాబాగారిని ఎన్నడూ చూడలేదు, కాని బాబాగారికి నా ధన్యవాదములమ్మా.
1: చాలా సంతోషమండి సత్యనారాయణ గారు. సత్యసాయి సేవా సంస్థ వారు చేసిన సేవా కార్యక్రమం మీద ప్రభుత్వం వారికి ఎంతో నమ్మకం కలిగింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో ఈ విధంగా పేర్కొన్నారు, మంచినీళ్ల యంత్రాంగాన్ని పునరుద్ధరించడం అన్న కార్యక్రమాన్ని కేవలం శ్రీ సత్యసాయి సేవా ట్రస్టు వారు చేపట్టడం వల్ల అది మంచి పని కాబట్టి త్వరితగతిని పూర్తయింది. అంతేకాదు అంతటా వ్యాప్తి చెందింది. ఇది భగవత్ కార్యం, అందుకే ఇది అనుకున్న దానికన్నా రెండింతలైంది. బాబావారు ఎప్పుడూ చెప్పేవారు, మంచి సంకల్పానికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అనుకున్న దానికన్నా ముందుగానే ప్రభుత్వం వారు మరియు గ్రామీణ నీటిపారుదల శాఖ ఆఫీసర్లు గిరిపురంలోని మంచినీటి యంత్రాంగపు పనులన్నీ పూర్తి చేశారు. ఈ మంచినీటి పథకానికి సంబంధించిన పనులకు భూమి పూజ April 14, 2007 జరగగా ఒక్క నెల రోజులలో మొత్తం పని విజయవంతంగా పూర్తయింది. కృష్ణా జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థ అధ్యక్షుడు వేమూరి కృష్ణమూర్తి గారు June 17, 2007 రక్షిత మంచినీటి పథకానికి ప్రారంభోత్సవం చేశారు. మల్లేశ్వరం నియోజకవర్గానికి చెందిన పార్లమెంటు సభ్యులు శ్రీ బూరగడ్డ వేదవ్యాస్ గారు ఈ సభలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నీటి సరఫరా శాఖ మంత్రులు పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా వేంచేశారు. మంచినీటి పథక ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ వై శ్రీనివాస్, తాళ్లపాలెం గ్రామ పంచాయతీ ప్రెసిడెంటు, పంచాయతీలోని ఇతర సభ్యులు, ఆఫీసర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు. శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ, బాబాగారికి నా నమస్కారాలు. ఇక్కడే కాక మన రాష్ట్రంలో మరెన్నో చోట్ల బాబాగారు ఇలాంటి మంచినీటి పథకాలని చేపట్టారు అని చెప్పారు. శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్ట్ వారు ఈ యంత్రాంగాన్ని మరమ్మతు చేయించినా ప్రతి నెలా దానిని నడపడానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన ఉపన్యాసంలో పదే పదే చెప్పడంతో అది శ్రోతలకి ఎంతో ఆనందాన్ని కలుగజేసింది. శ్రీ బూరగడ్డ వేదవ్యాస్ గారు ఆయన ఉపన్యాసంలో ఈ విధంగా పేర్కొన్నారు, ఇది నిజానికి ఎంతో గర్వించదగిన విషయం. శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు వారు మంచినీటి యంత్రాంగాన్ని బాగుచేయించే కార్యక్రమం చేపట్టడంతో వారు బాబాగారి అడుగుజాడలని అనుసరిస్తున్నారు. బాబాగారు ఎప్పుడూ మానవసేవే మాధవసేవ అంటారు. ఈనాడు మనం వేడుక జరుపుకోవాల్సిన దినం అన్నారు. సేవ చేసిన వారిలోనూ సేవను పొందిన వారిలోనూ కూడా మార్పు తేవాలన్న స్వామి సంకల్పమే ఈ వేడుకకి కారణమైంది. స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలైనా ఆ గ్రామంలో ఏ విధమైన ఎదుగుదల లేదు. స్వామి పట్ల సాయి యువతకు ఉన్న ప్రేమే అన్ని పనులు వారి చేత కొద్ది వారాలలోనే పూర్తి చేసేలా చేసింది. పాఠశాల భవనం కేవలం 3 వారాలలోనే నిర్మించబడింది. ఉప్పునీళ్ల నుంచి ఉప్పును తొలగించే పథకం 4 వారాల్లో పూర్తి చేయబడింది. ఉప్పునీరు మంచినీరుగా పవిత్ర జలంగానూ మారి ఆ ప్రాంతీయుల దాహార్తిని తీరుస్తోంది. ఆ వేడుక జరుపుకున్న రోజు వారి ఆనందానికి హద్దులు లేవు. ఒక పక్క మంగళవాయిద్యాల మధురమైన నాదం వినపడుతుండగా, మరొక పక్క సంప్రదాయమైన వాయిద్యాలను మోగిస్తుండగా ప్రతి ఒక్కరి హృదయం విజయోత్సాహంతోనూ తృప్తితోనూ నిండిపోయింది. ఆ ప్రదేశమంతా జనంతో కిక్కిరిసిపోయింది. శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారు చేపట్టిన మంచినీటి పథకం దిగ్విజయంగా పూర్తి చేయబడిందన్న ఆనందంతో అక్కడి చుట్టుపక్కల గ్రామస్థులందరూ కూడా అక్కడ హాజరయ్యారు. అక్కడ చేరిన జనంలో నుంచి గిరిపురానికి చెందిన ఒక బాలుడు ఆనందంతో లేచి హృదయానికి హత్తుకునే పాట ఒక దానిని అప్పటికప్పుడు కట్టి పాడాడు. తడుముకోకుండా సమయానుకూలంగా కృతజ్ఞతాపూర్వకంగా పొగుడుతూ ఆ బాలుడు ఆనందంతో పాడేసరికి సభికులకి మాట రాలేదు. ఆ పనిలో ఆ బాలుడు కూడా పాల్గొన్నందుకు ఆ గ్రామస్తులంతా ఎంతో గర్వపడ్డారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రామస్తుల కళ సుఖాంతం అయింది. ఉప్పునీటిని మంచినీటిగా మార్చే యంత్రాంగం పనిచేయడం మొదలై మంచినీరు వస్తోంది. ఆనాడు శుభ్రమైన పవిత్రమైన నీటిని ఇండ్లకు చేర్చడం కోసం వందల కొలది గ్రామస్తులు కుండలతో వరుసలలో నిలబడి ఉన్నారు. ముందుగా ఒక గుక్క నీళ్లతో వారి గొంతుకని, ఒక చుక్క నీటితో వారి నాలికని తడుపుకున్న ఆ గ్రామస్తుల కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయాయి. మంగళకరమైన నాదం మంగళ వాయిద్యాల నుంచి వినిపిస్తుండగా, పవిత్రమైన భజనలు పాడుతుండగా ఆ మధురానుభూతిని ఎవరైనా అక్కడ ఉండి అనుభవించాల్సిందే తప్ప ఆ ఆనందం మాటలలో వర్ణించలేం. ఆ ఆనందానికి ఆధారం నిస్వార్థ ప్రేమకి మారురూపమైన సాయిమాత కరుణయే కదా. ఆ మధురానుభూతిని ఆనందంగా పొందినవారు మనతో ఉన్నారు. తమ ఆనందాన్ని పంచుకోమని వారిని అడుగుదాం. అమ్మా సాయిరాం, మీ పేరేంటమ్మా?
2: సాయిరాం అమ్మా, నా పేరు స్వరాజ్యం.
1: ఈ మంచినీటి పథకం వల్ల మీకు కలిగిన ఆనందాన్ని మాకు వివరిస్తారా?
2: తప్పకుండా అమ్మా, నేనిక్కడే గిరిజన వాళ్ళలోనే ఉంటాను. ఎన్నో ఏళ్ల నుంచి మా ఊర్లో మంచినీరు లేదు. మా బావులన్నీ ఉప్పునీటి బావులే. ఆ సాయిబాబా గారి దయవల్లే ఇంత మంచినీరు తాగలుగుతున్నాం. నేను ఇంతవరకు అలాంటి తీయని నీరు రుచే చూడలేదు. ఇదంతా మాకు ఆ బాబాగారి ఆశీర్వాదమే.
1: సాయిరాం స్వరాజ్యం గారు, సత్యసాయి సేవా సంస్థ వారితో పాటు మంచినీటి యంత్రాంగాన్ని బాగు చేయించడంలో పాలు పంచుకున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సభ్యులు కూడా వారి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మంచినీటి పథకం వల్ల ప్రజలు నిజంగా ప్రయోజనం పొందుతున్నారు కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ఎంతో ఆనందంగా ఉందని వారు తెలియపరిచారు. ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చేపట్టిన సత్యసాయి సేవా సంస్థ సభ్యులు నిజంగా అందరికీ ఆదర్శమూర్తులని వారు అభివర్ణించారు. ఈ విధంగా మంచినీటి పథకం వాణిజ్య ప్రపంచంలోనూ, ప్రభుత్వ రికార్డులలోనూ, మరీ ముఖ్యంగా ప్రజల హృదయాలలోనూ చెరగని ముద్ర వేసింది. నిజానికి ఈ మంచినీటి పథకం ఎందుకంత ప్రాముఖ్యతను సంతరించుకుందో వీరి మాటల్లోనే విందాం. సాయిరాం, మీ పేరేంటమ్మా?
3: సాయిరాం అండి, నా పేరు ఝాన్సీ.
1: మీది ఈ ఊరేనమ్మా?
3: కాదండి, మాది సత్రవపాలెం.
1: ఇవాళ మీరింత ఆనందంగా కనిపిస్తున్నారు, కారణమేంటో మేం తెలుసుకోవచ్చా?
3: మేము ఎన్నో ఏళ్లుగా నీళ్లు లేకుండా ఉన్నామన్న సంగతి ఆ భగవంతుడికే తెలుసు. దాహంతో అల్లాడుతూ వేణీళ్లు తాగిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి నీళ్లు తాగడం వల్ల పిల్లలకు కామెర్ల వ్యాధి కూడా వచ్చింది. ఈనాడు మేమెంతో ఆనందంగా తీయని నీరు తాగలుతున్నామంటే అదంతా సాయిరాముడి దయే.
1: చాలా సంతోషం ఝాన్సీ గారు. గిరిపురంలో ఈనాడు పైకప్పు లేని పాత పాఠశాల భవనం స్థానంలో సిమెంటుతో కట్టబడిన మంచి పాఠశాల భవనం నిర్మించబడింది. అంతేకాక తాగునీటి సౌకర్యం కూడా కలిగింది. కొత్తగా బాగుచేసిన మంచినీటి యంత్రాంగం వల్ల గిరిపురంలోని ప్రజలు మాత్రమే కాక దాని చుట్టుపక్కల ఉన్న 6 గ్రామాలలోని 10,000 మంది ప్రజలు మంచినీటి సౌకర్యాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం ఈ మంచినీటి యంత్రాంగం 1,00,000 లీటర్ల మంచినీటిని ఒకరోజుకు సరఫరా చేస్తుంది. ముందు ముందు 25,000 మంది ప్రజలకు ఈ సౌకర్యం కలగబోతోంది. నీటి నాణ్యత తెలిసిన వారి చేత ఈ నీటిని పరీక్షింప చేయించగా ఈ నీరు ఎంతో స్వచ్ఛమైనదిగా తేలింది. పెద్ద పెద్ద కంపెనీలు నీటిని శుభ్రపరిచి అమ్మిన సీసాల్లోని నీటి కన్నా ఈ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంది అని వారు తెలిపారు. ఇదంతా స్వామి దయవల్ల జరిగింది. ఏ వసతులు లేని వారికి అన్ని విధాలా మంచి వసతులు ఏర్పడ్డాయి. గ్రామస్తులకు వారి దీర్ఘకాలిక సమస్య తీరింది. స్వామి తన భక్తులను పనిముట్లుగా ఉపయోగించి తన పవిత్ర ప్రేమతో ఎన్నో దశాబ్దాలుగా ఉన్నవారి ఉప్పునీటి సమస్యని, వైద్య విద్యా సమస్యలని పరిష్కరించారు. దీర్ఘకాలికంగా ఉన్నవారి సమస్యలు సత్యసాయి సంస్థ వారిచే ఎంతో ప్రేమగా, చెక్కు చెదరని రీతిలో పరిష్కరించబడ్డాయి. ముఖ్యంగా అక్కడి గ్రామస్తులందరినీ ఉత్తేజపరచి శక్తివంతులుగా తీర్చిదిద్దింది సత్యసాయి సేవా సంస్థ. ఈనాడు గిరిపురం ప్రజల హృదయాలు ఎంత ఆనందంతో నిండి ఉన్నాయన్నది ఎవరూ మాటలలో చెప్పలేరు. వారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధలు విని సత్యసాయి సేవా సంస్థ కృష్ణా జిల్లా వారు నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొని ఆ గ్రామంలో ఉన్న కల్లు సారాయి దుకాణాలని మూసివేశారు. మద్యపానం చేయడం మాని వారికి స్వామి పట్ల ఉన్న ప్రేమను, వారిలో వచ్చిన మార్పుని తెలియపరిచారు. మాటలలో కన్నా పనులు పెద్దగా ఉంటాయి అంటారు. ఈ సమయంలో సాయి యువత పనుల కన్నా వాటి ఫలితం మంచిదని, మామూలు ఫలితం కన్నా శాశ్వతమైన ఫలితం మంచిదని, శాశ్వతమైన ఫలితం కన్నా సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం కలగజేయడం మంచిదని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జీవితానికి సంబంధించిన ఎన్నో పాఠాలను వారి అనుభవం ద్వారా తెలుసుకున్నారు. సాయి యువతలో ఒక సభ్యుణ్ణి వారికి కలిగిన అనుభవాలేంటో అడిగి తెలుసుకుందాం. సాయిరామండి.
4: సాయిరామండి,
1: స్వామి బోధల వల్ల ఉత్తేజితులై మీరు గిరిపురంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సాయి యువతగా సత్యసాయి సంస్థలో ఉండడం వల్ల మీరు ఏ విధమైన అనుభూతిని పొందారో వివరించండి.
4: సత్రావుపాలెంకి చెందిన సుబ్బారావు అనే ఆయన 50 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న బావిలోని నీళ్లనే తాగుతున్నారటండి. అయితే ఇప్పుడు మనం పెట్టిన కుళాయి దగ్గర తీయని నీటిని త్రాగి ఆయన ఇలా అన్నారండి, ఇప్పటి వరకు నేను ఇలాంటి నీరు త్రాగలేదు, మీరు చేసిన మంచి పనికి మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి అని అన్నారండి. ఇలా ఎంతో మంది గ్రామస్తులు వారి సంతోషాన్ని, స్వామి పట్ల వాళ్ల కృతజ్ఞతను వ్యక్తపరుస్తున్నారు. సాయి యువతైన మాకు ఇంతటి చక్కని అవకాశమిచ్చి స్వామిని ఈ విధంగా సేవించగలిగినందుకు స్వామికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అంతేకాక స్వామి సంస్థలో ఉండి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు మాకు తగిన శక్తిని ఇవ్వమని కూడా స్వామిని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో ఇలాంటి సమస్యలు కోకొల్లలు. మనం చేసిన కార్యక్రమం చిన్నదే అయినా అలా అని మనం మన అనుభవాన్ని తక్కువగా గాని విలువలేనిదిగా గాని జమకట్టలేమండి. ఎందుకంటే మదర్ థెరీసా గారు ఒకసారి ఇలా అన్నారు, మనము మనం చేసే పని సముద్రంలో ఒక బొట్టుగా భావిస్తాం, కాని ఆ ఒక్క బొట్టు లేకపోతే ఆ మహాసముద్రం కూడా చిన్నదైపోతుంది అని.
1: ఈ ప్రపంచంలో మన కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చడానికి మనం బయటికి వెళ్లి ఇతరులకి సహాయపడాలి. ఎందుకంటే మనం సహాయం చేసేది ఎవరికో కాదు, మనకి మనమే సహాయం చేసుకుంటున్నామన్నది తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలగడమే సాయి బాటలో మన పయనానికి ప్రయోజనం. ఇది నిజంగా వర్ణనాతీతం. ఆ పయనం వెలకట్టలేని ఆనందాన్ని మూటలలో అందిస్తుంది. జై సాయిరాం. ఇంతవరకు క్షారజలం క్షీరజలమైనవైనా విన్నాం.

ఇంతవరకు మీరు కోస్తా ఆంధ్రలోని గిరిపురం గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు చేపట్టిన మంచినీటి పథకంపై రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటరీ విన్నారు. ఇది హైదరాబాద్ శివం డిజిటల్ స్టూడియో వారి సమర్పణ.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో 1992 అక్టోబర్ 11వ తేదీ పాదుకోత్సవ సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం

ప్రేమించబడుతున్నారు. మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం. మానసిక శక్తి సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది. మానవునకు మనసే మూలాధారం, మనస్సునకు సంకల్పములే ఆధారం. సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు. సంకల్పముల యొక్క ప్రభావం మనిషిపైన పడినప్పుడే మనిషి అందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి. మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటని, ఒక చిన్న రాయిని మనం ఒక కొలంలో వేసినప్పుడు ఆ కొలంలో అలలు ప్రారంభమవుతాయి. ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది. అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా

0: వ్యాపించిపోతాయి. ఆ తరంగములు నోటి అందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు. లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు. కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు సుశబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు. నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో సుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది. ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు. పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు. కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారము. ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు, భగవంతుని స్మరిస్తున్నాడు, అతను చింతిస్తున్నాడు. కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యము కాడు. భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు. భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి. ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు. ఏకం సత్ప్రా బహుధావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు. దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి? మనకు దగ్గర లోపలనే ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది. కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు. బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడా అగ్నిగా మారిపోతుంది. దీనిని బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అన్నారు. ఏ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము. మనం భుజించినటువంటి ఆహారము లోపల జీర్ణమయ్యి దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది. అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి. అదే విధంగానే భగవంతునిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి. సంకల్పములు అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి. భగవద్భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి. ఇట్టి ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి. భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు. అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే. కనుక నేను నరుడు అనగా కేవలము మానవాకారము ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు. దేహం ఆకారము మాత్రమే మానవత్వం కాని ఆత్మస్వరూపమే. దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండ. పని చేసినా, ఏ సంకల్పం సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా అంతైకుడును ఆత్మతత్వంగానే రూపొందుతుంది. కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రం చాలదు, దైవానికి అర్పితం కావాలి. అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన. మానవుడు అంశము, భగవంతుడు బింబము. ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము. కేవలం పాదములను పూజించినంత మాత్రమున, మనం స్మరించినంత మాత్రమున, ఆకారం చింతించినంత మాత్రమున ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు, ప్రవృత్తి యొక్క లక్షణములు, భౌతికము యొక్క చర్యలు. కానీ నివృత్తి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి. అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది. కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్షణాన్ని మనం మర్చిపోతున్నాం. ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు. అనగా ఏమిటి ఐదు ముఖములు? పంచముఖి, అందులో శబ్ద బ్రహ్మము ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ఇది ముఖము. భూర్భువస్వః ఇది రెండవ ముఖము. భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము. ధియో యోనో ప్రచోదయాత్ ఇది నాలుగవ ముఖము. ఇంకా ఐదవ ముఖం ఏమిటి? సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య లక్షణము. ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనో ప్రచోదయాత్. ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము? ఈ గాయత్రి అనగా ఏమిటి? గాయత్రి ఛాందస మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి. ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి. గాయత్రి, సావిత్రి, సరస్వతి. గాయత్రి త్రాయతి ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది. సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్. కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది. సరస్వతి వాగ్దేవతా స్వరూపిణి. కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి, సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము, ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము. త్రిగుణం త్రిదళాకారం, త్రిరత్నంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవని భగవంతునికి అర్పితం గావించాలి. కనుకనే ఇటు ఏకత్వములకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వములు ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మరిచి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం. భూర్భువస్వహ, ఈ మూడింటి యొక్క అర్థమును కూడా మొట్టమొదట మనం గుర్తించాలి. భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము అని మనం భావిస్తున్నాము. ఈ మూడు లోకములు ఎక్కడ ఉంటున్నాయి? ఈ మూడు లోకములు కూడా ఒక మానవుని ఎందే ఉంటున్నాయి, జీవి ఎందు కూడా ఉంటున్నాయి, ప్రాణి ఎందు కూడా ఉంటున్నాయి. ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక భూలోకం వేరు, భూర్లోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం. ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్, పదార్థముల యొక్క చేరికనే. అంతైకుడును పదార్థముల యొక్క చేరికనే. కల్పితమైనటువంటి ఈ జగత్ అంతైకుడును పదార్థముల యొక్క కల్పనే.
1: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
0: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతుండాలి?
1: భూ
0: ఇంకా భూహా, అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి. ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థములు కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, కోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి. అది ఏ సువహ అన్నారు. భూర్భువ సువహ, రేడియేషన్, వైబ్రేషన్. ఈ సువహ అదే రేడియేషన్. దానిని వేదం నందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అదే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్. అదే ఇలాంటి తెలివితేటలు మానవుడు ఎందు ఉంటున్నాయి, మానవుడు ఎందు ఉంటుంది, ఇలాంటి వైబ్రేషన్ మానవుడు ఎందు ఉంటుంది. ఈ మానవుని యొక్క దేహం నందు సర్వవ్యాపకమైనటువంటి సేవా పదార్థములు ఇమిడి ఉంటున్నాయి. భూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు. ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము? కానీ అది ఏ ఓంకార నాదం. దీనిని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు. క్లీం అదే పృథ్వీ, కృష్ణాయ అదే జలము, గోవిందాయ అదే అగ్ని, అదే అగ్ని, గోపీజన వల్లభాయ అదే వాయువు, స్వాహ అదే ఆకాశం. ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు. సర్వయందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే ఈ ప్రపంచములకు ప్రాణమే పంచభూతములు. సర్వత్రా చేరినటువంటి పంచభూతములు సర్వత పాణిపాదం తర్వతో వచ్చి శిరోముఖం సర్వత స్థుతిముల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు. ప్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే. పంచభూతములు ఏమి? భగవత్ స్వరూపములే. ఈ భగవత్ స్వరూపమే కనుకనే భక్తులందరూ భూమాత అని పిలుస్తున్నారు. ఇంకా రెండవది జలము, గంగాదేవి అంటున్నారు. ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు. ప్రాచీన యొక్క వైభవము, ప్రాచీన యొక్క వైభాగ్యము, ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకునలేదు. మన ప్రాచీనులందరి కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు అగ్నిదేవుడు, ఇంకా గాలిదేవుడు, ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి. కనుకనే ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే. కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు. దైవం నీ హృదయవాసి, భగవంతుని హృదయవాసి అని పిలుస్తూ ఉంటారు. చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానను, లేక ఇంటి నుంచి వచ్చానను, లేక ఇంకే విధమైనటువంటి యొక్క స్థలం నుంచి వచ్చానను మనం చెప్తూ ఉంటాం. చిన్నవాడు కాదు, నీ స్థానం హృదయమే. హృదయమే నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ. దైవం కూడా ఎక్కడను రాడు, ఎక్కడను పోడు, ఉన్న చోటనే ఉంటున్నాడు. కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చు. అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రం అమెరికాకు వెళ్ళినాడని బావారని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు. ఆమె ఈ యొక్క సందర్శనములకు మూల కారణాలు. కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచో వచ్చినటువంటిది కానీ, ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు. ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే. విష్ణు స్వరూపం సర్వం కల్విదం బ్రహ్మ. అన్ని రూపములు దైవస్వరూపములే. స్థానములు కూడా దైవస్థానములే. దైవము లేని స్థానం కానీ, దైవము కాని నేమం కాని రూపం కానీ లేదు. అన్ని రూపములు తనవే, అన్ని నామములు తనవే. ఏక ప్రభువుగా అనేక నామం. కనుకనే మన పేదను పురస్కరించుకుని, రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు. మేము దాసులము, దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు. దేవుడు దేవుడు ఒక్కడే, నరుడు నారాయణుడు ఒక్కడే, బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే. కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకును సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఇంత వరకు కూడా ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది. ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని తక్కినవి కాదు. ఏ మ్యాన్ విత్ డ్యూలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. కనుకనే మనం అర్థము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము. జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంతరిస్తుండాలి. కాదు కాదు, ఎప్పుడు కూడా నువ్వు ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి. కనుక ఇట్టి ఏకత్వాన్ని మనం కొంతవరకు నువ్వు గుర్తించడానికి తగిన కృషి చేయాలి. అభిషేకం సరిపే సమయం లోపల పండితుల వారు ఈ యొక్క పాలతో, పెరుగుతో, తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు. ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేయదు. చిత్తశుద్ధయే కర్మ. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి. శుద్ధి కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు. శుద్ధితో దైవత్వాన్ని మనము అర్పితం గావించుకోవాలి. మనం ఒక పుష్పం భగవంతుడికి అర్పితం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పరికరాలైనటువంటి పుష్పాన్ని మనం చేయము. అక్కడి నుంచి కోసినప్పటికైనప్పుడేను దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతుడికి అర్పితం చేస్తాం. కలిగినంత మాత్రమున సరి అయినటువంటి పదం కాదు. ఈ చిత్తశుద్ధి అయినటువంటి ఒక హృదయాన్ని భగవంతుడికి అర్పితం చేయాలి. అర్పితము అర్పితము అర్పితము అర్చన కాదు, అర్పితం కావాలి. ఈ అర్చనకును అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి. ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి ఒక ప్రాప్తి ఇది సత్. అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి ఒక పేరు. ఎప్పటికీ మార్పు చెందినటువంటిదే సత్, ఎప్పటికీ శాశ్వతమైనటువంటిదే సత్. ఈ సత్తును మనం పొందాలి. ఎక్కడ పొందాలి? మన ఎందే మనం తెలుసుకోవాలి. కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి. పొద్దున పండితులు వారు చెప్పారు, పాలలో నీళ్లు చేరినాయి, నీరు లేకుండా పాలు పెట్టడానికి వీలు లేదు. ఆ నీరు పాలతో చేరడం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి. నీరు పాలు రెండు కూడా సత్సంగం. సరైనటువంటి స్నేహము, శాశ్వతమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడా కాపాడుకుంటూ రావాలి. కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటుందో మీరు అర్థం చేసుకోవాలి. కాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు అందులో ఉన్నటువంటి నీరందరూ కూడా ఆవిరైపోతుంది. ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది. కాలం నుంచి నీరు వేరైన తక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి. నాకు అక్కర్లేదనుకుంటుంది. కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు. తనమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది. ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది. ఈ నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము, బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము, జీవుడు దేవుని యొక్క సంబంధము. జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతనో ఆనందంగా ఉంటాడు. ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి, ప్రాపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందంలో మునిగి, ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి కల్పితమైన జగత్తులో పడిపోవటం చేత దైవం చాలా బాధపడతాడు. వదిలిపోయినాడా ఈ జీవుడు. అందువల్లనే అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని తిరిగి అర్పితము అనేటువంటి అతనికి చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు. కనుక బొగ్గు అజ్ఞానము, అగ్ని జ్ఞానము, జ్ఞానాజ్ఞానములు రెండూ చేరటమే కాకుండా ప్రేమ అనేటువంటి ఒక గాలి కూడా వీచిందంటే దైవము ఒకటైపోతాడు, జీవుడు దేవుడు ఒకటైపోతాడు, ఏకమైపోతాయి. కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు. కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు. ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు. జీవుడు బాధపడటం లేదు, కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు. దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు, కానీ తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది. ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే. లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవారి హవారి గుడ్ బై గుడ్ బై ఇంతనే మనం ఊగిపోతున్నాడు. కానీ భగవంతుడు హలో అనడు, హవారి అనడు, గుడ్ బై అని చెప్పడు. కానీ భగవంతుడు చేరినంత వరకు కూడాను తనకు ఆనందము, భక్తునికి ఆనందం. కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు. ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు, దాన్ని మర్చిపోతున్నాడు, దానికి దూరం అవుతున్నాడు, పవిత్రతను కోల్పోతున్నాడు అని తాను చాలా బాధపడుతుంటాడు. ఇది కూడా భగవంతుడి నిమిత్తం కాదు, తన నిమిత్తమే. చేసినా ఏది చూసినా ఏది చెప్పినా కానీ నీకోసమని ఈ సపరేట్ చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి. రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు. కానీ దారి నడిచి ఎండ కన్నెరుగునటువంటి సీత అలసిపోయింది. చిత్రకూట పర్వతం పోయారు. ఒక చెట్టు కింద కూర్చొని రాముడు చెప్పాడు, లక్ష్మణ
2: ఒక పర్ణశాల నియమించున్నాయన అన్నాడు. ఎక్కడ స్వామి అన్నాడు. నీకెక్కడ ఇష్టమో అక్కడ చేయి అన్నాడు. ఈ కఠినమైనటువంటి వాక్కును తాను భరించుకోలేకపోయాడు. నా ఇష్టం నాకు వేరుగా ఉందా? ఇష్టమే నా ఇష్టము, నాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు. నేనేం తప్పు చేశాను? ఇష్టమైన చోటు నిర్ణయించమంటున్నావు రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు. చూచింది సీత, ఎందుకు నీవంత విలపిస్తున్నావు? మీ అన్నగారు ఏమన్నారు? ఏమీ తిట్టలేదు కొట్టలేదు కదా. నీవింత విలపించడానికి మూల కారణమేమిటి? తల్లి, తిట్టినా నాకు సంతోషమే, తిట్టినా నాకు సంతోషమే, నాయన మాత్రం ఎడబాటు జరగదు. ఇష్టమే నా ఇష్టము, కనుక నా ఇష్టము అని చెప్పాడు. ఇంతకంటే ఎడబాటు నాకు వేరేం కావాలి.
1: ఈ
2: ఎడబాటు యొక్క శోకాన్ని నేను భరించుకోలేను. చూశారా, ఈలాంటి ఏకత్వంతో ఉండినటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు. దైవానికి ఒక క్షణ దూరం కాకూడదు. దైవ భావములకు మీ భావం విరుద్ధంగా ఉండకూడదు. సంకల్పం మీ సంకల్పం వేరుగా ఉండకూడదు. ఏకంగా ఉండాలి. ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చు, పోయే మేఘములే, కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము కదలనటువంటిది, నిత్యమైనటువంటిది. ఇది నిత్యమైనటువంటి నిత్యశుద్ధ బుద్ధమత్యమైన. కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. కనుకని ఈ సర్వవేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి. అది ఏ గాయత్రి, గాయత్రి ఛాందస మాత అన్నారు. ఈ ఛాందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి. ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థనలు చేస్తారు లోకంలో. ఒకటి వర్ణన, రెండవది అర్పితము, మూడవది ధ్యానము. ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి. తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని. ఓం భూర్భువః స్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్. ఇవి వర్ణన. ధీమహి, అది ఏ ధ్యానము. ధియో యోన ప్రచోదయాత్, ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోన ప్రచోదయాత్, బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతున్నాను. ధ్యానము, ప్రార్థన. కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి. అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి? ఓ భగవంతుడా, నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు. నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి. మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు, స్కూలుకు పోతుంటాడు. అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లున్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది, అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్ కోట్ కుట్టించకూడదు అన్నారు. కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు. నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్ కోట్ కుట్టించు. అది దైవం యొక్క హక్కు, భక్తుని యొక్క హక్కు. భగవంతుణ్ణి ఓ అనుగ్రహ స్వరూపుడా, అఖండ స్వరూపుడా, విశాల స్వరూపుడా, కరుణా స్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు. దైవము హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి. భగవంతుని అడగ మరెవరిని అడగాలి? సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి. అందువల్లనే నేను పూర్వం చెప్పాను, మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది. హృదయము ఆత్మకు కుమారుడు. ఈ హృదయానికి కుమారుడు మైండ్, మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్. ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుడుతున్నాడు. వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్, మైండ్ గ్రాండ్ సన్, హృదయము సన్. ఎవరికి? ఆత్మకే. కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, అవుని మనముడు, ఒక కుటుంబీకులే. మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు, మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు. మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే, ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్ కు వస్తుంది. గ్రాండ్ సన్ యొక్క కూడాను గ్రేట్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే, సన్ కూడాను ఫాదర్ యొక్క ప్రాపర్టీనే వస్తుంది. గుర్తుంచుకునే బైబుల్ నందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. దీనికి సంబంధమైనటువంటి కనుకనే మెసెంజర్ గా పెట్టాడు. ఇంకా మాట్లాడినప్పుడు సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. తర్వాత ఆత్మభావంతో కూడా ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు. ఇది కనుకనే మనం దేహాభిమానంతో కూడా జీవుడు దేవుడు అని భేదం పెట్టుకోవచ్చు. మానసికాభిమానం చేత నీ యొక్క సంబంధమే నేను, నీ అంశమే నేను. ఇంకా ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే. కనుకనే ఏకత్వం మనం ప్రయత్నం చేయాలి. మనం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం. ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు. ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా ఏనాటికైనా మనం ఒక్కటి కాదు. కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే. మనం అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ నీవు ధనం అంతా కూడా అక్కడికి మర్యాద చేస్తావు. అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు. ఇన్నింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే. ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి. నీవు ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలోనైనా ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే, నా దైవం ఒక్కడే, ఆ దైవమే నాకు సంబంధము. దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధములే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు. ఇంటి యజమాని ఉంటుంటాడు, ఆ మాస్టర్ ఒక్కడే. భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది. కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు. కోడలు వస్తుంది, మామా అని పిలుస్తుంది. మనుమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు. ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనముడు తాత అనిపించిన యజమానుడు ఒక్కడే. దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి. దేహం చేతని ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి. దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాస్త్రం కాదు. మరణపు కొంప, రోగమున బ్రగ్గడు సేవక గంప, సంచలనము పొందు దుంప, సాగర మీద లేని కంప, అప్పుల పదలము మనమెప్పుదనం, నేను నిశ్చలమని నమ్మబోకు మనస, హరిపాదమును ఆశ్రయించవే. నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు. దేహాభిమానంతో నీవు అన్ని బంధనకు లోకపడదు. ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది, కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే. నిత్యము నిత్యమైనటువంటిది, అతి సత్యనిత్యమైనటువంటి సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.

నివేదనం. ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి. స్నేహం అయిపోయిందా ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదండి. స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్. భగవంతుడితో మన రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ కావాలి. నియర్ నియర్ నియర్ నియర్ గా మనం ప్రయత్నం చేయాలి. తక్షణమే తన యొక్క డియర్నెస్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది. ఆ డియర్నెస్ గాలి, ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారు. ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన చదువుతున్నాము. సాధనే అవసరం లేదు. సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు. కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే. ఇదే బ్రహ్మ, అది ఏ విష్ణువు, అది ఏ ఈశ్వరుడు, ఇంకా తానే. స్థితి లయములకు మూల కారణం భగవంతుడు ఒక్కడే. కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి? జనరేషన్ అనే పుట్టుక. ఓ, ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం. జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి. డిస్ట్రక్షన్ చూసారా? సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుంది. లయము అది జీఓడి. ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుంది. మరొకడు రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు. గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లయములు మూడింటి ఎందు ఉన్నాను. ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి. ఈ నిజమైనటువంటి యొక్క అద్వైతం. అద్వైతం అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చింది? శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని బోధిస్తూ వచ్చింది. ఆచార్యులు ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు. అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్లాడు శంకరాచార్యుల వారు. స్వామి, నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు. ఏ శంకరాచార్యులు? ఆదిశంకరులు, ఆర్యాంబ కుమారుడు. అక్కడ వెళ్లి స్వామి నా పాపాన్ని క్షమించమని కోరాడు. ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు. పిథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు, నీకు వర్ణించడానికి భాష లేదు, మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు. అది నేనే చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు. ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా? నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి, ఇది పాపం. సర్వత్రా ఉంటున్నావు నీ భగవంతుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అని నేనే వర్ణించినాను. కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను. ఇది పాపం కాదా? సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకే ఎందుకు రావాలి? కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి, ఇది పాపం. అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం. ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆదిశంకరును కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు. ఆనంద అలహరి, పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి, అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ ప్రబోధించినటువంటి శంకరులు వారే తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు. జ్ఞాని కూడాను ఒకనొక సమయంలో భక్తుడిగా మారిపోతాడు. కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే. భక్తి అనగా ఏమిటి?
1: భక్తి
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: అనగా
0: అర్పితము, పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి. ఇది నిజమైనటువంటి భక్తి అంతే కాని ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓ నోములు నోవు చూడటం ఇవన్నీ కొన్ని ప్రాకృతమైన యొక్క మార్గాలు. ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఇంట్లో ప్రవేశించడానికి ఇదొక మార్గము. స్టెప్స్ ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం. ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము. దీని లోపలి జి ఓ డి గాడ్ అని పెట్టి, తర్వాత డిఓజి డాగ్ అని పెట్టి, అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం, ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం. దేర్ ఈస్ గాడ్ అంటాం, నో గాడ్ ఈజ్ నో వేర్ అంటాం. గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదములు ఎక్కడ నుంచి చేయలేదు. గాడ్ ఈజ్ నో వేర్, నో ఎన్ఓ నో డబ్ల్యూహెచ్ఆర్ వేర్. ఈ డబ్ల్యూ నోకు చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది. గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది, మ్యాజిక్. అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి. ఒక రూపాన్ని ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరుపది అంతా ఒక్కటే, అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి. ఇది నిజమైన సాధన యొక్క గమ్యము, సాధన యొక్క లక్ష్యము, సాధన యొక్క సారము. ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు. దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే. తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు. ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది. కోహం కోహం, నేనెవరు నేనెవరు నేనెవరు అంటుంది. బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ పుట్టింటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది? మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబులు మన నుంచి రావాలి. కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము. విశిష్టాద్వైతం నుంచి కూడాను అద్వైతంలో ప్రవేశించాము. కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం. కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే. ఏమిటి? ఇది బట్ట, ఇది బట్ట దారము అన్నారు. దారం కాదు పత్తి అన్నారు. ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు, ఇది ద్వైతము. దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. దారం లేకుండా వస్త్రం కాలేదు, ఈ వస్త్రమే అద్వైతము. ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి. కనుక అద్వైతములు ద్వైతము విశిష్టాద్వైతము రెండు కూడా ఏకమైపోయినాయి. ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తును కంతకుడు మార్గాలు నిరూపించారు. ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి. కనుక భక్తులైనటువంటి వారు ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు, ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తైనా మారటం లేదు. ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము. అన్ని కేవలం ఒక జ్యూయల్స్ వంటివి. ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి. ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ ఆనందాన్ని అందించడం లేదు. ఆనందం లోపల ఉన్నది, ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి. విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము పెట్టిన నగలు పెట్టినట్టు దేహమందు దివ్య దేవుడు ఉండేను సుమ. ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి. ఊరికి ఇనుపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనుపెట్టులో ఉండేటువంటి వాడికి లభించవు. కానీ విలువైనటువంటి వస్తువును దాటిపెట్టేటువంటిది పరికరాలు ఇనుప పెట్టిగా ఉంటుంది. కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటాడు. ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు. తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు, విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే. కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు. విజయవాడ నీకు ఎంత కావాల్సినా నా దగ్గర ఉంటుంది. అది రండి, తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు? మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను. ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో అందాన్ని మనకు కావాలి. అద్వైతానందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము, ఈ ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు. ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు? అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు. మీరు నిల్చండి, సర్వము తానే అందిస్తాడు. కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి, ఒక విధమైన విశ్వాసం పెరగాలి. ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు. ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి? కానీ ఒక సమయం లోపల గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది. ఎన్నో గ్రంథాలంతా చదువుతారు, ఎన్ని విషయాలు తెలుసుకుంటారు, తెలుసుకుని ప్రయోజనం ఏమిటి? చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మరిడి తన్నెరుగుడు మందమతుడు. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను దీనిని గుణము మానలేడు. తరచి చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువులేను. అమృతస్య పుత్ర హనుమంతుడి అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడు ఆయన. అట్టి అమృతత్వాన్ని నీవు చూసుకో, అట్టి అమరత్వాన్ని నీవు పొందు, ఆనంద స్వరూపాన్ని నీవు నందు. ఇలాంటివి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి కదిలిపోయేటువంటి మేఘములు వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం. కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము. దైవం ఎక్కడనో లేడు, నా హృదయం నందే, నా బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు. కనుక అట్టి సత్యాన్ని కైవక్యమైన మన దృష్టిని మరల్చాలి. ఈ విధంగా యొక్క దీన్ని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం. ఎక్కడో ఉన్నటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాం. ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాం. భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు. భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురు ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు, కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు. దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం? ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం. దీనికి ట్యాక్స్ అనేటువంటి అర్పితము, అర్పితమే ట్యాక్స్. భగవంతుడికి కట్టవలసిన ట్యాక్స్ ఇదే. మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాను శరణాగతి అని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ? నీవు కల్పించుకుందే కదా. నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు, తర్వాత పిల్లలు పుట్టారు, కుటుంబం పెద్దదైపోయింది. అవి నేను ఇంకా భరించుకోలేదంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని? నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదే. కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి. ఈ కష్టములంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు. భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు, కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు. మంచి మాట వినరు మన సిద్ధి చెప్పిన చెవికి చేర్చు వారు నన్ను ఎరుగంగానే ఎత్తురా. ఎంత తెలివి ఉన్న ఏమి ఫలము? ఏమి ఫలము? మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలంటే చెవిని ఏరు. డైరెక్ట్ గా పోయి చేరిపోతాయి ఈ రంధ్రంలో. మంచి మాటలు దిన్నము చెబుతున్నప్పటికీ కొంచెమైన శోకం అక్కడ ఎమ్మరికి పోయి. కనుక మనం చేయవలసింది ఏమిటి? దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి. దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి, సమీపత్వానికి పోవాలి. ప్రకృతమైన భావంతో మనం ఆరాధన చేయాలి. అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము. దైవము నువ్వు కావాలని కోరడు, అది కూడా నీ నిమిత్తమే. తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమేనే, కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది. కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ, గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే. ఇది భౌతికమైన తృప్తి, లౌకికమైన తృప్తి, ఇది ప్రాకృతమైన తృప్తి, ప్రవృత్తి తృప్తి, నివృత్తి తృప్తి కావాలి. శాస్త్రమైన తృప్తి అది ఏ నిత్యానందం, పరమానందం, యోగానందం, అద్వైతానందం, సచ్చిదానందం, అంతా అదే ఆనందం. ఇలాంటి ఆనందం నీయందే ఉంటున్నది, ఎక్కడనూ నువ్వు వెతకనక్కర్లేదు. అలాంటి ఆనందం నీయందే ఉండేటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి. ప్రేమ స్వరూపులారా, కర్మ ద్వారా మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును. చిత్తశుద్ధి, కర్మ పవిత్రత, ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి. ఈ సంకల్పములు పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు. మన సంకల్పములు పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి. ఒక చిన్న ఉదాహరణ, ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు. పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్లతో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు. ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు. ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు. ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు. ఆ జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళని అంత ఉల్లాసపరుస్తుండాలి. రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు, వాడు ఇంటంతా ఏడుస్తారు. వాడు దీనికి ఏడుపంత వీడికి అందించలేదు, జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపును అందించింది. భగవంతుడు కూడా అంతే. మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు. ఒకే కర్మానుబంధిని చూచారా? సత్యానురాగిని సుఖం సుఖం సుఖం. సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటాది. ఇంకా రెండవది, ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది. ఈ యొక్క జలసి అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటిది కాదు. కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి. అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది. మనకు సాధనానుసారిని విద్య అని, మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అభ్యాసం అవుతుంది. కర్మానుసారిని బుద్ధి అని, బుద్ధి అంటే కర్మానుసారంగా వస్తుంటుండాలి. కర్మంతా సంకల్పం చేత కూడుకుంటుండాలి. స్థిరమైన సంకల్పం చేత కర్మను ఆచరిస్తే నీకు సందర్భము సానందంగా కలిగిస్తుంది. దుర్భావము చేత ఈ సంకల్పాన్ని కూర్చుకుంటే మనకంత దుఃఖాన్ని అందిస్తుంది. అన్ని బలములు ఉంటుండి, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏమిటి? కనుక అన్ని బలములు కూడా ఉంటే దైవ బలం చాలా గొప్పది. బుద్ధి బలము, దేహ బలము, దివ్య బలము, సర్వ బలము నుండి దైవ బలము లేక దాసుడగును. ఇదంతటి వాడు కడపటికేమయ్యే. అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి. ఇది బలం ఉంటుండాది, శస్త్ర బలం ఉంటుండాది, శక్తి బలం ఉంటుండాది, శాస్త్ర బలం ఉంటుండాది. అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేక పతనమైపోయారు. దేహబలము బుద్ధిబలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి. కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి. దైవ ప్రేమ ఒకటి పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి. సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి. ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం. కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత పవిత్రమైన ప్రాప్తి మనకి లభ్యమిచ్చింది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు, దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు. భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడ చూసినా ఉన్నాడు. మనం చెప్పాను, మనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు, బాటలో ఉన్నాడు, రాతిలో ఉన్నాడు, ఆటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు, మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు. సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే. యుక్తిలో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు, అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే. కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి. కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు. ఈ విధమైనటువంటి యోగ యుక్తిగా ఉంటుండాలి. అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాము. ప్రేమ స్వరూపులారా, దినదినములకు ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు. కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే. కానీ నాకు ఇది పెరగాలనే ఆశ లేదు. ఈ పాదుకులు పెరగనక్కర్లేదు, భావం పెరగాలి. ఒక చిన్న ఉదాహరణ, ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తారు. భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిర్మలమైనటువంటి చిత్తమును. తెలుసుకోవటం లేదు. స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు. డ్రై ఫ్రూట్స్ అంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు. ఆపిల్స్ బనానాలు ఇవన్నీ తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు. ఊళ్ళో చెంది హాల్ అంతా కూడా ఈ తిండితోనే చేరిపోయి ఉంటుండాలి. ఏమి నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు? ఏ అన్నమైనా కూడా నేను తినను. పరిస్థితి లోపల ఈ తిండ్లంతా ఎందుకోసం? దీన్ని సరిచేయటంకు, ఈ పంటంతా వేరు చేయడానికి, ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవలసి వస్తుంది. ఎంత కాలం పడుతుంది? ఈ కాలం లోపల ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి. ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి. నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయం పూర్వకంగా ప్రేమిస్తే చాలు. ఇంకా కొంత కొంతమంది ఒక టవలు, ఒక బెడ్షీట్, ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ? ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే ఇదిగో బెడ్షీట్ తీసుకురండి, హాస్పిటల్కి ఇవ్వచ్చు చక్కగా. అది కూడా స్వామి చెప్పాడు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురావకండి. ఏది ఆశించను, ఆశించేది ఒక్కటే ఒక్కటి, ఏ నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమ. అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు. నాకెక్కడ పర్యంతము నో స్వార్థం. ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు. ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టుతాడు? అమ్మా శెట్టి గారు కూడా చాలా పాపం పరమ భక్తుడు. ఈ విధమైనటువంటి బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు. నిన్న రథమని చూపించారు. ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు. నా రథం మీ హృదయమే. మీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారిట్ నాకెందుకు? ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం అన్ని ముక్తి చేరి తెచ్చిపెట్టి కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు. ఇలాంటివంత ఏది కూడా మీరు తేకండి. ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు. నాకు ఇష్టమైనటువంటిది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ. కనుక ఈ పదార్థాలు కూడా ఇంక పైన మీరు తీసుకురాకండి. ఇదంతా కూడా గూరు ప్రకృతమైన యొక్క వస్తువులే. వివాహ నాకు కావాలి, అది మన యొక్క జ్ఞానతత్వము, పవిత్రమైనటువంటి జ్ఞానము. జ్ఞానాదేవత కైవల్యం. ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి, దివ్యత్వాన్ని మీరు అనుభవించండి, ఆ పవిత్రతను మీరు పొందండి, దైవత్వాన్ని అందండి. ఆ దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటి అర్పితం. అనగా ఏమిటంటే అది మనం తిరిగినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎట్ట ఏకమైపోతున్నాయో అట్టనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి. ఇప్పుడు రెండు కూడా ఏకమైపోయి ఉత్తమమైన స్వరూపాన్ని పొందుతాయి. అంత ఐకమత్యం చాలా అవసరము. మీరు పొద్దున పండితులు వారు కూడా చెప్పే సమయం లోపల ఐకమత్యం చాలా అవసరము అన్నారు. ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పాడు. ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నం అయిపోతుంది. ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకుని వస్తుంది. ఈ తుమ్మెద అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేరుతుంది. ఈ సర్వరోగ నివారణగా మారిపోతుంది. కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది. మానసిక ఐకమత్యం చాలా అవసరము. ఈ యూనిటీ ఉండినప్పుడే మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది. ఈ ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది. యూనిటీ ప్యూరిటీ డివినిటీ, ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి. ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు. కానీ మీరు వింటున్నారే, కానీ ఒక్కటైనా రెండు రెండు ఆచరణలో పెట్టడం, మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు. అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తువులో దీపపు వార్త వలన రోగపీడితుని బల్ రోగమ్ము తీరున ఔషధ మహిమము అంత విధి. నిరుపేదవాని పేదరికమ్ము పోవున విత్త ప్రభావము విన్నయంత ఎత్తపోతుంది. కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం విచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం. అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి. అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు. దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు. వర్ణించనక్కర్లేదు, ఆరాధించు, అర్పితం చేయి. ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది. మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి, ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం. మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్, అది ఏ దైవత్వము, ఈ ఒక్కొక్క జ్యోతులు అందించమే అది జీవతత్వము. ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా రక్షిస్తుండాలి, వెలిగిస్తుండాలి, వెలిగిస్తుండాలి. ఇదంతా జీవన జ్యోతులు, అది ఆత్మజ్యోతి. ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చూస్తుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి. మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి. ప్రేమ జ్యోతి కంటే ప్రకాశవంతమైన మరొకటి ఈ జగత్తులో లేదు. ప్రేమ ఉందా, సర్వము అక్కడే ఉంటుండాలి. కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకొని ప్రపంచ సంబంధమైనటువంటి పనులు చేసినప్పటికీ అవి కూడా నువ్వు పారమాత్మకంగానే మారిపోతాయి. ఆఫీస్ పో, పని చేయి, నువ్వు బిజినెస్ చేయి, పని చేయి, దోషం లేదు. నీ కుటుంబాలు పోషించుకోవాలి, అన్ని చేస్తూ సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనిగా మీరు భావించండి. అంతా భగవత్ప్రీత్యార్థంగా చెయ్యాలి. ఏ నిజమైనటువంటి యొక్క భక్తి. అంతేగాని ఈ భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు. ఈ భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి. ఎక్కడైనా మీరు పోండి. భగవంతుడు ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు? మీకు అందరికీ తెలుసును. ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు. దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్నాయి ఈ నగలన్నీ. నేచురల్ విగ్రహం చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుంది. అంతా ఎంతతో మేకప్లు చేసి మేకప్లు చేసి మేకప్లు చేసి ఇదో కప్పు మాదిరి భారత చేస్తున్నారు. భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి. అప్పుడు నీకంటే బీదవాడ భగవంతుడు ఎందుకు నీవు తీసుకుని పోవటం? వీళ్ళ సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి. నీకు నేరో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్, ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది, కానీ నీది కంట్రాక్షన్ లవ్. భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే. నీ జూవుల కోసమని భగవంతుడు కాచుకోడు. ఈ విధంగా జూవిల్స్ వీల్స్ అని ఈ విధంగా భగవంతుని అర్పితం చేసి భగవంతుని యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెప్తున్నారు. ఇవన్నీ కాదు ముఖ్యం. చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం, శ్రోత్రస్య భూషణం ధ్యానం. ఇలాంటి నగలు మనకుంటుండగా ఇంకా దీనికి తగినటువంటి నగలు ఎందుకు మనం మరింది? కంఠానికి ఒకటి ఉంటుందా సత్యమైనటువంటి జ్యోయల్, హస్తానికి ఒకటి ఉంటుండాలి ధర్మము దానము అనేటువంటిది, పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు, అదే చెవులు ఉంటున్నాయి. చెవులు సరైన కంకణాలు వేసుకున్నావు, కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు, చేతికి కంకణం ధరించావు, దీనికంటే ఇంకేం కావాలి? ఇది ఏ సరైనటువంటి నగలు? ఏదో పెద్ద వజ్రాల కిరీటము వజ్రం, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబరాలకి ఏదో ఒక ఆట. ఇచ్చేటువంటి వాళ్ళు సోవాళ్లే, తీసుకునేవాళ్ళు సోవాళ్లే. నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు, తీసుకునేవాడు భగవంతుడే కాదు. కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు. ఇవ్వవలసింది తీసుకోవాల్సింది ఏమిటి? నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని, నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి. ఈ రెండింటినీ తీసుకోవటం ఇచ్చుకోవటం, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, ప్యూర్ హార్ట్ టు హార్ట్, అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్. ఈ సరైన మన జ్యువెల్స్ కానీ చిబిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుడు కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు. భగవంతుడు బిగ్గర్ నాట్ బెగ్గర్. కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని దగ్గరగా మార్చేసేస్తున్నారు. చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు. ఎప్పుడు వాళ్ళకొచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు. ఏమొస్తుంది? భారతదేశంలో కావలసినంత ప్రమోదం చేయండి, భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాలి. దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి. మీ ఇల్లు నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు? ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని. ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు. ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. ఇది మనం చేయవలసినటువంటి పని. ఇకపైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ టోర్ అంతా నిండిపోయింది. నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను. వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెడతారు, నేను ఏది తినను. తినేది వినేది ఒక్కటే, మంచి మాటలు వింటాను, నీ ప్రేమను తింటాను. ఆ రెండింటిని నాకు అందించండి, మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావటం. ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి. ఈ భక్తితో, ఈ ప్రేమతో చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది. రాముడు లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు ఎట్ట పోయి చేరేది? అందరూ కూడా వానరులే. అక్కడ చేరిన వాళ్ళంతా ఎవరు? వానరులు. తోకున్నవాడు వానరు, తీసుకుంటే నరుడు. ఆ నర వా అంటే వాలము, వాళ్ళని తగ్గొట్టిస్తే నరుడైపోతుంది. కాబట్టి ఏం చేయాలనుకున్నారు హనుమంతుడు? పరమ భక్తుడు, స్వామి మీ నామే దీన్నంతా దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు అని మొట్టమొదటి రామా రామా రామా రామా అని రాళ్లంతా వేశారు సముద్రంలో. హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్లంతా, కానీ ఎట్టవుతుంది? ఇక్కడ ఒక రాయి అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎట్ట తీర్ దాటుతాడు? రెండింటిని చేర్చేటువంటి నామం ఏమిటో దాన్ని ప్రయత్నించి పూర్వకంగా సాధించి ఒక రాయి పైన రా, రెండవ రాయి పైన మా రాసుడు, రెండు చేరుతూ వచ్చేసాయి. రెండు చేరుతూ అట్టనే ఈనాడు మనం సాయిరాం సాయిరాం సాయిరామే అనుకుని వేస్తే ఈ సాయిరామ స్టోన్ ఎక్కడ పోతుందో? రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామ రెండు చేరిపోతుంటాయి. ఈ యుక్తిని మనం తెలుసుకోవాలి. ఆ యుక్తియే నిజమైన భక్తి. యుక్తిని యోగముగా మార్చుకున్నారు. కనుక నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి? శాంతంగా స్మరించాలి, పవిత్రమైన భావంతో ఉండాలి. ఇందరు అడుగుతుంటారు, స్వామికి 73 ఏళ్ళైంది ఇక్కడ ఉన్నారు అని. నాదంతా కూడా 3 పీలు, పీ పీ పీ పీ ప్యూరిటీ, రెండవ పి పేషెన్స్, మూడవ పి పర్సువరెన్స్. ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇచ్చే ఉంటాను. కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి. ప్యూరిటీని పెంచుకోవాలి, ఇంకా శాంతం పెంచుకోవాలి. శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము. శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం? కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి. భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి. ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి చేరిపోతుంది. కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా చిన్న చిన్న కోరికలంతా కూడా మడిచిపెట్టి ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి. ఇప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది. దీని ఏకత్వాన్ని పెంచుకోవాలి. చూడండి, ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసివేస్తే వేళ్లతో తుంచి వేయాలి. ఇన్నిటి చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి. ఏకత్వాన్ని మనం పెంచాలి. ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకు అంత బలం వచ్చేస్తుంది. ఎవరితో ఏకత్వాన్ని? ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచాన్నంతా భగవంతుతో ఏకత్వం చేయాలి. ఏకం సత్విప్రాభోదావదంతి అన్నారు. ఏకాక్షరం బ్రహ్మ అన్నారు. ఆ ఏకాక్షరం ఎంత యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి. ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు, హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు. చాలా మంచిది. అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక. అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు. ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు. కేవలం ఒక రికమెండేషన్ వచ్చేటువంటిది కాదు. ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు. ఆ అతని యొక్క హృదయం నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి. ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను. పోయిన వారము డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి. అలోపిక్ డాక్టరు, హోమియోపతి డాక్టరు, ఆయుర్వేద డాక్టర్స్ ఆయన జాబులు రాశారు. స్వామి, 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు, తక్షణమే మీరు శెట్టి గారిని మొదలకు పంపించండి. 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు, ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పి రాశారు. నేను చెప్పాను, అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు. నీతిగా పాపం ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ, ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు పాపం. ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది. కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి. అతని భక్తి అతన్ని రక్షిస్తుంది, అది కానీ మరొకటి కాదు. కనుకనే తాను కూడా చెప్పాడు, త్యాగరాజు చాలా కష్టాలు పడ్డాడు. భార్య మరణించింది, కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవటానికి లేదు. తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరులో పడవేశాడు. రాము వియోగాన్ని సహించుకోలేకపోయాడు. రాముల పైన కూడా కోపం వచ్చేసేసి, ఇంతకాలం నేను స్మరించినందుకు రామా నీవు నాకు ఈ శిక్ష ఇచ్చేది? నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది. వీక్ శక్తి, నీలో శక్తి లేదు. దూషించాడు. తర్వాత విచారించాడు, నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే. అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాను.

గొప్పర. అయ్యో రామశక్తి ఇచ్చింది కాదు, గొప్పది. నా బలహీనత ఇంతవరకు నన్ను ఈ బాధ పెట్టి కంటే మించినటువంటి శక్తి మరొకటి లేదు, అదే డివైన్ పవర్. ప్రియమైన శక్తి కంటే మించినటువంటి మరొక శక్తి ఈ జగత్తులో లేదు. కనుక ఆ శక్తిని మనం స్వాధీనం చేసుకుంటే సర్వశక్తులు మనకు హస్తగతమైపోతాయి. అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం? అనుగ్రహాల కోసం పాటుపడండి, కోసం పాటుపడండి. ఇది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ. ప్రేమ ముదిట మనసే కాకు.

ఇంతవరకు మీరు 1998 అక్టోబర్ 11వ తేదీ పాదుకోత్సవ సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

మానవ జన్మ పొందిన ప్రతి జీవి దివ్యత్వాన్ని చేరటానికి ప్రయత్నించాలి. పశుత్వములోనికి దిగజారరాదు. పట్టు వదలకుండా దీక్ష వహించాలి. కార్యము సాధించాలని దీక్ష వహించినప్పుడు కష్టాలు, దుఃఖాలు, నిందలు, నిష్ఠూరాలు ఎన్ని వచ్చినా పట్టు వదలరాదు. ఈ పవిత్ర దీక్ష నెరవేర్చటానికి జీవితమును అంకితము చేయాలి. జీవితము చాలా విలువైనది. జీవితము కంటే విలువైనది ప్రాణము. ప్రాణము కంటే విలువైంది మానము. మానము కంటే విలువైంది మానవత్వము. అలాంటి మానవత్వము అతి ముఖ్యమైన దైవత్వమునకు సమర్పితము కావాలి. అదే మానవ జన్మకు సార్థకము. మానవ జన్మ మనకు లభ్యమైనందుకు ఈ ఐదు విషయాలలో ఉత్తీర్ణులై దైవానుగ్రహమనే యోగ్యతాపత్రము అందుకోవాలి.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాలా.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు తిరుపతి రేడియో సాయి బృందం ఆరంభించే ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ ప్రోగ్రాం తిరుపతి రేడియో సాయి కేంద్రం నుండి సమర్పిస్తున్నాం. మనకు ప్రోగ్రాం ఇస్తున్న మిస్టర్ డబ్ల్యూ చంద్ర యువకుడు, 19 సంవత్సరాలు, బొక్కపట్నం మండలం సిద్ధరామాపురం గ్రామస్థుడు. ఇతను పుట్టపర్తి కమ్మవారిపల్లి సమీపాన గల శ్రీ సత్యసాయి దీన జనోద్ధరణ పథకం ఆశ్రమంలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్వామి దివ్యానుగ్రహంతో విద్యాభ్యాసం చేశారు. తర్వాత చిత్తూరులో పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ప్రస్తుతం తిరుపతిలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఆశ్రమంలో ఈ 10 సంవత్సరాలు ఈ అబ్బాయి పొందిన తన అనుభవాల మాలను మన శ్రోతలందరికీ తెలియజేస్తున్నారు. డియర్ చంద్ర, దయచేసి నీవు పొందిన అనుభవాలను మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం.
2: ఓం శ్రీ సాయిరాం. నా పేరు చంద్ర. నా చిన్న వయసులోనే నేను నాన్నను కోల్పోయాను. నాకు అమ్మ, ఒక అన్న ఉన్నారు. మాది పుట్టపర్తి పక్క సిద్ధరాంపురం అను చిన్న గ్రామం. మాకు పుట్టపర్తి సాయిబాబా అంటేనే తెలియదు. కాని 2002లో స్వామివారు మా ఊరు నుండి నన్ను, అన్నయ్యను, మా అమ్మను పుట్టపర్తికి తీసుకువెళ్లారు. అప్పుడు మాకు తెలిసినది ఏమిటంటే, తల్లి తండ్రి లేని పిల్లలను చేరతీసి వారికి విద్యా బోధను, వారికి సకల సౌకర్యాలు కల్పించి వారికి స్వామి వద్ద ఆశ్రమం కల్పిస్తున్నారని తెలిసింది. అలా 60 మంది పిల్లలను, 7 అమ్మలను చేరతీశారు. మేము స్వామి సన్నిధిలో చేరిన తర్వాత ఎన్నో విషయాలు, ఎన్నో మానవతా విలువలు ఇలా చాలా నేర్చుకున్నాం. స్వామి మమ్మల్ని తన సొంత తనాల కన్నా 1000 తల్లుల ప్రేమ మాపై చూపారు. ఇది ఎప్పటికీ మరవలేని సమయం. మాకు స్వామివారి చెంత సన్నిధి కల్పించి దానికి శ్రీ సత్యసాయి దీన జనోద్ధరణ పథకం అని నామకరణం చేశారు. స్వామి దర్శన భాగ్యం కలిగినందుకు మా జన్మ ధన్యమైపోయింది. స్వామి సన్నిధిలో ఎన్నో ఆనందాలతో, ఆప్యాయతలతో, స్వామి యొక్క దివ్య దర్శనాలతో, వారి యొక్క మృదు వాక్యాలతో స్వామి సన్నిధిలో జీవించాము. నేను దీన జనోద్ధరణలో చేరిన కొత్తలో స్వామి ఆశీర్వాదం కోసం అక్కడ సేవాదారులు ఇచ్చిన లెటర్స్ తీసుకుని వెళ్లి స్వామివారి ఆశీర్వాదం పొందేవాళ్ళం. కొన్ని రోజుల తర్వాత స్వామి యథావిధిగా మా చెంతకు వచ్చి లెటర్స్ తీసుకుంటూ స్వామి నా వద్దకు వచ్చి, ఏం బంగారు, ఒళ్ళు బాగలేదా అని తన ప్రేమ మధుర వాక్యాలతో నా చెంపపై తట్టారు. నేను వెంటనే స్వామితో, నాకు చీమిడి కారుతోంది స్వామి అంటూ జవాబు ఇచ్చాను. స్వామివారు వెంటనే విభూతి సృష్టించి ఇచ్చి నా చేతిలోని లెటర్స్ తీసుకుని మెల్లగా ముందుకు సాగారు. తర్వాత మేడం గీతా పరమహంస గారి వద్దకు వెళ్లి మేము అమ్మ అని పిలిచేవాళ్లం. మొదట పిల్లల భాష సరిచేయమని సూచించారు. తర్వాత మాకు బాలికాస్ ఏర్పాటు చేసి మా భాషను మంచిగా మార్చారు. మేము మొదట్లో ప్రశాంతి నిలయంలోని సేవదల్ షెడ్ 1 అండ్ 2లో ఉండేవాళ్లం. మేము రోజు ఉదయం సాయంత్రం స్వామివారి దర్శనానికి వెళ్లి వచ్చేవాళ్లం. స్వామి ప్రతి దర్శనంలో మాతో మాట్లాడి మమ్మల్ని సంతోషపరిచేవారు. తిన్నారా బంగారు, ఎలా ఉన్నారు అని తన మాటలతో మమ్మల్ని మైమరిపించేవారు. ఒకరోజు ఉదయం 2002 గురు పౌర్ణమి రోజున స్వామివారు సమీప కమ్మవారిపల్లిలోని సాయినగర్లోని దీన జనోద్ధరణ పథకం ఆశ్రమంలోకి వెళ్లటానికి మాకు అనుమతి ఇచ్చారు. స్వామి షెడ్ వద్దకు వచ్చి మాకు బట్టలు పెట్టుకోవడానికి సూట్ కేస్, రోజు కాలకృత్యములకు బ్రష్, సోప్, మిర్రర్, కోమ్ ఇచ్చి వాటిని ఎలా వాడుకోవాలో మాకు బోధించారు. టూత్ బ్రష్ తో ఇలా తోముకోవాలి, మిర్రర్ లో ఇలా చూసుకోవాలి, కోమ్తో ఇలా దూవుకోవాలి అంటూ మాకు బోధించారు. స్వామి అనంతరం మందిరానికి తిరిగి వెళ్లారు. అదే రోజు గురు పౌర్ణమి కావున దర్శనానికి వెళ్లాము. స్వామి తన చుట్టూ ప్రదక్షిణం చేయమని ఆదేశించారు. మేము స్వామి చెప్పిన విధంగా 3 ప్రదక్షిణాలు చేసి మందిరం బయట ఉన్న బస్సు ఎక్కాము. స్వామివారి కారు ముందు మేము వెనుక బస్సులో ఆశ్రమానికి వెళ్లాం. స్వామి ప్రేయర్ హాల్లో కూర్చొని ఉన్నారు. భజనలు వేద పారాయణంతో హాల్ మొత్తం స్టూడెంట్స్ తో నిండిపోయి ఉంది. స్వామి పాలు పొంగించి రూమ్స్ ని చూసి ఎలా ఉన్నాయి అని పరీక్షించి మళ్లీ భజన హాల్లోకి వచ్చారు. తర్వాత స్వామి పిల్లలతో వారి పేర్లు ఊర్ల గురించి సంభాషణ జరిపి తర్వాత ప్రసాదం ఇచ్చి మందిరానికి తిరిగి వెళ్లిపోయారు. దీన జనార్దన పథకమును స్వామివారు రిటైర్డ్ ఐఏఎస్ పరమహంస గారు, శ్రీమతి గీతా పరమహంస అను దంపతులకు మా బాధ్యతలను అప్పగించారు. వారు మాతో ఎంతో చనువుగా మంచి చెడులను చూసుకుంటూ వచ్చారు. ఆశ్రమంలోకి వెళ్లినప్పటి నుండి మేము ప్రతి గురువు ఆదివారములలో స్వామి దర్శనానికి వెళ్లేవాళ్లం. స్వామి ప్రతి దర్శనంలో మా చెంతకు వచ్చి ఏమి తిన్నారు, ఎలా ఉన్నారు అంటూ పలుకరించేవారు. ఒకరోజు యథావిధిగా దర్శనానికి వెళ్లాము. స్వామివారు మా చెంతకు వచ్చి మాతో ఇలా మాట్లాడుతూ, తిన్నారా బంగారు, ఏమి తిన్నారు, ఏమైనా కావాలా అంటూ అడిగారు. అప్పుడు ఒక అన్న లేచి, స్వామి మాకు ఏమీ వద్దు, చదువు కావాలి అని అడిగాడు. అప్పుడు స్వామి ఎంతో ఆనందించి తనకు ఒక బంగారు గొలుసును బహుకరించారు. తర్వాత మాకు ఒక స్కూల్ ఏర్పాటు చేసి మాకు చదువు, మానవతా విలువలు, బాల వికాస్ వంటివి ఎన్నో ఏర్పాటు చేసి మాకు బోధించారు. మా మొదటి దర్శనంలో మేము 20 మంది చిన్నపిల్లలం. అప్పుడు మాకు 6 నుండి 8 సంవత్సరాల్లో ఉంటుంది. మేము ముందు వరుసలో కూర్చున్నాం. స్వామి మా వద్దకు వచ్చిన వెంటనే మేము లేచి స్వామి చుట్టూ అల్లుకున్నాం. స్వామి మాతో ఎలా ఉన్నారు బంగారు అని అడిగారు. మేము ఒకేసారి బాగున్నాం తాత అని అన్నాం. స్వామి వెంటనే, నేను తాతని కాదు, నేను స్వామిని అని బోధించారు. స్వామి మాకు ప్రతి దర్శనం వెంటనే ప్రతి పిల్లవాడికి 100 రూపాయలు ఇచ్చేవారు. కాని దానివల్ల ఉపయోగం లేదని మా అందరికీ, అంటే ప్రతి పిల్లవాడికి 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ప్రతిసారి స్వామి మాతో, మీరు ఎవరి దగ్గర ఏమీ తీసుకోకండి, మీకు అన్ని నేను ఇస్తాను అని చెప్పేవారు. ఎవరన్నా ఏమైనా కావాలి అని అడిగితే, మాకు ఏమీ వద్దు, మాకు స్వామి అన్ని ఇస్తున్నారు అని చెప్పమని బోధించేవారు. ఇలా స్వామి సన్నిధిలో సంతోషంగా కొన్ని రోజులు గడిచాయి. మేము స్వామి చెంతకు చేరి అప్పుడే సంవత్సర కాలం పూర్తి అయింది. మేము జూన్ 20, 2004లో మా మొదటి యానివర్సరీ ప్రోగ్రాం స్వామి ముందు ప్రదర్శించాం. మా పాటలతో స్వామివారిని ఆనందింపజేశాం. ప్రోగ్రాం మధ్యలో కొన్ని సన్నివేశాలు స్వామికంట నీరు తెప్పించాయి. కల్చరల్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత స్వామి సంతోషంతో మాతో అందరితో ఫోటోలు దిగించుకున్నారు. 2003 సంవత్సరంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మేము వినాయకుడి విగ్రహం చేస్తున్నాము. 3 వారాలు శ్రమించి ఒక చిన్న విగ్రహం చేశాము. ఇంకా వినాయకుడికి తల ఇంకా మొదలు పెట్టలేదు. స్వామి మా శ్రమను తిలకించి బొమ్మ పూర్తి కాక మునిపే పెద్ద విగ్రహం స్కూలుకు పంపించారు. ఆ సంవత్సరం వినాయకుడిని మందిరంలోకి రథం ఏర్పాటు చేసి తీసుకుని వెళ్లాం. స్వామి మా వద్దకు వచ్చి దాదాపు 1 గంట సేపు మాతోనే ఉన్నారు. కొబ్బరికాయలు కొట్టారు, చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇంకో రోజు ఉదయం అనుకోకుండా స్వామివారు ఆశ్రమంలోకి వచ్చారు. మేము యథావిధిగా ఆడుకుంటున్నాం. స్వామి వచ్చిన వెంటనే అందరం శుభ్రమయ్యి వెంటనే మందిరంలో కూర్చున్నాం. స్వామి నిలబడి మమ్మల్ని చూస్తూ ఉన్నారు. మేము స్వామిని చూస్తూ పాట మొదలు పెట్టాం. ఇలా, తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే అంటూ పాడసాగాము. స్వామి తన 2 చేతులతో ఆపు ఆపు అన్నారు. ఇంకెప్పుడూ ఆ పాట పాడవద్దని సూచించారు. మీకు నేనున్నానని మాకు అభయమిచ్చారు. తర్వాత అందరికీ ప్రసాదం ఇచ్చారు. స్వామి ఎలా చదువుతున్నారు అని అడిగారు. మేము బాగా చదువుతున్నాం స్వామి అన్నాం. స్వామి మెల్లగా వెళ్లిపోయారు. అది 2003 సంవత్సరం. మేము 3వ తరగతి చదువుతున్నాం. మా క్లాసులో మొత్తం 10 మంది పిల్లలు ఉండేవాళ్ళం. మేము ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా 9:30 వరకు చదువుకొని పడుకోవడానికి వెళ్లాం. నాతో ఇంకో 4 పిల్లలు కలిసి ఒక్కొక్క రూమ్లోకి వెళ్లి ఒక్కొక్కరి రగ్గులు తీసుకున్నాం. మేము చిన్నపిల్లలం కాబట్టి మాకు ఒక రకమైన భయం మొదలైంది. అది కాక ఆశ్రమం ఊరికి చాలా చివరగా ఉండేది. మేము 5 గురం కలిసి సాయిరాం సాయిరాం అనుకుంటూ 3వ రూమ్లోకి వెళ్లాం. అంతే, అక్కడేం జరుగుతుందో చెప్పడానికి వీలు లేదు. రూమ్లోని ఫోటోలోంచి స్వామి వచ్చారు. మేము నిర్వీరపోయి అలా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాం. ఎందుకంటే అప్పటికే మాకు భయంగా ఉంది. అప్పటికే మాలోని ఇద్దరు పిల్లలు భయపడి పారిపోయారు. స్వామి మెల్లగా మా దగ్గరకు వచ్చి, "భయపడద్దు బంగారు, మీకు నేనున్నాను" అన్నారు. మేము వణుకుతూ నుంచొని ఉన్నాం. స్వామి బయటకు వెళ్లి పక్క గదిలో ఏడుస్తూ ఉన్న ఒక అమ్మ జయమ్మను పిలిచి, "తన కుమారునికి ఏమీ అవ్వదు, ఆరోగ్యం కుదురు పడుతుంది" అని ఆశీర్వదించి మాయమైపోయారు. మేము పరుగున వెళ్లి మా క్లాస్ టీచర్ కు వివరించాము. అందరూ చాలా ఆశ్చర్యపోయి ఆనందించారు. తర్వాత రోజు స్వామి ఉదయం 6:30 గంటలకు అదే ఫోటోల నుండి ప్రత్యక్షమయ్యారు. వెంటనే పిల్లలు స్వామిని చూసి స్వామి స్వామి అని అరవడంతో స్వామి అలానే అదృశ్యమైపోయారు. వెంటనే ఫోటోలకి పూలమాల వేసి భజన మందిరంలో దానిని పెట్టి భజన చేశాం. ఇలా స్వామి ఎన్నో చేస్తూ మాకు 1000 తల్లుల ప్రేమను మాపై ప్రసవింపజేసి మమ్మల్ని తన బిడ్డలా ఆదరించారు. ఆ రోజు 2002 డిసెంబర్ 25. కానీ ఆ రోజు ప్రత్యేకత మాకు తెలియదు. యథావిధిగా ఆ రోజు మమ్మల్ని దర్శనానికి తీసుకువెళ్లారు. ప్రశాంతి నీలంలో స్వామి దర్శనం చేసుకుని ఆ రోజు ప్రోగ్రాం తిలకించి ఆశ్రమానికి తిరిగి వెళ్లాము. స్వామి వెంటనే పిల్లలను తీసుకుని జనరల్ హాస్పిటల్కి రమ్మని ఆదేశించారు. వెంటనే అందరినీ జనరల్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ రోజు ప్రత్యేకతను మాకు తెలిపి మా భజనలు తిలకించి తర్వాత అందరికీ ప్రసాదం ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 క్రిస్మస్ డేగా మాకు తెలిసొచ్చింది. 5 రోజుల తర్వాత జనవరి 1 వచ్చింది. గీతమ్మ మా వద్దకు వచ్చి స్వామికి గ్రీటింగ్స్ మా సొంతంగా తయారు చేసి ఆశీర్వాదాల కోసం తీసుకుని వెళ్లమని అన్నారు. కానీ మాకు ఏమీ తెలియకపోవడం చేత, అంటే జనవరి 1 గురించి మాకు తెలియకపోవడం చేత మేమంతా సైలెంట్గా ఉండిపోయాం. అప్పుడు గీతమ్మ తన సొంతంగా మా చేత చేయించి స్వామి ఆశీర్వాదం కోసం తీసుకువెళ్లాం. అప్పుడు స్వామి, "గీతమ్మ తయారు చేసిచ్చిందా" అంటూ చిరునవ్వు నవ్వారు. ఇలా స్వామి ఆశ్రమంలో చాలా ఆనందంగా 2వ సంవత్సరం కూడా గడిచిపోయింది. 2వ సంవత్సరం జూన్ 20, 2004 కల్చరల్ ప్రోగ్రాం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అందులో ఒక పాటను కూడా పెట్టారు. అది "వేణు మాధవ" అంటూ 3 అమ్మాయిలు డాన్స్ చేయాలి. ఆ 3 నేను ఒక అమ్మాయి పాత్ర చేశాను. రోజు ప్రాక్టీస్ చేశాం. జూన్ 20, 2004 రానే వచ్చింది. ఉదయం దర్శనంలో స్వామి దగ్గరకు వెళ్లి కల్చరల్ ప్రోగ్రాం చేస్తూ స్వామిని పర్మిషన్ అడిగాం. స్వామి సరే అన్నారు. దర్శనం తర్వాత ఆశ్రమం వెళ్లి ప్రోగ్రాం కోసం మేకప్ వేసుకుని మధ్యాహ్నం ప్రశాంతి నిలయానికి వచ్చాం. స్వామి దర్శనానికి వచ్చారు. మా ప్రోగ్రాం మొదలైంది. మా పాట రానే వచ్చింది. మేము డాన్స్ చేస్తూ ఉన్నాం. మాలో ఒక అమ్మాయి వేషం వేసిన అబ్బాయి కాలుకి క్లాత్ అడ్డుపడి క్రింద పడ్డాడు. కానీ వెంటనే లేచి యథావిధిగా ప్రోగ్రాం చేశాడు. ప్రోగ్రాం అయిపోయింది. స్వామి మాతో ఫోటోలు దిగి అందరికీ డ్రెస్ ఇచ్చి ఆశీర్వదించి స్వామి అమ్మ దగ్గరకు వెళ్లి, ఏమీ తెలియనట్లు ఆ అమ్మాయిలు ఎవరు, చాలా కష్టపెట్టారే అని అడిగారు. గీతమ్మ వెంటనే స్వామితో, "వాళ్ళు మన పిల్లలే స్వామి, వేషాలు వేయించాం అంతే" అన్నారు. స్వామి చిరునవ్వు నవ్వి, "అలాగా" అని ఆశీర్వదించారు. తర్వాత కొన్ని రోజులకు నాకు ఒళ్ళు బాగాలేకుండా అయిపోయింది. టీబీతో కూడిన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాను. హాస్పిటల్కి వెళ్లి పరీక్షలు చేయించుకుని మెడిసిన్స్ ఎన్ని వాడినా నాకు బాగుపడలేదు. డాక్టర్స్ అందరూ నేను చనిపోతానని తేల్చి చెప్పారు. నన్ను, అన్నయ్యను, మా అమ్మను స్కూల్ నుండి పంపించేయాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం దర్శనంలో స్వామి చెంతకు శ్రీ కెఆర్ పరమహంస గారు వెళ్లి నా గురించి స్వామికి చెప్పి, "ఆశ్రమం నుండి వాళ్ల సొంత ఊరికి పంపించేస్తున్నాం స్వామి" అని చెప్పారు. స్వామి వెంటనే, "వద్దు, ఎందుకు, తనకు బాగవుతుంది, నేను చూసుకుంటాలే" అని చెప్పి భజన హాల్లోకి వెళ్లారు. మేము బట్టలు అన్ని సర్దుకొని కారులోకి పెట్టి రెడీగా ఉన్నాం. నేను చాలా నీరసంగా పడిపోయి ఉన్నాను. మా అమ్మ నా పరిస్థితి చూసి ఆవేదనతో ఏడుస్తూ ఉంది. ఇక కారులోకి ఎక్కుతూ ఉండగా స్వామివారు కబురు పంపించారు. "వద్దు, వాళ్ళను పంపించవద్దు" అని అన్నారు. వెంటనే స్వామి దర్శనానికి తీసుకుని వెళ్లారు. మేము దర్శనానికి వెళ్లాం. స్వామి వచ్చి, ఏమీ కాదు, భయపడొద్దు అని చెప్పి విభూతి సృష్టించి ఇచ్చారు. మెల్లగా డాక్టర్స్ దగ్గరకు వెళ్లి స్వామి ఇలా అన్నారు, అబ్బాయికి కడుపు పక్క భాగంలో నీరు చేరుకుంది, దాన్ని తీసివేయండి అని సూచించారు. నన్ను దర్శనం మధ్యలోనే జనరల్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. తర్వాత డాక్టర్స్ స్వామి చెప్పిన విధంగా నాకు ఆపరేషన్ చేశారు. వెంటనే జ్వరం తగ్గిపోయింది. ఇలా నాకు స్వామి పునర్జన్మను ప్రసాదించారు. స్వామి తర్వాత దర్శనంలో నాకు ఒక సూచన ఇచ్చారు, గట్టి పెరుగు తినొద్దు, కాస్త నీరు కలుపుకొని భోజనం చెయ్యి అని చెప్పారు. ఇలా ఎన్నో అనుభవాలతో స్వామి చేత కాలం తెలియకుండా గడిచిపోతూ వచ్చింది. స్వామి తన ప్రేమను మాకు ఇస్తూ మమ్మల్ని ఆదుకుంటూ వచ్చారు. ఒకరోజు మందిరంలో ప్రోగ్రాం జరుగుతోంది. మేము స్వామిని ప్రార్థించాం, స్వామి మేము దర్శనానికి వస్తాం, మేము ప్రోగ్రాం చూస్తాం, మమ్మల్ని దర్శనానికి తీసుకురాలేదు అని పిల్లలం క్లాస్లో కూర్చొని బాధపడుతూ ఉన్నాం. అదే సమయంలో స్వామి శ్రీ కెఆర్ పరమహంస గారి దగ్గరికి వెళ్లి పిల్లలను తీసుకొచ్చావా అని అడిగారట. లేదు స్వామి అని జవాబు ఇచ్చారు. స్వామి దానికి ఎందుకు తీసుకురాలేదు, వెంటనే తీసుకురా అని కబురు పెంపారు. అంతే, అప్పటి నుండి 3 రోజులు వరుసగా స్కూల్కు సెలవు ఇచ్చి ఉదయం సాయంత్రం స్వామివారి దర్శనానికి తీసుకువచ్చారు. స్వామి మెల్లగా మా వద్దకు వచ్చి అందరూ హ్యాపీగా అని అన్నారు. మా క్లాస్ పిల్లలంతా ఆశ్చర్యంతో మళ్లీ క్లాస్లో కూర్చోన్నప్పుడు మాట్లాడారు. స్వామి ఒకరోజు ఆశ్రమానికి వచ్చారు. వచ్చి స్కూల్లో కాసేపు అటు ఇటు తిరిగి కొత్తగా తీసుకువచ్చిన కంప్యూటర్స్ ని బ్లెస్ చేసి స్వామి మాతో బాగా చదువుకోవాలి అని అన్నారు. తర్వాత స్వామి కారు ఎక్కుతూ విటల్సాని పిలిచి స్కూల్ ముందర ఉన్న బైపాస్ రోడ్డు ద్వారా ప్రశాంతి నీలానికి దారి ఉందా అని చిలిపిగా అడిగారు. స్వామికి తెలుసు ఆ రోడ్డు ప్రశాంతి నీలం నుండి ఎయిర్పోర్ట్ బైపాస్ రోడ్ అని, కానీ స్వామి అప్పుడప్పుడు మనతో ఆడుకుంటూ ఉంటారు. ఇలా ఎన్నో అనుభవాలతో 3వ సంవత్సరం వచ్చింది. జూన్ 20, 2006 ప్రతి సంవత్సరంలాగే ఈసారి కల్చరల్ ప్రోగ్రాం ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. ఈసారి నాకు ప్రత్యేకమైన రోల్ ఇచ్చారు. నా రోల్ వచ్చి ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం రూపొందిన విధానం గురించి నాకు ఒక తాతకు మధ్య సంభాషణ జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఉదయం దర్శనంలో స్వామివారిని మా కల్చరల్ ప్రోగ్రాం కు అనుమతి కోరాం. స్వామి సరే అని సెలవిచ్చారు. వెంటనే ఆశ్రమానికి వచ్చి మేకప్ వేసుకుని మందిరానికి వచ్చాం. స్వామి యథావిధిగా దర్శనం ఇస్తూ వచ్చారు. మేము భజన హాల్లో కూర్చొని ఉన్నాం. మా వైపు చూస్తూ కుంభకర్ణుడి రూపం వేసిన అబ్బాయిని చూసి చిరునవ్వు నవ్వి, ఏంటి కుంభకర్ణుడు లావులేడు, సరిగ్గా తినడా అని కాసేపు మాతో మాట్లాడారు. తర్వాత మా ప్రోగ్రాం మొదలుపెట్టాం. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత స్వామి మాతో ఫోటోలు దిగారు. చివరిలో మహామంగళహారతి ఇచ్చి ఆ హారతిని గోడ పక్కగా పెట్టాను. స్వామి వెంటనే గోడ నల్లగా అవుతుంది, పక్కకు జరుపు అన్నారు. ఒకరోజు స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్లాం. యథావిధిగా మా స్థలంలో కూర్చొని ఉన్నాం. స్వామి రానే వచ్చారు. స్వామి మా చెంతకు వచ్చి ప్రతి లైన్ మధ్య దారి వదలమన్నారు. అలానే అందరం జరిగి స్వామికి దారి ఇచ్చాం. స్వామి మా మధ్య నడుస్తూ ఒక్కొక్కరిని పలకరిస్తూ అందరి చేతుల్లో ప్రసాదం ఇస్తూ వచ్చారు. చివరిగా వెళ్తూ అల్లరి చేయకండి, బాగా చదువుకోవాలి అని ఆశీర్వదించారు. స్వామి ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం 2006లో కూడా బెంగళూరు వెళ్లారు. క్లాస్ పిల్లలం అంతా కలిసి గీతమ్మగారిని మమ్మల్ని కూడా బెంగళూరు తీసుకువెళ్లమని కోరాము, కాని గీతమ్మ సారు వద్దు అని మమ్మల్ని ఆశ్రమంలోనే ఉంచారు. మధ్యాహ్నం అన్నం తిని ప్రేయర్ హాల్లో రెస్ట్ తీసుకుంటూ వచ్చాం. మేం క్లాస్లో ఖాళీ దొరికితే చాలు, స్వామి మమ్మల్ని కూడా బెంగళూరు తీసుకువెళ్ళండి అని సంభాషణ జరుపుకుంటూ మాలో మేమేం బాధపడుతూ ఉండేవాళ్లం. ఇలా అనుకున్న మరుసటి రోజు మధ్యాహ్నం గీతమ్మ వచ్చి అడావుడిగా అందరినీ వైట్ డ్రెస్ వేసుకుని బయలుదేరమని చెప్పింది. మాకు ఏమీ అర్థం కాలేదు. మేము వెంటనే అమ్మ చుట్టూ చేరిపోయాం. అప్పుడు గీతమ్మ మమ్మల్ని బెంగళూరు తీసుకురమ్మని స్వామి ఆదేశించారు అని చెప్పారు. అంతే, మా ఆనందానికి హద్దులు లేవు. అందరం ఎగిరి గంతులు వేశాం. టగామని రెడీ అయ్యి బస్సు వచ్చింది లేటు, పరుగున వెళ్లి ఎక్కేశాం. మేము బెంగళూరు వెళ్లేసరికి రాత్రి 8 అయింది. మేము వెళ్లి రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయింది. అప్పటికే క్యాంటీన్ కూడా క్లోజ్ అయ్యింది, కాని మా కోసం క్లోజ్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము వెళ్లి డిన్నర్ చేసుకుని పడుకున్నాం. ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని క్యాంటీన్కి వెళ్లాం. ఆశ్చర్యం ఏమిటంటే మేము టిఫిన్ చేసిన తర్వాతే మిగతా వారికి కూడా పెట్టారు. స్వామి దర్శనానికి వెళ్లాం. స్వామి వచ్చారు, మా వైపు చూస్తూ నవ్వి ఆశీర్వదించారు. తర్వాత శ్రీ కెఆర్ పరమహంస సార్ వద్దకు వెళ్లి బెంగళూరు అంతా చూపమని చెప్పారు. మా ఆనందం చెప్పడానికి లేదు. మొత్తం అంతా తిరిగాం. అక్కడున్న రోజులు చాలా ఆనందించాం. స్వామి పుట్టపర్తి వారం రోజులలో తిరిగి వస్తారు అనగా మమ్మల్ని పుట్టపర్తి చేర్చారు. ఆ రోజు శివరాత్రి 2005 మార్చి నెల. స్వామి అంతకు ముందు రోజు ప్రత్యేకంగా 5 మందికి కారు వాహనం ప్రసాదించారు. మేము శివరాత్రి రోజు మందిరంలో జనాలు ఎక్కువగా ఉండడం చేత త్వరగా బస్సు వద్దకు చేరాలని దర్శనం మధ్యలోని లేచి వచ్చేశాం. అంతా వచ్చి బస్సులోనే కూర్చున్నాం. ప్రసాదం తెచ్చేదానికి 4 అన్నలు మాత్రం మందిరంలోనే ఉన్నారు. వారి కోసం మేము బస్సులో వెయిట్ చేస్తున్నాం. ఇంతలో పెద్దగా కేఆర్ పరమహంస అండ్ కేఆర్ గీత పరమహంస అని వినపడింది. మేము ఏదో స్వామి పిలిచి ఉంటారు అనుకున్నాం. స్వామి ఇద్దరిని పిలిచి కారు బహుకరించి పిల్లలు ఎక్కడా అని అడిగారు. వెంటనే మాకు ఒక అన్న పరుగు పరుగున వచ్చి స్వామి పిలుస్తున్నారు రండి అన్నారు. మేము పరుగు పరుగున వెళ్లి స్వామిని ముట్టటించాం. స్వామి మా మధ్యలో కూర్చున్నారు. స్వామి ఇలా అన్నారు, వీరి చదువు అయిపోయి వీరికి ఉద్యోగం వచ్చేదాకా నేనే చూసుకుంటాను అంటూ సెలవిచ్చారు. మేము అందరం ఒక్కటేసారి, స్వామి మాకేమీ వద్దు, మాకు మీరు కావాలి, మీ సేవలోనే ఉంటాం అని అందరం గొంతు ఎత్తి అరిచాం. తర్వాత స్వామి మా గురించి కాసేపు ప్రసంగించారు. ఇలా ఎన్నో జరుగుతూ వచ్చాయి. చవితి సందర్భంగా ఒక వినాయకుడిని తయారు చేసి స్వామివారి దర్శనంలో బ్లెస్సింగ్స్ కోసం తీసుకువెళ్లాను. స్వామి దాన్ని బ్లెస్ చేసి బాగుంది అని ఆశీర్వదించారు. తర్వాత మెల్లగా వెనక్కి వెళుతుండగా స్వామి దగ్గరకు రా అంటూ పిలిచారు. స్వామి ఆదేశించిన ప్రకారం నేను వినాయకుడిని కిందకు పెట్టి స్వామి చెంతకు వెళ్లాను. స్వామి చాలా బాగా చేశావు, పాద నమస్కారం తీసుకో అంటూ సెలవిచ్చారు. వెంటనే నేను స్వామివారి పాదాలపై పడి స్వామివారి పాదాలకు ఒక చిన్న ముద్దు పెట్టాను. స్వామి నాకు వైపు చూస్తూ చిరునవ్వు నవ్వి ఆశీర్వదించారు. జూన్ 20 మా ప్రోగ్రాం అయిపోయాక స్వామివారిని స్కూల్లో కొత్తగా స్థాపించిన వినాయకుడి గుడిలో వినాయకుడిని ప్రతిష్టాపన చేయడానికి ఆహ్వానించాం. స్వామి మరుసటి రోజు త్వరగా వచ్చేశారు. మేము ఇంకా అలంకారాలు చేస్తూ ఉన్నాం. స్వామి వచ్చిన వెంటనే అన్ని పనులు ఆపివేసి గుడి ముందర కూర్చొని వేదం చుప్పటం మొదలుపెట్టాం. అప్పటికింకా వినాయకుడు విగ్రహం ఇంకా తీసుకురాలేదు. స్వామి చిరునవ్వుతో వినాయకుడు ఎక్కడా అని అడిగారు. గీతమ్మ స్వామితో తీసుకుని వస్తున్నారు స్వామి అని సమాధానమిచ్చారు. స్వామి వెంటనే, అంటే ఇప్పుడు నేను వినాయకుడి కోసం వెయిట్ చేయాలా అని చిరునవ్వు నవ్వి మా వేదం వింటూ కూర్చున్నారు. కాస్త ఎండగా ఉండడం చేత ఒక అతను స్వామికి ఫ్యాన్ పెడదామని పెడుతున్నాడు. అప్పుడు బంగారు వద్దు అని చెప్పారు స్వామి. కాని వినకుండా ఫ్యాన్ పెట్టి స్విచ్ వేయగానే అతనికి షాక్ కొట్టింది. స్వామి తన వైపు చూస్తూ వద్దు అని చెప్పానుక అంటూ చిరునవ్వు నవ్వారు. 1/2 గంట గడిచింది. వినాయకుడు విగ్రహం వచ్చింది. స్వామి ప్రతిష్టాపన చేసి అందరినీ ఆశీర్వదించి వెళ్లిపోయారు. తర్వాత ఒకరోజు స్వామివారు కొంతమంది పిల్లలను ఇంటర్వ్యూ గదికి పిలిచి అందరికీ తెల్లని దుస్తులు ఇచ్చి ధరించమని కోరారు. మేము అందరం కొంచెం భయపడ్డాము. మేము అప్పటికింకా చిన్నపిల్లలం, అందరిలో పల్లెటూరి వారం. మాకు చొక్కా ప్యాంటు తప్ప మరేది లోపల వేసుకుని అలవాటు లేకపోవడం చేత మేము గదిలోని తలుపులు చాటున నక్కోవడం చూసి స్వామివారు ఇక్కడ వద్దులే, హోంకి వెళ్లి మార్చుకోండి అన్నారు. తర్వాత స్వామి హోంకి మాకు వైట్ డ్రెస్ పంపించారు. ఇలా ఎన్నో మధురమైన అనుభవాలతో నేను స్వామి చెంత 10వ తరగతి వరకు చదువుకున్నాను. స్వామివారి ఆశీర్వాదం పొందిన తర్వాత చిత్తూరులో డిప్లొమా పూర్తి చేసుకుని ప్రస్తుతం తిరుపతిలో బీటెక్ సెకండ్ ఇయర్ జాయిన్ అవుతున్నా. జై శ్రీరామ్.
0: స్వామి దీనజనోద్ధరణ ఆశ్రమంలో ఉండి విద్యను అభ్యసించడమే కాకుండా సాయి దివ్య ప్రేమకు పాత్రుడైన శ్రీ చంద్ర అనుభవాలను, తనకు స్వామిపై ఉన్న ప్రేమను ఏ విధంగా పెంపొందించిందో తన అనుభవం ద్వారా విన్నాం. ఇంటర్వ్యూ చేసిన వారు శ్రీ సుభాష్ చంద్రబోస్. ఇది తిరుపతి రేడియో సాయి బృందం వారి ప్రత్యేక సమర్పణ. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: భయభ్రాంతులకు గురి అయ్యేవారికి ఎప్పుడూ రోగంలే సంప్రాప్తిస్తాయి అని, ధైర్యంగా ఉండాలని, ఎట్టి పరిస్థితిలోనైనా సమయస్ఫూర్తితో, వివేకంతో, ధైర్యంతో ఎదుర్కొనాలి అని, మృత్యుభయం అని స్వామి చెప్పిన ఒక చిన్న కథను విందామా? ఒక గ్రామంలో ఊరి పొలిమేరలో ఒక వైద్యుడు నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ డాక్టరు తన ఇంటి ముందు నిల్చుని ఉన్నాడు. ఎవరో ఒక వింత పురుషుడు గ్రామంలోకి ప్రవేశించాడు. అతనిని పిలిచాడు. అయ్యా, మీరెవరో ఈ ఊరికి కొత్తవారుగా ఉన్నారు, ఏ పని మీద వచ్చారు, ఎవరు కావాలి మీకు అని ప్రశ్నించాడు. వెంటనే ఆ వ్యక్తి, నేను కలరాదేవతను, మీ గ్రామంలో కొన్ని ప్రాణాలను నా వశం చేసుకుపోతున్నాను అన్నాడు. అప్పటికే ఆ గ్రామంలో కలరావ్యాధి సోకి ఉంది. అప్పుడా డాక్టరు అతనిని కూర్చోమని కాఫీ ఇచ్చి, అయ్యా, మీరు ఎంతమందిని తీసుకుపోవాలని వచ్చారు అని అడిగాడు. కలరాదేవత, నేను 150 మంది ప్రాణాలను స్వాధీనం చేసుకుంటాను అన్నాడు. సరే, పోయి తిరుగు ప్రయాణంలో రండి, మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అన్నాడు డాక్టరు. కొన్ని గంటల తరువాత కలరాదేవత డాక్టర్ గారింటికి వచ్చాడు. అప్పటికే డాక్టర్కు భయంకరమైన రిపోర్టు వచ్చింది. తాను కూడా అంతవరకు కలరా పేషెంట్స్ను ట్రీట్ చేస్తూ వచ్చాడు. లాభం లేకపోయింది. 250 మంది చనిపోయారని తెలిసింది. కలరాదేవతతో డాక్టరు, అయ్యా, మీరు కూడా ఈ విధంగా అసత్యమాడవచ్చునా? మీరు నాతో 150 మందిని మాత్రమే స్వాధీనం చేసుకుంటాను అన్నారు, కాని 250 మంది ప్రాణాలను తీసుకున్నారు. ఇదేమి న్యాయము అని అడిగాడు. కలరాదేవత, అయ్యా, నేనెప్పుడూ అసత్యమాడను. నేనుగా 150 మంది ప్రాణాలను హరించాను. మిగతా 100 మంది భయభ్రాంతులతో తమ ప్రాణాలను కోల్పోయినారు అన్నాడు. డాక్టర్ కూడా కలరాదేవత చెప్పిన దానిలో కొంత నిజం ఉన్నదని తెలుసుకున్నాడు. ఏమిటా నిజం? భయభ్రాంతులకు గురి అయ్యేవారికి ఎప్పుడూ రోగంలే సంప్రాప్తిస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనైనా సమయస్ఫూర్తితో, వివేకంతో, ధైర్యంతో ఎదుర్కొనాలి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా 2016 సంవత్సరంలో శ్రోతలకందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలను మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.
1: భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య సందేశ సౌరభాన్ని వెదజల్లుతూ అవతారోద్యమ సేవకు అంకితమై 6వ వసంతంలోకి అడుగుపెడుతున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల విభాగం పలుకుతోంది మీకు హార్దిక స్వాగతం. 5వ వార్షికోత్సవ ప్రత్యక్ష ప్రసారాల రూపేణ అందిస్తోంది మీకు సాయి భగవానుని దివ్య ప్రేమామృతం. ఆస్వాదించండి, ఆచరించండి, ఆనందించండి.

0: సాయి కుల్వంత్ సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారాల అనంతరం రేడియో సాయి శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో తదుపరి కార్యక్రమంగా వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి అనే అంశంపై శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారు తమ ప్రసంగాన్ని అందిస్తారు. సాయిరాం.
1: తెలుగు రేడియో సాయి ప్రసారాలు ప్రారంభమై 5 సంవత్సరాలు పూర్తి అయింది. 5 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు, హృదయపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సాయిరాం. అవతార పురుషుడైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మన ఆంధ్రదేశంలో జన్మించి తన మాతృభాషను తెలుగు భాషగా ఎన్నుకోవడం మనం జన్మజన్మల చేసుకున్న పుణ్యము. ఒక అవతార పురుషునికి సమకాలీనులుగా జన్మించడం, అవతార పురుషుడు మాట్లాడే భాష మన మాతృభాష కావడం, ఇది ఏ యాదృచ్ఛికమో లేక ఎటువంటి ఒక కోయిన్సిడెన్సో కాదు, ఇది కేవలం ఒక బలమైనటువంటి ఆశీర్వాదంతో లభించే ఒక గొప్ప అవకాశం. ఈరోజు ప్రపంచ నలుమూలల సాయి భక్తులు స్వామి యొక్క సందేశాన్ని వినాలంటే మొట్టమొదటిగా వారికి వినపడేది తెలుగు భాష. ఎందుకంటే భగవంతుడు తమ యొక్క ప్రబోధల్ని తెలుగులోనే చేస్తూ వచ్చారు కాబట్టి తెలుగు తల్లికి, తెలుగు భాషకు ఎవరూ చేయలేనంత సేవ, ఎవరూ చేయలేనంత మేలు భగవాన్ తన భాషగా ఎన్నుకొని అంత మేలు చేశారు. ఈరోజు తెలుగు భాష ప్రపంచంలో నలుదిక్కుల వినపడుతుందంటే అది స్వామి యొక్క చలువే. అయితే ఈరోజు కార్యక్రమంలో వ్యష్టి, సమిష్టి, సృష్టి, పరమేష్టి అనేటి వాటి గురించి ఒక ఈ సబ్జెక్టు పైన మాట్లాడాలను. అయితే ఈ పదాల అమరికలో వ్యష్టి, సమిష్టి, సృష్టి, పరమేష్టి అని మొదలుగా వ్యష్టి, తర్వాత సమిష్టి, తర్వాత సృష్టి, తర్వాత ఆ పైన పరమేష్టిగా మనం చెప్పుకుంటున్నాం. కానీ వాస్తవంగా చూస్తే ఇది ప్రారంభం పరమేష్టి నుంచి అవుతుంది. వ్యష్టి, సమిష్టి, సృష్టి, పరమేష్టి అనేటి వాటి గురించి ఒక

కానీ వాస్తవంగా చూస్తే ఇది ప్రారంభం పరమేశ్వరు నుంచి అవుతుంది. పరమేశ్వరు నుంచే సృష్టి వస్తుంది, సృష్టి నుంచే మనకు సమిష్టి లభిస్తుంది, ఆ సమిష్టి నుంచే వ్యక్తి అనేటువంటిది గమనింపబడతాడు. అయితే ఏదైతే పరమేష్టి సృష్టి సమిష్టి వేష్టిగా వచ్చిందో, ఏ విధంగా అయితే ఈ క్రమంలో పైనుంచి వచ్చినటువంటి ఈ క్రమం ఇక్కడితో ఆగకుండా తిరిగి వెష్టి సమిష్టి సృష్టి పరమేష్టికి చేరినప్పుడే ఆ మొత్తం సైకిల్ పూర్తవుతుంది. అయితే సారూప్యంగా ధ్వనించే ఈ శబ్దాలను మనం గనక పరిశీలించినట్లయితే ఏదో ఒక అవినాభావ సంబంధం అనేటువంటిది మనకు స్ఫురిస్తుంది. ఇవన్నీ ఏదో వేరువేరు పదాలుగా కనపడినా ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి చేరి ఉన్నాయి. వెష్టి అంటే వ్యక్తిగాను, సమిష్టి అంటే సమాజంగాను, సృష్టి అంటే మనం చూస్తున్న చరాచర సృష్టిగాను, పరమేశ్వరి అంటే భగవంతుని గాను స్వామివారి తమ ఉపన్యాసాల్లో చాలా సార్లు దీని గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే వెష్టి అంటే వ్యక్తి, మరి ఆ వ్యక్తి అనేటువంటిది ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంటుందో, ఎటువంటి ప్రాముఖ్యత కలిగి ఉంటుందో, అదేవిధంగా సమిష్టి అనేది కూడా ఆ వ్యక్తికి చాలా ఇంపార్టెంట్. సమిష్టి అంటే సమాజం అని, సమాజం అంటే వ్యక్తుల యొక్క కూడికే సమాజం అవుతుంది. వెష్టి లేకుండా సమిష్టి ఉండదు. సమిష్టి అంటే సమూహమని, సమూహం దేని యొక్క సమూహము, వ్యక్తుల యొక్క సమూహం. వెష్టి యొక్క సమూహమే సమిష్టి. ఈ సమిష్టి అంతా ఎక్కడుంటుంది? ఈ సృష్టిలోనే ఉంటుంది. ఈ సృష్టికంతా మూలకారుడు ఎవరు? అదే పరమేష్టి, అదే భగవంతుడు. స్వామివారు అనేక సందర్భాల్లో దీని గురించి చెప్తూ వెష్టి బాగున్నప్పుడు, వెష్టి వ్యక్తి బాగున్నప్పుడు సమిష్టి అనేటువంటిది సమాజం బాగుంటుంది, ఈ రెండు కూడా బాగున్నప్పుడు సృష్టి అనేటువంటిది మనకు అన్ని విధాలా తోడ్పడుతుంది, సహాయ సహకారాలు చేస్తుంది. ఈ మూడు ఒకే మార్గంలో ఉన్నట్లయితే, ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉన్నట్లయితే, ఆ చేతన స్వరూపుడైన పరమేష్టి కూడా వీటిలో బాగా ప్రస్ఫుటంగా కనపడేక అవకాశం ఉంటుంది. ఇవేవి కూడా వేరువేరు కాదు, ఒక్కదానికొకటి కలిసి ఉన్నట్టువి. మనం ఊరికే మన వరకు మనము దాన్ని వేరు చేసి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇవన్నీ కూడా ఒక పరమేశ్వరిలో కలిసి ఉన్నటువంటివే కాబట్టి వీటికి ఎప్పుడు సారూప్యం కలుగుతుందంటే, ప్రతి ఒక్కరూ కూడా దాన్నే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనాం అన్నారు. త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే మనం అందరూ కూడా ఆ వ్యక్తిత్వాన్ని మనం మలుచుకోగలుగుతామో, అదే ఆ సమిష్టిలు కూడా ప్రతిబింబించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సమిష్టిలో కూడా ఆ వ్యక్తిత్వ వికాసము ప్రతిబింబిస్తుందో, సృష్టి అంతా కూడా మనకు ఎప్పుడు కూడా తోడ్పాటుగా ఉంటుంది. ఈ మూడు ఉండడమే పరమేశ్వరు యొక్క ముఖ్య లక్ష్యం. ఈ మూడు ఉన్నప్పుడు మనము వెష్టికి ఏ విధంగా ఈ పరమేష్టి అనేటువంటిది, ఆ పరమాత్ముడు అనేటువంటి వాడు ఈ వ్యక్తిలోనే నిగూఢమై ఉన్నాడనేటువంటిది తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఒక నిలకడైనటువంటి సరస్సులో గాని, ఒక నీటి కొలంలో గాని మనము మన ప్రతిబింబాన్ని చాలా క్లియర్గా చూసుకోగలం, చాలా స్పష్టంగా చూసుకోగలుగుతాం. అదే అలజడి ఉన్నటువంటి నీటిలో మనం చూసుకోలేం. అదేవిధంగా ఏదైనా ఒక వ్యక్తి, వికాసం కలిగిన వ్యక్తిలోనే ఆ భగవత్ యొక్క తత్వము చైతన్య తత్వము ప్రతిబింబిస్తుంది. అయితే వీటిని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇవన్నీ పెద్ద పెద్ద వర్డ్స్, పెద్ద పెద్ద పదాలు, మనకు దైనందిన జీవితంలో అందుబాటులో లేకుండా ఉన్నట్లు కనపడుతుంటాయి. అయితే మనము వీటినన్నింటినీ కూడా మన జీవితాల కింద మనం అనుభవించినట్లయితే మనకు స్వామివారు చెప్పిన ప్రబోధులు ఎంతో చక్కగా మనకు ఉపయోగపడతాయి. ఎందుకంటే దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అన్నారు. అంటే

0: సమిష్టి అంటే అదే సమాజం, అదే దేశం, అదే ప్రపంచం, అదే జగత్తు. మనుషులు లేకుండా, మనం లేకపోతే మనకి ఇవన్నీ ఏమి. ఈరోజు ఆ దైవం అనేటువంటిది, దైవం ఒకటి ఉందనేటువంటిది కూడా తెలుసుకోవాలంటే మనం మానవులుగా జన్మించి తీరాలి. వ్యక్తులుగా మనం ఉన్నప్పుడే మనము దైవత్వాన్ని కనుగొనడానికి, దైవత్వాన్ని చేరుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. పరమహంస యోగానంద గారు ఈ సృష్టిలో ఈ అవనికి, ఈ భూమాతకు మనుషులను దైవోన్ముఖులు గావించి దైవాలుగా మార్చడానికి భగవంతుడు దీనికి ఒక నిర్ధారించినటువంటి ఒక కార్యక్రమము ఈ భూమికి ఒక డ్యూటీ ఇచ్చారని చెప్పి ఒక మాట చెప్తారు. స్టూడెంట్స్గా మేమున్నప్పుడు ఒకరోజు స్వామివారితో ముచ్చటిస్తూ, స్వామి ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా అని అడిగితే, ఒక 20-30 మంది ఉంటాము, ఒకనొక అతను మాట్లాడి అడిగారు స్వామిని, స్వామి ఈ భూమిపైన అయితే మనము జీవరాశులను చూస్తున్నాము, మనుషులను చూస్తున్నాము, ఈ చరాచర జగత్తులో ఇంకెక్కడైనా గాని మనుషులు జీవించి ఉన్నారని ఒక క్వశ్చన్ అడిగారు. ఒక ప్రశ్న అడగడం జరిగితే స్వామి తదేకంగా ఒక 10 సెకండ్లు అలా చూసి, ఆయన ఈ జగత్తులో, సృష్టిలో ఎక్కడ కూడా ఈ అద్భుతమైన మానవ జాతి మనుషులు నడవడం జరగడం లేదు, కేవలం ఈ అవనిపైనే మనుషులు జన్మిస్తున్నారని ఒక మాట చెప్పారు. మనం ఎంత వెతికినా, ఎంత దూరం వెళ్లినా ఇది మాత్రం పరమ సత్యం. ఎందుకంటే ఇది సాక్షాత్ సృష్టికర్తే చెప్పిన మాట. ఇది జీవరాశులు, కొన్ని జీవరాశులు అక్కడక్కడ ఉండొచ్చు, కానీ మనుషులు మాత్రం జీవించి ఉన్నది ఒక అవనియందు మాత్రమే అన్న మాట మాత్రం అది మనం గుర్తుపెట్టుకుంటే, అండ్ అది కూడా ఎందుకు మనం జన్మిస్తున్నామంటే కేవలం మనం దైవంగా మారడానికి మాత్రమే, ఆస్తులు పాస్తులు చేసుకోవడానికి కాదు, లేకపోతే మనం ఏదో గొప్ప పదవులు అనుభవించడానికి కాదు, ఇంకేది, కేవలం మనం జన్మించడం అనేటువంటిది కేవలం మనం దైవంగా మారాడాలనే ఒకే ఒక కారణం చేతనే మనం ఈ భూమిపైకి వస్తున్నాం. ఇంకెక్కడ కూడా మనకి అవకాశం లేదు, ఎందుకంటే భగవంతుడు అవకాశం కల్పించాడు. భూమిపైన వచ్చామంటే మనం మారి తీరాలి. మనం టైం తీసుకుంటున్నాం, మనం ఆలోచనలు మనం పెడమార్గంలో పెట్టుకుని మనం లేట్ అవుతున్నాం తప్ప మారి తీరాలి. ఇక్కడికి వస్తే దైవంగా మారడానికే ఈ భూమిని భగవంతుడు ఈ జగత్తులో సృష్టించాడనేటువంటిది ఒక దైవజ్ఞులు చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి మనం ఈ భూమిపైన అవనియందు మనం జన్మించిన తర్వాత దైవోన్ముఖులు కావాలని, దైవాన్నే మనం చేరుకోవాలనేటువంటి ఒక గొప్ప అవతార ఉద్యమంతో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో అవతరించడం జరిగింది. వారి యొక్క ప్రబోధలు ఎంత సులువుగా, ఎంత చక్కగా, ఎంత సరళంగా తెలుగు భాషలో మనందరికీ మొట్టమొదటిగా మనకు అర్థమయ్యేది మన తెలుగు వాళ్ళకి వారు ఏం చెప్తున్నారనేది. అలాంటి ఒక గొప్ప అవకాశం మనకు దొరికింది. అలాంటి ఒక మహాపురుషుని యొక్క సాంగత్యంలో నేను ఒక చిన్న, నాకు పర్సనల్గా జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అంటే దాన్ని ఇక్కడ మీతో షేర్ చేస్తాను. చాలా పర్సనల్గా జరిగినటువంటి ఒక సంఘటన ఇది. ఈ వెస్టి, సమిష్టి, సృష్టి, పరమేష్టి అని అంటూనే వారు నాతో చెప్పిన కొన్ని మాటలు ఈ సందర్భంగా నేను నెరవేర్చుకున్నాను. ఏంటంటే 2003 సంవత్సరంలో మా తండ్రి గారు జానకిరామయ్య గారు, స్వామికి తమ్ముడు అవుతారు ఆయన, వారు పరమపదించడం జరిగింది. ఆ రోజు, అది 17 అక్టోబర్ నేను ఇలా ఒక వార్తను తీసుకెళ్లి వారికి చెప్పడం జరిగింది. ఇట్లా నాన్న ఇక లేరు స్వామి అని. అయితే అప్పుడు జరిగిన సంభాషణ అయితే దాని గురించి ఇప్పుడు తిరిగి నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి చూస్తూ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. వారిని ఎక్కడ వారి యొక్క అంతిమ సంస్కారాలు చేయాలని ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. నేను చిన్నవాణ్ణి, మరి స్వామితో కూడా తన జీవితాన్ని పంచుకున్నారు. స్వామి దగ్గరే వెంటనే వారు అడుగు జాడల్లోనే నడుస్తూ అంతకాలంగా ఉన్నారు. సో అప్పుడు అక్కడ ఉన్నవాళ్లు కొన్ని అప్పుడు స్వామి వారిని అడిగితే మంచిది ఒక అని ఒక సూచన చేయడం జరిగింది. దాంతోపాటు ఊరుకుండా ఒక ప్రదేశాన్ని కూడా వాళ్లు నాకు సూచించడం జరిగింది. అప్పుడు వారు లేరన్నది వారు అమ్మగారు పక్క చాలా బాధలో ఉన్నారు. మేమందరూ కూడా మా ఫాదర్ని పోగొట్టుకున్న ఆ దినమే మధ్యాహ్నంగా నేను ఇక సాయంకాలం సూర్యాస్తం లోపల ఈ కార్యక్రమాలు చేయాలి కాబట్టి నేను మధ్యాహ్నంగా అట్లా వారి దగ్గరికి వెళ్లి వారి సన్నిధిలో వారు ఒక్కరే ఉన్నారు స్వామివారు కూర్చున్నాను. చాలా అంటే ఒక గంభీరంగా ఉంది. ఆ చుట్టుపక్కల ఎవరు చాలా సైలెంట్గా ఉంది. నేను ఏం మాట్లాడాలో తెలియలేదు. సరే వారే అడిగారు ఎన్ని గంటలకు కార్యక్రమం చేస్తారని. ఇట్లా స్వామి 4, 4:30 లోపల చేస్తాము అన్నారు. నాతో పాటు వారు బాధపడినట్లు నటిస్తున్నారు. చాలా వారు కూడా చెప్తూ ఏమనుకుంటున్నారు, ఎక్కడ చేస్తున్నారు అని అడిగారు. అడిగితే అంతకుముందే నాకు కొందరు చెప్పిన మాటల వల్ల నేను స్వామి తమరే చెప్పాలి, మీరే చెప్పండి అని ఒక మాట అన్నాను. అంటే నేను చెప్పడం ఏంటి, నాకు మీరేమనుకుంటున్నారు, మీ తల్లి ఏమంటున్నారు అని ఒక మాట చెప్పడం జరిగింది. అయితే ఎక్కడ మీకు సౌకర్యంగా ఉంటుంది అని ఒక అడిగారు. నేను నా స్వతహా కాదు, అయితే కొందరు అక్కడ ఉన్నవాళ్లు చెప్పడం వలన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కు సంబంధించిన ఒక భూమిలో దాన్ని సూచించాను నేను. అంతవరకు నాతో పాటు బాధగా నాతో పాటు ఆ దుఃఖాన్ని పంచుకుంటున్నటువంటి స్వామి అప్పుడు చాలా నిర్లిప్తంగా తన ముఖంలో ఒక నిర్లిప్తతో ఒక మాట చెప్పారు. అప్పుడు బంగారు, నీవు మీ తండ్రి అంటే నీది అదొక వెస్టి, నీకు సంబంధం ఇచ్చినటువంటి ఒక నీ పర్సనల్ సత్యసాయి ట్రస్ట్ గాని సత్యసాయికి సంబంధించిన గాని అది సమిష్టి. నీది వెస్టి, ఇది సమిష్టి, దాన్ని దీన్ని కలపకూడదు బంగారు. మీది నీది నీవు చూసుకోవాలి గాని దీంట్లో కలపడం వలన నువ్వు నీకు అంత మంచి పేరు రాదు అన్న ఒక తన సొంత తమ్ముడు చనిపోయిన ఆ రోజు స్వామి ఈ మాటలు నాతో చెప్పడం అంటే వ్యక్తిగతంగా మనం ఎంత ఉన్నత స్థాయికి ఎదగాలనేటువంటి తపన స్వామి మన పట్ల. మనం ఒక అత్యున్నతమైన వ్యక్తులుగా ఆలోచనాపరమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి అన్న ఒక ఆదుర్ద. అదేవిధంగా ఎవరూ ఏలెత్తి చూపనటువంటి ఒక సన్మార్గంలో మనం నడవాలి. మన నడవడికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి. అటువంటిది ఒక వ్యక్తిగత విషయాలను గాని మనం సంస్థలో చేర్చడం అనేటువంటిది, వ్యక్తిగత విషయాలను సంస్థల్లో మనం గాని మనం చేస్తున్న ఏ పనిలోనైనా ఎవరైనా కానీ ఒక ఇంటి దగ్గర జరిగేటువంటి మనం కొన్ని కొన్ని హద్దులున్నాయి. వ్యక్తిగా కొన్ని హద్దులున్నాయి, సమిష్టిగా కొన్ని హద్దులున్నాయి. సృష్టితో కూడా మనం చెలగాట మాడుతున్నాం. ఇప్పుడు అధిక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రళయాలకు కానీ అనేకమైనటువంటి రకరకాలైనటువంటి ఉపద్రవాలకు కానీ కారణం మనము ఈ సృష్టిని మనం దాన్ని గౌరవించకుండా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలే ఈరోజు మనకు ఉపద్రవాలై మనం ముంగిట్ నిలుచుకుంటున్నాయి. ఇవన్నీ కూడా రెస్పెక్ట్ చేయాలి. దానికి ఒక లిమిటేషన్స్ అంటూ ఒక హద్దులంటూ ఉన్నాయనేటువంటిది ఆ రోజు నాకు ఆ టైంలో నాకు తండ్రిగా నాకు తండ్రి గతించారు, వారికి తమ్ముడు గతించారు. ఆ రోజు ఆ స్వామి నేర్పిన పాఠం ఎప్పుడూ కూడా అంటే సంస్థలు అది నీ వ్యక్తిగతమైనటువంటిది ఎప్పుడు కూడా ఒకదానికొకటి కలిసి దానివల్ల దీనికి మచ్చ రావడము, దీనివల్ల నీకు ఇబ్బంది కలవడం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి ఒక క్లియర్ డైరెక్షన్ ఏదైతే ఆ రోజు నాకు ఇచ్చారో అది ఎప్పటికీ కూడా నేను జీవితాంతం నేను గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దీన్ని. అంటే ఒక అవతార పురుషుడు భూమిపైన వచ్చినప్పుడు ఎవరితోనైనా మాట్లాడినారంటే, ఈరోజు మనము భగవద్గీతను అర్జునికి మాత్రమే చెప్పారు అని మనం అనుకోవడం లేదు. ఆయన ఆయన ఏదో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, భావ భావమరుదులు మాట్లాడుకున్నారని అనుకోవడం లేదు. భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి చెప్పాడంటే అది మన అందరికీ కూడా, మనం యావత్ ప్రపంచానికి కూడా అది అనువించే ఒక మహద్గ్రంథంగా, మహా ఇదిగా మనం దాన్ని తీసుకుని మనం ఈరోజు పఠించి దాని వ్యాఖ్యానాలు చేసి దాన్ని చదువుకుంటూ వినుకుంటూ దానికి ఒక సప్తాహాలు చేసుకుంటూ మనం తరిస్తున్నాం, మనం నేర్చుకుంటున్నాం. అలాంటిది ఒక అవతార పురుషుడు ఎప్పుడైనా కానీ ఈ భూమిపైన వచ్చినప్పుడు వారు ఎవరితో కానివ్వండి, ఈ ఎంతో మన అదృష్టం ఏమంటే సత్యసాయి అవతారం వేలాది లక్షలాది మందితో మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాల్లో అనేక సూచనలు, అవన్నీ కూడా మనకి ఏవైతే కృష్ణుడు అర్జునుడు చెప్పాడో అవన్నీ కూడా మనం ఎట్లయితే మన అందరికీ కూడా అనుభవించుకుంటున్నామో ప్రతి ఒక్కటి. ఎందుకంటే అవతార పురుషులు వచ్చినప్పుడు కానీ ఒక భగవత్ స్వరూపం అవతారం తీసుకున్నప్పుడు కానీ వాళ్ళు ఏ నిమిషం వేస్ట్ చేయరు ఇక్కడ. వారికి వారు ప్రతి నిమిషము ప్రతి సెకండు వారు వచ్చిన కార్యక్రమంలోనే ఉంటారు. సో ఎవరితోనో మాట్లాడుతున్నారంటే అదేదో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నారని మనం దానిని విలువ చేసుకుండా పోతే అది మనకు మనము నష్టపోతాం. కానీ ప్రతి వాక్యము వారు చెప్పిందంతా కూడా మన కోసమే. ప్రతిదీ వారు భోజనం టైంలో చెప్పిననండి, వారు తన సొంత రూమ్లో మాట్లాడుతూ చెప్పనండి, తన లేకపోతే ఒక సమూహానికి చిన్న గ్రూప్కు మాట్లాడుతుండండి, లేకపోతే ఒక ఇంటర్వ్యూ రూమ్లో మాట్లాడుతుండండి, లేక సభలో కానీ ఏదైనా పెద్ద స్టేడియంలో మాట్లాడుతుండండి, ప్రతి ఒక్కటి వారి నోటి నుంచి ఏది కూడా అనావశ్యమైనటువంటివి లేక ఏదో ఊసిపోక మాట్లాడిన మాటలు ఎప్పటికీ రావు. వారు ఉన్నది, వారు వచ్చిన ప్రతి నిమిషం కూడా ప్రతి సెకండ్ కూడా, అందుకే వారు ఓమ్నీ ప్రజెంట్ అని ఎన్నిసార్లు చెప్పేవారు మనకి. రేపు తెలియదు, నిన్న లేదు, ఈ రోజు అనేటువంటిది మన సొంతమైనటువంటిది వారు ప్రతి క్షణం. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా దాంట్లో, అందుకే వారు కాలాతీతమై ఉంటారు. వారికి పాస్ట్ ఉండదు, రేపు ఫ్యూచర్ ఉండదు, అంటే వారికి భూతకాలం లేదు, భవిష్యత్ కాలం లేదు, వారు ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటారు, ఎప్పుడు ఈ క్షణంలోనే ఉంటారు. కాబట్టి వారు కాలాతీతులై ఉంటారు, అది మనకు నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి క్షణము వారు ఏం చెప్పినా గాని అది మనందరికీ కూడా. కాబట్టి ఆ రోజు ఈ మాటలు చెప్పారంటే మనందరూ కూడా అనువించుకోవాలి. మనం ఏదో పర్సనల్ విషయాలను తీసుకొచ్చి మనకు ఒకవేళ ఒక చిన్న ఉదాహరణ, మనకు ఇంకొక వ్యక్తికి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తికి ఏదో సరిపోలేదనుకోండి, దాన్ని తీసుకొని వచ్చి మనం సంస్థలో చూపించరాదు, సంస్థలకు ఎఫెక్ట్ అయ్యేటట్టు చూడకూడదు. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకవేళ ఒకరికొకరు భేదాభిప్రాయాలున్నా సంస్థ విషయంలో వాళ్ళు కలిసి పనిచేయాల్సిన వస్తే మనం చేసి తీరాలేది. అదే దట్ ఈజ్ సమిష్టి. అదే ఆ రోజు నాకు స్వామి చెప్పించారనేటువంటిది ఈరోజు ఈ రేడియో సాయి ద్వారా తెలుగు వార్షికోశాల మూలంగా నాకు ఇది అవకాశం వచ్చింది. కాబట్టి నేను మీ అందరితో పంచుకోగలుగుతున్నాను, పంచుకోవాలనే ఒక కోరిక కూడా ఉంది నాకు. ఎందుకంటే స్వామి ఎంత నిర్దిష్టంగా నిర్దిష్టతతో ఒక నిబద్ధతతో ఈ సంస్థలను పెంచారు, అండ్ ఎవరికోసం చేశారు ఇదన్నీ కూడా. ఏది చేసినా అగైన్ వెస్టి సమిష్టి కోసమే చేశారు. ఇది ఒక వ్యక్తి కోసము, సమాజం కోసమే ఇవన్నీ కూడా చేశారు స్వామి. ఈ సంస్థలు ఈరోజు ఉన్నాయి, సత్యసాయి సేవా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని ఉన్నాయంటే దాంట్లో లబ్ధిదారులు వెస్టులే, వ్యక్తులే. దానివల్ల ఆ సేవా కార్యక్రమం జరిగిన వల్ల లబ్ధిదారులు సమిష్టే, ఈ సంఘమే, ఈ కాబట్టి ఎప్పుడు కూడా వారు ఏ అవతారాలు ఉన్నా ఏ భగవంతుడు ఎప్పుడు కూడా తన యొక్క కార్యాచరణ ఒకే రకంగా ఉంటుంది. బుద్ధుడు వచ్చినా సంఘం చరణం గచ్చామి అన్నారు. అంటే మనం ఎప్పుడు కూడా సంఘాన్ని సమిష్టి అంటే అదే. ఈరోజు సత్యసాయి ఆర్గనైజేషన్లు ఏం చేస్తున్నాయంటే సంఘంలో మమేకమై మనం సేవా కార్యక్రమం జరుపుతున్నామంటే అది సంఘానికి ఈ ఒక సమస్త ఈ దీంట్లో ఉన్నటువంటి ప్రజలకే మేలు జరుగుతుంది. కాబట్టి మేలు జరిగితే, ఎప్పుడైతే మేలు జరుగుతుంది అంటే వ్యక్తికి మేలు జరిగితే సమిష్టికి, సంఘానికి మేలు జరుగుతుంది, సంఘం మేలు జరిగితే మొత్తం ప్రపంచానికి మేలు జరుగుతుందన్న ఒకే ఒక. ఎప్పుడు కూడా మనం సంకుచితంగా ఉండదు, వారేరో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు, చిన్న సమితి కాదు. ఈ ఒక మొత్తంగా ఒక పర్స్పెక్టివ్ చూసినట్లయితే, మొత్తానికి ఒక రకంగా చూసినట్లయితే ఆ గొప్ప కార్యక్రమం అవతార ఉద్యమం మనకు అర్థమవుతుంది. ఏదో ఒక చిన్న రాష్ట్రంలో ఒక మూల ఏదో ఒక భజన మండలి ఉందో సమితి ఉందని అనేది మనకు అలా కనిపిస్తుంది. మనం చిన్న ఒక వేలను చూస్తే వేలే కనపడుతుంది, ఒక చిన్న చేతిని చూస్తే చేయే కనపడుతుంది, లేకపోతే కన్ను చూస్తే కన్నే కనపడుతుంది. మొత్తం దేహం చూసినప్పుడే మనకు ఇది మనిషిగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ చిన్న చిన్న కార్యక్రమాలను మనకు అనిపిస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నవన్నీ కూడా మనం చూడగలిగితే ఇది ఒక గొప్ప అవతార ఉద్యమం అనేటువంటిది మనకు అవగాహన వస్తుంది. ఎందుకంటే ఎవరు సేవ చేసినా భజన చేసినా ఏది చేసినా కానీ ఒక స్వామిని తలుస్తున్నారు. స్వామిని తలుస్తున్నారంటే అది ఒక ఆధ్యాత్మికమే, అదే స్పిరిచువాలిటీ అన్నారు కదా స్వామిని, అదే ఆధ్యాత్మికం. వాళ్ళు తలుచుకుంటున్నారంటే దైవోన్ముఖులు అవుతున్నారు, దేవుని స్మరిస్తున్నారు, వాళ్ళ యొక్క మనసులో దేవుడు నింపబడుతున్నాడు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది అది జరుగుతూనే ఉంటుంది. అదే మనకు లభించినటువంటి గొప్ప ఒక విలువ లేని అనంత దాంట్లో విలకట్టలేనటువంటి ఒక మనకి అద్భుతమైన ఒక ఏమైనా మనం దాన్ని ఏ పదాన్నైనా వాడుకోవచ్చు, ఒక వజ్రం అనుకోవచ్చు, ఒక గొప్ప ఊతం అనుకోవచ్చు, ఏదైనా మనం చెప్పుకోవచ్చు. కానీ అయితే వారు ఏ విధంగా అయితే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో దాని వెనుకలను నిగూఢంగా మనకు తెలియకుండా మనం ఒక నారాయణ సేవ చేస్తున్నాం బట్ స్వామిని తలుచుకుంటూ చేస్తున్నాం, ఒక చిన్న ఎక్కడో ఒక క్లీనింగ్ చేస్తున్నాం, అన్ని కూడా ఈరోజు ఏ సంస్థలో కానీ ఏ భజన మండలిలో కానీ సాయి సేవా సంస్థల్లో కానీ ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా కానీ వాళ్ళందరూ కూడా ఒక దైవాన్ని స్మరిస్తూ చేస్తున్నారనేటువంటిది మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. అండ్ అదేవిధంగా చాలా మంది ఒక్కోసారి నన్ను అడిగారు కూడా ఇతర గురువులను పోల్చడం కానీ అది ఇప్పుడు అప్రస్తుతమైన చాలా మంది కొందరు గురువులు ఒకరినో ఇద్దరునో తయారు చేశారు, అలాంటిది స్వామి తయారు చేయలేదని కూడా నన్ను ఒక రెండు మూడు సందర్భాలు అడగడం జరిగింది. అయితే ఈసారి ఈ అవతారంలో మాత్రం ఒకరిద్దరిని కాదు లక్షలాది మంది కోట్లాది మందిని తయారు చేస్తున్నారు స్వామి, అది మనకు తెలియడం లేదు. ఒక దైవం గురించి ఆలోచించడం అన్నా దైవం గురించి మాట్లాడాలన్నా అంత సులభమైనటువంటి పని కాదు, అంత ఈజీగా రాదు. అది జన్మ జన్మాంతర సుకృతము మనం కూడా చేసుకుని అది పెట్టి పుట్టిండాలంటాం కదా తెలుగులో, ఆ విధంగా మనం చెరిగి ఉండాలి. అలాంటి ఒక సదవకాశాన్ని ఒక ప్రపంచవ్యాప్తంగా స్వామివారి ఈ అవతార ఉద్యమాన్ని సాగిస్తున్నారు. ఈ సాగిస్తున్న ఈ అవతార ఉద్యమంలో పరమేష్ఠి స్వామే మనకి సృష్టి, మన ఆయనదే ఈ సృష్టి. ఈ సమిష్టి అనేటువంటిది ఈ సంఘం అనేటువంటిది మనం ఆల్రెడీ ఉన్నాము. ఇప్పుడు మనం చూసుకోవాల్సిందంతా వెస్టే, మన వ్యక్తిగతంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా సరిపోతుంది. స్వామి అన్నారు కదా ఈ నీ ఒకవేళ నీ యొక్క జుత్తు సరిగా లేకపోతే నువ్వు అద్దంలో చూసుకుంటావు, చూసుకున్నప్పుడు అరే నాకు జుట్టు సరిగా లేదు, ఏదో మొహానికి సరిగా ఏదో పౌడర్ వేసుకోవాలా అని అనుకుంటారు. అయితే అక్కడ సరిగా కనపడాలంటే ఆ అద్దానికి మనం దువ్వినప్పుడు అద్దానే దువ్వినా అద్దానికి రంగులు అద్దినా గానీ అది ఎప్పటికీ మార్పు చేయలేం. చేయాల్సిందంతా ఒకటే ఒక చిన్న పని, ఆ దువ్వెని తీసుకుని మనం దువ్వుకోవాలి, ఆ ఏదో ఆ పౌడర్ ఏదో మనం అద్దుకోవాలి, అప్పుడే ఆ ప్రతిబింబం కరెక్ట్ గా సరిపోతుంది. అదే వెస్టి యొక్క ప్రతిబింబమే సమిష్టి. స్వామి ఇంత బ్యూటిఫుల్ గా ఇంత అందంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా చెప్పారు కాబట్టి అన్ని మనం ఎన్ని మాట్లాడుకున్నా తిరిగి ఎక్కడికి వస్తుంది, అది వ్యక్తి అంటే మనం, మన దగ్గర నిలబడుతుంది మన యొక్క ఆ యొక్క బాధ్యత అంతా మన పైన నిలబడుతుంది. మనం ఏం చేస్తున్నాం, మన యొక్క రిఫ్లెక్షనే సమిష్టి, మన యొక్క రిఫ్లెక్షనే సృష్టి. మనం బాగుంటే సంఘం బాగుంటుంది, మనం బాగుంటే ఆ సృష్టి కూడా మనల్ని ఆదరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేసినా గాని మన ద్వారానే మనతోనే ఇవన్నీ మొదలు కావాలి. మొట్టమొదట ఈ సంస్కరణ అనేది మనతోనే మొదలు కావాలి, వ్యక్తితోనే మొదలు కావాలి, వ్యష్టితోనే మొదలు కావాలి, ఒక ఆధ్యాత్మికమైనా కూడా మనతోనే మొదలు కావాలి. మనతోనే అది, ఇంకా మనతో కాకుండా ఇంకేమి ఉండదు. ఆధ్యాత్మికం అయితే మరి మనతోనే జరగాలి కాబట్టి, మనలోనే జరగాలి కాబట్టి మనం అందరూ కూడా దైవోన్ముఖులు. స్వామి ఆల్రెడీ చేశారు, స్వామి గురించి మాట్లాడమే దైవం గురించి, వారి గురించి ఆ తలంపే, ఆ వారి గురించి మాట్లాడవాలన్న ఒక తలంపు కూడా అది మనకి వారి యొక్క ఆశీర్వాదమే. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప అవకాశం మనం జీవితంలో దొరికింది. భగవంతుడు సాక్షాత్ భగవంతుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క ఆశీస్సులు మనకు దొరికాయి. మనం వారిని దర్శించగలిగాము, వారితో స్పర్శించగలిగాము, వారితో సంభాషించగలిగాము. ఇలాంటి ఒక గొప్ప అదృష్టానికి నోచుకున్న మనమందరూ కూడా సాయి భక్తులుగా ఉండి ఈ సాయి సేవా ఉద్యమంలో, ఈ ఆధ్యాత్మిక ఉద్యమంలో భాగమై ఏదైతే పరమేష్టి సృష్టి సమిష్టి వెష్టిగా ఉందో, ఇప్పుడు వెష్టిగా ఉన్న వాళ్లు మనం సమిష్టికి చేరి సమిష్టి నుంచి సృష్టిలో ముమ్మైకమై ఆ పరమేష్టిలో చేరాలని, స్వామివారి యొక్క ఆశీస్సులు మనపైన మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం కలిగించినటువంటి రేడియో సాయి విభాగం, తెలుగు ప్రసారాల విభాగం వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రేడియో సాయి తెలుగు ప్రసారాలు ఆంధ్రదేశంలో ఇంకా అందరూ కూడా దాని ద్వారా స్వామిని ఇంకా దగ్గరగా చేర్చుకొని తమ గుండెల్లో స్వామి యొక్క ప్రేమను నింపుకోవాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం.
1: రేడియో సాయి అంటే స్వామి సత్సంగమే అనే అభిమానంతో రేడియో సాయి శ్రోతలతో కలిసి స్వామి ప్రబోధాలను మరోసారి గుర్తు చేసుకోవడం కూడా స్వామి కార్యమేననే భక్తిభావంతో వ్యష్టి సమష్టి సృష్టి పరమేష్టి అనే అంశంపై ప్రసంగించిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు శ్రీ ఆర్జే రత్నాకర్ గారికి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072 నంబర్కు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org పంపవచ్చు. అతి సర్వత్ర వర్జయేత్ అని ఆర్యోక్తి. హద్దులు మీరుతున్న సాంకేతిక సాధనాల వాడకం వల్ల కలిగే పరిణామాలపై నశ్రేయో నియమం వినా టెక్నాలజీ వర్సెస్ ట్రిక్నాలజీ అనే శీర్షికన చర్చాగోష్ఠిని మీరు వింటారు.
2: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ, రేడియో సాయి తెలుగు ఛానల్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఈనాడు మొత్తం సర్వేజనా సుఖినో భవంతు అన్న, సమస్త లోకా సుఖినో భవంతు అన్న మన స్వామి వాక్యాన్ని ఉపయోగించుకుంటూ అందులో నశ్రేయో నియమం వినా అన్న ఒక అంశంపైన మనం చర్చిద్దామనుకున్నాం. మొట్టమొదట April 23 1998 కొడైకెనాల్లో స్వామి ఇచ్చిన డిస్కోర్స్ లో అన్న ఒక మాట గుర్తుకొస్తుంది. స్వామి అన్నారు, జీవితము ఒక నది వంటిది. ఈ నది అటు ఇటు ఎప్పుడు కూడా రెండు ఒడ్లు బ్యాంక్స్ ఉండడం వల్ల సమంగా సాగుతోంది. ఒకవేళ ఈ ఒడ్లు లేకపోతే, ఒడ్డు అనేది లేకపోతే, అది అటో ఇటో పారి గ్రామాల్ని ముంచడము లేక నష్టం చేయడము లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ నది అంటే ఏమిటి, ఈ ఒడ్డు అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అన్నారు. నది అనేది జీవితము. ఈ రెండు ఒడ్లు అనే ఏమిటంటే, ఒకటి స్వామి ఈ రెండు కూడా భగవద్గీతలోని వాక్యాలు అని చెప్పారు. ఒకటి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, రెండవది సంశయాత్మ వినశ్యతి. అంటే బిలీఫ్ నాన్ బిలీఫ్ అని ఈరోజు మనం అంటూ ఉంటాం. బిలీఫ్ నాన్ బిలీఫ్ మధ్య ఎటువైపు మొగ్గు చూపినా కూడా, ఎక్కువ చూపినా కూడా అది అతి అవుతుంది. వీటి మధ్యలో సమంగా సాగేది మాత్రము జీవితము అనేది ఒక అర్థమైతే, ఈరోజు అదేవిధంగా టెక్నాలజీ ఒక ఒడ్డు లేక టెక్నాలజీ లేకపోవడం ఒక ఒడ్డు అనుకుంటే, ఈ రెండింటి మధ్యలో సమంగా సాగేది ఒక చక్కని జీవితం అన్న ఒక అంశం మాట్లాడడానికి ఈరోజు నలుగురము ఈ రేడియో సాయి స్టూడియోస్లో చేరాము. ఇక్కడ విశేషం ఏమిటంటే, నాతో పాటు ఉన్నవాళ్లు వారి వారి రంగాలలో నిష్ణాతులై వారు స్వామి ఆదేశించిన విధంగా వారి వృత్తి చేస్తూ ప్రవృత్తిలో స్వామి చెప్పిన టీచింగ్స్ ని వారు పాటిస్తూ నడిపిస్తున్నారు. కాబట్టి జీవితాన్ని వారు సరి అయిన వ్యక్తులు ఈరోజు మాట్లాడడానికి ఈ అంశం గురించి. మొట్టమొదటి నేను డాక్టర్ లక్ష్మీనాథ్ గారిని మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ లక్ష్మీనాథ్ పీహెచ్డీ అయిన కెమిస్ట్రీలో, స్వామి స్టూడెంట్ గా 1991-96 ఆయన బీఎస్సీ ఎంఎస్సీ మన ప్రశాంతిలయం క్యాంపస్ లో చేశారు. ప్రస్తుతానికి జీఎంకే రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు డాక్టర్ లక్ష్మీనాథ్ గారు.
3: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.
2: అదేవిధంగా స్టూడియోలో మనతో ఈరోజు ఒక డాక్టర్ ఉన్నారు. డాక్టర్ కృష్ణసుమన్ గారు ఈయన డెంటల్ సర్జరీ బీడీఎస్ చేశారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో 2004లో బీడీఎస్ పాస్ అయ్యారు. ఈరోజు పుట్టపర్తిలో ఆయన ప్రాక్టీస్ చేస్తూ, అంతేకాకుండా సత్యసాయి మొబైల్ హాస్పిటల్స్ అన్న గొప్ప ఉద్యమంలో ఆయన సేవ చేస్తున్నారు. డాక్టర్ కృష్ణసుమన్ గారు, ఒక చక్కని విషయం ఏమిటంటే, ఇంకొక స్వామి స్టూడెంట్, స్వామి మ్యూజిక్ కాలేజీలో డబుల్ డిప్లొమా చేసిన శ్రీ మంతా గోపాలకృష్ణ గారు కూడా మనతో ఉన్నారు. మ్యూజిక్ లో ఇక్కడ డిప్లొమా చేసిన తర్వాత స్వామి దగ్గర చక్కని కాలం గడిపి తర్వాత హైదరాబాద్ లో ఎంబీఏ హెచ్ఆర్ చేసి ప్రస్తుతానికి ఒలివా క్లినిక్స్ అని ఒక ఆర్గనైజేషన్ లో హైదరాబాద్ లో మేనేజర్ హెచ్ఆర్ గా ఉన్నారు. శ్రీ మంతా గోపాలకృష్ణ గారు,
3: రేడియో సాయి శ్రోతలందరికీ పంచమ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
2: బాగుంది. ఇక నా పేరు కోట శివకుమార్ అండి. నేను వృత్తిరీత్యా హైదరాబాద్ లో ఒక కంపెనీకి, ఆలివా క్లినిక్స్ అనే కంపెనీకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా ఉన్నాను. స్వామి కాలేజీలో ఎంబీఏ 1993 నుంచి 1995 వరకు చేసిన వాడిని. అయితే ఈరోజు చర్చ ఏ విధంగా జరగాలి అని మేము నలుగురం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఏమనిపించిందంటే, ఎవరి ఏరియాస్ లో వాళ్లు, ఎవరి రంగాలలో వాళ్లు గనక వారికున్న అనుభవాలు దీంట్లో జోడించి చెప్తే బాగుంటుంది అని అనిపించింది. నేను టెక్నాలజీ టెక్నాలజీ అని స్వామి చాలాసార్లు అనడం విన్నాను. అయితే ఈ టెక్నాలజీ అన్న మాట ఎక్కడన్నా ఇంగ్లీష్లో ఉందే అని ఒక అనుమానం వచ్చింది నాకు. వచ్చినప్పుడు వెళ్లి డిక్షనరీ చూడడం జరిగింది. ఎవరికన్నా ఇది కావాలి అని అనుకుంటే, వారికి క్యూరియాసిటీ ఉంటే వెళ్ళి గూగుల్ గా చూసుకోవచ్చు. డిక్షనరీలో టెక్నాలజీ అన్న పదం ఉంది. ఆ టెక్నాలజీ అన్న పదానికి అర్థం ఏమిటి అంటే, ఇది నెగటివ్ కనెక్టేషన్, అంటే ఇది తప్పుగా వాడుతున్న విషయము. మిస్యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ టెక్నాలజీ అని చెప్పబడింది అక్కడ. కాబట్టి స్వామి చాలా వర్డ్స్ ని పన్నుగా, అంటే శబ్దాలతో ఆయన చాలా చమత్కారం చేస్తారు కాబట్టి, ఆ రోజుల్లో నేను విన్నప్పుడు స్వామి ఏదో శబ్దాలతో చమత్కారం చేస్తున్నారు అనుకున్నాను. కానీ డిక్షనరీలో వెళ్ళి చూస్తే టెక్నాలజీ అనే ఒక పదం ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించింది. అందుకని ఈ రెండింటి మధ్యలో ఎటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి, వీటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అని మొట్టమొదటి నేను లక్ష్మీనాథ్ గారితో మొదలు పెడతాను. లక్ష్మీనాథ్ గారు, మీ వృత్తి రీత్యా మీరు చూస్తున్న విషయాల్లో సైన్స్ లో ముఖ్యంగా సైన్స్ కి టెక్నాలజీకి ఉన్న రిలేషన్షిప్ ఏమిటి, ఈ టెక్నాలజీని మనం ఎంతవరకు ఉపయోగించవచ్చు, మీ వృత్తిలో ఏ విధంగా, మీ రంగంలో ఏ విధంగా దీన్ని చూస్తున్నారు మీరు అనే విషయాలు కొన్ని చెప్తారా?
4: సాయిరాం కోట శివకుమార్ గారు, మీరు చెప్పినట్టుగా సైన్స్ అండ్ టెక్నాలజీ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. మనం ఒకలా సింపుల్ గా చూడాలంటే, సైన్స్ అనేది థియరీ అయితే టెక్నాలజీ అనేది ప్రాక్టికల్ అని అనుకోవచ్చు ఒకలాగా. ఎందుకంటే సైన్స్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఆధారం చేసుకుని శాస్త్రవేత్తలందరూ పరిశోధనలు చేసి కొత్త కొత్త టెక్నాలజీస్ డెవలప్ చేస్తూ ఉంటారు. ఇలా చూస్తే ఒక ఉదాహరణకి, మన అందరిళ్లలో ఉండే ఒక చాలా మంచి టెక్నాలజీ ప్రెషర్ కుక్కర్ అని చెప్పుకోవచ్చు.
2: అవును.
4: ఈ ప్రెషర్ కుక్కర్ అనే టెక్నాలజీకి సైన్స్ బేసిస్ ఏంటంటే, గ్యాస్ ఈక్వేషన్ పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేసి ఒక కాన్స్టెంట్ వాల్యూమ్లో ప్రెషర్ పెంచితే టెంపరేచర్ పెరుగుతుంది అనే కాన్సెప్ట్ వాడి చాలా చక్కగా 17వ శతాబ్దంలో పాపిన్ అనే శాస్త్రవేత్త ఫస్ట్ టైం ఫ్రాన్స్ లో ఈ ప్రెషర్ కుక్కర్ అనేది కనిపెట్టడం జరిగిందండి.
2: ఆయనకి మనం నిజంగా రోజు ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటాం. ఇప్పుడు ఇంట్లో ఏ ఇంట్లోనూ ప్రెషర్ కుక్కర్ చూడకుండా ఉండం మనం.
4: తప్పకుండా. అవునండి. సో ఈ విధంగా మనం చూస్తే టెక్నాలజీ ద్వారా ఎన్నో ఇంకా వేరే పనికరాలు అవి మన సమాజంలో వచ్చాయండి. లాస్ట్ 100 ఇయర్స్ లో చూస్తే మొబైల్ ఫోన్స్ తీసుకోండి, కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఎంతో అడ్వాన్స్మెంట్ ఉంది. అలాగే వాషింగ్ మెషిన్స్ అని, రిఫ్రిజిరేషన్స్ అని, టెలివిజన్స్, ఇలా ఎన్నో విధాలుగా టెక్నాలజీ చాలా మనకి సహకరిస్తోంది, మన జీవనాన్ని సులభం చేస్తోందని ఒకలా చెప్పచ్చు.
2: అవును.
4: వీటితో పాటు ఏంటంటే, మనకి మన లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ వస్తున్నాయి. అంటే మన పూర్వీకులు ఒక డిసిప్లిన్ గా పద్ధతిగా పాటించిన జీవితానికి మన జీవితానికి మార్పులు వస్తున్నాయి. దానివల్ల కూడా కొంచెం డిసార్డర్స్ అని డిసీజెస్ అని కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇక నా రంగం అంటే ఫార్మా దానికి వస్తే, మనకి ఆయుర్వేదం లాంటి ఎన్నో మంచి వైద్య విధానాలున్నా, లాస్ట్ 50-60 ఇయర్స్ లో చూసుకుంటే ఫార్మా సెక్టర్ లో చూస్తే మనకి ఈ ఫార్మా సెక్టర్ లో చేసిన రీసెర్చ్ వల్ల, వాటి డెవలప్మెంట్స్ వల్ల ఎన్నో క్యాన్సర్ లాంటి చాలా డిఫికల్ట్ అయిన వ్యాధులకు కూడా సొల్యూషన్ కనిపెట్టి క్యూర్ చేయగలుగుతున్నారు. అది
2: అవును.
4: సో ఇక్కడికి వస్తే మనకేంటంటే, ఇది ఫార్మా కంపెనీస్ అన్ని డ్రగ్ డిస్కవరీ అనే ప్రోగ్రామ్స్ లో ఈ కొత్త కొత్త మందులు, కొత్త వ్యాధులకు కొత్త మందులు కనుక్కోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ డ్రగ్ డిస్కవరీ అనేది చాలా పెద్ద ప్రక్రియ. ఎందుకంటే ఇది చాలా సమయంతో కూడుకున్నది, చాలా ఎఫర్ట్ పెట్టాలి అందరూ. అండ్ కొన్నిసార్లు ఒక కొత్త మందును తీసుకురావాలి అంటే 10 లేదా 20 సంవత్సరాల దాకా కూడా పట్టచ్చు మార్కెట్లోకి రావడానికి. అది ఇంకా ఆ రీసెర్చ్ అంతా అయ్యి ఫలితాలు వచ్చిన తర్వాత వారు ఎఫ్డీఏ లేదా ఏజెన్సీ వారి ద్వారా అప్రూవల్స్ తెచ్చుకోవాలి ఆ కంపెనీ వారు ఈ డ్రగ్ను లాంచ్ చేయడానికి. అలాగే అది చేసిన తర్వాత కూడా వారు దాన్ని పేటెంట్ చేస్తారు, అంటే నెక్స్ట్ ఇన్ని సంవత్సరాల వరకు ఆ దాని నుంచి వచ్చే రెవెన్యూ అంతా వారికే వచ్చేటట్టు, అంటే బేసికలీ ఎంతో డబ్బు ఖర్చు చేస్తారు కాబట్టి దాని నుంచి రెవెన్యూ కూడా వాళ్ళకి రావాల్సింది ఉన్నది.
0: అవును.
4: సో ఇలాంటి ఫాస్ట్ గా ఇలాంటి రేస్ లేదా పరుగులో ఎవరు ముందు చేస్తారన్న పరుగులో ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంటుందండి, అది క్వాలిటీ ఆఫ్ ద ఏదైతే తయారు చేస్తున్నారో మెడిసిన్, దాని క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. ఎక్కడా సరే క్వాలిటీ తగ్గకుండా నియమం జాగ్రత్తగా పాటిస్తూ ఫార్మా కంపెనీ వారంతా తయారు చేయాలండి. మనం అప్పుడప్పుడు వింటున్నాం కల్తీ మందులు అవి ఇవన్నీ చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఎవరైతే తయారు చేస్తారో వారి సొంత కుటుంబం వారే అలాంటి మందులు తీసుకుని బాధపడితే మనం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం కాబట్టి వారు నేను అనుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వారి ధర్మాన్ని పాటిస్తూ చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహిస్తూ ఈ క్వాలిటీ అన్న ఆస్పెక్ట్ ని చాలా శ్రద్ధ చూపించి ఉండాలని అనుకుంటున్నాను.
0: చాలా చక్కని విషయం అండి. అయితే లక్ష్మీనాథ్ గారు మీరేమంటున్నారంటే ధర్మము అంటే స్వామి మనకి చెప్తున్న ధర్మము అంటే నాకు ఏది జరగాలని అనుకుంటున్నాను వేరే వారికి అటువంటిదే జరగాలని ఒక యోచన ఉండడం, అది మనం ప్రాక్టీస్ లో చేయడం సంఘంలో అంటే ఏమిటంటే ఒకవేళ ఇటువంటి మందు ఎవరన్నా నా అబ్బాయికి నా అమ్మాయికి ఇస్తే నాకు ఇవ్వదా నేను ఓకేనా అని, అది కల్తీ మందు కావచ్చు అప్పుడు నేను సరేనా అని అనుకుని మీరు తయారు చేస్తే మంచిది. అప్పుడు మీరు ఏది చేసినా కూడా క్వాలిటీతో ఉంటుంది అని ఒక చక్కని మనం
4: చెప్పారు.
0: అంటే ఇందాక చక్కగా రత్నాకర్ గారు మాట్లాడటం వ్యష్టి నుంచి సమష్టికి వెళ్తున్నప్పుడు ఎటువంటి భావనతో మనం వెళ్లాలి అని చూసుకున్నప్పుడు నా వారు లేక నేను లేక నా వారు ఇమీడియట్లీ ఫ్యామిలీ అనే దానికి ఏ భావన ఉందో అదే భావన నేను ఇంకా ఎక్కువ మందికి నేను పంచగలిగితే అప్పుడు వెస్ట్ నుంచి సమష్టికి వెళ్తున్నాం మనం. చాలా చక్కని మాట చెప్పారు. ఇంత గొప్ప విషయం మనం మాట్లాడుతున్నప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది, మన పురాణాల్లో ఎప్పుడు కూడా కచ్చదేవయ్య అని వృత్తాంతం తీసుకున్న శుక్రాచార్యుడితో, లేక మనము మహాభారతంలో చెప్పే ఏయాతి వృత్తాంతం చేసుకున్నా, ఏయాతి అనే అతను ఆ రోజుల్లోనే వాళ్లకున్న టెక్నాలజీ యూజ్ చేసి ఆయన 100 సంవత్సరాలు ఇంకా ఈ అనుభవించాలి జీవితం అని వాళ్ల కొడుకు నుంచి ఆఖరి కొడుకు నుంచి జీవితం తీసుకున్నట్టు పురాణం చెప్తుంది. అంటే యూత్ ఈ రోజుల్లో మనం అంతా ఏజ్లెస్ గా ఉండాలని ఏజ్ తగ్గిపోవాలని ఎన్నెన్నో మెడికల్ వీటికి వెళ్తున్నాం జనం. ఆ రోజుల్లో ఆయన చేసి చివరికి ఆయన చెప్తున్న లెసన్ ఏమిటి అంటే ఎంత ఏజ్ ఉన్నా కూడా అసలు జరగాల్సింది వేస్ట్ అనే ఒక వ్యక్తికి గనక సంస్కరణ జరగకపోతే అది వేస్టే అన్న ఇటువంటి ఎన్నో మంచి విషయాలు మన పురాణాలు చెప్పాయి. మెడిసిన్ లోకి వస్తున్నప్పుడు ఈ రోజు జరుగు టెక్నాలజీని ఎన్నో విధాలుగా ఉపయోగిస్తున్నాం మనం. డాక్టర్ సుమన్ గారు, మీరు మీ ప్రైవేట్ ప్రాక్టీస్ లో ఉన్నారు, పుట్టపర్తిలో మీరు ఎంతో మంది పేషెంట్స్ ని కలుస్తూ ఉంటారు, ఈ రోజు టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతోంది మెడిసిన్ లో, వాటి ద్వారా వస్తున్న జరుగుతున్న చక్కని విషయాలు ఏమిటి, అడ్వాంటేజెస్ ఏమిటి, వాటి ద్వారా జరుగుతున్న డిసడ్వాంటేజెస్ అనేది కొంత మీరు చెప్పగలరా?
5: తప్పకుండా అండి. ముందు అందరూ ప్రతి పేషెంట్ ఈ మధ్యకాలంలో ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్లడం జరుగుతుంది. దానికన్నా ముందు సెల్ఫ్ మెడికేషన్ అనే దాని గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు. సెల్ఫ్ మెడికేషన్ అనేది ప్రతి ఒక్కరూ పేపర్లో చూడడం కానివ్వండి, ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం కానివ్వండి, ఇలా సెర్చ్ చేసి ముందు వాళ్ళు మందులు వాడేసి ఆ తర్వాత డాక్టర్ గారిని కలవడం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఈ సెల్ఫ్ మెడికేషన్ అనేది కొంచెం మన జీవితంలో సెల్ఫ్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఎలా అంటే ఎక్కువగా మోతాదులో మందులు వాడినందువల్ల మన బాడీలో రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఈ రెసిస్టెన్స్ అనేది పెరిగిన తర్వాత కొత్త మందులు వాడాల్సి వస్తూ ఉంటుంది. అంటే మనం మోతాదు మించి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది.
0: అంటే మన మీరనేది ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదనుకుని గూగుల్ సెర్చ్ చేస్తూ అక్కడ ఏం రాశారు అటువంటివి చూసుకుంటూ వారికి వారు నయం చేసుకోవాలనుకోవడం అంతే కదండి?
5: అవునండి, వారికి వారే ముందే మందులు వాడుకోవడం జరుగుతుంది. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి, అడ్వాంటేజెస్ చాలా తక్కువగా ఉంటాయి. రెండోది, ఏ డాక్టర్ గాని కలవకుండా మందులు వాడాడు అనేది ఒక కరెక్ట్ పద్ధతి కాదు.
0: మీరు మీలాంటి వారందరూ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడి మెడిసిన్ చేస్తారు, అక్కడ ఎంతో నేర్చుకుంటారు. అటువంటిది ఒక గూగుల్ పేజ్ లో నాకు దొరికింది, నేను వాడేసిన జబ్బు నయం చేసుకోగలిగితే ఇంకేముంది, ఎవరు మెడిసిన్ చేయక్కలేదు ఏమీ చేయక్కలేదు, ఈ మాటే కదా మీరు అంటున్నది?
5: అవునండి, ప్రతి లక్షణము గూగుల్లో కానివ్వండి, ఎక్కడైనా ప్రతి లక్షణం. ఇప్పుడు సపోజ్ జలుబు ఉంది అనుకోండి, జలుబుకి ఎందుకు జలుబు వచ్చింది అనేది ఆలోచించుకోకుండా మందులు వాడేస్తున్నారు. దీనివల్ల అటు మన లక్ష్మీనాథ్ గారు చెప్పినట్టు కొత్త రకమైన మందులతో వాడడం వల్ల రెసిస్టెన్స్ పెరుగుతుంది. రెండోది వాళ్లలో తెలివి కొంచెం తగ్గుతుంది అండ్ డ్రగ్స్ కి బాగా అలవాటైపోతారు, ఇమ్యూనిటీ తగ్గుతుంది బాగా. ఆ మందులు వాడకపోయినందువల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. అవే రోజు వాడుతుంటారు తర్దేమా అనమాట. అదే పనిగా కాళ్ళ నొప్పులు వచ్చే వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా వాళ్ళు మందుల షాప్కి వెళ్తారు, కాళ్ళ నొప్పులు ఉంటారు, వాళ్లకు మందు ఇస్తారు, పక్క రోజు మళ్లీ అదే మందు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏ మందు ఇస్తారనేది తెలియకుండానే వీళ్ళు ఫ్రీక్వెంట్ గా అదే వాడుతూ ఉంటారు. సో దాంట్లో కొన్ని స్టీరాయిడ్స్ ఉంటాయి, ఇవి నొప్పులు ఫాస్ట్ గా తగ్గిస్తాయి.
0: ఇప్పుడు వినే శ్రోతలకి, సారీ అండి నేను ఇంటరప్ట్ చేస్తున్నాను డాక్టర్ గారు, ఇప్పుడు వినే శ్రోతలకి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. నేనే ఈ విధంగా తప్పు చేసే వాళ్ళు, నేను కూడా ఒకడిని. ఏంటంటే ఏదో తలనొప్పి వచ్చినప్పుడు ఏదో ఒక మందు ఇంట్లో తీసుకోవడం వేసుకోవడం అనేది, అంటే అది తలనొప్పి అని నేను అనుకుంటాను. కానీ ఇది అసలు అటువంటి చిన్నవాటికి చేయొచ్చు అంటారా, లేకపోతే దేనికి చేయకుండా ఉండాలంటారా?
5: తలనొప్పి అనేది చాలా కారణాల వల్ల వస్తుందండి. స్ట్రెస్ వల్ల వస్తుంది, గ్యాస్ట్రైటిస్ వల్ల వస్తుంది, కొంతమందికి మైగ్రేన్ అంటాం, అంటే పొద్దున్నే లేవగానే తలనొప్పి ఉంటుంది, సైనసైటిస్ వల్ల వస్తుంది, జలుబు వల్ల వస్తుంది, కొన్నిసార్లు పంటి నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా సివియర్ గా హెడ్ఏక్ వస్తుంది. ఇన్ని లక్షణాల్లో మనం ఏదని తెలుసుకోకుండా డాక్టర్ని కలవకుండా సెల్ఫ్ డయాగ్నోస్ చేసేసుకుని మనం సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకుంటున్నాం మన బాడీని.
0: అవును. సో ఇందులో డయాగ్నోస్టిక్స్ కూడా ఒక ఏ విధంగా డయాగ్నైజ్ చేసుకోవాలనేది కూడా ఒక పద్ధతి ఉందన్నమాట. డయాగ్నోస్టిక్ మనకి ఈ రోజు డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ చాలా వచ్చేసాయి. సో వీటి గురించి కొంచెం చెప్తారా? ఇది చాలా టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.
5: చాలా మంచి టెక్నాలజీ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడల్లా డయాబెటీస్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి గ్లూకోమీటర్ అండ్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఇంట్లోనే చెక్ చేసుకోవడంలో ఓన్లీ 90% రేట్ మాత్రమే చెప్తుంది. సో దానివల్ల 100 ఉన్న వాళ్ళకు కూడా కొన్నిసార్లు 150 వస్తుంది. దాది అది తప్పే జరుగుతుంది దానివల్ల. రెండోది అనవసరంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చిన్న జలుబు దగ్గు వచ్చినా కూడా మందులు ముందే తీసేసుకుని వాడేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు బ్లడ్ టెస్ట్ చేయండి, యూరిన్ టెస్ట్ చేయండి చేయనందువల్ల డాక్టర్ గారు తను ఈ వచ్చిన పేషెంట్ మనకు మనల్ని తక్కువగా అంచనా వేస్తారు అని ఆలోచిస్తూ డాక్టర్ గారు అనవసరమైన డయాగ్నోస్టిక్స్ రాయడం జరుగుతుంది.
0: అవును, అర్థమైంది. అంటే దాని మనమే పేషెంట్ లుగా డాక్టర్ని ప్రెజరైజ్ చేయడము, ఎక్కువ టెస్ట్లు చేయించుకోవడము, ఇవి ఎన్నో మీరు చెప్తూనే చెప్పినట్టు చెప్పారు డాక్టర్ గారు. అంటే టెక్నాలజీలో ఇంత మనకు వచ్చినా కూడా మన శరీరం సంగతి మనం తెలుసుకుని ఎంతవరకు టెక్నాలజీ కాకుండా మనకి ఏ విధంగా వాడుకోవాలనే విషయం చెప్తూ మళ్లీ మీ దగ్గరికి వచ్చి నేను ఈ విషయం మాట్లాడతాను. అయితే మమతా గోపాలకృష్ణ గారు, మీరు ఇక్కడ సంగీతంలో డిప్లొమా చేశారు, తర్వాత సంగీతం అంటే ఇప్పుడు హైదరాబాద్ లో సాయి స్టూడెంట్స్ అందరూ కలిసి మీరు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అదే కాకుండా స్వామి ఉన్నప్పుడు కూడా 86 ప్రోగ్రాంలు మీరు బయట చేశారు. సంగీతం అంటే మీకు చాలా అభిరుచి ఉంది. మనకు సంగీతంలో టెక్నాలజీ అనేది వస్తున్నట్టు మనకు తెలుసు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా గ్యాడ్జెట్స్, తర్వాత ఏమో మ్యూజిక్ ని యాంప్లిఫై చేసుకోవడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఎంతవరకు ఇది సమంజసం అంటారు? ఏ విధంగా టెక్నాలజీ ఉపయోగపడుతోంది సంగీతానికి?
3: చాలా మంచి ప్రశ్న వేశారండి. అసలు మానవ శరీరమే చాలా గొప్ప టెక్నాలజీ అండి. భగవంతుడు చాలా గొప్ప టెక్నాలజిస్ట్. అసలు ఇందులో ఇన్ని రకాలైనటువంటి అవయవాలని అమర్చి కొంత లైఫ్ ఇచ్చి దాన్ని నడిపిస్తున్నాడు ఏ ట్రబుల్ రాకుండా.
0: అవును.
3: అయితే సంగీతంలో చాలా ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్ వేణు అంటాం. ఎందుకంటే మన భారతదేశం యొక్క సంగీతానికి తంత్రి వాద్యాలు చూసుకుంటే ఫస్ట్ మొట్టమొదటిగా వచ్చింది వీణ, సరస్వతి వీణ అంటాం దాన్ని. సరస్వతి అమ్మవారి చేతిలో ఉంటుంది. అయితే మన వెన్నెముక చూసుకుంటే ఎలాగైతే 24 పూసలు ఉన్నాయి వెన్నెముక్కి, సరస్వతి వీణకు కూడా 24 మెట్లు ఉంటాయి. సో అలా పోలుస్తారన్నమాట. అంటే మానవ శరీరం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్.
0: చాలా బాగుంది. ఒక పక్కన దానికి తలలాగా కూడా ఉంటుంది.
3: అవునండి, తుంబా తల అన్ని ఉంటాయి. సో అంటే మానవ శరీరం కూడా నాదం. అసలు మనం మొదలుపెట్టిందే నాదం, నాదం తోటి. సో ఆ ఏడుపు కూడా ఓంకార నాదం తోటి చెప్తూ ఉంటారు. సో మ్యూజిక్ కి మానవ శరీరానికి దీనికి అంతా ఒక లింకేజ్ అండి. అయితే పాతకాలం నాటి మ్యూజిక్ చూసుకుంటే మిగతా వాయిద్యాలు కనుక చూసుకుంటే దానికి ఎక్కువ సౌండ్ వస్తుంటుంది. తాళవాద్యాలు కానీ వైలిన్ కానీ గాత్రం కానీ చూసుకున్నా కూడా దానికి సౌండ్ బాగానే వినిపిస్తుంటుంది. ఒకసారి పాడేవంటే నలుగురికి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ వినిపిస్తుంటుంది. కానీ వీణ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే వీణ తంత్రి వాద్యం అవడం మూలంగా, చాలా దండి పెద్దగా ఉండడం మూలంగా, దానికి యాంప్లిఫికేషన్ చాలా తక్కువగా ఉంటుంది. వాయించినప్పుడు కూడా దగ్గర కూర్చుని ఇద్దరు ముగ్గురికి వినిపిస్తుంది తప్పిస్తే ఒక కచేరీలో ఒక మైక్ లేకపోతే కనుక వీడు వినిపించడం అనేది సాధ్యం కాదు. టెక్నాలజీ వచ్చిన తర్వాత వీణలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం యాంప్లిఫికేషన్ చేసి చక్కగా ఒక 3 గంటలు కచేరీ వాయించగలుగుతున్నాం. ఈరోజు టెక్నాలజీ చాలా అభివృద్ధి చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు చూస్తే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మ్యూజిక్ అంతా కూడా ఈరోజు మన ఇంట్లోనే ఉందండి.
6: అవును,
3: ఎన్నో లక్షల పాటల్ని కూడా మనం సీడీలు ఎంపీ3ల రూపంలో మార్చేసుకుని ఈరోజు మనం వినగలుగుతున్నాం.
6: అదే కాదు యూట్యూబ్
3: ఎక్కడ పడితే అక్కడ ఛానల్స్ మొదలైపోయి ఎక్కడో లైవ్ ప్రోగ్రామ్ ఎక్కడో జరుగుతుంటే మనం అక్కడికి కష్టపడి వెళ్లి వినాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చుని టీవీలో మనం చూసేస్తున్నాం ఆ మ్యూజిక్ ని. సో టెక్నాలజీ చాలా అభివృద్ధి అయింది. అయితే ఇక్కడ టెక్నాలజీ కూడా ఒకటి వస్తుందండి. ఒక సంగీత సాధకుడిగా మనం ఏం చేస్తున్నామంటే, ఈ రోజు టెక్నాలజీ ఎలా ఉందంటే చాలా రికార్డింగ్స్ చేస్తూ ఉంటాం మేము. ఇందులో వచ్చే టెక్నాలజీ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ చాలా వచ్చాయండి. ఈ రోజుల్లో మనము రికార్డింగ్ చేసేటప్పుడు ఎంత బాగా మన వాయిస్ బాగా అవుట్పుట్ ఎంత బాగా రావచ్చు అనే దానికి సాఫ్ట్వేర్లు వచ్చాయి. మనం ఎంత దరిద్రంగా పాడినా కూడా బయటకు మాత్రం చాలా బాగా వినిపించేంత సాఫ్ట్వేర్లు వచ్చేసాయి. అయితే మీరు పూర్వకాలంలో చూడండి, కొంతమంది మాత్రమే ప్లేబ్యాక్ సింగర్స్ ఉండేవారు. ఇప్పుడు చూడండి, విపరీతమైన సింగర్లు ఉన్నారు. నిజంగా వాళ్ళ లైవ్ ప్రోగ్రామ్స్ అంటే మనం చెవులు మూసుకోవాలండి. కానీ రికార్డింగ్ చేసి వాళ్ళు ఆల్బమ్స్ సిడీస్ బయటకు రిలీజ్ చేసినప్పుడు ఆహా ఇంత బాగా పాడతారా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఒక నియమం లేదండి. అక్కడ వాళ్ళకి ఒక సంగీత సాధకుడిగా వాళ్ళు ఏంటంటే ఒక నియమం పెట్టుకుని సాధన చేయాలి. మనకి టెక్నాలజీ ఉంది కదా, అది దాంట్లో మనం మిస్టేక్స్ అని కరెక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో బేసిక్ సాధన చేయకపోతే మాత్రం అది తప్పు అంటాం.
6: కరెక్ట్.
3: దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను నేను. త్యాగరాజస్వామి వారు ఒక పాట రాశారు, ముఖార్ రాగంలో సంగీత జ్ఞానము అని ఒక పాట రాశారు.
6: అందులో వినిపిస్తారు
3: తప్పకుండా అండి. అందులో చరణంలో ఇట్లా వెళ్తుంది,

0: చాలా చక్కగా ఉందండి, చక్కగా ఉంది. చారస్వామి అంటే స్వామికి ప్రియమైన భక్తుడైన.
1: అవునవునవును. అందులో నియమం గురించి చెప్తున్నారు, స్వామి నీకు సంగీత శాస్త్ర జ్ఞానం చక్కగా అలవడితే నియమం రావాలి నీకు,
0: అవును,
1: ఆ డిసిప్లిన్ రావాలి అనేది చాలా చక్కగా చెప్తున్నారండి. మనము ఈ టెక్నాలజీ వచ్చినందుకు చాలా గర్వించాలి, కానీ దాన్ని ఎంత ఎంత వాడుకోవాలో అంత వాడుకోవాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు మళ్ళీ అందిస్తాను. ఇది ఒక సాధకుడిగా ఎంత లిమిట్ లో వాడుకోవాలో, టెక్నాలజీని అంత లిమిట్ గా వాడుకోవడం ఒక రెస్పాన్సిబిలిటీ అయితే, వినేవాళ్ళకి కూడా ఒక కొంత రెస్పాన్సిబిలిటీ ఉందండి. చాలా మంది మ్యూజిక్ లవర్స్ ఉన్నారు, వాళ్ళు నిజంగా వాళ్ళకి మ్యూజిక్ రాకపోయినా సరే వాళ్ళు వింటూ ఉంటారు. ఇంకా కొంత వెసులుబాటు ఏమిటంటే, ఇదివరకు అమలక్కలందరూ చక్కగా ఇళ్లలో పాటలు నేర్చుకుని పాడేవారు పిల్లలందరినీ పడుకోబెట్టడానికి. ఈ రోజు పాపం ఆ శ్రమక్కర్లేదండి తల్లులందరికీ, చక్కగా లాలిపాట ఈ మొబైల్ లో పెట్టేసి పడుకోబెడుతుంటే పడుకుంటున్నారు. నా కొడుకు కూడా అమ్మా లాలిపాట పెట్టు అంటాడు రాత్రి పడుకునేసరికి. పాపం తల్లులు నేర్చుకోవాల్సిన శ్రమ లేకుండా ఈ టెక్నాలజీ కల్పించిందండి.
0: అంటే టెక్నాలజీ తల్లి అయిపోయిందండి,
1: అలా ఉంది. కానీ ఏమవుతోంది, ఇప్పుడు ఈ మొబైల్ ఎక్కువ అలవాటు చేసేసరికి పిల్లలు ఆ మొబైల్ వదలట్లేదండి. తల్లిదండ్రి అక్కర్లేదు కానీ మొబైల్ ఉంటే పిల్లలు ఉండగలుగుతున్నారు ఇప్పుడు, అట్లా వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, లిజనర్స్ కి ఈ మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చెవుల్లో ఒక రెండు పెట్టుకుంటారండి ఇయర్ ఫోన్స్ అని. అవి పెట్టుకుని అలా నిరంతరం అలా ఉంటూనే ఉంటారు. కార్లో డ్రైవ్ చేసేటప్పుడేమో మనకి ఎఫ్ఎంలు ఇవన్నీ పెట్టేసుకుంటూ ఉంటారు. కొంత అక్కడ బాధ్యతగా ఉండాలి ఏమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంటుంది. రోడ్డు మీద వెళ్లేటప్పుడు నీ సేఫ్టీ ఎంత ముఖ్యమో, నీ మూలంగా పక్క వాళ్ళకి కూడా సేఫ్టీగా ఉండడం అంతే ముఖ్యం కదండి. సో ఇది శుభ్రంగా విపరీతమైన సౌండ్లు పెట్టేసుకుని అలా వెళ్ళడం అనేది మంచిది కాదు. దానికి కూడా ఒక నియమం ఉంది, ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పనే చేయాలి
0: అంతే కదా,
1: అంతే అని చెప్పి అంటున్నారు.
0: మీరు ఇన్ని చక్ర విషయాలు వింటున్నప్పుడు మనకి సమయం కొంచెం ముందరికి వెళ్లాలి అని తెలిసినా కూడా ఒక్క నా సెల్ఫిష్నెస్ ఒక ప్రశ్న అడుగుతున్నాను. స్వామి కాలేజీలో మీరు మ్యూజిక్ చేశారు, ఈ టెక్నాలజీ మ్యూజిక్ వీటి గురించి స్వామి ఎప్పుడైనా ఏమైనా చెప్పడం జరిగిందా, టెక్నాలజీ యూస్ లేకపోతే సంగీతానికి టెక్నాలజీ ఎటువంటిదని మీ మనసుకు వస్తుంది?
1: స్వామి టెక్నాలజీ కంటే నియమం గురించి ఎక్కువ
0: చెప్పారు. ఇందాక మీరు చెప్పిన విషయాలు అట్లా కనెక్టెడ్ ఉంది,
1: అట్లా కనెక్టెడ్ గా ఉన్నారు. స్వామి ఏం చెప్పేవారని పిలిచి మాట్లాడేటప్పుడు, ఇప్పుడు భావన భావ ప్రకటయుక్తంగా పాడితే కనుక భగవంతుడి దగ్గరకు వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనం నవవిధ భక్తి మార్గాల్లో చూసుకుంటే అండి, శ్రవణం కీర్తనం విష్ణోహన్ వస్తుంది.
0: మొట్టమొదటి శ్రవణమే,
1: ఫస్ట్ శ్రవణం వినాలి. సో మనం టెక్నాలజీ ఎంత అభివృద్ధి అయిందంటే మనం ఎంత కావాలంటే అది వినొచ్చు, కానీ అది ఎలా పడితే అలా వినడం మూలంగా మనకి అది టెక్నాలజీగా మారిపోతుంది అక్కడ. స్వామి దానికి కూడా ఒకటి చెప్పారు, నియమం ఏమిటంటే ఒకచోట కూర్చుని మీరు చక్కగా పొద్దున్న ప్రశాంతంగా మీరు సాధన చేసుకోవడం, చక్కగా ఎక్కువ మంది వినడం, అందులో మెలకువలు నేర్చుకోవడం, అట్లా గైడ్ చేస్తూ ఉండేవారు స్వామి.
0: చాలా బాగుంది.
1: అయితే ఈ మొబైల్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక విషయం తోస్తుందండి. మొన్న మేము నలుగురం కలిసి కారులో వెళ్తున్నాం, మా ఆఫీస్ లో అందరం కలిసి కారులో వెళ్తూ ఉంటే అందరూ తలో సెల్ఫోన్ పట్టుకుని సెల్ఫోన్ లో ఏదో 5 నిమిషాలకు ఒకసారి మెసేజ్ రాకపోతే ఏం రాలేదు అన్నటువంటి ఒక బెంగతో అందరూ సెల్ఫోన్ తీసి బయటకు తీసి చూస్తున్నారండి. అదొక ఫోబియా లాగా అయిపోయింది. ఒక వాట్సాప్ మెసేజ్ రాకపోతే అయ్యో రావట్లేదు ఏమిటి, ఎవరు నాకు మెసేజ్ చేయట్లేదేంటి అన్న ఫోబియా.
0: అవును,
1: నలుగురం కూర్చొని కారులో వెళ్తున్నాం అన్నమాటే కానీ ఎవరు ఎవరితోనూ మాట్లాడలేదు, ప్రతివాడు వాళ్ళ సెల్ఫోన్ తో వేరే వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు.
0: అవును.
1: సో నాకనిపిస్తోంది టెక్నాలజీ పెరిగింది కానీ ఈ మానవ సంబంధాల్లో కొంత ఎక్కడో లోపం వస్తుందేమో అంటారు, మీరేమంటారు దానికి?
0: తప్పకుండా, చాలా మంచి పాయింట్ అండి. నేను మానవ వనరుల క్షేత్రంలో నేను పనిచేస్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు అందులో నాకు తట్టినవి నేను చెప్తాను. అయితే ఈ మొబైల్ మీరు చక్కని మాట చెప్పారు కాబట్టి మొబైల్ గురించి టెక్నాలజీ అనగానే మన అందరి మనసులో వచ్చేది అదే. ఇంకా ఎవరు అన్నారు, 7.2 బిలియన్ జనాభా ఉంటే ప్రపంచంలో 7.3 బిలియన్ మొబైల్స్ ఉన్నాయట. కాబట్టి మొబైల్ అనేది మనకి ఈరోజు టెక్నాలజీ అంటే అదే మన మనసులకు వస్తుంది. తప్పకుండా దాని గురించి మాట్లాడతాను. మాట్లాడే ముందర ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనము మన ఏన్షియంట్ ఇండియా, మన సనాతనం చూసుకుంటే గనక, మన పురాణాలు చూసుకుంటే గనక వాళ్ళు చెప్తున్న విషయాలు ఏమిటి, దీని గురించి మానవ వనరులు రిలేషన్ హ్యూమన్ రిలేషన్స్ గురించి ఏం చెప్పారు అంటే కొన్ని విషయాలు తడతాయి. రావణాసురుడు పుష్పక విమానము పట్టుకొచ్చాడు కుబేరుడి దగ్గర నుంచి. కుబేరుడి దగ్గర అది ఉన్నంత వరకు ప్రపంచానికి ఎటువంటి హాని చేయలేదు ఆ పుష్పక విమానం. అంటే ఆ రోజుల్లో హయ్యెస్ట్ టెక్నాలజీ అని చెప్పచ్చు. ఎందుకు అంటే పురాణం ఏం చెప్తుందంటే ఎక్కడికన్నా ఎగిరి వెళ్లగలదు, మనసులో ఎవరు ఏం తలుచుకుంటే అది, అంతేకాకుండా ఎంతమంది కూర్చున్నా కూడా ఇంకా దాంట్లో స్పేస్ ఉంటుంది, ఎంత టెక్నాలజీ అయి ఉండాలండి అది. కాబట్టి అటువంటి టెక్నాలజీ ఆ రోజుల్లో వాళ్ళు ఉపయోగించినప్పుడు ఆ టెక్నాలజీ ఎవరుంది, ఎవరో ఒకళ్ళ దగ్గర కుబేరుడు దగ్గర ఉంది. ఆ కుబేరుడు దగ్గర ఉన్నంత వరకు ఎక్కడా కూడా ఒక హాని దానివల్ల జరిగిందని ఎప్పుడు విన్నాము? అది రావణాసురుడు చేతిలో పడింది, సీతను ఎత్తుకొచ్చాడు దాంట్లో రావణాసురుడు. అంటే టెక్నాలజీ పడకూడని చేతిలో పడితే ఏమిటి అవుతుంది అని చెప్పడానికి ఇదో చక్కని సందేశం. అలాగే మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా గజాసురుడు మనము వినాయక చవితికి చదువుకుంటూ ఉంటాము, లేకపోతే ఈ విధంగా ఏ రాక్షసుడైనా కూడా ఒకటి హస్తగతం చేసుకుంటాము కొన్ని పవర్స్ అని అనుకున్నప్పుడు అవి ఏ విధంగా దానికి రాంగ్ యూసేజ్ అయింది అని చెప్పి ఇదే ఏ పురాణం చూసుకున్నా ఇదే మనకి కనబడుతుందండి అర్థం. అయితే ఇక్కడ చెప్పే చమత్కారం ఏమిటి అంటే టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించడం తెలియనివాడు రాక్షసుడు, ఉపయోగిస్తున్నవాడు మానవుడు లేక దేవుడు అవుతారు అని ఒక విషయం మాట్లాడుకోవచ్చు మనం. అంటే ఇదొక పర్స్పెక్టివ్, చూసే విధానం. ఎందుకు అంటే దాన్ని ఈ రోజు ఏం జరుగుతుందో మనం చూస్తాం. ఒక మొబైలే కాదండి, ఒక ఇంటర్నెట్, టెలివిజన్, స్వామి టెలివిజన్ అన్నారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతి సంఘంలో ప్రతి ఇంట్లోనూ జరుగుతున్న విషయం, ప్రతి జనరేషన్ లో ప్రతి పిల్లవాడు కూడా ఎక్స్పోజ్ అవుతున్న విషయం. కాబట్టి వీటిని ఈ విధంగా టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అనేది హ్యూమన్ రిలేషన్స్. చక్కని మాట మీరు ఇందాకన్నారు, నలుగురు ఇంట్లో కారులో కూర్చున్నప్పుడు నలుగురు చేతిలోనూ నాలుగు ఫోన్ ఉండడం, ఎవరో చెప్పారు ఈ రోజుల్లో, అయ్యా స్వామి చెప్పిన నవసూత్రాలు ఇంకోటి పదవది యూజ్ చేస్తే బాగుంటుందండి, ఓంకారం సుప్రభాతాలకి ముందర వాట్సాప్ మెసేజ్ పెడితే ఎలా ఉంటుంది అని అన్నారు. అంటే లేచినప్పుడు మనం దేంతో మొదలు పెడతాం సూర్యుడండి, ఎక్కువ మందికి అలారం క్లాక్ లాగా అదే మొబైల్ తలపక్కన ఉంటుంది. ఆ తల పక్కన ఉన్నది మనము ఇదివరకు ఎవరు అంటే అందులో చక్కని స్వామి ఫోటో ఉంటుంది, కాకపోతే డెస్క్టాప్ లో దానిపై స్వామి ఫోటో ఉంటుంది, అది చూస్తాము అనుకుని అక్కడికి వెళ్ళిన దృష్టి అక్కడి నుంచి వాట్సాప్ అక్కడికి వెళ్లిపోతుంది. ఈ విధంగా మన మైండ్ పనిచేస్తూ ఉంటుంది, కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలా మొదలైన మన జీవితము ఇంకొంచెం ముందరికి వెళ్తూ, ఆ దైనందిక జీవితము ఇంకా ముందరికి వెళ్తూ ఆ రోజులో టెక్నాలజీ తప్ప ఏమీ లేదు అనిపించేంత గొప్ప వింత కలుగుతోందండి. మీరు వెళ్తే కంప్యూటర్స్, మీరు బయటికి వెళ్ళి చేయాలంటే ఫాస్ట్ కార్స్, స్మార్ట్ కార్స్, ఏ విధంగా చూసుకున్నా కూడా అంతా కూడా దీనిమయంగా ఉంటుంది. ఉన్నప్పుడు క్రమక్రమంగా ఒక విషయం జరుగుతుందని నా అభిప్రాయం అండి. మొదట్లో మానవుడు మొదలైనప్పుడు సంఘజీవిలాగా మొదలు కాలేదు, ఎందుకంటే సంఘం అంటే తెలియదు. కేవ్ మ్యాన్ లాగా వచ్చినప్పుడు మేము ఊహించుకుంటే వాడు ఉండడము, అక్కడ వాడి కేవ్లో ఏదో చిన్న సంసారం ఉండొచ్చు, కాకపోతే వాడికి రిలేషన్షిప్ అన్న దానిపైన అంతగా అవగాహన లేదు. అయితే ఏ పులో ఏ ఏనుగో వాడి మీదకి వచ్చినప్పుడు ఒక్కడు దాన్ని చంపే కన్నా కూడా నలుగురు కలిస్తే గనక దాన్ని చంపగలుగుతున్నాము అన్న ఒక వాడి శక్తి చూసుకుని మనందరము సమిష్టిగా ఉంటే బాగుంటుంది అన్న ఒక అర్థం మొదట వచ్చింది. అంటే ఫియర్ నుంచి ఎక్కువ వచ్చి ఉండొచ్చు లవ్ కన్నా కూడా, కానీ వచ్చింది, రావడం వచ్చింది. అలా వచ్చి పెరుగుతూ ఇప్పుడు అది నా సంసారము, నా కుటుంబము, నా క్యాస్ట్, నా కమ్యూనిటీ, నా రిలిజియన్ అంటూ నా దేశం అంటూ పెరిగిపోయింది ఇది. ఈ రోజుల్లో మీరు చూడండి ప్రపంచంలో జరుగుతున్న కలహాలకి, కాన్ఫ్లిక్ట్ కి ఏమిటి ముఖ్యమైన కారణం అంటే ఈ నా కమ్యూనిటీ నా సమస్య అనుకోవడం ఒక విధంగా కారణం కూడా అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడ ఆగాలి అని వ్యష్టించి సమిష్టిగా స్వామి అంటున్నప్పుడు ఎక్కడ ఆగద్దు నేను పూర్తిగా వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యలో ఆగుతూ ఉండడం వల్ల డిఫరెంట్ ప్లేసెస్ లో మనకి కన్ఫ్యూజన్స్ వస్తుంది, ఇది జరుగుతున్న విషయం. అయితే ఒక చిన్న విషయం టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక చిన్న అద్భుతం కనబడుతుంది. ఏమిటంటే ఇది మంచికో చెడుకో అనేది మనం నేను వినేవారి ఆలోచనకి వదిలేస్తాను. అట్లా తయారైన ప్రపంచము కమ్యూనిటీకి, ఈ కమ్యూనిటీ తగ్గిపోతూ వస్తూ ఈ రోజుల్లో కమ్యూనిటీ ఏమిటి అంటే నేను నా మొబైల్, నేను నా ఇంటర్నెట్, నేను నా టెలివిజన్. అంటే మొత్తం ప్రపంచాన్ని, అదే మానవుల్ని దీని ద్వారా, ఈ సాధనం ద్వారా నేను అనుభవించాలి, రిలేట్ అవ్వాలి అనుకొస్తాను. దీన్ని మనం సోషల్ మీడియా అంటున్నాము, ఇంకోటి అంటున్నాము ఫ్రెండ్స్ అంటే వర్చువల్ ఫ్రెండ్స్ అంటున్నాము. అంటే ఎదుర్కొండా ఉన్న వారికి కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడము, కానీ ఎక్కడో ఉన్న వారికి మెసేజ్లు కొడుతూ ఉంటాము. ఈ విధంగా మనకి ఒక విధమైన వర్చువల్ రియాలిటీ అనేది అది అలవాటు పడడము, పూర్తి పరిపక్వత లేకుండా ఎలోర్నెస్ కి రావడం లాంటిది. అంటే వ్యష్టి నేను అంతా అనుకునే ప్రయత్నం అది ఆధ్యాత్మికత యొక్క పరాకాష్ఠ అయితే ఆ అనుభవం లేనప్పుడు ఒక్కడైపోతున్నాడు. అనుభవం లేకుండా ఒక్కడైనప్పుడు అది ఎలోర్నెస్ అవుతుంది, లోన్లీనెస్ అవుతుంది. ఈ లోన్లీనెస్ అనుభవించడం వల్ల క్రైమ్ కూడా పెరుగుతుంది, ఎదురుకుండా వాళ్లతో ఏ విధంగా ఉండాలి అనేది మనకు అర్థం కాదు. అందుకని హ్యూమన్ రిలేషన్స్ టెక్నాలజీ వల్ల చాలా దురుపయోగపడే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మనకి, వాటిని కొంచెం జాగ్రత్తగా చూడాలి. దీని గురించి మనం అనుకున్న మీరు చెప్పిన మొబైల్ వాటి గురించి మళ్లీ నేను ఒకసారి కొంత మాట్లాడతాను. అయితే ముందరికి వెళ్తూ మళ్లీ లక్ష్మీనాథ్ గారు, ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే సైన్స్ నుంచి వచ్చింది కాబట్టి నాకెప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ సైన్స్ టెక్నాలజీగా మారేది. ఎందుకంటే ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితము ఏది చాలా గొప్పది, ఎవరో ఒకళ్ళిద్దరు ప్రపంచంలో ఎక్కగలరు ఆ కారో ఆ ఏరోప్లేన్ అనుకునేది, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. ఏది ఒక అద్భుతం అనుకునేవారు అప్పుడు. అంటే ఒక ఆయన 100 సంవత్సరాల క్రితం మీరు ఊహించుకుంటే ఒక 10 మంది ముందర నుంచి ఎవరితో అమెరికాలో మాట్లాడారనుకోండి, సపోజ్ ఆయన దేవుడు అనుకునేవారు తప్పకుండా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. అంటే ఒక టెక్నాలజీ అందరినీ అటువంటి స్థితికి తీసుకెళ్లే ఒక అవకాశం ఇచ్చింది. అంటే మనము ఏది మనకి అర్థం కాదో దాన్ని మిరాకల్ అంటాము, అర్థమైన దాన్ని టెక్నాలజీ అంటున్నాం. ఒక విధంగా చెప్పాలి అంటే నేను చెప్పే టెక్నాలజీ ఇస్ ఎ మిరాకల్ ఒక విధంగా. కానీ టెక్నాలజీ ఏ విధంగా సైన్స్ లో అది టెక్నాలజీగా తయారవుతుందో ఇంకొంచెం మీరు మీ భావాలు చెప్తే బాగుంటుంది.
2: చక్కగా చెప్పారండి. మీరు చెప్పింది ఆలోచిస్తే ఇంకొక 2 విషయాలు నాకు మనసులోకి వస్తున్నాయి. అంటే మనం చూస్తే గత శతాబ్దంలో ఒక టెక్నాలజీ యొక్క ఇంపార్టెంట్ డిస్కవరీ అలా చెప్పుకోవచ్చు అంటే ప్లాస్టిక్ అండి ఒకటి. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా మన చుట్టుపక్కల మొత్తం మన ప్రపంచంలో సగం మట్టుకు ప్లాస్టిక్ కింద మారిపోతున్నదండి. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ అనేది ఇంకో విషయం చెప్తాను. ఎలా తయారవుతుందంటే చిన్న చిన్న కెమికల్ యూనిట్స్ ని తీసుకొని వాటిని పాలిమరైజేషన్ అంటారనమాట. ఈ ప్రాసెస్ లో చాలా పెద్ద మాస్ ఉన్న పాలిమర్స్ తయారు చేస్తారండి. వాటికి అవసరమైన అంటే వాటి యూసేజ్ బట్టి రకరకాల ప్లాస్టిక్స్ తయారవుతాయండి. నార్మల్లీ రకరకాల పాలిమర్స్ తయారవుతాయండి. ఇప్పుడు చూస్తే మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు మన చుట్టూ ప్లాస్టిక్ అంటున్నాం. మనం ఉదయాన్న టూత్ బ్రష్ తీసుకుంటున్నాం, అది ప్లాస్టికే. దెన్ మనం ఆఫీస్కి వెళ్దామని కార్ ఎక్కితే అందులో కూడా ప్లాస్టిక్ కంపోనెంట్స్ ఉన్నాయి.
0: అంతా
2: మొత్తం మన పిల్లలు ఆడుకునే టాయ్స్ తో ప్లాస్టిక్ ఉన్నాయి. ఎక్కడ చూసినా మేబీ 50% ఎంతో చెప్పొచ్చు, పర్సంటేజ్ ఎగ్జాక్ట్లీ ఇస్ మోర్ ఆల్మోస్ట్ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ఏం చేసింది,
0: ఏజ్ నే ప్లాస్టిక్ ఏజ్ అంటారు.
2: అవును, లాస్ట్ 100 ఇయర్స్ ఓవర్ ఏం చేసిందంటే మన ఇంట్లో ఉండే పూర్వం వాడే మెటల్స్ అంటే బ్రాస్ అలా మంచి మంచి పాత్రలు కానీ విచ్ ఇస్ మెడికలీ గుడ్ ఆల్సో, అలాంటి పాత్రలు అవన్నీ స్లోలీ ప్లాస్టిక్ రీప్లేస్ చేస్తుంది ఇంట్లో. సో ఇలా చూసుకుంటూ ఉంటే అన్ని చోట్ల మనం ప్లాస్టిక్ వాడుతున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే ఒక చాలా ముఖ్యమైన మనం అబ్జర్వ్ చేయాలి, నియమం పాటించాల్సిన విషయం ప్లస్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్ అన్నది అంత బయోడిగ్రేడబుల్ కాదు అంటాము. అంటే దీని అర్థం ఏంటంటే దానంతటది అంత సులభంగా ప్రకృతిలో కలిసిపోవడం అలా జరగదనమాట. అంటే చిన్న ఉదాహరణకి మనం చూస్తే అరటిపండు తిన్న తర్వాత దాన్ని తొక్కబడేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అది చాలా త్వరగా ప్రకృతిలో కలిసిపోతుంది, మెన్యూర్ కింద తయారవుతుంది వేరే వృక్షానికి. కానీ ఈ ప్లాస్టిక్ అట్లాంటి కదా ఎన్నో 100 ఇయర్స్ కూడా ఇంకా ఎక్కువైనా అసలు డిగ్రేడ్ అవ్వదన్నమాట. సో ఇది చాలా పెద్ద మన పర్యావరణానికి ఎన్విరాన్మెంట్ కి చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాం అనమాట మనం ఈ ప్లాస్టిక్ డెవలప్మెంట్ వల్ల. అంటే ప్లాస్టిక్ తయారు చేయడం చాలా తక్కువ ఖర్చుతో సులభంగా చేయగలుగుతున్నామే అని టెక్నాలజీ డెవలప్ అయింది అనుకున్నాము, కానీ దానివల్ల ఇబ్బందులు అన్నవి ఈ రూపంలో వస్తుంది.
0: చాలా ప్రభుత్వాలు ఈ ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ తీసుకెళ్లేదని చెప్పినా కూడా ఇంకా జరుగుతున్న విషయం
2: ఉన్నాయండి. ఈ దీనికి వస్తే ఇంకో విషయం ఏంటంటే కొన్ని 2-3 రకాల ప్లాస్టిక్ ఆర్ రీసైకిలబుల్ అండి. అంటే టెక్నాలజీ ఇస్ బీంగ్ డెవలప్డ్ టు రీసైకిల్ ద ప్లాస్టిక్ అనమాట. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు చిన్న పాలిథిన్ కవర్లు అవి అన్నవి నాన్ డిగ్రేడబుల్ ప్లాస్టిక్. అండ్ మనం అందరం నియమం పాటిస్తూ వీలంత మట్టుకు అది అవాయిడ్ చేయడం వాడకుండా ఉంటే చాలా
0: మంచిది. చాలా దగ్గర విషయం ఈ ప్లాస్టిక్ అనేది వాడడం వల్ల ఒక ప్రకృతి బయట ఉన్నదానికే హాని జరుగుతుంది అనుకోకుండా మనిషికి శరీరానికి లోపల కూడా ఒక హాని జరుగుతున్నట్టు అనిపిస్తోంది. సో శారీరకంగా చూసుకున్నా శారీరకంగా లేక మెడిసిన్ వైస్ చూసుకున్నా కూడా డాక్టర్ సుమన్ గారు మీరేమంటారు
2: అన్నవి ఈ రూపంలో వస్తుంది.
0: చాలా ప్రభుత్వాలు ఈ ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ తీసుకెళ్లేదని చెప్పినా కూడా ఇంకా జరుగుతున్న విషయం
2: ఈ దీనికి వస్తే ఇంకో విషయం ఏంటంటే కొన్ని

0: దానికి లోపల కూడా ఒక హాని జరుగుతున్నట్టు అనిపిస్తోంది. సో శారీరకంగా చూసుకున్నా, శారీరకంగా లేక మెడిసిన్ వైస్ చూసుకున్నా కూడా, డాక్టర్ సుమన్ గారు మీరేమంటారు, ముందరికి వెళ్తున్న కొద్దీ ఎటువంటి టెక్నాలజీ యూజ్ సరిగ్గా యూజ్ చేయడం, ఎటువంటి జబ్బులు వస్తున్నాయి మనకి, ఎటువంటి మనం గమనించలేకపోతున్నాము?
1: ముఖ్యంగా అండి, మన అనంతపూర్ డిస్టిక్ లో ఫ్లోరోసిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఫ్లోరోసిస్ అని అంటే గార్ల పళ్ళు. మీకు కొంచెం ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ మధ్యనే నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, నారాయణప్ప అనే పేషెంట్. వాళ్ళ అమ్మాయిని తీసుకుని వచ్చారు. ఆయనకి గార్ల పళ్ళు అంటారు, అంటే కలర్ డిస్కలరేషన్. సో ఈ కలర్ డిస్కలరేషన్ పేషెంట్స్ కి ఎక్కువగా చూడ్డానికి అందంగా ఉండకపోవడము, వయసు మళ్లినట్టుగా అనుభవిస్తుంటారు. ఇది మెయిన్ ఎక్కువ ఎందుకు వస్తుందంటే నీళ్లలో ఉన్న ఫ్లోరిన్ పదార్థం.
0: అవును,
1: ఈ మోతాదుకు మించి ఫ్లోరిన్ ఉన్నందువల్ల వీళ్ళకి పళ్ళ ప్రాబ్లమ్స్, కళ్ళ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, మోకాళ్ళ ప్రాబ్లమ్స్, గుండె సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఇది ఈ మధ్య కాలంలో అందరు ఏమనుకుంటున్నారంటే, ఆ పేషెంట్ చెప్పిన ప్రకారంగా, సార్ నాకైతే గార్ల పళ్ళు ఉన్నాయి, నా కూతురికి నా మనవాళ్ళకి మనవరాలకి గార్ల పళ్ళు రాకూడదు, ఎందుకంటే మేము మినరల్ వాటర్ వాడుతున్నాము అని. మినరల్ వాటర్ అనేది అందరు అనుకుంటున్నారు కొత్త టెక్నాలజీ, మినరల్ వాటర్ వాడితే మనకు 2 రూపాయల నుంచి 50 రూపాయలకు మినరల్ వాటర్ దొరుకుతుంది, మనం అది వాడితే మనకు అసలు ఏ ప్రాబ్లమ్స్ రావు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను మినరల్ వాటర్ అంటే అది ఓన్లీ శుద్ధి చేసిన నీళ్లు, దాంట్లో ఫ్లోరిన్ అనే పదార్థాన్ని కానీ వేరే ఇతర పదార్థాలని కానీ విడదీసి వాళ్ళు మనకి ఇవ్వరు. ముఖ్యంగా ఇది టెక్నాలజీ వాడుకొని వీళ్ళు శుద్ధి చేసిస్తున్నారు, కానీ ఎంతవరకు శుద్ధి చేసిస్తున్నారు అనేది ఒక
0: ప్రశ్నే
1: అండి.
0: కాబట్టి మీరు అనేది ఇటుపక్క ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడ ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫ్లోరిన్ కంటెంట్ కి తగ్గించేటువంటి టెక్నాలజీ ఏమైనా తెచ్చుకోవడము,
1: అవునండి,
0: ఎవరైనా పెట్టగలిగిన దాతలు ఉంటే అటువంటివి ఇక్కడ ఫ్లోరిన్ స్వామి చేశారు, చాలా స్వామి యూనివర్సిటీ వాళ్ళు చేశారు,
1: చాలా చేశారు,
0: అటువంటివి చేయడం వల్ల వీరికి ఎక్కువ ఉపయోగంగా ఉంటుందని. చాలా చక్కని విషయం అండి. ముందరికి వెళ్తున్నప్పుడు మెడిసిన్ గురించి ఎంత మాట్లాడుతున్నా మనకి తగ్గదు, ఒక మొత్తము కార్యక్రమం మనం మెడిసిన్ మీదే పెట్టుకోవాలి తప్పకుండా. అటువంటి అప్లికేషన్స్ మెడిసిన్ లో ఉంటాయి టెక్నాలజీవి. కాకపోతే సంగీతానికి వస్తూ స్వామి సంగీతానికి అంత ముఖ్యమైన పాత్ర ఇచ్చారు గోపాల్. ఆయన మన దైనందిక జీవితంలో భజన అనేది గొప్ప కార్యక్రమం ఇచ్చారు. భజన అనేది భక్తి అని చెప్పారు, అంటే సంగీతాన్ని భక్తితో దానికి మనం సమీపించాలి అన్నారు. కానీ అక్కడ టెక్నాలజీ వస్తున్నప్పుడు ఈ భక్తికి ఏమన్నా అవరోధంగా ఉంటుందా, లేకపోతే దానికి సహాయకారిగా ఉందా, కొంచెం మీరు చెప్తారు.
2: నన్ను అడిగితే టెక్నాలజీ భక్తికి కూడా సహాయకారిగా ఉందేమో అనిపిస్తుంది. రేడియోస్ అయితే తీసుకోండి,
0: అవును,
2: ఎంతో మంది ఈ రోజు ప్రశాంత నిలయానికి రాలేనటువంటి భక్తులందరూ కూడా ఈ రోజు రేడియో సైలో లైవ్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు మన కార్యక్రమం ముందు దాకా కూడా భజన్స్ ఇక్కడ అయిన భజన్స్ అన్ని కూడా లైవ్ లో వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేశారు.
0: అవును,
2: మరి ఇందులో వాళ్ళు చక్కగా వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు ప్రశాంత నిలయంలో మేము కూర్చున్నాము, చక్కగా ఇక్కడే భజన అవుతోంది అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఆ భక్తిని అనుభవిస్తూ ఉంటారు.
0: అవును,
2: సో టెక్నాలజీ మూలంగా భక్తి అభివృద్ధి అయ్యే అవకాశం డెఫినెట్ గా ఉంది.
0: మీరు అంటున్నప్పుడు ఒక మాట నాకు గుర్తొస్తుంది, భక్తులందరికీ చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే, సంగీతమే కాకపోయినా 50 సంవత్సరాలుగా స్వామి గొంతు ఆయన ఎంత దూరంలో మనకున్నా కూడా వినగలిగాం, అండ్ డిస్కోర్సెస్ ఈ మైక్రోఫోన్స్ ఈ టెక్నాలజీ ద్వారానే వినగలిగాం.
2: అవునండి, అవును అవును. ఇలా అంటుంటే సంగీతానికి భక్తికి చాలా లింక్ అండి.
0: అవును,
2: భక్తి సంగీతం ఈ రెండు కూడా విడివిడిగా ఉండలేవేమో అనిపిస్తుంది. మళ్ళీ నేను ఒకసారి త్యాగరాజ స్వామి వారి ఒక పాటను కోట్ చేస్తున్నాను ఇక్కడ, సంగీత జ్ఞానం భక్తి వినా సన్మార్గము గలదే మనసా అని చెప్పేసి అంటున్నారు.
0: మీరు ఒక్క మాట రెండు లైన్లు పాడితే కూడా బాగుంటుంది.
2: తప్పకుండా అండి.

0: అది అంటే ఆ భక్తిని కూడా మనం విడగొట్టిన వాళ్ళం అవుతాం. చాలా చక్కని మాట చెప్పారు. ఇలా మెడిసిన్ సైన్స్ ఇవన్నీ మాటలు మీ అందరికీ కూడా రేడియో సాయి వారు సెపరేట్ గా ప్రోగ్రామ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మధ్యలో ఆపుతూ ఉంటే శ్రోతలందరూ కూడా నేను అనవసరంగా ఆపుతున్నానని వాళ్ళకి అనిపిస్తుంది. అయితే దీనికన్నా సమయం అనేది ఉంటుంది కాబట్టి నేనేం చేస్తానంటే, ఇప్పుడు మనకి మాట్లాడుకున్న వాటిల్లోంచి ఎటువంటి యాక్షన్ పాయింట్స్ మనం తీసుకుని ముందరికి వెళ్ళొచ్చు, మనందరము వినేవాళ్ళందరూ కూడా ఎటువంటి యాక్షన్ పాయింట్స్ తో మనము ఈ టెక్నాలజీ వైపు ఎక్కువ కాకుండా టెక్నాలజీ అనే వైపు వెళ్తూ మన జీవితం స్వామీజీ పట్టు సరళంగా సాగిపోవచ్చు సాగించవచ్చు అన్న ఒక విషయం మాట్లాడుకుందాము. మొట్టమొదట మానవ వనరులు లేకపోతే హ్యూమన్ రిలేషన్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే గనక మూడు విషయాలండి, మూడే యాక్షన్ పాయింట్స్ అందరూ చూసుకోవాల్సింది. ఒకటి, ఆ మొబైల్ అనేది ఎంతవరకు ఉపయోగించాలి అంతవరకు. 50 సంవత్సరాల క్రితము ఒక మనిషి ఇంటి నుంచి బయలుదేరి ప్రయాణానికి వెళ్తే 4 రోజుల్లో వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు వాళ్ళు ఎక్కడున్నారు ఏమిటి ఏమైంది కూడా ఎవరికి తెలిసేది కాదు. కానీ జీవితం సాగింది, ఆ రోజు ప్రేమలున్నాయి. ఈ రోజుల్లో ఒక మనిషి పిల్లవాడికో ఎవరికో బయట వెళ్ళినవాడు మొబైల్ ఉంటే కూడా ప్రతి ఒక మైలుకి కూడా ఒక కిలోమీటర్ కి కూడా మొబైల్లో కాల్ చేసి వాళ్ళు ఏదో మెసేజ్ ఇవ్వాలని వీరు అడగారని ఈ విధంగా అనుకోవడం అనేది ఒక విధమైన అటాచ్మెంట్ రాగానికి దారితీస్తుంది తప్ప అది ప్రేమ అనుకోవడం అనేది కూడా అంత సమంజసం కాదు. అదేవిధంగా ఈ మొబైల్లో వాట్సాప్లు మెసేజ్లు ఇస్తేనే ఫ్రెండ్స్ ఉన్నారనుకోవడం కూడా అంత సమంజసం కాదేమో. కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ లో కూడా మొబైల్ వాడుకోండి, కానీ కమ్యూనికేషన్ అది ఇచ్చే అడ్వాంటేజ్ మాత్రం వాడుకోండి అనేది ఒక పాయింట్ మనకైతే. రెండోది టెలివిజన్ అని చెప్పారు. టెలివిజన్, ఎంత టెలివిజన్, డాక్టర్ గారు ఇంత మాట్లాడుతుంటే నేను బయట ఇందాక చెప్తున్నారు, అయ్యా స్వామి చెప్పినట్టు టెలివిజన్ చూస్తూ చూస్తూ అందరూ తింటున్నారు, భోజనాలు చేస్తున్నారు, తినేదానికన్నా ఎక్కువ తింటున్నారు, దానివల్ల వాళ్లకి బరువు పెరిగిపోవడము, ఒబిసిటీ పెరిగిపోవడం, ఇటువంటి కొత్త కొత్తవన్నీ జబ్బులు వస్తున్నాయి. కాబట్టి దాని ఒక విధంగా ఫిజికల్ గా ఆ విధంగా చూసుకోవచ్చు. రెండోది, ఎటువంటి ఆహారం మనసులోకి వెళ్తోంది అని చూసుకుంటే అది కూడా మన మనసుల్ని కలుషితం చేస్తోంది. కాబట్టి ఇది విషం కాబట్టి దాన్ని కొంచెం పక్కన పెట్టడం అనేది రెండోగా మనం చేసుకునేది. మూడోది తీసుకుంటే గనక ఇంటర్నెట్, ఈ రోజుల్లో అన్ని చోట్ల చూసుకుంటే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ చాలా ఎక్కువగా వచ్చేసి వైఫై, ప్రభుత్వాలు కూడా మొత్తం ప్రపంచాన్ని మేము వైఫై ప్రదానం చేస్తామంటున్నారు, చాలా చక్కగా ఉంది బాగుంది. కానీ దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి, ఇంటర్నెట్ వల్ల ఎటువంటి హాని కలగచ్చు, చాలా చక్కగా మంచి జరిగే కార్యక్రమాలు చాలా ఉన్నాయండి అక్కడ ఉపయోగించుకోగలిగితే. కానీ ఎక్కువ మానవ మనస్సు మార్చకుండా వ్యష్టి మారకుండా అది టెంప్టేషన్ వైపు వెళ్తూ ఉంటే గనక చాలా అనర్థం కలిగించే విషయాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి స్వామి ఒకసారి డిస్కోర్స్ లో మాట్లాడుతూ 93లో అనుకుంటే 95లోనో 96లోనో ఒక పబ్లిక్ డిస్కోర్స్ లో స్వామి చాలా బాధపడుతూ చెప్పారు, ఎవరన్నా వీటిని ఆపడానికి గనక ముందరికి ఒక కాలు వేస్తే ఈ ఇంటర్నెట్ ని నేను ఫండ్ చేసి నేను వాళ్ళని ముందరికి నడిపిస్తానని స్వామి చెప్పింది. మీరు చూడొచ్చు డిస్కోర్స్ లో స్వామి చెప్పారు. అంత కష్టమైన పరిస్థితి మనకు వస్తోంది కాబట్టి ఇంటర్నెట్, టెలివిజన్, మొబైల్ ఈ మూడిని చాలా సమంజసంగా అర్థవంతంగా ఉపయోగించాలని యాక్షన్ పాయింట్స్ నానించి చెప్తాను. మీరేమన్నా ఒక యాక్షన్ పాయింట్ చెప్తారా లక్ష్మణ్ గారు?
1: మీరు చెప్పిన మూడు చాలా మంచివండి. దాంతోపాటు మనం నేచురల్ ఎనర్జీ అంటే మన ఎనర్జీని కూడా చాలా కన్జర్వ్ చేయాలి మనకి. ఎందుకంటే ప్రకృతి ఇచ్చిన నేచురల్ రిసోర్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఈ పాపులేషన్ ఎగుతున్న కొద్దీ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నియమం
0: పాటించాలి,
1: పాటిస్తూ ఉంటే
0: డాక్టర్ గారు మీరు చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా?
2: టెక్నాలజీని మనం ఎంత తక్కువగా వాడితే అంత మంచిదండి. ఇందాక మీరు చెప్పినట్టు టెలివిజన్ ఎక్కువగా చూడటం వల్ల అందరూ కలిసికట్టుగా ఇంట్లో 10 నిమిషాల్లో తినాల్సిన భోజనాన్ని అరగంట తినడము, గంట తినడము, ఎవరితోనూ మాట్లాడుకోకుండా తినడం జరుగుతుంది. సో ఇలాంటివి తగ్గించుకుంటే
0: ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు.
2: చాలా
0: చాలా బాగుంది గోపాల్.
3: ఈ టెక్నాలజీని వచ్చిన తర్వాత ఎలా అయితే మానవ సంబంధాలు ఎలాగైతే తెగిపోతున్నాయో మ్యూజిక్ లో కూడా నాది అన్న ఒక అహంకారం కూడా పెరిగిపోతుంది. దానికన్నా కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒక బృందగానాలు లేదంటే ఒక సమిష్టిగా చేసే భజనలు, ఆ భక్తి పెంపొందించే కార్యక్రమాలు వీటి కనుక ఉపయోగించుకుంటే కనుక ఈ టెక్నాలజీని బాగుంటుందని నా ఉద్దేశం.
0: చాలా బాగుంది. నా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది, దాంతో నేను ముగిస్తానండి. కొడైకెనాల్లో మేము ఒకసారి ఉన్నప్పుడు అక్కడ స్వామి డిన్నర్కి ఎవరినో పిలిచినప్పుడు వారికి ఒక స్వీట్ కావాలి అంటే స్వామి నేను అక్కడ సర్వ్ చేస్తుంటే సర్వింగ్ బాయ్ లాగా స్వామి ఒక స్వీట్ పట్టరమన్నారు. వారు అడుగుతున్నారు కదా అని ఒక స్వీట్ అంటే నేను స్వీట్ డబ్బా తీసుకెళ్తున్నాను, పెద్దవారు ఉంటే స్వామి నగరికి వచ్చి చెప్పిన విషయం ఏంటంటే ఒకటంటే ఒకటే తీసుకురావాలి, ఒకటే ఇవ్వాలి అన్నారు. దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఏదన్నా కూడా ఎంతవరకు అంతవరకు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికన్నా ఎక్కువ చేసే మన మనస్తత్వాన్ని మనం తగ్గించుకోవాలి. అదే టెక్నాలజీకి, అదే దేనికన్నా ఉపయోగిస్తుంది కాబట్టి ఈరోజు రేడియో సాయి వారు ఎన్నుకున్న నశ్రేయో నియమం వినా అన్నది ఎంతో ఉదాత్తమైన ఒక శీర్షిక నాకు తోచింది. దాంట్లో చక్కని మెడిసిన్ లోను, కెమిస్ట్రీ సైన్స్ లోను, మ్యూజిక్ లోను, హ్యూమన్ రిలేషన్స్ లోను ఎటువంటి నియమం మనం పాటిస్తే బాగుంటుంది, ఏ విధంగా మనకి శ్రేయస్సు అనేది కలుగుతుంది అన్న విషయాలు మీరందరూ చెప్పారు, మనకి ఎటువంటి స్వామి కల్పించారు కాబట్టి మీ అందరి తరఫున కూడా రేడియో సాయి శ్రోతలకి అభివందనం చెప్తూ స్వామి పాదాలకి మరొకసారి మేము మోకరిల్లుతూ ఇంతటితో ముగిద్దామండి.
4: శ్రోతలు ఇంతవరకు నశ్రేయో నియమం విన టెక్నాలజీ వర్సెస్ టెక్నాలజీ అనే అంశంపై చర్చాగోష్ఠిని విన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను మెయిల్ ద్వారా listener@radiosai.org పంపవచ్చు. 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యదర్శి శ్రీ ప్రసాదరావు గారి సందేశం విందాం.
5: రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలందరినీ మరొక మారు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సంబరాలలో భాగంగా శ్రీ జిఎస్ఆర్సివి ప్రసాదరావు గారు సెక్రటరీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రశాంతరళ్యం మన రేడియో సాయి స్టూడియోకి విచ్చేశారు. శ్రీ ప్రసాదరావు గారు ఐఏఎస్ అధికారిగా ఎన్నో పదవీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. సుమారు 5 దశాబ్దాల క్రిందట వీరు స్వామిచంతకు వచ్చారు. స్వామితో ఎన్నో మరపురాని మరువలేని అనుభవాలున్న శ్రీ ప్రసాదరావు గారిని మేము శ్రోతలకు తమ సందేశాన్ని ఇమ్మని కోరగా, నేను పబ్లిసిటీ వర్కర్ని కాదు పబ్లిక్ వెల్ఫేర్ వర్కర్ని అని సవినీయంగా తెలియజేసి మా కోరికను మన్నించి ఆయన ప్రేమతో శ్రోతలకు అందించిన సందేశాన్ని ఇప్పుడు విందాం.
6: ఓం శ్రీ సాయిరాం. నా గురువు దైవమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి నమస్కరించి రేడియో సాయి తెలుగు విభాగం 5వ వార్షికోత్సవం సందర్భంగా దానికోసం పనిచేస్తున్న సిబ్బందికి, సదా సహకారమిస్తున్న రచయితలు, వ్యాఖ్యాతలు, సాయి భక్తులకు, ముఖ్యంగా శ్రోతలకు నా శుభాకాంక్షలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అవతరించింది తెలుగు నేలలో, ఎక్కువగా నడయాడింది తెలుగు నేలలో, మాట్లాడింది తెలుగు భాషలో. అలాగే తెలుగు మాట్లాడే ప్రజానీకమంతా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ, చాలా విదేశాల్లో కూడా ఉన్నారు. అంచేత వాళ్ళందరికీ కూడా సత్యసాయిబాబారి ప్రేమను అందించడానికి ఈ రేడియో సాయి చేస్తున్న కృషి అభినందనీయం. నిజానికి తెలుగు వారందరూ కూడా రేడియో సాయి శ్రోతలవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఒక సభలో ఒక వక్త అన్నాడు, ఇంటి ఇంటికి సాయినామే మారుమరుగే రోజు దగ్గరలోనే ఉంది. అంటే స్వామి ఇంటి ఇంటికి కాదు, ఇంచి ఇంచికి కూడా స్వామినామం, స్వామి ప్రభవ సాగుపోతూ ఉంటుంది అన్నారు. మనిషి ఎంత చదివినా, ఎంత పెద్ద వ్యాపార వ్యవహారాల్లో ఉన్నా చివరికి ఆధ్యాత్మిక జీవితమే ఆలంబనం. స్వామి ముందుగా ప్రయాణం మొదలుపెట్టు, నిదానంగా ప్రయాణించు, క్షేమంగా గమ్యం చేరుకో అన్నారు. స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. స్వామి మానవ దేహదారిగా మనలో మామూలుగా ఉంటూ ఆత్మజ్ఞానం గురించి, మానవతా విలువల గురించి మాట్లాడుతున్నారు. మనల్ని ఆ ప్రయాణ బాటకి సరైన జ్ఞానాన్ని తన ఉపన్యాసాల ద్వారా, భజనల ద్వారా, పాటల ద్వారా, పద్యాల ద్వారా చెప్పారు. ఆయన కూడా ఆచరించి చూపించారు. అందుకే బృహత్తర సేవా కార్యక్రమాలు తను చేపట్టి విద్యా సంస్థలు, చిన్న క్లాసు నుంచి పీహెచ్డీ వరకు కూడా ఉచితంగా చెప్పే పెద్ద యూనివర్సిటీని స్థాపించారు. అలాగే మనిషికి అవసరమైన ఆరోగ్యమైన దేహం, దానికి అనుకూలించేటట్లు చిన్న నలత నుంచి పెద్ద వ్యాధికైనా సరిపనికి వచ్చేటట్లుగా జనరల్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు కూడా పెట్టారు. ఈ అవతార కార్యక్రమం అలా మానవుల్ని మంచి మార్గం వైపు ప్రయాణించడానికి దోహదం చేశారు తప్ప, మనం పూర్వం చదువుకున్న అవతారాలాగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటే ఎవరినో సంహరించడం, ఎవరినో రక్షించడం అని కాదు, సంస్కరించి దానవ లక్షణాలు, మృగ లక్షణాలు పోయేటట్లుగా చూసి మానవ లక్షణాలు కూడా మానవతా విలువలు జోడించి ప్రయాణం చేసేటట్లుగా నేర్పించారు. దీనికి వేరే అవతారాల్లో ఉపయోగించినట్లు ఆయుధాలేమీ లేవు. ప్రేమ అనేదే పరికరం, ప్రేమ అనేదే ఆయుధం, ప్రేమ అనేదే జీవితానికి మూలం. మనిషి సృష్టి అంతటా వ్యాపించిన ఆత్మతోటి తను సందేహపడి ఉంటేనే ప్రశాంతత వస్తుంది. స్వామి నడయాడిన ప్రతి రేణువు స్వామి పాదస్పర్శ పునీతమైన ప్రశాంతి నిలయంలో ఎవరికైనా అనుభూతి వచ్చి తీరుతుంది. వాళ్ళ నాస్తికులను చెప్పుకునే వాళ్ళైనా బయటికి పరమాత్మతో అనుబంధం పెట్టుకోకుండా ఏ జీవి కూడా తన జీవిత యానాన్ని, ప్రయాణాన్ని సుఖంగా ముగించుకోలేడు. ఎవరైనా ఏం కోరుకుంటారు? ఏ చదువైనా, ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా ఆనందంగా ఆరోగ్యంగా జీవిత యాత్ర గడవాలనుకుంటారు. కానీ ఆ ఆనందానికి ఆరోగ్యానికి ఏవి దోహదపడతాయో తెలుసుకోలేక గడుస్తూ ఉంటుంది జీవితం. అవన్నీ కూడా మనిషికి మామూలు దినచర్యలో ఉపయోగించే వాటి నుంచి జీవిత కడాఖరు వరకు ఉపయోగించేవన్నీ కూడా స్వామి చెప్పందంటూ ఏమీ లేదు. మీరు స్వామి యొక్క ఉపన్యాసాలు, భజనలు, పుస్తకాలు సత్యం శివం సుందరం దగ్గర నుంచి మొదలుకొని స్వామి స్వయంగా రచించిన 15 వాహినులు ప్రశాంతి వాహిని, సత్యసాయి వాహిని, శ్రీ రామకథారస వాహిని, ఇంగ్లీషులో సత్యసాయి స్పీక్స్ అని వాల్యూమ్స్, ఇవన్నీ కూడా చూస్తే జీవితానికి వచ్చిన ప్రశ్నలో సమాధానం దొరకందంటూ ఏమీ ఉండదు. రేడియో సాయి వారు స్వామి యొక్క అఖండమైన ఈ సాహిత్యాన్ని, వారికి తెలిసిన వారు స్వామి భక్తులు, దీని మీద ఉత్సాహం ఉన్న వాళ్ళు, వాళ్ళ ఇళ్ల దగ్గర నుంచే పనిచేసుకునేట్లుగా 200 పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కంటే కూడా వాళ్ళందరూ కూడా చేస్తున్న సాయంతో పూర్వం గ్రామ్ఫోన్ రికార్డులుగా ఉండే పాటల్ని, స్వామి పాటలను గాని, భక్తి పాటలను గాని, భజనలు గాని ఇప్పుడు అందరూ సులువుగా వినడానికి డిజిటల్ రూపంలో ఉంటేనే అది వీలుంటుందని, అంటే అది చాలా సమయం తీసుకునే కష్టమైన పని అయినా డిజిటైజ్ చేయడానికి చాలా మటుకి సఫలీకృతం అయ్యారు. దీనివల్ల మనం సులువుగా ఏది స్వామి కార్యక్రమం వినాలన్నా చూడాలన్నా వీలు కలుగుతుంది. స్వామి మాటలు, పాటలు, ఉపన్యాసాలు, సాహిత్యం రూపంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా తరతరాలకి భద్రపరచడానికని వీరు సేకరించి స్వామి అనుగ్రహంతో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారు కొత్తగా శ్రీ సత్యసాయి ఆర్కైవ్స్ బిల్డింగ్ అని కట్టారు. అది త్వరలోనే ప్రారంభోత్సవం చేయబడుతుంది. దానిలో ఇవన్నీ కూడా తరతరాలకు ఉపయోగించినట్లుగా నిల్వ ఉంటాయి. వీరు రేడియో సాయి వారు నేను కూర్చుంటే మీరు స్వామికి ఎలాగ ఆకర్షితులయ్యారు, మీ అనుభవం కూడా ఏదైనా చెప్పండి అన్నారు. అంటే ఇంత క్రితం మన రేడియో సాయి వారు చెప్పినట్లు 50 బట్టి వస్తున్న మాట నిజమే. ప్రశాంతి నిలయానికి మొదటిసారి ఎలా వచ్చానంటే, ఇక్కడ స్వామి అంటే అప్పటికే గురి కుదిరి ఇక్కడే డాక్టర్గా రిటైర్ అయిపోయిన తర్వాత కాపురం ఉంటున్న డాక్టర్ బిక్కిన సీతారామయ్య గారు, వారికి మనవరాలు నా భార్య. సో అమ్మమ్మ ఇంటికి వచ్చినట్లు తరచూ ఇక్కడికి వస్తుండేది. వస్తూ తను ప్రభావితం అయ్యింది. 1964 నాతో వివాహం అయిన తర్వాత ఇప్పుడు స్వామి గురించి ఎక్కువ చెప్తుండేది, మా స్వామి, మా స్వామి అని. నేను ఒకసారి ఉద్యోగరీత్యా తిరుపతిలో ఉద్యోగం చేయడానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగ, సరే ఎప్పుడు మీ స్వామి, మీ స్వామి అంటుంటారు కదా, ఆ స్వామి దగ్గరకున్న ఊరికి వచ్చాము మనం, పద చూద్దాం ఎలా ఉంటుందని వచ్చాం ప్రశాంతి. అప్పుడు మీకు తెలిసింది అప్పట్లో ప్రశాంతి లేనికి రావాలంటే రైలు మీద కొంత దూరం వచ్చి, తర్వాత ఏదో బస్సులో వచ్చి, తర్వాత మళ్ళీ ఏదో బండి మీద, ఎద్దుల బండి కానీ, గుర్రపు జట్కా బండి కానీ రావటం అనేది జరుగుతుండేది. అలాగే మేము ముదుగుబ్బన్న రైల్వే స్టేషన్లో దిగి తిరుపతి నుంచి వచ్చిన రైల్లో తెల్లవారు 6:30 వరకు బస్సు లేదంటే ఒక 2 కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. ఆ కబుర్లో నేనేమనంటే, చూడు మీ స్వామి, మీ స్వామి అంటే వచ్చాము, ఈ కూర్చున్న లోపల మనం మద్రాసు వెళ్ళి కాఫీ దాకా వచ్చి ఉండేవాళ్ళమే. తర్వాత వస్తుంటే దారిలో కూడా ఆ బుక్కపట్నం చెరువులో నుంచి బండి వస్తూ ఉంటుంది, రాళ్ళు రప్పలతో దిగుడు దిగులుగా ఉంటుంది రహదారి. సరే మగవాళ్ళు నడుస్తూనే పని, ఎందుకు నడుస్తున్నారా అంటే ఆడవాళ్ళని సామాన్ని బండిలో కూర్చోబెట్టి ఏదైనా సామాన్ పడిపోతే ఎత్తుకుని మళ్ళీ లోపలేసేటట్లు, అటువంటి నడకలతోటి వచ్చిన రోజుల్లో ఇవన్నీ ఆ వయసును బట్టి వేళాకోళంగా అంటా ఉంటే స్వామి ఆవేళ వచ్చినమన్నాడు. ఇంటర్వ్యూ ఇచ్చి మా ఇద్దరికి, నేను నీకు కొత్తగా నువ్వు నాకు పాతే, పాపం మెడ్రాస్ కాఫీ తాటని వెళ్ళొచ్చుండేవాడివి, ప్రయాణంలో ఇబ్బంది పడ్డావు అన్నాడు. అయ్యో స్వామి, నీవు సర్వాంతర్యామి అని అప్పుడు అనుకుని, తది ఇక్కడప్పటికే వేద పిల్లలకి వేద విద్యలు చెప్పించడం, అడిగినా అడగకపోయినా బట్టలు, భోజనాలు, పండగ వాతావరణంలో ఇప్పించడం అన్ని చూసి వెళ్లాను. చాలా ఉత్తేజితున్నాయి. నేను వెళ్లిన తర్వాత మా స్నేహితులు కొంతమంది, ఏమి భార్యతో బట్ ఆవిడ అంటుంది కదా అని వెళ్ళావు నువ్వు, మరి సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వగైరా, ఏమిటి అనుభవం అంటే, ఏం లేదు మనకి ఎక్కువ తెలియదు. ఎట్లా అంటే ఒక గొర్రెల కాపరికి పెన్ అంటే ఏంటో, పెన్సిల్ అంటే ఏంటో, బాల్ పన్ ఏంటో తెలియదు వాడికి. ఆ 3 ఎదురుగుండ పెట్టి, ఒరే నాయన ఇందులో ఏది బాల్ పెన్నో, ఏది ఇంక్ పెన్నో, ఏది పెన్సిల్ అంటే వాడు చెప్పలేడు. అలాగే మనం ఇప్పుడు సత్యసాయి బాబు అంటే ఎవరు, యోగ మహానుభావుడా, దేవుడా, అవతారమా ఇలా ప్రశ్నలేస్తే మీరు చెప్పడానికి ఏముంటుంది? ఆధ్యాత్మిక విషయంలో నేను పశువులు కాపర్ లాంటి వాడిని అంచేత మనం తెలుసుకుని మాట్లాడదాం, ఇది చర్చించేది కాదు. కానీ ఆయన మాత్రం మహానుభావుడని ఒప్పుకుంటాను, ఎందుకంటే విద్య, వస్త్రం, భోజనం అడిగిన వాళ్ళకి లేదనకుండా అడగకపోయినా సరే చేస్తున్నారు. అందుచేత దీన్ని మనం కాదంటానికి ఏముండదు. తర్వాత ఇంకో సందర్భంలో వచ్చినప్పుడు నేను ఇంకా మీ దగ్గర సేవకు వచ్చేస్తాను, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే బదులు అన్నాను. నాకు అప్పుడు 51 సంవత్సరాలు. స్వామి, నా దగ్గరకు వచ్చి చేస్తేనే సేవ చేసేట్లు కాదు, నీవు గవర్నమెంట్ సేవ చాలా బాగా చేస్తున్నావు, నాకు నచ్చావు, నువ్వు అక్కడే ఉండి పూర్తిగా రిటైర్ అయిన తర్వాత రా అన్నారు. పూర్తిగా రిటైర్ అయిన తర్వాత 2004లో ఇక్కడికి వచ్చాను. అప్పుడు మెడికల్ ట్రస్ట్లో వ్యవహారాలు చూడమన్నారు స్వామి. మహాసమాధి తర్వాత స్వామి యొక్క యాక్టివిటీస్ ప్రపంచిక సంబంధమైన యూనివర్సిటీలు, హాస్పిటల్స్, నీటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ బాధ్యత వహించి ఇక్కడ స్వామి కుదిర్చిన భక్తుల సౌకర్యాలకున్న మందిరం, భోజనశాలలు, వసతి గృహాలన్నీ కూడా మెయింటైన్ చేసుకోవటం చేస్తున్న సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్. నన్ను సెక్రటరీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్గా ఉండమన్నారు 2011 నుంచి. ఎవరైనా మేము ఎవరైనా స్వామి యొక్క సందేశాలని, ఆయన పెట్టిన సౌకర్యాలని భక్తులందరికీ బాగా ఉపయోగపడేట్లు చూడగలవాళ్ళమే కాని భగవంతుడి దగ్గర తీసుకెళ్లవలసిన వాళ్ళం కాదు. భగవంతుడి దగ్గరికి ఎవరికి వాళ్ళదే వ్యక్తికి భగవంతుడికి సంబంధం. వార్షికోత్సవ సందర్భంగా మరొకసారి రేడియో సాయి వారికి నా శుభాకాంక్షలు తెలుపుతూ వారు తెలుగు అర్థం చేసుకునే మొత్తం మానవాళికి స్వామిని పరిచయం చేసి సరైన దారిలోకి మళ్లించే కార్యక్రమాల ద్వారా సఫలీకృతవుతారని, అవ్వాలని నేను స్వామి దానికి ఆశీర్వాదాలు ఇవ్వమని ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
7: శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యదర్శి శ్రీ ప్రసాదరావు గారి సందేశం విన్నారు. పలుకులో, చిరుదరహాసంలో, భక్తులను ఆదరించడంలో, ఆర్తులని ఆదుకోవడంలో అడుగడుగున ప్రేమ తొణికిసలాడే బాబాగారి పాదపద్మాలకు హైదరాబాద్ రేడియో సాయి బృందం సమర్పిస్తున్న ప్రేమకు ప్రతిరూపం నాటిక వింటారు. ఇందులోని కళాకారులు శ్రీయుతులు కళాధర్, సత్యమూర్తి, ప్రభాకర్, సుబ్బారావు, చిరంజీవి శ్రద్ధ, శ్రీమతి లలితకుమారి, హారిక.
8: నారాయణ నారాయణ కరుణాలోల నారాయణ.

0: ఏమది నారదమునీంద్రుల గానం వలె తోచుచున్నదే? సందేహం లేదు, ఇది నారదమునీంద్రుల గానమే.
1: కరుణాలోలా నారాయణ.
0: నారదమునీంద్ర, ప్రణామములు. ఎన్నాళ్లయింది మీ దర్శన భాగ్యం కలిగి. సంజీవనీ పర్వత శ్రేణులు మీ రాకతో పునీతమైనవి.
2: నారాయణ, నీవు కుశలమేనా హనుమ?
0: ఏమిటి మునీంద్ర, సాక్షాత్తు శ్రీమన్నారాయణునే పరవశింపజేసే మీ గాత్ర మాధుర్యానికి కాస్త ఇబ్బంది కలిగినట్లున్నదే.
2: కాస్త కాదు హనుమ, పూర్తిగా ఇబ్బంది వచ్చినది. అందువలనే ఎన్నో అద్భుతమైన వనమూలికలకు ఆలవాలమై ఆరోగ్యప్రదాయి అయిన ఈ సంజీవిని పర్వత శ్రేణుల వైపు వచ్చినాడను.
0: అదేమిటి ఋషివర్య, త్రిలోక సంచారులు, మీకు అనారోగ్యమేమిటి? దేదీప్యమానముగా వెలిగే మీ ముఖవర్చస్సు గ్రహణం పట్టిన సూర్యబింబం వలె గోచరిస్తున్నది, కారణమేమిటి స్వామి?
2: అదే హనుమ, త్రిలోక సంచారము అన్నావు కదా, ఆ సంచారము వలనే ఈ విచారం. భూలోకమునందు నేటి మానవుల ఆహార విహారముల గురించి నీకు తెలియనిది కాదు. భగవంతుడు తన ప్రేమకు ప్రతిరూపంగా సృష్టించిన పంచభూతములను తన స్వార్థముతో, అత్యాశతో, అజ్ఞానంతో, కృత్రిమమైన భౌతిక సుఖముల కోసం ఉపయోగపరుస్తూ, ప్రకృతి సమతుల్యాన్ని విఘాతపరుస్తూ, వాతావరణ కాలుష్యాన్ని ఎంతగా పెంచి పోషిస్తున్నాడో నీకు తెలిసే ఉంటుంది. భూలోకమున గల ఒక మహానగరములోని నూతన ఆలయంలో శ్రీహరిని సందర్శించుకుని వచ్చుచున్న క్రమములో ఆ దుర్భర కాలుష్య కోరల్లో చిక్కుకుని సతమతమవుతూ ఇదిగో ఈ పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చినాడను.
0: అవును మునీంద్ర, భూలోకంలోని కాలుష్య ప్రభావానికి మీరే కాదు నేను కూడా బాధితున్నే. గత మాసంలో శ్రీరామనవమి ఉత్సవాలకని వెళ్లినప్పుడు నేను మీలాగే అనారోగ్యానికి లోనై ఇదిగో ఈ సంజీవనీ మహత్యం వల్ల కోలుకున్నాను.
2: అవును హనుమ, నిస్వార్థానికి మారురూపాలైన పంచభూతములను అగౌరవపరుస్తూ, పర్యావరణానికి పూర్తిగా విఘాతం కలిగిస్తూ, ఒకటేమిటి అరణ్యాలను అంతమొందిస్తున్నారు, సాగర జలాలను కలుషితం చేస్తూ, ప్రకృతి వనరులను అవసరానికి మించి ఇష్టానుసారం అపరిమితంగా విచ్చలవిడిగా వినియోగిస్తూ సుఖములను అనుభవిస్తున్నానన్న భ్రమలో తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుతూ జీవనాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాడు మానవుడు.

0: నిక్కము మునీంద్ర, మీరు చెప్పినట్లుగా అరణ్యాలను అంతమొందిస్తుండటం వల్ల వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. మా వానర జాతి కూడా తప్పని ప్రతిసారి పరిస్థితులలో పట్టణ వాసాలపై పడి జీవనాన్ని వెళదీయవలసి వస్తోంది. అదిగో ఆ పట్టణంలో ఆకలిగొన్న ఒక వానర సమూహం జనావాసాలపై పడిన ఆ సన్నివేశాన్ని ఒక్కసారి పరికించండి. సరే శ్రద్ధ, నేను మెయిన్ డోర్ వేసేస్తాను, అటు బాల్కనీ డోర్ క్లోజ్ చేస్తుందేమో చూడు.
1: అమ్మయ్యా, అది వేసింది నాన్న, జాగ్రత్త, అవి మీదకు దూకి కరుస్తున్నాయి కూడా. నాన్న, ఒక లోపలికి వచ్చేసింది.
2: ముందు కర్రీ శ్రద్ధ, ఆ టేబుల్ మీద కూర్చుని బనానాస్ కూడా తినేస్తుంది. అమ్మయ్యా, మొత్తానికి వెళ్ళాయి. రోజు ఈ కోతులతో యుద్ధం ఏమిటో గాని తల ప్రాణం తోక్కొస్తుంది.
1: అదేంటి నాన్న, తోకలు మనుషులకుంటాయా, కోతులకుంటాయి కాని?
2: అవునా, ఈ కబుర్లు గదిలోకి దూరకుండా వచ్చిన కోతుతో చెప్పుండాల్సింది. నిన్ను కూడా దాంతో తీసుకెళ్లేదు.
1: నేను వెళ్దామనే అనుకున్నాను నాన్న, నిన్ను పర్మిషన్ అడగలేదని ఉండిపోయా.
2: సర్లే, ఈ మాటలకేం తక్కువ లేదు గాని ఆ ఈవీఎస్ ప్రాజెక్ట్ సంగతి చూడు.
1: అది ఆల్మోస్ట్ అయిపోతుంది నాన్న, చేసేసాను, ఇదిగో చూడు కావాలంటే.
2: ఏ శ్రద్ధ, నీకెన్నిసార్లు చెప్పానమ్మా, 4 పేపర్స్ తో అయిపోయే ప్రాజెక్ట్ ని 10 పేపర్స్ వాడి వేస్ట్ చేస్తావు.
1: ఏం వేస్ట్ కాదు నాన్న, నువ్వు ఎప్పుడూ అలాగే అంటావు. మా ఫ్రెండ్స్ అయితే 20-30 పేపర్స్ వాడతారు తెలుసా, నేనే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావని ఓన్లీ 10 పేజెస్ లో ఫినిష్ చేసేస్తున్నాను. ఐఎమ్ అ వెరీ గుడ్ గర్ల్.
2: అసలు అవి కాదే మంకీస్, నువ్వు నీ ఫ్రెండ్స్ మంకీస్.
1: అది సరేలే కాని నాన్న, అసలు ఈ మంకీస్ అడవుల్లో కదా ఉండాల్సింది, ఇలా సిటీస్ లోకి వచ్చేసి ఇళ్లలోకి ఎందుకు వచ్చేస్తున్నాయి?
2: అడవుల్లో ఉండాల్సిన మంకీస్ ఇళ్లలోకి ఎందుకు వచ్చేస్తున్నాయంటావా? మంచి క్వశ్చన్ అడిగావు, చెప్తా విను.
1: చెప్పు నాన్న.
2: దానికి కారణం నువ్వు నీ ఫ్రెండ్స్.
1: నేను నా ఫ్రెండ్సా? టూ మచ్ నాన్న. మేము గుడ్ గర్ల్స్ లాగా చదువుకుంటుంటే మంకీస్ కి మాకు సంబంధం ఏమిటి?
2: అంటే నువ్వు నీ ఫ్రెండ్సే కాదమ్మా, మేం పెద్దవాళ్ళం కూడా కారణమే. ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు, పేపర్ ఎలా తయారవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది మనకి
1: పేపర్? ట్రీస్ అంటే చెట్ల నుంచి తయారవుతుందని మా లెసన్ లో ఉంది
2: కదా. మరి మనందరం అడవుల్లోని చెట్లను కాగితాల తయారీ కోసం, వంట చెరకు కోసం, ఇండస్ట్రీస్ కోసం, మోడర్న్ అండ్ లగ్జరీస్ కోసం, ఇంకా ఎన్నో మితిమీరిన అవసరాల కోసం ఇష్టం వచ్చినట్టు చెట్లు నరికేస్తున్నాం. చెట్లు లేకపోతే అడవులు ఎక్కడుంటాయి, అడవులు లేకపోతే మంకీస్ ఎక్కడుంటాయి? అదన్నమాట జరుగుతోంది. నిన్ను పేపర్స్ వేస్ట్ చేయొద్దన్నది ఇందుకే. ఇప్పుడు అర్థమైందా?
1: అమ్మో, పేపర్ వేస్టేజ్ వెనకాల ఇంత కథ ఉందా? అడవులు తగ్గిపోవడం వల్ల మంకీస్ మనకి గెస్ట్స్ గా అవుతున్నాయన్నమాట.
2: ఇది కేవలం మంకీస్ ప్రాబ్లమే కాదు శ్రద్ధ, అడవుల్లో నివసించే అన్ని జంతు పక్షు జాతులకు ఇది ప్రాణాంతకం. అడవులు తగ్గిపోవడం వల్ల ప్రకృతిలోని సమతుల్యత దెబ్బతిని అకాల వర్షాలు, వరదలు, కరువు కాటకాలు వంటి విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
1: కరెక్ట్ నాన్న, నా 4th క్లాస్ లో ఆర్ నేచర్ అనే లెసన్ లో నువ్వు చెప్పిన విషయాలన్నీ ఉన్నాయి, నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి.
2: అంతేకాదమ్మా, నేను చెప్పిన వాటికి తోడు సిటీస్ లో పెరిగిపోతున్న ఎయిర్ వాటర్ పొల్యూషన్ తో మనందరి హెల్త్ కూడా ఎంత పాడైపోతుందో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా.
1: చాలా బాగా చెప్పావు నాన్న, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు కదా. నేను మా ఫ్రెండ్స్ కి కూడా చెప్తాను, కానీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా చెప్పాలంటే ఎలా నాన్న?
2: ఇంట్రెస్టింగ్ గా చెప్పాలా? అయితే నేచర్ కి సంబంధించిన ఒక మంచి కథ చెప్తాను విను. ఆ కథ ఏంటంటే,

0: గోపి. హే గోపి.
1: ఎవరు ఎవరు మాట్లాడుతోంది? ఎవరు కనిపించట్లేదే.
0: నేను మామిడి చెట్టుని.
1: ఆ మామిడి చెట్టువా, నీకు మాటలొచ్చా? మాలాగా మాట్లాడగలవా?
0: మాట్లాడగలను, కాని అందరితో మాట్లాడను. నీలాంటి గుడ్ బాయ్స్ తోనే మాట్లాడతాను. నువ్వు రోజు నా నీడలో ఆడుకోవడం చూస్తూనే ఉన్నాను. నేను మీ అమ్మలాంటిదాన్నే. ఇందా నా దగ్గర ఉన్న మామిడి పండ్లను కోసుకుని తిను, భలే తీయగా ఉంటాయి తెలుసా?
1: భలే బాగున్నాయి మామిడి పళ్ళు, ఎంత తీయగా ఉన్నాయో.
0: అవును, మరి రోజు నా దగ్గరకు వస్తావా? మనం ఆడుకోవచ్చు, మామిడి పళ్ళు తినచ్చు.
1: తప్పకుండా వస్తాను. మా నాన్న నన్ను పిలుస్తున్నట్టుంది, వెళ్ళొస్తా. టాటా.
0: టాటా. అరే గోపి, నా దగ్గరకు వచ్చి చాలా రోజులైంది, ఎందుకు రావట్లేదో ఏంటో. ముద్దులొలికే ముఖంతో చక్కగా నా ముంగిట ఆడుకునేవాడు. ఏమిటో తనను చూడకపోతే బెంగగా అనిపిస్తోంది. ఆ అదిగో నా చిన్నారి గోపి వస్తున్నాడు. ఎన్ని రోజులకు వస్తున్నాడు. హే గోపి, ఎలా ఉన్నావు నాన్నా? ఎన్నాళ్లకొచ్చావు? ఈ మామిడి చెట్టు తల్లిని మర్చిపోయావా? ఏంటి చెట్టు తండ్రి, ఏమైందమ్మా? ఏమిటా బుంగమూతి? నాన్నేమైనా తిట్టారా? ఆడుకోవడానికి నా దగ్గరికి రావట్లేదేంటి?
1: నాన్నేం తిట్టలేదు, కాని మనం మేమంతా తిరునాకి వెళ్ళాం. అక్కడ బొమ్మ కొనమంటే నాన్న కొనలేదు, అందుకే ఇలా ఉన్నాను.
0: అవునా, పోనిలే నాన్న, నీకు బొమ్మను నేను కొనిస్తాను.
1: దువ్వా, నువ్వు మామిడి చెట్టువి, నువ్వు అసలు కదల్లేవు కదా. తిరునాళ్ళకి ఎలా వస్తావు, ఎలా కొనిస్తావు? అసలు నీ దగ్గర డబ్బులే లేవు కదా.
0: డబ్బులు లేవులే, కాని మామిడి పళ్ళున్నాయి కదా.
1: మామిడి పళ్ళు తినడానికి పనికొస్తాయి, కాని వాటితో బొమ్మలు ఎలా వస్తాయి?
0: నా మీద చూడు, ఎన్ని పళ్ళున్నాయో. పళ్ళన్నిటినీ కోసుకుని అక్కడ తిరునాళ్లలో అమ్మి వచ్చిన డబ్బుతో బొమ్మ కొనుక్కో.
1: అయ్యి, భలే మంచి ఉపాయం ఇచ్చావు. నువ్వు మా మంచి మామిడి చెట్టువి, ఇదిగో మామిడి పళ్ళన్నీ కోసేసుకుంటానే. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు.
0: ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయో, నాకు వయసు మీద పడుతోంది. ఎవరది? ఎవరో నా వైపే వస్తున్నారే. ఎవరో యువకుడులాగా ఉన్నాడే, ఎప్పుడూ చూసిన మొహంలా ఉంది.
2: ఓయ్, నన్ను గుర్తుపట్టావా? నేనెవరో చెప్పగలవా?
0: ఎవరు నాన్నా? నాకు వయసు మీద పడింది కదా, ఈ మధ్య సరిగా గుర్తుపట్టలేకపోతున్నాను.
2: నేను నీ గోపిని. నా చిన్నప్పుడు తిరునాళ్లలో బొమ్మ కొనుక్కోడానికి నీ దగ్గర పళ్ళు కోసుకున్నానే, గుర్తుందా? ఆ గోపిని.
0: నిజమా? నా బంగారు తండ్రి గోపివా నువ్వు? ఎంత పెద్దవాడివైపోయావు. ఆ రోజు మామిడి పళ్ళు కోసుకుని తీసుకెళ్లినప్పటి నుంచి మళ్ళా వస్తావని నీకోసం రోజూ ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇన్నాళ్లకునే గుర్తొచ్చానా? ఎలా ఉన్నావు బాబు?
2: ఏదో ఇలా ఉన్నాలే. నాకు తీరిక లేనంతగా వ్యవహారాలు, వ్యాపకాలు, బాధ్యతలు, అందుకే రాలేకపోయాను.
0: పోనీలే నాన్న, ఇప్పటికైనా వచ్చావు, చాలా సంతోషంగా ఉంది. ఇందా ఈ మామిడి పళ్ళని కోసుకుని హాయిగా తిను.
2: ఇంకా మామిడి పళ్ళని కోసుకుని తినేంత తీరిక లేదు. నేనిప్పుడు ఒక ముఖ్యమైన పని గురించి తిరుగుతున్నాను.
0: ఏమిటి గోపి, ఏమిటా ముఖ్యమైన పని?
2: ఏమీ లేదు, నా కుటుంబానికి ఒక నీడ అవసరం కదా. నేను ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నాను, కాని దానికి అవసరమైన సామాగ్రి కోసం వెతుకుతున్నాను.
0: ఎందుకురా నాన్న వెతకటం? నేనున్నాగా. నా చెట్టు కొమ్మల్ని నిరభ్యరంతరంగా నరికి తీసుకెళ్లి ఆ కొమ్మలతో ఇల్లు నిర్మించుకుని హాయిగా జీవించు.
2: సరే సరే, అలాగే నీ కొమ్మల్ని నరికి తీసుకెళ్తాను, కాని దానితో నా సమస్య ఒక్కటే తీరుతుంది. ఇంకోటి
0: గోపి, నా దగ్గర సంకోచం దేనికి? ఇంకా ఏం కావాలో అడుగు.
2: నువ్వు ఇచ్చే కొమ్మలతో నాకు ఇల్లు ఏర్పడుతుంది, కాని నా జీవనోపాధి నిమిత్తం ప్రతిరోజు ఒక నది దాటి వెళ్లవలసి వస్తోంది. దానికోసం నాకు ఒక సొంత పడవ అవసరమవుతోంది.
0: పడవ అవసరం అవుతోందా? పడవ కోసమైతే నీకు ఒక పెద్ద చెట్టు కాండం కావలసి ఉంటుంది. నేను పెద్ద చెట్టునే కదా, నా కాండన్నే తీసుకుని వెళ్లి పడవ తయారు చేసుకో. నేనున్నది ఇతరులకు ఉపయోగపడడానికే.
2: అమ్మయ్యా, నా మీద ఉన్న కొండంత భారాన్ని దింపేశావు. నీ కొమ్మల్ని కాండాన్ని నరుక్కుని తీసుకుని వెళ్లి ఇల్లు పడవ నిర్మించుకుంటాలే. చాలా థ్యాంక్స్.
3: చూసావా శ్రద్ధ, మామిడి చెట్టు గోపి కోసం తన పళ్ళని కొమ్మల్ని ఇచ్చేసింది. చివరికి తన కాండాన్ని కూడా పడవ తయారు చేసుకోవడానికి త్యాగం చేసి తనను తానే అర్పించుకుంది.
1: అవును నాన్న, ఆ చెట్టును చూస్తే జాలి వేస్తుంది పాపం.
3: జాలి పడాల్సింది చెట్టును చూసి కాదు శ్రద్ధ, అదిగో ఆ గోపిని చూసి. చివరికి ఏమైందో తెలుసా? తనకు చాలా గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు, నిలువ నీడ అవసరమైనప్పుడు తన్ని ఆదుకోవడానికి ఆ మామిడి చెట్టు లేకపోవడంతో గోపి ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ప్రకృతి కూడా ఈ కథలో మామిడి చెట్టుల అన్ని మనకు ప్రేమతో ఇస్తూ పోషిస్తుంది. కాని మనం చెట్లను నరుకుతూ అడవులని ఆక్రమిస్తూ జల వాయు కాలుష్యాలు చేస్తూ పోతూ ఉంటే మన పరిస్థితి కూడా ఇదిగో ఆ గోపి పరిస్థితిలానే తయారవుతుంది, తయారైపోతోంది కూడా.
1: అమ్మో, తలుచుకుంటే భయం వేసేస్తోంది.
3: భయపడాల్సిందేమీ లేదు శ్రద్ధ, కాని మనకు ఎంతో ప్రేమతో అన్ని ఇచ్చే నేచర్ ని కాపాడుకోవాలి, గౌరవించాలి కూడా. మరి ఈ స్టోరీ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తావా?
1: ఓ తప్పకుండా చెప్తాను. చెప్పడమే కాదు నాన్న, అందరి చేత మొక్కలు నాటిస్తాను. నువ్వు చెప్పినట్లు పేపర్స్ వేస్ట్ చేయొద్దని కూడా చెప్తాను.
3: దట్స్ గుడ్ గర్ల్. సరే పద, లంచ్ టైం అయిపోతుంది, వెళ్దాం.
2: నారాయణ నారాయణ, ఎంత చక్కని కథ ఆ కూతురికి తెలియజేశాడో కదా హనుమ.
4: అవును మునీంద్ర, ప్రకృతి అంతా ఆ ప్రేమస్వరూపుడైన భగవంతుడే నిండియున్నాడు. ప్రకృతి ద్వారా సర్వ జీవరాశులను పోషిస్తున్నాడు. అటువంటి ప్రకృతిని ప్రేమించి గౌరవించి పరిరక్షించవలసిన మానవుడు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు.
2: అవును హనుమ, సాక్షాత్తు భగవంతుడే తన ప్రతి అవతారంలోనూ ప్రకృతితో సన్నిహిత సహచర్యం చేసి ప్రకృతి ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు.
4: అవును స్వామి, రామావతారంలో శ్రీరాముడు 14 ఏండ్లు అడవులలో నివసించాడు, వానరులతో వారధి నిర్మించాడు, ఉడత సాయాన్ని కూడా ఎంతో ప్రేమతో స్వీకరించాడు.
2: గోపాలుడు మాత్రం గోవులను కాచాడు, నెమలిపించం ధరించాడు, వెదురుని వేణువుగా చేసి సర్వులను తన మధురగానంతో పరవశుల్ని చేశాడు.
4: అవును స్వామి, ఈ కలియుగంలో మన సత్యసాయి రాముడు ఆయన కూడా గోకులాన్ని నిర్మించి గోవులను సాకాడు, సాయి గీతకు తల్లి అయి నిలిచాడు. ఆ సత్యసాయినాథునికి ప్రకృతి అంటే ఎంత ప్రేమయో కదా.
2: అవును హనుమ, ఒకసారి స్వామి వైట్ఫీల్డ్ బృందావంలో గీత అనే భక్తురాలికి ప్రకృతి నిష్కల్మష ప్రేమకు ఎలా ప్రతిస్పందిస్తుందో ఒక ప్రత్యక్ష అనుభవాన్ని ప్రసాదించారు. అది బృందావనంలో ప్రభాత సమయం. ఆ సుప్రభాత వేళ సత్యసాయినాథుడు తన మెలమెల్లని నడకలతో, మృదుమందహాసముతో, ప్రేమామృతాన్ని వర్షించే నయనములతో ఆ భక్తురాలితో ఇదిగో ఇలా సంభాషిస్తున్నారు.
5: గీతా గీతా, అందరూ సుప్రభాతం చదువుతూ ఉంటే నువ్వు వెనక కూర్చుని కునికి పాటలు పడుతున్నావా?
6: స్వామి, మీరా స్వామి? అది కాస్త అనుకోకుండా నిద్ర వచ్చేసింది స్వామి.
5: సరే కాని శబ్దం చేయకుండా బయటికి రా. గీత, నిన్న సాయంత్రం నువ్వు నీ స్నేహితురాలు ఈ గడ్డిలో కూర్చుని ఏం చేశారు బంగారు?
6: అదా స్వామి, నిన్న వేసవి తరగతుల్లో అహింస అనే అంశం మీద చాలా చర్చ జరిగింది కదా, దాని గురించే మాట్లాడుకున్నాం స్వామి.
5: ఓ, అహింస గురించే మాట్లాడుకుంటున్నారా? మరి అహింస గురించి మాట్లాడుకుంటూ మీరేం చేశారు?
6: ఏం చేశాం స్వామి, మామూలుగానే మాట్లాడుకున్నామే అంతే.
5: అంతేనా? అహింస గురించి మాట్లాడుకుంటూ చాలా హింస చేసినారు మీరు.
6: హింస స్వామి? మేమేమి హింస చేశాం స్వామి?
5: మీరు మాట్లాడుకుంటూ ఇక్కడ ఉన్న చాలా గడ్డి మొక్కల్ని తెంచివేశారు, అవునా కాదా?
6: అవును స్వామి, కానీ గడ్డి మొక్కలే కదా స్వామి.
5: గడ్డి మొక్కలే అంటున్నావా? ఏం, వాటికి మాత్రం జీవం లేదా? అయినా సృష్టించే సామర్థ్యం లేనప్పుడు నాశనం చేసే హక్కు నీకెవరిచ్చారు? ఇలారా, నీకొకటి చూపిస్తాను. ఇదిగో ఇక్కడ ఈ గులాబీ మొక్క ఉంది కదా, చూడు దానికి ఎన్ని మొగ్గలున్నాయో.
6: అవును స్వామి, చాలా మొగ్గలున్నాయి.
5: ఇప్పుడు చూడు, నేను దాన్ని తాకగానే ఏమవుతుందో.
6: స్వామి, ఏమిటి వింత? మీరు తాకగానే మొగ్గ పుష్పమై వికసించి విరబోసింది.
5: ఇప్పుడు నువ్వొక మొగ్గని తాకి చూడు.
6: నేను తాకితే ఏముంది స్వామి, మొగ్గ మొగ్గలానే ఉంటుంది. మీరంటే భగవంతుడు కాబట్టి అది వికసించింది.
5: అదంతా సరేగాని, ఏది నీ చేయి లైవు, ఇప్పుడు చూడు ఏమవుతుందో.
6: స్వామి, నా చేయి తాకి కూడా గులాబీ వికసించిందే, ఆశ్చర్యంగా ఉంది స్వామి.
5: ఆశ్చర్యం ఏమీ లేదు బంగారు, నేను నా దివ్యత్వంతో కాకుండా నిష్కల్మష ప్రేమతో ఆ మొగ్గను తాకాను. ఆ నిష్కల్మష ప్రేమకు ప్రతిస్పందించి ఆ మొగ్గ పువ్వుగా వికసించింది. అలాగే ప్రకృతిలోని అణువణువు కణకణము నిస్వార్థ ప్రేమతో నిండిపోయున్నది. నిత్యం ప్రకృతిపై ఆధారపడి జీవించే మానవుడు ప్రకృతిని గౌరవించి ప్రేమించాలి. ప్రకృతి పరమాత్మ ప్రతిబింబము, ప్రేమకు ప్రతిరూపము. కాని ఈ సృష్టి యందు అంతర్భాగమైన మానవుడు మాత్రం ఈ జగత్తంతా తన ఉపభోగ నిమిత్తమే ఏర్పడిందని భావించి స్వార్థముతో దుర్వినియోగపరుస్తున్నాడు. నిత్య సత్య సుకృతులన్నీ వికృతులుగా మారుచుండే, పవిత్ర ప్రకృతి ప్రతిదినము

0: తల్లి పాలు పిల్లలు గ్రోలినట్లుగా, పూలలోని మకరందమును తేనెటీగలు గ్రోలినట్లుగా ప్రకృతిని మానవుడు అనుభవించవచ్చు. మితిమీరుట వల్ల, నియమము లేకపోవుట వల్ల ఈ ఉపద్రవములు సంభవించుచున్నవి. మానవుడు స్వార్థ చింతన వీడి, సత్ప్రవర్తన కలిగి ప్రకృతిని ప్రేమిస్తూ పరిరక్షిస్తూ జీవిస్తే ప్రకృతి కూడా తల్లివలే తన ప్రేమను పంచి పోషిస్తుంది, సత్ఫలితాలను ప్రసాదిస్తుంది, జగత్కళ్యాణం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.
1: రేడియో సాయి హైదరాబాద్ బృందం సమర్పించిన ప్రేమకు ప్రతిరూపం నాటిక విన్నారు. ఈ నాటికకు నేపథ్య సంగీతం అందించిన వారు శ్రీ ప్రశాంత్ విహారీ, చిరంజీవి సృజన్.
2: ఇంతవరకు మీరు 2016 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలని మీరిప్పుడు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మనకందజేసిన ఉపనిషద్ వాహిని ఆధారంగా ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిచ్చిన ఉపన్యాస పరంపరలో మరో ఉపన్యాసాన్ని మీకు అందజేస్తున్నాం.
1: సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందరూపమృతం యద్విభాతి శాంతం శివమద్వైతం శుద్ధమపహాపవిద్ధం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహే తన్నః సర్వః ప్రచోదయాత్. హరి ఓం.
2: భగవాన్ బాబా రచనలు, వారి ప్రసంగములు, వారి సంభాషణలు అన్నీ కూడా వేదాధారమై వేద ప్రణీతములై వేద సమతములై ఉంటాయి. వేద వాంగ్మయంలో ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా అంగీకార యోగ్యంగానే స్వామికి ఉపన్యాసాలుంటాయి. ఉపనిషత్ సారములు అన్న విషయం కూడా సత్యసాయి సారస్వతాన్ని చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఉపనిషత్తుల్లో ఉన్న విషయములు స్పష్టముగా మనం తెలియజేయబడ్డాయి భగవాన్ బాబావారి యొక్క దివ్య ప్రసంగాలలో. మూడవది గీతాసారము, గీతా సందేశం. భగవద్గీత సందేశాన్ని అందరికీ అర్థమయ్యేలాగా భగవాన్ బాబావారు మనకు అందించడం జరిగింది. ఏతావాతా చెప్పాలను అంటే వేద సమ్మతమై ఉపనిషత్ సారమై గీతా సందేశమైనటువంటిది భగవాన్ సత్యసాయిబాబా వారి దివ్యోపన్యాసములు, వారి యొక్క దివ్య రచనలు. ఆబాల గోపాలానికి, పండిత పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో చక్కని భాషలో సులభ శైలిలో సాగుతుంది వారి రచన, వారి యొక్క ఉపన్యాస చర్య. ఈ ధోరణిలో ఆలోచించి ఒక ఉపనిషత్తులోన అంశాలను భగవాన్ బాబా వారు ఏ రీతిగా ప్రస్తావించారో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. ఉపనిషత్తుల్లో కల్లా ప్రప్రథమంగా భావింపబడింది ఈశావాస్యోపనిషత్తు. ఈశావాస్యోపనిషత్తులో అంశాలు బాబావారు ఎలా తెలియజేశారు, సత్యసాయి వాంగ్మయంలో ఏ రీతిగా అవి ప్రస్ఫుటంగా స్పష్టంగా మనకు అందింపబడినవి అన్న విషయాలు మీకు తెలియజేస్తాను. ఈశావాస్యోపనిషత్తు ప్రధానంగా చెప్పిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈశావాస్యం ఇదగం సర్వం, అంతా ఈశ్వరమయమే, రెండవ వస్తువు లేదు. ఎన్నో ఉపన్యాసాల్లో స్వామి చెప్తుంటారు వాసుదేవ సర్వమితి, ఈశ్వర సర్వభూతానాం. వీటన్నింటి యొక్క సారం ఏమనగా అంతా ఈశ్వరమయమే, రెండవ వస్తువు లేదు. ఇది ఈశావాస్యోపనిషత్తు యొక్క ప్రథమ సూత్రం. ఇక రెండవది, అంతా ఈశ్వరతత్వాన్ని మనం గ్రహించలేకపోతున్నాం, సర్వము విష్ణుమయం జగత్ అన్న విషయం మన అనుభవంలోకి రావడం లేదు. ఎందువల్ల రూపనామములకు మనం కట్టుబడి ఉన్నాం. ఈ రూపనామములు చేజిస్తే తప్ప నిర్ద్వంద్వమైన అద్వైతమైన ఈశ్వరతత్వం మన అవగాహనకు రాదు. అందుకే ఈశావాస్యోపనిషత్తు రెండవ సూత్రాన్ని చెప్పింది, చేన చక్తేన భుంజీదా. మొట్టమొదట ఈశావాస్యం ఇదగం సర్వం, ఉన్నదంతా ఈశ్వరమయం. రెండవది, దాన్ని గుర్తించవలనంటే అది మన అనుభవంలోకి రావాలంటే చేన చిక్తేన భుంజీదా, నామరూపములు చేజించి ఈశ్వరత్వాన్ని అనుభవించు అని చెప్తున్నది ఈశావాస్యోపనిషత్తు. ఇక ఈశావాస్యోపనిషత్తు యొక్క మూడవ సూత్రం ఏది, ధనాన్ని అపేక్షించకు, ఇతరుల ధనాన్ని ఆశించవద్దు. ఇక్కడ ధనం అనగా మనం కేవలము ఒక నోట్ల కట్టలతోటో నాణ్యములతోటో భావించకూడదు. సమస్తము ధనమే, సమస్తము ధనమే, సమస్తము సంపదయే, దీన్ని ఏది ఆశించవద్దు అని చెప్తున్నది ఈశావాస్యోపనిషత్తు. ఆఖరిగా ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్పింది అంటే, ఏకత్వమైనటువంటి ఆత్మతత్వమును అనుభవించు. ఈ నాలుగు సూత్రముల పైన ఈశావాస్యోపనిషత్తు మనకు సిద్ధాంతాల్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదనను భగవాన్ బాబా వారు తమ రచనలో ఎలా తెలియజేశారో మీకు విన్నవించే ప్రయత్నం చేస్తాను. ఈశావాస్యమిదం సర్వం, ఇది మొదటి సిద్ధాంతం. అంతా ఈశ్వరమయమే, రెండవ వస్తువు లేదు. దీన్ని ఎంత చక్కగా చెప్తారో స్వామి గ్రహించండి. భాస్కర బింబే దీప్తం దైవం, లోచన మధ్యే సుప్తం దైవం. సూర్యుని యొక్క కాంతి దైవమే, మన యొక్క కంటి చూపు దైవమే. శీతల కిరణే గుప్తం దైవం, చంద్రుని యొక్క ఆ చల్లని కిరణాలు అంతా దైవమే. త్రిగుణిత భువానే వ్యాప్తం దైవం, మూడు లోకములలో కూడా వ్యాపించినటువంటి దైవమే. ఇది బాబా వారి యొక్క రచన. సమస్తము ఈశ్వరము, ఈశావాస్యం ఇదగం సర్వం అన్నదానికి ఇంత చక్కగా స్వామి తెలియజేయడం జరిగింది. ఆకాశమల్ల గాత్రం దైవం, తారారవిశేషి నేత్రం దైవం. మలయ మారుతంలో ఆ యొక్క చక్కని వీచికలలో వినేటువంటి సవ్వడి ఉన్నదే, అది భగవంతుడే, గుర్తించుకో. ఆకాశమంతా వ్యాపించింది భగవంతుడే, నక్షత్ర మండలం అంతా భగవంతుడే. వ్యాపక మండల హసితం దైవం, పారావార స్వేదం దైవం. సమస్తము వ్యాపించి ఉన్నటువంటిది ఈశ్వరతత్వము. సముద్రంలో ఉన్నటువంటి జలము అంతా కూడా ఈశ్వరుడు, ఈశ్వరమయము.

దైవం. ఆ దైవం యొక్క విశేషాలు ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. శిష్ట విధానే వికసద్దైవం, ప్రళయ విధానే మాలిక్ దైవం. అనగా సృష్టి స్థితి లయకారకుడైనటువంటి వాడు అంతా ఈశ్వరుడే. పుట్టుక ఈశ్వరుడు, స్థితి పోషించుట ఈశ్వరతత్వము, ప్రళయకారకుడు కూడా ఈశ్వరుడే. అనగా సమస్తము ఈశ్వరతత్వము, అంతా విష్ణుమయం జగత్, అంతా బ్రహ్మమే అని తెలియజేయడం ఆ ఈశావాస్యోపనిషత్ యొక్క సూత్రాన్ని స్వామి ఇంత చక్కగా అలవోకగా మనకు చెప్పడం జరిగింది.

జీవం కొండలలో కోనలలో పర్వత శిఖారాలలో విహరించేది వ్యాపించినంత భగవతత్వమే. అరణ్యములలో ఉన్నదంత విస్తారమైనటువంటి దట్టమైనటువంటి అడవులలో ఆ పర్వత సానువులలో వృక్ష సంపదలలో ఉన్నదంతా ఈశ్వర తత్వమే. గ్రామే గ్రామే ఖ్యాతం దైవం, నగరే నగరే వసితం దైవం. గ్రామాలలో ఉన్నవాడెవడు భగవంతుడే, నగరాలలో ఉన్నవారెవరు భగవంతుడే. ఇన్ని రకాలుగా చెబుతూ ఈశావాశమిదం సర్వం, అంతా వ్యాపించిన వాడత భగవంతుడే. భగవంతునిలో మనం ఉన్నాం అన్న విషయం గుర్తించండి. ఆ తత్వాన్ని అందరికి అర్థమయ్యేటట్టుగా చక్కని రచనలతో తమ యొక్క దివ్య ప్రసంగాలలో ఈ సూత్రాన్ని మనకు తెలియజేశారు. ఇక ఈశావాస్యోపనిషత్తు యొక్క రెండవ సూత్రం ఏది? చేన చక్తేన భుంజీద. ఇక్కడ ఏమిటి? క్షజించు భుజించు అని చెప్పబడింది. ఏది త్యజించాలి, ఏది భుజించాలి? భుజించుట అనగా అనుభవించుట, తిండి తీర్థాలు మాత్రమే కాకుండా అనుభవించుట. భుజించుట అనగా మన యొక్క అనుభవమునకు తెచ్చుకొనుట. చేన చక్తేన, త్యాగం చెయ్యి, వదిలేయి. ఏ వదిలేయాలి? త్యజించు, నామరూపములు త్యజించు. నామరూపములు త్యజించి ఈశ్వర తత్వాన్ని అనుభవించు. ఇది ఈశావాస్యోపనిషత్తు యొక్క రెండవ సూత్రం. దీన్ని ఎలా స్వామి మనకు చెప్తున్నారో చూడండి. వీటిని ఎలా త్యజించాలండి? నామరూపాలు త్యజించడం అంత సాధ్యమా? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఆ నామము కూడా నీ స్వరూపం అనుకో, నీ రూపము కూడా నీ ఆత్మ యొక్క స్వరూపం అనుకో. సర్వనామములు ఈశ్వరుడే, సర్వరూపములు ఈశ్వరుడే అని భావించినప్పుడు నామరూపాలు పట్టుకుని వేలాడేటువంటి ప్రస్తావన ఉండదు. నేనే రామ నామరూపములు అనుకునే చింతన ఉండదు. ఎందువల్ల? సర్వనామములు సర్వరూపములు భగవత్ స్వరూపమే కనుక ఇది నా స్వరూపంగా భావించడం, అన్యము కాదు. అంటే ఇప్పటిదాకా మనం నామరూపాలతో ముడిపడి ఉన్నాం. నేను ఫలానా, నాకు ఈ ఫలాన ఆకారం ఉన్నది, ఈ నామరూపాలు పట్టుకుని వేలాడే మనకు అది త్యజించడం అనేటువంటిది కాస్త కష్టమవుతుంది. కాదయ్యా, అది కూడా నీ స్వరూపమే అనుకున్నప్పుడు త్యజించే ప్రశ్నే లేదు. అది కూడా ఈశ్వరమయమే అనుకున్నప్పుడు మనకు అంతగా బాధించదు. ఆ భావనతో భుంజీదా, భుజించు, అనుభవించు అని చెప్తున్నది ఈశావాస్యోపనిషత్తు రెండవ సూత్రం. దీన్ని భగవాన్ బాబా వారు ఎలా చెప్పారో చూడండి. నామరూపాత్మకమైన జగత్తు చూచి భ్రమచందకయ్యా, ఈయన కేవలము నామరూపాలను అనసంగా గుర్తించుకో. ఈ నామరూపములకు ప్రధానమైనటువంటి, ఈ నామరూపములతో కూడి ఉన్నటువంటి ఈశ్వరతత్వాన్ని గుర్తించు. కన్నుల కగుబడు దృశ్యము ఘంచి సత్యమిది అని ఎంచకు సంభరమున. కళ్ళతో చూస్తున్నావు నామరూపాత్మకమైన జగత్తు, అదే నిత్యము అదే సత్యము అని నువ్వు భ్రమించకు. తెరను దాగిన సత్యము తెలుసుకొనగా, ఈ జగత్తు అనేటువంటి తెరకు వెనక ఉన్నటువంటి ఆ సత్యాన్ని తెలుసుకోవాలయ్యా. విశ్రమింపగా నాతోడ వెడలి రండు, విశ్రమింపగా నాతోడ వెడలి రండు. ఈ విశ్వం అనే తెర, నామరూపాత్మకమైన జగత్తు అనే తెర వెనకుండే అఖండమైన సచ్చిదానంద స్వరూపాన్ని, అద్వైత బ్రహ్మానంద ఈశ్వర తత్వాన్ని మీకు తెలియజేస్తా నాతో రండయ్యా అంటున్నారు భగవాన్. అంటూ ఏ నామాన్ని పట్టుకుని నువ్వు వేలాడుతున్నావో, ఏ రూపాన్ని చూచి నాది అని నువ్వు భ్రమే సత్యము అని నువ్వు భ్రమించకు. తెరను దాగిన సత్యము తెలుసుకొనగా, ఈ జగత్తు అనేటువంటి తెరకు వెనక ఉన్నటువంటి

ఏ నామాన్ని పట్టుకుని నువ్వు వేలాడుతున్నావో, ఏ రూపాన్ని చూచి నాది అని నువ్వు భ్రమిస్తున్నావో, దాన్ని చక్కగా ఒక వ్యంగ్య రచనలో స్వామి తెలియజేశారు. భగవాన్ బాబావారు ఎన్నో గద్య రచనలు చేశారు, వేలాది సంఖ్యలో పద్య రచనలు చేశారు, జానపద సాహిత్యాన్ని కూడా విశేషంగా చేశారు. మన అందరికీ కూడా తెలిసిన విషయమే, జానపద సాహిత్యంలో పల్లె పాటలలో తత్వాలు కూడా మనకు చెప్తారు. అలాంటి రచనలు చేశారు మహానుభావుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు, ముఖ్యంగా దేహాన్ని చూచి ఎలా చెప్పారో మీకు తెలియజేస్తాను. నమ్ముకొనకు నిత్యమని దేహము. ఈ దేహం నిత్యం నమ్ముకోకరా నాయన, ఎందువల్లంటావేమో, పుట్టి ముంచునది నట్టేటన్, ముంచిపారేస్తుందంటే అనుకుంటున్నావేమో, ఈ దేహం నిత్యం అనుకుంటున్నావు. అందులో ఇవాళ రోజుని చెప్పక్కర్లే, ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్లిన వాడు ఇంటికి వచ్చేదాకా అనుమానమే. ఏ రైలు ప్రమాదంలో ఇరుక్కుంటాడో, ఏ బస్సు ప్రమాదంలో ఇరుక్కుంటాడో, ఇంటికి వచ్చేదాకా అనుమానమే. ఈ దేహాన్ని చూసి నిత్యం నువ్వు ఎట్లా అనుకుంటావు చెప్పండి. అందువల్ల నమ్ముకొనకు నిత్యమని దేహము. ఈ దేహం నిత్యమని నువ్వు ఎప్పుడు అనుకోకయ్యా. ఇందువల్ల పుట్టి ముంచునది నట్టేటన్, నట్టేటలో ముంచి పారేస్తుంది ఈ దేహం, ఈ సత్యం అనుకోవద్దు. తుమ్మునంతలోన తూలిపోవు ఈ తొమ్మిది తొర్రల తోలుబొమ్మ. ఏం చెప్పాడు చూడండి, తుమ్మునంత లోపల హచ్చని తుమ్మావు నువ్వు, ఈ తుమ్మే లోపలే తొమ్మిది తొర్రల బొమ్మ ఠాపమనిపోతుంది. అంతే, ఒక తుమ్ముతోటే ప్రాణం వెళ్ళిన చాలా మంది ఉన్నారు. ఈ దేహాన్ని చూసి సత్యం నువ్వు అనుకుంటావా, ఈ దేహాన్ని చూసి నువ్వు భ్రమ చెందుతావా అని నామరూపాత్మకమైన జగత్తుని నమ్ముకోవద్దు అని చెప్పడానికి ఇంత చక్కని వ్యంగ్య రచన తన యొక్క జానపద సాహిత్యంలో ఆ అపురూపమైన శిల్పకళా చాతుర్యంతో మనకు అందించారు భగవాన్ బాబావారు. చూడండి, పైగా మనకేమనిపించు, తరతరమును సుస్థిరమనిపించును. మన తాతకి నిత్యం అనిపించింది, మన తండ్రులకు సత్యం అనిపించింది, మనకి ఇది సత్యం అనిపిస్తోంది, ప్రతి తరమును కూడా ఇది సత్యం, ఈ సత్యం మనకు అనిపిస్తోంది. ఏం చేయాలి చెప్పండి, తరతరమునకు నిత్యం అనిపిస్తుంది. అందువల్లే ఈ సంపాదనలు చాలక, నాకు బాగా తినడానికి ఉన్నా పిల్లలకి సరిపడా సంపాదించాలి, మనవులకి సరిపడా సంపాదించాలి, ముని మనవులకు కూడా సంపాదించాలి. ఎందువల్ల తరతరమునకు స్థిరమనిపించును. ఇన్ని తరాలు నేను చూడడానికి ఉంటాను, ముని మనవుడు కూడా ఆస్తి సంపాదించి వాడు అనుభవిస్తుంటే నేను ఉంటాను. ఇంతకన్నా భ్రమ ఏమున్నదండి? అదే అంటున్నారు బాబా, పరమావస్థల పాలు సేయుచు, అన్ని తరాలకు నేనుంటాననుకుంటూ అన్ని అవస్థల్లో పాలు చేస్తున్నాం ఈ మన జీవితాన్ని అంతా కూడా. మరునిమిషంబిది మరుగుపడునురా. ఏ క్షణంలో మరుగుపోతుందో చెప్పలేం, మరుక్షణంలో ఎవరు చెప్పగలరు? పరమాత్ముడు సల్పిన మాయబొమ్మ తై తై తై తై బొమ్మ, దీని తమాష చూడర మాయబొమ్మ. వారి రచన అన్నమాట, మరో నిమిషంలో మరుగున ఓడిపోతున్నాయా, అది సత్యం నువ్వు ఎట్లా అనుకుంటావు? ఇది ఇప్పుడు ఈ బొమ్మను ఊ చేసిందా? పరమాత్ముడు చేశాడు ఆ బొమ్మ, తాను చేసిన బొమ్మతో తాను ఆడిస్తాడు. బొమ్మలాటలు చూడండి, కింద పెట్టి ఆడిస్తుంటాడు, ఆయన ఆడిచ్చినట్ట బొమ్మలు ఆడుకుంటుంటాయి. కానీ ఆ బొమ్మలు నిజం అనుకుంటే వాటి కర్మ, కాని ఆడిచ్చేవాడు వేరే ఉన్నాడు, సూత్రధారుడు వేరే ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం గమనించాలి. చెప్తున్నారు చూడండి, తొమ్మిది చిల్లుల తిత్తియే కాని. ఈ దేహం చాలా బాగుంది, అద్దం ముందు ఉంచినప్పుడు చాలా బాగున్నాం అనుకుంటాం మనం. పక్కవాడు చెప్తుంటాడు కోతి మోహన్ లాగా ఉందిరాని దాన్ని, కానీ మనం నమ్మడానికి సిద్ధంగా లేము. మన అందగాడు ఎవడనుకుంటాడు, ప్రతివాడు అందం ముందు, అద్దం ముందు నుంచున్నాడు అబ్బో చాలా అందగాడు అనుకుంటాడు. ఏమిటి ఏమిటి అందం? ఆ దేహం అంతా తొమ్మిది తొర్రల తిత్తి, తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి ఆ తిత్తి. పోని ఇందులోంచి ఏమొస్తున్నాయి? నాసికల నుంచి ప్రాణవాయువు పీలిస్తే వదిలేదు బొగ్గు పులుసు వాయువు. ఈ దేహం నుంచి వచ్చేదంతా భయంకరమే, లోపలికి ఎంత మంగళం చేరినా వదిలేది భయంకరమే. బాబా గారు చెప్పారు ఒకసారి చూడండి, జాడీలో ఆవకాయ పెడతాం లేదా మాకాయ పెడతారు, హాయిగా సంవత్సరం పాటు ఉండు, దానికి ఏం కాదు, ఇంకా మంచి రుచి. ఉసిరికాయ లాంటివి ఆగిరి కొద్దీ ఇంకా రుచిగా ఉంటాయి. లేదా పిండి మరమి

అందరికి తెలుసు. ఆ పిండి మరలో గోధుమలు వేస్తే గోధుమ పిండి వచ్చింది, బియ్యం వేస్తే బియ్య పిండి వచ్చింది. మరలు కూడా చక్కగా చేస్తున్నాయి. మన ఇంట్లో అన్ని వేస్తున్నాం, బయటకు వచ్చేది ఏది? భయంకరం చీ ఇలాంటిది. అదే చెప్తున్నారు, తొమ్మిది చిల్లుల తిత్తియే కాని కాంతి కలిగిన రత్నం కాదు. మన దేహం కాంతి కలిగిన రత్నం అనుకుంటున్నావా? రేపు ఎలా ఉంటుందో, ఈ ముఖానికి ఎన్ని ముడతలు వచ్చాయో ఎవడికి తెలుసు? అందరికీ గిరిజాలు చుట్టే ఒకప్పుడు, తర్వాత కదా బట్టదలైంది. అందువల్ల అంత కాలం ప్రకారం అన్ని మారుతూ ఉంటాయి. కాంతి కలిగిన రత్నం కాదు. ఎప్పుడు కాంతులు ఈనుతూ ఉంటుందనుకుంటావేమో, కాదు కాదు, నిమిష నిమిషమునకు నీచులూరునే కాని పునుగు జవాజీలు పుట్టబో, పునుగు జవాజీవీలు పుట్టబో. ఈ యొక్క మల మూత్ర రక్త మాంసతో ఉన్నటువంటి ఈ దేహంలో, ఇందులో అత్తర్లో ఒక సెంటులో ఉంటాయని అనుకోకు, భయంకరమైన వాసన. ఏముంది దేహంలో చూచి ఆ చెమట వాసన చెప్పండి. అందువల్ల ఈ దేహం, ఈ రూపాన్ని చూసి నువ్వు భ్రమిస్తావా? ఇది శాశ్వతంగా ఉంటుందనుకుంటున్నావా? ఇది నిత్యం అనుకుంటున్నావా? తై తై తై బొమ్మ, దీని తమాష చూడరా మాయ బొమ్మ, ఈ తమాష చూడరా అంటూ తన జానపద గీతంలో చక్కగా తెలియజేయడం జరిగింది భగవాన్. కనుక వదలవలసిందేది నామరూపములు, భుజించవలసింది, ఆనందించవలసింది, అనుభవించవలసింది ఏది? ఈశావాస్యమధికం సర్వం, సర్వత్రా వ్యాపించినటువంటి ఈశ్వర తత్వాన్ని నువ్వు అనుభవించాలి అంటానికి స్వామి మరొక పద్యంలో దివ్యంగా తెలియజేశారు. దేహము పంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహము కూలక తప్పదెప్పుడు, దేహము పంచభౌతికము, పంచభూతములతో కూడుకున్న దేహం ఉన్నదే శాశ్వతం కాదయ్యా. కూలక తప్పదెప్పుడు, డాక్టర్ గారు గ్యారంటీగా బతుకుతావని అంటాడు, ఆ బిల్లు ఇవ్వగానే నువ్వు పోతావు. బిల్లు తీసుకొని డాక్టర్ గారు పోతాడు, బిల్లు ఇచ్చిన తర్వాత నువ్వు పోతావు. ఎవడుండేవాళ్ళు? శ్రీరామకృష్ణ పరమహంస మాట సెలవిచ్చారు. భగవంతుడు రెండుసార్లు పెద్దగా నవ్వుతాటండి. ఎప్పుడంటే డాక్టర్ గారు రోగిని చూస్తూ నువ్వు తప్పక బతుకుంటావు నాయన అన్నప్పుడు దేవుడు నవ్వుతాట, వీడు బతికిస్తాడు వాడు బతుకుతాడు బానే ఉందిలే నవ్వుకుంటాట, ఈ పిచ్చివేసావు నమ్ముతున్నాడు, ఇంతకన్నా అమాయకుడు ఎవడుంటాడరా? కాదు, ఈ వైద్యుడు నేను బతికిస్తాను, చాలా మందిని బతికిచ్చాడు నిన్నటిదాకా, ఎంతమంది పోయారో ఆయన చేతిలో. ఇది చూచి దేవుడు నవ్వుకుంటుంటాట. రెండో సందర్భంలో ఎప్పుడు నమ్ముతాట? పొలం గట్టు దగ్గర అన్నదమ్ములు పోట్లాడుకుంటే దేవుడు నవ్వుతాట. ఎందువల్ల? ఈ పొలం నాది, ఈ గట్టు నాది, ఈ గజం నాది, ఈ అడుగు నాది. ఎవడిదిరా, నువ్వు కాకపోరు నీ తండ్రిది, వాడి కాకపోరు నీ తాతది, వాడి ముందు నీ ముత్తాతది, ముత్తాతది, రేపు నువ్వు పోతే నీ పిల్లలది, ఎవడు ఇది? అప్పుడు కూడా చూచి భగవంతుడు నవ్వుతాట. అందువల్ల దేహము కూలక తప్పదెప్పుడు, ఎప్పటికైనా సరే ఇది కూలక తప్పదు. ఆ విషయాన్ని తెలుసుకోమంటున్నాడు స్వామి. దేహి నిరామయుండు గణుతింపక దేహికి చావు పుట్టుకల్, మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు నిజంబు చూడ. పోయేది దేహమే గాని లోపల దేహి కాదు. చచ్చాన్రా అంటాడు ఎవడో ఉదాహరణకు. ఎవడు చచ్చేది? దేహం నువ్వుగాదే. చస్తే నాకెట్లాగా అంటాడు. చస్తే నీకెట్లాగా, నువ్వు కూడా పోవాలిగా మరి. చచ్చే నాకెట్లా, చచ్చా కూడా నేనేదో ఉంటానని ప్రతివాడికి ఉంది. అబ్బా నా కష్టాలన్నీ చచ్చే పోతాయి అంటాడు. అంటే చచ్చే నువ్వు ఇంకా ఉంటావు అన్నమాట. దేహ సంబంధమైన కష్టాలు పోతాయి అంతే, నువ్వు ఇంకా ఉంటున్నావు. అదే దేహి నిరామయుడు. వచ్చేది పోయే దేహమే, కానీ నువ్వు మాత్రం నిత్యంగా ఉంటావు. ఈ విషయాన్ని భగవాన్ బాబా గారు చెప్తున్నారు, వినండి. మోహ నిబంధనలు ముద్రలు లేవు నిజంబు చూడ. ఈ లోపల ఆత్మతత్వం ఉన్నదే దేహి, దేహములో ఉన్న దేహి, లేదా శరీరములో ఉన్న శరీరి, లేదా క్షేత్రములో ఉన్న క్షేత్రజ్ఞుడు. ఆ లోపల భగవంతుడు ఉన్నాయే, ఆయన ఎక్కడ మోహము లేదు, మోక్షము లేదు. ఆ విషయాన్ని గుర్తించుకో.
ఆయనకే లేవు. నీ మనసు చేసిన రచ్చ ఇదంతా. మనసు కల్పించిందే మనకి యొక్క బంధము మోక్షము అనేటువంటిది. మనసు కల్పించిందే మనకి మోహము వ్యామోహము అభిమానము మమకారము. అంతా మనసు కల్పించింది, దేహం అనుభవిస్తున్నది అఘోరిస్తున్నది. కాని అసలైనటువంటి దేహికి ఆ శరీరికి ఆత్మతత్వం అనుకు ఇవేమి లేవు తెలుసుకోమంటున్నారు. దేహియే దేవదేవుడు మదింగణుతింపగ ఆత్మరూపుడవు. ఆత్మని చెప్తున్నావే, దేహి అంటున్నావు, అతడే దేవదేవుడు తెలుసుకోరా. చూసావు, దేహము నీది కాని నీవు దేహం కాదు. కనుక నీది అయిన దేహం వచ్చింది పోయింది, నీవైన వాడివి, వచ్చిన వాడివి కావు పోయేవాడివి కావు. ఎప్పుడు కూడా నీవు బంధ విమోచనంలోనే ఉన్నావు. కానీ ఈ జగత్తులో ఈ విషయ వాసనల చేత పంచభూతాత్మకమైన ఈ ప్రపంచమనందు ఈ మనస్సు ప్రయత్నం చేత ప్రమేయం చేత ఈ సుఖ దుఃఖాలలో ఈ బంధ మోక్షాలలో మనం తగులుకోనున్నాం. అసలైన ఆత్మతత్వం మనకు ఇవేమీ లేవు. చేనచ్చక్తేన పుంజీదా, ఇది ఉపనిషత్ సూత్రం. వదిలేసే ఈ దేహం పైన రూపం పైన దీన్ని వదిలేసే, అప్పుడు భుంజీదా అనుభవించునాయన అని చెప్తున్నారు. దీని బాబా గారు ఓ చక్కని కథ చెప్పారు. రోడ్డు మీద వెళ్తున్నారు ఒక పెద్ద ఆయన, దారిలో కొంతమంది గుమి గుట్లను చూశాడు ఆయన. ఏమిటి ఆయన దగ్గరికి వెళ్ళి చూశాడు, చూస్తే ఒక పిల్లవాడు చనిపోయిన తన తల్లి శవం పైన పడి ఏడుస్తున్నాడు పెద్దగా. ఈ పెద్ద ఆయన అడిగాడు, నాయన ఎందుకు ఏడుస్తున్నావురా? మా అమ్మ పోయింది, మా అమ్మ పోయింది అని ఏడుస్తున్నాడు. మీ అమ్మ పోయింది ఏంటంటావురా? ఎక్కడ పోయింది? ఇక్కడే ఉంది కదా అన్నాడు. కాదండి, మా అమ్మ పోయింది. ఎక్కడ పోయింది? ఇక్కడే ఉంది కదయ్యా. పోయింది ఎవరు? మీ అమ్మ పోయింది, నువ్వంటే ఇక్కడే ఉంది. అప్పుడు వాడికి జ్ఞానం వచ్చింది. కనుక పోయింది అనేది ఆత్మ వెళ్ళిపోయింది, మిగిలింది ఇక్కడ దేహమే. కనుక నువ్వే దేహం అయితే పోయిన వాళ్ళ గురించి మనం ఏడవకూడదే. మా నాన్న పోయాడు, మా అమ్మ పోయింది అని ఏడుస్తుండే. ఎక్కడ పోయారు? అక్కడే ఉన్నాడు. నువ్వు తగలబెట్టేదాకా ఉన్నారుగా, ఏడవక్కర్లేదే. అంటే ఈ దేహమే నేను అనుకున్నప్పుడు నీకు దుఃఖం, దేహం నువ్వు కాదు అనుకున్నప్పుడు నీకు ఎలాంటి వికారములు లేవు. ఇది బాబా గారు చెప్పినటువంటి ఓ చక్కని ఉదాహరణ. మరొకసారి స్వామి చెప్పారు, నువ్వు ఎవరనుకుంటున్నావయ్యా? ఒకప్పుడు ఎవరివి నువ్వు? పిల్లాడివి, సన్. కాస్త పెద్దాడు అయ్యావు. ఏమయ్యావు? మ్యాన్ అయ్యావు. పెళ్ళయింది, బిడ్డలు కలిగారు. ఎవరయ్యావు? ఫాదర్ అయ్యావు. బిడ్డలు వివాహం చేశావు, వాళ్ళకి బిడ్డలు కలిగారు. ఇప్పుడు ఎవరు నువ్వు? గ్రాండ్ ఫాదర్. ఎవరు నువ్వు ఇప్పుడు? చైల్డ్వా? బాయ్వా? మ్యాన్వా? ఫాదర్వా? గ్రాండ్ ఫాదర్వా? ఎవరు నువ్వు? అంతా నీవే. ఈ మధ్య వచ్చిన దశలు తప్ప, కాలము యొక్క మార్పులు తప్ప నీవు నీవుగానే ఉన్నావు. చైల్డ్ అని నీవు, బాయ్ అని నీవు, ఫాదరు గ్రాండ్ ఫాదర్ అంతా నీవే. కాల ప్రభావము అట్టి తత్వం తెలుసుకోవాలి అని బాబా గారు ఉదాహరణ చెప్పారు. చూడు ప్రసంగంలో చాలా బాబా గారి దాంట్లో నాకు బాగా కనిపించిన విషయం మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఆయన దగ్గర ఏది ఉంటే, ఏ వస్తువు అయినా సరే, అది పరమాద్భుతమైనటువంటి చమత్కారాలకు, ఉపమానాలకు, ఆధ్యాత్మిక సత్యాలు తెలియజేయడానికి ఉపకరణాలుగా మారతాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. స్వామివారి యొక్క టేబుల్ పైన పుష్పగుచ్చం ఉంటుంది, మరొక ప్రక్కన ఆ గ్లాసు, అందులో నీళ్లు, దానిపైన మూత. అప్పుడు స్వామి చెప్తున్నారు, గ్లాస్ పట్టుకున్నారు, ఏ గ్లాస్ ఇది? వెండి గ్లాస్. పైన మూత, మూత వెండే, గ్లాసు వెండే. కాదండి, గ్లాసు మాత్రం వెండి, లేదు మూత మాత్రం వెండి. నువ్వు చెప్పగలవా? అది మూత రూపంలో ఉన్నా, గ్లాసు రూపంలో ఉన్నా వెండి. కనుక రూపము నామము వేరు. పొడుగ్గా ఉంటే ఆ రూపాన్ని బట్టి నామము గ్లాస్ అని పేరు పెట్టావు. గుండ్రంగా పైన ఉండేటప్పటికీ రూపాన్ని బట్టి ఆ పైన బోర్లించావు, దానికి మూత అని పేరు పెట్టావు. కానీ రూపాన్ని బట్టి నామం పెడుతున్నావు.
కానీ రెండు వెండేనే. అదే రీతిగా ఏకత్వమైనటువంటి ఆ తత్వాన్ని గ్రహించు, అప్పుడు భుంజీగా నువ్వు అనుభవించడానికి అవకాశం ఉంటుంది అని బాబాగారు చక్కని ఉదాహరణ చెప్పారు.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు ప్రసారాలలో ఈరోజు శ్రీ సత్యసాయి చరితము బోధలు లీలలు అనే హరికథను ప్రసారం చేస్తున్నాం. దీని రచయిత సుకవితా విశారద బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ, విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. కథకులు హరికథారత్న బ్రహ్మశ్రీ ధూళిపాళ శివరామకృష్ణ శర్మ భాగవతులు. వాయిద్య సహకారం అందించిన వారు వయలిన్ శ్రీ ధూళిపాళ శ్రీనివాస శాస్త్రి, మృదంగం శ్రీ మోదుకూరి నగధరరావు. శ్రీ సత్యసాయి చరితము బోధలు లీలలు హరికథను వింటారు సాయిరాం.
1: శ్రీ సాయి రామగ

శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి భగవాను దివ్య చరణారవిందములకు సాష్టాంగ సహస్రాధిక వందనములు. రసజ్ఞులు, గుణగ్రహణ పారిణులకు, శ్రీ సాయి భక్తులకు నమస్సుమాంజనులు. శ్రీ సాయినాథుని దివ్య చరణ సమర్చనం చేసి శ్రీ సత్యసాయి చరిత్రను విరచించి కథాగాన సదవకాశం కల్పించిన శ్రీ సాయినాథుని సద్భక్తులకు, శ్రీ చొప్పగట్ల సూర్యనారాయణ సుఖవిత విశారదులకు ప్రణామం. శ్రీలు చిందించిన ఈ పావన భారతావనిలో ధర్మగ్లాని సంభవించినంత దైవమే మానవాకృతి ధరించి మన మధ్య మసలి తన అమేయ లీలా విలాసాలతో ధార్మిక జ్యోతుల వెలిగించుచుంట అనాదిగా వస్తున్న విధానం. భగవత్ ప్రతినిధులుగా మహాపురుషులు అవతరించి అజ్ఞాన తమస్సులను గ్రహించి తమ దివ్యజ్ఞాన పీయూష ధారలచే జనతా మనోక్షేత్రాలను కలిపి ధార్మికతను పండించుట నైసర్గిక పరిణామం. అట్టి మహాపురుషుల కొలకు చెందిన వారే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. సత్యసాయి.

0: శ్రీ సత్యసాయిగా అవతరించి 22 అక్షరాల పండు వయసున సైతం అలుపెరుగక ఆర్తజన రక్షణకై అహర్నిశలు పరిశ్రమిస్తున్నారు. స్వామి ప్రేమతత్వాన్ని పారలౌకిక తత్వంతో గ్రహించి స్వామి సంకల్పముల అనుష్ఠించి సాయి అఖండ ప్రేమకు పాత్రులమవుదుముగాక లీలా గృహీత శరీరుడైన శ్రీ సాయి ప్రభుని లీలలను బోధనలను ముచ్చటించి తరింతమామరి
1: జై బోలో సత్య సాయి భగవాన్. శాంత చిత్తంబు తోడ సాయి

0: సత్య ధర్మ ప్రేమ శాంతి అహింసలనే పంచసూత్రాలతో ప్రేమోపదేశం చేసి సేవాయోగం నేర్పి మానవతావాదంతో శాంతిని స్థాపింపనిచ్చినారు. సమత మమత నవతలను యువతకు బోధించి ప్రపంచోద్ధరణకై బాబా సంకల్పించినారు. అందులకై పుట్టపర్తిలో శాంతి స్థాపనకై ప్రశాంతి నిలయం నెలకొల్పినారు.
1: ఆవాసము సాయి నివాసము.

పొదక పొటుల తలపింపా పుట్టును కొండలు మునులై కొడుబ ముట్టలు సాధక.

0: శాంతి నిలయము విశ్వమునకు శోభాదాయకమై శాంతికి నిలయమై దాంతికి తావలమై మొదమునకు ప్రాపై మోక్షంబునకు ముఖద్వారంబై విలసిల్లుతుండే ఆ పుటవర్తి వైభవాన్ని కరుణశ్రీగారు ఇలా వర్ణించారు.
1: అదే పుట్టపర్తి, అదే పుట్టపర్తి

వారుడు చిన్నప్పులు చిందించే బంగారు ద్వారమని దేవతలు వరుడు తీరి వినువీధిని నిలచి ప్రశంసింతురట. ప్రణవ పీఠమున కొలువైన శ్రీ సాయి ప్రభు గానామృతమును పరమశతాత్రుడై వినెదరట.

ఇలా స్వామి మధుర సంకీర్తనం సాగిస్తూ రామాయణ భారత భాగవత కథా ప్రసంగాలతో శ్రోతలను అలరిస్తూ సర్వమత సమత సారంభు అసారంభుగా కురియేర్చుతూ సత్య ధర్మ శాంతి ప్రేమ తత్వంబుల అహింసా మార్గము అవలంబించుడని

భేదంబులే కాని దైవం ఒక్కడే పోయని సాయి పలుకు చక్కని సూక్తులందిస్తూ హెల్ప్ ఎవర్ అని హెచ్చరించేవారు స్వామి. అంతే కాదు.

0: సూర్యోపదేశాలతో భక్తులను కటాక్షిస్తూ అలుపెరుగక విశ్రాంతి గొనక భక్త జనాడికి భగవదానందాన్ని అనుగ్రహింప అమందానంద కందళిత హృదయారవిందునై భక్తులు స్వామిని నుతించేరు ఇలా.
1: నామం పావనం, పావనం.

0: సాయిరాముని చూపు రూపు మాట పాట హావం భావం హాసం వేషం అంతా పరమ పావనమే కదా. సాయికృష్ణుని నామము ధామము గానము ధ్యానము అంతా పావనమే. అవును, వారు పతిత జనోద్ధారి పాపాపహారి శ్రీ సాయి గిరిధారి. ప్రాణదాతయని జ్ఞానదాతయని విద్యాదాతయని సంపత్ప్రదాతయని ఆరోగ్యదాతయనియును జీవనదాతయనియును సాయిప్రభుని అఖండ మహిమలు అనుభవంలోకి వచ్చిన ఆర్తులు భక్తులు కీర్తింపసాగారు జిజ్ఞాసులతో కలిసి.
1: ప్రాణదానమునర్చి ఆర్తరక్షకుడన్న ఖ్యాతినాడను నొకండు. ప్రాణదానమునర్చి ఆర్తరక్షకుడన్న ఖ్యాతినాడను నొకండు. అజ్ఞానమును పాపి విజ్ఞాన చంద్రిక తెలి.

రోగ బాధను తీర్చి రాగయోగము నేర్చి రక్షించి నాడని అరుణుకేడు ఇట్టులెన్నెన్నో రీతుల చుట్టుపట్ల చేరు భక్తులు.

ప్రశాంతి నిలయమే తన ఆవాసముగా, వీణుల విందై అమృతపు సోనల పొందైన పాటలతో మాటలతో మానవ జీవిత లక్ష్యాన్ని ఎరుకపరుస్తూ శరన్నవరాత్రముల యందు వేద పురుష జ్ఞాన యజ్ఞ సప్తాహ కార్యక్రమములను కడుఘనముగా స్వామి నిర్వహించేవారు. కవి పండిత గాయకులతో పాటు ఘనవేద పండితులు సైతం శ్రీచరణ సేవకై అరుదించేవారు. నాటి వేద పురుష జ్ఞాన యజ్ఞ సప్తాహ వైభవాన్ని శ్రీమాన్ పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసుగారు ఇలా వర్ణించారు.

0: 你的勇气啊。
1: 14 భువనములు ఉదల స్వర్గం 14 భువనములు

లీలామాంస దేహుడైన ఆ గిరిధర గోపాలుడే నేడు సాయి గోపాలుడుగా అవతరించి దివ్యాతి దివ్యంబులు నవ్యాతి నవ్యంబులు భవ్యాతి భవ్యంబులగు తమ అమానుష లీలలతో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను కావిస్తున్నారు. విశ్రాంతి వేళల్లో విశ్వపతిని సంకీర్తిస్తూ విశ్వాన్నే మరపింపసాగినారు శ్రీ సత్యసాయి ఇలాగున్నారు.

0: భక్తి పరవశాశ్రువులు కన్నుల జాలువార, హరినామ మధుతో హృదయ పాత్ర పొంగి పొర్ల, తనువు పులకరింప మైమరచి మధురగానం వినిపించి భక్తులకు నాదసుధను పంచి ఓర్పుతో ప్రేమతత్వాన్ని అందించసాగారు స్వామి. ధర్మ సంస్థాపనమే ధ్యేయంగా పరమ ప్రేమతో లోకహితార్థి అయి అనేకానేక సేవా కార్యక్రమములకు రూపకల్పన చేసి దీనజనోద్ధరణకై నడుం కట్టి ముందు నిలిచేరు స్వామి.
1: పదునారు ఎండు లీలలు పదునారు వచ్చరంగుల వల పరపెద మహిమల్, పదునారు ఎండ్లు ఆపై ముదమారగ బోధ సేతు

అని చిన్నతనంలోనే సెలవిచ్చారు స్వామి. తన జీవితమే తన సందేశం అంటూ వేనవేరు అద్భుతాలను ప్రదర్శించారు శ్రీ సాయినాథులు. ఒక వంక ఆధ్యాత్మిక ప్రచారం, వేరొక వంక లోకారాధనం, మరి ఒక వంక మహిమా ప్రదర్శనం, ఇలా శ్రీవారి జీవితం ముమ్మూర్తుల త్రివేణీ సంగమాన్ని తలపిస్తోంది. యావత్ ప్రపంచ జన మనో మాలినీయ ప్రక్షాళనమునర్చి మానవతావాదాన్ని వినిపించుట వారి జీవిత లక్ష్యం. మై మిరకిల్స్ ఆర్ మై విజిటింగ్ కార్డ్స్ అని అంటూ ఉంటారు స్వామి. ఎన్ని

మూగికి మాటను, కుంటికి నడకను, గుడ్డికి కన్నులను దీక్షతో అనంతపురం జిల్లాకు ప్రజలకు తాగునీటిని ప్రసాదించినారు స్వామి. అంతే కాదు, విశ్వవిద్యాలయములో నెలకొల్పి క్రమశిక్షణ కలిగిన అధ్యాపక ఆధ్యాత్మిక వీరులను దేశమాతకు అందిస్తున్నారు. పునరావృత్తి రహితమైన మోక్షప్రాప్తిని కలిగించే మార్గం ప్రజలకు చూపి జాతికి రామనామ భిక్ష పెట్టి కామితార్థముల నొసగు కల్పవృక్షమే తానైనారు శ్రీ సాయి భగవాన్. సాయి సర్వాంతర్యామి, సకల జన మనోనయనాభిరాముడు, సకల మహిమాభిరాముడు అని లోకులు వేనోళ్ల కీర్తింపసాగినారు. ఆ పరాత్మరుని మహిమా విభూతులలో కొన్నింటిని సవివరంగా మనమిప్పుడు ప్రస్తావించుకుని మహదానందమును అనుభవించాము. జై.

ఇప్పటిదాకా మీరు శ్రీ సత్యసాయి చరితము, లీలలు, అనుభవాలు, శ్రీ ధూళిపాళ శివరామకృష్ణ శర్మ గారిచే హరికథాగానం మొదటి భాగం విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం నవంబర్ 19వ తేదీ సాయి కుటుంబ సభ్యులందరూ సత్యసాయి భగవానుని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. 2017వ సంవత్సరం మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలందరికీ అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 19వ తేదీ సత్యసాయి భగవానుని జన్మదిన వేడుకల్లో 2వ రోజు దివ్య మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ గారిని మనసారా గుర్తు చేసుకుంటూ జరుపుకునే పవిత్రమైన పర్వదినం. 1995 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ప్రశాంతి నిలయంలో ఈ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈనాడు ఈ సుదినాన్ని పురస్కరించుకుని రేడియోసాయి మీకు అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి సాదరమైన స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆనందమే అందం చర్చను విందాం.
1: కమలా, ప్రభా, స్వప్న, మీరందరూ అప్పుడే వచ్చేశారా? ఈరోజు ఇంట్లో నాకు కాస్త ఆలస్యమైందర్రా. ఇంట్లో పనులుండిపోయాయి, మన సత్సంగానికి ఆలస్యమైపోయింది.
2: పర్వాలేదులేండి, మేము వచ్చి 15 నిమిషాలే అయింది.
1: నేనొచ్చేటప్పటికి మీరంతా ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నారు.
3: ఏం లేదండి, మొన్న మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి చదివే కాలేజీలో మిస్ కాలేజ్ కాంటెస్ట్ ఉందట. ఆ ప్రోగ్రాంకి అందమే ఆనందం అని పేరు పెట్టారట. ఈ మధ్య కొన్ని కాలేజీల్లో ఇలా కూడా అందాల పోటీలు జరుగుతున్నాయి.
0: ఓ పాట లేదు, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని కదూ ఆ పాట?
1: అవునవును, నేను విన్నాను ఆ పాట. ఆ పాటలో కవి అందమంటే బాహిర సౌందర్యం లేదా అమ్మాయిల సౌందర్యం అనే అర్థంలో రాయలేదు. ప్రకృతి సౌందర్యం గొప్ప అందం, ఆ అందమే ఆనందం అని చెప్పారు. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, పడిలేచే కడలి తరంగం, వడిలో జడిసిన సారంగం అంటూ ప్రకృతి సౌందర్యం గురించి వర్ణించారు ఆ పాటలో.
2: అంటే ప్రకృతి సౌందర్యం కమనీయమైనది అని కదా అర్థం?
1: అవును కమల, ఎందుకంటే ప్రకృతిలోని అందమైన కోణాన్ని దర్శించినప్పుడు ఆ అందంలో మానవుడు ప్రకృతిని సృజించిన సృష్టికర్తను దర్శిస్తాడు, తాను అందులో మమేకమవుతాడు. అందుకని అలా రాశారాయన.
3: మరి ఇప్పుడు బాహిరమైన శారీరకమైన అందమే అందమనే ధోరణిలో ఆ మాట వాడబడుతోంది.
2: మరి కీట్స్ అంటాడు కదా, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అని, దానికి అర్థం ఏమిటంటారు?
1: నిజమే, ప్రకృతి అందాలే కాక అందమైన ప్రతి వస్తువు మనిషికి ఆనందాన్నిస్తుంది. పసిపాప బోసినవ్వు, కన్నెపిల్ల చిరు దరహాసం, వయస్సు యొక్క శోభ అన్నీ ఆనందాన్నిస్తాయి, కంటికి ఇంపుగా ఉంటాయి. కాని ఇవేవి శాశ్వతం కాదు కదా. పసిపాప పెద్ద పాప అవుతుంది, కన్నెపిల్ల ప్రౌఢ అయి ముసలిదవుతుంది. ఇవన్నీ పరిణమించి నశించిపోయేవే కదా. మరి ఇవి శాశ్వతమైన ఆనందాన్ని ఎలా ఇవ్వగలవు, తత్కాలమైన ఆనందాన్ని తప్ప?
0: అవునండి, అందుకే మనం ఈరోజు మన సత్సంగం టాపిక్గా అందమే ఆనందం అని పెట్టుకుందాం. దాని గురించి స్వామి ఏం చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బావుంటుంది కదా మంచి టాపిక్.
1: నేను ఆ టాపిక్ ని తలక్రిందులు చేసి ఆనందమే అందం అనే టాపిక్ గా మారుద్దాం అనుకుంటున్నాను.
0: అలా ఎందుకు?
1: ఎందుకంటే అందంగా ఉన్న వ్యక్తి విచారంలో దుఃఖంలో మునిగిపోయి నిరంతరం చింతిస్తూ ఉంటే ఆ అందం కూడా కరిగిపోయి వేదన తాండవిస్తూ ఉంటుంది ఆ ముఖంలో. అందుకే దుఃఖం, చింత ఇలాంటి వాటిని చింతాజ్వరం, దుఃఖసాగరం అని జ్వరంతో సముద్రంతో పోలుస్తూ ఉంటారు. అదే ఒక వ్యక్తి గొప్పగా అందంగా లేకపోయినా చిదానంద స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ముఖంలో సంతోషంతో లేని అందం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆనందమే మనిషికి అందం.
2: మరి మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? అతడు కోరిన కోరికలన్నీ తీరినప్పుడు, అనుకున్నదంతా జరిగినప్పుడు, ఆశించినవన్నీ నెరవేరినప్పుడు ఆనందంగా ఉంటాడు.
0: మరి అది సర్వకాల సర్వావస్థల్లోనూ జరిగేది కాదు కదా. మనిషి ఆశించినవన్నీ నెరవేరవు, కోరినవన్నీ ఒళ్ళో వాలవు. అప్పుడు
3: అలాగే మనిషికి కష్టాలు దుఃఖాలు ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడతాయి. అప్పుడు
1: కోరినవి లభించకపోయినా, దైవాద్వా కష్టాలు దుఃఖాలు వచ్చి పడినా, మనిషి దుఃఖంతో వేదనతో కుతకుతలాడిపోతాడు. దుఃఖంతో రగిలే మనిషిలో ఆనందం ఎక్కడుంటుంది? ఇక అది అందంగా కనిపించే వీలెక్కడుంటుంది?
0: అలా అసలు మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి అని ఈరోజు మనం మాట్లాడుకుందామా?
1: భేషుగ్గా చెప్పావు స్వప్న.
2: మనిషి అంతా జరిగినప్పుడు, ఆశించినవన్నీ నెరవేరినప్పుడు ఆనందంగా ఉంటాడు.
0: మరి అది సర్వకాల సర్వావస్థల్లోనూ జరిగేది కాదు కదా. మనిషి ఆశించినవన్నీ నెరవేరవు, కోరినవన్నీ

0: భేషుగ్గా చెప్పావు స్వప్న. మనిషి ఆనందానికి అడ్డుచేవి ఏవి, వాటిని ఎలా అధిగమించాలని స్వామి చెప్పారు. ఇది ఈరోజు మన సత్సంగం టాపిక్.
1: ఒక కారణం ఇందాక మనం అనుకున్నట్లు కోరికలు.
2: రెండవ కారణం పోలిక, కంపారిజన్. తాను అనుకున్నవి నెరవేరినా మనిషి అవతల వాళ్లతో పోల్చి చూసుకుని వెలితికి లోనవుతూ ఉంటాడు. అలా పోలిక ఒక కారణం.
3: ఇంకొక కారణం మనిషి జీవితంలో ఒక్కోసారి అనుకోకుండా వచ్చిపడే కష్టాలు, ఆపదలు, సమస్యలు. వీటి వల్ల కూడా మనిషి అతలాకుతలమవుతుంటాడు, దుఃఖం పాలవుతుంటాడు, ఆనందానికి దూరం అవుతాడు.
1: ఇంకొక కారణం క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. మొదటిది కామం, అంటే కోరిక గురించి చెప్పుకున్నాం. ఇక మిగిలిన ఈ ఐదు కూడా మనిషి దుఃఖానికి మూల కారణం, ఆనందానికి గొడ్డలి పెట్టయ్యే కారణం.
0: అంతేకాదర్రా, ఇంకోటి కూడా ఉంది. అది మన ఇంగ్లీష్లో అంటామే ఓవర్ స్మార్ట్నెస్ అని. అది దాన్ని సరిగ్గా తెలుగులోకి అనువదించాలంటే కుయుక్తి తత్వం అనవచ్చు. ఇది కూడా మానవుని దుఃఖానికి కారణం, ఆనందాన్ని హరించివేసేది.
1: అదెలాగా?
0: అదెలాగో అన్ని ఒక్కటొక్కటిగా ముచ్చటించుకుందాం. మొదటగా మొదటి కారణమైన కోరికల గురించి చెప్పుకుందాం.
2: అవును, మనిషిని బాధించేవి ఈ కోరికలే. మనిషి స్వస్వరూపమైన ఆనందానికి అడ్డొచ్చేవి ఈ కోరికలే.
1: అయితే మనిషి మరి కోరికలు లేకుండా ఎలా బ్రతకగలడు? కోరికలు లేకపోతే వాడు మనిషే కాడే, యోగి అయిపోతాడు కదా. ఇక సామాన్య మానవుని గతి ఏమిటి? కోరికల నుండి బయటపడడం అంత సులువా?
0: కానే కాదు, అది నిరంతర జీవిత సాధన. స్వామి అంటారు, కోరికల మీద అదుపును చిన్నతనం నుండి అలవాటు చేయాలి అని. అందుకే స్వామి విద్యా సంస్థల్లో విద్యార్థులకు సీలింగ్ ఆన్ డిజైర్స్, అంటే కోరికల మీద అదుపు గురించి ప్రేయర్ క్లాసెస్లోనూ అవేర్నెస్ క్లాసెస్లోనూ చెప్తూనే ఉంటారు. పిల్లలు తాము తినే జంక్ ఫుడ్ లాంటివి ఆరోగ్యానికి హానికరమని భావించి ఆ డబ్బు దానికి ఉపయోగించకుండా అది ఒక డబ్బాలో వేసేలా బోధించి ఆ డబ్బాలోని డబ్బులతో ఏదో ఒక సత్కార్యం చేయడానికి పురికొల్పడం జరుగుతుంది.
3: మరి మనిషి ఈ బాహ్య ప్రపంచంలో బ్రతుకుతున్నాడు కదా, అన్నీ చూస్తూ అన్ని భోగ వస్తువులను దర్శిస్తూ నిగ్రహించకపోవడం ఎలాగా?
0: అవును, చాలా కష్టమే. కాని దానికి స్వామి ఒక దారి చెప్పారు. మనం ఒక మాల్కి వెళ్లామనుకోండి, అందులో అన్ని వస్తువులు పేర్చబడి ప్రదర్శించబడుతూ ఉంటాయి. అందువల్ల మన కళ్ళు లాగేసి ఒకటికి 10 వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా కొని తెచ్చుకుంటాం. అందుకే స్వామి చెప్తారు, అలాంటి చోటికి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా మన కళ్ళు వాటివైపు లాగుతున్నప్పుడు వివేచనను ఉపయోగించి ఇంద్రియాలకు మనసుకు బుద్ధి చెప్పుతూ ఇలాగ అనుకోవాలట. ఓ భగవంతుడా, ఇవన్నీ నీ సృష్టే. నీ సృష్టిలోని అందాలను చూడ్డానికి కళ్ళిచ్చావు, ఆనందంగా వీటిని చూస్తాను. అందమైన జలపాతాన్ని చూసినప్పుడు ఆనందించాను కదా, అందమైన అడవిని, చెంగు చెంగున పరిగెట్టే సమ్మోహనకరమైన జింకల్ని చూసినప్పుడు కళ్లారా ఆనందించాను కదా. కాని అవన్నీ స్వంతం చేసుకోవాలనుకోలేదే. అలాగే ఈ సృష్టిలో నీవు సృష్టించిన ఈ మానవుడు నీ అపూర్వ సృష్టి. అతడు సృష్టించిన ఈ అందమైన వస్తు ప్రపంచంలో అన్నింటినీ చూస్తాను, ఆనందిస్తాను అని అనుకోవాలట. ప్రతి దాని మీద స్వామ్యం, అంటే నాది చేసుకోవాలనే తపన ఉండరాదు మానవునికి అంటారు స్వామి. ప్రాథమిక అవసరాలు, బ్రతకడానికి తిండి, మానరక్షణకు వస్త్రం, నీడకు గూడు చాలంటారు స్వామి.
2: అయితే అసలేమీ మక్కువ ఉండకూడదా వస్తువులపై?
0: ఉండవచ్చు కొంత, కాని మితంగా ఉండాలి. అపరిమితమైతే బాధపడేది మనమే. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు స్వామి. అది జీవితానికి అన్వయిస్తుంది. జీవిత ప్రయాణం సాఫీగా సులువుగా సాగాలంటే ఎక్కువ బరువు ఉంటే కష్టమే. మోర్ లగేజ్ మోర్ డిస్కంఫర్ట్ అవుతుంది.
3: అవునవును, నేను చాలా ఇష్టపడి ఒక పెద్ద ఇల్లు కావాలని కోరి కోరి కట్టించుకున్నాను. ఇల్లంతా వస్తువులతో నింపేశాను. ఇప్పుడు పిల్లలంతా పెద్దవాళ్లయ్యి ఎక్కడి వాళ్లక్కడ వాళ్ల జీవితాల్లో బిజీ అయిపోయారు. పని మనుషులు చిక్కడం లేదు. ఇల్లు పెద్దది, మెయింటైన్ చేయలేకపోతున్నాము. తెల్లవారితే భయం ఇల్లెలా చూసుకోవాలి అని. అంతా నా ఒక్కదానివల్ల కాదు. అందుకే ఇప్పుడు అనిపిస్తుంది, చిన్న ఇల్లుంటే శుభ్రం చేసుకోవడం సులువయ్యేది కదా. అనవసరమైన కోరికలకు పోయాను. స్వామి అన్నట్టు ప్రాపర్టీ సార్ ప్రాపర్టైజ్ అని అనిపిస్తుంది.
0: అవును, అపరిమితమైన కోర్కెల వల్ల మానవుడు బంధాలలో ఇరుక్కు

0: పట్టునిపోయి కష్టపడుతున్నాడు.
1: అయితే మనం ఏ కోరికలు తంటాలకు వెళ్లకూడదా? అన్నీ వదిలేసి యోగిలాగా అరణ్యంలోకి వెళ్లి బతకాలా?
0: కాదు కాదు, అలా కాదు. స్వామి ఉద్దేశం అలా కానే కాదు. నీ జీవితంలో నీకు అందుబాటులో ఉన్నవాటితో సంతృప్తిపడు, ఆడంబరాల కోసం పరుగులు పెట్టద్దు అని. నిరాడంబరంగా నీకున్నదాంతో సంతృప్తిగా బతుకుతూ, నీకున్నదానిలో నలుగురికి పెడుతూ జీవిస్తూ ఉంటే నీ జీవితం ఆనందమయం అవుతుంది. జీవితంలోని ఆనందం ముఖంలోని అందంగా ప్రతిఫలిస్తుంది.
2: సరే, బాగుంది. కోరికల విషయం సరే, మిగిలిన కారణాల మాటేమిటి? పోలిక అడ్డుకున్నాం కదా, ఈ కంపారిజన్ వల్ల వచ్చే లాభమేంటి? అది ఆనందానికి అడ్డెలా అవుతుంది?
3: మంచి ప్రశ్న. ఒకసారి స్వామి మాకిచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఇది కోరికలకు కూడా సంబంధించిందే, మనిషి ఆడంబరానికి ఆనందానికి సంబంధించిందే. మనిషి ఎప్పుడు తాను ఒంటరిగా ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఆనందంగానే ఉంటాడు. ఆడంబరాలకు పోవడం, ఇతరులకు చూపించాలనుకోవడం, ఇతరుల కంటే తాను గొప్పగా ఉండాలనుకోవడం, ఇవి మనిషిని పాడు చేస్తున్నాయి అని చెప్తూ దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. స్వామిలా అన్నారు, ఒకరోజు నీవు తెల్లవారు లేచి ఇంటి ముందు కళ్లాపి జల్లడానికి వచ్చావు. ఓ పాత చీర కట్టుకుని ఉన్నావు, కళ్లాపి జల్లుతున్నావు. అకస్మాత్తుగా వీధి మొగదలలో మీ బంధువు ఒక ఆవిడ ఊరి నుంచి మీ ఇంటికి వస్తూ కనిపించింది. వెంటనే నీవా కళ్లాపి చెంబక్కడ పడేసి ఇంట్లోకి పరిగెత్తికెళ్లి ఓ మంచి చీర కట్టుకుని వచ్చి కళ్లాపి జల్లుతూ, ఓ వదినా, ఊరు నుండి ఇప్పుడైనా రావడం, నేను మీరు రావడం గమనించలేదు సుమా అంటూ పలకరిస్తారు. అంటే అర్థం ఏమి? పాత చీరలో కూడా నీవు ఆనందంగానే ఉన్నావు, కాని అవతల వాళ్లకు చూపించుకోవాలనే ఆడంబర తత్వంతో తాపత్రయపడుతున్నావు. పొరుగు వాళ్లు ఇంట్లోకి పెద్ద ఫ్రిడ్జ్ కొంటే నీకు అలాంటిది కావాలని డబ్బున్నా లేకపోయినా అప్పు చేసి కొంటున్నావు. ఈ పోలిక, ఈ ఆడంబరం మనిషికి అనర్థాన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి, ఆనందానికి అడ్డంకులవుతున్నాయి అన్నారు స్వామి.
2: ఎంత సత్యం! అరటిపండు వల్చి చేతిలో పెట్టినట్లు చెప్పారు స్వామి.
1: అవును, మనకు దారిదీపం, గురువు, మార్గదర్శకుడు, దైవం అన్నీ ఆయనే కదా.
2: మరి కష్టాల మాటేంటి? ఒక్కోసారి జీవితంలో అనుకోకుండా అనారోగ్య కష్టాలు, విధి విసాత్తు వచ్చే కష్టాలు, వీటితో తలమునకలైపోతాము, శోకం పాలవుతాము కదా.
3: మనం ఈ అంశాన్ని రెండుగా విభజించుకోవచ్చు. ఒకటి అనారోగ్య కష్టం. దీనికి స్వామి ఎప్పుడు చెప్తారు, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది, నీ ఆహార విహారాల వల్ల నీ ఆరోగ్యం నిర్ణీతమవుతుంది అంటారు. మితాహారం, హితాహారం, శాకాహారం తీసుకోవడం చెయ్యాలంటారు. బాగా మసాలాలు దట్టించిన ఫుడ్డు, జంక్ ఫుడ్డు, ఆయిలీ ఫుడ్డు తీసుకుని గ్యాస్ ట్రబుల్, హార్ట్ ట్రబుల్ వచ్చింది అంటే అది మరి తప్పదు కదా.
1: అయితే కేవలం ఆహారం వల్లే వస్తాయా? మరి విహారం ఎందుకన్నారు స్వామి?
3: ఆరోగ్యం విషయంలో ఆహారం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో విహారం కూడా అంతే ప్రాధాన్యం వహిస్తుంది. విహారం అంటే మనస్తో చేసే ఆలోచనలు. మన ఇంద్రియాల ద్వారా తీసుకునే ఆహారం ఈ విహారం క్రిందికి వస్తాయి. హార్ట్ ట్రబుల్ కి మూల కారణం హరి, కరి, వరి అంటారు కదా స్వామి. కరి ఆహారానికి సంబంధించింది, హరి వరి ఇది మనసుకు సంబంధించినవి. మనసులోని ఆలోచనలు దేనిచేత నిర్ణయించబడతాయి? నీవు చూసే చూపు వల్ల, నీ వినికిడి వల్ల. ఇలా ఇంద్రియాల వల్ల తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణీతం చేస్తుంది అంటారు స్వామి.
2: అంటే కళ్లతో పిచ్చిగా టీవీలు, సినిమాలు చూడడం, చెవితో చెడు వినడం, నోటితో చెడు మాట్లాడటం, ఇలాంటివన్నింటి చేత ఆలోచనలు ప్రభావితమై మన ఆరోగ్యానికి హాని చేస్తాయన్నమాట.
1: అందుకే స్వామి టీవీని టెలివిజన్ అంటారు కదా.
3: అవును, ఇలా మన విహారం, దానితో పాటు ఆహారం బాగుంటే మన అనారోగ్యాల బారిన పడం కదా.
1: సరే, మనం దైవాద్వా అనుకోకుండా మన ప్రమేయం లేకుండా వచ్చిపడే కష్టాల మాటేమిటి? వాటి బారిన పడి కూడా మనం ఎలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు?
2: ఒకటి, ఓర్పు, సహనం. వీటితో భరించటం. ఓర్చిన వాళ్లకు ఓర్చినంత మహదేవా, ఓర్చిన వాళ్లకు ఓరుగల్లు పట్నం, ఇలాంటి సామెతలు మనం విన్నాం కదా. అంటే ఓర్పు, సహనం వల్ల మనిషి దేన్నైనా భరించగలుగుతాడు. ఇంకొకటి, స్వామి చెప్పిన మాటల పట్ల విశ్వాసం. పెయిన్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ ప్లెజర్స్, ఎ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. స్వామి చెప్పారు, ఒకసారి కృష్ణుడు పాండవులు అరణ్యానికి వెళ్తున్నప్పుడు ఒక చీటీలో ఏదో రాసి ధర్మరాజుకి ఇచ్చాడట. కష్టాల్లో ఉన్నప్పుడు తెరిచి చూడమని అన్నాడట. అలా కష్టాల్లో ధర్మరాజు ఆ చీటీ తెరిచి చూస్తే అందులో దిస్ టూ షల్ పాస్ అని రాసి ఉందట. ఏదీ శాశ్వతం కాదు, అన్నీ గడిచిపోయేవే. పగలుపోయి రాత్రి అంధకారం, రాత్రిపోయి పగలు వెలుగు, రావడమంతా మామూలే అనే జ్ఞానంలో వర్తించటం.
1: ఇలా బ్రతకటం చాలా కష్టం, చెప్పుకోవటం సులువుగాని.
3: కష్టమే కాని అలా ఉండగలిగే వాళ్లున్నారు. స్వామి సేవ చేస్తూ దైవాద్వా వచ్చే కష్టాలను ఆపదలను చిదానంద స్వరూపంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకునే అందమైన స్త్రీలున్నారు.
0: కరెక్ట్. నాకు తెలిసిన ఒక విషయం గురించి చెప్తాను. మంచిర్యాలలో ఒక హాస్పిటల్లో పేషెంట్స్ అటెండెంట్స్ ఉంటారు కదండి, పేషెంట్స్ కైతే భోజనం హాస్పిటల్ వాళ్ళు పెడతారు. వాళ్ల అటెండెంట్స్ కి భోజనం ఉండదు. వాళ్లకు భోజనం అందించే కార్యక్రమం సత్యసాయి సేవా సమితి వాళ్లు చేస్తున్నారు. అందులో ఒక భక్తురాలు 150 మందికి రోజూ వంట చేసేది, క్రమం తప్పకుండా ఆ సేవ చేసేది. ఆమెను చూస్తే ఆనందం రూపెత్తిన మూర్తిలాగా ఉంటుంది. కాని ఆమె జీవితంలో జరిగిన ఘటనలు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భర్త హఠాత్తుగా మరణించారు, కొడుక్కి బాగా లేదు. అయినా సరే ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా ఆమె ఆ సేవ కొనసాగించింది. ఆమె ముఖం చూస్తే అంతటి కష్టాలు ఆమె జీవితంలో సంభవించాయా అని అనుకుంటారు. అంత ఆనందం శాంతి తాండవిస్తూ ఉంటాయి ఆమె ముఖంలో.
3: మరి అలాంటి పవిత్రాత్మ స్వరూపుల గురించే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అంటూ ఉంటారు. అలాంటి వాళ్లను చూసి మనమెందుకు ఇన్స్పైర్ కాకూడదు చెప్పండి? ఆమె జీవితంలో వచ్చిన కష్టాలను యాక్సెప్టెన్స్ తో స్వీకరిస్తూ కృంగిపోక నిరంతరం స్వామి సేవలో బ్రతికింది. అంకిత భావంతో బిజీగా పనిచేస్తూ మనస్సును ఇంద్రియాలను దైవవశం చేసి ఆనందంగా అందంగా బ్రతుకుతూ జీవితాన్ని సార్థకం చేసుకుంది.
1: అంటే జీవిత ప్రయాణంలో ఏదొచ్చినా స్వీకరించే యాక్సెప్టెన్స్ ఉండాలన్నమాట మనిషికి.
3: ఈ యాక్సెప్టెన్స్ తో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంటే, అంటే అనుకూల ప్రవృత్తి కూడా ఉంటే ఇంకా జీవిత ప్రయాణం సులభతరమవుతుంది.
2: దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం.
3: గ్లాసులో సగం నీళ్లు ఉంటే దాన్ని చూసి ఏమంటాం?
2: ఇది అందరికీ తెలిసిందే కదా, సగం నీళ్లున్నాయి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. సగం ఖాళీగా ఉంది అంటే నెగిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. అంటే జీవితంలో లేని పార్శ్వాల గురించి, జీవితంలో తనకు లేని వాటి గురించి ఆలోచించి దిగులు పడక ఉన్నవాటి గురించి ఆనందపడాలి అని అర్థం.
3: నేను ఇంకో రకంగా చెప్తాను. సగం గ్లాసున నీటిని పట్టుకుని ఒక సైకాలజిస్టు ఎదుట ఉన్న వాళ్లకు ఏముంది ఇందులో అని అడిగాడట. ఇందాక ప్రభా నీవన్నావే అలాగా సగం ఉన్నాయి సగం లేవు అని చెప్పారట చూసిన వాళ్లు. పాజిటివ్ యాటిట్యూడ్, నెగటివ్ యాటిట్యూడ్ గురించి చెప్పారట. దానికి ఆ సైకాలజిస్టు దీన్ని పట్టుకోండి అంటూ ఒక్కొక్కరికి ఇచ్చాడట. ఒకరికి 5 నిమిషాలు, మరొకరికి 10 నిమిషాలు, ఇంకోరు 15 నిమిషాలు, ఇలా పట్టుకునే సమయం పెంచేస్తూ పోయాడట. 5 నిమిషాలు పట్టుకున్న వాడికంటే 15 నిమిషాలు పట్టుకున్న వాడి చేయి నెప్పితో లాగడం మొదలు పెట్టిందట. అప్పుడు ఆ సైకాలజిస్ట్ అన్నట్ట, మనకు వచ్చిన కష్టం కూడా ఇలాంటిదే. నీవెంతసేపు దాన్ని గురించి ఆలోచిస్తూ వ్యథ చెందుతూ దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటావో అంతగా కుంగిపోతావు. ఎంత తొందరగా దాన్ని పక్కకు పెడితే అంత సుఖంగా ఉంటావు అని చెప్పారట.
2: నేను ఇంకో రీతిగా స్వామి చెప్పిన కథ ఆధారంగా చెప్తాను. ఒకసారి ఒక చిలక తన ముక్కు అందంగా లేదని, పొట్టిగా లావుగా ఉందని, వడ్రంగి పిట్టకి బాతుకి గద్దకి పొడవైన ముక్కులున్నాయని బాధపడిందట. చిలక తల్లి దాని దుఃఖం పోగొట్టడానికి దాన్ని చిలక గురువు దగ్గరకు పంపిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూడు, వడ్రంగి పిట్ట పురుగులు తింటుంది, బాతు చేపలు తింటుంది, గద్ద పక్షులను తింటుంది, నీవు అలా తినగలవా అందట. అబ్బెబ్బే, నేనెలా తినగలను అందట చిలక పిల్ల. మరి నీకేమిష్టము అంటే మంచి గింజలు అందట. అప్పుడు చిలక గురువు దానికి మంచి హజర్ట్ నట్ ఇచ్చిందట. అది చక్కగా ముక్కుతో పొడుచుకొని లోనున్న గింజను ఆనందంగా తిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూశావా, నీ జీవితానికి, నీ లక్షణానికి, అభిరుచికి, ఇష్టాయిష్టాలకు సరిపోయే జీవితం ఇచ్చాడు, దానికి అనువైన ముక్కు ఇచ్చాడు, నీకున్న దానితో ఆనందంగా ఉండు, అదే నీకు తగినది అన్నాదట. దాంతో చిలకపిల్లకు బుద్ధి వచ్చింది.
3: చాలా చక్కగా ఉంది కదా ఈ కథ. నేను నా జీవితంలో జరిగిన ఒక విషయం చెప్పనా? నాకు ఇద్దరు చెల్లెళ్లు. పెద్ద చెల్లికి ఒక కూతురు ఉంది. వాళ్లు బెంగళూరులో ఉంటారు. వాళ్లమ్మాయికి స్వామి కాన్వెంట్లో సీట్ కావాలని, అక్కడ చదువుకోవాలని వాళ్ల ఆశ. సంవత్సర ప్రారంభంలో అప్పుడప్పుడు సీట్స్ వేకెన్సీస్ ఏర్పడతాయి కదా, అలా మధ్యలో వాళ్లమ్మాయికి సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయికి రిటర్న్ టెస్ట్ కూడా వచ్చింది, అమ్మాయి అది రాసింది. అప్పుడు నేనెళ్లి ప్రిన్సిపల్ మేడంతో, నేను ఇన్ని రోజుల నుండి స్వామి కళాశాలలో పనిచేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు మా పిల్లలకు ఒక్కరికైనా సీట్ రాలేదు, దయచేసి ఖాళీ ఉంటే సీట్ ఇప్పించండి అని అడిగాను. ఆమె సీట్ ఇచ్చారు. స్కూల్లో జాయిన్ అయింది. ఇంకో చెల్లికి కూడా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సింగిల్ పేరెంటెడ్ చైల్డ్. నాన్న లేరు. నేను మా చెల్లి ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ ఆ అమ్మాయి ఆలనా పాలనా చూడలేక సతమతమైపోతూ ఇలాగే మధ్యలో అడ్మిషన్ కోసమని వెళ్లి చాలాసార్లు ప్రయత్నించాం. ఎప్పుడూ ఖాళీలే లేవు. మా చెల్లి అంది, చూసావా అక్క, మనం ఇద్దరం ఇక్కడ స్వామి కాలేజీలో పనిచేస్తున్నాం, పిల్ల ఆలనా పాలనా చూడలేక అల్లాడుతున్నాం, నా బిడ్డకు సీట్ చిక్కడమే లేదు, ఖాళీలు ఏర్పడమే లేదు, అక్కయ్య తన కూతుర్ని బెంగళూరులో హాయిగా చదివించుకోగలదు, మరి నా కూతురికి స్వామి సీట్ ఇవ్వడం లేదెందుకు? స్వామికి మన కష్టాలు అర్థం కావడం లేదా? మనకే కాన్వెంట్ సీట్ అవసరం ఎక్కువ కదా. ఇలా ఉద్యోగం చేస్తూ ఇంట్లో ఎవరూ లేక అల్లల్లాడిపోతున్నాం, పిల్ల ఆలనా పాలన చూడలేక అనేది. ఆ అమ్మాయి అలా అన్నప్పుడు నేను, మనకు జీవితం గురించి, అవసరాల గురించి, స్వామి సంకల్పం గురించి ఏం తెలుసు? వచ్చిన దాన్ని అనుభవిస్తూ, ప్రార్థిస్తూ, వేచి చూస్తూ ఉండడం తప్ప. భగవంతునికి అన్నీ తెలుసు, ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసంతో బ్రతకడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు, బాధపడవద్దు అంటూ ఇలా ఓదార్చుకునేవాళ్లం. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మన జీవితంలో ఒక కార్యం ఏదైనా జరిగితే మన కర్మఫలం, స్వామి సంకల్పం అందులో ఎలా ఇమిడి ఉంటాయో అన్న విషయం తెలిసొచ్చింది. మా పెద్ద చెల్లెలి భర్త అకస్మాత్తుగా యాక్సిడెంట్లో మరణించారు. ఆ అమ్మాయికి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, అటాచ్మెంటు. స్వామి కాన్వెంట్లో ఉండబట్టే ఆ శిక్షణ వల్ల, ఆ బోధల వల్ల, స్వామి సన్నిధి వల్ల ఆ అమ్మాయి తండ్రి లేని లోటును తట్టుకోగలిగింది. లేకపోతే అది అసాధ్యమై ఉండేదేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఆ అవసరం ఉంది కాబట్టే సీటు దక్కింది. ఈ అమ్మాయికి అంత అవసరం లేదని స్వామి భావించారేమో అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం దాగుందో, దాని ఫలితాలేమిటో మనకు తెలియవు. కాబట్టి జరిగిన దాని గురించి బాధపడకుండా, జరగబోయేదాన్ని గురించి ఆలోచించకుండా, జరుగుతున్నవన్నీ మంచికని ఆలోచించడమే మనిషి పని. ఇదే పాజిటివ్ యాటిట్యూడ్. దీన్ని వృద్ధి చేసుకుంటే ఇక మనిషికి దుఃఖం అనేదే ఉండదు, పరమశాంతిగా ఉంటాడు. శాంతిలోంచి ఆనందం, ఆనందంలోంచి అందం కదా.
2: అంటే స్వామి ఆ అమ్మాయి కర్మ గురించి తెలిసి దరి చేర్చుకున్నాంటారా?
3: స్వామి అనుగ్రహానికి సంబంధించి ఇదే సూత్రాన్ని అన్ని చోట్ల సమన్వయించరాదు. స్వామి ఎవరెవరిని తన కార్యక్రమంలో, మిషన్లో భాగస్వామ్యుల్ని చేసుకుంటారో, ఎప్పుడు చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో, ఎందుకు చేసుకుంటారో మనకేమాత్రం తెలీదు. ఒక్కొక్కరి విషయంలో భిన్న భిన్నంగా ఉంటాయి కారణాలు. వారి వారి కర్మల నుండి వారిని ఉద్ధరించడానికి గాను, తమ విశేష అనుగ్రహాన్ని చూపించడానికి గాను, వారి వారి సత్కర్మల ఫల విశేషాన్ని గుర్తించి తన కార్యక్రమంలో వాళ్లకు భాగం కల్పించడానికి గాను, ఇలా ఎన్నో కారణాలతో స్వామి వ్యక్తుల్ని దరిచేర్చుకుంటారు. ఇది ఎందుకు చెప్పానంటే, నేను చెప్పిన ఈ ఉదాహరణ వల్ల కర్మపీడితులు, విధి బాధితులు వీళ్లను మాత్రమే స్వామి దరిచేర్చుకుంటారు అని ఎవ్వరూ అనుకోకూడదని. సరే, మన టాపిక్ నుంచి కొంచెం పక్కకు వచ్చాం. ఇక మిగిలిన కారణాల గురించి చెప్పుకుందాం.
1: ఇంకా మిగిలిన కారణాలు క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.
0: అసలు ఇవన్నీ కామం అంటే కోరికలోంచి పుడుతున్నాయి. కోరిక తీరితే అహంకారం, మదం. తీరకపోతే క్రోధం. కోరిక తీరాలని మోహం. మనకు కోరిక తీరక కోరికలు తీరిన వాళ్ళని చూస్తే మాత్సర్యం.
2: అలా ఏం కాదు. ఒక్కోసారి అవతల వాళ్ళు మన మాట వినకపోయినా కోపం వస్తుంది కదా.
3: ఎందుకొస్తోంది కోపం? మన అహంకారం దెబ్బతినడం వల్ల. స్వామి అంటారు, అహంకార మమకారాలనేవి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. స్వామి ఒకసారి చెప్పారు, స్వామి నాకు శాంతి కావాలి, శాంతి కావాలి అంటూ ఉంటారు మీరంతా. మీ శాంతి మీ దగ్గరే ఉంది, ఎప్పుడో మీకిచ్చేశాను, మీరే గుర్తించలేదు. శాంతి అనే రిజిస్టర్డ్ కవరు మీకేనాడో అందచేశాను,
1: ఆ ఎన్వలప్ను తెరవాలంటే పైనున్న కవరు పైభాగం అడుగు భాగం లాగేయాలి, చించేయాలి. అప్పుడే మధ్యలో ఉండే ఉత్తరం మీకు అందుతుంది. అహంకారమనే పైపొర, మమకారమనే క్రిందిపొర తీసేస్తే మధ్యలో ఉన్న శాంతి మీకు అందుతుంది. నాకు కావాలి అనేవి అహంకార మమకారాలు. ఇవన్నీ స్వార్థం నుంచి పుట్టుకొచ్చినవే అన్నారు స్వామి. శాంతి మనదైతే ఇక అంతా ఆనందమే కదా.
2: మరి ఇందాక దుర్గా, మీరు ఆనందానికి అవరోధ కారణాలు చెప్పేటప్పుడు ఓవర్ స్మార్ట్నెస్ కూడా కారణమన్నారు కదా, అదెలా?
1: మనసులో ఒకటి తలచటం, మాటతో ఒకటి పలకడం, చేతతో ఒకటి చేయడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. మన కార్యం సాధించుకోవడం కోసం, మన ప్రయోజనాల కోసం, లాభం కోసం ఏదైనా ఎలాగైనా చేయడం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం, జిత్తుల మారి నక్క లక్షణంతో ప్రవర్తించటం, ఏ రకమైన విలువలు ధర్మాలు పాటించకపోవడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. దీన్నే మనం తెలుగులో కుయుక్తి లక్షణం అంటాం. తత్కాల లాభాలు పొందడం కోసం కుయుక్తులు పన్నడం. దీనివల్ల శాంతి ఉంటుందా? తాడిదన్నేవాని తలదన్నేవాడుంటాడు అనేది సామెత. నీవు జిత్తులమారి నక్కవైతే యుక్తులమారి తోడేలు మరొకడుంటాడు. ఇలాంటి వాడికి అలాంటివాడు ఎదురవుతే ఇక వీడికి ఆనందమేముంది? వాడేం ఎత్తులు వేస్తాడో, నేనేం ఎత్తులు వేయాలో అని ఆలోచిస్తూ భయపడుతూ లేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. అంతా అశాంతి, అంతా దుఃఖమే. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః అన్నారు స్వామి. మనసు, మాట, చేత మూడు ఒకటిగా ఉంటాయి మహామహులకు. దురాత్మలకు మూడు భిన్న భిన్నంగా ఉంటాయి. మనసునందు మంచి, మాటలందును మంచి, నడతలందు మంచి పొడమకున్న సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు శాంతి ప్రేమదాయి శ్రీ సత్యసాయి అంటారు స్వామి. కాబట్టి స్వామి అనుగ్రహం మనం పొందాలంటే త్రికరణ శుద్ధి తప్పదు.
2: ఏతావాత మన సత్సంగంలో ఇంతసేపు మనం చర్చించుకున్న దాంట్లో తెలిసిందేమంటే, మనిషి స్వార్థం విడనాడి కోరికలు తగ్గించుకొని ఒకరితో తన జీవితాన్ని పోల్చుకోకుండా తనకున్న దానితో సంతృప్తి చెందుతూ తనకున్న దాంట్లో నలుగురికి పెడుతూ చేతనైనంత సమాజ సేవ చేస్తూ వచ్చిపోయే కష్టాలు ఆపదలు వచ్చిపోయేవే అని భావిస్తూ త్రికరణ శుద్ధితో దైవ విశ్వాసంతో జీవితం గడుపుతూ ఉంటే వ్యక్తి జీవితము ఆనందమయమవుతుంది. ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తున్న మనిషి ముఖంలో అందం నాట్యమాడుతూ ఉంటుంది. ఎన్ని సుఖాలు వచ్చినా మనం పొంగిపోకూడదు, దుఃఖాలు వచ్చినా కృంగిపోకూడదు. స్వామి ఒక మంచి పోలిక ఇచ్చారు, దాన్ని యథాతథంగా చెప్తున్నాను. మానవుని హృదయం చాలా పవిత్రమైనది, ప్రశాంతమైనది. ప్రశాంతమైన హృదయంలో మనంతట మనమే అశాంతిని నింపుకుంటున్నాము. పాలయందు నీరు చేరి ఉంటుంది. నీరు చేరడం వల్ల పాల యొక్క తెలుపు పోదు. అదే రీతిగా ఎన్ని కష్ట నష్టాలు సంభవించినా వాటిని అణగద్రొక్కి మనం ఆనందాన్ని అనుభవించాలి. కోపతాపాలను కంట్రోల్ చేసుకోవాలి. కోపం ఎందుకు వస్తుంది? తలచినవి నెరవేరినప్పుడు ఆనందం కలుగుతుంది. అభీష్టానికి విరుద్ధంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కాబట్టి మొట్టమొదట మనం మన కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఇవి స్వామి మాటలు.
4: కాబట్టి ఈరోజు సత్సంగంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, బాహిర అందం అందం కాదు, అది నశించిపోయే లక్షణం కలది. వయసులో ఉన్న అందం ముసలితనంలో ఉండదు. చెరగని అందంలోని అందం, లోపల హృదయం పరిశుద్ధమై అందంగా వ్యక్తిముఖంలో ఉంటే వ్యక్తిముఖంలో ఆనందం తాండవిస్తుంది. సత్య గుణప్రకాశం మిరుమిట్లు గొల్పుతూ ఉంటుంది.
1: చాలా సత్యమైన మాట చెప్పావు. ఇంతవరకు మనం ఆనందానికి అవరోధాలు, అడ్డంకులు అయిన కారణాల గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. కానీ ఆనందానికి మూలమైనది, ప్రధానమైనది అయిన గుణం ప్రేమ. ఈ స్వచ్ఛ ప్రేమ ఎక్కడున్నా అది ఆనందాన్ని, అందాన్ని అందిస్తుంది. తన శరీరపు చక్కదనాన్ని పోగొట్టుకుని మరణయాతన లాంటి ప్రసవ వేదన అనుభవించి సృష్టికి ప్రతి సృష్టి చేసే మాతృమూర్తి ఆకారం బాగుండకపోవచ్చుకాక. తన సంతానంపై అపారమైన వాత్సల్యంతో, ప్రేమతో ఆ కళ్లలో నుండి జాలువారే ప్రేమ కిరణాల వల్ల ఎంత ప్రకాశం, ఎంత ఆనందం, ఎంత అందం ఉంటుంది ఆ ముఖంలో. ఉద్యోగం చేస్తూ,
3: ఉద్యోగపు ఒత్తిళ్లకు గురై పరుగులతో జీవితాన్ని గడుపుతూ తన కుటుంబం కోసం దాని సంక్షేమం కోసం తల్లడిల్లే ఒక తండ్రి బట్టతలతో ఉన్న ఆ ముఖంలో ఆనందం అందం ప్రకాశించవా? ఇంట బయట ఉద్యోగం చేస్తూ స్త్రీ కుటుంబ బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఇంటికి వచ్చి భర్త పిల్లలకు సేవ చేస్తూ అత్తగారి సణుగుళ్లు భరించే స్త్రీ లావుగా ఉండవచ్చుగాక, ఆ స్త్రీ ముఖంలో సౌందర్యం తొణికిసలాడదా? ప్రేమ కరుణ వాత్సల్యం బాధ్యత ధర్మం నిండిన ఈ వ్యక్తుల్లోని సౌందర్యం మిస్ యూనివర్స్ కంటే గొప్పది కాదా? కుటుంబం కోసం దాని సంరక్షణ కోసం అవివాహితులైన స్త్రీలు ముసలి అయిపోయినా ఆ మానసిక సౌందర్యం తగ్గుతుందా? కాబట్టి అందంగా ఉండడానికి అందంగా కనిపించడానికి వ్యత్యాసం ఉంది. మొదట నీ బాహిర అందం మీదకు వ్యక్తుల చూపు ఒక నిమిషం సేపు మళ్లినా నీవెలాంటి వాడవో అనేదే నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. చూపులకు నీవెలా ఉన్నావు అనే విషయం కన్నా నీవు ఇతరుల దృష్టిలో ఎలా ఉన్నావు, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి స్వచ్ఛ ప్రేమలో ఆనందం తాండవిస్తుంది. ప్రేమ నుండి ఆవిర్భవించే గుణం సేవ. అందుకే స్వామి లవ్ అండ్ సర్వీస్ ఈ రెంటిని రెండు రెక్కలుగా చెప్తారు. ఈ రెండు రెక్కలతో మనిషి జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుంది.
2: అవును, కాని ఇందాక మీరు చెప్పిన సేవలు కుటుంబానికి చేసే సేవలు కదా, అవి విశిష్టమైనవి ఎలా అవుతాయి?
0: ఎందుకు విశిష్టమైనవి కావు? కుటుంబం వసుదకే మూలబిందువు కదా. కుటుంబంలో ఆనందం శాంతి ఉంటే ప్రపంచం ఆనందంగా ఉన్నట్టే కదా. త్యాగమూర్తులైన తండ్రుల వల్ల, సేవామూర్తులైన తల్లుల వల్ల కుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుంది. కుటుంబ వ్యవస్థే భారతీయ సాంప్రదాయ వ్యవస్థకు పునాది కదా.
4: నిజం. ప్రేమతో సేవ చేసే ఒక తల్లి తన తరువాతి తరానికే ఆదర్శం. ప్రేమతో త్యాగంతో కష్టించే ఒక తండ్రి మల్లితరానికి మార్గదర్శకుడు కదా. దీనికి మూలం ప్రేమయే కదా. అది కౌటుంబికమైతే కావచ్చు, కానీ ప్రేమ ప్రేమే కదా. స్వ అనేదాన్ని అపేక్షించని ప్రేమ.
3: ఈ సందర్భంలో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మగారు పెళ్లై కాపురానికి వచ్చిన రోజులు, స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఆవిడ కాపురానికి వచ్చింది. ఉమ్మడి కుటుంబంలోనికి కాపురానికి వచ్చింది మా అమ్మ. ఆడపడుచులు, బావలు, మరుదులు, ఆడపడుచుల పిల్లలు, అత్తమామలు, చాలా పెద్ద కుటుంబం. అలా వచ్చిన కొన్ని సంవత్సరాలకు ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చాయట. ఈ రోజుల్లోనే జ్వరాలు వస్తే అలా వ్యాపిస్తాయి. ఇక ఆ రోజుల్లో చూడండి, ఇక ఇంటిల్లి పాది జ్వరంతో పడిపోయారట. తింటీ తిప్పలు చూసే నాథుడు లేడు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన గంజి తాగుతారట. రాగి గంజి, బియ్యపు నూక గంజి, గోధుమ రవ్వ గంజి, సగ్గుబియ్యం గంజి, ఇలా ఇన్ని రకాలు చేసిందట మా అమ్మ. ఎలాగా, ఆ రోజుల్లో రవ్వ ఇలాంటివి కావాలంటే అంగళ్ళలో చిక్కవు, ఫ్లోర్ మిషన్స్ ఉండవు. పల్లె అది లేచి తిరుగలరాయిలో పోసి విసరి రాగిపిండి, బియ్యం నూక, గోధుమ రవ్వ ఇలా తయారు చేసుకుని గంజి చేసి అందరికీ ఇచ్చి మిగిలిందేదో తాను తాగి పడుకునేదిట మా అమ్మ. నేను మా అమ్మని అడిగాను, అమ్మా నీకు కూడా జ్వరం కదా, మరి లేచి ఎలా చేసివ్వగలిగావు అని. దానికి మా అమ్మ అంది, అందరూ నాకంటే పెద్దవాళ్లు లేదా చిన్నవాళ్లు, వయసులో ఉన్నదాన్ని నేను, ఇంటి కోడల్ని చేసివ్వాలి కదా. నా కుటుంబం అనే ప్రేమ ఉంటే మనం ఎలాగైనా కష్టపడతాము అంది. నేనన్నాను, కాని అమ్మా నీవు ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి వచ్చావు, అంతో ఇంతో ఆరళ్లు పడే ఉంటావు, భర్తతో కష్టాలు అనుభవించే ఉన్నావు. ఈ కుటుంబంపై నీకు నిజంగా అలా ప్రేమ పుట్టుకొచ్చిందా? అది ఎలా వస్తుంది అకస్మాత్తుగా అని అడిగాను. దానికి మా అమ్మ అంది, మొదట కోడలిగా నా ధర్మం నేను పాటిస్తూ క్షమతో ఓర్పుతో ప్రేమిస్తూ పోయాను. నెమ్మదిగా వాళ్లలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఇది నా కుటుంబమన్న భావన ఉన్నప్పుడు మన శరీరం బలమై మన మీద ఆధిపత్యం చెలాయించనంత వరకు ప్రేమ సేవ రెండూ ఒకదాని వెంట ఒకటి వస్తాయి అంది మా అమ్మ.
2: ఈ ధర్మం, ప్రేమ, సేవ, క్షమ, శరీరాన్ని త్రొక్కిపెట్టి వంచటం అనేవి పాత తరంలో ఉన్నంతగా ఈనాటి తరంలో కనిపించటం లేదు కదా.
4: చాలా సత్యం. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, కష్టపడే తత్వం అలవాటు చేయాలి. స్వామి బెండ్ ద బాడీ, మెండ్ ద మైండ్, ఎండ్ ద సెన్సెస్ అంటారు కదా.
2: ఈ కౌటుంబికమైన ప్రేమ నుండి కూడా మనిషి ఎదిగి సమాజ సేవలోనికి అడుగు పెడితేనే మనిషి జీవితం చరితార్థమవుతుంది. నీ కుటుంబాన్ని నీవు చూసుకోవడం మంచిదే, కాని అదే జీవిత పరమార్థం కాదు. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అనే సామెత ఉంది కదా. అందుకే వ్యక్తి సమాజ సేవకు ప్రాధాన్యం ఇవ్వాలంటారు స్వామి.
3: అలా నిస్వార్థంగా సమాజ సేవలో పాల్గొనే వ్యక్తులను చూడండి, ఎంత ఆనందంగా, ఎంత అందంగా, ఎంత ఆరోగ్యంగా ఉంటారో. ఆ అందానికి మూలం ప్రేమ, నిస్వార్థ లక్షణం. ప్రేమమయుడు, ప్రేమావతారి, ప్రేమ రాశీకృతమైన రూపం మన స్వామి. ఆయన నుండి మనం ఎన్నో నేర్చుకున్నాం. మనందరికీ దారి చూపించి వెలుగై నడిపిస్తున్న దారిదీపం స్వామి. స్వామి దీనులను, పీడితులను, బాధితులను దయతో చూసేటప్పుడు ఆయన కళ్లల్లో నుండి జాలువారే ఆ ప్రేమను మనం కన్నులారా దర్శించాం. ఆ సాయిరాముని మనోహర సౌందర్య లహరిలో ఓలలాడాం, పునీతులమయ్యాం. ఆ ప్రేమావతారి ప్రేమలోని శతాంశంలో ఒక ధూళికణమంత మనం అభివృద్ధి పరుచుకోగలిగితే చాలు, సేవలో, మనకు చేతనైన సేవలో ప్రవేశించి ఆనంద స్వరూపులమైపోతాం, దివ్య సౌందర్యంతో భాసిస్తాం. అప్పుడే స్వామి అనుగ్రహానికి పాత్రులమవుతాం. స్వామే అన్నారు కదా, ఒట్టిమాటలవాడు కాడన్నా ఈ సాయిదేవుడు బుట్టబొమ్మల చూడబోడన్నా, గట్టు చేర్చుమటన్న వారల గట్టి ఓడలు పట్టి చూడగా పట్టుబట్టలు కట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టిబాబా అంటూ తాను బుట్టబొమ్మలను, హిపోక్రాట్స్ను, కుయుక్తి తత్వం కలవాళ్లను, త్రికరణ శుద్ధి లేనివాళ్లను చూడబోనని చెప్పారు. మన గట్టి ఓడలు తాను పట్టిపట్టి చూస్తానని అన్నారు, అప్పుడే గట్టు చేరుస్తానన్నారు. అలాగా స్వామి మెచ్చుకునే గట్టి బొమ్మలు, అందమైన బొమ్మలమవుదాం, జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
0: ఇంతవరకు మీరు సత్యసాయి భగవానుని 92వ జన్మదిన వేడుకల్లో భాగంగా 2వ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా జరిపిన చర్చ ఆనందమే అందం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2001వ సంవత్సరంలో మహిళా దినోత్సవం సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఏముగెల్చే సావిత్రి భారత సాద్వికాదే తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే శృతి చంద్రమతి భారతీయ గాదే కినిసి దుర్మద కిరాతియు భూతిగా వించే దమయంతి భారత రమణిగాదే సత్పసాగర వేష్టి తక్ష్మాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే. ప్రేమస్వరూపులారా, అనాది కాలము నుండి భారతదేశమును అనేక ఆదర్శముల చేత ఆనందింపజేస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలు. కనుకనే సృష్టి ఆది నుండి కూడాను స్త్రీ పురుషులు అనేటువంటి స్త్రీ పేరు ముందు, పురుషుని పేరు వెనుక పెడుతూ వచ్చారు. స్త్రీ అనగా ప్రకృతి యొక్క స్వరూపమే కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు. అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు. ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు కష్టసుఖములు కూడాను కంటికి కనిపిస్తున్నవి. దీనికి కారణమేమిటి? పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపము కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం. దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది. దేశంలో పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషులే ఉండినా దేశక్షేమములకు ఎట్టి కొరత కూడాను ఉండదు. ఈనాడు అట్టి పవిత్ర హృదయములు అనేక విధములైన మాలిన్యం చేత కలుషితమైపోయినవి. ఇది కాగితము, ఇది ప్యూర్ వైట్ గా ఉంటుండది, కానీ దీనికి ఇటువైపున తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యమైపోయినది. ఆలోచన యొక్క హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది, కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను, కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది. మీకు అందరికీ తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపును చూస్తూ ఉంటారు మీరు. ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ, ఎట్టి ఒక గణకం కానీ, ఎట్టి ఒక గలీజు కానీ కనిపించదు. కానీ అదే నేటి న్యూస్ పేపరు రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది. ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టు పెట్టినప్పుడు ఆ పేపర్కు మల్లెపూలు వాసనే వస్తుంది. అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది. ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది. ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు మానకు కలుగుతుండాలి. కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనము అభివృద్ది గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజదిద్దుతుంది. ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి. కారణమేమిటి? ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మందమైనటువంటి యొక్క వాచనలు చేతుకుంటూ ఉన్నాయి. దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవటం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది. ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు. గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికాది. చచ్చినటువంటి యొక్క భర్తను బ్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను బ్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించడం లేదు. ఏ చరిత్ర కూడా మనకు తెలియదు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి యొక్క స్త్రీలు అనాది కాలం నుండి భారతదేశం నందు ఎన్నో విధమైనటువంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చారు. ఈనాడు ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి ఒక చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయినది. ఈనాడు ఆధునిక యుగంగా మారటం చేత అనేక రకములైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి. భావములకు, సత్చర్యలకు, సచ్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు. కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలని, దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం. కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతైకుడును ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది. ఈ స్త్రీల యొక్క సంఘము ఎంతనో గొప్ప విలువను సంపాదించింది. ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. దేశమును కూడాను హస్తగతం గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు. స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు. కాదు కాదు, వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలడు. అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నది. స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో. అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడా గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి. ఎంకరేజ్మెంట్ ఏమాత్రమూ చేయటం లేదు స్త్రీలకు. ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారా అంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుంది. వారి స్వార్థము, వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు. చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంది. దయా ప్రేమల చేత వాళ్ళ హృదయం నిండి ఉంటుంది. పిల్లలను పోషించేటువంటి విషయం లోపల ఎంతనో జాగ్రత్తగా ఉంటుంటారు. ఒక్క క్షణమైన కూడాను భర్త సహించుకోలేడు. కానీ ఆ పిల్లలను పోషించేటువంటి విధానంలో రాత్రిం పగలు కూడాను స్త్రీలు ఎంతనో పాటు పడుతుంటారు. ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు. ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది. పూర్వమంతా పిల్లలకి ఏదైనా అక్షర శ్రీకారం చేయాలనుకుంటుంటే ఉదయం నుంచి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పేటువంటి వారు. ఆ యొక్క పేర్ల చేతనే ఆ పిల్లల యొక్క హృదయాలు క్రమక్రమేణా హృదయంలో చిత్రించుకుని పోతుంది. ఈనాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏదీతిగా ఉన్నాయి. అక్షర శ్రీకారం చేయాలనుకుంటే చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు, బ్లాక్ షీప్ అంటారు. ఇవి వాళ్ళకు నేర్పించేటువంటిది. కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము. ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు ఈనాడు అట్టి వినయ విధేయతలే పూర్తి కోల్పోయినారు. కనుకనే మొట్టమొదటి పిల్లలకు చక్కని గుణములు నేర్పించాలి. ఈనాటి పిల్లలు కలిమి బలిమి చెలిమిని మాత్రమే కోరుతూ ఉన్నారు. కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు. గుణము లేని బలము ఉండి ప్రయోజనమేమిటి? గుణము లేని చెలిమి ఉండి ప్రయోజనమేమిటి? గుణము లేని కలిమి ఉండి ప్రయోజనమేమిటి? ధనం వస్తుంది పోతుంది. కానీ మొరాలిటీ వాళ్లకు చేర్చాలి. నీతి నిజాయితీ ఆ పిల్లలకు బోధించాలి. ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైన చదువులు పిల్లలకు చెప్పించేటువంటి. కానీ ఈనాడు పిల్లలు పెద్ద చదువు చదవాలని, గొప్పవారు కావాలని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు. మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు. ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశమునకంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటారు. ఈనాడు దారిపోయేటువంటి పిల్లలకంతా కూడాను తల్లిదండ్రులకు చక్కని బోధలు చెప్పదు కదా. కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు. ఇంటికి వచ్చిన తక్షణమే అమ్మ టీవీ స్విచ్ వేస్తుంది, నాన్న వచ్చి కూర్చుంటాడు, నాన్న కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనిపిస్తుంది. ఇవే నేర్పించేది. ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర పిలుచుకుని పోయేటువంటి వారు. చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు. ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు మరే గొప్ప చదువులు కావాలరా, డబుల్ డిగ్రీస్ పొందాలి, చేయాలి, శాదివంతులైనటువంటి మామగారు మీకు చిక్కుతారు ఉంటారు ఫాదర్ ఇన్లా. కానీ అలాంటి ఆనాడు కోరేటువంటి వారు కాదు. మామగారు చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు, గొప్ప గుణవంతురాలని వారి చిక్కాలని కోరేటువంటి. కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతయో మృదుమధురమైనటువంటిగా ఉండేది. ఈనాడు ప్రపంచంలో రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి? గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆ ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావటం లేదు. కనుక మొట్టమొదట గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూలు, రెండవది సొసైటీ. ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు. ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా గుర్తించవలసింది మొట్టమొదటి నేను ఇన్ని విద్యలు నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను, నేను ఎన్ని తెలుగులో పోషించుకున్నాను, ఇక్కడ నుంచి పోషించుకున్నాను, ఈ సొసైటీ నుంచి నేను పోషించుకున్నాను. మంచి చెడు అన్ని కూడా సొసైటీ నుంచినే వచ్చినాయి. పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘం నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను. కానీ నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను? సొసైటీ నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏం మంచి చేస్తున్నాను అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి. ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏం ఉపకారం చేస్తున్నాము? సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము, చక్కగా మార్చి వస్తున్నాము, కానీ అట్టిది చేయకూడదు. అదే కృతజ్ఞుడు అనేటువంటి మాటకు వచ్చింది. మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు. ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి. వారికి యొక్క మర్యాదను మనం అందించలేకపోయినప్పుడు మనం చదివిన చదువు ప్రయోజనం ఏంటి? సాధించిన శక్తి సామర్థ్యం ఏమిటి? అభివృద్ధిగాంచినటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి? నిరుపయోగమైనటువంటివి. కనుక మొట్టమొదట మనము సొసైటీని గౌరవించాలి. సొసైటీలో పుట్టాము, పెరిగినాము, సొసైటీలో జీవిస్తున్నాము, సొసైటీని గౌరవించాలి. ఇప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా కలాంటి ఇలాంటి మంచి విద్యాలను తల్లిని పోషించేటువంటి వారు, తల్లిని పోషించేటువంటి వారు కూడాను అభిమన్యుడు వచ్చి తల్లి నేను యుద్దానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు. కానీ తాను ఎన్నో బుద్ధులు నేర్పింది. నాయన తామర మొగ్గరంబు వరదర్పిత శాస్త్రవ గర్వ భంజునోద్దామ బలుండు కుంభజుడు దానిని పన్నినవాడు, ద్రోణాచార్యుడు దాన్ని పన్నినవాడు. భార్య గర్భవతి కాలమెటును చెప్పలేము, నీ మామయ్య తండ్రి నేరించుట మానము నీ తలపింక పుత్రక అనింది. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు, ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి, ఇంట్లో నీవు యుద్దంలో ప్రవేశించకూడదు అని ఎంతో బోధించింది. కడప్పటికీ ఆ యొక్క అభిమానుడు వినలేదు. అమ్మా నీ బోధించేది ఇది నాకు, కుంభ జాతి కుల వీరులపై కృగరాజు బోలువే నిరుగుచు చండ ఖండ నికరున్నతి వారం నాటే అల్దిదల్ పలుపు చెగించిన ముసుత భద్రము నీకపు నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాటినంగా పాడియా. తల్లి నేను నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
2: యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
1: నీవు చిన్నవాడు, ఇప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు, మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు, తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసినటువంటి వాడు. ఇంకొక పారాయణ పాదములకు రాసి అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు. ఏమని ఆశీర్వదిస్తుంటుండది? ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన, మాకు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము ఇదే ముఖ్యమైనటువంటివి. ఈ కీర్తిని నిలబెట్టు. ఘనరక్ష శ్రీరక్ష ఎంగరక్ష రక్షలందరూ శ్రీ దివ్యమౌ శ్రీరామరక్ష తోడు నీడై నిన్ను కాపాడుగా కానీ. కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు. కానీ ఈనాడు ఆధునిక యుగంలో ఒక బిడ్డలకు ఆ విధమైన బోధన చేయటం లేదు. కొడుకు పుట్టిన తక్షణమే ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతూ ఉంటారు. కానీ పూర్వం అట్లు చేసేటువంటి వారు కాదు. వారి ఆశీర్వదించి ఇప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు. పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు. ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసే. ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు. ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావు, నీ కీర్తిని సాధిస్తావో, గౌరవం తెస్తావో, నీకు సరైనటువంటి పుట్టిన దినము. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు. పుత్రుని జనుడు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు. ఏనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహము. కనుక ప్రాచీన యొక్క సంస్కారాలకు ఈనాటి సంస్కారములకు ఎంత భేదము మీరు? కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే. త్రిమూర్తి అన్నారు, అదే మొట్టమొదటి పిల్లలకు పాఠశాల. ఆశీర్వదించడం కూడాను వేదములో మాతృదేవో భవ, పుత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, పితృదేవో భవ. ఇష్టమోట మాతృదేవే పెట్టారు. ఎక్కడైనా తీసుకోండి, మిత్రమైన చరిత్ర లేని కూడా మీరు విచారించండి. సీతారాముడు అని పెడతారు కానీ రామసీతాన్ని ఎవరు పెట్టారు? కృష్ణ రాధ అని పెడతారా? రాధా కృష్ణ అని పెడతారు. పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పారు? స్త్రీల పేరే మొట్టమొదటిదాన్ని ఉచ్చరిస్తూ కారణమేమిటి? మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే. ఇప్పుడు చేసినప్పుడు రెండు మందలించవచ్చునే కానీ పిల్లలను తగిన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్పును తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే. కనుకనే అలాంటి తల్లులు ఈనాడు తిరిగినే అభివృద్ధి కావాలి. భారతదేశం పవిత్రమైన స్థితిగా
3: రూపొంది. సహనమన్నదే మనకు చక్కదనము, వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము, మధుర భావం వేది మన దేశమందన్న
1: మాతృభావము కన్నా మాన్యమెత్తి. కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు. అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి. మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి. ఈ అభివృద్ధిని కోరే నవంబర్19 దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము. కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు, కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది. ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలే నేర్చుకోలేదు. ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరి, నా దగ్గర డబ్బు లేదే అన్నాను. తన మెడలో తీసింది దండ, దీన్ని అమ్మేసి కావాల్సింటే కట్టండి స్వామి అని. తొందరపడద్దు, నేను నిన్ను పరీక్ష చేయటం కోసం నేను అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను. రెండవ దినమే పునాది వేశాను, వారం లోపలనే కొట్టం తయారైపోయింది. పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను. ఒక వారమైన తర్వాత ఈనాడు నీకు అని అడిగాను, కానీ తృప్తిగా చెప్పడం లేదు. కానీ కొంచెం తృప్తి అయింది, కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని. ఏం కాలేదు నీకు అన్నాను. చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్కబట్టం ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని. ఆ హాస్పిటల్ కూడా ఒక చిన్నది కట్టించాను. ఈ విధంగా ఒక్కొక్కటి పవిత్రమైనటువంటి ప్రజలకు ఉపయోగమయ్యేటువంటిగా బోధించేటువంటి వారు. స్వామి మన గ్రామంలో మాత్రమే ఉండి ప్రయోజనం కాదు, అన్ని గ్రామముల వారికి కూడా ఆనందాన్ని అందించాలి. కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి. మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు, లోక సమస్త సుఖినోభవంతు అని. కానీ లోకమంతా సుఖంగా ఉందా? ఇప్పుడు లోకానికంతా సుఖాన్ని అందించకూడదు. ఇంతమంది వస్తున్నారే, లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది. తీసుకుని పోయాను బెంగళూరు, అక్కడ సమ్మర్ క్లాసు ప్రారంభం చేశాను. అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాను. కాలేజీ మాత్రమే కాదు, అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను. పిలిపించి వారి క్లాసులు చెప్పి వారు సాయంకాల సమయం లోపల మంచి బోధన చేస్తుంటే ఆనందంగా నవ్వుతూ ఉండేటువంటిది. తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏమి నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి, ఆనందం ఏం కావాలిగా స్వామి, ఇంతమంది దేశస్థులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని. విశాలమైనటువంటి హృదయము, ఈనాడు సంకుచితమైన భావాలు, పిల్లలు మాత్రమే క్షేమంగా ఉండాలి, నా వారు మాత్రమే క్షేమంగా ఉండాలి అంటారు. సుఖాన్ని అందించకూడదు. ఇంతమంది వస్తున్నారే, లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది. తీసుకుని పోయాను బెంగళూరు, అక్కడ సమ్మర్ క్లాసు ప్రారంభం చేశాను. అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాలు

హృదయము. ఈనాడు సంకుచితమైన భావాలు, పిల్లలు మాత్రమే క్షేమంగా ఉండాలి, నా వారు మాత్రమే క్షేమంగా ఉండాలి అంటుంటారు. ఆమె కోరేటువంటిది కాదు, అందరూ సుఖంగా ఉండాలి. మనము ఈ గ్రామంలో ఉండగలుగుతున్నాం. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలంతా కూడా చదువు రాకపోయినప్పటికీ బోధించేటువంటిది ఆనాటి వరకు ఉండటం చేతనే లోకమంతా ఎంతో కీర్తిని పొందుతూ వచ్చింది. భారతదేశం ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణమేమిటి? ఆనాటి ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు. రెండవ దినం పిల్లలకి అందరికి నీకు టిఫన్లు పెట్టించాను. అప్పుడు ఈమె కొడుకు వచ్చి తినింది కూర్చుంది. నేను పైన ఉన్నాను, స్వామి స్వామి స్వామి అని మూడు తూర్లు పిలిచింది. వస్తున్నాను పోవద్దు అన్నాను, పోవద్దు అన్నాను, డోంట్ గో, నేను వస్తున్నాను అన్నాను. పాపం గోకాకు ఉన్నాడు. గోకాకు ఏమిటి స్వామి చెప్తున్నాడే, ఆమె ఎక్కడికి పోవాలనుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పరిగెత్తి వచ్చాను కింద, నా చేతులు పట్టుకుంది. నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి. ఈ సమ్మర్ క్లాస్ లోపల స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది, నాకు ఎంతో గొప్ప విశాలమైన ఉదయం వచ్చింది. ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసేపోయింది. ఆమె యొక్క జీవితము అంత సులభంగా పోవటం కారణమేమిటి? అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ. అనగా దుర్భావము లోపం ఉంటుంటే ఆయాసకరణమైన మరణం జరుగుతుంటుంది. కానుక ఆమెకు ఏమాత్రము ఆయాసం లేదు, ఆనందంగా ఉండేటువంటిది. 96 సంవత్సరాలు అయినప్పటికీ ఫీల్డ్ నుంచి కళ్యాణపురం అని గోగినీరు వారి ఇల్లు ఉంటుంటే 3 మైళ్ళు నడుచుకుని పోయేటువంటిది. ఎందుకు వారి ఇంటికి పోతున్నావు, చిన్న కారులో అవసరించి పోకూడదా అని నేను అడిగితే, పాపం వారిని మాట్లాడించి రావాలని ఆశ ఉంది స్వామి. కారులోకి వచ్చుంటే నాకు సుఖం ఉండదు, కారు లేకపోయినా నాకు పర్వాలేదు, కార్డు ఉన్నాయి అనింది. కార్డు నాకున్నాయి, కార్డపైన ఆధారపడేటువంటిది ఆమె. అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలా గొప్పది. అలాంటి తల్లులు ఆనాడు ఉండటం చేతనే ఈ లోకమంతా కూడా ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా ఇప్పుడు 12వ సంవత్సరము. అప్పుడు సుబ్బమ్మ, నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ గౌన్ కుట్టించు అన్నాను. ఆమెకు కూడా ఇష్టం లేదు. స్వామి మీరు పంచగవసంటే కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు, ఇది సమయం ప్రారంభమైంది, స్వామి మాట అడ్డు చెప్పకూడదని ఒక గౌన్ కుట్టించుకుని వచ్చింది. అప్పుడు నాకు గౌన్ కూడా ఎంత కావాలా, 2 అణాలిస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది, ఇంకో విలువ కూడా కాదు. ఆ కుట్టేటువంటి వాడికి ఎంత ఇవ్వాలి, ఒక బొట్టు ఇవ్వాలి. 2 అణాల బొట్టు చేత నాకు గౌన్ తయారైపోయింది. అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని. చిన్నప్పటికీ నేను అక్కడ చూసేటప్పటికీ చాలా కంటిన్యూ పెట్టింది. ఈయన స్వామి ఈ రూపాన్ని చుట్టానికి నన్ను పిలిపించారు ఇక్కడికి, చాలు చాలు, ఈ జగత్తుకంతా కూడా ఆదర్శవంతమైన అందిస్తున్నాను. ఈ విధంగా వారికి బోధించి ఎన్ని విధాలుగానో చెప్పించేసేటప్పటికీ ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు. కనుకనే భగవంతుడు ప్రేమస్వరూపుడు, పూర్ణమైనటువంటి స్వార్థరహితుడు. భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి, హృదయాలు ప్రేమస్వరూపంగా మారిపోవాలి. ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది, ఇప్పుడు ఏకాంత భావనగా నిలుస్తుంది. ఏకాంత భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ద్వేషాలు కూడా రావు, ఇక్కడికి అవకాశమే ఉండదు. అనేటువంటి ప్రేమతత్వం కుదిరిపోతుంది. కనుక దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు. ఈనాటి వరకు నాకు కాలం నుంచి తల వరకు కూడా ఎక్కడికే నాకు స్వార్థం లేదు. స్వార్థరహితమైన ప్రేమను మీరు అనుసరించడం చేత మీరు కూడా స్వార్థరహితులైపోతారు. ఇవన్నీ ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపిస్తుంది. కనుకనే ప్రేమను అనుసరించండి. రోగి తండ్రి మిత్రులు ఎంతమంది ఉంటుంటారు, వాళ్ళ ప్రేమలోనైనా అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది. ఏమాత్రమో స్వార్థం ఉండదు. ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాపలాడుకోవటం? భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఈ ప్రేమల కోసం పాటుపడుతున్నారు. అన్ని ప్రాకృతమైనటువంటివే, ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే. దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్. ఆ పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే పవర్ఫుల్ అయినటువంటి పనులు మీరు చేయగలరు, ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు. ప్రేమనుకున్నప్పటికీ పర్వాలేదు, దోషం లేనప్పుడు భయపడనక్కర్లేదు. ప్రేమతత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి. ప్రీతి లేని పావనత్వం పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి, మానవత్వం అనగే మానవులందున విప్లవము. నేను వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు. లోకులో కాకుండా అన్నిమైన చేస్తారు, ఎప్పుడైనా బోధిస్తారు, కానీ మన హృదయాన్ని మనం తట్టుకొని చూచుకో విచారణ చేయాలి. హృదయం ఎంత పవిత్రమైనటువంటిది, దేనికి నీ భయపడదు. ఎందుకంటే మనలో దోషం లేనప్పుడు భయం ఎందుకు? నా ఆత్మ హార్ట్ ప్రేమనే, ఇంకోటి పోయి చేరడానికి ఇక్కడ స్థలమే లేదు. కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను, అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు. వచ్చేదంతా కూడా నా మంచి కోసమని, పురస్కారం అన్ని కూడాను మన మంచి కోసమే. సుఖం నుంచి సుఖం మనకు రాదు,
నుంచినే మనకు సుఖం వస్తుంది, కనుకనే మనకు నిందల నుంచినే ఒక విధమైన పూజలు కలుగుతుంటాయి. దైవం యొక్క కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండగమైనటువంటి నిందలు

దాంట్లో ఏమాత్రం మనం భయపడదక్కర్లేదు. గోపులు కాకులు, ఎస్సలు వారికి ఎస్సనురా, నోను వారికి నోనురా, అసలు మీ నోటికి కానీ సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఏ విధమైనటువంటి దీనికి నాకు నో అనేటువంటిది రాదు. అన్నిటికీ ఆనందంగానే ఉండేటువంటి వాడిని. ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం నీ నా భర్త చనిపోయినాడు అని చేస్తే చాలా ఆనందం అంటాను. స్వామి చెప్తున్నాడే నా భర్త పోయినాడంటే వినిపించుకోలేదేమో, స్వామి ఆనందం అంటున్నాడే. అన్ని మంచి కోసమే, భర్త డెత్, భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా? రెండు కూడా జంట పక్షులే, పక్షులే. కనుకనే నేను అన్నిటికీ ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను. కనుకనే నా శక్తికి జద్ది నాకు పెరిగిపోతూ ఉంటుంటుంది. ఈనాటి వరకు నాకు ఏ వట్టి అంచెలు లేవు. ఒకే డిజైన్, అందరూ ఏకం కావాలి. అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి. నిరంతరం ప్రేమతత్వంలో మీరు పూజించాలి. జీవితంలో అందరినీ కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి, కోరుతుండేటువంటి. కనుక మీరు ఏదో తెలుసో తెలియకునో కొన్ని తప్పులు చేయవచ్చును. తెలుసుకుంటూ పోవటం మన పని కాదు. పాస్ పరిగెత్తి పాస్, ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. పూర్వపు వృత్తాంతాలు కనుక్కోవాలంటే ఫ్యూచర్ తెచ్చుకోవాలి. ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఆమ్ని ప్రెజెంట్. కనుకనే ప్రజెంట్ ని మీరు చూసి ఆనందించండి, ప్రజెంట్ తో మీరు ఆనందాన్ని అనుభవించండి. కనుకనే తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా అండి, మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమాన్ని, మంచితనాన్ని కోరుతూ రావాలి. వాళ్ళ గొప్పతనాన్ని మనం కోరనక్కర్లేదు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఆ గుడ్ బాయ్ గాడ్ బాయ్ అయిపోతాడు, కానీ బ్యాడ్ బాయ్ గాడ్ బాయ్ కాడు. గుడ్ బాయ్, గుడ్ బాయ్ అనిపించుకోవాలి. పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడికి ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు, కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. కళాదురికి గుడ్ అనేటువంటిదే పోయింది, బాయ్ బాయ్ బాయ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి. కానీ మనం సాధించవలసింది గుడ్ బాయ్. గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి కప్ప కడపటికీ గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ పోయినప్పటికీ ఏ పని చేసినప్పటికీ దీనివల్ల నాకు 10 మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి. నా నిమిత్తం కాదు, నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రమే విచారించాలి. ఈ సెల్ఫిష్నెస్ పోవాలి, సెల్ఫ్ లెస్ రావాలి. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్ లెస్, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్ లెస్. కనుకనే ఆ యొక్క లవ్ అనేటువంటి సెల్ఫ్ లెస్ గా ఉండాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తల్లిదండ్రులు మీరు అభివృద్ధి పరచుకొని ఆ తల్లిదండ్రుల ఆజ్ఞలు మీరు శిశ్రావహించి ఈ క్రమక్రమేణ ఇంకా ముందుకు కావలసినటువంటి మీరు కూడా తల్లిదండ్రులుగా రూపొందాలి, బోధిస్తూ రావాలి. కనుక ఇలాంటి ప్రబోధనలు చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ, నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. పిల్లల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునికి చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైన పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపజేశాం. కనుక ఈ 19 అనేటువంటి ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా కొన్ని వేల సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటి చాలా మంది ఇంకా నెలనెలా కూడా 19వ తేదీకంతా కూడా పండుగలు చేసుకుంటున్నారు. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించేసినవి మీరు భావించాలి. రామ రామ రామ రామ రామ రామ.

ಭವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮ ಪರಮ ಶಾಂತಿ ಸುಖ ನಿಧಾನ ದಿವ್ಯ ರಾಮ.

0: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటిది ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు, తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తులకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపజేశాం. కనుక ఈ 19 అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా వేల సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటిది. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించింపజేసినవి మీరు భావించాలి.
1: స్త్రీల యొక్క ఆదర్శం వల్లే భారతదేశ ఔన్నత్యం ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. స్త్రీలు తమ ప్రేమానురాగాల్నే శక్తిగా పెట్టి దివ్య మార్తమూర్తిగా, పతిభక్తి శిరోమణులుగా, దైవభక్తి పరాయణులుగా, జ్ఞానశక్తి యోగినులుగా, దేశభక్తి వీరాంగనులుగా తయారయ్యారు. ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు పొందాలన్నా దానికి వారి మాతృమూర్తుల ప్రేరణ పెంపకంతో పాటు వారి దివ్య ఆశీస్సులు కూడా ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. ఇలాంటి శక్తివంతమైన స్త్రీలు కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, కోడలిగా, అత్తగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో పాత్రల్ని కుటుంబంలో నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబంలో సుఖశాంతులు, వాటి వల్ల దేశంలో శాంతి భద్రతలకి కారణం స్త్రీ అని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. మంచి పనులు చేసి అందరికీ ఆనందం కలిగించాలన్నా, మంచి మాటలతో ప్రేమగా జీవించాలన్నా అది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందంటారు స్వామి. ఇలాంటి సదాలోచనలు, సత్ప్రవర్తనను పెంపొందించేది తల్లి ఒడే మొదటి బడి కదా. అది తల్లి ప్రేమ వల్లనే అవుతుంది అంటూ తల్లి యొక్క హృదయాన్ని, తల్లి ప్రేమని ఇలా చెప్తూ ఉంటారు స్వామి. సన్న జాజి కన్నా సంపంగ లత కన్నా, జున్ను గడ్డ కన్నా వెన్న కన్నా, నెమలి కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా, కన్న తల్లి ప్రేమ సున్నితంబు అని. మరి ఇలాంటి కోమల మనస్తత్వం గల స్త్రీలు తల్లులుగా తమ బిడ్డలను ఆదర్శవంతమైన విలువలను వారిలో పెంపొందించి పెంచాలి అంటారు స్వామి. ప్రస్తుతం కుటుంబంలో ఉన్న అశాంతికి, దేశంలో అలజడుల నుండి మనం ఆనందకరమైన జీవనం సాగించడానికి నేటి తల్లులు, ముఖ్యంగా స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంది అంటారు, వాళ్ళ బాధ్యత ఎంతో ఉంది అని స్వామి చెప్తారు. ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం శ్రీజ.
2: అలాగే
1: మరి ముందు ఏం సాధించాలన్నా స్వామి చెప్తారు డిసిప్లిన్ చాలా అవసరం అని. డిసిప్లిన్ గా ఉంటేనే మనం అనుకున్న దాన్ని కార్యరూపంలో పెట్టడం అవుతుంది, దానివల్ల ఫలితాలు కూడా వస్తాయని. కాబట్టి ఈ డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలకి డిసిప్లిన్ చెప్పేది అంటే స్కూల్లో చెప్పినప్పటికి ఇంట్లో తల్లిదండ్రులు కూడా దానికి ప్రాముఖ్యత ఇచ్చి, తల్లి అంటే స్కూల్ టైం 9 గంటల కంటే తల్లి ఇంట్లో చెప్పాలి, నాయన లేట్గా వెళ్లకూడదు, నువ్వు తొందరగా స్కూల్కి వెళ్ళు అని ఆవిడ చెప్పాలి అన్నప్పుడు ఈవిడ కూడా డిసిప్లిన్ పాటించినప్పుడే సాధ్యమవుతుంది కదా.
2: మొదట మనం క్రమశిక్షణగా ఉంటేనే పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. ఏ పనైనా మనం చేసేటప్పుడు పొద్దున లేవడం కానీ, భోంచేయడం కానీ, ఏదైనా పనులు చేసుకోవడంలోనా కానీ మనం అదే టైంకి చేసుకుని ఒక క్రమశిక్షణ పాటిస్తే పిల్లలు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. మనం అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళకి చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు. మనం ఒకసారి చెప్పినా కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో మనం వాళ్ళ క్రమశిక్షణగా ఉండి మనం వాళ్ళకి బోధిస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకోకుండా కూడా
1: వింటూ
2: ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థమవుతుంది.
1: చాలా బాగా చెప్పారు. డిసిప్లిన్ అంటే టైం విషయంలోనే కాకుండా మనం ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చెయ్యాలి, ఇందులో కూడా తల్లుల ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది.
2: అవునండి, పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు. వాళ్ళ చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళకి వేరే ఆలోచన ఏమీ ఉండదు. చిన్నపిల్లల మనసు, వాళ్ళతో వాళ్ళ బ్రెయిన్స్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు. మనం కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ గురించి ఏదైనా చెడుగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు మనల్ని వింటూ ఉంటారు,
1: వాళ్ళ దృష్టి.
2: సో మనం అది ఆ ఒక తప్పు మనం చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అది విని వాళ్ళు కూడా అది ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసి తెలియకుండానే అది వాళ్ళలో వచ్చేస్తుంది ఆ అలవాటు. మనం మళ్ళీ పిల్లల మీద విసిగించుకోవడం అందులో అర్థం లేదని నాకు అనిపిస్తుంది. తర్వాత పిల్లలు మంచి కంపెనీని చూసుకోవడం, అంటే మంచి మిత్రులతో గడవడం, మంచి మిత్రులతో మాట్లాడడం, వాళ్ళతో మంచి మాటలు మాట్లాడడం, ఇలాగన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ మంచి కంపెనీని అలాగే ఫాలో అవుతూ ఉంటే వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వీళ్ళకు వచ్చేస్తుంది, వీళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా.
1: అది చెప్తారు కదా, మనం ఇంట్లో ఎన్ని చెప్పినప్పటికీ మనం మంచి చెప్తూ ఉంటాం, కానీ బయటకు వెళ్ళాక ఆ మంచిని పాటించే వాళ్ళ సర్కిల్లో వీళ్ళు లేకపోతే దీని నుంచి డీవియేట్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్ పిల్లలు మనం చెప్తాం చిప్స్ తినకూడదు, చాక్లెట్ తినకూడదు, మంచిది కాదని, కానీ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ సర్కిల్లో చిప్స్ చాక్లెట్స్ తింటూ లేకపోతే జంక్ ఫుడ్ తిన్నారనుకోండి, వాళ్ళు ఎలా కంప్లైంట్ చేస్తారంటే అమ్మ మీరే చెప్తారు ఇంట్లో తినకూడదు, మా ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు, అది మంచి ఫుడ్డే అంటే ఏంటవుతుంది, ఓకే మా ఇంట్లో చెప్పిన డిసిప్లిన్ అంతా కూడా నాతోనే స్ట్రిక్ట్ గా ఉంటున్నారు, బయట సర్కిల్ వాళ్ళు ఎవరు లేరు అన్న భావన వీళ్ళకి కలుగుతుంది. అదే వాళ్ళు వెళ్ళిన సర్కిల్లో కూడా నిజమే మా వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు, సో ఈ జంక్ ఫుడ్ మనం తినకూడదు అన్న వాళ్ళతో ఆ కంపెనీలు ఉన్నారనుకోండి, ఇంట్లో మనం చెప్పిన డిసిప్లిన్ కి అది యాడ్ ఆన్ అయ్యి వాళ్ళు పాటించడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది.
2: అవును, మీరు చెప్పింది కరెక్టే, కానీ మనం కూడా వాళ్ళకి మంచి చెప్తూ ఇలా ఉండాలి అని మనం ఎప్పుడు డైరెక్ట్ చేయొచ్చు వాళ్ళని. స్వామి ఏం చెప్తారంటే ఇంట్లో పేరెంట్స్ కాకుండా బయట వాళ్ళు కూడా ఒక ఏదైనా మంచిని బోధిస్తే అది కూడా వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు చెప్తే మాత్రమే ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలని ఏమి లేదు. బయట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ మంచి మాటలు చెప్పినా స్వామి విషయ దేవుని గురించి మాట్లాడినా కూడా వాళ్ళకి అది ఆటోమేటిక్ గా ఓకే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలాగా కూడా ఉన్నారు.
1: అందుకే స్వామి ముఖ్యంగా బాల వికాస్ స్టార్ట్ చేసింది కూడా ఏంటంటే ఇంట్లో అదే మంచి విషయాలు చెప్తారు కానీ ఎప్పుడు మా అమ్మాయి చెప్తుంది, మా నాన్న ఇలా చెప్తారు అనుకుంటారు. అందుకే స్వామి ఏం చెప్పారంటే బాల వికాస్ అని పెట్టి మన పిల్లల్ని మనం ఎలా బాగు చేయాలనుకుంటున్నాం, చుట్టుపక్కల అందరి పిల్లలకి అదే విషయాన్ని ఆ మంచిని చెప్పినప్పుడు ఆ ఒక్క సద్భావం చాలు ఆ బాల వికాస్ గురువుకి అంటారు. మీరు చెప్పినట్టు ఆ బాల వికాస్ క్లాస్కి వచ్చినప్పుడు ఆ పిల్లడు అదే విషయం ఇంట్లో చెప్తే అది తను ఇంపార్టెంట్ అని తీసుకోడు, అదే బాల వికాస్ టీచర్ చెప్పి మిగతా పిల్లలందరూ కూడా పాటిస్తున్నారు, మీరు ఇలా చేశారా, మీరు ఇలా చేయకపోతే ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు అది తనకి బాగా ఇంపాక్ట్ అయ్యి ఆ పిల్లలు పాటించడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకు బాల వికాస్ అన్న దాంట్లోని పిల్లలు ఎంతో మార్పు చెందుతారు, వాళ్ళ ఆలోచన విధానంలో ఎంతో మార్పు వస్తుందని స్వామి ఉద్దేశం కూడా.
2: అవును, బాల వికాస్ వాళ్ళు ఎంతో మార్పు తీసుకొస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు బాల వికాస్ అటెండ్ చేస్తే కూడా వాళ్ళకు కూడా ఇంకా ఏమేమి చేయాలి ఎలా చేయాలి అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటి పేరెంట్స్ లో కూడా వాళ్ళకి వాల్యూస్ పిల్లల్లో ఎలా పెట్టాలి అనేది వాళ్ళకి తెలియదు, మేబీ వాళ్ళకి పెట్టాలని ఉంది బట్ ఎలా పెట్టాలి అనే ఒక అవగాహన వాళ్ళకి లేనందువలన ఇప్పటి ఆ జనరేషన్ తల్లులు కూడా బాల వికాస్ అటెండ్ అవుతే అది ఒక యాడెడ్ ఇది అవుతుంది పిల్లలకు కూడా.
1: అవును, ఈవెన్ స్వామి చెప్తారు కదా పిల్లల కోసం క్లాస్ కాదు గురువు కూడా, పిల్లలకి ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు చదివి దాన్ని నేర్చుకుని దాన్ని పాటిస్తావు, అది చేసి వాళ్ళకి చెప్తావు కాబట్టి టీచర్ కూడా యాక్చువల్లీ ఇక్కడ స్టూడెంట్ కిందే లెక్క కాబట్టి ప్రతి తల్లి కూడా తను నేర్చుకుని పాటించినప్పుడే తన పిల్లలకి చెప్పగలుగుతుంది అని. చాలా బాగుంది. మరి ఈ విషయంలో మనం చెప్పుకున్నప్పుడు స్వామి కూడా మనకి మహిళా దినోత్సవం అంటే ఈశ్వరమ్మ గారికే ఎంతో పెద్దపీట వేస్తారు, ఈశ్వరమ్మ గారిని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెప్తారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు నా పిల్లలే బాగుండాలి, నా పిల్లలే తినాలి, నా పిల్లలే ఆరోగ్యంగా ఉండాలనుకోలేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆవిడ అందరు పిల్లల్ని చేరదీసి వాళ్ళు మట్టిలో ఆడుకుంటూ ఉంటే బాబు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మట్టి చేతులతో నువ్వేం తినకూడదు, నువ్వు ఇంటికి వెళ్ళాక చేయి శుభ్రంగా సబ్బుతో కడుక్కొని అప్పుడు తినాలి, వాడెవడో పక్కవాడు పిల్లడు మనం ఎందుకు చెప్పాలి నాకేంటి అవసరం అనుకోలేదండి, ఆవిడ అలా చుట్టుపక్కల పిల్లలందరికి చెప్పడం నువ్వు మంచిగా మాట్లాడాలి, నువ్వు ఇలాగా శుభ్రంగా ఉండాలి అని వాళ్లల్లోని మంచి పెంపొందించడానికి ఆవిడ ఎంతో ప్రయత్నం చేసేవారట. అంతేకాకుండా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇలా చేయకూడదు ఇలా చెయ్యాలి అంటే స్వామి చెప్తారు. ఇప్పుడు బాల వికాస్ అని స్వామి పెట్టారు కానీ స్వామి చిన్నతనంలోనే ఈశ్వరమ్మ గారు అంత చక్కగా తనలోని మాతృత్వాన్ని అందరికీ పంచి సేవాభావంతో చేసేవారు అని.
2: చాలా బాగా చెప్పారు. ఇలాంటివి ఈశ్వరమ్మ గురించి చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయం అది వినడానికే ఎంతో వినసొంపుగా ఉంది. స్వామి ఒక తల్లి ఇంత బాగా ఇంత గౌరవం తెచ్చుకున్నారు అంటే ఇంత బాగా చుట్టుపక్కల వాళ్ళకి ప్రేమను పంచారు. కానీ ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియదు. మీరు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది.
1: అది ఏంటంటే అప్పుడు ఈశ్వరమ్మ గారిని కూడా అసలు స్వామి చిన్నతనంలో వచ్చిన భక్తులు తక్కువగా ఉండేవారు. వాళ్ళు ఈశ్వరమ్మ గారిని చూస్తే ఆవిడతో మాట్లాడాలి, ఆవిడ ఇంకా ఇంకొంచెం స్వామి గురించి తెలుసుకోలేకపోతే ఆవిడ మాట్లాడే విధానం బట్టి చాలా అట్రాక్ట్ అయ్యేవారట. ఆవిడ చాలా మృదువుగా మాట్లాడి వచ్చిన వాళ్ళకి మీకు ఏం కావాలి, మీకు ఏదైనా అవసరం ఉందా అని కనుక్కొని, అంటే ఆవిడలోనున్న అంటే నన్ను గౌరవించని చెప్పడం కాదు, అది ప్రేమతోటి మనం చూడగానే అవతల వాళ్ళు కలగాలి మనం చేసిన పనుల వల్ల మన మాటల వల్ల. అది ఈశ్వరమ్మ గారు ఎంతో దీనిగా చేయడం వల్ల భక్తులందరూ అదే విధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆవిడ ఎంతో గౌరవించేవారని స్వామి చెప్తూ ఉంటారు.
2: దీనివల్ల ఇంకొక గుణం ఏంటంటే ఓపిక, ఆవిడకి ఎంతో ఓపిక ఉన్నందువలన ఆవిడ ఇంతమందితో మాట్లాడుతూ ఇంతమందిని సర్దిదగలదు. అలాగే ఇప్పుడు తల్లి పిల్లలు కూడా రిలేషన్ ఎంతో ఓపికగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి తల్లుల్లో ఓపిక చాలా నశిస్తూ ఉంటుంది, పిల్లలతో సమయం కేటాయించలేకపోతున్నారు, టైం లేదు అంటున్నారు,
1: అంటే మిగతా పనులన్నిటితో బిజీ అయిపోయి పిల్లల విషయం కోసం ఓపిక నశించిపోతుంది, ఏదో రకంగా వాళ్ళ పని అయిపోవాలనిపిస్తూ ఉంటుంది.
2: అవును, సో ఈ యొక్క ఓపిక నశించడం వల్ల వాళ్ళకి కోపం వస్తుంది, ఈ కోపం ఆటోమేటిక్ గా పిల్లలు కూడా అది నేర్చుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఓపిక నశించడం అవుతుంది.
1: ఏదైనా
2: చిన్న విషయానికి కూడా వాళ్ళు కూడా ఆ ఓపిక నశించి వైలెంట్ గా తయారవడం, సో అది ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఎంత తల్లి పిల్లల కోసం టైం కేటాయిస్తే అంత ఓపికగా వాళ్ళు కూడా ఉండడం నేర్చుకుంటారు.
1: అవును, స్వామి ఒకసారి 1996 లేడీస్ డే సందర్భంలో చెప్తూ తల్లులే కాదు పిల్లల్ని షేప్ చేయడంలో, వాళ్ళని భావి మంచి పౌరులుగా తయారు చేయడంలో ఉపాధ్యాయులది కూడా ఎంతో బాధ్యత ఉంటుందని చెప్తూ, స్త్రీలు టీచర్లుగా ఉన్నట్టయితే వాళ్ళకి ఓపిక సహనం అన్నది బై బర్త్ వస్తుంది, వాళ్ళ నేచర్ అది కాబట్టి అంత ఓర్పుగా వాళ్ళకి మంచి విషయాలను చెప్తారు కాబట్టి ఆ వాళ్ళ ఆధ్వర్యంలో పెరిగిన పిల్లలు కూడా ఎంతో బాగుపడతారంటూ స్త్రీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు స్వామి. ఈ సందర్భంలో శ్రీజ మనం తిరుపతి వాస్తవ్యులైన శాంత గారి గురించి తెలుసుకోవాలి. ఆవిడ ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు. ఆవిడ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వారి బృందానికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి అసలు విద్య అంటే ఏంటి, టీచర్లు ఉపాధ్యాయులు ఎలాగా పిల్లల్ని సరిచేయాలి, వాళ్ళకి ఎలాగ బోధించాలి అనే విషయాలను చెప్పారట. అవి చెప్పినప్పుడు ఆవిడ ఎన్నో విషయాలు అవి గుర్తు పెట్టుకుని ఆవిడ జీవితంలో పాటించడం వల్ల ఆవిడలో ఎంతో పరివర్తన వచ్చి ఆవిడ పిల్లల్లో ఎంతో పరివర్తన తేగలిగారట. మరి ఆ విషయాలని మనం వారి మాటల్లోనే ఇప్పుడు విందాం.
2: తప్పకుండా.
3: ఇప్పుడు మన ప్రెజెంట్ సినారియో, మన సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువైపోయాయి. తల్లి తండ్రి పిల్లలు అంతే, న్యూక్లియర్ ఫ్యామిలీ అంటున్నారు దాన్ని. చాలా ఫ్యామిలీస్లో తల్లి తండ్రి ఇద్దరూ వర్క్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో ఈ పిల్లలు స్కూళ్ళకు వెళ్తారు వస్తారు, వాళ్ళకి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉండరు, తల్లి తండ్రి ఇద్దరు కూడా పాపం ఆఫీసులో పనిచేసుకుని అలిసిపోయి ఎప్పుడో వస్తారు ఇంటికి. వచ్చాక వీళ్ళని కూర్చోపెట్టి వీళ్లతో మాట్లాడటానికి కానీ లేక మంచి చెడు విడమరిచి వివరించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటానికి కానీ ఇద్దరి దగ్గర టైం ఉండట్లా వాళ్ళకి అంత ఎనర్జీ కానీ ఓపిక్ కానీ ఏదైనా అనుకోండి ఏది తగినంతగా ఉండడం లేదు. ఇలా చెయ్యి అంటారు తల్లిదండ్రులు, ఎందుకు చెయ్యాలి ఇలా అనే వివరణ వాళ్ళకి దొరకడం లేదు. ఇంతకు ముందర తాతలు నానమ్మలు అమ్మమ్మలు ఉండేవారు, ఏదో చెప్పేవారు, కథల రూపంలో ఎన్నో విషయాలు చెప్పేవారు, ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోతోంది. మరి ఇటువంటి ఒక పరిస్థితిలో టీచర్స్గా, అంటే పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లో గడుపుతున్నారు కాబట్టి కాలేజీల్లో, టీచర్స్ బాధ్యత ఎంత మటుకు ఉంది వారికి మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని అందించడంలో, టీచర్స్ యొక్క బాధ్యత ఎంత మటుకు ఉందని మీరు భావిస్తున్నారు? ఆ పరంగా ఆ విషయంగా నేటి ఉపాధ్యాయులకు లెక్చరర్స్ కు మీరిచ్చే సూచన ఏమైనా ఉందా?
4: నేను స్వామి పరిధిలోకి రాకముందు పాఠం మాత్రం చెప్పేసి వచ్చేసేదాన్ని. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి బాధ్యతని గుర్తు చేసిన తర్వాత నా టీచింగ్ విధానంలో కొంత మార్పు చేసుకున్నాను. గంటసేపు పాఠం చెప్పకుండా 10-15 నిమిషాలు వాల్యూస్ గురించి, పిల్లల ప్రవర్తన గురించి, పిల్లలకు తెలియని విషయాలు, భగవంతుని గురించి అయితేనేమి, ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నించాను. పిల్లలకు మనం చదువుతో పాటు విలువలను అందించడంలో ప్రత్యేకమైన బాధ్యత ఉపాధ్యాయుల మీదనే ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు పిల్లలు వినడానికి కానీ ఆచరించడానికి కానీ ఆసక్తిని చూపిస్తారు. ఇంట్లో మీరన్నట్లు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవచ్చు, ఎందుకంటే వాళ్లకి టైం లేక వాళ్లని ఎక్కువగా ఏమీ ఆలనా పాలనా చూసుకోకుండా ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తే వినడానికి వాళ్ళెవరూ రెడీగా ఉండరు. అదే ఉపాధ్యాయులు ప్రేమతో మీరిలా ఉంటే బాగుపడతారు. మీరు విలువల్ని పాటించి మంచి వ్యక్తులుగా అవడానికి ప్రయత్నించండి అని చెప్పినప్పుడు పాఠాలతో పాటు అవి కూడా వింటారు. విద్యార్థులు విన్న వెంటనే మారకపోతే ఏమీ మనం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం చెప్పే విషయాలు వాళ్ళకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి. అందుకని చెప్పడం మాత్రం మానేయకండి. పిల్లలు ఇలా ఉన్నారు, ఎంత చెప్పినా వీళ్ళు వినరు, ఇలాగే ఉంటారు అని డోంట్ గివ్ అప్. చెప్పడము ఒక్కసారి కాదు, పదిసార్లైనా కానీ పిల్లలు మనల్ని గురించి ఏమనుకుంటున్నా కానీ చెప్పడం మాత్రం మానకూడదు. స్వామి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెప్పిందే చెప్తున్నారు. వినే వరకు చెప్తారు, విన్నవాళ్లు బాగుపడతారు, వినని వాళ్లు ఎప్పుడో ఒకప్పుడు బాగుపడతారు. అలాంటి ఆశతో నేను పిల్లల దగ్గర నుంచి, కొంతమంది పిల్లల దగ్గర నుంచి అంత ప్రోత్సాహం లేకపోయినప్పటికీ విలువల గురించి మనం చెప్పే విషయాలు చెప్పాలి. వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సమాజానికి వాళ్ల బాధ్యత ఏంటి, ఎలా ఉంటే వాళ్లకి ఇది వాళ్లని వాళ్లను ఉద్ధరించుకోవడం ఎవరికోసరమో కాదు, మీరు బాగుపడాలి, మీరు మంచిగా ఉంటే మీ జీవితం సుఖమయంగా ఉంటుంది. ఇలాంటి విషయాల్ని మనము పదే పదే చెప్తూ ఉండాలి. అందరి ఉపాధ్యాయులకి నేను రేడియో సాయి తరఫున విన్నవించుకోవడం ఏంటంటే, కనీసం 5 నుంచి 10 నిమిషాలు ప్రతిరోజు మీ చేతుల్లో కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులుంటారు, వాళ్లకి ఈ విషయాలన్నింటినీ చెప్తూ వాళ్లలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం మన బాధ్యత.
2: ఇప్పుడు పేషెంట్స్ గురించి విన్నాం కదా, ఈ పేషెంట్స్ వల్ల అంటే ఓపిక, ఈ ఓపిక ఉంటే మనం ఎంతో మార్పు ఎందరిలోనో తీసుకురావచ్చు. ముందు తల్లులకి ఓపిక ఉండాలి. పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళు పదే పదే చేస్తుంటారు, మనం వాళ్ళకి పదే పదే చెప్తూ ఉండాలి. ఒకసారి చెప్పగానే అయ్యో వాళ్ళు వినట్లేదు, నాకు విసుగు వచ్చేస్తుందని మనం అనుకుంటాం, కానీ సహనంతో వాళ్ళతో చెప్తూ ఉంటేనే ఇప్పుడు కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే నా కోసం చెప్పారు అనేది వాళ్ళకు రియలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అది వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోతుంది.
1: నాకు అలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది, అంటే మా పాపతో డీల్ చేసినప్పుడు అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు అనిపించినప్పుడు, అయ్యో స్వామి కూడా మనకి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చెయ్యండి, ఇది మంచి అని, కానీ మనం ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా వాటిని అమలు మారలేదు, అమలు పరచడం చాలా కష్టమైపోతుంది. అయినా స్వామి మనం ఏది ఎప్పుడు కాపగించుకో, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు అని ఎప్పుడు కాపగించుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. ఇంకా పేషెన్స్ గా ఇంకా ప్రేమగా మనకు చెప్తూనే ఉన్నారు స్వామి. కాబట్టి ఆ ప్రేమలో మనం ఒక వెయ్యవంతో రక్షవంతో ఆ పేషెన్స్ ని మనం అలవాటు చేసుకుంటే కూడా అది మనకు చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది.
2: మీరు ఇది చెప్తున్నప్పుడు నాకు మొహమ్మద్ యూని యొక్క కథ గుర్తుకొస్తుంది. ఆయన ఎంతో ఓపిగా ఉండడం వల్ల ఆయన వేరొకరిని మార్చడం ఆయనకి చేయగలిగినది. ఒకసారి ఏమవుతుంది అంటే చాలా మంది ఇతని ఇష్టమున్న వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక ఆవిడ ప్రతిరోజు ఆ మహమ్మదుడు అలా వెళ్తున్నప్పుడు చెత్త పోసేది, తల పని చెత్త పోసేది, ప్రతిరోజు ఇలా చేసేది తనకి ఏదో ఒక ఆనందం కలిగేది. సో ఒకరోజు చెత్త వేయదు. సో తను అనుకుంటాడు ఏమీదో చెత్త వేయలేదే అని చెప్పేసి వెళ్లి చూస్తాడు. వెళ్లి చూడగానే ఏమవుతుంది, ఈవిడ బెడ్ పైన పడుకొని ఉంటుంది బాగలేక. ఈయన వెళ్లి ఆవిడకు నీళ్ళు అందించి ఆవిడ గురించి పరామర్శిస్తారు. అప్పుడు ఆవిడకి రియలైజేషన్ అవుతుంది అనమాట, నేను ఇంత తప్పు చేసి కూడా ఆయన నన్ను క్షమించి ఓపికతో నన్ను చూడ్డానికి వచ్చారు, నాకు ఒక గ్లాసు నీళ్ళు అందించారు అనేసి ఆవిడ అప్పటి నుంచి ఆయన భక్తురాలిగా మారిపోతుంది. సో ఇక్కడ మనం ఏమి నేర్చుకోగలుగుతున్నామంటే, ఓపిక మనల్ని ఎంత మాత్రం మనల్లో మార్పు తీసుకొస్తుంది అనేది. మనం ఓపికగా ఉంటేనే మనం ఇంకొకళ్ళు మార్పు తీసుకురాగలం. వాళ్ళు ఆ మార్పును వాళ్ళు ఆ ఒక ఓపికను వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా ఇంకొకళ్ళు మార్పు తీసుకురాగలరు అని దీంట్లో నేర్చుకోవచ్చు.
1: చాలా బాగుంది. అదే స్వామి చెప్తారు కదా, కేరింగ్ అన్నది గానీ లేకపోతే షేరింగ్ మనకి ఉన్నది పంచుకోవడం గానీ వాళ్లతోటి పెంచుకోవడం దేనికైనా సరే మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, పిల్లలకు అలవాటు చెయ్యాలి అని. మనం ఇప్పుడు చెప్పిన పేషెంట్ గా ఉండడం అంటే ఇంట్లో స్త్రీలు ఎంత ఓర్పుతో ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుందంటే ఉన్న అన్ని రిలేషన్స్ లో, మన ఫ్యామిలీస్ లో చూసుకుంటే అత్తగారు మామగారు గాని మిగతా ఏ రిలేషన్స్ లోనైనా ఈ స్త్రీ తల్లిగా తను అందరితో ఎలా బిహేవ్ చేస్తున్నది అన్నది పిల్లలు చెప్పకుండానే వాళ్ళు వింటూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈవెన్ ఆ కథలు కూడా ఉన్నాయి కదా, మీరు ఎలా ట్రీట్ చేస్తే రేపు ఉదయం మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు అని. కాబట్టి ఆ ఓర్పు అన్న తల్లిలో ఉంటే ఆటోమేటిక్ గా ఓకే ఇలాంటి సందర్భంలో మా అమ్మగారు ఇలా బిహేవ్ చేశారు కాబట్టి నేను అది నేర్చుకోవాలి అని వాళ్ళకి ఇప్పుడు తట్టపోయినా అది వాళ్ళ బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండి వాళ్ళకి ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. స్వామి అదే చెప్తూ ఎప్పుడు నేను నాది అనుకోకుండా మా పరిధి కొంచెం పెంచుకుంటే బాగుంటుంది, విశాలమైన భావాలను పెంచుకోవాలి అంటారు. ఎంతసేపు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఇంతవరకే కాకుండా ఇప్పుడు స్వామి పెట్టిన సేవ అన్న ఆ ఉద్దేశం అదే. ఎందుకంటే నువ్వు తిన్నావు, నీ పిల్లలకి నీకు చూసుకుంటున్నావు తప్ప నీ వల్ల సమాజానికి ఏమి ఉపయోగం ఉంది? మరి ఎందుకు సమాజం నేను ఉపయోగపడాలి అంటే స్వామి అంటారు, ఎంతో సమాజం నుంచి మనం పొందుతున్నాం, వాళ్ళ వల్లే మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం, మనం కూడా తిరిగి వాళ్ళకి సాయం చేయడమే సేవ అన్న స్వామి చెప్తూ ఉంటారు. మరి ఈ సేవాభావంలో పిల్లల్లో పెంచాలన్నా కూడా ముందు తల్లిదండ్రులుగా మనం వాటిని ఇంబైబ్ చేసుకుని మనం చేస్తూ ఉండాలి. మనం గబుక్మని ఎవరికైనా వాళ్ళకి లేదు, వాళ్ళకి ఆకలి అంటే మనం ఇచ్చామనుకుంటే రేపు ఉదయం మనం చెప్పకుండానే పిల్లవాడు ఓకే మా అమ్మ అప్పుడు ఇచ్చింది కదా నేను ఇవ్వాలి, నా దగ్గర ఉన్నది పంచుకోవాలి అన్న భావం వస్తుంది. ప్రతిది కొన్నదేం చేయి, ఇదిగోటి ఇది నాది ఇది నీది నువ్వు దాచుకో ఎవరికి ఇవ్వకు ఇది మనది అన్న భావంలోంచి లేని వాళ్ళకి షేర్ చేయాలి అన్న భావం పిల్లలకు నేర్పిస్తే ఆటోమేటిక్ గా ఒరే నువ్వు సేవ చేయరాని రేపు ఉదయం వాడికి చెప్పక్కర్లేదు. ఎవరైనా బాధపడుతుంటే అయ్యో వాడికి అవసరం నాది ఉన్నది నా దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళు కొంత వాళ్ళకి ఇచ్చి నేను సార్ అది మన హ్యాపీనెస్ తప్పించి అదేదో బాధ్యత అని అనుకోకుండా ఆ గుణాన్ని చిన్నప్పుడే పిల్లల్లో పెంపొందించాలంటారు స్వామి.
2: స్వామి ఏం చెప్పారంటే పిల్లల్ని మీకు ఒక వస్తువులాగా నేను ఇస్తున్నాను, వాళ్ళని మీరు కడిగిన ముత్యంలా తయారు చేసి సంఘానికి అందించాలి. పిల్లల్ని నేను ఇస్తున్నాను, మీరు ఒక గార్డెన్ లాగా వాళ్ళని మంచిగా చూసుకోవాలి, మంచి దారిలో నడిపించాలి, రేపు 10 మందికి ఉపయోగపడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, పిల్లలు కొంచెం పెరగగానే పిల్లలు పుట్టగానే పెరగగానే అది వాళ్ళు మన సొంతం, వాళ్ళు ఇంకెవరికి కాదు, వాళ్ళు దేవుని పిల్లలు కాదు అని ఒక ఆలోచనతో వాళ్ళ చెడుని అప్పుడప్పుడు గమనించకుండా పోవడం,
1: అవును
2: ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.
1: అతి గారాభం వల్ల,
2: అతి గారాభం అంటే పిల్లలు అలాగే ఉంది, అతి గారాభం వల్ల వాళ్ళు ఏమడిగినా మనం ఆన్ ది స్పాట్ ఇచ్చేస్తున్నాము. సో వాళ్ళకి ఆ విలువలు తెలియట్లేదు, ప్రతి ఒక్కటి వాళ్ళు అడగగానే ఇస్తున్నాము. సో వాళ్ళకి అది ఎలా వస్తుంది ఎలా వచ్చింది అనే ఒక అవగాహన లేకుండా పోతుంది. సో స్వామి ఏం చెప్తున్నారంటే పిల్లలు తప్పు చేసేది అప్పటికప్పుడు అది ఖండించాలి, వాళ్ళు మంచి దారిలో నడిపించాలి. ఒక దేవుడి మార్గంలో నడిపిస్తే రేపు వాళ్ళకి ఏదైనా తప్పు చేసినా కూడా ఓకే ఎవరు చూడకుండా నా తప్పును దేవుడు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళు మనం నింపగలిగితే చాలా వరకు మనం సక్సెస్ అయినట్టు.
1: అందుకే స్వామి చెప్తారు కదా, దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే మనం ఆ బీజం వాళ్ళు నాటాలి అని. మనం ఎన్నాళ్ళు వాళ్ళతో ఉంటామండి, ఇప్పుడు చూడండి చంటి పిల్లగా ఉన్నప్పుడు 24 అవర్స్ మనం ఎత్తుకొని మనతోటే ఉంటారు, శారీరకంగా కూడా దగ్గరగానే ఉంటారు. అదే 3-4 సంవత్సరాలు వచ్చాక ప్లే స్కూల్ అని స్కూల్లో వేస్తే ఓ పూట స్కూల్కి వెళ్ళి వస్తారు. అలా మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ రోజంతా స్కూల్కి వెళ్తారు. అలా మన నుంచి వాళ్ళు విడివడి మనకన్నా దూరంగా వాళ్ళంతటి వాళ్ళు సొసైటీలో ఉండి వాళ్ళు ఇండివిజువల్ గా పెరగాలి. కాబట్టి మన దగ్గర ఉన్న ఎంతసేపు నేనుంటే చూస్తాను ఓకే తప్పు చేస్తున్నావు ఇలా చేయకూడదని చెప్తాం, మన ఆబ్సెన్స్ లో కూడా వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి అంటే కారణం ఏంటవ్వాలి? ఇక్కడైతే తెలుసు అమ్మ తిడుతుంది అంటే ఇనీషియల్ చిన్నప్పుడు, పెద్ద దానిలో అంతరార్థం తెలుసుకుంటారు అది వేరే విషయం. అలాగే వాళ్ళకి ఏం చెప్పాలంటే దైవ ప్రీతి, స్వామి నీతోనే ఉన్నారు, భగవంతుడు నీతో ఉంటాడు, ఎవరు చూసినా చూడకపోయినా నేనున్నా లేకపోయినా కూడా స్వామి ఉంటారు, స్వామి చూస్తూ ఉంటారు. అప్పుడు వాడు ఏదైనా తప్పు చేసే ముందు చెడ్డ మాట మాట్లాడు అయ్యో స్వామికి నచ్చదు కదా, లేకపోతే ఇక్కడ స్వామి ఇక్కడ ఉన్నారు స్వామి ఎలా ఫీల్ అవుతారు, ఆ భావన గాని వాళ్ళు పెట్టినట్టయితే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు కరెక్ట్ మార్గంలోనే ఉంటారనిపిస్తుంది నాకు. కాబట్టి దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే పిల్లల్లో మనం నాటితే అది పాప భీతిని కలిగిస్తుంది. పెద్ద అయిన తర్వాత గాని వాళ్ళంతటి వాళ్ళగా ఉన్నప్పుడు తప్పు చేయకూడదు, నా వల్ల ఇతరులకు బాధ కలగకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా ఈ దైవ ప్రీతిలోంచి వస్తుంది అనిపిస్తుంది.
2: మీరు చెప్పింది చాలా బాగుంది. మీరు ఇలా చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక గురువు గారు తన శిష్యులకి ఒక అందరికీ అరటిపండు పంచి చెప్పారు, మీరు ఇది ఎవ్వరు చూడకుండా తినేసి రావాలి అని చెప్తారు. సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వెళ్ళి చెట్టు చాటున వెళ్తారు, గోడ చాటున వెళ్తారు, ఒక్కొక్క చాటున వెళ్ళి అందరూ అరటిపళ్ళు తినేసి వస్తారు అనమాట. అప్పుడు గురువు అడుగుతారు, ఎవరైనా చూసారా అంటే ఎవరు చూడలేదు గురువు గారు అంటారు. ఒరే పిచ్చివాళ్ళ, మన దేవుడు అనే వాళ్ళు మనం చూడకుండా ఉంటారా? మన దేవుడు చూడండి, మనల్ని ఎవరిని గమనించకపోయినా దేవుడు అనేవాడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. సో మీరు ఎవరు చూడలేదని చెప్పేసి ఏమి చేయలేరు, ఏమి చేసినా అది ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉంటారు. సో దేవుడు అనేవాడు ఉన్నాడు, అతను ఆయన మనల్ని ఎప్పుడూ నిరీక్షిస్తూనే ఉంటాడు. సో ఎవరు చూడకుండా మీరు ఏమీ చేయలేరు అని ఒక హితబోధ చేస్తారనమాట.
1: అదే చాలా బాగుంది. కాబట్టి స్వామి ఎప్పుడు మనతో ఉన్నారు అన్న భావం ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉంటాం. ఈ తప్పు చేయకుండా ఇలా పెరిగిన వాళ్ళు ఏంటంటే, రేపు ఉదయం సంఘంలో నీతి నిలబెట్టడానికి గాని, నీతిగా బతకడానికి గాని, అన్యాయంగా ఏది ఇప్పుడు ఏంటంటే పేరు ప్రతిష్టలండి, నేను ఇంత గొప్పవాణ్ణి అనిపించుకోవాలి. ఎందుకు, అది మన సాటిస్ఫాక్షన్ కన్నా నలుగురు కోసం బతకడం చాలా ఎక్కువైపోయింది. నేను వేసుకున్న బట్ట గాని, నేను వేసుకున్న ఇల్లు గాని, నాకన్నా కూడా స్టేటస్, అందరూ ఏమనుకుంటారు, ఓ వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు, అయ్యో వీళ్ళకి ఏం లేదా, అయ్యో వీళ్ళు ఇలాగే ఉన్నారా. మనం పక్క వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ పోతున్నాం గాని మనం ఎలా బతకాలి మన సాటిస్ఫాక్షన్ కోసం. స్వామి చెప్తూ ఉంటారు కదా, ఖరీదైన బట్టలు వేసుకోలేదు, కాకపోయినా నువ్వు హుందాగా మంచిగా కనిపించే ఏ బట్ట వేసుకున్నా చాలు అని. అలాగా వాళ్ళకి అంటే పక్క వాళ్ళ కోసం కాదు నా కోసం బతకాలని కూడా నేర్పించే బాధ్యత తల్లులదే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా చేసిన వాడు ఏంటంటే, రేపు ఉదయం నేను, నాది, నా పేరు కాకుండా చుట్టుపక్కల సమాజం వైపు చూడడానికి కూడా అది అవకాశానికి దారితీస్తుంది. ఎంతసేపు ఇప్పుడు చిన్న ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడే దీంతో సాటిస్ఫై అవుతా మనకి చాలు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, నాకున్న రిమైనింగ్ డబ్బుతో గానీ, శక్తితో గానీ, టైంతో గానీ ఎవరికైనా సేవ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంకోళ్ళకి నేను ఉపయోగపడతానా అన్న ఆలోచన కలుగుతుంది. ఎప్పుడు మనిషి యొక్క జీవితం సార్థకమవుతుందంటే నువ్వు సేవ ద్వారానే తరిస్తావని స్వామి చెప్పారు కదా. కాబట్టి పక్క వాళ్ళ గురించి కూడా ఆ ఆలోచించే విధానం ఈ గ్రాడ్యువల్ గా ఈ దైవ ప్రీతి పాప భీతిలోంచి వస్తుంది అని స్వామి చెప్పుకున్నారు.
2: చెప్పింది చాలా వరకు అది నిజం. తల్లులు ఎలా ఉండాలి అనేది ఇంకొకటి చర్చించగల ఒక విషయం ఏంటంటే, మనం చెప్పినట్టు తల్లులు క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళు ఏదైనా పాటిస్తేనే పిల్లలు కూడా అది చూసి పాటిస్తారు. అలాగే మనం ఉన్న దాంతో ఎలా, ఇప్పుడు మీరు చెప్పారు స్టేటస్ గురించి చెప్పారు, అలాగే పిల్లలకి మనం ఉన్న దాంట్లో ఎలా బతకాలి అనేది కూడా ఆ యొక్క విలువను వాళ్ళకి నేర్పిస్తే రేపు వాళ్ళు ఎక్కువ డిజైర్స్ లేకుండా ఉన్న దాంతో ఎలా బతకాలి అది ఒక విలువను కూడా వాళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుందని.
1: మనం ఇక్కడ అసలు ఈశ్వరమ్మ గారే మనకి పెద్ద ఎగ్జాంపుల్ అండి. ప్రతిరోజు నాకు అనిపిస్తుంది ఆవిడ తలుచుకుని ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మనం చేయొచ్చని. అంటే తల్లిగా ఏ డౌట్ వచ్చినా ఈశ్వరమ్మ గారు లైఫ్ తీసుకుంటే ఓకే మనం ఇలా బిహేవ్ చేయాలి ఇలా నేర్చుకుని, ప్రతి స్త్రీ కూడా ఈశ్వరమ్మ గారిని చూసి చాలా నేర్చుకోవాలండి. ఆవిడ అసలు స్వామి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా డబ్బులు అడిగేవారట, స్వామి అడిగేవారట, ఏం గృహం అమ్మాయి నీకు కోరికలు ఎక్కువైపోతున్నాయి నీకు ఎందుకు డబ్బులు అని. అంటే స్వామి మనకు తెలియజేయడానికి ఆవిడతో అలా మాట్లాడేవారు. అంటే నాక్క స్వామి పలానా వాడికి చదువుకోవడానికి పుస్తకాలు లేవు, వాడి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. అలా ఆవిడ ప్రతిసారి కారణం కూడా వేరే వాళ్ళకు ఉపయోగపడడానికే, లేకపోతే వాళ్ళకి అనారోగ్యం ఉంది వాళ్ళని పలానా దగ్గరికి పట్టుకెళ్ళాలి అంటే ఎంతసేపు పక్క వాళ్ళకి సాయపడడం తప్పించి నాకు ఇది కావాలని ఆవిడ ఎప్పుడు స్వామిని డైరెక్ట్ గా కోరలేట.
2: ఎంతో నిస్వార్థమైన ప్రేమ.
1: ఎంత నిస్వార్థం అంటే ఆవిడకి అసలు ఆవిడని చూస్తేనే అంత ప్రేమమూర్తి అని స్వామి చెప్పింది. ఆవిడ చూస్తే మనకు అర్థమవుతుంది అప్పట్లో పుట్టపర్తుల్లో ఏమీ లేని టైంలో, ఇది మామూలు పల్లెటూరు కదండి, వచ్చిన భక్తుల్లో ఏదైనా అనారోగ్యం చేసినా అక్కడ చుట్టుపక్కల డాక్టర్లు కూడా ఉండేవారు కాదు. అలాగే మరి వాళ్ళైతే కొన్ని రోజులకు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ గ్రామంలో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడేవారట. డాక్టర్ లక్ష్మీ గారిని గైనకాలజిస్ట్ స్వామి డివోటి ఆవిడ. ఆవిడ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక వారం రోజులు ఉండి ఈ నిలయంలో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళని వాళ్ళకి మందులు అవి ఇవ్వడం, వాళ్ళని ట్రీట్ చేయడం చేసేవాట. అప్పుడు ఆవిడ స్వామిని అడిగి ఆవిడని ఊర్లోకి పట్టుకెళ్లి అక్కడ ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి మందులు రాయించి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వామితో అనేవారట ఆవిడ, స్వామి ఇలా ఏదో ఒక్క వారానికి వచ్చి వెళ్ళిపోతే మరి డే టు డే లైఫ్ లో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ తీసడానికి ఇక్కడ డాక్టర్ ఎవరు లేరు, ఎప్పటికీ ఇక్కడ ఒక లేడీ డాక్టర్ ఉంటే ఈ ఊర్లో ఆడవాళ్ళకి బాగుంటుంది కదా, మగవాళ్ళైతే ఎలాగో బయటకు వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు అప్పట్లో వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉండేది, వాళ్ళ ఈ గైనకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఎవరు చెప్పుకుంటారు అంటే ఆవిడ ఆలోచన విధానం చూడండి. ప్రతి వాళ్ళు ఆ బాధ నేను పడుతున్నాను, వాళ్ళ బాధను ఎలాగైనా తొలగించాలి, వాళ్ళకి ఒక సదుపాయం కల్పించాలి అన్నంత ప్రేమభావం ఉండేది ఆవిడలోని. అప్పుడు స్వామి ఒక 12 బెడ్స్ తోటి మన జనరల్ హాస్పిటల్ కడితే, ఇప్పుడు అంతా మనకి డెవలప్ అయిపోయాక అది పెద్దగా ఎత్తుగా అనిపించదు, కానీ అప్పట్లో అది కొండ మీద ఉన్నట్టు ఉండి నిలయంకి. అంటే అప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి రాళ్లు, ఇసుక, సిమెంట్ అందరూ మోసుకొని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కనమాట. అప్పుడు ఈశ్వరమ్మ గారు కూడా మోసేవారట. అందరు అనేవారట, అమ్మ మీరెందుకు మోయడము అని. అయ్యో నాకు కూడా అవకాశం కల్పించండి ఈ సేవ చేసుకునే భాగ్యం, అంటే ఇక్కడ నేనెవరు, నేనేం చేయొచ్చు, ఏం చేయకూ, ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు అందులో నేను పార్ట్ అవ్వాలి అన్నది ఆవిడ ఆలోచన. అలా చేసిన తర్వాత డాక్టర్స్ పర్మనెంట్ గా వచ్చారు. అక్కడ ఉంటున్నప్పుడు ఈవిడ కింద నుంచి కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని, నడవలేని వాళ్ళని పట్టుకొని డాక్టర్ దగ్గర పట్టుకెళ్లి, అంటే చూడండి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే మనం ఎలా టేక్ కేర్ చేస్తాం, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందండి, అదైతే పడట్లేదండి, ఇదైతే పడట్లేదు, అలాగా ఆవిడ వాళ్ళ గురించి అన్ని చెప్పి వీళ్ళ ప్రాబ్లం ఇది, వీళ్ళని జాయిన్ చేసుకోండి, వీళ్ళకి అంత ట్రీట్మెంట్ ఇవ్వండి, బాగైనంత వరకు ఇక్కడే ఉంచండి, ఆ తర్వాత పంపించండి, ఇన్ని వాళ్ళ గురించి చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వచ్చేవాట. అంతేకాకుండా ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు భయపడతారు కదా, అప్పట్లో ఇంజక్షన్ అంటే చాలా భయం.
2: అవును,
1: ఆవిడ చేపట్టుకొని పక్కనే నించుని ఆ పేషెంట్ కి ధైర్యాన్ని ఇచ్చేవాట. ఆ ఒక్క ఆ భావం మనం పెంచుకుంటే చాలు, ఇప్పటి స్త్రీలు మనందరం కూడా ఈశ్వరమ్మ గారి ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది.
2: నిజంగానండి, ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో మంచి వ్యక్తి అని కూడా చెప్పాలి. ఇంత గొప్ప మనసు ఉండడం, ఇంత మంచి మనసు ఆవిడకి ఉంది అని మనం చెప్పుకోవాలి. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆవిడ ఒక గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కానీ ఈరోజు అందరూ గొప్ప వాళ్ళుగా అవ్వాలనుకుంటున్నారే కానీ మంచి వాళ్ళుగా అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు.
1: అంటే దీని అంతటికి కూడా స్వామి చెప్తారు కదా, మన తల్లి యొక్క పాత్ర ఎంతో ఉంటుంది అని. ఇప్పుడు ఏంటవుతుందంటే, అందరూ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, లేకపోతే హస్బెండ్స్ వర్కింగ్ లో బిజీ అయిపోయినా, తల్లులదే అంత బాధ్యత మేజర్ గా తీసుకుని వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి. ఈ సందర్భంలో మనం జయలక్ష్మి గారు చెప్పిన విషయాలు తెలుసుకోవాలండి. మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన పార్థసారథి గారి కుమార్తె ఆవిడ, వారి మాటల్లోనే తల్లి యొక్క బాధ్యత ఏంటి, పిల్లల పెంపకంలోనే ఆవిడ ఎలా ఆలోచించాలి అన్న విషయాలు తెలుసుకుందాం.
2: అలాగే
3: అమ్మ, మరి అంత బిజీగా వారు ఉండేవారు, పిల్లల్ని పెంచటం గాని వాళ్లని తీర్చిదిద్దటం గాని తల్లి బాధ్యత, అదైతే మనకందరికి తెలిసిందే. కానీ తండ్రి ప్రమేయం, తండ్రి పని కూడా, బాధ్యత కూడా కొద్దిగా ఉంటుంది. ఇటువంటి కుటుంబ పరిస్థితుల్లో మీరు ఒక్కరు, వారంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఒకరు ఈ పిల్లల్ని ఏ విధంగా, ఎటువంటి మార్గంలో, ఈ స్వామి మార్గంలో పెట్టడానికి కానీ, వాళ్ళకి ఉన్నత విలువలను అందించడంలో కానీ, ఇటువంటి పిల్లల్ని పెంచే ప్రాసెస్ లో ఎలా మీరు నిలదొక్కున్నారు, స్వామి మీకు ఎటువంటి మార్గాన్ని చూపించారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో కూడా చెప్తానమ్మా. ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి ఇదే. ఈ మల్టీనేషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి ఉద్యోగాలు వచ్చాక తండ్రులు చాలా పాపం, వారు పొద్దున్ననంగా వెళ్తారు, రాత్రికి వస్తారు, వారి రోల్ తగ్గిపోతుంది పిల్లల పెంపకంలో. సో ఇది మా అందరి ప్రశ్న, అందుకని దీనికి మరి మీరు ఇచ్చే మార్గదర్శకత్వం ఏమిటి?
5: పేరెంటల్ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది. కానీ మనము యాక్చువల్ గా మనని చూసి నేర్చుకుంటారు. దే లెర్న్ సో మచ్ బై ఎగ్జాంపుల్ అండ్ ప్రిసెప్ట్. మనం చేయలేని ఏ పనిని వాళ్ళు మనం వాళ్ళ చేత చేయించలేము. కుటుంబంలో పెద్దలని, తల్లిదండ్రులని, అందరి యొక్క ప్రభావము కూడా ఆ లేత మనసుల మీద చాలా ప్రభావితమై, మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఎవరితోటి కలిసి ఉంటున్నాము, ఫ్రెండ్స్, మన ఆలోచన సరళి తెలియకుండానే కొంత భాగం వాళ్ళకి మన ప్రమేయం లేకుండానే అలవడుతుంది. తర్వాత వాళ్ల బయట వాతావరణం, వాళ్ళు ఉంటుండేటటువంటి స్నేహము, వాళ్ళు చదివే విద్యా సంస్థలు, వాళ్ళకి లభించేటటువంటి అవకాశాల మీద మిగతా వ్యక్తిత్వం ఏర్పడుంటుంది. అందుకే స్వామి ఇటువంటి బాల వికాస్ అనేటటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఇది దీని విలువ ఇంత అంత అయింది కాదు. ఎందుకంటే మన పెద్దవాళ్లలో చాలా ఒక విధమైనటువంటి రిజిడిటీస్, ఒక విధమైన మొండితనం. మన వాసనా బలాలు ఎంత గొప్పవి, ఎంత పటిష్టమైనవి అంటే తొందరగా మార్పు చెందలేము. కానీ ఆ లేత హృదయాల మీద మనం నేర్పించేటటువంటి, బోధించేటటువంటి విలువలు కానీ ఇంకోటి కానీ ముద్రింపబడి అవి వాళ్ళకి ఎంతో ఉపయుక్తమవుతాయి. వాళ్ళ శీల నిర్మాణానికి కానీ వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి కానీ తోడ్పడేటటువంటిది. చేత ఈ బాల వికాస్ అనేటటువంటి సంస్థ స్వామి అత్యంత ముఖ్యమైనది, అత్యంత ఇదైంది, ప్రభావితం చేసేది, పవిత్రమైనది ఈ బాల వికాస్ అనుకుంటా. ప్రేమ బీజాలు అనేటటువంటివి నాటేది ఆ బాల వికాస్లోనే ప్రారంభమవుతుంది. అసలు స్వామి బోధనలన్నిటిలోకి కూడా చెప్పాలి అంటే ఆ ప్రేమ తత్వమే అందరినీ ఆకర్షించి ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందని నా మట్టుకు నాకు నా అనుభవం ఆ ప్రేమతత్వమే చాలా పటిష్టంగా నా మీద ముద్ర వేసిందని చెప్పి ఆయన ఎవరు కఠినంగా ఇది చేయండి అని ఎవరినీ శాసించలేదు. కానీ ఉండవలసిన రీతి, సమాజం ఉండవలసిన రీతి, తల్లిదండ్రులు ప్రవర్తించవలసిన రీతి, పిల్లల్ని పెంచవలసినటువంటి పద్ధతి అన్నీ కూడా చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న వాళ్ళ ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన ఆచరణ ద్వారా, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల కళాశాలలు, ఆయన స్థాపించిన విద్యా సంస్థల ద్వారా అవి రూపొందించారు, చేశారు. అంచేత దాని విలువ ఇంత అంతా కాదు. పిల్లలు ఎదురుకుండా చాలా వరకు మంచి విషయాలు, ఎదటి వ్యక్తిని గురించి ఎప్పుడూ మంచివే చెప్పాలి పిల్లలకి. కుటుంబంలో ఇతర సభ్యుల్ని గురించి కానీ, కుటుంబంలో పరిసరాల్లో ఉండే ఇరుగు పొరుగుని గురించి కానీ, వాళ్ళ లోపాలని కానీ ఇవి కానీ ఎప్పుడూ మనం వాళ్ళ ఎదురుకుండా డిస్కస్ చేయడం కానీ సంభాషించడం కానీ, మనకి నొప్పి కలిగించేవైనా సరే, మనం ఇష్టపడకపోయినవైనా సరే, వారి ముందు ఎప్పుడూ కూడా మనం ప్రసంగించకూడదు అనేది మొదటి పాఠం నాకు. వాళ్ళు పినతండ్రులని, మేనత్తల్ని, కుటుంబ సభ్యుల్ని, ఇతర బంధువుల్ని గౌరవించాలంటే ముందు మనం గౌరవించాలి. ముందు వాళ్ళని గురించి ఉత్తమమైనటువంటి భావాలు ఆ హృదయాల్లో రేపెట్టాలి. చూడు, ఏదన్నా మనకి ఇష్టం లేనిది వాళ్ళు చేస్తే మనం మౌనంగా కొంతకాలం వాళ్లతోటి మాట్లాడకుండా ఉంటే, సైలెంట్ ఇది చేస్తే, ప్రొటెస్ట్, సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్లే మళ్ళీ మన దగ్గరకు వస్తారు వాళ్ళు చేయకూడని తప్పు చేస్తే. అంచేత ఈ విధంగా కొన్ని అడ్డంకులు, కొన్ని పాఠాలు కూడా ఈ పిల్లల పెంపకంలో నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకోవాలి కూడా, ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు కూడా నేను పిల్లలకి అదే చెప్తాను, నాకు అదే వర్తిస్తుంది. ఏమిటంటే పడుకునేటప్పుడు, నిద్రించే ముందు ఈ రోజు మనం ఏ విధంగా గడిపాం, ఎవరితోటైనా కఠినంగా మాట్లాడామా, ఎవరితోటైనా పోట్లాడామా, లేదా ఏదైనా ఒక చిన్న మంచి పని ఎవరికైనా ఒక సహకారం అందించామా, ఏ విధంగా వృధా అయిందా రోజు అనేటటువంటిది విశ్లేషించుకోవలసిందని మా పిల్లలకి చెప్పాను. అది నాకు కూడా వర్తిస్తుందని చెప్పాను ఈనాటికి కూడా. అటువంటప్పుడు ఈ రోజు కంటే రేపు ఇంకొంచెం బాగా ఉండాలి, రేపటి కంటే ఎల్లుండి ఇంకొంచెం బాగా ఉండాలి. ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన శీల సంపదని పెంపొందించుకోవచ్చు, సుగుణాలను పెంపొందించుకోవచ్చు, మన తప్పుల్ని మనం అర్థం చేసుకుని తెలుసుకోవచ్చు. ముందు ప్రోగ్రెస్ అవ్వాలి అంటే వి షుడ్ ఆల్వేస్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఫైండ్ అవుట్ అవర్ ఫాల్ట్స్. ద రియల్ ప్రోగ్రెస్ ఈజ్ ఇన్ రీట్రేసింగ్ అవర్ మిస్టేక్స్ అండ్ కరెక్టింగ్ అవర్ మిస్టేక్స్. దెన్ ఆల్ ఆఫ్ అస్ విల్ గ్రో.
6: ఇంత గొప్పగా కూడా చెప్పారు ఆవిడ. కానీ ఇప్పటి
2: కాలంలో ప్రతి ఒక్కరూ గొప్పతనానికే వెళ్తారు, కానీ మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అనేది ఎవరికీ లేదు. నా పిల్లలు మంచిగా ఎదగాలి అనేది లేదు. నా పిల్లవాడు గొప్పగా ఉండాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఇప్పటి పేరెంట్స్ ఉన్నారు. స్వామి ఏం చెప్తారంటే, మంచి పిల్లలు, మంచి పిల్లలు మన సంఘానికి అవసరం. గుడ్ బాయ్స్, గుడ్ చిల్డ్రన్. సో ఈ గుడ్ బాయ్స్ ఆటోమేటిక్ గా గాడ్ బాయ్స్ గా తయారవుతారు అనేది. ఎప్పుడు మనం మంచి పిల్లలుగా ఎదగాలని ప్రతి ఒక్కరూ మన పిల్లల గురించి అలా ఆలోచించాలి. కానీ ఎప్పుడే కానీ గొప్పగా వెళ్ళాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనేది మాత్రం ఆశించకూడదు. ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా కూడా మంచి అలవాట్లు, మంచితనం లేకపోతే ఆ గొప్పతనానికి అసలు విలువే ఉండదు.
1: సో మనం దానివల్ల అపకారమే తప్ప
2: ఉపకారం అసలు ఉండదు. సో మనం ఇందులో నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడు మంచిని పెంచుకుందాం, మన పిల్లల్లోనూ మనలోనూ మంచిని పెంచి మంచిని పంచుతాం.
1: బాగా చెప్పారు స్వామి. అదే చెప్తారు కదా, తల్లిదండ్రులు ఏంటంటే మీరు బాగా చదువుకోండి. స్వామి అడుగుతుంటారు ఎందుకు బాగా చదువుకోవాలి అంటే బాగా డబ్బు సంపాదించాలి, మంచి స్టేటస్. మీ పిల్లలు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు అని అడుగుతున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు అడుగుతున్నారే తప్ప ఎంత మంచిగా ఉన్నారు, వాళ్ళ వల్ల ఎంతమంది ఆనందంగా ఉన్నారు అన్నది మన ఆలోచన లేదు కాబట్టి పిల్లలకు కూడా అదే ఆలోచన రాకుండా పోతున్నది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా స్వామి చెప్పినట్టు అణాల కన్నా గుణాలు మిన్నా అని స్వామి ఎంతో చిన్న దాంట్లో పెట్టేశారు, కానీ మనం అది నేర్చుకుని దాని జీవితంలో పాటిస్తే దాన్ని మించింది లేదండి. మన ఈ వస్తువులు ఈ సంపదలు అవి ఇంపార్టెంటే, అక్కర్లేదని స్వామి చెప్పలేదు. అది ఎంతవరకు అవసరమో అవసరాలతో బతుకుతూ నువ్వు గుణానికి ప్రయారిటీ ఇవ్వు, అందులోంచే నువ్వు దైవత్వాన్ని చేరుకోగలవని స్వామి చెప్తూ ఉంటారు. కాబట్టి మనం పిల్లల్లోని గుణాలను ఎలా పెంపొందించాలి, మనలో ఈ గుణ సంపదని ఎలా పెంచుకోవాలని ఆలోచించి టువర్డ్స్ దట్ మనని స్వామిని గైడ్ చేయమని ప్రార్థన చెయ్యాలి. మరి ఈ సందర్భంలోనే విజయలక్ష్మి గారు చెప్పిన ఇంకొన్ని మంచి విషయాలను విందాం శ్రీజ.
5: అలాగే ఒకసారి స్వామి రామాయణంలో కోట్ చేస్తూ, వ్యక్తి ఎవరి కొడుకునియా ఎవరి మనవడినా ఎవరి తన కుటుంబ స్థాయి నుంచి ఒక విధమైనటువంటి గౌరవం కానీ అగౌరవం కానీ కొన్ని సమాజంలో జరుగుతూ ఉంటాయి. బలానా వాడి అబ్బాయి అంటే గౌరవిస్తారు, బలానా వాడి అబ్బాయి అంటే అబ్బుబ్బు అంటారు, ఆ విధంగా. కానీ ఇవన్నీ బహు తాత్కాలికమైనటువంటివి, చాలా చిన్నవి. మన సొంత ఇదితోటి శీల సంపదతోటి మన వ్యక్తిగత గుణాల వల్ల మనం సంపాదించుకునేటటువంటి గౌరవం సుస్థిరమైనటువంటిది. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వంకి వ్యక్తిత్వ వికాసానికి గుణ సంపదకి ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ నేను ఇంతటి వాడినా, ఈ కుటుంబం నుంచి వచ్చానా, వారి నుంచి వచ్చానా, వీరి నుంచి వచ్చానా అనే ప్రసక్తి ఉండకూడదు అంటూ అప్పుడు భాస్కర రామాయణంలోది ఒకటి కోట్ చేశారు. అది ఏమిటి అంటే, విశ్వామిత్రులు వారు జనక మహారాజు యొక్క దర్శనానికి వీరిని తీసుకెళ్లినప్పుడు, తాటకను వధించి తా వనకోటికి ప్రాణత్రాణమిడిన భ్రాతృవరులు మారీచుని సుబాహు ఘోరాజి మర్దించి అవ్వనంబును కాచిన శౌర్యనిధులు పాదాంబురుహ ధూళి పాపంబు నడిగించి నా అహల్యను తీర్చినట్టి కనులు శివధనుస్సారంబున్ చవిచూచిపోవంగనరుదించిన మహానుభావులు. ఇప్పుడు చెప్పారు దశరథుడి పుత్రులని అని చెప్పలేదు విశ్వామిత్రుడు, ముందు వీరి యొక్క గుణగణాలను విశ్లేషించి చివరికి దశరథ మహారాజు యొక్క పుత్రులు, దశరథ కుమారులు అని చెప్పి చెప్పారు. అంచేత భగవంతుడు ఎప్పుడూ కూడా నీ వ్యక్తిత్వ గుణాలని, నీ వ్యక్తి గుణ సంపదని, శీల సంపదని, ఇదిని చూసి ఆనందిస్తాడు. కానీ నీవు ఎక్కడ నుంచి నీ ఇదేమిటి, మా పెద్దలు నేతులు తాగారు, మా నువ్వు మూతుల వాసన చూడండి అనేటటువంటి భావం ఈ మీలో యువతరంలో గాని ఎక్కడ గాని ఉండకూడదు. ప్రతి వ్యక్తి తాను ఒక వ్యక్తి, తను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, తను ఎవరు, తను ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు వేసుకోవాలని చెప్పి చెప్పారు.
1: చాలా చక్కటి విషయాలు అంటే స్వామి చెప్పినవి మళ్లీ మళ్లీ మనకి గుర్తు చేస్తూ జయలక్ష్మి గారు చెప్పారు. కాబట్టి వీటన్నింటి సారం ఏంటంటే, మనం పిల్లల్ని బాగు చేయాలన్నా, తద్వారా సమాజాన్ని బాగు చేయాలన్నా, దేశం బాగుపడాలి, ఆనందంగా ఉండాలనుకుంటే అన్నింటికీ మూలం ఏంటంటే వ్యక్తిగా మనం ముందు సంస్కరించబడాలి. మనం మనలో వచ్చిన పరివర్తనే దీనంతటికీ కారణం అవుతుంది అన్నది మనం గ్రహించి, అంటే ఒక దీపం ఎలాగైతే అది వెలుగుతూ ఉంటుందో అది 10 మందికి వెలుగునిస్తుంది, దాని నుంచి 100 దీపాలు కూడా మనం వెలిగించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఒక వెలుగుతున్న జ్యోతులం కావాలి అని, మనలో ప్రతి స్త్రీలోని ఆ సద్భావాల్ని, ఈ శీల సంపదని, సద్గుణాల్ని స్వామి పెంపొందించాలని కోరుకుందాం. ఈ మహిళా దినోత్సవం నాడు అందరినీ స్వామి అనుగ్రహించి రేపటి పౌరులను తయారు చేసే మాతృమూర్తులను తయారు చేయాలని స్వామిని ప్రార్థిద్దాం. సాయిరాం. మనలో వచ్చిన పరివర్తనే దీనంతటికీ కారణం అవుతుంది అన్నది మనం గ్రహించి, అంటే ఒక దీపం ఎలాగైతే అది వెలుగుతూ ఉంటుందో అది 10 మందికి వెలుగునిస్తుంది.

ఇంతవరకు మీరు 2017 నవంబర్ 19వ తేదీన మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: ஓம் ஸ்ரீ சாய்ராம். க்ஷாரஜலம் க்ஷீரஜலமை ஆனந்தங்க பிரவகின்சின வைனம். భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు మానవజాతిని ఉద్దేశించి జంతూనాం నరజన్మ దుర్లభం, అన్ని జన్మలలోకి మానవజన్మ చాలా ఉత్కృష్టమైనది, ప్రేమ సేవ అనే రెండు అంశాలను ధ్యేయంగా పెట్టుకుని మానవుడు భవబంధాల నుండి విముక్తుడు కావాలి అని తమ దివ్య సందేశంలో తెలిపేవారు. అంతేకాకుండా సత్యసాయి సేవా సంస్థల వారిని గ్రామాలలో ఉన్న సమస్యలపై కృషి చేయమని తెలిపేవారు. మానవుని కనీస అవసరాలైన నీరు, విద్య, వైద్య సదుపాయాలను పల్లె ప్రజలకు అందజేయమని స్వామి వారికి పిలుపునిచ్చారు. సాయి సంస్థలు అందించే సేవల వల్ల పల్లె ప్రజలకు ఉన్న సమస్యలు వేళ్ల స్థాయి నుండి తొలగిపోయి వారికి శాశ్వతమైన పరిష్కారం అందించడం ద్వారా జాతి పురోభివృద్ధికి దోహదపడిన వారం అవుతామన్నది స్వామి ఉద్దేశం. స్వామి మాటలను శిరసావహించి సత్యసాయి సేవా సంస్థల వారు 50 సంవత్సరాలుగా మారుమూల గ్రామాలలో ఉన్న లక్షలాది పేద ప్రజలకు ఎన్నో రకాలైన సమస్యలను తొలగిస్తూ ఉచితంగా ఎన్నో సేవలందిస్తున్నారు. ఈనాడు భగవాన్ బాబావారిచే నెలకొల్పబడిన సేవా సంస్థ నైపుణ్యానికి, అంకితభావానికి, నిజాయితీకి, ఐకమత్యానికి ప్రతీకగా నిలచి ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంది. భగవాన్ బాబావారు తమ జీవితంలో పేద ప్రజల సమస్యలను తీర్చడానికి అనంతమైన ప్రేమను, కరుణను చూపారన్న విషయాన్ని కేవలం ప్రభుత్వమే కాకుండా వాణిజ్య సంస్థలు, న్యాయ నిర్ణేతలు కూడా గుర్తించారు. భారతదేశంలోనే కాక ప్రపంచం నలుమూలలా ఉన్న సత్యసాయి సేవా సంస్థల ముఖ్య లక్షణం సంఘనీతి, దైవ ప్రీతిగా గుర్తింపబడింది. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరిపురం అనే గ్రామం కథ స్వామి నిస్వార్థమైన ప్రేమకి, అనంతమైన దయార్ద్ర హృదయానికి నిదర్శనం. ఈ కథను మనం అందరికీ చెప్పి అందరితోనూ ఆ సంతోషాన్ని పంచుకోవలసిన విషయం. ఇందులో కొంతమంది ఖచ్చితమైన అభిప్రాయం, సాంఘిక బాధ్యత కల వ్యక్తులకి స్వామి సలహా హృదయాలకి హత్తుకుంది. వారు అక్షరాస్యత లేక ఏ విధమైన పౌరహక్కులు పొందనటువంటి మత్స్యకార కుటుంబాలకి ఆర్థికంగానూ, సాంఘికంగానూ సహాయాన్ని అందజేయాలని నిర్ణయించుకున్నారు. తెలివితేటలు గల కార్యసూరులు కొద్దిమంది ఉన్నా ప్రపంచాన్నే మార్చేయగలరు అన్న మార్గరెట్ మేడ్ మాటలని నిజమని నిరూపించారు. భగవాన్ బాబావారిని ఆదర్శంగా తీసుకుని కొంతమంది వాలంటీర్లు నిరాదరణకి గురైన ఒక కులానికి చెందిన వారిని కాపాడాలనుకున్నారు. వారిలో ఉత్తేజాన్ని కలిగించి వారి జీవితాలని గౌరవప్రదంగా తీర్చిదిద్దుకోవడానికి కావలసిన సదుపాయాలను కల్పించి వారి జీవన సరళిని మెరుగుపరచాలనుకున్నారు. ఆధునిక యుగంలో ఉండి కూడా గిరిపురం గ్రామస్థులు చాలా కష్టతరమైన జీవితాలని బాధతో గడుపుతున్నారు. ఆ విధమైన జీవన విధానానికి అలవాటు పడిపోయిన వారు అది వారి కర్మ అని సరిపెట్టుకుంటున్నారు. ఒక దశాబ్ద కాలం పైగా వారు కనీస అవసరమైన శుభ్రమైన తాగునీటికి కూడా నోచుకోలేదు. వారు ఎంత దుర్భరమైన జీవితాలని గడుపుతున్నారంటే వంటకి కూడా సరైన నీరు లభ్యం కావటం లేదు, ఎందుకంటే అక్కడి నీరు చాలా ఉప్పగా ఉంటుంది. వారు పొలాలలో పంటలు పండించుకుందామంటే అవి సముద్రపు ఇసుకతో నిండిపోతున్నాయి. వాళ్లు అక్కడి నీళ్లతో బట్టలు కూడా ఉతుక్కోలేకపోతున్నారు. ఆ బట్టలకు పట్టిన మురికితో పాటు సబ్బు కూడా ఆ బట్టలని వదలటం లేదు. విద్యుత్ సరఫరా సరిగ్గా లేని కారణంగా వారు బావి నీటిని కూడా కావలసినంతగా ఉపయోగించుకోలేకపోయేవారు. ఎన్నో దశాబ్దాలకు పైగా తాగడానికి నీరు లేకపోయినా సారాయి మాత్రం విచ్చలవిడిగా లభించేది. సాంఘిక దురలవాట్లకు తోడు సారాయి వ్యాపారం వల్ల ఆ ఊరిలోని విద్యార్థులు కూడా చాలా అవస్థలు పడేవారు. వారి పాఠశాలకి పైకప్పు లేదు, ఆ పాఠశాలకి తరచూ సెలవలే. విద్యార్థులు ఆకాశాన్ని చూడాలంటే వారి తరగతిలో నుండి బయటికి రానక్కర్లేదు, లోపల ఉండే ఆకాశాన్ని చూడొచ్చు. కారణం పైకప్పు లేకపోవడం. మద్యం సేవించడం వల్ల, త్రాగడానికి మంచినీళ్లు లేకపోవడం వల్ల ఆ గ్రామ ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. సాంఘికంగా నిరాదరణకి గురైన వీరికి కేవలం వైద్య సదుపాయాలు లేకపోవడమే కాకుండా మందులు కొనుక్కోవడానికి కనీసం మందుల దుకాణం కూడా లేదు. గిరిపురం గ్రామం మచిలీపట్నానికి అతి చేరువలో ఉంది. ఈ మత్స్యకారుల గురించి పట్టించుకునేది ఒక్క ఎలక్షన్ల సమయంలోనే. అప్పుడు అన్ని రాజకీయ పార్టీల వారు ఓట్ల కోసం వీరి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఎన్నో ప్రమాణాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చరు. ఎప్పటిలాగానే ఈ గిరిపురం గ్రామస్తులు కనీస అవసరాలకు కూడా నోచుకోలేకపోతున్నారు. ఇలాంటి నిరాదరణకి గురైన మత్స్యకారులు తాము ఉన్న పరిస్థితికి కోపం తెచ్చుకోకుండా, మన గతి ఇంతే అని సరిపెట్టుకోకుండా ఆ ఊరిలో ఉన్న మద్యపాన దుకాణాలని అన్నింటినీ నాశనం చేసేశారు. దాంతో ఆ ఊరి పేరు వెలుగులోకి వచ్చింది. ఈనాడు ఆ ఊరిలోని స్త్రీలంతా నవ్వుతూ కళకళలాడుతూ జీవిస్తున్నారు. పిల్లలు పాఠశాలకి వెళ్లి చదువుకుంటున్నారు. అలాగే మగవారు ఎంతో క్రమశిక్షణతో జీవిస్తూ ఆరోగ్యంగా ఉన్నారు. చిన్న చిన్న దుకాణదారులలో కూడా మార్పు వచ్చింది. నిన్నటి వరకు సారాయి అమ్మే వర్తకులు నేడు అదే దుకాణంలో మంచి పప్పుధాన్యాలు, వంటదినుసులు అమ్ముతున్నారు. ఈ గిరిపురం గ్రామస్థులలో ఇంతటి సాంఘిక మానసిక ఔత్సాహికమైన మార్పులకి కారణం ఏమిటి? వారి ఆనందానికి తృప్తికి కారణం ఏమిటి? ఇప్పుడు వారు ఇతరులకి ఆదర్శంగా నిలవడానికి కారణాలు ఏమిటో పరిశీలిద్దాం. బంగాళాఖాతం ఒడ్డున ఉన్న కుగ్రామం గిరిపురం. మత్స్యకారులు కావడం వలన ఆ గ్రామస్థులు రోజూ సముద్రపు అలలతో పోరాడుతూ ఉంటారు. చేపల కోసం వలలు వేయడంతో వారి దినచర్య మొదలవుతుంది. భగవంతుడు తప్పకుండా ప్రతి ఒక్కరి కోరికల్ని తీరుస్తాడు. కాని ఆయన మన ధైర్య సాహసాలని, సహనాన్ని, అంతర్గత పరివర్తనని పరీక్షిస్తాడని బాబావారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, రెండు కష్టాల మధ్య విరామమే సుఖం అని స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. 8 సంవత్సరాల క్రితం డిసెంబర్ 24 2004 వచ్చిన సునామీ దక్షిణ ఆసియా ఖండంలోని ఎన్నో ప్రాంతాలతో పాటు గిరిపురాన్ని కూడా సర్వనాశనం చేసింది. ఎంతో మంది మనుషులు, ఎన్నో కుటుంబాలు సునామీ వల్ల కొట్టుకుపోయాయి. ఏ అలలను ఆధారం చేసుకుని జీవిస్తున్నారో అవి ఆనాడు వారికి ప్రతికూలించాయి. దశాబ్దాలుగా ఏ సముద్రుని నీడలో పుట్టి పెరిగి జీవిస్తున్నారో ఆ సముద్రుడు క్షణాలలో వారిని నాశనం చేశాడు. వారి కష్టసుఖాలకి కారకుడు ఆ సముద్రుడే. భయంకరమైన ఆ సునామీ తాకిడికి బలికాకుండా బ్రతికి బయటపడ్డవారు తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. ఆ సమయంలో ఎవరు వచ్చి తమని సానుభూతితో ఆదుకుంటారా అని కన్నీటి ధారలతో వారు ఎదురుచూస్తున్నారు. అలాంటి కష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సత్యసాయి సేవా సంస్థకు చెందిన యువకులు రంగంలోకి దిగారు. వారు ఆ గ్రామస్తులకి అవసరమైన వంట సామగ్రి, బట్టలు, దుప్పట్లు, తాగడానికి నీరు, తినడానికి ఆహారము అందించడమే కాకుండా వారిని ఎంతో కాలం నుండి బాధ పెడుతున్న ఎన్నో ముఖ్యమైన సమస్యల నుండి కూడా విముక్తులని చేశారు. మొట్టమొదట గిరిపురంలో ఉన్న పాఠశాల విద్యార్థుల పరిస్థితి సాయి యువతకి చాలా దయనీయంగా తోచింది. అప్పుడు అక్కడి సాయి యువత ఆ గ్రామంలో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాలనుకున్నారు. వారు చేపట్టే పాఠశాల అభివృద్ధి అన్న కార్యక్రమం శ్రీ సత్యసాయి గురుకుల సేవాయజ్ఞం అన్న పేరుతో రాష్ట్ర వ్యాప్తంగానూ, దేశవ్యాప్తంగానూ విస్తరించాలని, అది దేశం నలుమూలలా ప్రతి ఒక్క విద్యార్థికి కనీస విద్యార్హతను కల్పించాలన్నది ముఖ్యోద్దేశంగా వారు నిర్ణయించుకున్నారు. ప్రాచీన కాలం నాటి నుంచి గురుకుల విద్యాభ్యాసం యొక్క ముఖ్యోద్దేశాలని మనసులో ఉంచుకుని భగవన్నామాన్ని స్మరిస్తూ అక్టోబర్ 25 2004 ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాకి చెందిన సాయి యువత గిరిపురంలో శాశ్వతమైన పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వారు పొందిన అనుభవాలు చిరస్మరణీయమైనవి, ఎంతో విలువైనవి. పాఠశాల భవన నిర్మాణాన్ని ప్రారంభించింది మొదలు గిరిపురం గ్రామస్థులు ఆ పనిలో ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని పాల్గొనడం అన్నది చెప్పుకోదగిన విషయం. సాయి యువత తమ కోసం పాఠశాలను నిర్మిస్తున్నారని ఆ గ్రామంలోని పిల్లలు కూడా వారి పట్ల తమకున్న ప్రేమని వ్యక్తపరిచేవారు. వారి చిన్నారి తలలపై ప్రేమతో ఇటుకలని మోసి వారి వంతు సహాయాన్ని వారు అందించారు. పలకనే మోయలేని చిట్టి చేతులే అయినా తమ కోసం పాఠశాల నిర్మిస్తున్నారన్న ఉద్దేశంతో, ఉత్సాహంతో వారు సాయి యువతతో చేతులు కలిపి సేవ చేశారు. ఏదైనా ఒక మంచి పని చేయడానికి కావలసినవి వయస్సు కాని, ఆ వయస్సుతో పాటు పరిణతి కాని ముఖ్యం కాదు, మంచి పని చెయ్యాలన్న దృఢ విశ్వాసం ముఖ్యం అన్నది ఆ చిన్నారులు రుజువు చేశారు. పాఠశాల నిర్మాణ కార్యక్రమంలో ఆ ఊరి ప్రజలంతా ఎంతో గర్వంగానూ ఆనందంగానూ పాల్గొన్నారు. సాయి యువత మరియు ఆ గ్రామంలోని పిల్లలు కలిసి ఆ పాఠశాల నిర్మాణాన్ని 3 వారాలలో పూర్తి చేశారు. ఐకమత్యం, పవిత్రత, దైవ అనుగ్రహం ఉంటే ఎంతటి కార్యమైనా సుసాధ్యం, విజయం సాధ్యం అన్నది రుజువైంది. ఈ పాఠశాల నిర్మాణ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ సమితులకు చెందిన సేవాదళ సభ్యులు కూడా ఆనందంగా పాల్గొన్నారు. పాఠశాల ప్రారంభోత్సవం 2004 నవంబర్ 15 జరిగింది. శంకుస్థాపన చేసింది మొదలు పాఠశాల ప్రారంభోత్సవం వరకు కేవలం 21 రోజులలో పని మొత్తం పూర్తి కావడానికి కారణం సాయిదేవుని సంకల్పం, సాయి యువత నిర్ణయంగా భావించవచ్చు. ఇది ఆ గ్రామస్తులకు చిరస్థాయిగా లభించిన ఒక వరం. సాయి యువత పాఠశాల నిర్మాణంతో పాటు వారికి బాల వికాస్ కి సంబంధించిన పాఠాలు చెప్పడం, మానవతా విలువల గురించి తెలియచెప్పడం, అంతేకాకుండా గిరిపురం చుట్టుపక్కల గ్రామాలలో మరికొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామస్తులకి వైద్య సదుపాయాలు అందజేశారు. ఆరోగ్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని వారికి కలిగించారు. వారిలో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఆటల పోటీలు నిర్వహించారు. సీతారామ కళ్యాణం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలలో వాళ్లు పాల్గొనేలా చేశారు. వివిధ వృత్తులలో తర్ఫీదునిచ్చి వారికి ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించారు. పేదవారికి ఉచితంగా విద్యని బోధించారు. అంగన్వాడీ భవనాన్ని నిర్మించారు. అంతేకాకుండా దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు వైద్య సదుపాయాలని అందజేశారు. పైన పేర్కొన్న కార్యక్రమాలను గ్రామస్తులకు అందజేసే సమయంలో సత్యసాయి సేవా సంస్థ సభ్యులకు ఆ గ్రామాలలో ఉన్న మరికొన్ని సమస్యలు దృష్టికి వచ్చాయి. గిరిపురం చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాలలోని ప్రజలు నీటి కొరతతో బాధపడుతున్నారు. ఒక్కోసారి బావులు ఎండిపోయి ప్రజలు ఇళ్లు వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లవలసి వచ్చేది. అలాంటి పరిస్థితులన్నీ గమనించిన సాయి యువత 1988 నీటి సమస్యను తీర్చడానికి గాను ఉప్పునీళ్లను మంచినీళ్లుగా మార్చే ఒక యంత్రాన్ని కూడా అక్కడ అమర్చారు. కాని అనతి కాలంలోనే ఆ యంత్రాన్ని నడపడంలో సమస్యలు ఎదురై దానిని మూసివేశారు. శుభ్రమైన నీరు దొరకకపోవడం వల్ల గిరిపురం చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ప్లేగు వ్యాధికి గురయ్యారు. ఆ గ్రామాలలోని ప్రజల దయనీయమైన స్థితిని కనిపెట్టి ఆంధ్రప్రదేశ్కి చెందిన శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు వారు నీళ్లకి సంబంధించిన యంత్రాన్ని బాగుచేయాలని నిర్ణయించుకున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు వాణిజ్యపరంగా అది వాళ్ల సాంఘిక పరమైన బాధ్యతగానూ భావించి వారి వంతు సహాయాన్ని అందజేశారు. మూసివేయబడిన యంత్రాంగాన్ని బాగుచేయడానికి అయ్యే ఖర్చు చాలా భారంగా అనిపించింది. కాని ఇప్పుడు ఆ సమస్య తీరి ఆ యంత్రం పనిచేయడం మొదలుపెట్టింది. సత్యసాయి సేవా సంస్థ వారు చేసిన ఈ పనితో గ్రామపెద్దలు కూడా ఉత్తేజితులై ప్రతి నెలా ఆ నీళ్ల యంత్రాన్ని నడిపేందుకు అయ్యే ఖర్చుని ప్రభుత్వమే భరించేలా ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ చేయించుకున్నారు. సత్యసాయి సేవా సంస్థ వారు నీళ్ల యంత్రాన్ని మరమ్మత్తు చేయించడం వంటి బృహత్తరమైన పథకాన్ని చేపట్టగా ప్రభుత్వం వారు ప్రతి నెలా దానిని నడపడానికి అయ్యే ఖర్చును భరించడంతో నిరాదరణకి గురైన ఆ ప్రజలకి తియ్యని మంచినీరు అందించాలన్న ఆశయం నెరవేరింది. ఇక్కడ మన దగ్గర ఒక ఆయన ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సాయిరామ్ అండి, మీ పేరేంటి?
1: సాయిరామ్ అండి, నా పేరు సత్యనారాయణ.
0: మీది గిరిపురమేనా?
1: కాదండి, మాది బొట్లవాణిపాలెం.
0: ఇక్కడికి ఎంత దూరంలో ఉంటుంది మీ ఊరు?
1: ఈ నీళ్ల ట్యాంకు నుంచి 1 మైలు దూరం మా ఊరు.
0: అయితే రోజు ఈ నీళ్ల ట్యాంకు దగ్గరికి వచ్చి మీరు నీళ్లు తీసుకెళ్తారా?
1: అవును, రోజు నీళ్లను నా భుజాల మీద మోసుకొని మా ఊరికి తీసుకువెళ్తాను. నేనే కాదు మా ఊరి నుండి ఎంతో మంది వచ్చి ఈ నీళ్లను తీసుకువెళ్తారు. నేను ఇంతవరకు బాబాగారిని ఎన్నడూ చూడలేదు, కాని బాబాగారికి నా ధన్యవాదములమ్మా.
0: చాలా సంతోషమండి సత్యనారాయణ గారు. సత్యసాయి సేవా సంస్థ వారు చేసిన సేవా కార్యక్రమం మీద ప్రభుత్వం వారికి ఎంతో నమ్మకం కలిగింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో ఈ విధంగా పేర్కొన్నారు. మంచినీళ్ల యంత్రాంగాన్ని పునరుద్ధరించడం అన్న కార్యక్రమాన్ని కేవలం శ్రీ సత్యసాయి సేవా ట్రస్టు వారు చేపట్టడం వల్ల అది మంచి పని కాబట్టి త్వరితగతిని పూర్తయింది. అంతేకాదు అంతటా వ్యాప్తి చెందింది. ఇది భగవత్ కార్యం, అందుకే ఇది అనుకున్న దానికన్నా రెండింతలైంది. బాబావారు ఎప్పుడూ చెప్పేవారు, మంచి సంకల్పానికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అనుకున్న దానికన్నా ముందుగానే ప్రభుత్వం వారు మరియు గ్రామీణ నీటిపారుదల శాఖ ఆఫీసర్లు గిరిపురంలోని మంచినీటి యంత్రాంగపు పనులన్నీ పూర్తి చేశారు. ఈ మంచినీటి పథకానికి సంబంధించిన పనులకు భూమి పూజ ఏప్రిల్ 14, 2007లో జరగగా ఒక్క నెల రోజులలో మొత్తం పని విజయవంతంగా పూర్తయింది. కృష్ణా జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థ అధ్యక్షుడు వేమూరి కృష్ణమూర్తి గారు జూన్ 17, 2007లో రక్షిత మంచినీటి పథకానికి ప్రారంభోత్సవం చేశారు. మల్లేశ్వరం నియోజకవర్గానికి చెందిన పార్లమెంటు సభ్యులు శ్రీ బూరగడ్డ వేదవ్యాస్ గారు ఈ సభలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నీటి సరఫరా శాఖ మాధ్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా వేంచేశారు. మంచినీటి పథక ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ వై శ్రీనివాస్, తాళ్లపాలెం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్, పంచాయతీలోని ఇతర సభ్యులు, ఆఫీసర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు. శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ, బాబాగారికి నా నమస్కారాలు. ఇక్కడే కాక మన రాష్ట్రంలో మరెన్నో చోట్ల బాబాగారు ఇలాంటి మంచినీటి పథకాలని చేపట్టారు అని చెప్పారు. శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్ట్ వారు ఈ యంత్రాంగాన్ని మరమ్మతు చేయించినా ప్రతి నెలా దానిని నడపడానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన ఉపన్యాసంలో పదే పదే చెప్పడంతో అది శ్రోతలకి ఎంతో ఆనందాన్ని కలుగజేసింది. శ్రీ బూరగడ్డ వేదవ్యాస్ గారు ఆయన ఉపన్యాసంలో ఈ విధంగా పేర్కొన్నారు. ఇది నిజానికి ఎంతో గర్వించదగిన విషయం. శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు వారు మంచినీటి యంత్రాంగాన్ని బాగుచేయించే కార్యక్రమం చేపట్టడంతో వారు బాబాగారి అడుగుజాడలని అనుసరిస్తున్నారు. బాబాగారు ఎప్పుడూ మానవ సేవే మాధవ సేవ అంటారు. ఈనాడు మనం వేడుక జరుపుకోవాల్సిన దినం అన్నారు. సేవ చేసిన వారిలోనూ సేవను పొందిన వారిలోనూ కూడా మార్పు తేవాలన్న స్వామి సంకల్పమే ఈ వేడుకకి కారణమైంది. స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలైనా ఆ గ్రామంలో ఏ విధమైన ఎదుగుదల లేదు. స్వామి పట్ల సాయి యువతకు ఉన్న ప్రేమే అన్ని పనులు వారి చేత కొద్ది వారాలలోనే పూర్తి చేసేలా చేసింది. పాఠశాల భవనం కేవలం 3 వారాలలోనే నిర్మించబడింది. ఉప్పు నీళ్ల నుంచి ఉప్పును తొలగించే పథకం 4 వారాల్లో పూర్తి చేయబడింది. ఉప్పునీరు మంచినీరుగా పవిత్ర జలంగానూ మారి ఆ ప్రాంతీయుల దాహార్తిని తీరుస్తోంది. ఆ వేడుక జరుపుకున్న రోజు వారి ఆనందానికి హద్దులు లేవు. ఒక పక్క మంగళవాయిద్యాల మధురమైన నాదం వినపడుతుండగా, మరొక పక్క సంప్రదాయమైన వాయిద్యాలను మోగిస్తుండగా ప్రతి ఒక్కరి హృదయం విజయోత్సాహంతోనూ తృప్తితోనూ నిండిపోయింది. ఆ ప్రదేశమంతా జనంతో కిక్కిరిసిపోయింది. శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారు చేపట్టిన మంచినీటి పథకం దిగ్విజయంగా పూర్తి చేయబడిందన్న ఆనందంతో అక్కడి చుట్టుపక్కల గ్రామస్థులందరూ కూడా అక్కడ హాజరయ్యారు. అక్కడ చేరిన జనంలో నుంచి గిరిపురానికి చెందిన ఒక బాలుడు ఆనందంతో లేచి హృదయానికి హత్తుకునే పాట ఒకదానిని అప్పటికప్పుడు కట్టి పాడాడు. తడుముకోకుండా సమయానుకూలంగా కృతజ్ఞతాపూర్వకంగా పొగుడుతూ ఆ బాలుడు ఆనందంతో పాడేసరికి సభికులకి మాట రాలేదు. ఆ పనిలో ఆ బాలుడు కూడా పాల్గొన్నందుకు ఆ గ్రామస్థులంతా ఎంతో గర్వపడ్డారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రామస్థుల కళ సుఖాంతం అయింది. ఉప్పునీటిని మంచినీటిగా మార్చే యంత్రాంగం పనిచేయడం మొదలై మంచినీరు వస్తోంది. ఆనాడు శుభ్రమైన పవిత్రమైన నీటిని ఇండ్లకు చేర్చడం కోసం వందల కొలది గ్రామస్థులు కుండలతో వరుసలలో నిలబడి ఉన్నారు. ముందుగా ఒక గుక్క నీళ్లతో వారి గొంతుకని, ఒక చుక్క నీటితో వారి నాలికని తడుపుకున్న ఆ గ్రామస్థుల కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయాయి. మంగళకరమైన నాదం మంగళ వాయిద్యాల నుంచి వినిపిస్తుండగా, పవిత్రమైన భజనలు పాడుతుండగా ఆ మధురానుభూతిని ఎవరైనా అక్కడ ఉండి అనుభవించాల్సిందే తప్ప ఆ ఆనందం మాటలలో వర్ణించలేం. ఆ ఆనందానికి ఆధారం నిస్వార్థ ప్రేమకి మారురూపమైన సాయిమాత కరుణయే కదా. ఆ మధురానుభూతిని ఆనందంగా పొందినవారు మనతో ఉన్నారు. తమ ఆనందాన్ని పంచుకోమని వారిని అడుగుదాం. అమ్మా సాయిరాం, మీ పేరేంటమ్మా?
2: సాయిరాం అమ్మా, నా పేరు స్వరాజ్యం.
0: ఈ మంచినీటి పథకం వల్ల మీకు కలిగిన ఆనందాన్ని మాకు వివరిస్తారా?
2: తప్పకుండా అమ్మా, నేనిక్కడే గిరిజన వాళ్ళలోనే ఉంటాను. ఎన్నో ఏళ్ల నుంచి మా ఊర్లో మంచినీరు లేదు. మా బావులన్నీ ఉప్పునీటి బావులే. ఆ సాయిబాబా గారి దయవల్లే ఇంత మంచినీరు తాగలుగుతున్నాం. నేను ఇంతవరకు అలాంటి తీయని నీరు రుచే చూడలేదు. ఇదంతా మాకు ఆ బాబా గారి ఆశీర్వాదమే.
0: సాయిరాం స్వరాజ్యం గారు, సత్యసాయి సేవా సంస్థ వారితో పాటు మంచినీటి యంత్రాంగాన్ని బాగు చేయించడంలో పాలు పంచుకున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సభ్యులు కూడా వారి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మంచినీటి పథకం వల్ల ప్రజలు నిజంగా ప్రయోజనం పొందుతున్నారు కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ఎంతో ఆనందంగా ఉందని వారు తెలియపరిచారు. ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చేపట్టిన సత్యసాయి సేవా సంస్థ సభ్యులు నిజంగా అందరికీ ఆదర్శమూర్తులని వారు అభివర్ణించారు. ఈ విధంగా మంచినీటి పథకం వాణిజ్య ప్రపంచంలోనూ, ప్రభుత్వ రికార్డులలోనూ, మరీ ముఖ్యంగా ప్రజల హృదయాలలోనూ చెరగని ముద్ర వేసింది. నిజానికి ఈ మంచినీటి పథకం ఎందుకంత ప్రాముఖ్యతను సంతరించుకుందో వీరి మాటల్లోనే విందాం. సాయిరాం, మీ పేరేంటమ్మా?
3: సాయిరాం అండి, నా పేరు ఝాన్సీ.
0: మీది ఈ ఊరేనమ్మా?
3: కాదండి, మాది సత్రవపాలెం.
0: ఇవాళ మీరింత ఆనందంగా కనిపిస్తున్నారు, కారణమేంటో మేం తెలుసుకోవచ్చా?
3: మేము ఎన్నో ఏళ్లుగా నీళ్లు లేకుండా ఉన్నామన్న సంగతి ఆ భగవంతుడికే తెలుసు. దాహంతో అల్లాడుతూ వేణీళ్లు తాగిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి నీళ్లు తాగడం వల్ల పిల్లలకు కామెర్ల వ్యాధి కూడా వచ్చింది. ఈనాడు మేమెంతో ఆనందంగా తీయని నీరు తాగలుతున్నామంటే అదంతా సాయిరాముడి దయే.
0: చాలా సంతోషం ఝాన్సీ గారు. గిరిపురంలో ఈనాడు పైకప్పు లేని పాత పాఠశాల భవనం స్థానంలో సిమెంటుతో కట్టబడిన మంచి పాఠశాల భవనం నిర్మించబడింది. అంతేకాక తాగునీటి సౌకర్యం కూడా కలిగింది. కొత్తగా బాగుచేసిన మంచినీటి యంత్రాంగం వల్ల గిరిపురంలోని ప్రజలు మాత్రమే కాక దాని చుట్టుపక్కల ఉన్న 6 గ్రామాలలోని 10,000 మంది ప్రజలు మంచినీటి సౌకర్యాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం ఈ మంచినీటి యంత్రాంగం 1,00,000 లీటర్ల మంచినీటిని ఒక రోజుకు సరఫరా చేస్తుంది. ముందు ముందు 25,000 మంది ప్రజలకు ఈ సౌకర్యం కలగబోతోంది. నీటి నాణ్యత తెలిసిన వారి చేత ఈ నీటిని పరీక్షింపజేయించగా ఈ నీరు ఎంతో స్వచ్ఛమైనదిగా తేలింది. పెద్ద పెద్ద కంపెనీలు నీటిని శుభ్రపరిచి అమ్మిన సీసాల్లోని నీటి కన్నా ఈ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంది అని వారు తెలిపారు. ఇదంతా స్వామి దయవల్ల జరిగింది. ఏ వసతులు లేని వారికి అన్ని విధాలా మంచి వసతులు ఏర్పడ్డాయి. గ్రామస్థులకు వారి దీర్ఘకాలిక సమస్య తీరింది. స్వామి తన భక్తులను పనిముట్లుగా ఉపయోగించి తన పవిత్ర ప్రేమతో ఎన్నో దశాబ్దాలుగా ఉన్నవారి ఉప్పునీటి సమస్యని, వైద్య విద్యా సమస్యలని పరిష్కరించారు. దీర్ఘకాలికంగా ఉన్నవారి సమస్యలు సత్యసాయి సంస్థ వారిచే ఎంతో ప్రేమగా చెక్కు చెదరని రీతిలో పరిష్కరించబడ్డాయి. ముఖ్యంగా అక్కడి గ్రామస్థులందరినీ ఉత్తేజపరచి శక్తివంతులుగా తీర్చిదిద్దింది సత్యసాయి సేవా సంస్థ. ఈనాడు గిరిపురం ప్రజల హృదయాలు ఎంత ఆనందంతో నిండి ఉన్నాయన్నది ఎవరూ మాటలలో చెప్పలేరు. వారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధలు విని సత్యసాయి సేవా సంస్థ కృష్ణా జిల్లా వారు నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొని ఆ గ్రామంలో ఉన్న కల్లు సారాయి దుకాణాలని మూసివేశారు. మద్యపానం చేయడం మాని వారికి స్వామి పట్ల ఉన్న ప్రేమను, వారిలో వచ్చిన మార్పుని తెలియపరిచారు. మాటలలో కన్నా పనులు పెద్దగా ఉంటాయి అంటారు. ఈ సమయంలో సాయి యువత పనుల కన్నా వాటి ఫలితం మంచిదని, మామూలు ఫలితం కన్నా శాశ్వతమైన ఫలితం మంచిదని, శాశ్వతమైన ఫలితం కన్నా సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం కలగజేయడం మంచిదని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జీవితానికి సంబంధించిన ఎన్నో పాఠాలను వారి అనుభవం ద్వారా తెలుసుకున్నారు. సాయి యువతలో ఒక సభ్యుణ్ణి వారికి కలిగిన అనుభవాలేంటో అడిగి తెలుసుకుందాం. సాయిరామండి.
4: సాయిరామండి.
0: స్వామి బోధల వల్ల ఉత్తేజితులై మీరు గిరిపురంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సాయి యువతగా సత్యసాయి సంస్థలో ఉండడం వల్ల మీరు ఏ విధమైన అనుభూతిని పొందారో వివరించండి.
4: సత్రావుపాలెంకి చెందిన సుబ్బారావు అనే ఆయన 50 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న బావిలోని నీళ్లనే తాగుతున్నారటండి. అయితే ఇప్పుడు మనం పెట్టిన కుళాయి దగ్గర తీయని నీటిని త్రాగి ఆయన ఇలా అన్నారండి, ఇప్పటి వరకు నేను ఇలాంటి నీరు త్రాగలేదు, మీరు చేసిన మంచి పనికి మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి అని అన్నారండి. ఇలా ఎంతో మంది గ్రామస్తులు వారి సంతోషాన్ని, స్వామి పట్ల వాళ్ల కృతజ్ఞతను వ్యక్తపరుస్తున్నారు. సాయి యువతైన మాకు ఇంతటి చక్కని అవకాశం ఇచ్చి స్వామిని ఈ విధంగా సేవించగలిగినందుకు స్వామికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అంతేకాక స్వామి సంస్థలో ఉండి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు మాకు తగిన శక్తిని ఇవ్వమని కూడా స్వామిని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో ఇలాంటి సమస్యలు కోకొల్లలు. మనం చేసిన కార్యక్రమం చిన్నదే అయినా అలా అని మనం మన అనుభవాన్ని తక్కువగా గాని విలువలేనిదిగా గాని జమకట్టలేమండి. ఎందుకంటే మదర్ థెరీసా గారు ఒకసారి ఇలా అన్నారు, మనము మనం చేసే పని సముద్రంలో ఒక బొట్టుగా భావిస్తాం, కాని ఆ ఒక్క బొట్టు లేకపోతే ఆ మహాసముద్రం కూడా చిన్నదైపోతుంది అని.
0: ఈ ప్రపంచంలో మన కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చడానికి మనం బయటికి వెళ్లి ఇతరులకి సహాయపడాలి. ఎందుకంటే మనం సహాయం చేసేది ఎవరికో కాదు, మనకి మనమే సహాయం చేసుకుంటున్నామన్నది తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలగడమే సాయి బాటలో మన పయనానికి ప్రయోజనం. ఇది నిజంగా వర్ణనాతీతం. ఆ పయనం వెలకట్టలేని ఆనందాన్ని మూటలలో అందిస్తుంది. జై సాయిరాం. ఇంతవరకు క్షారజలం క్షీరజలమైనవైనం విన్నాం.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు కోస్తా ఆంధ్రలోని గిరిపురం గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు చేపట్టిన మంచినీటి పథకంపై

ఇంతవరకు మీరు కోస్తా ఆంధ్రలోని గిరిపురం గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు చేపట్టిన మంచినీటి పథకంపై రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటరీ విన్నారు. ఇది హైదరాబాద్ శివం డిజిటల్ స్టూడియో వారి సమర్పణ.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను